0: Modern education promotes worldly knowledge, but rarely encourages cultivation and practice of noble virtues like mutual respect, soft speech, simple living, and so on. In today's discourse, Bhagwan Baba emphatically declares that true education is that which brings about transformation in the heart. Let us now immerse ourselves in a divine shower of grace delivered by Bhagwan Baba on 12th January 2004 in Prashantinilayam during the holy festival of Sankranti.
1: దినకరుడు శాంతుడైతోచే దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలం నూర్చు కాపులు గొంతులెత్తి పదములను పాడతొడగిరి బంచి పువ్వుల మొగం లలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన పుష్యమాసంబు వచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
2: The days are short, the cold winds blowing, the fields are full of the harvest and the grain in heaps, the farmers dancing in joy because of the crop, and the daffodils of the chrysanthemums dancing. The Pushyamasa approached. The festival of Sankranti is in observance now.
1: ప్రేమ స్వరూపులారా,
2: ద డేస్ ఆర్ షార్ట్, ద కూల్డ్ విండ్స్ బ్లోయింగ్,

0: అన్ని పండుగల కంటే సంక్రాంతి పండుగ చాలా ఉత్తమమైనటువంటిది.
1: Of all the festivals, Sankranti is now blessed.
0: రైతులకు కడుపును నింపి, బీదలకు అన్నదానం ప్రసాదించి, అనేక మందిని అనేక ఆనందరీతులుగా జీవితం గడిపింపజేస్తుంది సంక్రాంతి.
1: The Sankranti festival symbolizes the farmers and the agriculturists being totally satisfied with their earnings and is also an occasion to feed the poor and to observe the festival with all the festivity and gaiety.
0: గృహస్థులైనటువంటి వారికి ఈ సంక్రాంతి పండుగ ఎంతయో వైభవాన్ని కూడా అందిస్తుంది.
1: The householders find this occasion joyful and blissful.
0: సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే.
1: The festival of Sankranti is so important, so sacred. It is approached now.
0: అన్ని పండుగల కంటే అతి ముఖ్యమైనటువంటిది సంక్రాంతి.
1: Sankranti is the most important festival of all.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ సంక్రాంతి అనేక విధములుగా మానవులకు ఉత్సాహాన్ని అందించి ఉల్లాసంతో చేకూర్చి కాటికను కంచిస్తుంది.
1: సంక్రాంతి ఫెస్టివల్ సెండ్స్ ఫోర్త్ ద మెసేజ్ ఆఫ్ ఎంథూజియాజం, ద డైనమిజం అండ్ జాయ్.
0: ఈనాటి పండుగ చల్లని గాలితో మానవులకు హృదయాన్ని ఉల్లాసపరుస్తూ గొంతును విప్పి ఆనందంగా వేదపఠన గావిస్తూ చేస్తుంది.
1: దిస్ ఈజ్ ది పర్టికులర్ సీజన్ దట్ వీ ఫేస్ ద కూల్ బ్రీజ్ అండ్ ద వింటర్ ద కోల్డ్ అండ్ మేకింగ్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ థ్రిల్ ఎక్స్టసీ హెల్పింగ్ ఆల్ ఆఫ్ అస్ టు చాంట్ వేద ఫుల్ థ్రోటెడ్.
0: విప్రులైనటువంటి వారు ఈ సంక్రాంతి పండుగకు తెల్లవారి బ్రహ్మముహూర్త కాలం నందే లేచి వారు వేదమును పఠిస్తూ ఉంటారు.
1: ప్రీస్ట్ గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ బ్రహ్మముహూర్త అండ్ స్టార్ట్ వేద చాంటింగ్.
0: దీనిని ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
1: దట్స్ వాట్ ఈ సెడ్. ది అబ్జెక్టివ్ అండ్ ద అబ్జెక్ట్ పర్పస్ అల్టిమేట్ రియాలిటీ ఆఫ్ వేదాంత.
0: బ్రహ్మముహూర్త కాలమునందు బ్రాహ్మణులు లేచి వేదమును అభ్యసిస్తూ వేద పఠన గావిస్తూ హృదయాన్ని వికసింపజేస్తుంది.
1: ఇట్ ఈస్ అన్ అకేషన్ దట్ పీపుల్ గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ స్టార్ట్ లెర్నింగ్ చాంటింగ్ వేద అండ్ మేకింగ్ ఎవ్రీ లైఫ్ రిడీమ్.
0: రైతులకు పంటలు పండించి అనేక విధములుగా కడుపులకు ఏమాత్రం కూడా తగ్గకుండా ఉల్లాసపరుస్తూ ఉత్సాహంతో ఉర్రూత లొగుతుంటుంది.
1: This is the time when farmers are extremely happy because of the crop, because of the harvest which they could grow after tireless effort.
0: Anni pandugala kante mukhyam idi kana attavarintike emo kotta pendukoduka ani pilustuntaru.
1: Sankranti is the festival when the bridegrooms, the new sons-in-law, are invited to spend their time with their in-laws.
0: Akkada ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు, వదిన నీతోడ మాటికి వరుసలాగుడు, ఊరి వారం నిన్ను అతి గారాభమున్న మనల్ని సల్పుతుడు మామ కూడా. అనగా ఈ పండుగకు కొత్త పెండు కొడుకులను అత్తవారింటికి పంపుతూ ఉంటారు.
1: దిస్ ఇస్ అకేషన్ ద న్యూ బ్రైడ్ గ్రూమ్ ఇస్ ఇన్వైటెడ్ టు స్పెండ్ టైమ్ విత్ ఇన్లాస్.
0: అత్తమామలు కొత్త బట్టలు తెచ్చి అలంకరింపజేసి అనేక విధంగా ఉల్లాసపరుస్తుంటారు.
1: దిస్ ఇస్ అన్ అకేషన్ వెన్ ద న్యూ క్లోత్స్ ఆర్ ప్రెజెంటెడ్ అండ్ టు మేక్ హిమ్ హ్యాపీ.
0: ఇంతే కాదు, గంగిరెద్దుల వారు కూడాను పశువులను కూడాను పెంపొందింపజేసి పశువులకు మాటలు నేర్పించినట్టుగా పెండి చేస్తుంటారు పశువులకు.
1: దిస్ ఆల్సో అన్ అకేషన్ విత్ ద బుల్స్ ఆర్ బ్రాట్ fully decorated.
0: What could he

0: రాములుగాను మరొక దానిని సీతగాను పోల్చుకుని వారిద్దరికీ పెళ్లి చేస్తుంటారు, కోడెలకు ఆవులకు.
1: దిస్ ఇస్ ఎన్ ఒకేషన్ దట్ వన్ ఈస్ నేమ్డ్ యాజ్ రామ, ద అదర్ ఈస్ డెసిగ్నేటెడ్ సీత, అండ్ ద వెడ్డింగ్ ఈస్ అరేంజ్డ్.
0: ఇట్టి ఉల్లాసపరుస్తూ ఉన్నటువంటి యొక్క పిల్లలు మొదలుకొని రైతులు మొదలుకొని బ్రాహ్మణుల వరకు కూడాను ఉల్లాసాన్ని చేకూర్చేటువంటిది ఈ యొక్క సంక్రాంతి పండుగ.
1: సంక్రాంతి ఇస్ ది ఫెస్టివల్ వెన్ ఆల్ వుడ్ ఫైండ్ దిస్ జాయ్ఫుల్ ఒకేషన్, ద ఫార్మర్స్, ద హౌస్ హోల్డర్స్ అండ్ ద ప్రీస్ట్స్ యాజ్ వెల్.
0: ముద్దు మర్దలు నీతోడ ముచ్చటాడు.
1: The members of the family, like sister-in-law, goes on joking, spending time in conversation.
0: Vadina neethona maatiki varsalaadu.
1: The sister-in-law also converses with all loving.
0: Uri vaaralu ninnu ati garabamuna mananu salpathulidi maama kuda.
1: The neighborhood would all come and visit you, being the new born, the new son-in-law to the family, and entertain you with a sweet conversation.
0: Intiye kaakunda aavunu aadinchukuneetvanti okka gangireddu vaaru kudanu ఈ రెండింటి యొక్క మధ్య లోపల అనేక రకములైనటువంటి ఆనందాన్ని ఉప్పొంగింపజేస్తుంటారు.
1: దిస్ ఆల్సో ద టైమ్ వెన్ ద కౌ అండ్ ద బుల్ ఆర్ టేకెన్ అలాంగ్ ద స్ట్రీట్స్ అండ్ మేడ్ టు డాన్స్ టు ద డిలైట్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: ఇంతే కాకుండా ఆ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యములు కూడాను మనుషులకు పోల్చినట్టుగా పశువులకు కూడాను పోలుస్తుంటారు.
1: The same kind of intimate relationship as would exist in mankind is also attributed to the cows and the animals.
0: పశువులు మొదలుకొని పక్షుల మొదలుకొని మానవుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటిది ఈ యొక్క సంక్రాంతి.
1: సంక్రాంతి ఇస్ ద ఫెస్టివల్ దట్ స్ప్రెడ్స్ జాయ్ అండ్ బ్లెస్ టు ద మ్యాన్కైండ్, ద బర్డ్స్ అండ్ అనిమల్స్.
0: పక్షులు ఎంతో ఆనందంగా సాయంకాలం వచ్చేటప్పటికీ చక్కగా వారి భాషలతో పాటలు పాడుకుంటూ తమ గూట్టకు పోయి చేరుతుంటారు.
1: By the evening time, farmers return from their fields, exact time when the birds rest in their nests singing.
0: పశువులు మందల నుంచి ఇంటికి వచ్చే సమయం లోపల తమ బిడ్డలను చూసి ఆనందించే నిమిత్తమై బిడ్డల కోసం అరుస్తూ ఇంటికి వచ్చి చేరుతాయి. బిడ్డలు కూడాను ఆ తల్లిని ఆశిస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూ దగ్గర చేరుతూ ఉంటాయి.
1: Cows return from the fields as the calves approach with all their love, craving for the company of the mother, calling for Amma, the mother.
0: Kanuka pasupachimrugadulu modalukoni manavula varaku kudanu ee sankranti utsahanni aanandanni andischeetvantidi.
1: Therefore sankranti gives joy and excitement to everybody, to the birds, beasts and society.
0: ఈ విధంగా ఉంటుండగా అనేక మంది అనేక రకములుగా సంక్రాంతి చాలా పీదతిగా వస్తుండదు అని భావిస్తుంటారు.
1: పీపుల్ ఇన్వైట్ సంక్రాంతి ఇన్ దిస్ వే.
0: ఈ సంక్రాంతి పండుగ అంతయ్య కూడాను మధురమైనటువంటి యొక్క మాధుర్యమును చేకూర్చేటువంటిది.
1: సంక్రాంతి ఫెస్టివల్ ఇస్ సో స్వీట్, సో ఎండియరింగ్.
0: తెల్లవారు లేచేటప్పటికీ చలిచలితో తీరుతూ చల్లటి గాలినిస్తూ ఆ మెల్లని రాగములు తీస్తూ ఈ సంక్రాంతి మేల్కొలుపుతుంటారు ప్రజల్లో.
1: సంక్రాంతి ఫెస్టివల్ వుడ్ వేకప్ ది ఎంటైర్ హ్యుమానిటీ విత్ ద కూల్ బ్రీజ్ బ్లోయింగ్, విత్ ద సింగింగ్ ఆఫ్ ద బర్డ్స్.
0: కానీ ఈ రహస్యమును ఎవరూ గుర్తించుకోలేక సంక్రాంతి చల్లటి గాలితో వీస్తుంటారు. ఈ యొక్క సంక్రాంతి చాలా బీదం, దీన్ని బయటకు కూడా పోనివదు అని కలుస్తుంటారు.
1: బట్ సమ్ హ్యావ్ ద మిస్టేకెన్ ఐడియా దట్ దిస్ సంక్రాంతి డస్ నాట్ స్ప్రెడ్ యాజ్ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: అది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ వ్యూ.
0: అన్ని పండుగల కంటే భారతీయులకు సంక్రాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ ఫర్ భారతీయస్ సంక్రాంతి ఇస్ నోబ్లెస్ట్.
0: ఈ సంక్రాంతి పండుగకు అనేక పంటలంతా కూడాను ఇంటికి వచ్చి చేరుతుంటాయి.
1: దిస్ ఇస్ ద టైమ్ వెన్ క్రాప్ ఇస్ కలెక్టెడ్ అండ్ బ్రాట్ హోమ్.
0: చెరుకు పంటలు పండి అనేక రకములుగా మాధుర్యాన్ని అందించి
1: పీపుల్ ఆల్సో గెట్ ది షుగర్ కేన్ అండ్ ఆల్సో ఇట్ గివ్స్ స్వీట్నెస్ ఎవ్రీవేర్.
0: ప్రతి బీదవారి మొదలుకొని సాహుకారి వరకు కూడాను తమ తమ ఈడల లోపల ఈనాడు స్వీట్ను అనగా పాయసాన్ను లేక పరమాన్నమును లేక భక్ష్యములను చేసి అందరూ భుజిస్తూ ఉంటారు.
1: దిస్ ఎన్ అకేషన్ వెన్ స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, పుడింగ్స్ ఆర్ మేడ్ అండ్ ఆల్ డెలికేట్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది హౌస్ హోల్డర్స్ ఇన్ ది నైబర్హుడ్ యాజ్ వెల్.
0: కనుక ఈ యొక్క సంక్రాంతి ఉత్సాహం అందించేటువంటి యొక్క పండుగనే కాని నిరుత్సాహంతో కుంభకు చేర్చేటువంటి పండుగ కాదు.
1: దేర్ఫోర్ సంక్రాంతి స్టాండ్స్ ఫార్ ఆల్ ఎక్స్టసీ అండ్ ఎక్సైట్మెంట్, గివింగ్ నో స్కోప్ ఫర్ ఫ్రస్ట్రేషన్ ఆర్ డిసప్పాయింట్మెంట్.
0: ఈ సంక్రాంతి చల్లటి గాలులతో మనందరినీ కూడాను మెత్తపరిచి మన మనస్సును కఠిన్యపరచకుండా మధురమధురంగా కూడాను దాన్ని అందిస్తూ వస్తుంటుంది.
1: The cool breeze of this season would make our hearts so soft, tender and delicate.
0: ఇటువంటి మధురమైనటువంటి ఒక సంక్రాంతిని మనం ఏ రీతిగా గడుపుతున్నాము?
1: Such an important festival, Sankranti. How are we celebrating it?
0: తెల్లవారు లేచగానే మానవులందరూ కూడాను వారి వారి ఇష్ట దైవతాన్ని పూజిస్తూ రాగమును పాడుకుంటూ సంగీతములు చేస్తుంటారు.
1: Right from the dawn, people worship their deities, spend their time in singing glory of God and dance.
0: కాని ఈనాటి ప్రజల లోపల ఈ ఉత్సాహము చాలా చల్లబడిపోయినది.
1: Today, among people, that enthusiasm is lacking.
0: ఒకరికొకరు ద్వేషాల చేతను ఈశ్వర చేతను ఈ ఆనందమును ముందించి ఆనందమును దూరపు చేసి ఈ కలహమును పెంచుకుంటున్నారు.
1: We are away from this joy, happiness, because of infight, conflict, differences, hatred and envy.
0: ఈ సంక్రాంతి చాలా మధురమైనటువంటి సంక్రాంతి.
1: This Sankranti is such an important festival, nectarine.
0: కొండల యందు కూడాను చల్లదనమును పెంచి ఐసు కరిగించి ప్రవాహములుగా ప్రవహిస్తుంటుంది.
1: Also find the ice melting and flowing incessantly in the form of a sweet water.
0: సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్రప్రదతులు తాతుత్కరమప్ప నభ్రతలమును జుంబించి వైద్యము వచ్చిన ఎంతేను విస్తృతం పొలిచి ప్రత్యేక ప్రపంచమునందు ఈ చెలు ఒప్పారు సంక్రాంతి ఎంత పుణ్యం చేసింది పోయి. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్రప్రవచులు.
1: We find the hills and the hillocks. We also find the rivers, the tributaries running continuously.
0: దాతుత్కరమప్ప నభ్రతలమును జుంబించు దైర్ఘ్యం వచ్చిన ఎంతేను విస్తృతం పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు ఓ హిమాది రాజమా.
1: దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ చారిటీ, దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ బ్యూటీ అండ్ గ్రాండియర్. దేర్ వీ ఫైండ్ ద మౌంటైన్ ది హిమాలయస్ స్టాండింగ్ విత్ ఆల్ ద మెజెస్టీ అండ్ ద డిగ్నిటీ.
0: పల్లెల మొదలుకొని పట్టణముల వరకు కూడాను బీదలు మొదలుకొని ఉత్తముల వరకు కూడాను ఒకే ఆనందంతో దైవాన్ని అనేక రీతులుగా కొలుస్తూ ఉంటారు.
1: సంక్రాంతి ఇస్ ఎన్ ఒకేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎవ్రీబడి, ద పూర్ అండ్ ద రిచ్, ద లిటరేట్ అండ్ ది ఇల్లిటరేట్, ఎవ్రీబడి స్పెండ్ ఏ జాయ్ఫుల్ ఒకేషన్.
0: అనేక మంది ఈశ్వర భక్తులంతా కూడాను తమ తమ ఈశ్వర యొక్క స్వరూపాన్ని ధరింపజేసి గణపతిని సుబ్రహ్మణ్యసుని దగ్గర పెట్టుకుని ఆనందంగా ఆటలాడుకుంటుంటారు.
1: This is the time when all devotees of Ishwara would be worshipping Ganapati and Subramanya and start playing.
0: Talal nindu kudanu ventrukulu jadalu posukoni
1: they take their head bath in the driveway here.
0: Inka jadalalo pravahinchu chadareti migutoda dambaina pala netrambutoda
1: with a broad forehead
0: మౌళి గురుకుల చంద్ర మఖండ కలతోడ.
1: అండ్ దేర్ వి ఫైండ్ ద ప్రిజన్ సర్పెంట్ రౌండ్ ది బ్లూ నెక్
0: పెడదారు గుంపెడు జడతోడ.
1: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్
0: నల్ల కొలువులు దునుమాడి కొల్లలాడు.
1: విత్ ఆల్ ది ఐస్ దట్ లుక్ లైక్ ద లోటస్ ఫ్లవర్ సో బ్యూటిఫుల్
0: నల్ల కొలువులు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన చాయి తోడ.
1: and is a complexion that's blue and so beautiful.
0: మోడి కొడుకు చిన్న మక్కండ కలతోడ
1: విత్ ఆల్ ద షైనింగ్ దట్ ఆఫ్ ద మూన్ లైట్
0: బెడదారు గుంపెడు జడలతోడ
1: విత్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్
0: జడల్లో ప్రవహించు చెదరేటి జిగుతోడ
1: అండ్ వీ ఫైండ్ ది వాటర్స్ రన్నింగ్ త్రూ
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క తత్వము వర్ణింప చేసుకుంటూ వారిలో వారు తనంతను ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: దట్ హౌ ఇట్ గోస్ ద నరేషన్ ఆఫ్ లార్డ్ శివా పీపుల్ delight themselves describing, narrating the beauty of Lord Shiva.
0: Itti daivatattvaniki prarambham chesinchide ee yokka sankranti.
1: Sankranti symbolizes the commencement, the beginning of that season.
0: Ee sankranti season lopalle chinna chinna pillalaku 5th samvatsaram raagane aksha sweekaram chestuntaru.
1: This is the auspicious occasion when children aged 5 would start their learning. Alphabets.
0: ఈ అక్షర శ్రీకారంతో వేద పఠనం కూడా గామింపజేస్తుంటారు.
1: Along with the learning process, they also learn chanting of the Veda.
0: మొట్టమొదటి చెప్తారు, వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
1: In the beginning itself it is stated that it is beyond the darkness there shines with all the brilliance and the radiance.
0: మోడి కొడుకు చంద్ర మఖండ కడతోడ.
1: And it's all the brilliant radiance of that of the moon.
0: ఈ వేదాన్ని చాలా వర్ణిస్తూ ఉంటుంటారు.
1: The Veda is extolled.
0: అందులో రుద్వేగము చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all Rigveda is most important.
0: ఈ రుద్వేగము లోపల మంత్రస్వయం.
1: There is a mantra.
0: భగవంతుని యొక్క ఆనంద భాషమును.
1: And it's also the teachings of God.
0: ఆనంద స్వరూపములు.
1: And the blissful form of God.
0: నింపి.
1: They're full of these.
0: ప్రజలకు చాలా ఆకర్షణీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చిత్తాన్ని కూడా కలిగింపజేస్తుంది.
1: అండ్ ఆల్సో ఎన్ అకేషన్ టు షేర్ ది స్పిరిచువల్ టీచింగ్స్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హిస్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ హ్యాస్ టు మేక్ దెమ్ స్పిరిచువల్.
0: గంగరెద్దులకు కూడాను ఒక రాములు అని పేరు పెట్టి పిలుస్తుంటారు.
1: ఈవెన్ ద బుల్ ఆల్సో గివెన్ ఎ నేమ్ ఆఫ్ రామ అండ్ కాల్.
0: కానీ మన భారతదేశం నందు ఇదంతా మొరటుతనమని భావిస్తుంటారు.
1: But people do not consider it in such a way.
0: కాదు కాదు, ఇది అంతర్భావముల యొక్క మధుర్యమైనటువంటి యొక్క భావములు.
1: That is all the reflection of the sacred inner feeling.
0: రాములు అని పేరు పెడతారు ఒక్కొక్క పశువుకు.
1: Sometimes even the bull is called Rama.
0: సీత గౌరీ లక్ష్మి అని కూడా పేరుతో పిలుస్తుంటారు ఆవులకు.
1: And cows are also given names, సీత లక్ష్మి గౌరీ and so on.
0: ఈ విధంగా పశువులు ఎక్కువ దీనికి తత్వాన్ని కూడా మనుషుల రీతిగా మారుస్తుంటారు.
1: Likewise, animals are also treated in the human way.
0: ఆ పశువులపైన చీరలు పంచలు కూడా వేసి ఎంతనో అలంకారంగా బజారు తీసుకెళ్తుంటారు.
1: They decorate all cows with all the clothes spread over them, decoration.
0: ఈ కనుక ఈ సంక్రాంతి పశుపక్షి మృగాదులకు కూడా చేరినటువంటిది మానవులు ఎందుకు ఒకటిగా ఉన్నది.
1: Therefore, this is an occasion when the human society and the animals also spend together in close association.
0: కాని ఈనాటి పశుపక్షి మృగాదులు కూడాను ఎంతో తన పేర్లతో తమ నాట్యంతో ఎంతో కలకలలాడుతుంటాయి.
1: బట్ ఈవెన్ దిస్ డే వీ ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ జాయ్ఫుల్.
0: ఈనాటి మానవుడు ఈ ఆనందానికి నోచుకోలేకపోతున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: పెరిగిపోవటం చేత ఆధునిక విద్యలు పెరిగిపోవటం చేత
1: బికాస్ ఆఫ్ ఇంక్రీసింగ్ మోడర్న్ ఎడ్యుకేషన్
0: ఇదంత అమానుష్యంగా భావించుకుని
1: పీపుల్ హ్యావ్ బికమ్ ఇన్హ్యూమన్.
0: ఇది కేవలము మనుషులు పశువుల వలె ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ లైక్ అనిమల్.
0: అనిమల్ కూడాను మనుషుల వలె ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: బట్ డ్యూరింగ్ దిస్ సీజన్ యూ ఫైండ్ ద అనిమల్ ఇస్ మోర్ జాయ్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
0: ఈనాడు కాలంలో పోల్చుచగా అనిమలే అనగా పశువులే చాలా మేలుగా కనిపిస్తున్నాయి.
1: ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ విల్ కమ్ టు కన్క్లూజన్ దట్ అనిమల్ ఇస్ మచ్ బెటర్ దెన్ మ్యాన్.
0: పశుపక్షి మృగాదులు తమ స్థానమును వదలక
1: బర్డ్స్ అండ్ బీస్ డోంట్ లీవ్ దేర్ ప్లేస్
0: తమ సంబంధ బాంధవ్యములు ఏమాత్రమో వీడక
1: దే డోంట్ గెట్ అవే ఫ్రమ్ దేర్ అసోసియేషన్
0: కాలమును ఈ కాలకృత్యముల రీతిగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: దే జస్ట్ ఎంజాయ్ ద టైమ్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ వే.
0: కానీ ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: కేవలము ఆధునిక విద్యను నేర్చి
1: హ్యావింగ్ ఎక్వైర్డ్ ద మోడర్న్ నాలెడ్జ్
0: తమ యొక్క డ్రెస్సులు కూడా మార్చుకుని
1: చేంజ్ దేర్ డ్రెస్సెస్
0: పశువులోనే ప్రవర్తిస్తున్నారు.
1: బిహేవ్ లైక్ అనిమల్.
0: ఇది ఆ సంక్రాంతి యొక్క ప్రభావము.
1: ఇస్ దిస్ ఎఫెక్ట్ ఆఫ్ సంక్రాంతి?
0: కాదు కాదు.
1: నో,
0: ఇట్టి ప్రభావము ఎంతనో ఏనాటి కాలం నుంచినో జరుగుతూ వస్తుండాలి.
1: ఇన్ఫ్లాక్ట్ ది ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంక్రాంతి హ్యాస్ బీన్ ఏజ్ ఓల్డ్.
0: ఈనాడు మనుషులు పశువుల మాదిరి మారుతున్నారు, పశువులంతా మనుషుల మాదిరి మారుతున్నాయి.
1: ఇన్ ద మోడర్న్ టైమ్స్ వీ ఫైండ్ ద మ్యాన్ బిహేవింగ్ లైక్ అనిమల్ అండ్ అనిమల్ బిహేవ్స్ లైక్ మ్యాన్.
0: నీతి నిజాయితీలు కోల్పోయి
1: ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ గాన్.
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ అనిమల్.
0: పశువులు తమ యొక్క జాతి నీతుల యొక్క కాలమును ప్రవర్తించుకుని ఎంతనో ఆనందంగా కాలమును గడుపుతున్నాయి.
1: Animals have different reason and season and they are blissful and happy.
0: Kani ee naadu manavunaku ee neethi kudanu ledu.
1: But man has no conduct at all.
0: Ee nijayithi kudanu ledu.
1: There is no integrity.
0: Manushulanta pashuvulu vale maarutunnaru.
1: And men are behaving like animals.
0: ee moolaku vellina ee daariki vellina ee gurtuku vellina ee gompuku vellina ekkada chusina kudanu dhanamu dhanamu dhanamu dhanamu.
1: You visit any restaurant, any home, any street, any place where money is the center of discussion and attraction.
0: Dhanamu nimittamai manavulu enniyo aatalu aadutunnaru.
1: For money, man is struggling hard.
0: Manamu gauravanni aanandamuni kodunu bazaarlo ammukuntunnaru.
1: Man is ready to sacrifice his own comfort, his own respect for the sake of money.
0: Kaani pasuvulu aa reetiga kaadu.
1: But animals are not like that.
0: ఎంతనో అంత తృప్తి పొందుతున్నాయి.
1: They have contentment.
0: మానవుడు పెరుగుకొలది పెరుగుకొలది ఈ తృప్తి ఏది దూరం అయిపోతున్నది.
1: But man has lost this sense of satisfaction.
0: పశువులు కడుపు నిండి తక్షణమే పచ్చని గడ్డి కూడాను వదులుతున్నాయి.
1: The cow soon after it grazes the grass stops eating thereby and takes rest.
0: మానవుడు అట్ట కాదు, ఇంకా తినే కొలది ఇంకా కావాలని కడుపును పెంచుకుంటున్నాడు.
1: మ్యాన్ గోస్ ఆన్ ఈటింగ్ ఈటింగ్ ఈటింగ్ కంటిన్యూస్లీ.
0: మీరు ఎక్కడైనా పక్షులు చూడండి, కుక్కలు చూడండి, పెంచుకునేటువంటి కుక్కలు.
1: యూ జస్ట్ వాచ్ డాగ్స్ ద పెట్స్.
0: ఆ కుక్కలకి ఏమైనా జ్వరం వచ్చిందంటే నోరు తెచ్చి పోసినా కూడాను పాలు త్రాగదు.
1: ద డాగ్ ఈజ్ సిక్ ఈవెన్ ఇఫ్ యూ ఫీడ్ ఇట్ రిఫ్యూజెస్ టు టేక్.
0: ఆ జ్వరం వచ్చిందని కుక్కలు కూడాను గమనిస్తాయి.
1: ఈవెన్ డాగ్ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది సిక్నెస్.
0: ఈ ఆహారం చాలా దూరం పెట్టేస్తాయి.
1: అండ్ ఇట్ విల్ నాట్ ఈట్.
0: పస్తును పండుతాయి.
1: ఇట్ విల్ ఫాస్ట్.
0: మనుషులు చూస్తామా అంటే
1: వేరేస్ మ్యాన్
0: ఒక 101 డిగ్రీ జ్వరం వచ్చిందంటే
1: ఈవెన్ అట్ ది 101 టెంపరేచర్
0: తాను ముసుగు పెట్టుకుని పండుకుంటాడు.
1: అండ్ హీ టేక్స్ రెస్ట్.
0: ఇంకా తినరాని వస్తువునంత తినాలని ఆశిస్తాడు.
1: యట్ హీ వాంట్స్ టు ఈట్ మోర్ అట్ హై టెంపరేచర్.
0: కానీ మీరు నాయన ఆహారం పచ్చంగా ఉండాలి అని భోజించినప్పటికీ మైసూర్పాకు గులాబ్ జాము బర్ఫీలు అన్ని ఇష్టం వచ్చినట్టు తిని తిని తిని తిని కడుపును పెంచుకుంటుంటారు.
1: దో మ్యాన్ ఈజ్ అడ్వైస్డ్ టు అబ్జర్వ్ డైటరీ రెగ్యులేషన్ బట్ యెట్ ఈజ్ ఆఫ్టర్ స్వీట్స్ మైసూర్పాక్ గులాబ్ జామ్ వాట్ నాట్ ఆల్ స్వీట్స్.
0: ఈ పథ్యాన్ని కూడా పాటించటం లేదు.
1: హీ డజంట్ అబ్జర్వ్ ఎనీ డైట్.
0: పశువులు పథ్యాన్ని పాటిస్తున్నాయి.
1: Cows have got regulations.
0: మీ ఇంటికి వెళ్లి మీరు సాకేటువంటి కుక్కను చూడండి.
1: యూ వాచ్ యువర్ పెట్ డాగ్స్.
0: దానికి ఎంత జ్వరం వచ్చిందంటే అసలు ఏమి పెట్టినా తినలేవు.
1: ఇఫ్ ఇట్ హాస్ ఫీవర్ ఇట్ వోంట్ ఈట్ ఎనీథింగ్ దట్ యు సర్వ్.
0: దానికి మందు ఇవ్వటమే కాకుండా పథ్యములు కూడా పాటిస్తున్నాయి అవి.
1: నాట్ ఓన్లీ దే టేక్ మెడిసిన్ దే ఆల్సో అబ్జర్వ్ డైట్.
0: ఇటువంటి పశువుల యొక్క పద్ధతి మనుషులకు మారిపోయింది, మనుషుల యొక్క పద్ధతి పశువుల వైపు మారిపోయింది.
1: దేర్ఫోర్ the code of man has become the code of an animal and that of the animal has become of that of man.
0: ఎక్కడైన మనిషి యొక్క ప్రవర్తన చూస్తుంటుంటే ఏం రాని పశువు మాదిరి ప్రవర్తిస్తున్నావే అని కూడాను పెద్దలు తిడుతూ ఉంటారు.
1: If there is any misbehavior on the part of the man, people will say, what is that you are behaving like animal?
0: ఇలాంటి మానవుని యొక్క ప్రవర్తన దినదినమునకు మారిపోతూ ఉంటుండాలి.
1: హ్యూమన్ బిహేవియర్ హ్యాస్ బీన్ ఫాస్ట్ చేంజింగ్ డే ఆఫ్టర్ డే.
0: ఇవంతా కూడా కేవలము ఆధునిక విద్యల వల్లనే లభ్యమవుతున్నాయి.
1: దిస్ ఈజ్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
0: మేము పెద్దలుగా పెంచుకున్నాం, మేము గొప్ప గొప్ప బిఏలు ఎంఏలు చదివామనుకుంటారు.
1: బట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ అకాంప్లిష్మెంట్స్ విత్ హై డిగ్రీస్.
0: ఏమి పెంచుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ది డిగ్రీ?
0: బిఏ పెంచుకుంటున్నారు.
1: యూ హ్యావ్ ది డిగ్రీ బిఏ,
0: దానికి డి చేరుస్తున్నారు.
1: అండ్ యూ యాడ్ ద లెటర్ డి,
0: బ్యాడ్,
1: బిఏడి, బ్యాడ్.
0: ఈ విధంగా బ్యాడ్ కు ఇదే గుర్తు.
1: And this is the sign of all that is
0: bad in you. గుణములంతా పెంచుకుంటున్నారు.
1: Therefore we have got all dirty qualities.
0: కనుక అవి కాదు మనుషులకు రావాల్సింది.
1: It is not the human quality.
0: సున్నితమైనటువంటి
1: the soft
0: సద్గుణములు
1: the virtues
0: ఆచారములు సత్ప్రవర్తనలు సచ్చింతనలు మానవుల్లో అభివృద్ధి కావాలి.
1: But man should foster and develop good behavior, good thoughts, good sentiments and good conduct.
0: ఇతనికి ఆరోగ్యం సరిపోయేది లేనప్పుడు మంచి తనకి ఇష్టమైన వస్తువులు తెచ్చి పెట్టినా కానీ తక్కువనేట్టేస్తాడు.
1: When his health is not good, he should not partake any food.
0: కానీ తనకు స్వీటే కావాలి.
1: But he desires to
0: eat. ఏమిటి ఈ స్వీట్?
1: What is this sweet?
0: ధనమే స్వీట్.
1: The wealth, the money gives him all the sweetness.
0: ఏమిటి ఈ మనీ రావటం చేత? Money comes and goes. Morality comes and grows.
1: Money comes and goes. Morality comes and grows.
0: ఈ మొరాలిటీని ఈనాడు మార్కెట్ లో పెట్టి అమ్మేసేస్తున్నారు.
1: బట్ టుడే ద మొరాలిటీ ఇస్ ద మార్కెట్ ప్లేస్.
0: నీతి నిజాయితీలంతా కోల్పోతున్నారు.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ.
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ దట్ ఆఫ్ ఎన్ యానిమల్.
0: కనుక ఈనాడు మానవుని యొక్క గుణములు ఈ సంక్రాంతి నుంచి సద్గుణములుగా మార్చుకోవాలి.
1: Therefore, human behavior needs to be transformed so that you would cultivate and develop your
0: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను ఎంతయో ఉత్తమమైనటువంటి నీతులను బోధించే నిమిత్తమై ఏర్పడినవి కాని కేవలం పాయసం పరమానం చేసుకుని తినడం కోసమని ఈ పర్వదినములు ఏర్పడలేదు.
1: All festivals in this Bharat are observed and performed with high aspirations so that we develop the human values and grow thereafter, not merely to eat and celebrate.
0: కనుక మానవుల యందు ప్రవర్తన ఈనాడు మారాలి.
1: Therefore human behavior needs to be changed.
0: నడతలు వారికి మారాలి.
1: And the conduct should change.
0: నడతలు మార్చే నిమిత్తమై పర్వదినములంతా కూడా ఏర్పడినవి.
1: The festivals are meant to remind man the need to transform.
0: కానీ అది దానికి విరుద్ధంగా మారిపోతున్నాయి ఈనాడు.
1: But we are behaving just against the expected standards.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మానవుల యొక్క ప్రవర్తన మనం ఈనాడు మార్చుకోవాలి.
1: ద హ్యూమన్ బిహేవియర్ నీడ్స్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఒక కుటుంబానికి ఐకమత్యమైనటువంటిది ఏనాడో కోల్పోయింది.
1: దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ఎ ఫ్యామిలీ టు బిగిన్ విత్.
0: ప్రాచీన కాలం నందు అత్త మామలు తల్లి తండ్రులు బావ మరుదులు అందరూ ఒక ఇంటిలో ఉండినప్పటికీ,
1: ఇన్ ఏన్షియంట్ డేస్ దేర్ ఇస్ జాయింట్ ఫ్యామిలీస్, the in-laws and the parents all stayed together.
0: ఒకరికొకరు ఏమైనా కూడా కలహములు కలిగిన ఆ ముమ్మిడి కలహము లోపల మార్చుకునేటువంటి వారు.
1: Though there was some small little difference of opinion, they decided resolved them.
0: అత్త మామల యొక్క వాదనలు శిరసావహించేటువంటి వారు.
1: People obeyed the command of the in-laws.
0: వాళ్ళు ఏమైనా అరిచినప్పుడు నాయన నోరు మూసుకో అని చెప్తే నోరు మూసుకునేవారు.
1: When they asked them to cool down, to calm down, they strictly followed.
0: కలహమునే ఇంటిలో ఉండేటువంటివి కాదు.
1: There was no infights in the family circles.
0: ఈనాడు ఇద్దరు ఏర్పడినారంటే,
1: టుడే వెన్ దేర్ ఆర్ టూ ఇన్ ఎ ఫ్యామిలీ,
0: ఈనాడు ఒక కొడుకు పెళ్లి చేసినామంటే కోడలు ఇంటికి వచ్చేస్తుంది.
1: When you get your son married, the daughter will also would come home.
0: ఈనాడు ఇంటికి వచ్చిందంటే రేపటి దినం ఆ కోడలు ఆ ఇంటికి రెండు దోవాకెండ్గా పెరుగుతుంది.
1: And the moment the daughter-in-law gets into the family, she wants the family to be divided, the joint family to be split.
0: ఈ డివైడ్ కావటం చేతనే కలహములు మరింత పెరిగిపోతున్నాయి.
1: Because of this divisive temperament, there's more of fighting.
0: ఇది కలియుగమునందు కలహయుగం అని పేరు వచ్చింది.
1: Therefore, this age of Kali is called Kalaha, the fighting, conflict.
0: కలియుగం లోపల ఎంతో కల్మషయుగంగా మారిపోయింది.
1: And this Kali age is full of kalmasha, pollution.
0: ఎవరి నోటి నుంచి పలుకులు వచ్చినప్పటికీ మధురమైనటువంటి పలుకులే లేదు.
1: No one is talking softly and sweetly.
0: కఠినమైనటువంటి పలుకులు వస్తున్నాయి.
1: People speak harshly.
0: ఎవరైనా వస్తే, నాయన ఎప్పుడొచ్చారు, నాయన ఎప్పుడొచ్చారు, ఏం భోంచేశారు, రండి మా ఇంట్లో భోంచేయండి అని మధురంగా అన్నం పెట్టకపోయినప్పటికీ పలుకుతోనైనా వారికి కడుపులు నింపేటువంటి వారు.
1: Earlier days when anyone comes, they used to put some question full of courtesy and etiquette. When did you come? Where do you come from? What is that you have had? Why don't you visit us? Have food with us? That was kind of inquiries they made in the past.
0: ఈనాడు పండుగలు వచ్చిందంటే ఒకరింటికి ఒకరింటికి పోవడానికి వీల్లేదు.
1: Today, even on the festival days, no one visits anybody.
0: మొట్టమొదట ఫ్రెండ్ ఎవరైనా వస్తున్నారంటే తలుపులు మూసుకుంటారు.
1: If any friend is to visit you, they close their doors.
0: ఇంతేకాకుండా ఏమండి భోంచేసిన వచ్చారు కదా, సరే సంతోషం కూర్చోండి.
1: What they say in the beginning is this: yes, you had your food, better you be seated here now.
0: వీటికి అన్నమైనా పెట్టి వారిని సంతృప్తి పరిచేటువంటి యొక్క భావాలు ఈనాటి మానవుడి యందు కరువైపోయినవి.
1: Man today is not that fortunate as to offer food to the guest and entertain him.
0: ఇట్టి కలిహేమునందు మానవుడి యొక్క మనసును ఏ రీతిగా మారుతుంటాయి.
1: How do you expect the hearts to be transformed in these days?
0: చిన్న పిల్లలు కూడాను ఈ వికారమైన భావములు పెంచుతున్నారు తల్లిదండ్రులు.
1: Even children also have all perverted ideas and notions because of their parents.
0: చదువుల కోసమని పెంచుతున్నారు అంటారు.
1: This is all because of the education.
0: ఈ చదువులు, ఈ చదువులు, పిచ్చి చదువులు.
1: What is this madness?
0: ఏదో చదువులు చదవటం వల్ల గొప్పగా వారి జీతంలో వస్తున్నాయని అనుకుంటారు.
1: You think that you'll have very high pay packet because of your education.
0: 5 సంవత్సరాల పిల్లవాడు అయినప్పటికి 5 అంటే ఎక్కడికో దూరంగా ఒక కాన్వెంట్ కు పంపుతుంటారు.
1: Though the boy is just aged 5, we are ready to send him to a long distance to
0: education. తల్లిదండ్రుల ప్రేమకే దూరమైపోతున్నారు.
1: The children are away from the love of their parents.
0: ఎప్పుడు కూడా ఒక ఆయాని పెట్టి పెంచుతున్నారు.
1: And the children are brought up by ayahs, servant maids.
0: ఆయా చచ్చిపోయినా కానీ ఏడుస్తాడు, కానీ ఆ పిల్లవాడు అమ్మ చచ్చిపోతే ఏడ్చడు.
1: The situation is so bad that the child cries when aya dies and never cries when mother dies.
0: కనుక తల్లి ప్రేమను దూరం చేసుకుంటున్నారు.
1: Therefore child is cut off from the love of the mother.
0: ఎప్పుడు కూడా నువ్వు పిల్లవాడు తల్లి దగ్గర పెరగాలి.
1: Therefore the child should grow.
0: తల్లి యొక్క ప్రేమ వాక్యములను వినాలి.
1: And the child should listen to the teachings of the mother.
0: కనుక ఇలాంటి కాల పరిస్థితి యందు మానవులు ఉద్ధారపడుతున్నారంటే ఎట్ట ఉద్ధారం అవుతారు.
1: How do you expect the humanity to be lifted? To progress in the present circumstances.
0: ఈ చదువుల వల్ల మనకు ఏమాత్రము సరైనటువంటి గుణములు కారణం లేదు.
1: The modern education does not help us to grow human values.
0: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాచిన పెద్దవారులైనా,
1: యు మే బి గ్రేట్ పీపుల్ విత్ హై డిగ్రీస్ లైక్ బిఏ అండ్ ఎంఏ,
0: సంపదలను సద్ధానపరులైనా, పరమకీర్తిని గన్న పుణ్యులైనా,
1: యు మే బి మెరిటోరియస్ పీపుల్, రిచ్ పీపుల్ అండ్ అఫ్లూయెంట్ అండ్ ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ చారిటీ,
0: ఆరోగ్యములు అనవతమ్ముండి పరిపూర్ణ బలులకు వారైనా,
1: యు మే బి క్వైట్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ లాంగ్ లైఫ్,
0: సతతము జపములు తపములు చేయొచ్చు వేదములను నేర్పు విత్తులైనా,
1: యు మే బి ప్రీస్ట్ రిసైటింగ్ వేద ఆల్ త్రూ స్పెండింగ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ టీచింగ్ దెం,
0: విద్యావంతుడు.
1: And in fact, you cannot call them educated by any standard.
0: ఏంటి ఎడ్యుకేషన్?
1: What is this education?
0: ఎంత ఎడ్యుకేషన్ పెంచుతున్నారు.
1: The education is leading to agitation today.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ ఏమిటిందో చెప్పండి.
1: What is there in depth?
0: డిగ్రీలు పెంచుకుంటున్నారే కానీ,
1: you have more and more degrees.
0: వాడి యొక్క హృదయాన్ని పెంచుకోవటం లేదు.
1: But there's no transformation in the heart.
0: హృదయాన్ని పెంచుకునేటువంటి గుణమే నిజమైన గుణము.
1: In fact, that virtue,
0: హృదయ విశారదను గావించుకోవాలి.
1: There should be expansion of love.
0: ఈనాడు చదువులు చదివే కొద్దీ నేరో మైండ్ అయిపోతుంటుంది.
1: విత్ హై ఎడ్యుకేషన్ టుడే వీ ఆర్ నేరో మైండెడ్.
0: ఎందుకంటే తాను గొప్ప చదువుని.
1: బికాజ్ హీ థింక్స్ దట్ హీస్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: ఈ చదువుల వల్ల ఇది మనకు పిలిచేది.
1: ఇస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ హై
0: ఎడ్యుకేషన్. పవిత్రమైన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి ఎన్నో విధములుగా కూడాను నీతిని రీతిని అనేక రకములుగా పెంచుతూ వచ్చింది.
1: Since ancient times, the culture of Bharat has fostered, encouraged integrity, the honesty and human values.
0: ఈనాడు ఆ యొక్క నీతి అనేటువంటి ఎక్కడో ఏం కనిపించడం లేదు.
1: Today there is no honesty at all.
0: Honesty పోని, అది పోయిపోయినా కొంచెం ఆనందమైనా ఉందా? లేదు.
1: There is no honesty, no happiness, not even a trace.
0: ఇలాంటి గుణముల చేత ఈ చదువులు మనకు ఉద్ధారం చేస్తాయా?
1: Do you expect that you will certainly grow and prosper by merely acquiring education?
0: తక్షణమే పాస్ అయిన తక్షణమే అమెరికానో జపానో జపాను జర్మనీనో బయలుదేరిపోతున్నారు.
1: The moment you get the degree, you want to run away to foreign countries like America, Japan.
0: అట్టి గ్రామాలకు ఎక్కడైనా తల్లో తండ్రిలో వెళితే హోటల్లో పోయి దిగండి అంటారు.
1: And then if parents visit you, you will ask them to dine in a restaurant.
0: తల్లిదండ్రులకు ప్రీతితో ఒక పిచ్చైన కూడా అన్నం పెట్టేటువంటి సద్గుణములు ఈనాడు చదువుల్లో శూన్యమైపోయింది.
1: The modern educated man is not that fortunate as to serve food to his own parents.
0: కనిపించేటువంటి తల్లిదండ్రులను ఇంత ఘోరంగా చూస్తున్నారు ఈనాటి పిల్లలు.
1: In fact, we subject parents to all kinds of cruel treatment.
0: కాదు కాదు, ఇది చాలా పవిత్రమైనది కాదు.
1: This is not at all good by in any way.
0: మహాపాపకరమైనటువంటిది.
1: It is the worst of the sins.
0: కనుక తల్లిదండ్రులను పోషించాలి.
1: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రుల దగ్గర చేర్చుకోవాలి.
1: యూ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ దేర్ కంపెనీ.
0: వాళ్ళ వయసు అంతా వచ్చే కొద్దీ వాళ్ళు ఎంతో భద్రంగా కాపాడుకోవాలి.
1: యాజ్ దర్ ఏజ్ యాజ్ అడ్వాన్స్ ఇన్ దర్ ఏజ్ దే నీడ్ యువర్ సర్వీసెస్.
0: తల్లిదండ్రులు పెద్దవారు అయిపోగానే మా భాగం మాకు ఇచ్చేసేమని వాళ్ళ నుంచి భాగం పెంచుకుంటున్నారు.
1: యూ షుడ్ నాట్ క్లెయిమ్ ఫ్రమ్ యువర్ ఫర్ యువర్ ప్రాపర్టీ and demand your own share from your parents.
0: కానీ ప్రాపర్టీని పంచుకుంటున్నారు కానీ ప్రాపర్ మైండ్ ని పంచుకోవటం లేదు.
1: యూఆర్ రెడీ టు షేర్ యువర్ ప్రాపర్టీ బట్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ మైండ్.
0: ఆ ప్రాపర్ మైండ్ రావాలి.
1: వీ నీడ్ టుడే ప్రాపర్ మైండ్.
0: అదే సుప్రీం గుడ్
1: అండ్ దాట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేట్.
0: అట్టి సుప్రీం పేజీని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ ఎయిమ్ టు రీచ్ దట్ సుప్రీం స్టేట్.
0: చదువులు పెరిగే కొలది గుణములు కూడా పెరగాలి.
1: The more and more we are educated, we should also cultivate values.
0: ఇప్పుడు ఒక అమెరికా బాయ్ని పిలిచాను నేను, చూచాను, మీరు చూచుంటారు.
1: You all must have watched Bhagwan calling a boy from America.
0: ఆ పిల్లవాడు తన చదువును చదువుకుంటున్నాడు.
1: He also learns in the school.
0: కానీ ఈ వేద విద్యను కూడా నేర్చుకున్నాడు.
1: ఈజ్ ఆల్సో లెర్నింగ్ ది వేద చాంటింగ్.
0: ఏ పందంలో అడిగినా కానీ తను చక్కని చెప్పేసేస్తున్నాడు.
1: ఈజ్ రెడీ టు రిసైట్ ఎనీ వర్డ్స్.
0: ఈనాడు అది లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: అన్ని పోతున్నాయి.
1: ఆల్ థింగ్స్ ఆర్
0: తన సొంత కుటుంబనే తాను పాడు చేసుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ రూయినింగ్ హిజ్ ఓన్ లైఫ్.
0: కానీ ఇలాంటి అదృష్టవంతులైన కుమారులు పుట్టడం చాలా తల్లిదండ్రుల యొక్క భాగ్యమే.
1: ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ ఆఫ్ ది పేరెంట్స్ టు హ్యావ్ సచ్ చిల్డ్రన్.
0: అటువంటి పేరెంట్స్ వల్లనే, పేరెంట్స్ వల్లనే పిల్లలు ఇంత మంచి సద్గుణానికి వస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ సచ్ గుడ్ నోబుల్ పేరెంట్స్ ద చిల్డ్రన్ కమ్అప్ ఇన్ దేర్ లైఫ్.
0: ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి వారు వారి చదువులు వారు దూరం చేసి
1: they come from America, they are away from their education.
0: India lo pura sadbuddhulu sadgunamlu sadabhyasamlu nirupinchalani aa pillalni techi ikka India lo cherustunnaru.
1: And they bring their children, educate them here in India so that they develop all the kinds of values.
0: Atvanti pillalu kuda India ne premistunnaru kani America ne premichatam ledu.
1: These children love India, not America.
0: Antha sarva sadupayamlu unnai.
1: We have all kinds of conveniences.
0: సదభ్యాసములు ఉన్నాయి.
1: And we have all good habits.
0: కానీ అవి వారు ఆశించడం లేదు.
1: But they don't want American life.
0: కానీ ఇండియా లైఫ్ చాలా ప్రేమిస్తున్నారు.
1: They love Indian way of life.
0: ఎందుకంటే ఆ ఇండియా లోపల ప్రేమతో కూడినటువంటి ఒక వినయ విద్యలంతా నేర్చుకుంటున్నారు.
1: Because Indian life insists on the learning based on love.
0: తల్లిదండ్రులు చూసిన తక్షణమే స్కూల్ నుంచి పరిగెత్తిపోయి వారి పాదాలు అంటి నమస్కారం చేస్తున్నారు.
1: ద మూమెంట్ దే రిటర్న్ ఫ్రమ్ ది స్కూల్ యాజ్ దే ఫైండ్ దర్ పేరెంట్స్ దే బౌ డౌన్ దేర్ హెడ్స్ అట్ ద ఫీట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
0: భారతదేశంలో ఒక
1: ఇన్ భారత్
0: హిందీ పండితుడు ఒకడు ఉండేటువంటి
1: దేర్ వాజ్ ఎ గ్రేట్ హిందీ పండిట్.
0: అతను పిల్లల్ని ఎంతనో సదుభ్యాసం కింద చేర్చేవాడు.
1: అండ్ హీ యూస్ టు సీ దట్ దే విల్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్.
0: ఒకనాడు తనకి ఇద్దరు కొడుకులు పుట్టారు.
1: హీ హ్యాడ్ టూ సన్స్.
0: టూ సన్స్ లోపల వారి ఇద్దరిని అలహాబాద్ లో చేర్చారు.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ అడ్మిటెడ్ స్కూల్ దేర్ ఇన్ అలహాబాద్.
0: వారు చదువుకుంటూ ఉన్నారు.
1: దే వర్ స్టడీయింగ్ దేర్.
0: అది ఏమి చదువులు? ఈ మోడర్న్ చదువులు.
1: వాట్ ఎడ్యుకేషన్? దే హ్యాడ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ నో డౌట్.
0: తల్లిదండ్రులు నైనిటాల్ పోవాలని ప్రయాణమై వచ్చిస్తున్నారు.
1: ద పేరెంట్స్ వర్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
0: నైనిటాల్ పోతుంటే స్టేషన్ లో వచ్చి కుమారులు ఇద్దరిని చూడాలని ఆశించారు.
1: దే వాంటెడ్ టు మీట్ ద టూ ఆఫ్ దేర్ సన్స్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
0: పెద్ద అబ్బాయి వచ్చాడు, నాన్న నమస్కారం అన్నాడు.
1: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ అండ్ సెడ్ ఫాదర్ నమస్కారం టు యు.
0: ఈ చిన్నవాడు వచ్చి గుడ్ బై ఫాదర్ అన్నాడు.
1: ది యంగ్ ఫెలో కేమ్ అండ్ జస్ట్ వేవ్డ్ హిస్ హ్యాండ్ అండ్ సెడ్ గుడ్ బై ఫాదర్.
0: అప్పుడు తల్లికి చాలా కష్టం కలిగింది.
1: మదర్ ఫెల్ట్ వెరీ సాడ్.
0: వీళ్ళని అనేక రకములుగా కని పెంచి వారి రోతలంతా కూడా పరిశుద్ధపరిచి వారిని ఎంతో ప్రేమించి పెంచినందుకు ఇది ఆ వారి ఇచ్చే నాకు అనుగ్రహం.
1: The mother felt so sad because of the misbehavior, bad conduct of the son, because he didn't express any gratitude.
0: కానీ తల్లి తల కింది కుంచుకుంది.
1: So she had to bend down her head in shame.
0: తర్వాత తండ్రి పోయాడు, భార్యను ఓదార్చాడు.
1: And father went and tried to pacify her.
0: ఏదో చిన్న పిల్లవాడు తెలియకుండా చెప్పు చేశాడు, నువ్వు క్షమించాలి క్షమించాలి అన్నాడు.
1: And wanted the mother to pardon the son because his son was so young.
0: ఇంకా అక్కడ ఉండే కొలది ఆయన ఏం చదువుతున్నారు, ఎట్టు చదువుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని వారి క్షేమ సమాచారాలను తల్లిదండ్రులు విచారించారు.
1: ద పేరెంట్స్ వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వాట్ క్లాస్ దే వర్ స్టడీయింగ్, వాట్ సబ్జెక్ట్స్ దే వర్ స్టడీయింగ్.
0: పెద్ద కుమారుడు తల్లిదండ్రుల దగ్గరకు చేరి
1: And at the end they came very close to parents.
0: తల్లిదండ్రులారా, మేము చాలా చక్కగానే ఉంటున్నాము, మీరు మా యొక్క వియోగంతో మీరు చాలా బాధపడిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మీరు మేము బాగుంటే మాకెంతైనా ఆనందమేను అన్నాడు.
1: And they said, why do you worry that we are away from you? We are studying very well. Don't worry about us.
0: కానీ చిన్నవాడు వచ్చేసి తల్లిదండ్రుల యొక్క వరిని ఏమాత్రం జ్ఞాపకం చేయలేదు.
1: The younger son was not bothered to talk to parents.
0: మాకు ఇంకా డబ్బు కావాలి, డబ్బు కావాలి అని డబ్బుల గురించి చర్చిస్తున్నాడు.
1: And he went on demanding for more and more of money.
0: కానీ చదువునంతా కూడా భంగం చేస్తున్నాడు.
1: అండ్ వాజ్ నాట్ స్టడీయింగ్ ప్రాపర్లీ.
0: సరే, ఇంక తల్లి బెల్ కొట్టింది రైల్వేలో.
1: అండ్ ద రైల్వే బెల్ వాజ్ గివెన్ టైం టు లీవ్ ద
0: ప్లాట్ఫామ్. టైం వచ్చేసింది, మేము ఇంకా వెళ్ళిపోతున్నాము, నైన్టాల్ పోతున్నాము, నైన్టాల్ వచ్చే సమయంలో మరి మిమ్మల్ని చూస్తాము అన్నారు.
1: ద పేరెంట్స్ సెడ్ వి ఆర్ లీవింగ్ ఆన్ అవర్ రిటర్న్ విల్ మీట్ యూ.
0: చెప్పి బయలుదేరారు. తల్లిదండ్రులు కిటికీలోంచి చూస్తూ ఉన్నారు ఈ పిల్లలను. పెద్ద కుమారుడు ఈ ట్రైన్ కదిలేంత వరకు నమస్కారం చేస్తూ నిలుచుకున్నాడు.
1: ఈనాటి
0: ఫ్యాషన్ మొదలుకొని పాకెట్ లో జోబీలు పెట్టుకుని పాకెట్ లో చేతులు పెట్టుకుని చాలా జంబంగా చూస్తున్నాడు చిన్నవాడు. తల్లిని చాలా బాధ పెట్టాడు.
1: And he made his mother suffer.
0: తల్లి చాలా భర్తను కూడా అర్చింది.
1: And in fact, his mother shouted at his father.
0: మీరు ఈ పిచ్చి తదుకుని నిమిత్తమై మన నుంచి దూరం చేసి వాడిని పశువుల మాదిరి చేస్తున్నారే.
1: Have you sent them for this purpose as to behave like animal?
0: కాదు కాదు, చిన్నపిల్లవాడికి ఏదో ఇంకా కొంచెం కాలం తెలియలే అన్నారు.
1: And the father said, he's the other boy, second boy, so young. ఇంకా ఇంకా
0: తెలిసేది వాడికి. ఇప్పుడే వాడు డిగ్రీలో చదువుతున్నాడు, వాడికి ఇంకా తెలిసేది ఎప్పుడు?
1: The mother said, he's already in the undergraduate course. When would he
0: learn? పూర్తి చెడిపోయినాడు అని తల్లి చాలా ఏడ్చింది.
1: The mother cried saying that fellow is totally spoiled.
0: తీరు తెచ్చుకుంది, కదిలి కదిలిపోయింది రైలు.
1: She wiped out tears and the train proceeded ahead.
0: కొన్ని దినములు అయిన తర్వాత,
1: after a couple of days,
0: పిల్లలకు చదువు ముగించిపోయింది.
1: The boys completed their education.
0: వారికి ఇద్దరికి అక్కడే ఉద్యోగాలు చిక్కాయి.
1: And they got appointment at their native place.
0: పెద్ద అబ్బాయికి ప్రొఫెసర్ పని వచ్చేసేసింది.
1: ఎల్డెస్ట్ ఫెలో గాట్ ది జాబ్ ఆఫ్ ఎ ప్రొఫెసర్.
0: ఇంకా రెండో వాడికి క్లార్క్ పని చిక్కింది.
1: ద సెకండ్ బాయ్ గాట్ ది జాబ్ ఆఫ్ ఎ క్లార్క్.
0: ఎంత ప్రయత్నం చేసినా లెక్చరర్ పని రాలేదు.
1: హీ కుడ్ నాట్ గెట్ ఎ హై జాబ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎఫర్ట్.
0: ఎందుకలా, వాడి ప్రవర్తనే దీనికి ఇంతకు మూల కారణము.
1: ద రీజన్ ఈస్ హిస్ బిహేవియర్.
0: తల్లిదండ్రులనే గౌరవించినటువంటి వాడు ఇంకెవరినేం గౌరవిస్తాడు?
1: ద వన్ హూ కెనాట్ రెస్పెక్ట్ ద పేరెంట్స్ కెన్ నెవర్ రెస్పెక్ట్.
0: అలాంటి వాడిని ప్రొఫెసర్ గా చేస్తే పిల్లలు కూడా పాడైపోతారని ఒకరు ఎవరు కూడా వాడికి ఉద్యోగం ఇవ్వలేదు.
1: If he says, a fellow who does not respect the parents is to be made a professor, he will spoil all students under his care.
0: కనుక కాలేజీలో కూడా ఎవరు కూడా గౌరవం ఇవ్వలేదు.
1: సో హీ వాజ్ నాట్ రెస్పెక్టెడ్ ఎనీవేర్.
0: మరి కొన్ని దినాలు అయిన తర్వాత తల్లిదండ్రులు వెనుకపోతున్నారు.
1: అండ్ ఆఫ్ కపుల్ ఆఫ్ డేస్ ది పేరెంట్స్ వర్ రిటర్నింగ్.
0: తిరిగి జాబ్ రాశారు.
1: అండ్ దే రోట్ ఎ లెటర్ దిస్
0: టైమ్. మమ్మల్ని స్టేషన్ లో వచ్చి చూడండి నాయన అన్నారు.
1: దే సెడ్ వీ లైక్ టు మీట్ యు అట్ ది స్టేషన్.
0: అప్పుడు పెద్దవాడు వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేసి,
1: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఇన్ రివర్. ది ఎల్డెస్ట్ ఫెలో సెడ్, ఐ కుడ్ గెట్ వెరీ హై పోస్ట్ because of your blessing only.
0: Rendo vaadu daggara kuda raaledu.
1: The second fellow was not there in the vicinity.
0: Vaadu ekkada poyinaadu ante cinema ku poyinaadu
1: unnadu. That fellow went to cinema theater.
0: Naa jaabulu cherinappudikini vaadu em jaabulu lekka cheyaledu.
1: Though he received the letter from the parents, he was unmindful.
0: Kaani lekka cheyakunda aa vidhanga cherinappudiki mari kontha kaalam ayin tarvata vaadi udyogam kuda oodipoyindi.
1: Because of his carelessness and total negligence, he lost that job of a clerk also.
0: కానీ ఈ పెద్దవాడికి గొప్ప ప్రొఫెసర్ గా ప్రమోషన్ వచ్చింది.
1: ద ఫస్ట్ సన్ బికేమ్ ఎ బిగ్ ప్రొఫెసర్.
0: ఆ ప్రొఫెసర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత అలహాబాద్ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ కేమ్ టు అలహాబాద్.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు.
1: అండ్ హీ పేడ్ రెస్పెక్ట్స్ టు పేరెంట్స్.
0: నాన్న, మీ యొక్క ప్రేమ వలన నాకు ఈ పెద్ద ప్రమోషన్ వచ్చింది అన్నాడు.
1: బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్ ఐ కుడ్ కమ్ టు దిస్ హై పొజిషన్.
0: ఈ రెండో వాడు చూస్తామంటే,
1: ది సెకండ్ ఫెలో,
0: వాడికి ఎవరూ గౌరవించేవారే లేరు.
1: నోబడీ రెస్పెక్టెడ్ హిమ్.
0: అప్పుడు నీకేమిస్తున్నారా ప్రజల లోపల గౌరవాన్ని అని అడిగాడు తండ్రి.
1: అండ్ ద ఫాదర్ ఆస్క్డ్, వాట్ ఇస్ యువర్ పొజిషన్ ఇన్ సొసైటీ, హౌ ఆర్ యూ రెస్పెక్టెడ్.
0: పెద్దవాడికి ప్రొఫెసర్ అయిపోవడం వల్ల స్టూడెంట్స్ ఫాదర్ మదర్స్ అందరూ వచ్చేసి నమస్కారం అండి, నమస్కారం అండి అని పెద్దవాడికి నమస్కరిస్తున్నారు.
1: ద ఫస్ట్ సన్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ఎ ప్రొఫెసర్ received respect from everybody, the students.
0: ఏ చిన్న క్లర్క్ వచ్చినప్పటికీ చిన్నవాడు అందరికీ నమస్కారం చేస్తున్నాడు.
1: Whereas second fellow being a clerk has to salute everybody that comes to him.
0: క్లర్క్ వచ్చిన వాడికి నమస్కారం చేస్తున్నాడు.
1: He has to do namaskari with a colleague, a clerk.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేయనటువంటి యొక్క బిడ్డ క్లర్కులు కూడా నమస్కారం చేస్తున్నాడు.
1: Therefore, the one who never paid respect, namaskar to parents,
0: clerks kuda nu evaruka athani care cheyatam ledu.
1: No one is caring him.
0: Kani pedda kumaruniki,
1: whereas the eldest son,
0: tallidannulu gauravinchi pechinatunte vaadu kabatti,
1: because he was the recipient of the blessing and the love of the parents,
0: prathi okkaru vachi namaskaristunnaru athaniki.
1: He was respected by everybody.
0: కనుకని యద్ భావం తద్ భవతి అన్నారు.
1: As is the behavior, as is the thought, so is the sequence and experience.
0: కనుకని మన యొక్క భవిష్యత్ పట్ల మన యొక్క పవిత్రత క్రియాబలంతోనే మనం అభివృద్ధి పొందుతున్నాం.
1: Therefore, future depends upon our present conduct and behavior.
0: ఇదే విధంగానే పాశ్చాత్య దేశంలో కూడా అనేక మంది గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని తీసుకుంటున్నారు.
1: Likewise, in foreign countries also many respected others and were respected in turn.
0: కానీ మనం గౌరవాన్ని ఎవరికి తల్లిదండ్రులకి ఇవ్వనప్పుడు ఎవరు మనకు కుక్కలు కూడా నమస్కారం చేయవు.
1: When we don't respect our parents, even dogs also will start making fun of us.
0: ఈ విధంగా చెడిపోతున్నారు భారతీయ ప్రజలు.
1: And Bharatiyas are ruining their lives today.
0: ఏ దేశం పోయినప్పటికీ,
1: they may go anywhere,
0: ఏ స్థానంలో ఉన్నప్పటికీ,
1: they may be in any position,
0: తల్లిదండ్రులను మర్చకూడదు.
1: You should never forget your parents.
0: మన వేద వాక్యం అంటే కూడాను మాతృదేవో భవ.
1: The Veda says mother is God.
0: పితృదేవో భవ.
1: Father is God.
0: ఆచార్య దేవో భవ.
1: Teacher is God.
0: అతిథి దేవో భవ.
1: Guest is God.
0: ఈ విధమైన సద్గుణములను పెంచుతూ వచ్చాయి.
1: These are the virtues one has to cultivate.
0: కనుకనే మన భారతదేశము ఎంత పవిత్రమైనటువంటి యొక్క గుణములను మనకు పెంచింది.
1: The Bharat has fostered the noble qualities and virtues.
0: కానీ బయట దేశం యొక్క దీనికి పోతే మన యొక్క తల్లిదండ్రులు కూడా మరిపింపజేస్తున్నాయి.
1: బట్ వెన్ వన్స్ వీ గో అబ్రాడ్ వీ ఫర్గెట్ ఈవెన్ అవర్ పేరెంట్స్.
0: ఇటువంటి చదువులు చదివిన మనకి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్?
0: ఎవడైనా సరే తల్లిదండ్రులను గౌరవించి,
1: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్,
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసా వహించి,
1: ఫాలో యువర్ పేరెంట్స్
0: జీవించినటువంటి వాడు ఎంతనో ఉత్తమ స్థానానికి పొందుచేస్తాడు.
1: ద వన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ దిస్ వే రెస్పెక్టింగ్ లవింగ్ పేరెంట్స్ విల్ ఆక్యుపై హై.
0: ఇలాంటి గుణములు ఈనాడు సంక్రాంతి దినం నేర్పేటువంటిది.
1: సంక్రాంతి ఇస్ అన్ ఒకేషన్ టు లెర్న్.
0: సంక్రాంతి క్రాంతి అనగా మార్పు చెందింపజేసేది.
1: సంక్రాంతి క్రాంతి మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇది మానవుని ఎంతనో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంటారు.
1: సంక్రాంతి బ్రింగ్స్ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కానీ మన వారు అట్లా చేయటం లేదు, ట్రాన్స్లేషన్ చేస్తున్నారు.
1: బట్ వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్ఫ్, వీఆర్ నాట్ ట్రాన్స్లేటింగ్ ఇట్ టు యాక్షన్.
0: ట్రాన్స్ఫార్మ్ కావాలి.
1: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్.
0: మన విద్యల వల్ల మన చెడ్డ గుణములంతా మారిపోవాలి.
1: Our education should help us to give up all bad habits.
0: Chedda abhyasam anta dooram kavali.
1: We should not have any bad habits any longer.
0: Sadabhyasam abhiruddhi panchukovali.
1: We should develop good habits.
0: Sadgunamunu penchukovali.
1: Develop noble qualities.
0: Idi ye mana Bharat desham yokka pandugulu manaku nerpeetuvanti.
1: This is the significance, the message of the observance of all festivals.
0: Ilanti parvadinamulu ee naadu manam lekka cheyatam ledu.
1: We are not bothered of such sacred festivals today.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రులకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ,
1: బట్ యెట్ దే
0: సార్ ఫస్ట్ పరింటి కూడాను పిల్లలు బాగా గౌరవించాలి.
1: రియల్లీ దే వాంట్ యూ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: వాళ్ళకి అన్ని విధములైనటువంటి కష్టములు వచ్చినప్పటికీ కూలినాలైనా చేసి మీకు మంచి గుడ్డలు అందిస్తున్నారు.
1: దే ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ హార్డ్షిప్స్ టు సీ దట్ యు ఆర్ కంఫర్టబుల్.
0: అలాంటి తల్లిదండ్రులను ఈనాడు గౌరవించకపోతే,
1: if you don't respect your parents today,
0: mimmalni inki lokam em gauravistundi?
1: How do you expect the world to respect you?
0: America lo president ayinattu Lincoln.
1: The president of America is Abraham Lincoln.
0: Aa Lincoln ayinattu vaadu chaala beeda kutumbamlo puttadu.
1: Lincoln is from a very poor family.
0: Talli chaala వయసు అయినప్పటికీ పాత గుడ్డలంతా కుట్టి దాంట్లో డబ్బు తీసుకుని ఆ డబ్బును పిల్లవాడికి ఇచ్చి అన్నం పెట్టించింది.
1: మదర్ ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఓల్డ్ ఏజ్ స్టిచ్ క్లోత్స్ అండ్ ఎర్న్ హర్ డైలీ లివింగ్ అండ్ కుడ్ ఎడ్యుకేట్ హర్.
0: ఒకనాడు మంచి శ్రీమంతుడైనటువంటి స్నేహితులతో కాలేజీకి పోతున్నాడు ఈ పిల్లవాడు.
1: దిస్ బాయ్ వాస్ గోయింగ్ టు స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ రిచ్ బాయ్.
0: అప్పుడు అందరూ కూడా నుంచి వీడు బీదవాడు, వీడు పూర్ బాయ్, పూర్ బాయ్ అని అందరు నెట్టేస్తూ వచ్చారు.
1: Everybody insulted him, kept him away from them because he is from a poor family.
0: Aa pillavaadu koncha dooram poyina tarvata ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
1: ద బాయ్ రిటర్న్ హోమ్ క్రయింగ్ ఆల్ అలాంగ్.
0: అమ్మా నాకు ఈ చదువద్దు.
1: హి సెడ్ మదర్ ఐ డోంట్ వాంట్ టు గో టు స్కూల్.
0: నేను ఈ పిల్లలతో నేను చదువుకు పోలేను.
1: ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ ది కంపెనీ ఆఫ్ మై క్లాస్మేట్స్.
0: నేను అట్ ఏడుస్తున్నావు ఏడ్చొద్దు.
1: మదర్ సెడ్ వై డూ యూ క్రై, డోంట్ క్రై ఎనీ లాంగర్.
0: ఎందుకు నాయన ఏడుస్తున్నావు?
1: వై డూ యూ క్రై?
0: అమ్మా నాకు పాత గుడ్డలట, నేను చాలా పూర్ మ్యాన్ అట, నన్ను వాడు చేరదట, నా ఫ్రెండ్షిప్ వాడికి అక్కర్లేదట.
1: మై క్లాస్మేట్స్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ దట్ దే డోంట్ వాంట్ మీ టు బి దేర్ ఫ్రెండ్ బికాస్ ఐఎమ్ వేరింగ్ ఓల్డ్ టోర్న్ అవుట్ క్లోత్స్.
0: దగ్గర చేర్చి తల్లి.
1: ద మదర్ కాల్ హిమ్ క్లోజ్ బై నియర్.
0: ఎంతో ప్రేమతో.
1: విత్ ఆల్ లవ్.
0: నాయన మీరు బాగుపడితే నాకంతే చాలు.
1: హి సెడ్ ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యు ఆర్.
0: మేము ఎంతో కష్టాలు అనుభవిస్తున్నాము.
1: In fact, we struggle hard.
0: కూలీనాలు చేసి మీ పొట్టను నింపుతున్నాము.
1: ఐ డూ ద డైలీ లేబర్ అండ్ ఆల్.
0: ఈ యొక్క తత్వాన్ని నువ్వు చక్కగా గుర్తుపెట్టుకో.
1: యూ అండర్స్టాండ్ అవర్ ఫ్యామిలీ కండిషన్.
0: కానీ మనకు ఎవరు అగౌరవపరిచినా మనం అందరినీ గౌరవించాలి.
1: అదర్స్ మే డిస్రెస్పెక్ట్ యూ బట్ యట్ యూ షుడ్ రెస్పెక్ట్ అదర్స్.
0: నీవు అందరినీ గౌరవిస్తే తప్పక నీకు గౌరవం అందుతుంది.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎవ్రీవన్ యూ విల్ బి రెస్పెక్టెడ్.
0: ఎవరు నన్ను గౌరవించలేదని నీవు ఏమీ బాధపడవద్దు.
1: డోంట్ ఫీల్ సాడ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ అదర్స్ డోంట్ రెస్పెక్ట్ యూ.
0: వాళ్ళని అట్టి తల్లి బోధన ఎంతగానో చేసింది.
1: And that was the teaching of the mother.
0: ఆ యొక్క టీచింగ్స్ మనసులో పెట్టుకున్నాడు.
1: And the teachings were there.
0: ఎక్కడ పోయినా ఎవరు ఎంత అవమానం చేసినా గానీ నాకు గౌరవం, ఆత్మగౌరవమే నా యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
1: In spite of the insult and humiliation everywhere, he considered self-respect most important.
0: Self-respect కావాలి నాకు.
1: Self-respect I need.
0: ఎవరైనా ఏమైనా చేసుకోవాలి.
1: Let anyone do
0: act. అని ఆ ధైర్యాన్ని పెంచుకుంటూ వచ్చాడు.
1: He had that kind of courage.
0: అప్పుడు ఒక దినంలో పూర్తి పాస్ అయిన తర్వాత
1: కంప్లీటింగ్ స్టడీస్
0: అతని మిత్రులందరూ చేరి
1: ఆల్ హిస్ ఫ్రెండ్స్
0: నీవు కొంచెం ఎలక్షన్ నిలుచుకో అన్నారు.
1: ఆల్ హిస్ ఫ్రెండ్స్ వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్.
0: ఆ ఎలక్షన్ లో నిలుచుకుంటే నేనేమైపోతానో, నేను సంపాదించిన ధనం అంతా కూడా పోతుందేమో.
1: వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఐ టు కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్? ఐ మే లూజ్ ద మనీ ఆన్ హ్యాండ్.
0: అంటే అందరూ చాలా ప్రోత్సాహపరిచారు.
1: బట్ ఎవ్రీబడి ఎంకరేజ్ హిమ్.
0: ఆ విధంగా చేసేటప్పటికీ తాను పాస్ అయినాడు. ఓటు దండిగా వచ్చినాయి అతనికి.
1: అండ్ హీ వన్ ది ఎలక్షన్ విత్ అబ్సల్యూట్ మెజారిటీ.
0: అప్పుడు ఇంత బీదవాణ్ణి అయినప్పటికీ నా తల్లి బోధన వల్ల, నేను రెస్పెక్ట్ చేయటం వల్ల అందరినీ నాకు ఇంత గౌరవమైన స్థానం చిక్కింది అన్నాడు, ఆనందించాడు.
1: అండ్ హీ జస్ట్ డిక్లేర్డ్ దట్ హీ కుడ్ ఆక్యుపై ది హైయెస్ట్ పొజిషన్ ఇన్ అమెరికా బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ దట్ హీ హాడ్ ఫర్ హిస్ పేరెంట్స్.
0: నిజంగా చూస్తే అతని దగ్గర చేతిలో కాసు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ హావ్ ఎనీ మనీ అట్ దట్ టైం.
0: గుణం మాత్రం ఉంటుండాలి.
1: It is only the character that brought him.
0: Evaru chusina gaani bichagaani chuste gaani gauravincheetunte vaadu.
1: Let him be the poorest of the poor, yet he loved them.
0: Vaadu taana tanchukuneetunte vaadu.
1: That's what his feeling.
0: Ayyo naaku bhavanam ledu.
1: I don't have a big building.
0: Pedda pedda vaallanta pedda pedda bhavanalu kattukunnaru.
1: All rich people live in mansions.
0: Alanti durbhavam adanlo raaledu.
1: He didn't have such comparisons.
0: Naaku bhavanam lekapoyina paravaledu, naaku vanam undi.
1: I may not have a big mansion, but I have got a dwelling place.
0: నాకు గొప్ప గొప్ప కారు నాకు లేదు.
1: I don't have big cars.
0: కారు లేకపోయినా భగవంతుడు నాకు కాళ్ళు ఇచ్చాడు.
1: I may not have a big car, but I have కాళ్ళు, the legs to walk.
0: అని ఈ విధంగా తనకు గొప్పదనాన్ని తాను చెప్పుకుంటూ పోయినాడు.
1: That has been his sacred feeling, the high level of thought.
0: కట్టగడపటికి అతనే చాలా గొప్పవాడయ్యాడు.
1: And he became the topper.
0: ప్రతి స్థాయి కూడాను అతన్ని ఎన్నుకుంటూ రాచారు.
1: అండ్ హి వాస్ ఎలెక్టెడ్ టు దట్ పొజిషన్ రిపీట్.
0: అప్పుడు అందరికీ చాలా సహాయం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హి వాస్ హెల్పింగ్ ఎవ్రీబడి.
0: నీగ్రోస్ ని పక్కన దూరం పెట్టేశారు వాళ్ళందరూ.
1: యు నో ద బ్లాక్స్ నీగ్రోస్ వర్ కెప్ట్ అవే ఫ్రమ్ సొసైటీ.
0: కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క లింకన్ను చాలా గౌరవించి పెంచినారు.
1: బట్ ఆల్ ఆఫ్ దెమ్ రెస్పెక్టెడ్ లింకన్.
0: లింకన్ ను పెంచి గొప్పవాడిగా చేసుకుని నీ యొక్క రెస్పెక్ట్ మాకు ఇంత గౌరవాన్ని ఇస్తుండాలి సార్ అన్నారు.
1: అండ్ ఆల్ నీగ్రోస్ సేడ్ బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ యూ హావ్ షోన్ టు us, you are respected by everybody in
0: this country. దీని వల్ల నీగ్రోస్ ను చాలా గౌరవిస్తూ వచ్చారు.
1: అండ్ ద నీగ్రోస్ రిసీవ్డ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఇన్ సొసైటీ బికాస్ ఆఫ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ లింకన్.
0: కనుక మానవుని గౌరవించేసేది, మానవుని ఉన్నత స్థాయికి తీసుకుపోయేది మన యొక్క రెస్పెక్టే.
1: Therefore, that takes you to exalted position, very high position in society.
0: మన ఆత్మ గౌరవమే మనకు రక్షిస్తుంది.
1: The self-respect will protect you.
0: నీవు బీదవాడు కావచ్చు.
1: You may be poor.
0: దానివల్ల నీవేం వగచవద్దు.
1: You don't need to bother about it.
0: బీదవాడు నువ్వు ఆనందించు.
1: యు బి హ్యాపీ ఫర్
0: పేద వాడిని గౌరవించుతూ
1: యు రెస్పెక్ట్ ఆల్ ఎవ్రీబడీ
0: తప్పక నీకు ఆ గౌరవం చిక్కుతుంది అన్నారు
1: అండ్ యు విల్ బి రివర్డ్ అండ్ రెస్పెక్టెడ్
0: ఇట్లా పూర్వకాలం నందు ఈ విధమైనటువంటి గౌరవాన్ని అందించడం చేతనే అందరూ గొప్ప గొప్ప వారయ్యారు
1: బికాస్ ఆఫ్ ద కర్చెస్ ఇన్ ఎటికెట్ ఆఫ్ ద పాస్ట్ పీపుల్ ఆక్యుపైడ్ హై పొజిషన్స్
0: ఇప్పుడు ఎవరైనా కొంచెం బీదవారో లేకపోతే చాలా హీనుల్లో చూస్తే గెట్అవుట్ అంటారు
1: టుడే వీ డోంట్ వాంట్ ఎనీ పూర్ పీపుల్ టు కమ్ క్లోజ్ టు అస్ వీ నెగ్లెక్ట్ దెమ్
0: కాదు కాదు వారిని దగ్గరికి చేర్చుకోవాలి
1: ఇట్ షుడ్ నాట్ బి వీ షుడ్ స్పెండ్ టైమ్ విత్ దెమ్
0: వారిని మనం గౌరవించాలి
1: వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్
0: వాళ్ళకు వచ్చే గౌరవం పూర్వం మనకే వస్తుంది
1: వీ షుడ్ ఆనర్ దెమ్
0: గౌరవం కోసం వారిని గౌరవించవద్దు
1: నాట్ ఫర్ సింపుల్ ఆనర్ సేక్
0: ఈ నేచర్ కోసం వాటిని గౌరవించు
1: దిస్ రెస్పెక్ట్ షుడ్ బి యువర్ నేచర్
0: ఆ నేచర్ నువ్వు పెంచుకోమని చెప్పింది
1: అండ్ దిస్ రెస్పెక్ట్ఫుల్ నేచర్ యూ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్
0: ఆనాటి నుంచి లింకన్ తల్లిని పూజిస్తూ వచ్చాడు
1: యు నో దట్ లింకన్ హాస్ బీన్ వర్షిపింగ్ హిస్ మదర్ అడోరింగ్
0: తల్లియే నాకు నిజమైనటువంటి దైవము
1: మదర్ ఇస్ గాడ్
0: నాకు సద్గుణములంతా సద్బుద్ధులంతా నేర్పింది ఆమె
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టాట్ బై మై మదర్ ఆల్ ద వర్చ్యూస్
0: కాబట్టి ఎవరు మంచి బుద్ధులు నేర్పుతారో వాళ్లే మనకు దైవము
1: అండ్ దేర్ఫోర్ ఎనీవన్ హూ టీచెస్ యూ ద నోబుల్ క్వాలిటీస్ దే ఆర్ గాడ్స్
0: కనుకనే గాడ్ అంటే ఎక్కడో లేదు
1: గాడ్ ఈజ్ నాట్ ఎల్స్వేర్
0: గాడ్ నీ రెస్పెక్ట్ లోనే ఉంటుంది అది
1: గాడ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్
0: ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు పెంచుకుంటే
1: ఇఫ్ యూ డెవలప్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్
0: గాడ్ అందులోనే ప్రత్యక్షం అవుతాడు
1: నాచురలీ యూ విల్ గ్రో అండ్ డెవలప్
0: పిల్లలారా
1: స్టూడెంట్స్
0: తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ వారిని మీరు గౌరవించాలి
1: Parents may be in any position, anywhere.
0: వాళ్ళ మాటలను మీరు గౌరవించి లెక్క చేసేయాలి.
1: You should follow them, you should love them, serve them.
0: వారు ఏం చెప్పినా సరే తల ముంచుకొని పో.
1: Whatever they say, you should listen to them.
0: అప్పుడే నీకు చక్కని గౌరవం వస్తుంది.
1: Then only you will be honored in society.
0: అని చెప్పి
1: so said.
0: ఆనాటి గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ తో మేము గొప్ప స్థానాన్ని సంపాదించామని ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ గ్రేట్ పీపుల్ ఇన్ ద పాస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై అబ్జర్వింగ్ బై హ్యావింగ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ దే కుడ్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్
0: తల్లిదండ్రులను చూసిన తక్షణమే తల వంచాలి
1: ద మూమెంట్ యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ యూ షుడ్ బెండ్ యువర్ హెడ్ ఇన్ రెస్పెక్ట్
0: మన ప్రాచీన హిందువుల యొక్క ఆ పద్ధతులు ఎట్ట ఉంటుండో తెలిసిన
1: యు నో ది ఏన్షియంట్ ట్రెడిషన్
0: గొప్ప గొప్ప భవనాలు కడతారు
1: యు సీ టుడే బిగ్ బిల్డింగ్స్
0: కానీ చిన్న తలుపులు పెడతారు
1: అండ్ యు హావ్ గాట్ ది స్మాల్ షార్ట్ డోర్స్
0: ఈ డోర్లు ఎందుకోసం అట్లా పెట్టారు
1: యు నో వై ది డోర్స్ ఆర్ సో షార్ట్
0: అయ్యో దొంగలు పరిగెత్తిపోకూడదని చిన్న డోర్ పెట్టారులే అని మనం చెడ్డ భావన పొందుతాం
1: అండ్ వీ థింక్ దట్ ది డోర్స్ ఆర్ సో స్మాల్ అండ్ షార్ట్ సో దట్ థీవ్స్ వుడ్ నాట్ గో సో ఈజీ
0: కాదు కాదు అది కాదు వారు దీనికి కారణం
1: ఇట్స్ నాట్ ది
0: ఎటువంటి వారైనా రాని మన ఇంటికి వచ్చేటప్పటికి మన యొక్క గెస్ట్
1: ఎనీ గెస్ట్ దట్ మైట్ విజిట్ యువర్ రెసిడెన్స్
0: మన ఇంటికి వచ్చినప్పుడు తల వంచుకొని రావాలి
1: విల్ హావ్ టు నెసెసర్లీ బెండ్ డౌన్ దేర్ హెడ్ టు గెట్ ఇన్
0: ఇంటి గౌరవాన్ని ఆనాడు తలుపులతో పాటు విండోస్ తో పాటు మనం పెట్టి ప్రజలను పోషిస్తూ వచ్చాము
1: ఈవెన్ ద విండోస్ అండ్ ద డోర్స్ ఆఫ్ ఎవ్రీ హోమ్ టీచ్ ద లెసన్ ఆఫ్ రెస్పెక్ట్
0: అటువంటి పద్ధతిని ఈనాడు భారతీయులు ఎక్కడ మర్చిపోయినారు
1: దట్ ఏన్షియంట్ ట్రెడిషన్ ఇట్ ఇస్ ఫర్గాటెన్
0: ఈనాడు కడపలు కూడా పెట్టడం లేదు ఇంటికి
1: అండ్ వీ డోంట్ హ్యావ్ ఇన్ ది డోర్ స్టెప్ ఆల్సో దేర్
0: ఎందుకంటే కడపలు పెడితే దాన్ని దాటుకుని పోవాల చాలా కష్టమైపోతుంది
1: బికాస్ యూ హ్యావ్ టు జస్ట్ గో హెడ్ క్రాసింగ్ దిస్ డోర్ స్టెప్
0: అది కాదు మన పూర్వీకులు కడపలు పెద్దదిగా పెట్టేటువంటి
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే హ్యాడ్ బిగ్ బ్రాడ్ డోర్ స్టెప్స్
0: పెద్ద డోర్ పెట్టేసరికి అయ్యో దొంగలు పరిగెత్తుకోకూడదని పెట్టారు ఈ పిచ్చివాళ్ళు ఈనాటి పిల్లలు అంటే
1: మోడర్న్ పీపుల్ థింక్ దట్ దే ఆర్ ఆల్ మ్యాడ్ క్యాప్స్ బికాస్ దే వాంటెడ్ టు ప్రివెంట్ ద థీవ్స్ ఫ్రమ్ గెటింగ్ ఇన్ అండ్ రన్నింగ్ అవే
0: కాదు కాదు
1: ఇట్స్ నాట్ సో
0: మనం ఇతరుల ఇంటికి వెళ్ళినా మనం తల వంచుకొని కిందికి పోవాలి
1: ఈవెన్ ఇఫ్ యూ విజిట్ ఎనీబడి యూ హావ్ టు బెండ్ యువర్ హెడ్ అండ్ గివ్
0: ఇతరులు మన ఇంటికి వచ్చేస్తే వాళ్ళు కూడా తల వంచుకొని మన ఇంటికి రావాలి
1: గెస్ ఫ్రమ్ ద నైబర్హుడ్ ఆల్సో హావ్ టు బెండ్ దేర్ హెడ్స్ అండ్ గెట్ ఇన్
0: అంతేగాని దొంగలు తీసుకోకపోకుండా ఉండే కోసమని పెట్టలేదు తలుపులు పెద్దవి
1: ఇట్స్ నాట్ సింప్లీ టు ప్రివెంట్ థీవ్స్ ఫ్రమ్ గెటింగ్ ఇన్
0: కనుక మన భారతీయులు ప్రతి ఆచారం కూడాను చాలా వినయ భయ విశ్వాసాలతో పెంచుకుంటూ వచ్చారు
1: ద హోల్ ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ ఒబీడియన్స్ అండ్ శాంక్టిటీ
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: విద్యార్థినీయులారా
1: బాయ్స్ అండ్ గర్ల్స్
0: మీరందరూ ఇలాంటి గుణములు నేర్చుకుని
1: యూ హ్యావ్ టు లెర్న్ దీస్ హ్యాబిట్స్
0: ఇలాంటి పద్ధతులు మీరు పెంచుకుని
1: గ్రో ఇన్ ట్రెడిషన్
0: మీరు భవిష్యత్ లోపల
1: అండ్ ఇన్ ఫ్యూచర్
0: కీర్తి గౌరవాన్ని పెంచుకోండి
1: సీ దట్ యు ఆర్ ఆనర్డ్ రెస్పెక్టెడ్
0: తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: నా కుమారుడు నేను చెప్పినట్టు వింటున్నాడని వాళ్ళు ఆనందించాలి.
1: లెట్ పేరెంట్స్ సే దట్ మై చిల్డ్రన్ ఆర్ ఫాలోయింగ్ మై వర్డ్స్, లెట్ దెం బి హ్యాపీ.
0: ఆ ఒక్క పేరును మీరు పొందితే అంతే చాలు.
1: ఇఫ్ యు గెట్ దట్ గుడ్ నేమ్ దట్ ఈస్ ఎనఫ్.
0: దైవానికి అనుగ్రహం కావాలంటే పూజలు చూపు పురస్కారంలో చేస్తే కాదు వచ్చేది.
1: టు బి ది రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ యూ డోంట్ నీడ్ టు వర్షిప్ అండ్ మెడిటేట్.
0: ఈ పిల్లవాడు ఇంటి లోపల తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తున్నారు?
1: టు వాట్ ఎక్స్టెంట్ హీస్ ఫాలోయింగ్ ది కమాండ్ ఆఫ్ హిస్ పేరెంట్స్.
0: ఎంత చదువులు చదివినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్
0: చదువులు పెంచరు.
1: ఇట్స్ నాట్ ఎడ్యుకేషన్,
0: చదువు అహంకారాన్ని పెంచుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ మేక్స్ యు ఈగోయిస్ట్.
0: కానీ వినయ భయ విశ్వాసాన్ని పెంచదు.
1: ఇట్ డజంట్ హెల్ప్ యూ టు బి హంబల్.
0: కనుక వినయ భయ విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ ది హ్యూమిలిటీ డివోషన్ హావ్ టు బి డెవలప్డ్.
0: గొప్పవారు అవుతారు దేశానికి.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మీరు గొప్పవారు కానక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి గ్రేట్.
0: మంచివారు కాండి.
1: యూ నీడ్ టు బి గుడ్, నాట్ నెసెసర్లీ గ్రేట్.
0: గొప్ప పేరు ఈ పొద్దు వస్తుంది రేపు పోతుంది.
1: గ్రేట్ నేమ్ బిగ్ నేమ్ యూ మే గెట్ టుడే అండ్ లూజ్ టుమారో.
0: కానీ మంచి నేము శాశ్వతం అంతా వస్తుంది. అప్పటికని
1: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్
0: చదువులు పెంచరు.
1: ఇట్స్ నాట్ ఎడ్యుకేషన్,
0: చదువు అహంకారాన్ని పెంచుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ మేక్స్ ఈగోయిస్ట్.
0: కానీ వినయ భయ విశ్వాసాన్ని పెంచదు.
1: ఇట్ డస్

0: తెచ్చుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: అంతేగాని ఎంత రెస్పెక్ట్ పేరు నేను తెచ్చుకోకండి.
1: డోంట్ స్ట్రైవ్ టు బి గ్రేట్.
0: మరి గ్రేట్ గ్రేట్ గ్రేట్ అంటే గేటే అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ గ్రేట్ గ్రేట్ ఇట్ బికమ్స్ ఏ గేట్ టు గెట్ అవుట్.
0: కానీ మనం గ్రేస్ చెంపాయించుకోవాలి.
1: గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
0: ఈనాడు గ్రేస్ కంటే గ్రాస్ని పెంచుతున్నారు.
1: మోర్ దెన్ టు ఎర్న్ గ్రేస్ బట్ వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ గ్రాస్.
0: ఈ గ్రాస్ అంటే పశువులు తినేటువంటి గ్రాస్.
1: యు నో ఇట్స్ ది కౌ దట్ ఈట్స్ ది గ్రాస్.
0: కనుక నేను గ్రాస్ ని మెచ్చుకోవటం వల్లే పశువులుగా తయారైపోతున్నాను.
1: బికాస్ వి రన్ ఆఫ్టర్ ది గ్రాస్ వి ఆర్ లైక్ అనిమల్స్.
0: మనం గ్రేస్ ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ఆ గాడ్స్ గ్రేస్ ని పెంచుకుంటే
1: ఇఫ్ యూ గాడ్స్ గ్రేస్
0: ఎంతటి మంచివారైనా అవుతారు.
1: యూ విల్ బి సర్టెన్లీ గుడ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సంక్రాంతి,
1: సంక్రాంతి,
0: ఈ సంక్రాంతి దినం మనం పెంచుకోవాల్సింది. మనం ఇతరులను గౌరవించి మనం గౌరవాన్ని అందించాలి.
1: వాట్ వీ షుడ్ డూ టుడే ఇస్ టు ఆనర్ ఎవ్రీబడి, రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: వాడి రెస్పెక్ట్ మీరు తీసుకోవాలి.
1: అండ్ ఆల్సో బి ద రెసిపియంట్స్ ఆఫ్ దేర్ రెస్పెక్ట్.
0: కనుక మీరు రెస్పెక్ట్ చేసేటువంటి గుణం నేర్చుకోండి.
1: దిస్ ఇస్ ద క్వాలిటీ దట్ యూ హ్యావ్ టు డెవలప్ అండ్ లర్న్.
0: ఇప్పుడు చిన్న విషయం మీకు ఎదురుగానే చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ టు టెల్ యూ రైట్ నౌ.
0: చిన్న పిల్లవాడు,
1: స్మాల్ బాయ్,
0: ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లవాడు,
1: దిస్ బాయ్ ఫ్రమ్ అమెరికా,
0: అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ రావటమే కాకుండా వేదంలో కూడా ఫస్ట్ వస్తున్నాడు.
1: హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అండ్ హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ వేదా చాంటింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకోవడం చేత తల్లిదండ్రులు కూడా అతన్ని ఎంతో గౌరవిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ద పేరెంట్స్ రెస్పెక్ట్ హిమ్, లవ్ హిమ్.
0: ఇంతమంది జనుల లోపల వీడికి ఇంత గొప్ప పేరు వచ్చింది కదా అని తండ్రి ఎంతో ఆనందించాడు.
1: ద ఫాదర్ ఈస్ బ్లెస్ఫుల్ బికాస్ హిస్ సన్ ఈస్ అప్రిషియేటెడ్ బై ఎవ్రీబడి హియర్.
0: ఇట్లా తల్లిదండ్రులు కూడా ఎంతో గౌరవిస్తారు.
1: Parents are also extremely happy. They love you more.
0: పిల్లవాడి యొక్క గౌరవ మర్యాదల వల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్ప పేరును పొందుతున్నారు.
1: Because of the good name of this boy, the parents also have earned good name.
0: కనుక మనం తల్లిదండ్రులు కూడా మంచి గౌరవాన్ని తెప్పించాలి.
1: Therefore, we should see the parents get good name.
0: ఈ విధంగా ఉండినప్పుడే అప్పుడే కుమారుడు గొప్పవాడని తెలుస్తుంది.
1: That is the objective in begetting a son who will get a good name.
0: పేరును మనం సంపాదించుకోవాలి.
1: We should get a good name.
0: గొప్ప ధనములు సంపాదించి మేడలు మిద్దెల వల్ల మనకు పేరు రావు.
1: Nothing great in acquiring possessions, mansions, buildings, properties.
0: అవంతా ఈనాడు వచ్చిన రేపటి పోతుంటాయి.
1: Today you may have them, you are bound to lose tomorrow.
0: కానీ గౌరవం అనేటువంటిది ఒకతూరు వచ్చినటువంటిది ఎంతకాలమైనా నిలిచిపోతుంది.
1: The good name you get, once you get it, it will be with you forever and ever.
0: ఎప్పటికీ అది మాసిపోయేది కాదు, మాసిపోయేటువంటిది కాదు.
1: It will never leave you, it will never fade.
0: కనుక అట్టి గొప్ప పేరును మీరు సంపాదించుకోండి.
1: Such a good name you should get it.
0: అప్పుడే మీరు గొప్ప సత్యసాయి విద్యార్థులు చాలా గొప్పవారని పేరు పొందుతారు.
1: Then only you will get a good name that you are the students of Sri Satya Sai Educational Institution.
0: Meeku telusu.
1: You know this.
0: Vidyarthula valla oka naya paisa kuda nenu andukotam ledhu.
1: You all know the students do not pay even single naya paisa to the institutions.
0: ఇంకా వాళ్ళకి ఏమైనా లేకపోతే నేనే ఇంకా పుస్తకాలు కొలుస్తుంటాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమి పుచ్చుకోవటం లేదు.
1: ఫర్దర్ మోర్ భగవాన్ గివ్స్ యూ బుక్స్, ప్రొవైడ్స్ యూ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: కనుకనే అందువల్లనే ఆ ప్రేమ వారికి నాపైన, నా ప్రేమ వారికి వారిపైన ఇంత అభివృద్ధి అవుతుండాలి.
1: That's the reason why boys love Bhagwan and Bhagwan loves boys.
0: తల్లిదండ్రులు ఇచ్చిపెట్టి వాళ్ళ దేశానికి పోతున్నా కూడాను గుడ్ బై గుడ్ బై అని ఆనందిస్తారు, కానీ బాధపడరు.
1: Then even while leaving parents, they say goodbye and they are quite happy to leave their parents.
0: నేను బృందావనం వచ్చి లేక బెంగళూరుకు వచ్చి వాళ్ళ కాలేజీలో వచ్చి ఒక దినం తిరిగి పుట్టపర్తికి వాపసు పోతుంటే ఏడుస్తారు పిల్లలు.
1: When Bhagwan starts returning from Vrindavan back to Puttaparthi, boys gather there and shed tears, they cry.
0: ఈ ప్రేమకు వారు ఎక్కడి నుంచి వచ్చింది?
1: How could they have that love?
0: స్వామి యొక్క ప్రేమనే వారి ప్రేమకు నాకు సాటి.
1: It is Bhagwan's love and their love for Bhagwan.
0: నేను అందరికీ అందించేది నేను ఒక్కటే.
1: It is only the love, the message and the teaching of Bhagwan.
0: నా ప్రాపర్టీ మిద్దెలు మేడలు కావు.
1: Bhagwan's property does not comprise properties or mansions.
0: Biggest property, love, love, love.
1: Bhagwan's biggest property is love and love only.
0: ఆ ప్రేమ ఇస్తున్నాను, వారి ప్రేమను పుచ్చుకుంటున్నాను.
1: Bhagwan loves you and receives your love.

0: నేనెప్పుడు పిల్లల్ని కోరేటువంటి నాయన, మీ ప్రేమను నాకు ఇవ్వండి.
1: What Swami wants is to give you
0: meek edi kavasane nenu isthanu,
1: and if you just give your love, I will give you whatever you want.
0: Anduvalane pillalku anta prema vastuntuntayi.
1: That's why boys loves Bhagwan.
0: Kaga meera premanu penchukondi.
1: Develop this love more.
0: Talidandrulku premanu penchukondi.
1: Love your parents.
0: Talidandrulu preminchandi.
1: Love your parents respect.
0: Talidandrulu aagyanu nadchukondi.
1: Follow their command.
0: Tappaga meeru uddharana ayipotharu.
1: You are bound to be great, achieve everything in life.
0: భజన బినా సుఖ శాంతి నా.

Yeah.

0: హరి భజన నిరంతరము ఎప్పుడు కూడా నువ్వు మనసులోనైనా తలుచుకుంటున్నా అండి. ఎక్కడ ఉండినప్పటికీ అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పల్లెలున్నా, పట్టణంలోనున్నా, కుట్ట మీదనున్నా, నట్టేట పడి ఉన్నా, దిక్కులేని వాడి దేవుడోము ప్రేమ ఒక్కటే.
1: You may be in a village or in a city, the mountain top or down the valley in the deep sea, you may be anywhere, but if you love God, God is only the refuge or the forlorn.
0: ఆ ప్రేమ ఒక్కటే మిమ్మల్ని వెంట జంట ఇంట ఉండి కన్నీటిగా కాపాడుతూ వస్తుంది.
1: దట్ లవ్ విల్ బి విత్ యూ ఆల్వేస్, విత్ యూ ఆల్, ఇన్ యూ ఆల్వేస్. దట్ విల్ ప్రొటెక్ట్ యూ,
0: ఇన్ యూ, అరౌండ్ యూ.
1: ఇట్ ఈస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 12th January 2004 in Prashantinilayam during the Sankranti celebrations. Bhagavan says our virtues are more important than our education. He urges us to respect our parents and to always be good. This will confer on us success in all walks of life.

వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన యతీ.

మధుర భావం వేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానందే జనమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి, విష విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే

0: సత్య త్యాగ శాంతి క్షాంతుల భూ ప్రేమ లేకయున్నా క్షేమంబు లేదయా ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ ఇన్ ఓన్లీ టోటల్ లవ్. ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్ దేర్ ఇస్ నో పీస్. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ సాక్రిఫైస్ దేర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్. దిస్ ఇస్ ది ట్రూత్. This is the word as it exists, and what I am conveying to you is the simple truth.
0: Prema swarupulara gachina anni yugamula kantenu ee kali yugamunandu vijnanamunu pochinchu nimittamai aneka vidhamulainatundi sulabhopayamulu sulabha margamulu kudanu unnadi.
1: More than in the ages that have gone by, in this Kali Yuga, in the present era, there are many ways, many shortcuts in order to promote knowledge and knowledge of science.
0: Vijnanama viriviga perugutunnadi.
1: Talking of science, it has grown enormously.
0: Vidya vidhi vidhi embadi kudanu aneka vidya samasthalu nelakoppuchunnaru.
1: Talking of education, in every street and street after street, there are so many schools and so many educational
0: institutions.
1: If we talk of earning money, it is growing and there are many ways of earning money.
0: Kani manavudu shanti sukhamulaku nochukonalekapothunnadu.
1: But man is not able to acquire peace and happiness.
0: Karanam enti?
1: What's the reason?
0: మానవుని యొక్క ప్రవర్తనే దీని ప్రవర్తనే దీనికి మూల కారణం.
1: ది మెయిన్ రీజన్ ఇస్ మ్యాన్స్ కాండక్ట్ ఇట్సెల్ఫ్.
0: ప్రవర్తనే మానవ జీవితమునకు ప్రధానమైన సూత్రము.
1: మ్యాన్స్ కాండక్ట్ ఇస్ ది మెయిన్ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ లైఫ్ రెస్ట్స్.
0: ఈ ప్రవర్తనకు గుణము కూడాను అత్యవసరము.
1: ఫర్ గుడ్ కాండక్ట్ గుడ్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో నెసెసరీ.
0: మానవుడు దర్శించిన తర్వాత కూడాను స్వభావములు ఈ జగత్తునందు నిలిచి అయ్యుండును.
1: After man passes away, even then man's qualities will remain in this world.
0: Kanukane nadavadikale manava jeevitamunuku mukhya aadharamudu.
1: That is the reason why for man's life, man's conduct is the main basis.
0: Manavuni yokka mukhya jeevitame oka vidhamainatundi yokka nadavadika.
1: Man's life itself is a kind of conduct for him.
0: Aneka mandi jagattunandu జ్ఞానమునకు మించినటువంటి యొక్క బలము లేదని చెప్పుకుంటారు.
1: మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ గ్రేటర్ దాన్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ కాదు కాదు, గుణమునకు మించినటువంటి బలము మరొకటి లేదని చెప్పవచ్చు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సో. వన్ కెన్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ బిగ్గర్ దాన్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక ఈ గుణమునకు మించినటువంటి యొక్క స్థలము జగత్తునందు మరొక్కటి కూడాను లేదని చెప్పవచ్చు.
1: సో వన్ కెన్ సే దట్ సంథింగ్ విచ్ ఎక్సీడ్స్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అనాది కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనంతమైనటువంటి మహర్షులు మహనీయులు స్థాపించి వ్యాపించి తపించి వరించి తరించినటువంటి యొక్క దేశం ఈ దేశం.
1: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇన్ దిస్ సేక్రెడ్ కంట్రీ ఆఫ్ భారత్ we have had great rishis and great saints who have taught great things and who have flourished in this country.
0: ee naati varaku bharatiya hrudayamunandu pavitramaina maharishi yokka perulu kadulutu untunnavenna deeniki moola kaaranam emi.
1: If we recognize that till today in the minds of the citizens of Bharat the great names of the great saints are moving, what is the reason for that?
0: Vaari yokka gunamule deeniki aadharamu.
1: The basis
0: vaari yokka pravartanle దీనికి పవిత్రమైనటువంటి మార్గములు.
1: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ దేర్ గుడ్ థాట్స్ అండ్ దేర్ గుడ్ కాండక్ట్ అండ్ దేర్ గుడ్ క్వాలిటీస్.
0: ఈనాడు మానవుడు అనారోగ్యముతో పీడితుడై అన్యాయ అక్రమ అసత్యాలతో బంధింపబడి తన యొక్క మానవత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈస్ బాదర్డ్ విత్ ఇల్ హెల్త్. మ్యాన్ ఈస్ బౌండ్ డౌన్ బై అన్ట్రూత్ అండ్ ఇన్జస్టిస్ అండ్ హీస్ becoming something which is inhuman by all these bondages.
0: Lakshala maila duram nandunnatvanti chandrunni na samipaniki chelutunnadu.
1: he is able to reach moon, who is millions of miles away from him.
0: Kani pratyakshamuga samipamunnatundi manavuni ati dooramuga unchutunnadu.
1: But what is evident and what is near him as another human being is being kept at a great distance from himself.
0: ప్రపంచం యొక్క పరిశోధనలు యందు తాను నిరంతరము కృషిని చల్పుతున్నాడు.
1: He is spending all his time and at all times he is investigating the nature of the world.
0: కానీ ప్రకృతి యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటో తాను గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
1: But he is not making an attempt to recognize the condition of the neighbor who lives in his neighboring house.
0: తన సమీపుడై తనకు సన్నిహితుడై తన సమాజమునందున్నటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించక అత్యంత దూరం నందున్నటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడంలో ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటున్నది.
1: Without recognizing the human nature that is close to him, that is valuable to him, what is the greatness in recognizing what exists at great distance and which does not concern him?
0: ఒక్క పుష్పము హారం కానేరదు.
1: One flower cannot make a garland.
0: Okka chettu vanam kaneradu.
1: One tree cannot make a forest.
0: Okka gruhamu gramam kaneradu.
1: One house cannot make a village.
0: Okka vyakti samajam kaneradu.
1: One individual does not make a society.
0: Kanukani aneka pushpamulu cherinatundi deva haram.
1: Many flowers have to come together to make a garden.
0: Aneka vrutchamulu koodinatundi deva vanam.
1: Many trees have to come together to make a forest.
0: Aneka gruhamulu nirmanamainatundi deva gramam.
1: Many houses have to come together to make a village.
0: Aneka vyaktulu yokka samuhame samajam.
1: The congregation of many individuals is the society.
0: Kanuka itti pavitramainatundi yokka samajam yokka tattvanni manavudu gurtinchi tana yokka jeevitam yokka rahasyanni kudanu taanu vicharinchatam athyavasaram.
1: It is very necessary for man to recognize the significance of this sacred concept and also understand the secret of his own life.
0: ఆలోచించదగినటువంటి ప్రతి మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగమునందు విరివిగా కనిపించుతున్నటువంటి విషయము విఘ్నులైనటువంటి మీకు విదితమే.
1: దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఈస్ టుడే బీయింగ్ కన్ఫ్యూజ్డ్ బై ప్రాబ్లమ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నోన్ టు ఆల్ ఆఫ్ యూ హూ నో ది ప్రెసెంట్ సిచ్యువేషన్.
0: మానవునికి జీవితం సంబంధించినటువంటి యొక్క ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను నిర్వహించవలసినటువంటి యొక్క ఈ మానవ సమాజములకు అనేక విధమైనటువంటి ఆదర్శములు అందించవలసినటువంటి విద్యారంగములు ఈనాడు విపరీత మార్గమును ప్రయాణం సల్పుతున్నవి.
1: ఇన్ ఆల్ స్పియర్స్ విచ్ రిలేట్ టు మ్యాన్స్ లైఫ్ లైక్ ది ఎడ్యుకేషనల్ స్పియర్ విచ్ హావ్ రియల్లీ టు హ్యాండ్ ఇన్ ఐడియల్స్ టు రెగ్యులేట్ మ్యాన్స్ లైఫ్ దే ఆర్ బిహేవింగ్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ మేనర్ అండ్ ఇన్ అ మేనర్ విచ్ ఇస్ అన్అండర్స్టాండబుల్.
0: అహింస త్యాగము నీతి నిజాయితీలైనటువంటి యొక్క మానవత్వ చిహ్నము ఈనాడు మచ్చునకైనా కనిపించటం లేదు.
1: We do not even see as a specimen man's life which is not having non-violence and which is adhering to truth and sacrifice.
0: కనుక విద్యా విషయమై ఈనాడు మనం అతి శ్రద్ధగా విచారించవలసినటువంటి అవసరం ఉంటున్నది.
1: There is a great necessity today for us to go into depth regarding the field of education.
0: మానవుని యొక్క ఆశలకు అంతు లేదు.
1: There's no limit to man's ambitions.
0: ఈనాడు మానవుడు నిరంతరము తన జీవితమునంతయు కూడాను స్వార్థమునందే దారబోస్తూ వస్తున్నాడు.
1: Man today is spending all his life in the place of selfishness.
0: ఏ తలంపు తలచినప్పటికీని ఏ కార్యం ఆచరించినప్పటికీని ఏ యొక్క ఊహలు తలంచినప్పటికీని వెనుకల స్వార్థమే కదులుతూ ఉంటున్నది.
1: Whatever idea he has, whatever work he undertakes and whatever thoughts he has, they are all motivated by selfishness.
0: ఈనాడు మానవుడు జగత్తునందు తన యొక్క స్వప్రయోజన నిమిత్తమై సమస్త పదార్థములను కూడా ఆశిస్తున్నాడు. కానీ పదార్థముల నిమిత్తమై మానవుడు పదార్థములను ఆశించటలేదు.
1: టుడే ఇన్ ది వరల్డ్ మ్యాన్ ఈస్ వాంటింగ్ టు గెట్ వేరియస్ మెటీరియల్ థింగ్స్ ఫర్ హిస్ పర్సనల్ బెనిఫిట్ బట్ హీఈస్ నాట్ వాంటింగ్ టు గెట్ మ్యాటర్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ మెటీరియల్.
0: కనుక ఈ స్వార్థము ఏనాడు త్యాగము చేతుమో ఆనాడే పరాత్మైనటువంటి యొక్క పదార్థం యొక్క తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ యూ కెన్ సాక్రిఫైస్ దిస్ సెల్ఫిష్ ఫీలింగ్ విల్ హీ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది డీప్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెటీరియల్ ఎక్విజిషన్.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములు ఎందు కూడాను ఈ స్వార్థం అనేటువంటిది నిరంతరము కూడాను సంచలనగా తిరుగుతూనే ఉంటున్నది.
1: in all spheres, in the worldly sphere, spiritual sphere, political sphere and economic sphere, selfishness is showing up its head.
0: Prema swarupulara manavattvam anetundi divyattvamto kudinatundi yokka aatmatattvam anetundi satyanni gurtinchukovadaniki prayatninchatam ledu.
1: Prema swarupas, human beings are not making an attempt to understand that human nature is something which is intimate.
0: Tana bhavishyattunu kodanu tanu vismaristhu vastunnadu.
1: Man is forgetting his own future as well.
0: Tatkalika sukha santoshamulakai jeevithu praakulaadutunnadu.
1: He is only after temporary and transient pleasures.
0: Kani tana yokka manavattvam yokka rahasyam emito tanu lotunuku digi vicharinchatam ledu.
1: He is not going into depth to understand the secret of human nature.
0: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నది.
1: ది వాల్యూస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ గ్రేట్.
0: ఈ అన్నింటి ఎందుకు త్యాగము ప్రధానమైనటువంటి సూత్రము.
1: ఇన్ ఆల్ దీస్ వాల్యూస్ సాక్రిఫైస్ ఈస్ ది మెయిన్ ఐడియా.
0: సర్వసాధారణంగా కూడాను మానవుడు ఏదైనా ఒక పదార్థమును ఆశించినప్పుడు దానిని అనేక విధములైనటువంటి రీతిగా పొందుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
1: జనరల్లీ if man wants to acquire something, he makes all attempts and wants to acquire it in any particular manner.
0: Oka shop nike mana vellinamante oka handkerchief konalante atani chethilo oka 10 rupayalu petti mana handkerchief nu andukuntunnam.
1: If we go to a shop and want to purchase a handkerchief, we pay 10 rupees to the shopkeeper and obtain the handkerchief.
0: Oka padarthamunu tyagamu cheyaka maroka padarthamunu manam andukunataku veelu ledu.
1: Without giving up or sacrificing one thing, you cannot acquire another.
0: అదే విధముగా ఒక దానిని మనం త్యాగం చేయాలి, మరొక దానిని మనం స్వాగతం చేయాలి.
1: In the same manner, we have to sacrifice and give up one thing and acquire another.
0: కనుకని ఈనాడు మనకు సుఖ సంతోషములు కావాలని ఆశించినప్పుడు, సుఖ సంతోషములకు స్వాగతం చేసినప్పుడు, మన దుఃఖములకు విచారములకు మనం కొంతవరకు త్యాగం చేయాలి.
1: In the same manner, if today we want to acquire peace and happiness, we have to sacrifice and give up our sorrow and pain.
0: Manaku konni vidhamulainatundi yokka sagunamulu praptinchalante manamu durgunamulu tyagam cheyali.
1: In a way, if we want to acquire some good qualities, we shall have to give up and sacrifice the bad qualities.
0: Ade vidhamugane paraptamainatundi yokka divya tattvanni manam anubhavinchalante ఈ ప్రకృతి తత్వమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములు మనం త్యాగం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది హైయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ, వీ హ్యావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది లోయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: కనుకనే ఈనాడు మానవత్వంలో ఈ త్యాగం అనేటువంటిది శూన్యమై ఉంటున్నది.
1: టుడే ఇన్ మ్యాన్స్ లైఫ్ దిస్ కైండ్ ఆఫ్ గివింగ్ రినౌన్సియేషన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ అబ్సెంట్.
0: శృతి మాత కూడాను నకర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగం అన్నటువంటిది మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది.
1: ఈవెన్ ది వర్డ్ ఆఫ్ ది శృతి హాస్ టోల్డ్ అస్ దట్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వర్క్, వాట్ యూ కెనాట్ అక్వైర్ బై ఫిజికల్ స్ట్రెంగ్త్, వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వెల్త్ కెన్ బి అక్వైర్డ్ ఓన్లీ బై
0: అంతఃకరణ పరిశుద్ధము కావించినటువంటిదే విద్య.
1: వాట్ హాస్ క్లెన్స్డ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ ఈజ్ ఎడ్యుకేషన్.
0: నైతిక ధార్మిక సంపత్తిని ప్రతిఘటింప చేయనటువంటిదే విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ దాట్ విచ్ విల్ గివ్ యూ అండ్ విచ్ విల్ బ్లాసమ్ ఇన్ యూ ది వరల్డ్లీ అండ్ ది స్పిరిచువల్.
0: కేవలం విద్య అన్నటువంటిది యాంత్రికమైనటువంటి జీవితం కాదు.
1: ఎడ్యుకేషన్ కెనాట్ బి మియర్లీ ఎ మెషిన్ మేడ్ లైఫ్.
0: ఈ విద్య అనేటువంటిది చైతన్య నైపుణ్యముల యొక్క సైతంతో ఉట్టిపడాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్ లైఫ్ అండ్ విగరస్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చైతన్య రహితమైనటువంటి యొక్క విద్యను ఈనాడు పొట్టకూటి విద్యలుగా ఉంటున్నవి.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే విచ్ ఇస్ అ లైఫ్ లెస్ ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ సర్వింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైఫ్.
0: పొట్టకూటిని చేకూర్చునట్టి విద్య
1: ఎడ్యుకేషన్ విచ్ ఎనేబుల్స్ యూ టు ఈక్ అవుట్ ఎ లైఫ్.
0: నీతి ధార్మిక దృష్టులను నేర్పగలదా?
1: హౌ కెన్ ఇట్ టీచ్ యూ మొరాలిటీ అండ్ ధార్మిక్ లైఫ్?
0: సహజ ధార్మిక వృత్తిని చంపివేయి.
1: It will kill and destroy the natural attitude of dharmic life.
0: Manam ilanti pavitramainatvanti niti nijayitinanu manam hrudayamunandu pratishtimpa chesukonaka aneka vidhamulainatvanti rangamulu yandu mana yokka prabhavamulnu prakatinchadaniki prayatnam cheyatamu idi kevalam oka vidhamainatvanti ajnanam ane cheppovachu.
1: Without establishing such sacred moral conduct and ideas in our heart, our attempts to show our strength, physical strength in many spheres, is simply foolishness.
0: ఈనాడు నిజముగా మానవుడు అనారోగ్యంతో పీడింపబడేటువంటి యొక్క రోగిగా కనిపిస్తున్నాడంటే కారణం ఏమిటి?
1: ఇఫ్ మ్యాన్ అపియర్స్ టుడే యాజ్ ఎ సిక్లీ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ ఇల్ హెల్త్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దట్?
0: కేవలం దేహం యొక్క ఆరోగ్యమే కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ ది హెల్త్ ఆఫ్ ది బాడీ,
0: మానసిక ఆరోగ్యమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది హెల్త్ ఆఫ్ ది మైండ్,
0: హృదయం యొక్క ఆరోగ్యం కూడా మనం చేకూర్చుకోవాలి.
1: వి ఆల్సో హ్యావ్ టు గెట్ ది హెల్త్ ఆఫ్ ది ఇన్నర్.
0: శారీర మానసిక ఆధ్యాత్మిక బలములు మానవునికి పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే ఏ చిన్న కార్యమునైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ బాడీలీ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ వర్త్ వైల్.
0: కనుకని దేహరీతిగా మంచి కార్యములు ఆచరించాలి.
1: బై బాడీ వీ మస్ట్ డూ గుడ్ వర్క్.
0: మానసికంగా మంచి చింతలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: బై మైండ్ వీ మస్ట్ ప్రమోట్ గుడ్ థాట్స్.
0: హృదయపూర్వకమైనటువంటి సంకల్పములు పవిత్రమైన సంకల్పముగా మనం పెంచుకోవాలి.
1: ఇన్ అవర్ హార్ట్ వీ షుడ్ ప్రమోట్ సేక్రెడ్ ఐడియాస్.
0: ఈ విధముగా ఉండినప్పుడే మనం ఆరోగ్యమునందు ఈ పవిత్రమైనటువంటి దేహమును కొన్ని సత్కర్మలయందు వినియోగించుటకై ఉపయోగపెట్టుకోవటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ అండర్ దోస్ కండిషన్స్ వీ కెన్ లివ్ ఎ ఫుల్ హెల్తీ లైఫ్ అండ్ వీ కెన్ యూజ్ దిస్ బాడీ ఫర్ ది పర్పస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్.
0: మన ఆహారం కూడా మనకు సరైనటువంటి ఆహారం కానేరదు.
1: ఈవెన్ ది ఫుడ్ దట్ వీ టేక్ ఈస్ నాట్ ది రైట్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమము. ఈ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థ కామ మోక్షములకు కూడాను ఆరోగ్యం అత్యవసరం.
1: గుడ్ హెల్త్ ఇస్ నెసెసరీ ఫర్ ఫుల్ఫిలింగ్ ది ఫోర్ పురుషార్థాస్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ఆరోగ్యమే మహాభాగ్యం.
1: హెల్త్ ఇస్ ది గ్రేటెస్ట్ వెల్త్.
0: ఆరోగ్యము లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
1: మ్యాన్ హూ ఇస్ నాట్ హెల్తీ కెనాట్ అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ టాస్క్.
0: ఈ అనారోగ్యమునకు సాత్విక ఆహారం కూడా అత్యవసరం.
1: ఫర్ అస్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇల్ హెల్త్ సాత్విక్ ఫుడ్ ఈస్ నెసెసరీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: అడవి యందు సంచరించేటువంటి మృగమును చూస్తే అత్యంత ఆనందంగా ఉంటుంటారు.
1: If you look at the animals that roam about in the forest, they appear to be very happy.
0: Enni paryayamulu chuchinappatikini enta sepu chuchinappatikini inka chudalani anipistundi.
1: Look at them any number of times and for any length of time,
0: karanam emiti,
1: you feel very happy. What's the reason?
0: Avi nirantaram kudanu santruptiga untuntai.
1: The reason is they are always satisfied.
0: Anduvalane taamu santoshanni anubhavistuntai.
1: That's the reason why they enjoy pleasure and happiness.
0: Pakkavani manchitanamunu chuchi avi e maatram ochukolekunda undavu.
1: They don't feel jealous by the prosperity of its neighbor.
0: Tama yokka kashtamulaku taam ye maatram kudanu lakshyam cheyadu.
1: They do not care the pain and trouble that comes to them.
0: Gaurava maryadalu kavalani avi praakulaadavu.
1: They are not after welfare and
0: respadamulnu abhiruddhulnu kudanu adhikaramulnu kudanu taam ye maatram vaachinchavu.
1: They do not go after positions of authority either.
0: Kanukani ఆ మృగములు కూడా నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్ ఈస్ వై దీస్ అనిమల్స్ ఆర్ ఇన్ గ్రేట్ బ్లిస్ అట్ ఆల్ టైమ్స్.
0: ఈ అనిమల్స్ అనగా ఈ జంతువులంతా కూడా సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణమే.
1: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ అనిమల్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ హెల్తీ అట్ ఆల్?
0: ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాన్ని ఈ మృగములు అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి.
1: దే ఆర్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ ఆన్ వాట్ వీ మే కాల్ న్యాచురల్ ప్రొడక్ట్స్.
0: కానీ మానవుడు అట్టు కాదు.
1: But man is not like that.
0: ఈ జిహ్వ చాపల్యం చేతను, గుహ్య చాపల్యం చేతను ప్రకృతి సహసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను అనేక రకములుగా రుచులుగా ఏర్పరచుకుని తాను భుజించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Running after taste and running after hunger, man changes natural food in so many ways and wants to satisfy his taste and hunger.
0: కేవలము ఒక జిహ్వ చాపల్య నిమిత్తమై ఆ పదార్థములు ఎందున్నటువంటి యొక్క ప్రాణ అణువులను కూడా మనం భస్మం చేసుకుని భుజిస్తున్నాం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ టేస్ట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది లైఫ్ కంటెంట్ ఆఫ్ దీస్ నేచురల్ ఫుడ్స్.
0: కానీ మిగిలినటువంటి యొక్క 83,99,999 యొక్క జీవరాశులంతా కూడా సహసిద్ధమైన ఆహారాన్ని భుజిస్తున్నాయి.
1: ఆల్ ది అదర్ స్పీషీస్ ది 83,000, 83,9,999 species, they are living on natural food.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: one small example.
0: ఏదైనా కొన్ని ఒక గ్రీన్ గ్రామ్స్ ఉంటున్నాయి అనుకోండి, పెసలు ఉంటున్నాయి, అనుములు ఉంటున్నాయి, వాటిని మనము చక్కగా ఉడకబెట్టి భుజించినప్పుడు దాంట్లో ఏమైపోతున్నాయి?
1: Let us take an example of some gram, green gram. When we boil it and cook it well and eat it, what happens?
0: అందులో జీర్ణమైపోతున్నాయి.
1: They will get completely digested out.
0: ఆ ఉడకబెట్టడం చేత అందులో ఉన్నటువంటి యొక్క జీవకణములు పూర్తి కూడా నశించిపోతున్నాయి.
1: Because of the cooking and the boiling, the life element that is contained in this gram is being destroyed.
0: అదే ఒక పెసరులు మనం ఏమాత్రము ఉడకబెట్టకునక మట్టిలో పెట్టి నీరు పోసి పెంచినప్పుడు అవి మొక్కలుగా బయలుదేరుతున్నాయి.
1: The same green gram, if we don't cook, but if we put it in earth and let it sprout, then we have little sproutlings.
0: ఉడకబెట్టినటువంటి యొక్క గింజలు మట్టిలో పెట్టి మొక్కలు వెచ్చటం లేదు.
1: If we have boiled the same green gram and put it in the earth, you don't get sprouting.
0: కారణం ఏమిటి? ఈ ఉడకబెట్టడం చేత ప్రతి పదార్థంలో ఉండేటువంటి యొక్క జీవకణములు కూడా నశించిపోతున్నాయి.
1: The reason for this is, in the process of cooking, everything containing the life elements that is being destroyed.
0: కనుక ఈనాడు మనము ఒక విధమైనటువంటి జీవకణములను చంపుకొని మనం భుజిస్తున్నాము, కాబట్టి మనము కూడా జీవచ్ఛయములుగా తయారైపోతున్నాం.
1: టుడే బికాస్ ఇన్ అవర్ ఫుడ్ బై అవర్ ప్రాసెసెస్ వీఆర్ కిల్లింగ్ ది లైఫ్, వీఆర్ ఆల్సో బికమింగ్ లైఫ్ లెస్ కార్పసెస్.
0: మనం జీవితము యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: ఇఫ్ వీ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రియల్ లైఫ్, వీ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేక్ ఫుడ్.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి అనారోగ్యం మూల కారణము మానసిక విశ్రాంతి లేకపోవటమే.
1: టుడే వన్ అదర్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ మ్యాన్స్ ఇల్ హెల్త్ దట్ హీ హాస్ నో మెంటల్ రెస్ట్.
0: కానీ ఈ మానసిక విశ్రాంతికి అనేక విధములైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గములను మనం అవలంబిస్తూ వస్తున్నాం.
1: In order to get the so-called mental rest, we are following several spiritual paths.
0: కానీ ఈనాడు మనం అవలంబించేటువంటి మార్గములు కూడాను సరియైనటువంటివి కాదు.
1: But the paths which we are adopting today are also not the right.
0: ఉదయమునందు దుర్గుణములను దురాచారములను నింపుకొని జ్ఞానమునందు కూర్చుంటే మాత్రము మనకు లభించేటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: In the morning, if you fill your mind with bad ideas and bad thoughts and you sit in meditation, what is the essence that you get out of it?
0: దుర్గుణములు లేక దుశ్చింతలను కలగా జ్ఞానమందు మనసు పూనగలదా?
1: Without getting rid of bad qualities and without removing bad thoughts, by sitting in meditation, can we really get any benefit out of it?
0: అప్పుడే కొంతవరకు శాంతి చేకూరుతుంది.
1: It's only then that you can get some peace of
0: ఈనాడు మనం దుర్గుణముల చేతను, దురాచారముల చేతను, దుర్భావముల చేతను హృదయమును నింపుకొని మెడిటేషన్ లో కూర్చుంటే ఈ మనసు ఎక్కడ ప్రవేశిస్తుంది?
1: Filling the heart with bad ideas, bad thoughts and bad qualities, and if we sit in meditation, what can the mind achieve?
0: Kanuka motta motta mana yokka chittamunu swachuddham gaavinchukotaniki prayatnam cheyali.
1: The first thing is to cleanse our own mind.
0: Idi sariyaina kitti margamu antiye kaadu prati gruhamunukunukunu manam velli aarogya vishayamunandu taginatuvanti saddana vahinchamani manam bodhinchali.
1: This is the right path. Not only that, we should go to every home and tell them that health is the most important thing and they should give
0: attention. దేహమును పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం చేతను, మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేతను మనం నింపుకున్నప్పుడే మనం సరియైనటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
1: If we can fill the body with good quality food and if we can fill the mind with good thoughts, then only we can show ourselves as an ideal example.
0: మనసును ఆధారముగా కొన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమవును.
1: One who depends on his mind and follows his mind, he will fall, become worse than an animal.
0: Buddhi nadaramuga konna budajanundu pasipatiga marunani palike.
1: One who takes as his basis his intellect and not the mind, he will become the lord.
0: Kanuka mana buddhini manam anusarinchadaniki prayatnam cheyali.
1: We should follow our intelligence.
0: Sabako sanmati de bhagavan ani andariki manchi buddhi kavalane kudanu gandhi kudanu prarthinchadu.
1: సబకు సన్మతి దేవ్, గాంధీ హెస్ టాట్ అస్ దట్ వీ షుడ్ గివ్ గుడ్.
0: ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజము కాదు.
1: వాట్ వీ నీడ్ టుడే ఇస్ నాట్ ఎ న్యూ సొసైటీ,
0: నూతన విద్య కాదు,
1: నాట్ న్యూ ఎడ్యుకేషన్.
0: కనుక మనకు కావాల్సినటువంటిది ఈనాడు నూతనమైనటువంటి యొక్క గుణములు కావాలి.
1: వాట్ వీ నీడ్ టుడే ఆర్ న్యూ క్వాలిటీ,
0: పవిత్రమైనటువంటి భావములు కావాలి.
1: సేక్రెడ్ ఐడియాస్ ఆర్ వాంటెడ్,
0: నిస్వార్థమైనటువంటి సేవలు సరిపాలి.
1: Selfless service is to be accepted.
0: ee naade manaku sariyainatunti yokka jeevyattam manavattam kodanu artham avutundi.
1: It is only then that we will understand the true nature of man's life and divinity.
0: Karmikulu kaani, karshakulu kaani, vyaparasthulu kaani, vidyavantulu kaani, manavuniki kavalsinatundi manasika shanti.
1: Whether he is a worker or a cultivator or an industrialist or an educational,
0: manasika shanti కేవలము ధనమునందు కాని, అధికారమునందు కాని, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖమునందు కాని లభించేటువంటిది కాదు.
1: వాట్ దే వాంట్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్, Peace of mind is not something which you can get in a position of authority, not in wealth and not in anything else.
0: అనేక మంది ధనవంతులు జగత్తునందు ఉంటున్నారు.
1: There are many wealthy people in the world.
0: అనేక ఉత్తమమైనటువంటి స్థానమునందు ఉత్తీర్ణులైనటువంటి వారు ఉంటున్నారు.
1: There are many people who are occupying positions of authority.
0: కానీ మానసిక శాంతి ఉన్నదా? లేదు.
1: But is there peace of mind to them? No.
0: శాంతి అన్నటువంటిది హృదయము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావం కానీ బయట నుంచి కొన్ని ప్రవేశించేటువంటి కాదు.
1: Peace of mind is something sacred which has to generate from within yourself. It cannot come from outside.
0: Manayeva manishyanam karanam bandham ochayuhu annadu. Ee rendintiki ni manase karanam.
1: Man's mind is responsible both for his liberation and for his bondage.
0: Kanuka manasunu premato nimpukovali.
1: So we have to fill our mind with love.
0: Prema anetvanti maha madhuramainatundi yokka padamu.
1: Love is a sweet word.
0: ఈ పదము రెండు అక్షరములైనప్పటికీ అనేక అర్థములతో కూడినటువంటి మూట.
1: ఆల్దో దిస్ వర్డ్ కంటైన్స్ ఓన్లీ టూ లెటర్స్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ వెరీ వాల్యుయబుల్ బండిల్.
0: కనుక ప్రేమతో ఈ ప్రేమ అనేటువంటిది కేవలము గ్రంథ పరిచయంతో లభించేటువంటిది కాదు.
1: దిస్ లవ్ కెనాట్ బి గాట్ బై అక్వైంటెన్స్ అండ్ రీడింగ్ బుక్స్.
0: ఇది కేవలము సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంలో సమాజంలో మనం పెంచుకుని నిత్య జీవితం లోపల కొంత సహజ జీవితంగా దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: In regard to connection between human individuals of the society, this is love is something which has to be promoted and introduced into our daily life.
0: కార్మికులకు యజమానులకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: The connection that exists between the management and the workers has to be understood very well and carefully.
0: దేహము లేకుండా కూడా గుండె ఉండడానికి వీలు కాదు.
1: Without a body you cannot have the heart.
0: గుండె లేక దేహం ఉండడానికి వీలు లేదు.
1: Without a heart you cannot have the body.
0: కనుక దేహం వంటి వారు కార్మికులు.
1: ది వర్కర్స్ ఆర్ లైక్ ది బాడీ.
0: గుండె వంటి వాడు యజమాని.
1: ది ప్రొప్రైటర్ ఇస్ లైక్ ది హార్ట్.
0: కనుక ఈ గుండెకు దేహమునకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ రీతిగా కార్మికులకు యజమానులకు తగినటువంటి సన్నిహిత సంబంధం కలగాలి.
1: ది కైండ్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ది హార్ట్ షుడ్ ఆల్సో బి ప్రమోటెడ్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్ ది.
0: మనం దురాశలకు గురి కాక సంతృప్తికి మనము తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ నాట్ గో ఆఫ్టర్ ఎండ్లెస్ అంబిషన్. వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ సాటిస్ఫై.
0: ఈనాడు ఆరోగ్యం ఏ రీతిగా మనకు లభిస్తుందంటే కేవలం ఆహారంతోనే కాదు.
1: హౌ డు వీ గెట్ గుడ్ హెల్త్ టుడే? నాట్ సింప్లీ బై ఫుడ్.
0: మంచి తలపులు,
1: గుడ్ థాట్స్,
0: మంచి మాటలు,
1: గుడ్ వర్డ్స్,
0: మంచి చేత,
1: గుడ్ యాక్షన్,
0: మంచి వినికిడి,
1: గుడ్ వర్డ్స్ టు హియర్,
0: మంచి చూపులు,
1: good sight, good vision,
0: manchi aarogyam,
1: this will give good health.
0: Kanuka manchi choopu kuda nu oka medicine, oka aushadam.
1: Good vision is also a medicine.
0: Manchi vinikidi oka aushadam.
1: To listen to good things is
0: manchi talapulu oka aushadam.
1: Good thoughts is a medicine.
0: Manchi karmalu oka aushadam.
1: Good action is also a medicine.
0: Kanukani మనము ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే మంచి తలపులు, మంచి చూపులు, మంచి వినికిడి, మంచి పనులు మనం చేయడానికి ప్రయత్నించాలి.
1: We want to promote good health. We must promote good thoughts, good vision and
0: appude manasika shanti manaku labhistundi.
1: It's only then we can have peace of mind.
0: Manasika shanti labhinchinappude deha aarogyam kuda manaku phalistundi.
1: When we have peace of mind, good health will come to us in our body.
0: Kanuka ee deha sambandhamainatundi aarogyamu aneka vidhamulainatundi yokka margamulu yendu kuda kontha chekuvadaniki avakasam untundali.
1: The health that relates to this body can be acquired through many different paths.
0: మిగిలినటువంటి ఇతర దేశముల యందు ఆరోగ్యం నిమిత్తమై అనేక మందులు తయారు చేస్తున్నారు.
1: ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ హెల్త్ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ మెడిసిన్స్.
0: మందుల చేత కుదిరేటువంటిది కాదు మన ఆరోగ్యము.
1: హెల్త్ కెన్ నెవర్ బి అబ్టైన్డ్ త్రూ
0: మన ప్రవర్తన చేతనే మనం చక్క చేసుకోవాలి.
1: ఇట్స్ ఓన్లీ కెన్ బి రెక్టిఫైడ్ బై అవర్ కాన్.
0: మానవులందరూ కూడా సోదర సోదరి మణులు.
1: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఏ విధంగా అనగా కేవలము ఒక్క విత్తనము నాటినాం భూమిలో.
1: How are they brothers and sisters? Here is the explanation. We put a seed in the earth.
0: Aa yokka vittanamu pedda vrutchamuga tayaraindi.
1: That seed sprouts and becomes a big tree.
0: Aa vrutchamunandu aneka lakshala kayalu gaachinayi.
1: That tree has millions of fruit.
0: Aa kayika endukodu untirigi okkoka vittanam poi cherutundayi.
1: In each one of those fruits there is a seed.
0: Deenini puraskarinchukoni bhagavadgita yendu bijam maam sarvabhutanam ani cheppadu.
1: It is in this context that it has been said in the Bhagavad Gita, I am the seed and the seed is present in all human beings.
0: Seed, ade daivattvam.
1: That seed is divinity.
0: ఆ దైవత్వం అనేటువంటిది నుంచి జగత్ అనేటువంటిది పెద్ద వృక్షం తయారైంది.
1: ఫ్రమ్ దిస్ డివినిటీ దిస్ సీడ్ ది ఎంటైర్ క్రియేషన్ ది వరల్డ్ హెస్ కమ్ లైక్ ఎ ట్రీ.
0: ఈ యొక్క జగత్ అనేటువంటి దాంట్లో విశ్వమునందు ప్రతి జీవరాశులు కూడా నువ్వు కాయలుగా కాచినాయి.
1: ఇన్ దిస్ క్రియేషన్ ది ట్రీ ఆఫ్ క్రియేషన్ ఆల్ ది లివింగ్ థింగ్స్ ఆర్ ది ఫ్రూట్స్.
0: ఒక్కొక్క జీవరాశి ఎందుకు ఆత్మ అనేటువంటి యొక్క బీజం పోయి చేరి ఉంటుండాలి.
1: ఇన్ ఈచ్ లివింగ్ స్పీషీస్ ది ఫ్రూట్ దేర్ ఇస్ ది సీడ్.
0: దీనిని పురస్కరించుకుని ఈశావాస్యం నిజం జగత్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ అండ్ కవర్డ్ బై
0: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును, తమ ప్రవర్తనలు వేరు కావచ్చును, తమ యొక్క మార్గములు వేరు కావచ్చును, కానీ అన్నింటి ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, ది కాండక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ గాడ్ యాజ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: ప్రేమ స్వరూపులారా, మనం ఈనాడు మన సోదర సోదరి మండలైనటువంటి యొక్క బీద కుటుంబముల చేత కొంతవరకు మనం సేవలు కల్పించి తద్వారా మన భారతదేశం ఈశావాస్యం నిజం జగత్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ అండ్ కవర్డ్ బై.
0: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును,

0: ప్రేమ స్వరూప టుడే టేకింగ్ ది పూర్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సర్వింగ్ దెమ్ ఇన్ ఎవరీ వే అండ్ బ్రింగింగ్ అప్ ఇన్ దట్ మేనర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ అవర్ కంట్రీ భారత్ దేర్ ఈస్ ఎ గ్రేట్ నీడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
1: ఈ ట్రైనింగ్ లో చేరినటువంటి యొక్క ప్రతి వ్యక్తులు కూడాను భక్తి శ్రద్ధల చేత మానవ సేవనే మాధవ సేవ అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి దాన్ని మీరు ప్రవర్తన రూపముగా ప్రచార రూపంగా ఆదర్శాన్ని మీరు నిరూపించాలి.
0: ఆల్ ది ఇండివిజువల్స్ హూ హావ్ జాయిన్డ్ దిస్ ట్రైనింగ్ త్రూ దేర్ ఫెయిత్ అండ్ కేర్ దే షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
1: పారమార్థికం వేరు వ్యావహారికం వేరు అని మీరు భావించరాదు.
0: Do not have the idea that spiritual aspect is one thing and the worldly aspect is a totally different thing.
1: ఇది కేవలం ఒక వస్త్రము.
0: This is a piece of cloth.
1: ఇది వస్త్రము కాదు, bundle of threads.
0: This is not cloth, this is a bundle of threads.
1: ఇది threads కాదు, cotton.
0: This is not threads, this is cotton.
1: Cotton లేకుండా threads కాలేదు.
0: Without cotton we don't have the threads.
1: Threads లేకుండా వస్త్రం కాలేదు.
0: Without threads we don't have the
1: cloth. కనుకనే అదే రీతిగాని ఈ జగత్తు అనేటువంటిది కేవలం మానవుడి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే.
0: In the same manner, this world is simply a congregation of all human beings.
1: అదే విధముగాని ఈ పారమార్థికమైనటువంటిది వ్యావహారిక ప్రాతిభాసికమునందు కూడాను అంతర్వాహినిగా ఉంటుండాలి.
0: In the same manner, the spiritual aspect is present as an inner stream in the worldly aspect as well as the illusory aspect.
1: ఏ రీతిగా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: If you ask how, there is a small example for this.
1: పెద్ద సముద్రం ఉంటుందది బొంబాయికి ప్రక్కలోనే.
0: There is a big ocean in the neighborhood of Bombay.
1: కానీ దీనిలో అనేక అలలు కూడాను బయలుదేరినాయి.
0: In this ocean there are many waves.
1: ఈ అలల ద్వారా అనేక నురుగు కూడాను బయలుదేరింది.
0: On the waves and as a result of the waves there is foam.
1: జలము లేకుండా అలలు కాలేదు.
0: Without water there are no waves.
1: అలలు లేకుండా నురుగు రాలేదు.
0: Without waves there is no foam.
1: కనుక నురుగునందు అలలయందు జలము సమానంగా ఉంటుండాలి.
0: In the foam and in the waves there is water.
1: కనుకని పారమార్థికము జలం వంటిది.
0: Spirituality is like the water.
1: వ్యావహారికము అలల వంటివి.
0: వరల్డ్లీ మ్యాటర్స్ ఆర్ లైక్ ది వేవ్స్.
1: ప్రాతిభాసికము నురుగు వంటిది.
0: ది ఇల్యూజరీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈ
1: మూడింటికి ఒక్కటే సంబంధము, అది ఏ జలం.
0: బిట్వీన్ ది ఫోమ్ అండ్ ది వేవ్స్ అండ్ ది వాటర్ దర్ ఇస్ వన్ కనెక్షన్.
1: అదే విధముగానే పారమార్థికమునందు వ్యావహారికమునందు ప్రాతిభాసికమునందు ప్రేమ అనేటువంటి జలము రసము అందులో మిశ్రమమై ఉంటుండాలి.
0: So, in spirituality, in the worldly aspect and the illusory aspect of the world, there is present love in all of them.
1: ఈనాడు మనము ప్రేమను పెంచుకోవాలి.
0: Today we must promote love.
1: స్వార్థాన్ని కాదు.
0: We should not promote selfishness.
1: త్యాగాన్ని పెంచుకోవాలి.
0: We should promote sacrifice.
1: మోహాన్ని కాదు.
0: Not attachment.
1: కనుక మనం ఈనాడు త్యాగము ప్రేమ ఈ రెండు రెండు రెక్కల వలె మనం ఆధారం చేసుకున్నప్పుడు మనం ప్రపంచం పైన ఎగరడానికి ఎంతైనా అవకాశం ఉంటుండాలి.
0: If we can make sacrifice and love as our two wings, there is every opportunity for us
1: prema tyagamaneetunte rendu chakralu ga pettukunnappudu mana jeevita rathamanta kuda nu sancharistundi.
0: If love and sacrifice are made two wheels of our chariot, the life
1: prema tyagamaneetunte rendu netramulu ga pettukunnappudu brahma sutranga tayaraipothundi.
0: If we have love and sacrifice as our two eyes, then we become
1: ఈనాడు మానవునికి ప్రేమ అనేటువంటిది కేవలం స్వార్థమైనటువంటిదిగా నిరూపిస్తున్నారు.
0: Today man uses love as a selfish love.
1: ఈ మోహము అనేటువంటి దానికి హద్దు లేకుండా పెరిగిపోతుంటుండాలి.
0: There is no limit to the attachment which he promotes in himself.
1: ఒక పశుపక్షి మృగాదులకైనా కూడాను ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. మనిషికి నో సీజన్ నో రీజన్.
0: Even for animals and birds there is a season and reason, but man
1: అనేకమంది జగత్తునందు అనేక రీతులుగా ప్రబోధలు తలుపుతున్నారే కాని ఒక్కరైనా దీనికి కంకణం కట్టుకుని తగినటువంటి మార్గము లోపల మానవత్వాన్ని దివ్యత్వంగా నిరూపించేటువంటి యొక్క ప్రయత్నానికి ఎవరు కూడా నువ్వు కంకణం కట్టుకోవటం లేదు.
0: Many people are preaching many things in the world, but no one seems to put into practice and demonstrate how human nature can become.
1: నిజముగా మనం ప్రాక్టీస్ లో మనం హీరో కావాలి, ప్లాట్ఫామ్ స్పీచ్ లో కాదు.
0: Truly, we must become heroes in our practice and not on the platform.
1: కనుక మనం ఈనాడు సాయి సమస్తల యందు సర్వులు కూడాను ఒక సోదర సోదరి మండలిగా మనం భావించుకుని సమాజంలో మనం అడుగంటి తగినటువంటి యొక్క రీతిలో మనం అభివృద్ధి గావించాలి.
0: Truly, today, in all the Sai organizations, we should regard ourselves as brothers and sisters and put our foot into the society and do service to the
1: ప్రేమ స్వరూపులారా. మతము కాని, కులము కాని, తెగ కాని, దేశము కాని, కాలం కాని మనకు భేదం ఉండకూడదు.
0: ప్రేమ స్వరూప నైదర్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ నార్ ఆన్ సెక్ట్ నార్ ఆన్ కమ్యూనిటీ షుడ్ వరియర్స్.
1: అందరు కూడా ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ అండ్ వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: రిలీజియన్ ఆఫ్ లవ్.
0: ఇట్స్ ది రిలీజియన్ ఆఫ్ లవ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.

0: ఇట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ మూడింటిని మనం ఆధారం తీసుకోండి.
0: వి షుడ్ టేక్ దీస్ త్రీ యాజ్ అవర్ బేస్.
1: ఎక్కడ దీనులు దిక్కులేనటువంటి వారు అనాథులు కనిపించినప్పుడు మనం శక్తి కొలది తగినటువంటి సహాయం చేసి ఆదరించడానికి ప్రయత్నించాలి.
0: వేర్ దేర్ ఆర్ పీపుల్ హూ నీడ్ హెల్ప్ అన్అటెండెడ్ పీపుల్ వీ షుడ్ గివ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ హెల్ప్ దెమ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మనము ప్రధానమైనటువంటి యొక్క ఆధ్యాత్మికంగా మనం భావించినప్పుడే మనం సరైనటువంటి యొక్క స్థానానికి మనం చేరడానికి వీలవుతుంది.
0: When we regard such sadhana as the fundamental spiritual practice, then only we can reach our destination.
1: Japa tapa yagna yagadi kratulainappudu tyagam chesi sevalo manam kaalu pettali.
0: Even giving up and sacrificing japa tapa and yagna, we should enter the society and do some good.
1: Dhyanamu oka swarthamu.
0: Meditation is also self.
1: Oka japam oka swarthamu.
0: Japa is also self.
1: Saranimittamai thana acharinchetundi.
0: These are things which he does for his own good.
1: Tana toti manavulu aneka mandi badala padutunnappudu japa dhyanamaina kuda tyagam chesi vaara sevane manu dhyanam.
0: When his fellow human beings are suffering, he should sacrifice even japa and tapa and serve the fellow human beings.
1: Ye maata maatadina premato maatadali.
0: Whatever word you speak, you should speak with love.
1: You cannot always oblige, but you can speak always obligingly. ఈ ప్రేమతో కరుణతో మనము ఇతరులను పలకరించాలి.
0: విత్ లవ్ యూ షుడ్ స్పీక్ టు అదర్స్.
1: దయగల హృదయమే దైవ మందిరము అన్నారు.
0: ఎ హార్ట్ ఆఫ్ కంపాషన్ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దయనే లేకపోతే ఇది దయ్యముల యొక్క నివాసమే.
0: ఇఫ్ దేర్ ఇస్ నో కంపాషన్ ఇన్ ది హార్ట్, డెవిల్స్ రిసైడ్ ఇన్ దట్ హార్ట్.
1: కనుక దయతో ప్రేమతో మనము సమాజంలో అడుగుపెట్టి మనము సమాజ కార్యక్రమం యందు దిగ్విజయాన్ని సాధించాలని మీరు కంకణం కట్టుకోవాలి.
0: యూ మస్ట్ మేక్ ది డిటర్మినేషన్ టు ఎంటర్ ది సొసైటీ విత్ కంపాషన్ అండ్ లవ్ అండ్ సర్వ్ ది సొసైటీ.
1: దైవము సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్.
1: కానీ మనం అంటున్నాము సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వత్రా ఉంటున్నాడని, కానీ దాని ఆచరణను మనం ఏమాత్రం నిరూపించలేకపోతున్నాం.
0: వి సే దట్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్ని నోయింగ్, బట్ వీఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: మాటల చేత మనం కాదు చూపించవలసింది, క్రియల చేత మనం నిరూపించాలి.
0: We should not demonstrate our faith by words, but only by
1: prayer. Meenadu vidyarangam lopala viriviga periginatvanti yokka vichitramainatvanti margamulu vikaramaina margamulu manam arikattali.
0: In the field of education today, there are many distorted and unacceptable paths.
1: Meenadu talabharamainatvanti degreelu manam pattanga teesukuntunnama kaani manam taginatvanti reetiga adani anubhavinchatam ledu.
0: We are accepting the degrees which mark the education today, which are head heavy, and that we are not using them in the right way.
1: Saraswati parnasala ayinatundi yokka vidyarangamulu anni kudunu ee naadu lakshmi nivasanga tayaraipothunnayi.
0: All our educational institutions, which should be such that Saraswati will reside there, they are becoming residents for Lakshmi.
1: Ee naadu ye vidya chadivinappudiki dhanarjana dhanarjana dhanarjana.
0: Whatever education we acquire today, it's only for the purpose of earning money.
1: ఈనాడు ఏనాడు కూడాను కని విరుగునటువంటి విని ఎరుగునటువంటి యొక్క రీతిగా ఈ అర్థసృష్ట అధికార సృష్ట మితిమీరి పెరిగిపోతున్నాయి.
0: టుడే క్వెస్ట్ ఆఫ్టర్ వెల్త్ అండ్ ఆఫ్టర్ పవర్ ఆర్ బికమింగ్ సో మచ్ దట్ దే కెనాట్ బి కంపేర్డ్ టు
1: ఢిల్లీ మొదలు పల్లె వరకు కూడాను ఈ దురాశలు పెరిగిపోతున్నాయి.
0: దీస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ థాట్స్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ ఫ్రమ్ ధనము
1: కావలసినది కానీ మితముగా
0: ఉంది. మొరాలిటీ ఈస్ నాట్ హెల్పింగ్ అస్.
1: అలాంటి ధనము అన్యాయ అక్రమ హత్యల చేత అసంపాదించినటువంటి ధనము మనకు సంతోషాన్ని ఏ రీతిగా అందిస్తుంది?
0: ఇఫ్ దట్ ఈస్ సో, వెల్త్ అక్వైర్డ్ బై అన్మోరల్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాడ్ ప్రాక్టీసెస్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ అస్?
1: కనుక మనం న్యాయార్జితమైనటువంటి ధర్మో రక్షతి రక్షిత.
0: సో వాట్ ఎవర్ హూ ఎవర్ ప్రొటెక్ట్స్ ధర్మ విల్ బి ఇన్ టర్న్ ప్రొటెక్టెడ్ బై ధర్మ. మనీ ఎర్న్డ్ అలాంగ్ ది రైట్ పాత్.
1: ధనము లేకపోతే జగత్తునందు క్షణమైనా మన కాలం గడవదు.
0: ఇఫ్ వన్ హ్యాస్ నో వెల్త్ వీ కెనాట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
1: కానీ దానికి ఒక మితి ఉంటుండాలి.
0: బట్ దేర్ షుడ్ బి ఎ లిమిట్ టు దట్.
1: నశ్రేయో నియమం వినా, ఒక నియమమే లేకపోతే అది అశ్రేయాన్ని అందిస్తుంది.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ఎనీథింగ్, ఇట్ విల్ ఆల్వేస్ కాజ్ హార్మ్.
1: కనుక మనము ధనాన్ని అర్జించవలసిందే, కానీ న్యాయంగా మనం అర్జిస్తాము, ధర్మంగా మనం అర్జిస్తాము.
0: We should earn money, but the earning should be along the right path, according to dharma.
1: అర్జించినటువంటి ధనాన్ని పరోపకార నిమిత్తమై మనము కొన్ని సత్కార్యములు కూడా ఆచరించాలి.
0: The wealth thus as earned should be used for the good of others and for the good cause.
1: ఆ విధమైనటువంటి సద్వినియోగమే లేకపోతే ఈ ధనం ఎవరి నిమిత్తము?
0: If there is not such proper use, what is the purpose?
1: దొంగలకు దొంగలకిత్తురో దొరలకవును.
0: In the end, this money, will it go to the hands of the robbers or will it go into the hands of good people? We do not know.
1: Telisi satkarmalu acharinchadaniki prayatninchali.
0: We should therefore do good deeds knowingly and willfully.
1: దురాశలు మనకు దుఃఖానికి చేటు.
0: Bad ambitions will cause sorrow.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విద్యారంగంలో మనము సమాజంలో తగినటువంటి సేవను ఆర్జించి సమాజంలో సేవను మనము అందించే నిమిత్తమై ఈ విద్యను గడపాలనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: ప్రేమ స్వరూపస్, వీ షుడ్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ ది ఎడ్యుకేషన్ వీ షుడ్ గివ్ అండ్ గెట్ షుడ్ బి సచ్ దట్ విల్ ఎనేబుల్ us.
1: విద్య అనగా బుక్ నాలెడ్జ్ కాదు.
0: ఎడ్యుకేషన్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ బుక్ నాలెడ్జ్.
1: రాయటము చదవటంతో మాత్రమే ఇది తీరిపోలేదు.
0: It doesn't end with reading and writing.
1: ఇది పరోక్ష జ్ఞానము. పరోక్ష జ్ఞానము.
0: This is only knowledge which is acquired.
1: ప్రత్యక్ష జ్ఞానము మనం అనుభవంలో మనం నిరూపించాలి.
0: We should get knowledge based on personal experience.
1: కనుకని ఈనాడు విద్య అంతా కూడా కేవలము మెమరీ టెస్ట్ గా ఉంటుండాలి.
0: ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
1: ఎందుకనగా విద్యావంతులంతా కూడా విద్యార్థులందరూ రాత్రింపగలు చదివి చదివి చదివి చదివి తలనంతా నింపుకుంటున్నారు.
0: దిస్ ఇస్ బికాస్ ది స్టూడెంట్స్ రీడ్ డే అండ్ నైట్ అండ్ ఫిల్ దర్ హెడ్ విత్ కంటెంట్స్.
1: ఎగ్జామినేషన్ హాల్లో పోతున్నారు, ఎంటీ హెడ్ చేసుకుని వస్తున్నారు.
0: ద గోయింగ్ టు ది ఎగ్జామినేషన్ హాల్ అండ్ ది ఎంటీ దర్ హెడ్ అండ్ రిటర్న్ విత్ అన్ ఎంటీ హెడ్.
1: ఇలాంటి విద్యార్థులు ఇంక దేశానికి ఏమి ఉపయోగం చేస్తారు?
0: దట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ వాట్ గుడ్ విల్ దే డూ టు ది కంట్రీ?
1: కేవలం మెమరీని టెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వం.
0: ది ఎడ్యుకేషనల్ అథారిటీస్ ఆర్ సింప్లీ మేకింగ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
1: ఇది సరైనటువంటి విద్య కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది రైట్ టైప్.
1: హృదయానికి చేరిపోవాలి.
0: ఇట్ షుడ్ గో ఇన్ టు యువర్
1: హృదయం. ఒక నెగటివ్ గా తయారు కావాలి.
0: యువర్ హార్ట్ షుడ్ బికమ్ ఎ నెగటివ్.
1: ఈ నెగటివ్ నుంచి కూడా మనం పిక్చర్స్ తయారు చేసుకోవాలి.
0: ఫ్రమ్ ది నెగటివ్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ అస్ మెనీ పిక్చర్స్.
1: ఈనాటి విద్య అంతా కూడా పోలరాయిడ్ పిక్చర్ మాదిరి ఉంటుండాలి.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఈస్ లైక్ ది పోలరాయిడ్ పిక్చర్.
1: దీనిని ఇంకే విధంగా చేయడానికి వీలులేదు.
0: యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్.
1: కనుక మనం ఈనాడు హృదయానికి నింపుకోవాలి.
0: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్.
1: విద్య యొక్కను వినయంబు.
0: ఎడ్యుకేషన్ గివ్స్ యూ హ్యూమిలిటీ.
1: వినయమునను కలుగు పాత్రత.
0: ఫ్రమ్ హ్యూమిలిటీ యూ డిజర్వ్.
1: పాత్రత వలన ధనము.
0: అవుట్ ఆఫ్ డిజర్వ్
1: ధనము వలన ధర్మము.
0: ఫ్రమ్ వెల్త్ యూ గెట్
1: ధర్మం వలన ఐహిక ఆమిష్మికంబులు నందునరుడు.
0: ఫ్రమ్ ధర్మ యూ బికమ్ వెల్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్.
1: సకల విద్యలు నేర్చి సభ జయించకవచ్చు.
0: మేబీ యూ విల్ అక్వైర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ బీ
1: పూర్ణుడై రణమందు పోరవచ్చు.
0: యూ కెన్ బి ఏ హీరో అండ్ ఫైట్ ఏ బ్యాటిల్.
1: రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.
0: యూ కెన్ బికమ్ ఏ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ఓవర్
1: హేమ గోదానములు ఇయ్యవచ్చు.
0: యూ కెన్ గివ్ ఎస్ గిఫ్ట్ కౌస్ అండ్ గోల్డ్.
1: జగత్తునందున్న చుక్కలు లెక్కలు కొనవచ్చు.
0: యూ కెన్ ఈవెన్ కౌంట్ ది మిలియన్స్ ఆఫ్ స్టార్స్.
1: జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
0: యూ కెన్ గివ్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది స్పీషీస్.
1: అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు.
0: యూ కెన్ అక్వైర్ ఆల్ ది అష్టాంగ బ్రాంచ్.
1: చంద్రమండలమైన చేరవచ్చు.
0: యూ కెన్ రీచ్ ది మూన్.
1: కానీ దేహేంద్రియములు అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
0: బట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ టర్నింగ్ యువర్ విజన్ ఇన్వర్డ్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్ యూ కెనాట్ బి ఎ డిటాచ్డ్ పర్సన్.
1: ఇది మనము నేర్చవలసినటువంటి విద్య.
0: దిస్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్.
1: ఇది కేవలము ఒక హృదయాన్ని పవిత్రమైనటువంటి కంట్రోల్ చేయాలి.
0: This can be got by controlling our heart by sacred ideas.
1: ఇది అవసరమైనప్పుడంతా కూడా నువ్వు దీన్ని మనం హద్దులో పెట్టుకోవాలి.
0: At all times, whenever it is necessary, we should.
1: నా పేరుతో నేను ఒక కారు కొన్నాను.
0: I have purchased a car in my name.
1: ఈ కారు నా పేరుతోనే ఉంది.
0: This car is in my name.
1: నేను డబ్బు ఇచ్చాను.
0: I have paid for it.
1: నా కారు కదా అని బ్రేక్లు యూజ్ చేయకుండా పోతే డేంజర్ వస్తుంది.
0: In the feeling that I own the car, if I drive the car without using a brake, there will be danger.
1: నాకు గుర్రం ఉంటుండాలి.
0: ఐ ఓన్ ఎ హార్స్.
1: నా గుర్రం కదా అని లగాం పట్టుకోకుండా పోతే అది ఎక్కడ ఒక తోచి వేస్తుంది.
0: ఇన్ ది ఫీలింగ్ దట్ ఐ ఓన్ ది హార్స్ ఇఫ్ ఐ డోంట్ కంట్రోల్ ది రెయిన్స్ ఆఫ్ ది హార్స్ దెన్ ది హార్స్ విల్ గో అస్ట్రే.
1: నా సెన్స్ అయినప్పటికీ నేను కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్దో ది సెన్సరీ ఆర్గన్స్ ఆర్ మైన్ ఐ షుడ్ పుట్ దెమ్ అండర్ కంట్రోల్.
1: బ్రేకులు లేని కార్ ఏ విధంగా డేంజరో నిగ్రహము లేనటువంటి దేహం కూడా డేంజర్.
0: Like the car without brakes will cause danger, so also a body on which there is no
1: control. ఈనాడు పిల్లలనేటువంటి విద్యార్థులంతా కూడాను కేవలం బలహీనులైపోయి ఉద్రేకాలకు ఒక విధమైనటువంటి అల్లకల్లోలములకు రౌద్రాలకు అవకాశం ఇచ్చి తన జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారు.
0: The students of today, without control, are becoming subject to excitement అండ్ ఆర్ ఈజీలీ ఎక్సైటెడ్ అండ్ దే ఆర్ వేస్టింగ్ దేర్ లైఫ్.
1: విద్యార్థులు ఆవేశాలకు ఏమాత్రం అవకాశం అందించకూడదు.
0: స్టూడెంట్స్ షుడ్ నాట్ గివ్ ఎనీ ఛాన్స్ ఫర్ ఎక్సైట్.
1: ఈ లేత వయస్సునందు పవిత్రమైన హృదయం నందు ఒక ఆవేశాలకంత అవకాశం ఇచ్చేసి ఉద్రేకాలకంత కూడా తాను హృదయాన్ని అందించినప్పుడు తమ జీవితము క్రమక్రమేణా కృంగిపోతుంది.
0: ఇన్ దిస్ టెండర్ ఏజ్ ఇఫ్ యూ పర్మిట్ యువర్ సేక్రెడ్ హార్ట్ టు బి సబ్మిటెడ్ టు ఎక్సైట్మెంట్ అండ్ సచ్ ఇన్స్టెన్సెస్ దెన్ యువర్ హోల్ లైఫ్.
1: దీనికంత మూల కారణం పాలిటిక్స్.
0: The main reason for all this is politics.
1: విద్యార్థులు ఈ పాలిటిక్స్ లో ఏమాత్రము ప్రవేశించకూడదు.
0: స్టూడెంట్ షుడ్ నెవర్ ఎంటర్ దిస్ పాలిటిక్స్.
1: అధ్యాపకులు అంతకంటే ప్రవేశించకూడదు.
0: మోర్ దెన్ దట్ ది టీచర్ షుడ్ నాట్ ఎంటర్.
1: విద్యార్థి ఏదో ఒక 2-3 సంవత్సరములు విద్యార్థిగా ఉంటాడు.
0: A student will remain a student for 2 or 3 years.
1: అధ్యాపకుడు జీవితమంతా విద్యార్థిని.
0: A teacher is a student for all his life.
1: కనుక ఈ అధ్యాపకులు సక్రమమైనటువంటి మార్గాన్ని విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులు కూడాను భావి భారత ఉద్ధారకులై ప్రపంచం యొక్క నీతి నిజాయితీలను ఎంతైనా కాపాడగలరు.
0: Thus, if the teachers can be ideal and can teach the right path to the students can be the future supporters of the country and be responsible for the prosperity.
1: సత్య సాయి బాల వికాస్ విద్య ఒక అధ్యాపకులారా, మీరందరూ కూడాను ఈ సత్యాన్ని గుర్తించి మీరు కూడాను పూర్వం ఒక విద్యార్థులుగానే విశ్వసించి ఈనాడు ఆ విద్యార్థి యొక్క తత్వాన్ని అడుగడుగునకు జ్ఞాపకం చేసుకుంటూ పోవాలి.
0: Teachers of the Balavikas classes of the Satya Sai organizations, you should regard yourself that at one time you were students and take the students into yourself and teach them in such a way that you can promote these ideas.
1: ఆదర్శమైనటువంటి యొక్క దీనిని మనం విద్యార్థులకు అందించాలి.
0: We should give to the students education.
1: టీచర్స్ ఈనాడు ఎలాంటి వాళ్ళుగా ఉంటుండాలంటే ఒక ఆధ్యాత్మిక దీంట్లోపల మనం ఆచరించి నిరూపించేటువంటి వారిగా ఉంటుండాలి.
0: The teacher of today should be such that he would practice what he wants to preach.
1: ఒక ఇంగ్లీష్ లెక్చర్ వస్తాడు, గ్రంథాన్ని చదివి వాళ్ళకి బోధిస్తాడు.
0: An English lecturer comes into the class, reads the text and teaches.
1: Mathematics teacher వచ్చాడు, బోర్డు పైన వేసి దానిని అంకెను పూర్తి చేయమంటాడు.
0: Mathematics teacher comes and writes on the board and asks them to fill the digits.
1: ఇంకొక టీచర్ వస్తాడు, ఇంకొకటి పుస్తకం చూసి వాళ్ళకి బోధిస్తాడు.
0: Another teacher comes and uses his book and
1: ఈ టీచర్ల మాదిరి మనం తయారు కాకూడదు.
0: We should not become such teachers.
1: మనం ఏ రీతిగా టీచర్ అంటే ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంటాడు, డ్రిల్ టీచర్.
0: ది కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్ షుడ్ బి లైక్ ది ఫిజికల్ ఇన్స్ట్రక్టర్స్.
1: అతను 1, 2, 3 చేసి చూపిస్తాడు.
0: He does what he wants the children to do. He shows them by practice.
1: అదే రీతిగానే ఈనాడు మన బాల వికాస ఉపాధ్యాయులంతా కూడా చేసి చూపించాలి, పిల్లలకు చెప్పి ప్రయోజనం లేదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది బాల వికాస్ టీచర్స్ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ అండ్ షో బై ప్రాక్టీస్ అండ్ నాట్ బై ప్రీచింగ్.
1: మనము అనేక విధములుగా శాంతి శాంతి శాంతి 3 పర్యాలు చెప్తున్నాం.
0: On many occasions we say shanti shanti shanti 3 times.
1: ee 3 paryayamulu enduku cheppali? 2 paryayamulu cheppakoodda leka 4 paryayamulu cheppakoodda?
0: Why do we mention it 3 times? Why not 2 times? Why not 4 times?
1: Dehariitiga shanti, manasika reetiga shanti, aatma reetiga shanti, adi bhautikamu aadhyatmikamu adi daivikamu, ee moodinti endu shanti kavalani manu bodhisthunnam.
0: We require bodily peace, mental peace and the peace of the atma. This is what we are meaning by saying
1: manam shanti shanti ani cheptunnamu kani mana matallone shanti ledu, raudralu ga vastunnayi.
0: We utter these words but even in the words there is no peace. They come out as if you are agitated.
1: Ee shanti ane tundi padamu enta shantanga cheppali? Shanti shanti shanti hi, enta shantanga untuntadi atta cheppadam ledu. Shanti shanti shanti, మన పదముల్లోనే శాంతి లేదు, ఇంకా మన హృదయ శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
0: We don't even utter these words with peace. We utter them as if we are pronouncing some harsh words. If there is no peace in the words, how can we get peace in our mind?
1: అధ్యాపకులారా, మీరు నిరంతరం కూడాను చిరునవ్వులు చిందులు దొక్కుతుండగా పిల్లలకు బోధించడానికి ప్రయత్నించాలి.
0: At all times, teachers should have a smiling face and should teach the children.
1: Nee mukhamulo aanandam ani kaani, utsaaham ani kaani, vaatsalyam ani kaani, prema kaani, nee mukhamulo utti padali.
0: Happiness, smiling, tenderness and compassion should be evident in your face.
1: Ante kaani, idi balavantam maarsnaanam adi castral face cheskoni kurchokoodu.
0: But you should not regard your teaching as a compulsory imposition on you and have a castoral face.
1: Mee utsaaham enta nirupam chestaro పిల్లలు ఎందుకు ఆ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ మీరు అందుకుంటారు.
0: ది అమౌంట్ ఆఫ్ ఎన్థూజియాజం యూ డిస్ప్లే యూ విల్ హ్యావ్ ఎ రియాక్షన్ ఇన్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ ఎన్థూజియాజం.
1: కనుక అధ్యాపకులు సద్గుణవంతులై సదాచారవంతులై సద్భావాన్ని కలిగి ఉంటుండాలి.
0: ది టీచర్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, గుడ్ కాండక్ట్ అండ్ డిస్ప్లే గుడ్ థాట్స్.
1: మీరందరి కూడాను ట్రైనింగ్ అయినటువంటి వారు పల్లె పల్లెకు వెళ్లి ఇంటింటి ఎందు కూడాను ఈ ఆరోగ్యకు సంబంధించినటువంటి యొక్క విషయములు, కొంత విద్యకు సంబంధించినటువంటి విషయములు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేయాలి.
0: All of you who have undergone training should go from village to village, from house to house, and to some extent matters relating to health and education.
1: Mana yokka sevalanni kudunu pattanallo jarigithe prayojanam ledu.
0: All of our service there is no use by confining it to the cities.
1: Mana pallali ende deenini abhivruddhi parchi tadwara pattananiki prakritatiga chuchukovali.
0: We should first promote these things in the village and thereafter come to the city.
1: కాన ఈనాడు సిటీ యొక్క అశుద్ధాన్ని కూడాను మనం పవిత్రం చేయాలంటే పల్లెల నుంచి దాన్ని ప్రాకించేటట్టు చూసుకోవాలి.
0: టుడే ఇఫ్ యూ వాంట్ టు క్లీన్ అప్ ది అన్క్లీన్లీనెస్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది సిటీ, వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్.
1: ఇదే కాకుండా తల్లిదండ్రులు కూడాను తగిన రీతిగా మనం చెప్పాలి.
0: నాట్ ఓన్లీ దిస్, ది పేరెంట్స్ ఆల్సో షుడ్ టేక్.
1: ఈనాడు ముక్కాలు భాగం పిల్లవాళ్ళు చేరడానికి తల్లిదండ్రులే మూల కారణం.
0: టుడే ఇఫ్ ది చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్, ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్.
1: కారణమేమనగా వాళ్ళు పిల్లలకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తున్నారు.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ ది పేరెంట్స్ గివ్ లిమిట్లెస్ ఫ్రీడమ్ టు ది చిల్డ్రన్.
1: ఫ్రీడమ్ ఉండాలి. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్, ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. దీన్ని మర్చిపోతే ప్రయోజనం ఏమిటి?
0: దేర్ షుడ్ బి ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఇఫ్ యూ ఫర్గెట్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ ది యూజ్?
1: కనుక మనము తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ డే అని చెప్పేసి వారిని పిలిపించి మీ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి యొక్క చర్యలో ఉంటున్నారని వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరించాలి.
0: ఒకేషనలీ వీ షుడ్ మీట్ ది పేరెంట్స్, సెలబ్రేట్ ది పేరెంట్స్ డే, సెండ్ ఫర్ దెమ్ అండ్ ఎంక్వైర్ ఫ్రమ్ దెమ్ హౌ ది చిల్డ్రన్ ఆర్ ఫేరింగ్ అండ్ హౌ ఆర్ దే కండక్టింగ్ దెమ్.
1: ఒకవైపున అధ్యాపకులు, మరొక వైపున తల్లిదండ్రులు ఈ రీతిగా వారిని చక్కగా మార్గాలు తెప్పిస్తే పిల్లలు చెడిపోవడానికి ఏమాత్రమూ అవకాశం ఉండదు.
0: Teachers on the one hand, parents on the other hand, if they can show the right path to the children, there is no chance for the children getting spoiled.
1: Kanuka ee naadu tallidandrulu guruvulu iruvuru cheri pillalni chakka cheyadaniki endukatige tallidandrulaku kama putrudu upadhyayuniki prema putrudu.
0: Today the parents and teachers should come together and set right the children. The reason for this is the children are children out of marriage to the parents and out of love and affection to the teachers.
1: Kanuka ee naadu మన యొక్క భారతీయ యొక్క సంస్కృతిని పురస్కరించుకొని వీధి ఎంబడి కూడాను కొన్ని సేవలకై మనం ఈనాడు కంకణం కట్టుకుని ఈ అశుద్ధమైనటువంటి వాతావరణం అంతా కూడాను చక్కగా తీర్చిదిద్ది దివ్యమైనటువంటి యొక్క భారతీయులుగా మీరు తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఫాలోయింగ్ ది కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ ఫ్రమ్ స్ట్రీట్ టు స్ట్రీట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ యూ విల్ సెట్ దెమ్ రైట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ది ప్రాపర్ పాత్.
1: పెద్ద కొమ్మలు వంచడానికి వీలు కాదు.
0: It is not possible to bend a big branch of a tree.
1: Chinna mokkalane chakka cheyadaniki veelavutundi.
0: It is possible to set right a twig.
1: Kanuka ee pedda vanallo poi meeru praveshiste prayojanam ledu. Chinna pillalni tayar chestu raavali.
0: There is no use you are taking in hand the grown up and the older.
1: Bhavishyattukanta kuda ee balabalikale leaders feeders.
0: In the future it is these children who will become the leaders.
1: Kanuka ilanti pavitramainatvanti okka deenini tayar chesi tirigi పవిత్రమైనటువంటి భారతదేశంగా రూపొందింపజేసి సనాతనమైనటువంటి ధర్మాన్ని కూడాను మీరు నిలబెడతారని చెప్పని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: హోపింగ్ దట్ యూ విల్ టేక్ దిస్ లైన్ అండ్ యూ విల్ రిసోసియేట్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ దట్ యూ విల్ మేక్ దీస్ యంగ్ పీపుల్ ది పిల్లర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాస్పెరిటీ ఆఫ్ భారత్. ఐఎమ్ బ్రింగింగ్ మై డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: సత్యసంధానము కాని పావన నిదానము గాని మరి ఏది అయినను గాని ప్రేమతో పురుడు రాదు కాదు విచారణ చేసి చూచినను విచారణ చేసి చూచినను.
1: Either acts of charity or all spiritual sacred rituals, either penance nor the knowledge, the wisdom, adherence to ancient culture and truth, nor the broad-mindedness, anything whatsoever, would never equal love. If you inquire, you'll come to that conclusion.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: స్వరూప జ్ఞానమే మానవునికి ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు హ్యావ్ ది సెల్ఫ్ డిస్కవరీ.
0: దీనిని పొందే విధానమే పురుషార్థము.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క చారిత్రాత్మకం.
1: ఇన్ ఫ్యాక్ట్ we'll be fulfilling the human life if we understand these two.
0: Nitya anityam samadabadi sampatti mumuchchatvamu visheyochana ee chaturvida varnamulannu chaturvida vidhanamulanni kudanu bhakti pai aadharapadi unnavi.
1: These four depend on devotion, the distinction between that which is ephemeral and permanent, the control of inner and outer senses, and yearning for liberation and the path of inquiry, they depend on devotion.
0: Bhakti ane padamu bhaj anetunte dhatuvu nunchi puttinadi.
1: The word bhakti, devotion, is the derivative of bhas.
0: Anaga bhagavantuni paina kada nirmalamaina prema niswarthamaina prema.
1: Bhas meant the pure, unsullied, selfless love for God.
0: ప్రేమకు మించిన సుగుణము లేదు ఈ జగత్తునందు.
1: In this world, no other virtue beyond love.
0: ప్రేమనే ధనము, ప్రేమనే ధర్మము, ప్రేమనే సత్యము.
1: Love is righteousness. Love is wealth. Love is truth.
0: ఈ దృశ్య కల్పితమైన జగత్తునందు ఈ జగత్తు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించినది.
1: ఆల్ దిస్ ఎఫిమరల్ వరల్డ్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ హ్యాస్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ లవ్.
0: ప్రేమ చేతనే పోషింపబడుతున్నది.
1: ఇట్ సస్టైన్డ్ బై లవ్.
0: కడపటికి ప్రేమలోనే లయమవుతున్నది.
1: అల్టిమేట్లీ ఇట్ మర్జెస్ ఇన్ లవ్.
0: ప్రతి అణువు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుతున్నది.
1: Every atom has originated out of love.
0: ee jagattunaku enniyo shaktulu unnavi.
1: This world has so many capacities and powers.
0: ee anu shakti andu kudanu
1: in the atomic power
0: anantamainatunti amoghamainatunti yokka attraction power anaga magnet power untunnadi bhoomi yandu.
1: There you have the splendid, excellent, divine power of attraction, the magnetic power.
0: Arudhamainatvanti yokka radio power untunnadi.
1: There lies the hidden radio power.
0: Idi kevalamu oka vidhamainatvanti yokka tarangamulu yokka charyane.
1: These are all the reflections of the waves.
0: Anni shaktulakante kudanu ee jagattunandu atheetamaina shakti prema okkati maatrame.
1: Of all the powers and the potentialities in the world, the transcendental power is love alone.
0: Vishwasamu premaleni jeevitamu kevalamu chetta vantidi.
1: Life bereft of faith and love is a rotten stuff.
0: Idi nirupayogamainatundi jeevitame.
1: It's a useless life.
0: నిజముగా విచారణ చేసినా ఈ జీవితము చావుతో సమానము.
1: If you inquire that life without faith and love is just death.
0: ప్రేమనే మానవునికి ప్రాణము, ప్రేమనే జగత్తునకు సర్వము.
1: Love is life and it's everything for this world.
0: పంచభూతముల యొక్క ప్రభావం కూడాను ప్రేమ నుండి ఆవిర్భవించుచున్నది.
1: You find the effects of the five elements around that had their origin out of love.
0: ప్రతి మానవుని నుండి కూడాను ప్రేమనే అన్ని విధములుగా కూడాను ప్రకాశిస్తున్నది.
1: It's love that comes forth and shines brilliantly in everyone.
0: కానీ ఈ ప్రేమ ప్రభావమును మానవుడు చక్కగా గుర్తించుకొనలేక తమ తమ సంబంధ బాంధవ్యమును గురించి దీనిని అనేక రకములుగా పేరు పెట్టుకుంటున్నారు.
1: But the human race is not able to understand the significance of love and just attribute to other associations and relationships.
0: కన్న బిడ్డను చూచి తల్లి ప్రేమిస్తుంది, కానీ ఆ ప్రేమను వాత్సల్యము అని చెప్తూ పిలుస్తున్నారు.
1: Mother loves her children and this love is affection.
0: కట్టుకున్న భార్యను చూచి భర్త ప్రేమిస్తున్నాడు, కానీ దీనిని మోహము అని పేరు పెట్టుకుంటున్నాడు.
1: Husband loves his wife and that is attachment.
0: బంధువులను మిత్రులపైన నిరూపించేటువంటి ప్రేమ తత్వాన్ని అనురాగం అని పిలుచుకుంటున్నాడు.
1: And that love towards the relations and friends is friendship.
0: పదార్థములు ప్రసరించేటువంటి యొక్క ప్రేమను ఇచ్చాశక్తి అని పిలుస్తున్నాడు.
1: And the love towards the material objects is the one of desire.
0: కానీ ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమును ఏకత్వంగా విశ్వసించి దైవం పైన ప్రసరింపచేసినప్పుడు దీనినే భక్తి అని పిలుస్తున్నారు.
1: But that total love is diverted direct towards God, it is called bhakti or devotion.
0: Sarvatra pravanchamnandu prasarinchetvantidi pravahinchetvanti shakti okka prema maatrame.
1: It's only love that percolates, that flows, which is all pervasive, the entire world.
0: Pashupakshi mrugadulu endukani krimikeetukadulu endukani manavulu endukani prema lekunda okka kshanamena jeevinchadaniki veelu kaadu.
1: Either birds or beasts or insects or animal for that matter cannot live without love for a moment.
0: ee premane paramatma swaroopam unnaru.
1: Love is God.
0: Kanaka premanu manamu chulakanga manam bhavincharadu.
1: We should now consider love cheap.
0: Laukikanga bhautikanga prakritikanga dinni bhavinchi ee pavitramainatundi prema tattvani manamu durupriyogam chesukuntunnam.
1: We consider love worldly, ephemeral, physical and misuse it.
0: ప్రాచీన మహర్షులు ఏకాంతవాసంతో కారణములు ఎందు సంచరిస్తూ క్రూరమృగములు ఎందు మధ్య సంచరిస్తూ ఆ క్రూరమృగములు కూడాను ప్రేమ చేత సన్నిహితంగా భావించుకుని జీవిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ స్పెంట్ ఇన్ సాలిట్యూడ్ ఇన్ ఫారెస్ట్ బట్ దే కుడ్ మూవ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ వైల్డ్ యానిమల్స్ దేర్.
0: క్రూర మృగములు కూడాను ప్రేమ చేత స్నేహంగా మార్చుకుంటూ వచ్చారు.
1: They could have intimate friendly relationship with the wild animals because of their innate
0: prema cheta maranatundi jagatlo marokati ledhu.
1: There's nothing that cannot be transformed by love.
0: Katinaya silakudanu karigi pravahinchetundi prema ga marutundi ee prema cheta.
1: Even hard stone can be transformed by love.
0: Prati manavuni endu udinatundi prema tattvanni ekatvanga visanchinchinappudu viswa prema ga marutundi.
1: Love latent in everyone, if it is used collectively in cosmic form, it is divine.
0: Meeru prema kavalani aashistunnara?
1: Do you want love?
0: Anugraham aneetundi aakarani meeru abhivruddhi parchukondi.
1: Have this thirst yearning for grace more and more.
0: Mee yokka daaham emiti?
1: What is this
0: aaradhana? Emi yokka daaham aaradhana?
1: This worship is thirst.
0: Itti prema tattvanni meeru bhujinchi దాహమును తీర్చుకొని ఆనందాన్ని అనుభవించవనండి, ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ ఎంజాయ్ బ్లెస్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఎంత ప్రేమ అభివృద్ధి అవునో అంతటి ఆనందం కూడా మన యందు అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ యూ డెవలప్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లవ్ యూ విల్ ఎంజాయ్ బ్లెస్.
0: ప్రేమ లేకుండా ఆనందం అనేటువంటి మనకు ఏమాత్రము ప్రాప్తించదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు బి బ్లిస్ఫుల్ విదౌట్ లవ్.
0: ప్రేమయే ఆనంద స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ it is the personification of love that appears in the form of bliss.
0: Krurudainatvanti yokka Hiranyakashipudu kanna kumarudainatvanti Prahladunni ee bhagavat prema nunchi dooram cheyalani aneka vidhamainatvanti prayatnam chesadu.
1: Hiranyakashipu made every attempt to take Prahlada away from God.
0: Kani సర్వకాల సర్వావస్థల ఎందుకును ప్రహ్లాదుడు దైవ ప్రేమ చేత నారాయణ నారాయణ అనేటువంటి నామస్మరణ చేస్తూ వచ్చాడు.
1: At all times, in all times of difficulties, Prahlada went on repeating God's name, Narayana.
0: ఒకానొక సమయంలో నారదుడు ప్రశ్నించి, నాయన నీ కుమారుడు ఏమి చదివాడో ఒకతూరి విచారించన్నాడు హిరణ్యకశిపుతో.
1: At one time, Narada asked Hiranyakashipu, find out from your son what he has learned.
0: కుమారుడిని రప్పించి, నాయన నీవు చదివినటువంటి చదువు యొక్క సారం ఏమిటి అన్నాడు.
1: He summoned his son, asked, what is that you have learned?
0: నారాయణ

0: శరణ పరం తపః సర్వం నారాయణ సమా. తండ్రి, నారాయణ యొక్క నామమే నా తపస్సు.
1: ఫాదర్, రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇస్ మై పెనన్.
0: నారాయణ యొక్క స్మరణనే నా పరబ్రహ్మ స్వరూపము.
1: చాంటింగ్ హిస్ గ్లోరీ ఇస్ ద డివైన్ ఫామ్.
0: నారాయణ యొక్క ప్రేమనే నా అనంత స్వరూపమైనటువంటి యొక్క దైవ సత్వము.
1: That the divine name is that infinite cosmic form of
0: Dhani
1: the divine.
0: నించినటువంటిది మరొకటి లేదు ఈ జగత్తునందు.
1: Nothing excels in this world.
0: ప్రేమనే సర్వస్వరూపమన్నాడు.
1: Love is everything.
0: ఈ విధముగా ప్రహ్లాదుని వలె మీరు నిరంతరం కూడాను నామస్మరణ సర్పాలి.
1: Like Prahlada, chant God's name repeatedly.
0: జయదేవుడు, గౌరాంగదుడు, తుకారాము, రామకృష్ణ పరమహంస, ఈ విధమైనటువంటి మహాసాధువులు సంతోషులు కూడాను నిరంతరం కూడాను భగవంతు యొక్క ప్రేమను ఆశిస్తూ వచ్చారు.
1: జయదేవ, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస ప్రే టు గాడ్ ఫర్వెంట్లీ.
0: కానుక సక్కుబాయి, మీరా వలె వియోగమును భరించుకునలేక వెక్కివెక్కి ఏడ్చండి.
1: సక్కుబాయ్, మీరాబాయ్ క్రైడ్ ఫర్ గాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: అట్టి దుఃఖము చేతనే దైవం సాక్షాత్కరించి వారికి అనుగ్రహ ప్రాప్తిని అందించాడు.
1: బికాస్ ఆఫ్ దట్ ఎగోనీ దే కుడ్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్.
0: కానీ ఈనాటి కలి ప్రభావము చేత ఎట్టి సాధనలు చేయక, కాలు కడప దాటక, కాసు ఖర్చు కాక దైవం యొక్క అనుగ్రహము ఉట్టి ఒడిలో పడాలని ఆశిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది కలి ఏజ్ టుడే, నో వన్ వాంట్స్ టు ఎంటర్ ఎనీ స్పిరిచువల్ పాత్. They don't want to spend money. They don't want to strain. Yet they want to have all the benefits.
0: ఈ నాటి ప్రేమ ప్రభావం అనేటువంటిది మానవుని యందు క్షీణించిపోవటం చేతనే ఎక్కడ చూచినా కూడాను దుర్మార్గము, హింసలు, దుఃఖములు ఈ విధంగా తాండవమాడుతున్నాయి.
1: As there is no love today, we find agitation, disturbances, violence everywhere.
0: నీ యందు క్రోధము ఆవిర్భవించిన దానిని కూడాను నీ ప్రేమగా మార్చుకో.
1: If there is anger in you, convert it into love.
0: అసూయ నీ యందు ఆవిర్భవించిన దానిని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: If it were to be jealousy in you, just make it love.
0: జగత్తులో ఏది జరిగినప్పటికీ నీ ప్రేమమయంగా నీవు విశ్వసించు.
1: Whatever that happens in this world, take it as an act of love.
0: ఈ జగత్తునకు సర్వ విధములైనటువంటి యొక్క కర్త ఒక్కడే.
1: There's only one creator for this entire world.
0: అతనే కర్మాధీనుడైనటువంటి దైవత్వము.
1: In fact, he is the master of everything that goes on here.
0: కర్మాధ్యక్షుడు దైవము.
1: God is the presiding deity of all actions.
0: ఒక బల్ల కావాలి.
1: You need a table.
0: దీన్ని ఎవరైనా చేసేవారు ఒకరు ఉండాలి కదా.
1: You need a carpenter.
0: ఒక ఇల్లు కావాలి, దాన్ని కట్టేటువంటి వ్యక్తి ఒకరు ఉండాలి కదా.
1: You have a house, you need a builder.
0: అదే విధంగానే ప్రతి పదార్థమునందు కూడాను దానిని ఆవిర్భావం చేసేటువంటి శక్తి ఒకటి ఉంది.
1: Therefore, there's one creator, the maker for everything.
0: ఈ చర అచరములను కూడాను కావించినటువంటి ఒక సృష్టికర్త భగవంతుడే.
1: God is the creator of all that we find as mobile and immobile.
0: కొనుకునే అతనికి కర్మాధ్యక్షః అని పేరు పెట్టారు.
1: So God is called కర్మాధ్యక్షః.
0: అన్ని కర్మలయందు కూడాను తానే అధ్యక్షుడై ఉంటున్నాడు.
1: In fact, he presides every human activity.
0: ఏది చేయవలనన్నా, ఏది చూడవలనన్నా, ఏది అనుభవించవలనన్నా, ఏది తినవలనన్నా, ఏది త్రాగవలనన్నా అంతా ప్రేమమయంగానే ఉంటుంది.
1: Whatever that is done, whatever that you see, whatever you partake, whatever you drink, it's full of love only.
0: ఈనాటి మానవుడు, ఈనాటి సాధకుడు అనేక విధములైన సాధనలు చేస్తున్నాడు.
1: The modern seeker proceeds along many spiritual paths.
0: ధ్యానం చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు, తపం చేస్తున్నాడు, యోగం చేస్తున్నాడు. ఇవన్నింటి ఎందుకును ప్రేమ అంతర్ప్రవాహమే కాకుండా ఇవి చేయడానికి వీలే కాదు.
1: He does penance, he meditates, he undertakes so many spiritual endeavors. Without love they are all useless.
0: ఈ యొక్క మెడిటేషన్, ధ్యానం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: In the process of meditation, love is the undercurrent.
0: జపం కూడాను దీనికి అంతర్వాహినిగా ప్రేమ ఉంటుండాలి.
1: జప రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ రిక్వైర్స్ ద లవ్ ద అండర్.
0: వేదాధ్యయనం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: వైల్ చాంటింగ్ వేదా, లవ్ షుడ్ బి ది అండర్ కరెంట్.
0: కేవలం ఒక మంత్రం చెప్పినంత మాత్రం మనకు చాలదు.
1: నాట్ మియర్లీ చాంటింగ్ మంత్ర.
0: నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. అమృతత్వం అనగా ప్రేమ యొక్క స్వరూపమే.
1: Immortality is nothing but the embodiment of love.
0: ఈ ప్రేమ అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: Love is nectarine.
0: ఆనందమయమైనది.
1: It's blissful.
0: అనంతమైనది.
1: Love is infinite.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనము ఏ విధంగా కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to understand love.
0: శాపమును కాని పాపమును కాని శాపమును తరిగించటము పాపమును కరిగించటము ప్రేమ యొక్క శక్తియే.
1: It is the power of love that atones all our sins, that seeks a kind of relief from all
0: curses. తీపును పెంచడము ప్రేమ యొక్క శక్తియే.
1: ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద లవ్ దట్స్ నెక్స్టైన్ అండ్ సో స్వీట్ అండ్ డెలీషియస్.
0: ప్రతి మానవుడు కూడాను కేవలము లోకహితుడే కాని అహితుడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఇస్ యాక్సెప్టబుల్ టు ద వరల్డ్.
0: ఏక మిత్రుడే ఈ యొక్క దేగ జగత్తునకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ఇస్ అ ఫ్రెండ్.
0: కానీ ఈనాటి మిత్రులు ఎందు ప్రేమ తత్వము దినదినమును కూడాను అడుగంటిపోతున్నది.
1: ద మోడర్న్ ఫ్రెండ్స్ ద లవ్ ఇస్ డిక్లైనింగ్ డే బై డే.
0: మిత్రులు ఎందు ప్రేమ నశించిపోతున్నది.
1: అండ్ లవ్ ఇస్ టోటలీ గాన్.
0: బంధువుల ఎందు సంబంధ బాంధవ్యములు అత్యంత దూరం అయిపోతున్నవి.
1: ద ఇంటిమేట్ రిలేషన్షిప్స్ అమంగ్ రిలేషన్స్ ఆర్ ఫార్ ఆఫ్.
0: చేదు పుష్పమునందు తీయని మకరందానికి ఉండేటువంటి తుమ్మతి యొక్క అదృష్టం ఎంత అదృష్టము.
1: హౌ లక్కీ ద హనీ బీ దట్ కుడ్ సక్ ద నెక్టర్ అవుట్ ఆఫ్ ద ఫ్లవర్.
0: చెడ్డ ఎందు కూడా మనం మంచిని చూడాలి.
1: We should be in a position to see good in bad.
0: అదే నిజమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపము.
1: That is the true form of love.
0: దుఃఖములనేటువంటి భావి నుండి ఆనందమైనటువంటి నీరుని చేదుకోండి.
1: Bring out the bliss of water out of the difficulties.
0: The pleasure is an interval between two pains. అని సృష్టి అంటే రెండు రకములైనటువంటి సృష్టిని సృష్టించాడు భగవంతుడు.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ వీ హ్యావ్ దీస్ ట్విన్స్, ద ప్లెజర్ అండ్
0: పెయిన్. ఒక్కతూరి మీ మీ స్వరూపాన్ని మీరు గుర్తించుకోండి.
1: నో యువర్ ట్రూ సెల్ఫ్ వన్.
0: అందముగాను ఆనందముగాను ఉండినటువంటి కళరక్తంగా ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి ముఖమును ముందు పెట్టాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ కెప్ట్ ద ఫేస్ ఇన్ ఫ్రంట్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్.
0: ఇది ఆకర్షణీయంగా ఉంటుంది అది ముఖము.
1: The face should be highly attractive.
0: దాని దీని వెనుకల నల్లటి అంధకారాన్ని పుష్టించాడు.
1: Behind you find pitch darkness.
0: ఆ నల్లటి అంధకారమైనటువంటి కురులు ఉండటం చేతనే తెల్లని యొక్క నీ ముఖమునకు ఆనందాన్ని అందాన్ని చేకూరుస్తుండాలి.
1: Because of the hair that is dark, your face shines brilliantly.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు మంచి చెడ్డలైనటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: సో ఇన్ ఎవ్రీథింగ్ వీ ఫైండ్ దిస్ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ ఈనాటి మానవుడు చెడ్డనే చూస్తున్నాడు కానీ మంచిని ఏమాత్రము ఆకర్షించడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే వాచెస్ ఓన్లీ బ్యాడ్, అన్మైండ్ఫుల్ ఆఫ్ గుడ్ దేర్.
0: ప్రతి కర్మ కూడాను దైవాధీనమైనటువంటిదే.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ ఇస్ అండర్ డివైన్.
0: భూమి ఒక్క సెకండ్ కు 18.5 మైళ్ళు స్పీడ్ గా తిరుగుతూ ఉంటుండాలి.
1: ఎర్త్ రివాల్వ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 18.5 మైల్స్ పర్ సెకండ్.
0: ఒక్క సెకండ్ కు 18.5 మైళ్ళు ప్రయాణం చేస్తుండాలి ఈ భూమి.
1: This earth revolves at the rate of 18.5. It revolves around itself.
0: ఈ భూమియే సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక్క సంవత్సరం పడుతుంది.
1: And for the earth to revolve around the sun, it needs 1 year.
0: ఈ సూర్యకాంతులైనటువంటి నక్షత్రకాంతులంతా కూడా అత్యంత వేగముగా ప్రవహిస్తుంటున్నాయి.
1: The sunlight and the stars move very fast.
0: ఈ కాంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుండాలి?
1: What is the speed of this light ray?
0: ఒక్క సెకండ్ కు
1: పర్ సెకండ్
0: 186,284 మైళ్ళు తిరుగుతుంటుండాలి. 186,284 మైళ్ళు
1: 24 మైళ్ళు
0: ఒక్క సెకండ్కు
1: పర్ సెకండ్.
0: ఈ విధమైనటువంటి దీంతో భగవంతుని మనం ప్రార్థించాలని భగవంతుని మనం ప్రదర్శించాలని ఆశించేటువంటి వ్యక్తులు ఈ కాంతితో నీవు సమానంగా తిరుగు.
1: At this rate, if you want to worship, you should also keep pace with it.
0: Inta vegamaina kaanti tho tirutunnatundi ee kaanti vishwamanta pradarshinchi cheyalanukunte 22,000 crore samvatsaralu padutundi.
1: For this light to spread all around the universe, it takes 22,000 crores.
0: Yes. Inta kaalam patteetundi okka ఇది విశ్వస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: విశ్వం విష్ణు స్వరూపాయ అని తెలిపింది విష్ణు సహస్రనామం.
1: విష్ణు సహస్రనామ సేస్ దట్ ది హోల్ ఎంటైర్ కాస్మోస్.
0: కాబట్టి విష్ణు యొక్క స్వరూపమే.
1: ద హోల్ థింగ్ ఈస్ ది
0: ఈ విష్ణు యొక్క ప్రదర్శన మనం చేయాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు గో అరౌండ్
0: 22,000 కోట్ల సంవత్సరంలో మనం జీవించాలి.
1: యూ హ్యావ్ గాట్ టు లివ్ ఫార్ 22,000 crores of years.
0: ఇంతకాలం నివసించేటువంటి శక్తి ఎవరికి ఉన్నది?
1: And who can live that long?
0: ఒక 100 సంవత్సరాలు బ్రతకాలంటే కూడా సాధ్యం కావటం లేదు.
1: It's not possible to live in for 100 years.
0: ఈ కలి ప్రభావం చేత ఆయు ప్రమాణం దినదినములకు అంతమంది పోతుండది.
1: And the lifespan is decreasing day by day today.
0: కానీ ఈ విశ్వస్వరూపుణ్ణి నువ్వు ప్రదర్శన చేయాలనుకుంటే ఒక క్షణం కూడా నువ్వు చాలు.
1: And to go around God, just a moment is enough.
0: ఇంత విశాలమైనటువంటి ఈ జగత్తునంతా, ఇంత పవిత్రమైనటువంటి జగత్తును ప్రదక్షిణ చేయడానికి ఒక్క క్షణములో చాలు. అది ఏ ప్రేమ యొక్క వేగము!
1: అండ్ ది స్పీడ్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ దట్ యు కెన్ సర్కంబులేట్ ద హోల్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఒక చుక్కల యొక్క కాంతి యొక్క వేగమునైనా మనం నిర్ణయించవచ్చు, కానీ ప్రేమ యొక్క వేగమును మనం ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: యు కెన్ ఎస్టిమేట్ ద స్పీడ్ ఆఫ్ ద స్టార్ విత్ విచ్ ఇట్ రన్స్, బట్ నాట్ ది స్పీడ్ ఆఫ్ లవ్.
0: అతీతమైన అగణితమైన వేగంతో సంచరిస్తుండాలి ఈ ప్రేమ.
1: Love moves about beyond all estimated measure.
0: Inta vegamuga poyetundi prema tattvanni manamu ee naadu arikatti danini kevalam alpamaina margamlo pravesh pettunnamu.
1: The love that flows, that runs very fast, is viewed under certain limitations.
0: Andukosame jagatantakudunu allakallolamuga kudanu roopandi pothundadi.
1: Therefore we find disturbances and conflict everywhere.
0: Shanti bhadratale dooramai pothunnavi.
1: There's no peace and security.
0: Deeniki kaaranam emiti?
1: Why?
0: అనేక మంది అనేక కారణాలు చెప్పుతుంటారు,
1: మెనీ మెన్షన్ మెనీ రీజన్,
0: కానీ ఈ కారణాలంతా సరైనటువంటి కారణాలు కాదు.
1: దీస్ రీజన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: మానవుని యందున్నటువంటి ప్రేమతత్వాన్ని తాను అభివృద్ధి పరచుకోలేకపోవటమే దీనికి ప్రధానమైన కారణం.
1: ద మెయిన్ రీజన్ ఈస్ దట్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు డెవలప్ అండ్ ఇంక్రీజ్ లవ్ విత్ హిమ్.
0: తన యందు అనంతమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ దట్ ఇన్ఫినిట్,
0: అఖండమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: దట్ ఇస్ ఇన్ఫినిట్,
0: అమృతమైన ప్రేమ ఉంటుండాలి.
1: నెక్టరైన్,
0: అట్టి ప్రేమను ఈనాడు మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: We are not making an effort to know that infinite nectarine love.
0: నీ మాటలు ప్రేమతో ఉపయోగించు.
1: And make it in the proper way.
0: నీ చేస్తున్న ప్రేమతో సంబంధించు.
1: Let your actions be filled with love.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమమయంగా మార్చుకో.
1: Let your life be full of love.
0: ఇంతకంటే దైవత్వం ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: Nothing more than this.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఆ ప్రేమ స్వరూపుడే నీవు తయారుగా కావాలి.
1: God is love. Be the embodiment of love for yourself.
0: అట్టి ప్రేమనే భగవంతుని యొక్క స్వరూపము.
1: Love is the form of God.
0: కనుక ఆ ప్రేమను నీవు దినదిన అభివృద్ధి గావించుకున్నప్పుడు నీ యందే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: When once you increase love within, you will find the manifestation of the divinity.
0: ఈ ప్రేమకు మానవుని హృదయంలో కించిత్తైనటువంటి స్థానం లేదు.
1: In fact, there's no place for love within the human heart.
0: హృదయమంతా కూడా కోరికలతో నిండి ఉంటుండాలి.
1: The human heart is full of desires.
0: ఈ కోరికలు నిండిపోవడం చేతనే ప్రేమకు ఏమాత్రం కూడా అవకాశం లభించడం లేదు.
1: As the heart is full of desires, there's no place for love in human heart.
0: కనుకనే విశ్వాసం మనం పెంచుకోవాలి.
1: Therefore we have to develop faith.
0: ఏమిటి ఈ విశ్వాసం?
1: What's this?
0: నిన్ను ఎవరు అడిగారు స్వామి విశ్వాసాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
1: Someone asked Bhagavan how to develop faith.
0: ఈ విశ్వాసం నీ యొక్క వే ఆఫ్ లైఫ్, నీ యొక్క సహజమైన స్వరూపమే.
1: Faith is natural, it's your way of life.
0: ఎక్కడ ఉంది ఈ ప్రేమ?
1: Where is this
0: విశ్వాసం
1: love?
0: ఎక్కడ ఉంటుంది?
1: Where is faith?
0: I am అనేటువంటిది, am అనేటువంటిది విశ్వాసము.
1: Everyone says I am. This am is faith.
0: I అని పెట్టుకుని am అనేటువంటిది లేకపోతే ఇంకా తాను ఏ విధంగా జీవించగలడు?
1: And if you say I and omit am, how do you
0: live? I am అనగా నేను ఉన్నాను.
1: I am means I exist.
0: నేను ఉన్నాను అనేటువంటిది పెద్ద విశ్వాసము.
1: This very fact that you have got this existence.
0: నీకు ఆ విశ్వాసమే లేకపోతే క్షణమైన ఈ జగత్తులో నీవు నిల్వలేవు.
1: You have no faith in your existence, you cannot
0: get. విశ్వాసాన్ని మనం ఎక్కువగా బలపరుచుకున్నప్పుడే మనకు అక్కడ నిజమైనటువంటి ఒక శాంతి మనకు లభ్యమవుతుంది.
1: Therefore when once you strengthen your faith, you will attain peace.
0: అక్కడనే మనకు ప్రేమ కూడాను ఆవిర్భవిస్తుంది.
1: There originates love.
0: తర్వాత అక్కడనే సత్యం కూడాను ప్రవేశిస్తుంది.
1: There also truth sets
0: in. ఈ సత్యమున్న చోటే దైవ స్వరూపం సాక్షాత్కరిస్తుంది.
1: Where there is truth, God manifests.
0: కనుక మానవుడు అంటే ఏమిటి?
1: Who is man?
0: తన హృదయం నుంచి దయ, సత్యము, త్యాగము ఈ మూడింటి యొక్క స్వభావాన్ని మానవత్వం ప్రకటించాలి.
1: Therefore human life has got to be protected and sustained by these three sacred qualities.
0: మానవుని యొక్క దయనే నీతి, ధర్మమే నీతి.
1: In fact dharma, righteousness is morality.
0: మానవుని యొక్క సత్యమే రీతి.
1: Satya, the truth, is procedure, reeti.
0: మానవుని యొక్క త్యాగమే ఖ్యాతి.
1: Tyaga, the sacrifice, is khyati, reputation.
0: Neeti, reeti, khyati, moodinti yokka sammilitamainatundi manava jati.
1: Human life, human race, jati is the combination of neeti, reeti and khyati.
0: Manava jati ante emiti?
1: What do you mean by human
0: being? కేవలం ఆకారాన్ని బట్టి మానవత్వమా? కాదు కాదు.
1: Can you call yourself a human being because of the form?
0: నీ యందు ధర్మం అనేటువంటి నీతిని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop the morality of righteousness.
0: నీ యందు సత్యం అనేటువంటి రీతిని పోషించుకోవాలి.
1: Sustain that truth which is the procedure of life.
0: త్యాగం అనేటువంటి ఖ్యాతిని నీవు సాధించాలి.
1: And have that reputation of sacrifice.
0: ఈ నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జాతి.
1: మానవ జాతి, హ్యూమన్ రేస్, ఇస్ ద కాంబినేషన్ మిక్స్చర్ ఆఫ్ నీతి,
0: మొరాలిటీ. ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి మానవుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా?
1: డు యు ఫైండ్ ఎ మ్యాన్ విత్ దీస్ త్రీ క్వాలిటీస్ ఎనీవేర్?
0: ఉండవచ్చును.
1: దేర్ మే బి,
0: కానీ
1: బట్
0: గోచరం కాదు.
1: యు డోంట్ ఫైండ్ దెం ఎవరీవేర్.
0: ఇది కేవలం అంతర్భూతమైనటువంటి యొక్క దివ్య శక్తి.
1: దీస్ ఆర్ ఇన్నేట్ ఇన్బోర్న్ పవర్.
0: ఈ దివ్య శక్తిని మనం కొంతవరకును భావించాలి.
1: అండ్ కన్సిడర్ ది డివైన్ పవర్ లేక
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయము తిరుగున మెలగండయ్యా.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ లివ్ లీడ్ దిస్ లైఫ్ విత్ కంపాషన్.
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయముతోన మెలగండయ్యా.
1: With the feeling of oneness towards all of the living creatures, living beings in this world, lead your life with compassion.
0: లోకనాథుని పేరు ఒకసారి మదిలోన తలవండయ్య.
1: At least think of God's name once a day.
0: ఈ విధంగా చేసినప్పుడు ఇంతకంటే ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: When you do this, follow the procedure, what more you
0: want? ఉన్నాడయ్యా దేవుడు, ఉన్నాడయ్యా.
1: There is God, there is God.
0: కన్నులకు కనిపించకున్నాడయ్యా.
1: You don't see God with the naked eye.
0: ఉన్నాడయ్యా దేవుడు, ఉన్నాడయ్యా.
1: God is there, God exists.
0: ఎప్పుడు కనిపిస్తాడు?
1: When do you see him?
0: లోకమంతా కూడాను ఒక బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులతో నిండి ఉంటున్నది.
1: The whole world is full of external illusions, imaginations.
0: కలిమి కలిగిన నాడు కలిమి కలిగితే కప్ప గంతులు వేస్తారయ్యా.
1: When once one is rich enough, they go on jumping like a frog.
0: కలిమి తరిగితే చింత పడతారయ్యా.
1: When once money is lost, they get worried.
0: గొప్పలకు పోతారు, గోవింద కొడతారు.
1: They go on for show and lose everything else.
0: డబ్బులు డంబాలు మానండయ్యా.
1: Give up all that pomp, show and exhibitionism.
0: Unnadaya devudu unnadaya.
1: There is God, God exists.
0: Kannulaku kanipinchakunnadaya.
1: God is present, hidden, non-apparent.
0: Dhanam kosamu daiva dhyanalu bonalu koti pannagalu panneraya.
1: It is only for money you have got all the knacks and the devices plan in life.
0: Bhumi suryunu chuttu prajalu dhanamu chuttu giragira girage tiruguchuntarayya.
1: Earth revolves around the sun, man revolves around money.
0: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ప్రజలు ధనము చుట్టూ తిరుగుతున్నారు.
1: As earth rotates around the sun, man rotates around money.
0: భూమి పుట్టినటువంటి మానవుని యొక్క గతి ఇదియా?
1: Is it the plight of man today?
0: దైవానుగ్రహమే ఉంటే ధనాగ్రహం ఎంతవరకు?
1: If you are the recipient of God's grace,
0: దాన్ని మనం సాధించవచ్చు.
1: You can get any money you want.
0: ధనము కాదు ముఖ్యము.
1: Money is not that important.
0: ధనమే ముఖ్యము.
1: Virtue is important.
0: ఈ యొక్క ధనం కోసం మనం ప్రాకులాడుతూ జీవితాన్నంతా కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ అండ్
0: ధనం కూడా ఉండాలి.
1: మనీ ఇస్ నెసెసరీ, నో డౌట్.
0: కానీ ఎంతవరకు దానికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
0: కానీ మిగిలినటువంటి కాలం ఎంతలో ఉంటుండాలి మనకు?
1: బట్ వి హావ్ లాట్.
0: ఈ కాలం అంతా కూడా పరోపకార సంబంధమైన కార్యంలో ప్రవేశపెట్టాలి.
1: లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ టైమ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబడి.
0: సహాయపడేటువంటి ఒక జీవితాన్ని మనం పెంచుకోవాలి.
1: లెట్స్ స్పెండ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సర్వీస్.
0: తోటి మానవుడి ధనాగ్రహం ఎంతవరకు?
1: ఇఫ్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్,
0: ధనము దాన్ని మనం సాధించవచ్చు.
1: యు కెన్ గెట్ ఎనీ మనీ యు వాంట్.
0: ధనము కాదు ముఖ్యము.
1: మనీ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: ధనమే ముఖ్యము.
1: వర్క్.

0: బాడీ.
1: అన్ని ప్రేమను దైవం పైన అర్పితం చేయాలి.
0: లెట్స్ ఆఫర్ సరెండర్ అవర్ లవ్ టు గాడ్.
1: ఈ భగవంతుని యొక్క ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: దేర్స్ నథింగ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
1: సర్వవిశ్వం కూడాను భగవంతు యందే లీనమై ఉంటున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఇన్ గాడ్.
1: అది అంతర్ బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థిత అనింది వేదము.
0: వేద సేస్ గాడ్ ఈజ్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: ఎక్కడ చూసినా కానీ దైవత్వమే.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుక దైవత్వాన్ని మించినటువంటిది మరొక రూపం ఈ జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో ఫామ్ అదర్ దాన్ గాడ్.
1: రూపములు భిన్న భిన్నంగా రూచించినప్పటికీ,
0: ఫార్మ్స్ మే వేరీ,
1: పేర్లు అనేక రకంగా ఉండినప్పటికీ,
0: నేమ్స్ మే బి డిఫరెంట్,
1: ఆత్మతత్వం ఒక్కటే.
0: ద స్పిరిట్ ఆర్ ద సౌల్ ఈజ్ వన్.
1: సర్వ జీవులయందు స్వభావమును చూచి చెలిమి కలిమితో పూజించండి.
0: ఇన్ ఫ్యాక్ట్ యు వర్షిప్ గాడ్. ఇన్ అసోసియేషన్
1: ఏకత్వాన్ని మనం భావించాలి.
0: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి మానవత్వము.
0: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ లవ్.
1: ఇదే విశ్వ ప్రేమ.
0: దిస్ యూనివర్సల్ లవ్.
1: జగత్తంతా కూడా ఒక గృహము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్,
1: మానవులందరూ ఒక కులము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
1: కాబట్టి ఈ ఒక్క గృహము లోపల అందరూ ఒక కులం వారైనప్పుడు ఒకరికొకరు ఎంత సన్నిహిత బాంధవ్యాన్ని పెంచుకోవాలి.
0: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ది యూనివర్స్ వెన్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్,
1: ప్రేమ అసోసియేషన్. ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
0: Today is Guru Purnima.
1: ఏమిటి గురు పూర్ణిమ?
0: What is this Guru Purnima?
1: గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, బ్రహ్మ కూడాను మన యందే ఉంటున్నాడు.
0: బ్రహ్మ ద క్రియేటర్ ఇస్
1: నారాయణ పరబ్రహ్మ అన్నాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద సేస్ నారాయణ ఇస్ పరబ్రహ్మ.
1: నారాయణ పరతపః, నారాయణం పరం విష్ణు, అంత దైవత్వమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: మన హృదయమునందు ఉన్నటువంటిది నారాయణుడే.
0: ద వన్ ఇన్ అవర్ హార్ట్ ఇస్ గాడ్.
1: మన దృష్టి యందు ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడే.
0: అండ్ ఇస్ ది సుప్రీం కాస్మిక్ ఫామ్.
1: మన జ్ఞానం నందు ప్రవేశించినటువంటి వాడు ఈశ్వర స్వరూపుడే.
0: ఇస్ ఈశ్వర హూ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజ్డమ్ విత్ ఇన్ అస్.
1: కనుకనే యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ అని బోధిస్తున్నాడు.
0: Therefore, Bhagavan says you are not one person but three.
1: Dinne Gayatri yandu Bhur Bhuvasvaha annaru.
0: This in Gayatri is mentioned as Bhur Bhuvasvaha.
1: Om Bhur Bhuvasvaha.
0: Om Bhur Bhuvasvaha.
1: Bhuvahanaga భూలోకమే.
0: ద ఫస్ట్ వన్ ఇస్
1: ఈ భూలోకం అంటే ఏమిటి? దీని యొక్క స్వరూపము.
0: వాట్ డూ మీన్ బై దిస్ ఎర్త్ ప్లానెట్?
1: మెటీరియల్స్ తో చేరినటువంటి దేహమే భూలోకము.
0: ద బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మెటీరియల్ ఇస్ భూలోక.
1: అంతా మెటీరియల్ తో కూడినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ మెటీరియల్.
1: కాబట్టి దీనినే భూర్ అన్నాడు.
0: దిస్ ఇస్ కాల్డ్ భూ.
1: భూహ
0: భూవహ.
1: దీంతో ఒక విధమైనటువంటి కదిలిక శక్తి, వైబ్రేషన్ శక్తి ఉంటుండాలి.
0: హియర్ ఇన్ దిస్ మెటీరియల్ దేర్ యూ ఫైండ్ వైబ్రేషన్.
1: మానసిక స్వరూపము.
0: And that is psychological, mental.
1: కాదు, అదిగే ఈ యొక్క భూవర్లోకం, సువర్లోకం.
0: దిస్ ఇస్ భూవర్లోక, ఇది సువర్లోక.
1: సువర్లోకం అనగా
0: సువర్లోక
1: మన యొక్క జ్ఞానశక్తి ఏ సువర్లోకము.
0: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: అది ఏ రేడియేషన్.
0: దట్ ఈస్ రేడియేషన్.
1: ఆ రేడియేషన్ ఉచ్ఛ్వాస శ్వాసము ఒక శ్వాసతో కూడినటువంటి యొక్క శ్వాసదేశము.
0: Radiation is related to our breathing process, inhalation and exhalation.
1: ఈ మెటీరియలైజేషన్ అంటే దేహము.
0: And the body signifies materialization.
1: ఈ దేహము మెటీరియలైజేషన్. మనసు వైబ్రేషన్, బుద్ధి రేడియేషన్.
0: Body symbolizes materialization, the mind stands for vibration and
1: వేదము
0: radiation.
1: ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
0: This Veda calls it as
1: ప్రజ్ఞానం. ఎక్కడనో లేదు.
0: ప్రజ్ఞాన
1: సర్వము మన యొక్క మనసునందే ఉంటుండాలి.
0: ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద మైండ్.
1: కాబట్టి మనసు, దేహము, ఈ యొక్క జ్ఞానము మూడు కూడా కూడినటువంటి వాడే మానవుడు.
0: దేర్ఫోర్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యు ఫైండ్ ఇన్ హిమ్ ద మిక్స్చర్.
1: దైవాన్ని వెతకడానికి ఏ ప్రదేశానికి మనం ప్రయాణం కానక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: నీ యొక్క దృష్టిని అంతర్ముఖంగా మార్చుకో.
0: టర్న్ విత్ ఇన్, హ్యావ్ ఇన్ వర్డ్ లుక్.
1: తప్పక అక్కడ నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: దేర్ యూ ఫైండ్ ద డివినిటీ.
1: రైట్ తో నీవు పోరాటానికి అవకాశం ఉంటుంది. అది ప్రేమ చేత.
0: బికాస్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్.
1: ప్రేమ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ విదౌట్ లవ్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: సో లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక పూర్ణిమ.
0: పూర్ణిమ,
1: పూర్ణిమ అనగా ఏమిటి?
0: ఫుల్ మూన్.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. పూర్ణ చంద్రుడు.
0: ఫుల్ మూన్
1: అనగా చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. మన ముఖమంతా ఇంద్రుడే.
0: అవర్ ఫేస్ స్టాండ్ ఫర్ ఇంద్ర.
1: అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులని పంచేంద్రియములతో కూడినటువంటి మన ముఖమే ఇంద్రుడు.
0: ద ఫేస్ విత్ ఆల్

0: consciousness, the qualities
1: stand for Indriya. Indriya adhipati ainatundi vade manasu.
0: And the mind is the master of Indriya senses.
1: Kabatti ee manasu ye vidhanga undali? పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో ఉండినప్పుడే ఇది పూర్ణమ అంటారు.
0: మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ప్యూర్ లవ్.
1: ఈ పూర్ణమ దినము ఏమాత్రము చంద్రుడి యందు మచ్చ కనిపించదు.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పార్క్ ఆన్ దిస్ డే ఆన్ ద మూన్.
1: పూర్ణమైన పరిశుద్ధంగా ఉంటాడు.
0: మూన్ ఇస్ టోటల్ అండ్ ప్యూర్.
1: కనుక మన మనసును ఈనాడు పవిత్రమైనటువంటి మచ్చలేనటువంటి యొక్క చంద్రుడి వలె మనం ప్రకాశింపజేసుకోవాలి.
0: సో వీ షుడ్ మేక్ అవర్ మైండ్ షైన్ బ్రిలియంట్లీ.
1: అది ఎట్లా ప్రకాశింపగలుగుతుంది?
0: How is it possible?
1: పవిత్రమైన ప్రేమను మనలో నింపుకోవాలి.
0: You should fill your hearts with sacred love.
1: ఈ ప్రేమ చేత మనం నిండినప్పుడే మన యొక్క ముఖం కూడాను చంద్రుని వలె ప్రకాశిస్తుంది.
0: When once there is love within you, your face is bound to shine brilliantly like moon.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: అందరియందును ప్రేమ అనేటువంటి దైవ స్వరూపం ఉన్నది.
0: God is in the form of love in
1: everyone. ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
0: In this world you don't find
1: anyone. జీవాని యందుకును ప్రేమ ఉంటున్నది.
0: A mad person has love.
1: అలాంటి ప్రేమ స్వరూపమైనటువంటి సర్వభూతాంతరాత్మగా ఉన్నటువంటిది కనుకనే విశ్వ ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: As love is under currents in everyone, see that it becomes cosmic form and universal.
1: ఈ ప్రేమను కేవలం మనము ఒక అల్పంగా కానీ లేక వెలు తక్కువైనటువంటి కానీ మనం భావించరాదు.
0: నెవర్ కన్సిడర్ లవ్ లో ఆర్ మీన్ ఆర్
1: దీని విలువ ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: నో వన్ కెన్ ఎస్టిమేట్ ఈ వాల్యూ.
1: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను తమ ఆస్తిపాస్తులంతా కూడాను ఒక విధమైనటువంటి బ్యాంకుల దగ్గర ఎక్కడో ఒక డిపాజిట్ చేస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ డిపాజిట్ ఆల్ అవర్ మనీ ఇన్ ఎ బ్యాంక్.
1: ఇది కాదు నీవు డిపాజిట్ చేయవలసింది.
0: నాట్ ద మనీ దట్
1: నీ ఇంద్రియ శక్తి, నీ మనోశక్తి, నీ జ్ఞానశక్తి అన్ని కూడాను భగవంతుని దగ్గర నీవు ఖాతాగా పెట్టు.
0: డిపాజిట్ ద పవర్ ఆఫ్ యువర్ సెన్సెస్, ద పవర్ ఆఫ్ ద మైండ్ అండ్ ద పవర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్.
1: కనుకనే అతని యొక్క స్వాధీనం పరచు.
0: సరెండర్ టు హిమ్.
1: అతను ఏ నిమిషమైనా కూడాను ఎప్పుడైనా కూడాను నీకు తిరిగి దాన్ని అందించగలడు.
0: ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ ఈస్ ప్రిపేర్ టు గివ్ యు.
1: దీనిలో ఏమాత్రము క్షీణించడానికి అవకాశం లేదు.
0: ఇట్ విల్ నెవర్ డిమినిష్.
1: నశించడానికి అవకాశం లేదు.
0: ఇట్ కెనాట్ వానిష్.
1: నాశనం కావడానికి అవకాశం లేదు.
0: ఇట్ కెనాట్ బి
1: ఎప్పుడూ పరిపూర్ణమైన రీతిగా పెరుగుతూ ఉంటుంటాది.
0: ఇట్ ఇస్ టోటల్ అండ్ ఫుల్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము బాగా పవిత్రంగా కాపాడుకోవాలి.
0: వి హావ్ టు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ దిస్ సీక్రెట్ లా.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను ప్రేమకి ఏమాత్రం కూడాను ద్వేషాన్ని చేర్చకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ ఎంటర్టైన్ హేట్.
1: ఏదైనా దేహం అక్కడ ప్రవేశించిందా దాన్ని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
0: ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎనీథింగ్ షుడ్ స్టెప్ ఇన్ కన్వర్ట్ ఇన్ టు లవ్.
1: కనుక ఎక్కడ కానీ కష్టం వచ్చినప్పుడే సుఖం కూడా ఉంటుంటాది.
0: వెన్ దేర్ ఆర్ డిఫికల్టీస్ దేర్ లైస్ హ్యాపీనెస్ టు.
1: అనేక విధమైన బాధలు కలిగినప్పుడే ఆనందం కూడా భరిస్తుంది.
0: వెన్ దేర్ ఆర్ ట్రబుల్స్ యువర్ షుడ్ హ్యావ్ హ్యాపీనెస్.
1: పేపర్ లో చూస్తుంటారు.
0: You will be watching this.
1: పాకిస్తాన్ వారంతా వచ్చి వార్ చేస్తున్నారు, చాలా మంది చనిపోయారు అని అనుకుంటున్నారు.
0: You also must have come to know that this Pakistan war.
1: చాలా మంచి జరిగింది భారతదేశానికి.
0: What had happened Pakistan war is for good of Bharat.
1: ఈ యొక్క చిన్నది పాకిస్తాన్ వారు కాదు వచ్చిండేది.
0: ఇట్ ఇస్ సింపుల్ పాకిస్తాన్ వార్.
1: కేవలం మధ్య నుంచి భారతదేశం నుంచి పోయినటువంటి వారిని పాకిస్తాన్ వారు తిండి లేక వెనుకకు పంపుతూ వచ్చారు.
0: As many of our own immigrants have been over there, the Pakistan people had to send them back as they could not.
1: వాళ్ళందరూ వీధిలో వీరు పోటాడుకుంటూ వచ్చారు.
0: And it's only in fighting among themselves.
1: కట్టకడపటికి ఏమైపోయింది?
0: What happened finally?
1: ఇవంతా నశించింది.
0: Everything gone.
1: చైనీస్,
0: Chinese,
1: Americans,
0: American,
1: Russians,
0: Russian,
1: భారతదేశానికి ఫ్రెండ్స్ గా తయారైపోయినారు.
0: They all have become friends of Bharat today.
1: ఈ బాధ మన భారతదేశానికి గొప్ప పేరు సాధించింది.
0: This suffering, this war has given us very good name in the world.
1: పాకిస్తాన్ వారు చేసింది మంచిది కాదు అని అందరూ అతన్ని విమర్శిస్తూ వచ్చారు.
0: We go on criticizing, attacking Pakistan.
1: భారతదేశం యొక్క శాంతియే దీని యొక్క గుణమునకు సరైన మూల కారణము.
0: It is the peace of Bharat which is the real virtue.
1: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
0: Every man should uphold the sacred quality.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: బొంబాయి లోపల,
0: in Bombay,
1: Munshi అనేటువంటి వైస్ ఛాన్సలర్ ఉండేవాడు.
0: There is one person, Munshi, the vice chancellor.
1: భారతీయ విద్యాభవన్ యొక్క అధిపతి.
0: He is the head of భారతీయ విద్యాభవన్.
1: అతను గొప్ప మేధావులంతా కూడా ఒక చేర్చాడు.
0: He convened a conference of intellectuals.
1: ఆనాడు స్వామి యొక్క ఉపన్యాసం పెట్టాడు.
0: That day, Bhagwan was to address.
1: ఒక వ్యక్తి లేచాడు.
0: One person got up.
1: స్వామి,
0: స్వామి,
1: మన భారతదేశం లోపల,
0: in our Bharat,
1: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా క్షీణించిపోయినాయి.
0: We don't have any weapons any longer.
1: కానీ అమెరికా రష్యా వీరందరూ కూడా చాలా ఆయుధాలు పెంచుకుంటూ వచ్చారు.
0: అమెరికా అండ్ రష్యా ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్
1: మన భారతదేశం ఏం చేస్తా ఉంది?
0: వాట్ ఈస్ దట్ భారత్ ఇస్
1: డూయింగ్? భారతదేశం అశిక్షిత విద్యలు అంతా నేర్చుకోకూడదు.
0: వై నాట్ వి మ్యానుఫ్యాక్చర్?
1: ఎందుకు మనం పోషించకూడదు?
0: వై డోంట్ వి డెవలప్?
1: నేను అప్పుడు చెప్పాను,
0: భగవాన్ సే
1: నాయన, భారతదేశం పోషించుకోవాల్సింది ఇవి అశిక్షిత విద్యలు కాదు.
0: భారత్ ఈస్ నాట్ ఫార్ దీస్ వెపన్స్ అండ్ ద ఆర్మమెంట్స్.
1: భారతమునకు ఎవరు ప్రధానులు?
0: మహాభారతంలో
1: పంచపాండవులే ప్రధానమైనటువంటి వారు.
0: ఫైవ్ పాండవస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ మహాభారత.
1: పెద్దవాడు ధర్మజుడు, రెండవ వాడు భీముడు,
0: నెక్స్ట్ భీమ,
1: మూడవ వాడు అర్జునుడు,
0: థర్డ్ అర్జున్,
1: నాలుగో వాడు నకులుడు,
0: ఫోర్త్ నకులు,
1: ఐదో వాడు సహదేవుడు,
0: ఫిఫ్త్ సహదేవుడు.
1: భీమ, అర్జున, నకులు, సహదేవులకు ధర్మజుడు అధిపతిగా ఉన్నాడు.
0: ధర్మజ ఇస్ హెడ్ ఆఫ్ ది రిమైనింగ్ ఫోర్ బ్రదర్స్.
1: కాబట్టి ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ధర్మాన్ని పెంచుకోవాలి.
0: వాట్ వి హావ్ గాట్ టు డెవలప్ టుడే ఇస్
1: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం పెంచుకుంటే అది మనల్ని రక్షిస్తుంది.
0: ఇఫ్ యు ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ధర్మ యు విల్ బి ప్రొటెక్టెడ్.
1: ఈ ఆయుధాల కోసం అయిపోయి ధర్మం అంతా వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ మనీ టు మ్యానుఫ్యాక్చర్ బాంబ్స్ ఆర్ న్యూక్లియర్ బాంబ్స్.
1: ఈనాడు పాకిస్తాన్ అదే గతి పట్టింది.
0: That this
1: వచ్చిన ధనాన్నంతా ఆయుధాల కోసం పెట్టి తినడానికి తిండి లేకుండా అవస్థ పడుతున్నారు.
0: పాకిస్తాన్ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ దిస్ వెపన్స్ అండ్ దే ఆర్ సఫరింగ్.
1: ఈ ఆయుధాల మనం రక్షించేది
0: వెపన్స్ విదౌట్ ప్రొటెక్టివ్.
1: దైవ ప్రేమనే, దైవ అనుగ్రహమే మనుషుల్ని రక్షిస్తుంది.
0: డివైన్ లవ్, ద డివైన్ గ్రేస్ ప్రొటెక్ట్స్ యూ.
1: మానవుని యొక్క బుద్ధి యొక్క శక్తులంతా కూడా దైవం పైన ఆధారపడినటువంటివే కానీ ఈ ధనధాన్యముల పైన ఆధారపడినటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ ద లేటెంట్ పవర్ డిపెండ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ దిస్ వెపన్స్.
1: కనుకనే ధర్మాన్ని మనం పోషించుకోండి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు అప్హోల్డ్ ధర్మ.
1: ఈనాడు చూడండి, ఆనాడు పరిస్థితి నేను చెప్తున్నాను.
0: రష్యా
1: గొప్ప ట్యాంక్స్ అంతా కట్టుకున్నది, గొప్ప ఆయుధాలంతా పెంచుకుంది.
0: రష్యా మ్యానుఫ్యాక్చర్ ట్యాంక్స్ అండ్ అటమ్ బాంబ్స్.
1: అమెరికా చూస్తే
0: అమెరికా
1: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అభివృద్ధి చేసింది.
0: ఇట్ హాస్ డెవలప్డ్ స్టార్ వార్ కూడా
1: సిద్ధమైపోయింది.
0: ఇట్ లెడ్ టు స్టార్ వార్.
1: ఇన్ని ఆయుధాలు పెంచుకుంది.
0: సో మెనీ దే హావ్.
1: కానీ పెంచుకుని ఏమి ప్రయోజనం?
0: వాట్ ఫార్ ఇస్ ఆల్ దట్?
1: అన్ని పెంచుకున్నారు.
0: ఎస్ దే డెవలప్.
1: కానీ ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటి ధర్మాస్త్రాన్ని పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ దిస్ వెపన్ ఆఫ్ ధర్మ.
1: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం జవదాటకుండా పోయినప్పుడు, అనుసరించినప్పుడు ఎంతైనా మనకు అందరూ కూడా దీనికి పాదక్రాంతులు అవుతారు.
0: ఇఫ్ యూ ఫాలో ధర్మ, ఇఫ్ యూ డు నాట్ ట్రాన్సెండ్ ధర్మ, ఎవ్రీబడి విల్ ఫాలో యూ.
1: ధర్మజునికి నీవు పాదక్రాంతుడైతే ఈ రష్యా అనేటువంటి భీముడు, అమెరికా అనేటువంటి అర్జునుడు కూడాను ధర్మజునికి పాదక్రాంతుడు అయిపోతారు.
0: ఇఫ్ యూ ఫాలో ధర్మ, ద భారత్ భీమా సింబలైజింగ్ రష్యా,
1: అమెరికా అర్జునుడు వంటి వారు
0: అర్జున విల్ సరెండర్ టు ధర్మ.
1: ఎందుకంటే సకలాస్త్రములు కూడా సాధించినటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ ఆల్ వెపన్స్ అండర్ హిస్ కంట్రోల్.
1: అందుకోసమే అతని బిరుదు అర్జున పాల్గొన పార్థివ కిరీటి చేతువాహన భీమశ్చర్య జయకృష్ణ సవ్యసాచి ధనుంజయ. అర్జునుకి ఇన్ని అస్త్రములు ఉంటున్నాయి.
0: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్.
1: ఇన్ని టైటిల్స్ కలిగినటువంటి అమెరికా వాడు కట్టగలిపటికి ఏమైపోయాడు?
0: వాట్ హ్యాపెన్ టు అమెరికా అర్జున సో మెనీ టైటిల్స్.
1: ఇంకా రష్యన్స్ కావాల్సినంత అస్త్రాలు పెట్టుకున్నారు.
0: రష్యన్స్ దే హావ్ సో మచ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్.
1: ఇవంతా కూడా కట్టకట్టుపై ఏమైపోయినాయి?
0: వాట్ హ్యాపెన్ ఫైనలీ?
1: తమకు తామే అపకారం చేసుకున్నారు.
0: దే హావ్ హార్మ్డ్ దెమ్సెల్వ్స్.
1: కనుకనే మన ప్రపంచంలో భారతదేశం నందు భీముడు అనేటువంటి యొక్క బలవంతులు అందరూ కూడా ధర్మానికి అతీతులైపోండి, ధర్మ్యాతులకి సరిడెన్స్ వచ్చండి.
0: దేర్ ఫార్ ఆల్ స్ట్రాంగ్ పీపుల్ రిప్రజెంటింగ్ భీమ షుడ్ సరెండర్ టు ధర్మ.
1: ధర్మజునికి ఈ యొక్క అర్జున భీముడు కూడా సరెండర్ అయితే నకులు సహదేవులు కూడా సరెండర్ అయిపోతారు.
0: వెన్ వన్స్ భీమ అండ్ అర్జున సరెండర్ టు ధర్మ నేచురల్లీ.
1: కనుక ఈనాడు మనం సాధించవలసింది భారతదేశం వారి ఏమిటి?
0: అండ్ వాట్ ఈస్ దట్ నీడ్?
1: ధర్మాస్త్రాన్ని, సత్యాస్త్రాన్ని మనం సాధించాలి.
0: So what is needed in Bharat today? Dharmastra, the weapon of dharma.
1: ఈ రెండు కూడాను ఒక ప్రేమలో ఇమిడి ఉన్నటువంటివి.
0: Both of these things are within the principle of love.
1: ఒక గుడ్డు లోపల చిన్న పిట్ట వస్తుంది.
0: You find egg that
1: ఆ పిట్టనే పెద్ద కోడిగా తయారవుతుంది.
0: It becomes quite independent and
1: విత్తు లోపల చిన్న మొక్కగా పుడుతుంది.
0: And seed germinates.
1: ఆ మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది.
0: It grows into a gigantic tree.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ప్రేమ అనేటువంటి చిన్న గుడ్డు నుండి ఈ జగత్తంతా కూడాను, విశాలమైన బ్రహ్మం అంతా కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంది.
0: Therefore in this tiny little egg there is contained that infinite love.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమ చేత సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు.
0: In this world there is nothing that you cannot achieve with love.
1: దీనికి దేనికి ఎగ్జాంపుల్ అనుకుంటారా? దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు ప్రేమ అనేటువంటిది పెద్ద ప్రాపర్టీ.
0: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ whose property is love.
1: అందర్ని ప్రేమతో చూస్తుంటాను.
0: భగవాన్ లవ్స్ ఆల్.
1: దేనిని కూడా నేను ఆశించడం లేదు.
0: భగవాన్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఎందుకంటే ప్రేమనే దీన్నంతని పెరుగుకొని వస్తుంది.
0: బికాజ్ ఇట్స్ లవ్ దట్ బ్రింగ్స్ యూ ఆల్ హియర్.
1: కనుక నీ ప్రేమ చేత మనం దేన్నైనా సాధించవచ్చు.
0: విత్ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: భూమిని ఆకాశంగా మార్చొచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చొచ్చు.
0: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూట్ ఇన్ టు స్కై అండ్ ఇది అమృతకు
1: సర్వశక్తి కొను ప్రేమ ఎందే ఉంటున్నది.
0: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్ ఇన్ లవ్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నేను పూర్వం అనుకున్నాను
0: భగవాన్ పాఠంతమే గౌ
1: ఈ విద్యార్థులు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
0: స్టూడెంట్స్ లెర్న్
1: కేవలం ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రపంచానికి ఏమాత్రం ఉపయోగం లేదు.
0: ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ యూస్లెస్. ఫిజిక్స్,
1: బాటనీ, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడాను ఏదో ఒక ఉద్యోగానికి పనికి వస్తాయే కానీ మానవుని హృదయాన్ని పెక్కింపజేసేటువంటి దీనికి పనికిరావు.
0: బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దే ఓన్లీ హెల్ప్ యూ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్. ఇవంతా నాట్ సర్టిఫై యువర్ హార్ట్. అండ్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ అవుట్ వర్డ్.
1: కానీ దీని అన్నిటి కూడాను ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక శక్తిని మనం అభివృద్ధి పరచాలి.
0: వీ హావ్ టు డెవలప్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
1: అది అయస్కాంతము.
0: That is power of attraction, magnetic power.
1: అయస్కాంతం అంతా భూమి యొక్క స్వరూపమే అయస్కాంతము.
0: And the earth stands for magnetic power.
1: వెయ్యి మైల్ దూరంలో ఉన్నటువంటి దాన్ని కూడా భూమి ఆకర్షిస్తుంది.
0: Any object miles away from it is drawn by earth, magnetic power.
1: కనుక ఈ యొక్క అయస్కాంతములకు ఉన్నటువంటి శక్తి దేనికి లేదు.
0: No other power excels the magnetic power.
1: ఈ అయస్కాంతం అంతా ప్రేమలో అణు స్వరూపమే.
0: And this magnetic power is just atomic in front of love.
1: కనుక ఏ దీని దేని వల్ల మనము జగత్తును ఆకర్షించటము.
0: How do you attract this love?
1: భగవంతుని కూడా ఆకర్షించేటువంటిది గానము.
0: God is attracted by music, gana.
1: ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పాత్రో ధనుగ్రహ ఆ రెండింటి యొక్క ఏకత్వం కలిసినప్పుడే విజయం సంభవిస్తుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ దీస్ టూ దే ఆర్ ఇన్ ప్రాపర్ కాంబినేషన్ ఇట్ లీడ్స్ టు సక్సెస్.
1: ఒకానొక సమయంలో నారదుడు విష్ణువుని ప్రశ్నించాడు.
0: అట్ వన్ టైమ్ నారద క్వశ్చన్
1: స్వామి, ఏదైనా మీకు చెప్పాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఏమిటో, మీ బ్రాంచెస్ అడ్రస్ అంతా చాలా దూరంగా ఉంటుంటాయి, హెడ్ ఆఫీస్ ఎక్కడ అన్నాడు.
0: నారద ఆస్క్ నారాయణ, స్వామి, యూ హావ్ గాట్ సో మెనీ బ్రాంచ్ అడ్రస్సెస్, బట్ ఐ వాంట్ టు నో యువర్ హెడ్ ఆఫీస్. అంటారు
1: ఒక కైలాసం అంటారు, ఒక స్వర్గం అంటారు, ఈ బ్రాంచ్ ఆఫీసులకు నాకు తెలియదు అడ్రస్.
0: వీ డోంట్ హ్యావ్ ది బ్రాంచ్ అడ్రస్సెస్ లైక్ కైలాస, లైక్ ఐ కుంట.
1: నారాయణ చెప్పాడు, రాసుకో అడ్రస్, నా అడ్రస్.
0: అండ్ నారాయణ సెడ్, జస్ట్ టేక్ డౌన్ మై అడ్రస్.
1: యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఆ ఆఫీస్ ను వదలి నేను ఎక్కడ పోలేను, ఎక్కడ నా భక్తులు ఎక్కడ స్మరిస్తుంటారు వాడు హృదయంలో నేను ప్రతిష్ఠ అయి ఉంటాను అన్నాడు.
0: Lord said, my office is this. I will never get out of my office. What is that office address? Wherever my glory is sung,
1: kalukane
0: bhagavantuni
1: gana priyudu annaru.
0: Therefore God
1: gana lonudu annaru
0: by music.
1: Kanukane ee music aneetvid danto hrudayananta karigistundi, kadilistundi, medilistundi.
0: It's music that melts the human heart and literally move everybody.
1: Idi kodunu okati pettali mana college lo anukunnanu.
0: And music should be started in our colleges.
1: నేను ఎవరికి చెప్పలేదు.
0: భగవాన్ నేను కూడా
1: నేను ఎవరికి చెప్పను.
0: భగవాన్ డజన్ టెల్ ఎనీబడి.
1: అది సంకల్పం తప్పక అది నెరవేరుతుంది.
0: ఇట్ ఇస్ ద విల్ దట్ ఫ్రక్టిఫైస్.
1: తక్షణమే ఒక వ్యక్తి వచ్చాడు ఇండోనేషియా నుంచి.
0: ఫ్రమ్ ఇండోనేషియా పర్సన్ కే డివోటీ కేమ్.
1: పోయిన వారం వచ్చి, స్వామి, మన కాలేజ్ లోపల మ్యూజిక్ కాలేజ్ అనేటువంటి ప్రయత్నించాలి, దీన్ని మీరు ప్రారంభించండి, నేను 10 కోట్లు ఇస్తాను అన్నాడు.
0: The devotee came and prayed to Bhagavan, Bhagavan, we should have a music college. I am prepared to spend 10 crores.
1: Kalu ina 10 crore ichadu repadi inga prarambhistunnam mem
0: Bhagavan. And he gave 10 crores and music college is going to be commenced, started soon.
1: Kalu ne ippudu manamu prashanthi nilayamlo kudanu ee music ane dani valla ye vidhanga undi bharatiya samskruti anta kudanu music lo untundadi.
0: The entire culture of Bharat is contained within this music.
1: ఈ మ్యూజిక్ అనేటువంటిది కేవలము ఈనాటి మ్యూజిక్ కాదు, ఈనాటి మ్యూజిక్ కూడా అత్యవసరమే.
0: మోడర్న్ మ్యూజిక్ ఇస్ ఆల్సో నెసెసరీ.
1: ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి యొక్క వీధి నాటకాలు, బయలు నాటకాలు, ఈ గానాలు, హరికథలు ఇట్లా దీంట్లో కూడా ఈ గానాన్ని చాలా అభివృద్ధి పరచాలి.
0: ద మ్యూజిక్ హాస్ గాట్ టు బి డెవలప్డ్ బికాజ్ టు ఎంకరేజ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: భారతీయ సంస్కృతిని మనం పునరుద్ధరించాలంటే ఈ యొక్క గానం కూడా చాలా అవసరము.
0: Bhagavan wants to improve and foster the Indian culture.
1: ప్రపంచమంతా కొను లలిత కళలతో కూడినటువంటిది.
0: And in fact the culture has got all the fine arts.
1: కనుకనే ఈ కాలేజ్ కూడాను ఈ యొక్క మాసం దాటతానే ప్రారంభిస్తున్నాం శ్రావణ మాసం లోపల.
0: Music college will start.
1: ఇది ఆషాఢ మాసం అట్టు పెట్టాను.
0: This present month is ఆషాఢ మాస.
1: ఇందులో ఏమాత్రము నూతన గృహములు ప్రవేశించకూడదని కట్టకూడదని కూడా ఒక పెద్దల యొక్క శాసనం.
0: It's usual custom and a tradition not to embark new projects in the present month.
1: Kanuka ee naadu
0: today
1: come itana puri ani not potato
0: His name is Puri.
1: ఈయన 10 కోట్లు మ్యూజిక్ కాలేజ్ కి ఇచ్చాడు. ఇప్పుడు
0: హీ గేవ్ 10 crores ఫర్ స్టార్టింగ్ మ్యూజిక్ కాలేజ్.
1: పోయిన నెల నేను బెంగళూరులో ఉండినాను.
0: భగవాన్ వాస్ దేర్ ఇన్ బెంగళూరు.
1: ఈ చీఫ్ మినిస్టర్ పటేల్ అని చేసేసి
0: చీఫ్ మినిస్టర్
1: స్వామి పుట్టపర్తిలో పల్లె లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు.
0: స్వామి యూ హ్ స్టార్టెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దేర్.
1: అది పల్లెల వారికి అంతా ప్రయోజనం అవుతుంది.
0: ఇట్ ఇస్ హైలీ యూస్ఫుల్ టు రూరల్
1: పట్టణ వాసులకంతా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉంటుంటాయి. ఇక్కడ
0: ది సిటీ పీపుల్ దేర్ ఇన్ బెంగళూరు ఆర్ నాట్ బెనిఫిటెడ్.
1: రోగం బీదవారికి వస్తుంది, షావుకారికి వస్తుంది. రోగం ఎవరికి తప్పింది కాదు.
0: సిక్ అండ్ పూర్ ఆల్సో సఫర్ ఫ్రమ్ డిసీజెస్.
1: కనుక ఇది బెంగళూరు లోపల ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలన్నాడు.
0: అండ్ చీఫ్ మినిస్టర్ ప్రేడ్ టు భగవాన్, వీ నీడ్ ఎ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ బెంగళూరు.
1: అనగా హార్ట్ కు,
0: హార్ట్
1: లంగ్స్ కు,
0: లంగ్స్
1: తలకు,
0: అండ్ ది హెడ్
1: కిడ్నీకి, మూడింటికి తగినటువంటిది పెట్టాలన్నారు.
0: 3 specialties ఆర్ గోయింగ్ టు బి స్టార్టెడ్ దేర్ ఇన్ బెంగళూరు.
1: సరే, నేను నవ్వినాను, ఊరుకున్నాను.
0: స్వామి సింప్లీ స్మైల్.
1: రెండో వారమే
0: నెక్స్ట్ వీక్
1: ఆ చీఫ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, సెక్రటరీస్, ఇంకా మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్స్, అందరూ మినిస్టర్స్ ఒక 10 మంది చేరేసేసి సిగ్నేచర్ చేసి 70 ఎకరాలు భూమిని మాకు రిజిస్టర్ చేసుకుని మాకు తెచ్చిచ్చారు.
0: నెక్స్ట్ వీక్ వాట్ హ్యాపన్, చీఫ్ మినిస్టర్ అకాంపనీడ్ బై ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, 10 members ఆఫ్ హిస్ క్యాబినెట్,
1: అందరూ
0: ఆఫర్డ్ 70 acres
1: స్వామికి అర్పితం చేశారు.
0: దే సరెండర్ టు గాడ్ భగవాన్.
1: ఇప్పుడు అక్కడ ఒక్కొక్క ఎకరా 1.5 crores అవుతుంది.
0: ఈచ్ ఏకర్ కాస్ట్ 1.5 crores.
1: అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పక్కలోనే మాకు చాలా మంచిది. 4 వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి. కావేరు నుంచి నీరు తెచ్చిచ్చారు మాకు. రోడ్స్ అంతా వేశారు, కరెంట్ అంతా ఇచ్చారు.
0: ద లొకేషన్ ఇస్ వెరీ క్లోజ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ దేర్ ఇన్ బెంగళూరు.
1: మంచి కార్యం చేసేటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు, కానీ మంచి కార్యానికే ముందొస్తే మన దేశమంతా ఎంతైనా సహాయం చేస్తుంది.
0: In fact, if you are prepared to undertake good job, good task,
1: Bharat Deshamu dayagala hrudayamainatundi Bharat Deshamu.
0: In fact, Bharat symbolizes the
1: dharma hrudayamto kudinatundi Bharat Deshamu.
0: One of righteousness,
1: daya hrudayamainatundi Bharat Deshamu.
0: And Bharat is full
1: of hrudayamainatundi Bharat Deshamu.
0: The land of sacrifice,
1: prema hrudayamainatundi Bharat Deshamu.
0: And full of love.
1: Karukane manamu swarthulu kaadu parathulamu manamu.
0: We are not swartha, selfish. We are pararatha, spiritual.
1: దైవమునకు జీవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: What is the difference between individual and God?
1: ఎవడు జీవుడు, ఎవరు దేవుడు?
0: Who is jiva individual, who is deva God?
1: సమస్తి దేవుడు.
0: Individual and the cosmic universal.
1: కాబట్టి మీరందరూ సమస్తిగా ఉన్నారు, కాబట్టి మీరంతా దేవతలే.
0: In fact, you are all together are the deities, devatas.
1: మనం చేసేటువంటి వారు చిక్కితే ఇచ్చేటువంటి వారు తక్కువ లేరు.
0: In fact, if you are prepared to do, there are many people that support you.
1: హాస్పిటల్ నేను చేస్తాను అన్నాడు. అది తెలుసుకుని ఒక అమెరికా మనిషి,
0: వన్ అమెరికన్ కేమ్ ఫార్వర్డ్ దట్ హీ విల్ అండర్టేక్ ద జాబ్.
1: అతనే సింక్లర్ కమాన్.
0: హీ ఈజ్ సింక్లర్.
1: దానికి ఇతను సంసిద్ధంగా ఉంటున్నాడు. పోయిన తూరి కూడాను మనం పుట్టపర్తి లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు అక్కడ కూడా కొన్ని కోట్లు తాను ఇచ్చాడు. ఇప్పుడు దీనికి కూడా తాను ఇస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ సింక్లర్ కేమ్ ఫార్వర్డ్ and spend crores of money for his super hospital in Puttaparthi.
1: కొన్ని నెలలకు ముందుగా కూడా ఇక్కడ గోల్డ్ అంతా వేస్తుంటే అందరిపైన గోల్డ్ వర్షం కురిచింది.
0: We had rain of gold here in this hall.
1: అనగా ఏంటి? నేను అందరిని బంగారు బంగారు బంగారు అని అడ్రస్ చేశాను.
0: స్వామి కాల్స్ ఎవ్రీబడి బంగారు గోల్డ్ గోల్డ్.
1: కనుక అందరూ బంగారులే.
0: సో ఆల్ ఆర్ గోల్డ్.
1: చరించినటువంటి హృదయం అంతా కూడా బంగారు హృదయమే.
0: అండ్ ద హార్ట్ దట్ డస్ నాట్ వేవర్, ద మైండ్ డస్ నాట్ వేవర్.
1: ఇలాంటి త్యాగులు, ఇలాంటి యోగులు, ఇలాంటి పవిత్రమైనటువంటి హృదయులు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ మెనీ ఆన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: నేను అడగలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ నాట్ ఆస్క్డ్ ఎనీబడీ.
1: అడిగితేనంటే వర్షం కురిచినట్టు కురుస్తుంది.
0: ఇఫ్ స్వామి ఆస్క్ దేర్ బి రెయిన్ ఆఫ్ మనీ.
1: కానీ అది నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
1: అది చీప్ అయిపోతుంది.
0: యూ బికమ్ చీప్.
1: నేను అట్ట కాకూడదు.
0: స్వామి విల్ నెవర్ ఎండోర్స్.
1: తగినటువంటి యొక్క దీంతో మనం సంకల్ప సద్ధితిగా మనం ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ భగవాన్ దట్ వుడ్ మెటీరియలైజ్.
1: కనుక మనం సంకల్పించుకున్నటువంటి సత్కార్యములు నెరవేరుతాయో లేదో అనే సందేహంకి అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ డౌట్ వెదర్ యువర్ గుడ్ టాస్క్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్.
1: ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
0: మెనీ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
1: కనుక మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
0: డోంట్ వరీ.
1: ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడే.
0: ఎవ్రీవన్ ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ గాడ్.
1: మీరందరూ ప్రేమమయులుగా తయారు కాండి.
0: యు షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మీ హృదయంతో నింపుకోండి.
0: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
1: ప్రేమ కంటే మించిన దైవం మరొకటి లేదు.
0: నో గాడ్ ఇస్ బియాండ్ లవ్.
1: ప్రేమ కంటే మించిన ధనం మరొకటి లేదు.
0: నో వెల్త్ హైయర్ దన్ లవ్.
1: ప్రేమ కంటే మించిన ధర్మం మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో
1: ధర్మ అబౌట్ లవ్. ప్రేమ కంటే మించిన ఇది జ్ఞానం మరొకటి లేదు.
0: అండ్ మెడిటేషన్
1: సర్వము ప్రేమమయమే.
0: మెడిటేషన్ ఇస్ లెస్ దన్ లవ్. సో ఎవ్రీథింగ్ ఇస్ లవ్ అలోన్.
1: ప్రేమనే దైవ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: కనుక మీరు ప్రేమమయులు అయ్యండి. భారతదేశంలో ఎట్టి కలతలు కల్లోలములు లేకుండా అన్నదమ్ములు వలె అక్క చెల్లెండ్రు వలె ఐకమత్యంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
0: Be the embodiments of love. Bhagavan wants you to live intimately in close association relationship.
1: ఈనాడు ఆ ప్రేమ భావనయందు శూన్యమైపోవడం చేతనే కేవలము కఠిన హృదయుడైపోయి రాక్షసుడిగా ప్రవహిస్తున్నాడు ఈనాటి మానవుడు.
0: Man is behaving like a demon because love is lost.
1: ప్రేమమయుడిగా అన్నప్పుడు నీవే దైవ స్వరూపుడిగా అవుతావు.
0: ఇఫ్ యు ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యు ఆర్ గాడ్.
1: బ్రహ్మైవ భవతి.
0: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్.
1: దానిని నీవు గుర్తించుకుంటే నీవే బ్రహ్మవు.
0: ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బ్రహ్మ గాడ్.
1: కనుక ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రేమమయులుగా ఉండాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ బి ఎంబాడిమెంట్.
1: ఎలాంటి పరిస్థితులు ఏంటైనా ప్రేమను మాత్రం మీరు మార్చుకోకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ గివ్ అప్ లవ్.
1: ఎలాంటి దుష్టగుణములు మనలో ప్రవేశించినప్పటికీ దాని కూడా ప్రేమ అడ్రస్ గా మనం మార్చాలి.
0: Evil qualities may enter, step in, convert them into love.
1: ఆ విధమైనటువంటి సాధన ఈనాడు విద్యార్థులు కూడా అత్యవసరంగా చేయాలి.
0: Take to such a spiritual path and pursuit which
1: ఎందుకంటే వీళ్ళు లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు.
0: Because students today they undertake long journey.
1: పెద్ద వయసైనటువంటి వాళ్ళంతా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయేటువంటి వాళ్ళు.
0: All elders are bound to get down in the next station.
1: కనుక దీర్ఘ ప్రయాణం సల్పేటువంటి విద్యార్థులు కనుక మీ యందు ఈ విధమైన పవిత్రమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
0: Students are long journey passengers. Therefore you have to grow
1: love. సంస్థలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమ విద్యనే.
0: ద మెయిన్ ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
1: ఒకరినొకరు హలో హలో హలో ఆ విధంగా చేసుకోవటం కాదు, ప్రేమతో మనం అందరినీ హృదయానికి అట్టుకోవాలి.
0: డోంట్ బి మెకానికల్ ఇన్ గ్రీటింగ్ ఈచ్ అదర్ హలో హలో.
1: కేవలం లౌకికమైన వాంఛలతో కాదు,
0: లవ్ షుడ్ నాట్
1: భౌతికమైన వాంఛలతో కాదు, స్వార్థమైన వాంఛలతో కాదు,
0: సెల్ఫిష్
1: పరార్థమైనటువంటి భ్రమల చేత పరమాత్మంత యొక్క తత్వాన్ని ప్రేమించాలి.
0: యూ షుడ్ లవ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
1: కనుక ఈనాటి ప్రధానమైనటువంటి యొక్క సారం ఏమిటి? ప్రతి మానవుడు కూడా ప్రేమ రూపుడుగా తయారు కావాలి.
0: ద మెయిన్ మెసేజ్ టుడే ఇస్ దట్ ఎవరీవన్ షుడ్ బి కమ్ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: కానీ వాటినంతా కూడా ప్రేమ వాంఛలిగా మార్చుకోండి.
0: లెట్ ఆల్ డిజైర్స్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ లవ్.
1: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. ఆనాటి గోపికలంతా కృష్ణుడు చెప్పారు, కృష్ణ నీ ప్రేమగానమును ఒకతూరి వాయించమన్నారు.
0: గోపిక ప్రే టు కృష్ణ, లెట్స్ ఆల్ లిసన్ టు ద మెలడీ ఆఫ్ యువర్ మ్యూజిక్.
1: ప్రేమ రహిత మరుభూములలో
0: అండ్ ద ల్యాండ్ ఇస్ బ్యారన్
1: ప్రేమాంకురములు పెం పొంద
0: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఆఫ్ లవ్
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
0: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్ యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో కంటిన్యూస్లీ
1: అలాంటి గానంతో మోహింప చేయాలి, జగత్తునంతా భ్రమింప చేయాలి, జగత్తునంతా ఆనందింప చేయాలి.
0: ద హోల్ వరల్డ్ should be carried away by the divine melody.
1: Meekandarki free education istunnanu.
0: Bhagwan is offering free education
1: istunnanu.
0: Free education
1: naaku ivvasinattu okkate emiti, meerandaru premamayiluga undandi, meeku premanu penchukondi.
0: Bhagwan wants only one thing from you, be the embodiments of love for yourself.
1: Adokkati naaku chaalu.
0: That's enough for Bhagwan.
1: Aa vidhanga undalani meeru hrudayamlo pratigna chesukoni munmundu jaragabeyetundi karyakramamlo palgoni తద్వారా జగత్తునంతా వ్యాపింప చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ యూ టు టేక్ ఎ వౌ ఎన్ ఓత్ టుడే దట్ యు లీడ్ ది లైఫ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈనాటి చదువు విషయమై నేను చెప్పలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ కు అంత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫర్ దిస్ పర్సూట్ ఆఫ్ లర్నింగ్ ఎడ్యుకేషన్.
0: అది సత్యము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యము తప్ప అన్ని నేర్చుకున్నటువంటి వారి యొక్క చదువు సరి అయిన చదువు కాదు, ప్రాకృతమైన చదువు.
1: బియాండ్ ట్రూత్ నథింగ్ ఎల్స్ ఈస్ టు బి సాట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. Without this truth, it is no education at all.
0: జగత్తులో ఎన్ని కోట్ల మంది ఉన్నారు విద్యావంతులు.
1: In this world, there are crores and crores of educated people.
0: కానీ వీరంతా చేసేటువంటి పని ఏమిటి?
1: What is it they are doing?
0: పరోపకారం అనేటువంటిది ఎక్కడ కూడా నాకు కనిపించలేదు.
1: There is no iota or trace of the temperament to help anybody.
0: Kani jarigipothundadi chaduvu.
1: However, the process of education is going on.
0: Idi bhautika chaduve gaani aadhyatmika chaduvu kaadu.
1: This is only the secular education and not in any way spiritual education.
0: Nijamga education ante spiritual education kavali.
1: The true education is spiritual education, which is essential.
0: అదొక్కటే దైవాన్ని నిరూపించేటువంటిది.
1: The spiritual education only proves the divinity.
0: ఈ భౌతిక ఎడ్యుకేషన్ అన్నీ కూడాను, ఈ లౌకిక ఎడ్యుకేషన్ అన్నీ పొట్టకూటి కోసం, బ్రతికేందుకోసం, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకునే కోసం.
1: The physical, the ephemeral worldly education is only to eke out our living, to maintain our families.
0: The end of the education is character.
1: The end of education is character.
0: అది లేకుండా ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: Without character you may have anything, that's all useless.
0: ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క దీనిని పదమును దూరం పెట్టారు.
1: Today we have distanced ourselves from such a sacred goal.
0: అనగా మనం ఈనాడు ఎడ్యుకేషన్ తో చదువుతున్నారు కానీ అదంత ఎడ్యుకేషన్ చేస్తున్నారు.
1: వీఆర్ అక్వైరింగ్ నో ఎడ్యుకేషన్ నో డౌట్, బట్ యెట్ ఇట్ ఈస్ నాట్ ఈల్డింగ్ ద ప్రాపర్ ఆబ్జెక్టివ్, ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్.
0: ఇట్ చదువు మనం చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అక్వైరింగ్ సచ్ ఎడ్యుకేషన్?
0: అది ప్రపంచాన్ని కొంతవరకు వశం చేసుకుంటుంది.
1: You may be able to have some kind of position in this world.
0: Kani physical tagineetvanti yokka ivi adi kaadu. Antarmukhamainaatvanti yokka bhavamu, bahirmukhamainaatvanti yokka seja rendu kudanu okatiga undali.
1: It is not enough if you have physical development, the outward progress, but it is important to have inner and outer advancement.
0: The end of education is character now.
1: Bhagavan says the end of education is character.
0: Kani atti guname lekapothe ivanni kudanu motti nishprayojanam ayinatvi.
1: Without this fundamental character which we acquire out of education, without that all the rest would be in vain.
0: Anni kudanu oka bhaktiki sambandhinchinatvatiga undali.
1: Our association to education, our commitment to the family should all be one in perfect unison and harmony.
0: Ivanni యూనిటీ అయినప్పుడే డివినిటీ మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఫైండ్ యూనిటీ, యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడా స్వార్థం, స్వార్థం, స్వార్థం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫిష్నెస్ అలోన్.
0: కానీ నిజమైన ఎడ్యుకేషన్ సెల్ఫ్లెస్.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి సెల్ఫ్లెస్.
0: అది తన యొక్క స్వార్థమని మాని తాను పరాధీనమైనటువంటి యొక్క పరుల యొక్క మేలు ఆశిస్తుంటారు.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ విల్ నెవర్ కన్ఫైన్ యూ will never limit you to your own self. On the other hand, it will make you to consider and to involve and to think of others.
0: Paropakara punyaya papaya parapedanam.
1: Merit means helping others. It is a sin to harm anybody.
0: ఎక్కడికి వెళ్ళినా కూడాను తనకు ఏదైనా ఒక స్వార్థం ఉన్నదా అని విశ్వసిస్తున్నారు.
1: టుడే వేర్ ఎవర్ వీ గో అవర్ థాట్ వుడ్ బి సెల్ఫ్ సెంటర్డ్ ఆర్ సెల్ఫిష్.
0: కానీ నిజమైనటువంటి సెల్ఫ్ తన యొక్క ఆత్మని.
1: ట్రూలీ స్పీకింగ్ ద ట్రూ సెల్ఫ్ ఈజ్ వన్స్ ఓన్ స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: దానిని చైతన్య శక్తి అంటారు.
1: దట్స్ వాట్ ఈస్ చైతన్య ఆర్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ చైతన్యం ఉండేటట్టు చేతనే ఈశ్వర సర్వభూతానాం అని పేరు పెట్టింది.
1: దిస్ కాన్షియస్నెస్ ఈజ్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబడీ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ విధమైనటువంటి ఆత్మతత్వం ఉంటుండాలి.
1: దిస్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఆత్మ సర్వభూతానాం.
1: ద సేమ్ సెల్ఫ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ ద క్రీచర్స్.
0: కనుక నీవు ఆ స్వార్థాన్ని నువ్వు వదిలిపెట్టి నిజమైనటువంటి యొక్క పదార్థము ఆత్మతత్వమే భావించాలి.
1: Therefore you have to give up this selfishness. When once you think of others and the rest of the people in a spirit of service, you will be able to understand the spiritual content of education.
0: ఈనాటి విద్య అంతా కూడా స్వార్థం స్వార్థం.
1: The modern education is making everyone selfish.
0: దాన్ని వదిలినప్పుడే మాకు నిజమైనటువంటి విద్య ప్రాప్తిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ ది ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ ఓన్లీ యూ గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్.
0: అది పోయిన తర్వాతనే నీ హృదయము పవిత్రమవుతుంది పరిశుద్ధమవుతుంది.
1: వెన్ వన్స్ యూ గెట్ రీడ్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ యువర్ హార్ట్ విల్ బి సేక్రెడ్.
0: అందుకోసమనే మొదలు సెల్ఫ్.
1: దర్ఫోర్ టు బిగిన్ విత్ ద సెల్ఫ్.
0: రెండవది హెల్ప్.
1: నెక్స్ట్ స్టేజ్ హెల్ప్.
0: మూడవది త్యాగం.
1: The third one, sacrifice.
0: ఈ మూడింటి వల్లనే నిజమైనటువంటి మానవుడిగా తయారవుతాడు. కానీ కేవలం ఎడ్యుకేషన్ వల్ల మానవుడిగా తయారు కాడు.
1: ద సెల్ఫ్ హెల్ప్ అండ్ సాక్రిఫైస్ విల్ షేప్ యూ యాజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ అండ్ యూ కెన్నాట్ బి ట్రూమన్ హ్యూమన్ బీయింగ్ వితౌట్ దీస్ త్రీ.
0: పశుపక్షి మృగాదుల ఎందుకు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం లేదు.
1: And the sanctity of the self is realized by man, not by birds, beasts and animals.
0: కాని ఒక మనిషి ఎందు మాత్రమే ఇట్టి నిస్వార్థమైనటువంటి యొక్క గుణము ప్రకటిస్తుండాలి.
1: This selfless attitude is prevalent in mankind.
0: కనుక మానవునికి నిజమైనటువంటి యొక్క ప్రాణము నిజమైనటువంటి యొక్క హెల్ప్ ఏవదేది అని విచారిస్తే,
1: if we just investigate what is our life, what is the true help?
0: కానీ పశుపక్షి మృగాదులు ఎందు ఎక్కడ వెతికినను ఒక్కటి కూడా మనకు చిక్కదు.
1: These things you do not find among birds, animals and bees.
0: కానీ ఒక్క క్యారెక్టర్ ఎందు మాత్రమే మనిషికి విలువ ఉంటుండాలి.
1: Man has a value if only he has character.
0: అది లేకుండా ఉండినా వాడు మనిషే కాదు.
1: Without character you cannot call him a human being.
0: కనుక మనము దాన్ని కాపాడుకోవడానికి తగినటువంటి చదువులు మనం చదవాలి.
1: దర్ఫోర్ వీ షుడ్ అక్వైర్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ టు మెయింటైన్ అండ్ అప్హోల్డ్ అవర్ క్యారెక్టర్.
0: మనం ఎన్ని చదువులు చదివినా కానీ జోబులు నింపుకోవడం కోసం కాదు.
1: వీ షుడ్ నాట్ స్టడీ ఓన్లీ టు ఫిల్ అవర్ పాకెట్స్ విత్ మనీ.
0: కనుక మనీ మనకేం చేస్తుంది?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మనీ ఇస్ గోయింగ్ టు డూ?
0: భవనాలు కట్టించవచ్చు.
1: యు మే హ్యావ్ బిగ్ మ్యాన్షన్స్.
0: గొప్ప పేరుని తెచ్చుకోవచ్చు.
1: యు మే గెట్ ఎ గుడ్ నేమ్.
0: కానీ అందులో క్యారెక్టర్ జీరో.
1: బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మనీ ది క్యారెక్టర్ కంటెంట్ ఈజ్ జీరో.
0: అట్టి వారిని ఈనాడు లోకం కూడా ప్రేమిస్తుండాలి.
1: ద వరల్డ్ రియల్లీ అప్రిషియేట్ రెస్పెక్ట్స్ దోస్ పీపుల్ విదౌట్ క్యారెక్టర్ టుడే.
0: క్యారెక్టర్ లేనటువంటి వాడు మనిషే కాడు.
1: హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్.
0: పశువు అని చెప్పవచ్చు.
1: We can say that he is just an animal.
0: Kalu animal aina made dariki kothu oka season and reason undadi.
1: Animal at least much better because animal has a reason and a season.
0: Kani ee manishiki no reason no season.
1: Man human being has no reason has no season.
0: Ekkada poyina kodunu swartham swartham swartham.
1: Everywhere wherever he moves about he is totally selfish.
0: Ee swartham vachinappude మనమంతా కూడాను ఒక పెద్ద మనుషులుగా తయారవుతున్నాము.
1: When once the selfishness steps into our life, we become totally different from the life of a human being.
0: అందరి ఎంత కూడాను ఈ క్యారెక్టర్ చాలా ముఖ్యమైనటువంటిది.
1: Therefore, the character is most important.
0: ఈ క్యారెక్టర్ కు సత్య ధర్మములే ప్రధానమైనటువంటి పునాదులు.
1: For this character, satya the truth, dharma the righteousness are the foundation.
0: ఈ రెండు కూడాను ఒకటైపోతాయి మరి.
1: Both of them, however, get unified.
0: సత్యం నాస్తి పరో ధర్మః.
1: There is no dharma beyond satya.
0: సత్యం అనే పునాది ప్రణయం.
1: Basing on the foundation of truth,
0: ధర్మం అనే భవనము నిలిచి ఉంది.
1: The building of dharma righteousness stands.
0: సత్యమే కూలిపోతే ధర్మం అనే పేరే కూడా ఉండదు.
1: When once the foundation satya is gone, the building dharma cannot continue to exist any longer.
0: కనుక ఈ సత్య ధర్మం రెండు కూడాను మానవులకు ప్రధానమైనటువంటి యొక్క అంగములు.
1: Therefore, the satya and dharma are most essential for the entire humanity.
0: సత్య ధర్మ ప్రేమం ఈ రెండు చేరినప్పుడే ప్రేమ బయలుదేరుతుంది.
1: When one satya and dharma are together, there is a place for prema or love. Without satya, dharma and prema, what for? By occupying exalted high positions in society.
0: Satya, dharma, prema, chantulu lekunna.
1: Without truth, dharma, love and peace.
0: Ee moolu lekunda gelipothe అసలు శాంతియే మనకు ఉండదు.
1: యూ విల్ నాట్ హ్యావ్ ద ట్రూ పీస్ ఇన్ ది ఇన్ ట్రూ స్పిరిట్ ఆఫ్ ద టర్మ్.
0: ఎవరినైనా అడగండి, నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు.
1: యూ ఆస్క్ ఎనీబడీ, ఎవ్రీవన్ స్టార్ట్స్ రెస్పాండింగ్ దిస్ వే, ఐ హ్యావ్ ఆల్ బట్ ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: ఆ పీస్ ఆఫ్ మైండ్ లేనటువంటి వాడికే ఇన్ని రకములైనటువంటి గుణములు.
1: ద పర్సన్ విదౌట్ పీస్ ఆఫ్ మైండ్ విల్ హ్యావ్ ఆల్ దీస్ ఈవిల్ క్వాలిటీస్.
0: నిజముగా ఆ పీస్ ఒకటి ఉంటుంటే ఎంతైనా మనం సుఖపడవచ్చు లోకంలో.
1: వెన్ వన్స్ యూఆర్ ఇన్ పీస్, వెన్ వన్స్ యూఆర్ పీస్ఫుల్, యూ కెన్ బి హ్యాపీ ప్రాస్పెరస్.
0: మనకు కష్టములే లేవు.
1: దేర్ బి నో డిఫికల్టీస్.
0: మానవుడు ఎంత పుణ్యాత్ముడు.
1: మ్యాన్ ఈస్ రియలీ మెరిటోరియస్.
0: అనేక పుణ్యములు చేసి అనేక సత్యధర్మములను ప్రకటించి తాను అంతటివాడు అయిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ పాస్ట్ మెరిట్స్, బికాస్ ఆఫ్ అబ్జర్వెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్, he is born as a human being today.
0: Aa rendu lekapothe vaadu manavude kaadu.
1: Without these two, he loses the very human quality.
0: Leka danavudaine kavachunu, leka animalaine kavachunu.
1: Either he becomes a demon or leads the life of an animal.
0: Ee rendu undinatattu vaade nijamaina manavudu.
1: Therefore, you can be a true human being if you have satya and dharma.
0: Manava.
1: There are three letters, ma, na, va.
0: Ma anaga prapancha vyamohamu.
1: Ma means attachment to the world.
0: Na anaga lekunda.
1: Na means without attachment.
0: Who means unnadu.
1: Va here means the one who lives without attachment to the world.
0: Attachment lekunda undinatuvanti vaade nijamainatuvanti manavudu.
1: A true human being, manava, is the one who has no attachment.
0: Manavudiga unnadu kaani attachment ante emiti? మీరేదో పెళ్లి చేసుకోవటం, పిల్లలు ఉండటం, కుటుంబాన్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా అటాచ్మెంట్ అంటారు.
1: హీ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్, నో డౌట్. బట్ వాట్ ఈస్ దట్ వీ అండర్స్టాండ్ బై దిస్ టర్మ్ అటాచ్మెంట్? గెటింగ్ మ్యారీడ్, హ్యావింగ్ చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, బ్రింగింగ్ దెమ్ అప్ ఇన్ లైఫ్.
0: ఆ యొక్క మనుష్య నేర్చుకున్నాడు ఇలాంటి అటాచ్మెంట్ చేతనే అశాంతిని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ టుడే బికాస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: తినుటకు తక్కువ లేదు.
1: Yes, enough of food to eat.
0: ఎంజాయ్ పడుటకు తక్కువ లేదు.
1: He has all sorts of enjoyment.
0: అన్ని పదార్థములు పుచ్చుకోవచ్చు.
1: He can acquire anything he desires.
0: ఎక్కడైనా తాను స్వేచ్ఛగా వెళ్ళవచ్చు.
1: He can move about freely anywhere.
0: కానీ శాంతి అనేటువంటి దాన్ని ఎక్కడ తెచ్చుకునేదానికి వీల్లేదు.
1: Yet it is not possible for man to get peace from anywhere.
0: ఆ పీస్ రావాలనుకుంటుంటే,
1: in order to acquire this peace,
0: ఈ కనిపించుకున్నటువంటి పీసెస్ అంతా కూడా పారవేయాలి.
1: వి షుడ్ త్రో అవుట్ ఆల్ దీస్ పీసెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్.
0: నీకు సుఖం లేదు.
1: యు ఆర్ నాట్ హ్యాపీ.
0: నీకు పీసులు కూడాను సుఖం లేదు.
1: అండ్ ద ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్ విత్ ఇన్ యూ నాట్ ద పీపుల్ అరౌండ్ యూ.
0: కనుక మనము నిజముగా ఏకాత్మలైపోయి అన్నిటి ఎందుకు కూడాను స్వేచ్ఛగా సంచరించాలి.
1: Therefore, we should have that one-pointedness that God is present in everyone and move about freely.
0: ఆ ఫ్రీ లేనప్పుడే మానవుడు బంధిగుట్టు అవుతాడు.
1: When once this freedom of oneness is lost, man is in bondage.
0: ఆ లస్ట్ వచ్చినప్పుడే లవ్ దూరం అయిపోతుంది.
1: And once there is lust, he is far from love.
0: గులాబీ మొగ్గలో ఒక గులాబీ పుష్పం ఉంటుంది.
1: And here in a bud, rose flower, a bud has got flower within.
0: Flower is love.
1: It is the flower of love.
0: అనగా చక్కని గుణములు, చక్కని ఆ నడవడికలు, చక్కని మార్గములను చూపుతుంది.
1: The flower symbolizes love, the righteous conduct, the good behavior, good manners, good thoughts and sentiments.
0: ఈ గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్ ఉండటం చేతనే వాడు మంచివాడు అవుతాడు.
1: యూ విల్ బి న్యాచురలీ గుడ్ ఇఫ్ యూ హావ్ గాట్ ది గుడ్ థాట్స్ అండ్ గుడ్ బిహేవియర్ టుగెదర్.
0: ఇవన్నీ కట్టుకునేటప్పటికీ ఇవంతా అటాచ్మెంట్ అవుతుంది.
1: బికాస్ వితౌట్ దీస్ థింగ్స్ యూ ఆర్ అటాచ్డ్.
0: డిటాచ్మెంట్ ఈజ్ సుఖం.
1: యూ విల్ హ్యావ్ ఆల్ హ్యాపీనెస్ ఇఫ్ యూ ఆర్ డిటాచ్డ్.
0: కనుక డిటాచ్ అంటే వాటిని లేకుండా చేసుకోవటం కాదు.
1: డిటాచ్మెంట్ డస్ నాట్ మీన్ డినయల్.
0: నీవు సర్వులకు సహాయం చేయి,
1: హెల్ప్ ఎవ్రీబడి,
0: కానీ బీదను చూస్తే జాలిపడు.
1: హ్యావ్ కైండ్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ద పూర్ అండ్ నీడీ.
0: ఇలాంటి కంపాషన్ అనగా ప్రేమ ఉండినప్పుడే మానవుడు మానవుడుగా అవుతాడు.
1: ఇఫ్ యూ హ్యావ్ లవ్ అండ్ కంపాషన్ యూ విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: శంకరాచార్య అన్నిటినీ జయించుతూ వచ్చాడు.
1: హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడి.
0: కానీ ఉత్తర దేశంలోకి వెళ్ళినప్పుడు,
1: when he visited the North India,
0: akkada oka doctor ni chusadu.
1: He met a doctor.
0: Aa doctor ku family tho unnadu.
1: And the doctor has got his family.
0: Appudu taanu Shankara tho vaadam cheyalani digadu.
1: And they were prepared to argue with Shankara.
0: Kaani argue chesinappudiki daniki evarane oka saachi undali kada, evaru jeyincharani.
1: But there should be one person who has to judge the winner.
0: Ade Mandala Mishra bharya.
1: And the judge happens to be the wife of Mandana Mishra.
0: Mandana Mishra nu Shankara tho jagadam aadinappudu,
1: when Mandana Mishra was ready to face Shankara,
0: evaru jayincharu, evaru jayinchaledu, evaru question ku sarina answer icharu, evaru ivaledu anetundi nirnayinchadaniki Ubhaya Bharati unnadu.
1: Ubhaya Bharati was the judge to decide the winner and to decide the one who gives accurate, correct answers to the questions put.
0: ఇప్పుడున్నటువంటి జడ్జెస్ ఎవ్వరు కూడా పనికే రారు.
1: The modern judges that you find today, they stand nowhere in front of Ubhaya Bharati.
0: వాళ్ళకు సత్యం అంటే ఏమిటో దేవుడు తెలియదు.
1: They do not know what truth is.
0: కానీ truth is God.
1: But truth is God.
0: ఆ దాన్ని తన మనసులో పెట్టుకుని Ubhaya Bharatini ఇవి సత్యం అంటే మనం చెప్పారు.
1: Ubhaya Bharati, having kept in her view the truth, she has decided to decide.
0: Shankara vare adigaru Mandana Mishrudi.
1: Shankara himself requested Mandana Mishra.
0: Mee bhari niku sachiga undochuna annadu.
1: Can your wife be a judge?
0: Satyaniki evaraithe emi bharya aina, talli aina, bidda aina, evaraina naaku sarvulu okateinu annadu.
1: To judge what is truth doesn't matter if one is a wife or father or husband, whosoever.
0: కనుక తప్పక ఉండవచ్చు అన్నారు.
1: He said, certainly she can be the judge.
0: ఆమె ఇద్దరికి మధ్యలో నిల్చుకుంది.
1: She stood in between the two contestants.
0: ఇద్దరు వేసే క్వశ్చన్స్ ఆన్సర్స్ రెండు వింటుంటాయి.
1: And each one started questioning the other and replying.
0: కట్టగలపటికి
1: ultimately
0: ఆ శంకరుడే జయము అన్నారు.
1: She decided that Shankara won.
0: మండల మిశ్రుడు ఫెయిల్ అయిపోయినాడు.
1: మండల మిశ్ర లాస్ట్ ఇన్ దిస్ ప్రాసెస్.
0: ఆ ప్రామిస్ లోపల మొట్టమొదట ఆమె చెప్పింది, నా మండల మిశ్రుడే గాని అయితే నా మండల మిశ్రుడిని జగత్కంత కూడాను ఒక శంకరుడు వారు చేస్తాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మండల మిశ్ర వాస్ టు విన్ హీ విల్ హ్యావ్ ఆల్ ద పాపులారిటీ లైక్ శంకర హిమ్సెల్ఫ్.
0: మండల మిశ్రుడే గారిని ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటాను.
1: అండ్ షీ ఫర్దర్ సెడ్ ఇఫ్ మండల మిశ్రా లూజెస్ దట్ షీ వుడ్ రిమైన్ యాజ్ అ సెలిబేట్ ఆర్ అ సన్యాసి రెనన్షియంట్.
0: వినింది.
1: And she was prepared to undertake that.
0: కట్టగలపటికి జయము శంకరు జయమంది.
1: Ultimately, Shankara won.
0: అప్పుడు ఆయన సన్యాసిత్వం తీసుకుంది.
1: And she started her life as a renunciant since then.
0: సన్యాసం అనగా సర్వ ఆశలు వదులుకోవటమే సన్యాసం.
1: సన్యాస రెనన్సియేషన్ మీనింగ్ గివింగ్ అప్ ఆల్ డిజైర్స్ అంబిషన్స్.
0: కనుక ఈ డిజైర్స్ ఉన్నంత వరకు వాడు సంసారి అవుతాడు.
1: సో లాంగ్ వన్ హ్యాజ్ ఎ డిజైర్ హీస్ ఎ సంసారి ఆర్ ఎ హౌస్ హోల్డర్.
0: సంసారి అయినప్పుడు అనేక మంది సంబంధం ఏర్పడుతుంది.
1: When once one is a householder, he will have contact with many people.
0: ఒక సన్ను కొడుకు కలిగినారంటే,
1: if he has a son,
0: ఆ సన్నుకు కోడలు వస్తుంది.
1: And then your son naturally will have the daughter-in-law.
0: తర్వాత ఆ సన్నుకు కోడలకు పిల్లలు అవుతారు.
1: And then your son and your daughter-in-law will have children in turn.
0: ఆ చిల్డ్రన్ కూడా ఎంతవరకు అవుతారు, ఎంతవరకు అయినా కావచ్చు.
1: The children naturally can grow further and further.
0: కనుక అది నాకు అక్కర్లేదు.
1: And that I don't want, she said.
0: Anduvalle sanyasam teeskunnani.
1: Therefore, this step of renunciation is accepted.
0: Aa sanyasam teeskuni oka nadiki ganga nadiki vellutunnadu ame shishyulato snanam cheyataniki.
1: And one day, being a renunciant, he was very close towards that river Ganges to have his bath.
0: Potu unte disukapaina oka sanyasi inta pedda munta patrikoni anaga kunda పిచ్చిమి తీసుకునేటువంటి కుండ, కుండ తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
1: ఆన్ ద వే హీ సా అనదర్ రెనన్షియంట్ రెస్టింగ్ హిస్ హెడ్ ఆన్ ఎ పాట్ విచ్ హీ యూజెస్ టు బెగ్ ఎవ్రీ డే.
0: ఈమె చూస్తూ శిష్యుడితో చెప్పింది.
1: అండ్ షీ టోల్డ్ ఆల్ ది అసోసియేట్స్ డిసైపుల్స్.
0: అంటే రాసుకోవటము పరమ సన్యాసి అని రాసుకున్నాడు పేరు.
1: హీ కాల్స్ హిమ్సెల్ఫ్ ద సుప్రీం రెనన్షియంట్.
0: అప్పుడు ఈమె చెప్పింది, పరమ సన్యాస పరమ సంసారియా.
1: అండ్ ఉభయ భారత్ ఇస్ సెడ్, ఆర్ యూ సుప్రీం రెనన్షియంట్ ఆర్ సుప్రీం హౌస్ హోల్డర్.
0: చెప్పేటప్పటికే తాను ఏం జవాబు చెప్పకుండా పడుకున్నాడు.
1: విదౌట్ ఎనీ రిప్లై హీ వాజ్ స్లీపింగ్.
0: శిష్యులారా, ఇదానికి ఒక ఆశ మాత్రమే కాదు, రెండు ఉన్నాయి.
1: అండ్ షీ సెడ్, డిసైపుల్స్ లుక్ హియర్, నాట్ ఓన్లీ వన్ డిజైర్, దేర్ ఆర్ టూ డిజైర్స్ హియర్
0: అని చెప్పిన అది విన్నాడు.
1: అండ్ దట్ మ్యాన్ హర్డ్ ఇట్.
0: సరే, మీరు స్నానం చేసి వచ్చేటప్పటికి
1: బై టైమ్ దే ఫినిష్ దేర్ బాత్ అండ్ వర్ రిటర్నింగ్
0: తల కింద ఉన్నటువంటి కుండ కొట్టేసేసేసారు.
1: అండ్ హీ టుక్ అవే దట్ పాట్ అండ్ బ్రోక్ ఇట్.
0: తర్వాత పారేసాడు ముక్కను.
1: అండ్ హీ త్రూ ది పీసెస్.
0: మీరు తెలుసుకున్నాడని ఈమె వచ్చేటప్పటికి తాను చక్కగా నిల్చుకొని, అమ్మా మీరెవరో మహనీయుడిగా ఉంటున్నారు, నా దోషం తగ్గు కనిపెట్టారు, కాబట్టి నాకు ఆశ నిరాశ రెండు కూడా ఉంటుండవు.
1: అండ్ దెన్ యాజ్ దే వర్ రిటర్నింగ్ హీ కుడ్ ఫైండ్ అవుట్ ఉభయ భారతి స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ సెడ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, యూ టాట్ మీ ఎ లెసన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ ఫర్దర్
0: అని చెప్పి ప్రామిస్ చేశాడు.
1: అండ్ హీ ప్రామిస్ టు కంటిన్యూ టు బి డిజైర్లెస్.
0: అప్పుడు ఉభయ భారతి చాలా సంతోషించింది.
1: దెన్ ఉభయ భారతి వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: ఆ ఉభయ భారతికి ఇతను ఎవరు, పూర్వ గురు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ ది గురు ఆఫ్ ఉభయ భారతి బిఫోర్.
0: అప్పుడు ఉభయ భారతి, నీవెంతటి గొప్పదానమ్మా.
1: ద మాస్టర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు ఫైండ్ ద హైట్స్ అటైన్డ్ బై ఉభయ
0: భారతి. ఆశలు ఉండకూడదు సన్యాసికి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ ట్రూ రినన్షియన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అంబిషన్ ఆర్ డిజైర్.
0: కనుక ఇతనికి ఉన్నాయి కాబట్టి ఆశలు, కనుక ఇతను సన్యాసానికి అర్హుడు కాదు.
1: Therefore, you cannot be renunciant if you have desires.
0: అప్పుడు ఆయన, అమ్మా నీవు నా శిష్యురాలు అయినప్పటికీ నీకు నేను నమస్కారం చేస్తాను.
1: Having been understood this way, and he said, though you are my disciple, I salute in all appreciation.
0: అప్పటి నుంచి వాడు సన్యాసం పూనుకున్నాడు.
1: And then he decided to be totally renunciant.
0: ఇట్లా సన్యాసి గారి, సంసారి గారి, పూజ్యుడు గారి, పూజ్యనీయుడు కాని ఎవరైనా సరియే ఇలాంటి దోషములు చేయకూడదు.
1: దేర్ఫోర్ లెట్ హిమ్ బి ఎ సెలిబ్రేట్ ఆర్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ ఎ రెక్లూజ్, వన్ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ దీస్ యాక్టివిటీస్. దేర్ఫోర్ యూ కెనాట్ బి రెనన్షియంట్ ఇఫ్ యూ హ్యావ్ డిజైర్స్.
0: అప్పుడు ఆయన, అమ్మా నీవు నా శిష్యురాలు అయినప్పటికీ నీకు నేను నమస్కారం చేస్తాను.
1: హ్యావింగ్

0: ఎదన్నట్టుగా కనిపిస్తారు.
1: బట్ టుడే పీపుల్ అపియర్ యాజ్ దో దే హావ్ గివెన్ అప్ ఆల్.
0: అన్ని విడిచినటువంటి వాడే అన్నింటినీ తీసుకుంటాడు.
1: ద వన్ హూ హాస్ గివెన్ అప్ ఆల్ వాంట్స్ టు ఎక్వైర్ ఆల్.
0: కనుక డిజైర్ చదువు పైన ఉన్నప్పుడు డిజైర్ ఒక్కటి మాత్రమే ఉండాలి.
1: యు షుడ్ హావ్ ఓన్లీ వన్ డిజైర్ యాజ్ యు స్టడీ.
0: ఆ డిజైర్ ఏమిటిది?
1: వాట్ ఈస్ ద డిజైర్?
0: బ్రహ్మచర్యం.
1: అండ్ ద డిజైర్ ఆఫ్ సెలిబసీ.
0: అట్టువాడే నిజమైనటువంటి యొక్క సన్యాసి.
1: అండ్ దట్ స్టేట్ ఆఫ్ సెలిబసీ స్పీక్స్ ఆఫ్ రెనన్సియేషన్.
0: స్వామి దగ్గర వచ్చినప్పుడు, స్వామి మాకు ఇండ్లు సంబంధాలు ఏమి మాకు వద్దు, మేము భక్తికి చూస్తున్నాము, మాకు ఏదైనా ముక్తినొచ్చే మార్గాన్ని చూపండి అంటారు.
1: పీపుల్ టెల్ భగవాన్, స్వామి వీ డోంట్ వాంట్ ఫ్యామిలీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్, వీ డోంట్ వాంట్ ఎనీ మనీ, వీ వాంట్ ఓన్లీ డివోషన్ టీచర్స్ సమ్ లిబరేషన్. దే ప్రే టు భగవాన్.
0: కానీ కంపౌండ్ దాటుతాయి, బయలుదేరుతాయని గుంపులు.
1: ద మూమెంట్ దే లీవ్ దిస్ కాంపౌండ్ క్యాంపస్ డిజైర్స్ విల్ ఫాలో దెమ్ ఇన్ సీక్వెన్స్.
0: కనుక ఈనాడు మానవుడి యందు స్థాన బలము, ధన బలము, పశు బలము, దైవ బలము, నాలుగు బలములు ఉంటున్నాయి.
1: Therefore, man has got all four forms of strength. The sthana bala, representing the place where you live. Dhana bala, the strength of money. And also strength of your physical body. The strength of your mind.
0: Kanuka, manamu sthana balamu kudanu chusukovali.
1: So we should also think of the place where we live.
0: Rama Lakshmana iddaru kudanu aranyamlo tirugutunnaru.
1: Rama Lakshmana were moving about in the forest.
0: Oka chettu kinda poi kucchunnadu Lakshmanudu.
1: Lakshmana sat under a tree.
0: అక్కడ నుంచి వచ్చాడు, చి నాకు ఈ స్థలమే నాకు లేదు అన్న, మనం వెళ్దాం అయోధ్యకు అన్నారు.
1: ఇమీడియట్లీ హీ గాట్ అప్ అండ్ సెడ్, ఓ బ్రదర్, వీ డోంట్ వాంట్ టు కంటిన్యూ టు బి హియర్ ఎనీ లాంగర్, లెట్ మీ గో, హీ సెడ్.
0: అన్నిటికీ విరోధమైపోయినాడు. రాముడు చెప్పినటువంటి మాట కూడా విరోధంగా మాట్లాడుతున్నాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ నెగేటింగ్ వాట్ ఎవర్ రామా సెడ్, సేయింగ్ నో టు హిమ్.
0: రామా నీ ఆజ్ఞను నేను వదిలేటువంటి వాడిని కాదు అని అక్కడ ప్రామిస్ చేసి. అండ్
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద బిగినింగ్ హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ స్ట్రిక్ట్లీ అడ్హియర్ టు ద కమాండ్ ఆఫ్ రామా.
0: ఏమి నువ్వు కమాండ్ చేసినా నేను దాన్ని జవదాటను అన్నాడు.
1: హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ విల్ నెవర్ డిజోబే ఎనీ ఆఫ్ ద కమాండ్మెంట్స్ గివెన్ టు హిమ్.
0: అప్పుడు సీత చెప్పింది.
1: దెన్ సీత సెడ్,
0: ఏమి లక్ష్మణుడు ఈ విధంగా మారిపోయాడే, ఎందుకోసము, నీకేమైనా చెప్పాడా అని సీతను ప్రశ్నించాడు రాముడు.
1: Sita was very much surprised because Lakshmana started denying, saying no to Rama. And she went on asking Rama, what happened to him? Why is he saying no to you now?
0: Rama digha arochan chesadu.
1: Rama thought over the matter.
0: Yochan chesi, idantha kudanu kevalamu, idiriginatuvanti rajyam.
1: And Rama said, this negation, this denial is because of this place. Because this place was visited by
0: Rakshasa
1: demon.
0: Rakshasa sanchinchinatuvanti pradesham idi.
1: This is a place where demons freely moved.
0: Kanuka aa stalam dekipoyinappudiki Rakshasa buddhulu vachayi atiki.
1: Because as Lakshmana was there on the spot, once upon moved by demons, he could have these thoughts of denial, rejection.
0: Tatchame Raman poyi.
1: Immediately Rama went.
0: Thammudainappudiki nenu namaskaram chesi.
1: Though he's a brother, younger brother, he saluted him.
0: Brother, manam ikkada veldamu, ikkada undalakaledu.
1: He said, brother, let's go, let's not stay any longer here.
0: Ikkada lekapothe inkoka adam undam.
1: If not here, we'll go somewhere else.
0: Ante kaani thi Ayodhya anetuvanti maatani palakaddu.
1: And don't speak of the past Ayodhya any longer.
0: Past is past.
1: Past is past.
0: Forget the past.
1: Forget the past.
0: Future is future.
1: Future is future uncertain.
0: మనం ప్రెజెంట్ లో ఉన్నాం.
1: లివ్ ఇన్ ద ప్రెజెంట్.
0: ప్రెజెంట్ ఈజ్ లవ్ ఇట్.
1: అండ్ ప్రెజెంట్ ఈజ్ ప్రెజెంట్ అండ్ యూ లవ్ ఇట్.
0: కనుక మనం పోదాం, పోండి.
1: సో లెట్స్ గో నౌ.
0: వెళ్ళినారు. వెళ్ళి ఇంకొక అడవి లోపల ఒక చెట్టు కింద కూర్చున్నాడు లక్ష్మణుడు.
1: అండ్ లక్ష్మణ సాట్ అండర్ ద ట్రీ అట్ ఎ డిఫరెంట్ ప్లేస్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: సీత రాముడు ఒక చోట ఉన్నారు.
1: సీత రామ సాట్ అట్ అనదర్ ప్లేస్.
0: తిరిగి పరిగెత్తిపోయి శ్రీ రాముడు యొక్క పాదముల పైన పెట్టాడు.
1: And Lakshmana ran and fell at the feet of Rama.
0: Anna, naaku teliyakunda eyo rakshasa gudamu naalo praveshinchi ninni vidhamaga kudanu dushinchindi.
1: In fact, I had to say no to you in the past because of the demonic qualities and temperament that have crept into my mind.
0: Ani cheppi kshaminchandi ani cheppi koraadu.
1: And he sought his pardon.

0: అప్పుడు రాముడు చాలా సంతోషించి
1: దెన్ రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్లీజ్
0: సీత నీకు ఏ విధంగా తెలిసింది ఈ యొక్క విషయము అన్నాడు.
1: అండ్ దెన్ సెడ్ సీత హౌ కుడ్ యు నో ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ లక్ష్మణ.
0: ఈ యొక్క దీంట్లోనే ఉన్నాను, నీ వెంట తిరిగేటువంటి వాడిని ఎలాంటి వాడు ఏమిటో కనుక్కోవాలని ఉన్నాను.
1: సీత సెడ్ సిన్స్ ఐఎమ్ విత్ యూ ఐల్ బి వాచ్ఫుల్ ఐ నో ది యాటిట్యూడ్ ఆఫ్ ద పర్సన్ లక్ష్మణ హూ ఇస్ ఫాలోయింగ్ యూ.
0: మనం ఏనాడైనా కూడా మనం ఇద్దరు కలిసి ఉండాలి.
1: ఎనీ డే వీ షుడ్ బి టుగెదర్.
0: కాబట్టి మన కలయికను చెడగొట్టుతున్నది రాక్షస కుటుంబం.
1: దేర్ఫోర్ ద డెమన్స్ ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద ఫ్రెండ్షిప్ ఇన్ ద టుగెదర్నెస్ ఆఫ్ బ్రదర్.
0: ఫ్రెండ్షిప్ గా ఉండినప్పటికీ వారిని త్యజించాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు గివ్ అప్ ద డెమోనిక్ టెంపరమెంట్ హౌఎవర్ క్లోజ్ యూ మే బి.
0: అప్పుడు రాముడు ఆనాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.
1: అండ్ సిన్స్ దెన్ రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ అబౌట్ ద ప్లేస్ వేర్ దే స్టే.
0: కనుక ఎవరి స్నేహమో వారి యొక్క గుణములే వీరిలో వస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ద ఫ్రెండ్షిప్ సో విల్ బి ద క్వాలిటీస్ దట్ యూ డెవలప్.
0: ఒక రాజు తన కుమారుని ప్రశ్నించాడు.
1: వన్ కింగ్ క్వశ్చన్ హిస్ సన్.
0: నాయన నీకేది ఇష్టము అన్నాడు.
1: యా సన్ వాట్ డు యూ వాంట్ వాట్ డు యూ లైక్.
0: నాకు ఇట్టి రాజ్యములు ఎన్నైనా కావాలా అన్నాడు.
1: The son replied, I want many kingdoms of this sort.
0: Chi, pommannadi aa talli.
1: And then said, what a shame it is, better you go.
0: Ilanti kumarudu naaku putte dalakante kumarudu lekunda untame chaala manchidi.
1: And he felt instead of having a son who is over ambitious, better I don't have a son at all.
0: Maaku kumarudu kavali kumarudu kavali ani andaru aashistuntaru.
1: Everyone wants to have a son.
0: Son, son, son, son.
1: Everyone wants to have a son, beget a son.
0: కానీ సన్ అనేటువంటి వాడు ఎట్టుండలా?
1: Son, how should he be?
0: తండ్రి యొక్క మంచి గుణములు బిడ్డలో ప్రవేశించాలి.
1: And the son should acquire all the noble qualities of the father.
0: కానీ ఇక్కడ నోబుల్ క్వాలిటీస్ ఎక్కడ లేదు.
1: Here there are no noble qualities at all here.
0: అలాంటి వాడిని సన్ గా పుట్టించుకొని ఏమి ప్రయోజనము?
1: What is the use in begetting having a son of that type?
0: కనుక వీడు చెడ్డ సంసారాలు చేస్తాడు.
1: Because he was in bad friendship.
0: ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నీవు అలాంటి వాడివే.
1: యాజ్ ఇస్ ది ఫ్రెండ్షిప్ సో యూ విల్ బి.
0: కనుక నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడివే.
1: యూ విల్ బి నేచురల్లీ బి ఇన్ అకార్డెన్స్ టు ద ఫ్రెండ్స్ యూ మూవ్ అమంగ్.
0: కనుక మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి.
1: సో జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అందరితోనూ మనం ఫ్రెండ్షిప్ గా ఉండొచ్చు.
1: యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: కానీ చెడ్డ గుణములు వచ్చినప్పుడు మనం దూరం కావాలి.
1: బట్ వెన్ వన్స్ యూ ఐడెంటిఫై బ్యాడ్ క్వాలిటీస్ యూ బీ అవే ఫ్రమ్ దెమ్.
0: ఈ విధంగా ఉండవాలని రామాయణం లోపల ఎన్నో కథలు రాశారు.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామాయణ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ అవుట్.
0: భార్య ఏ విధంగా చెప్పింది, భర్త ఏ విధంగా చెప్పాడు, తమ్ముడు ఏ విధంగా చెప్పాడు, ఎలాంటి బుద్ధులు బోధించాడు అని ఇలాంటి క్వశ్చన్స్ అంతా తాను తాను వేసుకొని దానికి తన జవాబు అంతా కూడా సీతనే అందించింది.
1: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ది హస్బెండ్, వాట్ ఈస్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద బ్రదర్, వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాదర్. And all these answers are very well known to Sita.
0: Sita anni rakamuga cheppindi.
1: Sita could answer, respond in every way.
0: Tandri aina sariye.
1: Let him be father.
0: Talli aina sariye.
1: Let him be the mother.
0: Bad friendship lo tirutunte chalam kuda nammavaddu.
1: Never have faith in that person who is in a bad company.
0: Appudu Ramu chala tappa satsangatte nissangattam nissangatte nirmohattam నిర్మోహత్వే నిర్మితం నిర్మలతత్వమే జీవన్ ముక్తి అన్నారు.
1: Therefore it is said out of good company you will have this detachment, out of this detachment you will have purity of love that would take you to liberation.
0: అని చెప్పేటప్పటికి ఆనాటి నుంచి కూడా రాములు ఎట్టి వారి ఫ్రెండ్షిప్ చేయటం లేదు.
1: Right from that time Rama was not in the company of anybody.
0: సత్సంగం అనేటువంటిది భగవంతుడే ఫాలో చేస్తూ వచ్చాడు.
1: Good company was sought after by God himself.
0: అటువంటి సత్సంగాన్ని ఈనాడు మనం సత్సంగాన్ని వదిలిపెడుతున్నాము.
1: Today we are not in the company of good people satsanga.
0: Bad సంఘంతో చేరిపోతున్నాము.
1: We are in the company of bad people.
0: అందుకోసమే కలియుగము కలహయుగము అన్నారు.
1: Therefore Kali age, this age of Kali is called Kalaha, the age of conflict.
0: కనుక మన సంఘము చేతనే మనం చెడిపోతున్నాం, కానీ మనలో దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ ఫాల్ట్ విత్ ఇన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద కంపెనీ.
0: తనలోని దోషములు తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: యు విల్ బి ట్రూ డివోటీ ఇఫ్ యు నో సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్స్.
0: అందువల్లనే ఆనాటి నుంచి కూడాను దుర్గుణములను దుస్సంగములను దూరం చేస్తూ వచ్చారు.
1: Therefore people got rid of all the bad company and bad thoughts.
0: ఈనాడు బ్యాడ్ బుక్స్ ఎక్కువైపోయినాయి.
1: And today we find many many bad books.
0: మన దోషాన్ని పెంచేటువంటి అయిపోయినాయి, కానీ దోషాన్ని నిర్మూలన చేసేటువంటి విధేయం.
1: All the bad books which are present available today will increase our bad qualities.
0: మీరు చూచారో లేదో,
1: whether you have noticed or not,
0: మన పిల్లలకు సండే వచ్చినా ఇంకేమైనా హాలిడేస్ వచ్చినా మొట్టమొదట ఎక్కడ పోతారు? లైబ్రరీకి పోతారు.
1: Our students, either Sunday or other holiday, first they go to the library straight.
0: లైబ్రరీకి పోతారు, ఇట్లాంటి బ్యాడ్ బుక్స్ ఎక్కడ ఉన్నాయని చక్కగా వెతుకుతారు.
1: What do they do? They'll be searching for bad books where they are.
0: Bad novels.
1: Bad novels.
0: చూచి చూచి ఏమిటా వీడియో గొప్ప ఏదో పుస్తకాలంతా వెతుకుతున్నాడు, ఏం వెతుకుతున్నాడు అని చూస్తే కట్టగడపటికి ఏదో పిచ్చి పుస్తకాలు.
1: When one starts wondering what is that he is searching for, ultimately he will come to know that he is in search of some cheap literature.
0: ఇట్లా ఈనాటి చదువులంతా కూడాను అలాంటి బ్యాడ్ బుక్స్ అంతా చదువుతున్నారు.
1: Today you find educated people going through bad books.
0: ఆ బ్యాడ్ బుక్స్ చాలా అడ్వర్టైజ్డ్ అవుతుంటుంది.
1: And this bad books, bad literature has got most of the advertisement.
0: అంతే కాని వాళ్ళకి నిజంగా ఈ కథలు మంచివే కాదు, ఇది పిల్లలకు అందించకూడదు అనేటువంటి విచారణే ఉండదు.
1: People do not think of this factor that such things should not be passed on to the youth of this country.
0: కనుక మనకు యూత్ వల్ల మన ఫ్రెండ్షిప్ వల్ల మనం చెడుతున్నామే కానీ మనం ఎవరు ఏ దేవుడు కూడా మనం చెప్పడానికి వీలు కాదు.
1: We are spoiling ourselves because of the bad company and the bad literature, the cheap books available around.
0: దేవుని ఆత్మవిచారం చేయకుండా ఉండేంత వరకు ఇలాంటి బ్యాడ్ సంఘమే మనకు ఉంటుంటుంది.
1: So long you don't get into this field of self-inquiry, you are bound to be in bad company.
0: వాళ్ళ మాటలు చూస్తే చాలా స్వీట్గా ఉంటాయి.
1: Their words are so sweet apparently.
0: కాని వాళ్ళ యొక్క నడత చూస్తే చాలా బ్యాడ్గా ఉంటుంది.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ కాండక్ట్ ఈస్ జస్ట్ ఆన్ ద కాంట్రరీ.
0: కనుక కాండక్ట్ చాలా ముఖ్యంగా ఉండండి.
1: సో కాండక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: అది మంచిగా ఉంటున్నప్పుడు నీవు మంచి మార్గంలోనే బయలుదేరుతావు.
1: వెన్ వన్స్ ది కాండక్ట్ ఈస్ గుడ్, యువర్ పాత్ ఆఫ్ లైఫ్ ఈస్ బౌండ్ టు బి గుడ్.
0: కనుక మనం మంచి సంఘాన్ని చేరాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: నీవు జీతాలు వస్తాయని చెప్పని పెద్ద పెద్ద క్లాసెస్ కట్ట కట్టుకుని పాస్ చేసే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ అక్వైరింగ్ హై డిగ్రీస్ ఎక్స్పెక్టింగ్ హై పే ప్యాకెట్.
0: కానీ ఇలాంటి డబ్బు ఎంతకాలం మనకు పనికి వస్తుంది?
1: సచ్ సార్ట్ ఆఫ్ మనీ హౌ లాంగ్ విల్ ఇట్ బి ఆఫ్ హెల్ప్ టు యూ?
0: ఈ బ్యాడ్ సంపాదించినటువంటి యొక్క డబ్బు బ్యాడ్ మార్గాన్ని చూస్తుంది.
1: ద మనీ దుడ్ యూ గెట్ బై బ్యాడ్ మీన్స్ విల్ బి యూస్డ్ ఫార్ బ్యాడ్ పర్పసెస్.
0: భావం తద్భవతి.
1: As is the feeling, so will be the experience.
0: Kanuka manam manchi pustakam hrudayaniki nachinatvanti teeskovali.
1: Therefore we should accept it that which is acceptable, which is respectable.
0: Kani meer chustaru par library lo cheppudu em techadu ani cheppi chustaru.
1: As you watch, what is it bringing back from the library?
0: Alanti bad vaadu e maatramu je pustakalani kuda chepparu.
1: Such bad person will not speak any good word.
0: Kani aa బ్యాడ్ పుస్తకం లోపల పెట్టుకుని పైన మాత్రం కవర్ వేస్తారు.
1: అండ్ హీ విల్ కీప్ దీస్ బ్యాడ్ బుక్స్ ఇన్ సీక్రసీ, మెయింటైన్ దెమ్ సీక్రెట్లీ.
0: లోపల తీసి చూస్తే అంత బ్యాడ్ ఫోటోస్.
1: వెన్ వన్స్ యూ ఓపెన్ ద బుక్ యూ విల్ సీ
0: బ్యాడ్ మ్యాటర్స్,
1: ఆల్ బ్యాడ్ మెటీరియల్.
0: కనుక చాలా పిల్లలతో చాలా ఈనాడు చాలా ఒక పోట్లాడినట్టుగా పోట్లాడాలి.
1: Therefore today you have to be cautioned against such bad habits.
0: ఏ పిల్లవాడిని కూడా నమ్మడానికి వీల్లేదు.
1: We are not able to go by any student.
0: వాళ్ళు మన దగ్గర స్వీట్గా మాట్లాడతారు.
1: They talk to you very sweetly.
0: కానీ చేసేదంతా కూడా పాయిజన్ గా చేస్తారు.
1: But all their actions are poisonous.
0: కనుక యాక్షన్ మనకు కావాలి.
1: So action is important.
0: పూర్వము గురువుల దగ్గర శిష్యులు ఉండేటువంటి వారు.
1: In the earlier days there were disciples in the company of the preceptor.
0: కానీ డిసైపుల్ను మంచిగా మార్చాలని గురువులు ఎంత మంచితనంతో ఉండినప్పటికీ వాడు చెడ్డవాడుగానే తయారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్ట్రెన్యూస్ ఎఫర్ట్స్ బై ది ప్రిసెప్టర్ ద డిసైపుల్ కంటిన్యూస్ టు రిమైన్ వాట్ హీ హాస్ బీన్ ఆల్ త్రూ.
0: గురువులను కాల్తో అంటారు.
1: దే విల్ జస్ట్ కిక్ దేర్ టీచర్స్.
0: అన్నం పెట్టిన వారిని దోషం పెడతారు.
1: దే బిట్రే ద పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మెయింటెన్.

0: ఎలిమెంట్స్ ఆఫ్ లైఫ్.
1: నీ కూడిబెట్టిన వాడిని కూలదోస్తాడు.
0: దే బికమ్ ఏ చీటా, ఏ చీట్, హిపోక్రటిక్.
1: ఇలాంటి గుణాలు నేర్చుకున్నారు కానీ మరి టీచర్ అంటే ఎవరు? నా గురువే కదా. గురువు అంటే ఏ విధంగా ఉంటుంటుంది? మనకు విద్యను బోధించి అక్షరాన్ని స్వీకరించి అనేక రకములుగా మనల్ని ఉద్ధారం చేసినటువంటి వాడు గురువు.
0: హూ ఇస్ ఎ టీచర్? ద టీచర్ ఇస్ ద వన్ హూ టాట్ యు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్ఫబెట్స్, ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ద అక్విజిషన్ ఆఫ్ ద నాలెడ్జ్, ద గుడ్ అండ్ ఎవ్రీథింగ్ దట్స్ నోబుల్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: సద్గుణములు,
0: వర్చ్యూస్,
1: సద్బుద్ధి,
0: గుడ్ ఇంటెలెక్ట్,
1: సత్యనీతి,
0: ద ట్రూత్,
1: భక్తి,
0: డివోషన్
1: కలిగిన వాడే.
0: The one with these qualities,
1: vidyarthi,
0: he is a student indeed.
1: Alanti gunamulu untundalla,
0: such qualities should be there among students.
1: Appude athu student ani cheppe kavutundi.
0: Then only we can call him a true student.
1: Kaani cheppi daniki viruddhamainatuvanti panulu chesinappudu vaadu stupid antaru.
0: But if one behaves just the opposite direction, he behaves, his actions are contrary to what he said, he is not a student but a stupid.
1: కనుక ఇలాంటి స్టూపిడ్స్ మనం చేరకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ జాయిన్ ది కంపెనీ ఆఫ్ సచ్ స్టూపిడ్స్.
1: పోనీ వారి స్టూపిడ్ అని కూడా నువ్వు చెప్పకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ కాల్ హిమ్ ఏ స్టూపిడ్ దో హీ ఈజ్.
1: వారితో మంచి వద్దు, చెడ్డ వద్దు.
0: డోంట్ బాదర్ అబౌట్ హిస్ క్వాలిటీస్.
1: కనుక వారిని వారిగానే పెట్టి నీవు నీవుగానే మెలగు.
0: లీవ్ దెమ్ అలోన్ అండ్ యూ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: అప్పుడు నీవు చాలా బాగుపడతావు.
0: దెన్ ఓన్లీ యూ విల్ ప్రోగ్రెస్.
1: నీ యొక్క గుణములు అందరు కూడా జగత్తంతా మెచ్చుకుంటుంది.
0: అండ్ ఆల్ యువర్ నోబుల్ క్వాలిటీస్ విల్ విన్ ది అప్రిసియేషన్ ఆఫ్ ఎవ్రీబడి.
1: కనుక అందరినీ మనం ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ ఆల్.
1: ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క చదువు.
0: ఇన్ఫాక్ట్ లవ్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్.
1: నిజంగా మానవులకి ఆ ప్రేమను పెంచేటువంటి యొక్క విధానమును బోధించినటువంటి వాడే నిజమైన గురువు.
0: హీఈస్ ఎ ట్రూ టీచర్. ఇఫ్ హీ టీచెస్ love, the process of acquisition of love.
1: ఇలాంటి టీచర్స్ ఇలాంటి ఎంతో మంది ఉన్నారు పూర్వం.
0: ఇన్ ద ఎర్లియర్ టైమ్స్ దేర్ ఆర్ మెనీ మెనీ టీచర్స్ ఆఫ్ దిస్ సార్ట్.
1: నాలుగింట్లు బిచ్చిపెట్టి తెచ్చేసి ఆ పిల్లవాడికి పెట్టి తాను భుజించే అడుకునేటువంటి వాడు.
0: దే విల్ ఫీడ్ దేర్ స్టూడెంట్స్, దే విల్ బెగ్ ఫర్ దెమ్, దే మెయింటైన్ దేర్ లైఫ్ అండ్ టీచ్ దెమ్.
1: అప్పుడు రెండు విధాలు కూడా ఆత్మతత్వం ఉన్నదనేటువంటి సత్యము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: ఇన్ బోత్ ది వేస్ they know the spirit atma.
1: Atma anni manchi chestundi kani chedda cheyadu.
0: The atma is the spirit, acts in the decent way, it symbolizes goodness.
1: Kanuka atti pavitramainatundi atmanu atma vishwasam lekunda chestunnaru.
0: And we don't have faith, atma vishwasa, on atma the spirit.
1: Ee naadu manchi pillalu kavali.
0: Today we need good students.
1: అందుకోసమని నేను ఈ విద్యాలయములంతా స్థాపించాను.
0: For this reason, to have good students, Bhagavan started universities and colleges.
1: మా లైబ్రరీలో చూస్తే ఏ ఒక్కటి కూడా చెడ్డ పుస్తకాలు ఉండవు.
0: If you visit our library of our university, you don't find single bad book.
1: టీచర్స్ చెప్పినా కూడాను పిల్లలు వినరు.
0: Even if they are told by teachers, students are not prepared to hear.
1: అలాంటి బ్యాడ్ పాత్ర పోవడానికి ఇష్టం ఉండదు.
0: స్టూడెంట్స్ విల్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
1: ఎక్కడైనా లీవుల్లో తల్లిదండ్రులకి ఇంటికి పోతే అక్కడ కొంతకాలం కూడా ఉండరు.
0: When they go home, they don't stay there at least for some time.
1: తల్లి చెప్తుంటారు.
0: The mother starts telling him,
1: నాయనా, నీవు ఒక సంవత్సరం అంతా కూడా నువ్వు బృందావనంలో ఉన్నావు, నీవు ఒక సంవత్సరం అంతా కూడా పుట్టుమతిలో ఉంటున్నావు, ఏమి కొంతమైన కూరగాయలు కూడా కొంచెం మార్చవే నువ్వు అంటుంటారు.
0: The mother starts telling his son, my dear son, you have been staying there in Puttaparthi, you have been staying there in Vrindavan for the last 1 year. How is that you don't relish other varieties of preparations I make here at home?
1: అప్పుడు నిలబడి తానే చెప్తుంటాడు తల్లి, మీరు కూడా తినకూడదు.
0: The boy will get up and say, mother, it's not proper for you on your part to eat.
1: Rajoguna sambandhamainatvanti.
0: All that you eat will make you passionate or rajasic.
1: Tindi etti gado dariki tippala lantivi.
0: As is the food, so is the head and the problem to follow.
1: Ee food head rendu cheyatappudike gaadu marchipothadu.
0: And when once the food and head go in this wrong direction, you forget God.
1: Kanuka ee vidhamainatvanti food ni kuda meeru marchukandi.
0: Therefore, never change your food dietary habits.
1: ఆకుకూరలు తినండి బాగా మంచిగా.
0: And eat vegetables, green leaves.
1: కూరగాయలు తినండి.
0: Eat these vegetables, green leaves.
1: అంతేగాని ఈ పిచ్చి పిచ్చి ఆహారం అంతా మనం భుజించకూడదు.
0: డోంట్ ఈట్ ది అదర్ స్టఫ్ ద బ్యాడ్ ఫుడ్.
1: కనుక ఈ విధంగా మీరు పెరిగినప్పుడే మీరు మంచి వారు అవుతారు.
0: అండ్ వన్స్ యూ హ్యావ్ దీస్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ నేచురల్లీ విల్ బి గుడ్.
1: ఇప్పుడు బయట తట్టిపోతే అయ్యో సత్యసాయి హాస్టల్ లోపల చేరిన పిల్లలు చాలా మంచివారప్ప అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.
0: When once you go, you'll be noticing everybody praising you because you are students of Sri Satya Sai Hostel.
1: వాళ్ళు ఏమైనా ఇలాంటి తప్పు మార్గం ఏమైనా పట్టిందంటే వాళ్ళే బుద్ధి చెప్తారు.
0: Supposing if they act in a perverted way, they will teach him a lesson.
1: అయ్యా నువ్వు సత్య సాయి హాస్టల్ లో ఉంటున్నావు, నువ్వు ఇలా తినవచ్చునా?
0: You are from Sri Satya Sai Hostel. Can you eat this stuff? They will ask him.
1: మంచిది కాదు.
0: Is not proper, not
1: good.
0: Give up that habit.
1: అని బుద్ధి చెప్తారు.
0: They will teach him a lesson then there itself.
1: కాబట్టి ఇతరులతో బుద్ధి చెప్పించుకునేటువంటి ఒక గుణం మనలో ఉండాలి, గాని బుద్ధి చెప్పేటువంటి విషయము మనలో ఉండకూడదు.
0: Therefore, teach others. Never give scope to be taught.
1: కానీ చాలా వరకు ఇంతకుముందు మంచి భక్తిగా శ్రద్ధగా వచ్చేటువంటి వారు కూడాను,
0: many people with devotion and forbearance,
1: బయటికి పోయిన తర్వాత చాలా బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నారు.
0: When once they go, they transform into bad people.
1: అందువల్ల కొద్ది మంది మాత్రమే ఎట్టుకుంటున్నారు, మిగతా వాళ్ళంతా మంచి పిల్లలు.
0: Only such people are very few, but most of the majority are very, very good people.
1: కానీ ఈనాడు మన యొక్క హాస్టల్లో చేరిన వాళ్ళు కాని కాలేజీలో చేరిన వాళ్ళు కాని మంచి పిల్లలు.
0: స్టూడెంట్స్ ఇన్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఇన్ అవర్ హాస్టల్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్.
1: ఇలాంటి స్టూడెంట్స్ ఇంతకు పూర్వంకు మాకు చిక్కలేదు.
0: అండ్ సచ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఎర్లియర్.
1: కనుక ఈనాటి నుండి మా స్టూడెంట్స్ మంచి గుణములు కలిగి ఇతరులకు బోధించేటట్టుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Bhagavan brings his divine discourse to a close by wishing that students of Sri Satya Sai colleges and students of Satya Sai University, by strict observance of the rules and proper conduct in life, that they will be ideal to the rest of the community in this world.
2: You were listening to excerpts from the benedictory address delivered by the Divine Chancellor Bhagwan Baba on 22nd November 2005 in Prashanthi Nilayam. Swami exhorted everyone to develop association with pious and noble people and cultivate good qualities. Thank you from Radio Sai. Sai Ram.

0: మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన. మీరందరూ పరులు కాదు, పరమాత్ములే.
1: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. ఇట్ ఈస్ ది ఇండివిజువల్ కాన్షియస్ అండ్ సూపర్ విచ్ ఆర్ ఎటర్నల్. యు ఆర్ నాట్ సింప్లీ హ్యూమన్, యు ఆర్ ఎసెన్షియలీ డివైన్.
0: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
1: దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ దట్ హెస్ గివెన్ బర్త్ టు నోబుల్ పీపుల్ హు ఆర్ ఐడియల్స్ టు ఎన్ ది హోల్ ఆఫ్ ది వరల్డ్.
0: అనాధికారం నుండి అనేక మంది మహర్షులు భారతదేశంలో రామతత్వంను ప్రచార ప్రబోధం చేసి కాలము గడిపి కీర్తిని గురించున్నారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ అండ్ ద సీయర్స్ హ్యావ్ కంపోజ్డ్ హ్యావ్ బిన్ షేరింగ్ ద స్టోరీ అండ్ ద హిస్టరీ ఆఫ్ రామాయణ అండ్ రిడీమ్ దేర్ లైఫ్స్.
0: రామాయణం జరిగి త్రేతాయుగములో.
1: రామాయణ బిలాంగ్స్ దట్ ఏజ్ త్రేతాయుగ.
0: అనేక వేల సంవత్సరముల క్రిందట.
1: ఇట్ హ్యాపెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కానీ అప్పటి రామాయణము ఇప్పటికి కూడాను ఏ పిల్లలు చూసినా ఏ పెద్దలు చూసినా చింతిస్తూ ఉంటారు, రామ రామ రామ అని. ప్రతి గ్రామమునందును ప్రతి పల్లెయందు కూడాను రామమందిరం కట్టుకొని వారు ఆనందంతో ఈ రామనామ స్మరణ చేస్తుంటారు.
1: దో రామాయణ belong to that age thousands of years ago, yet Rama's name is sung, is heard in every hamlet, in every village, right from tiny tot to an elderly man will be repeating his matchless holy name.
0: ఈ నామమును మర్చినప్పటికీ రామనామమును ఎవ్వరు కూడా పిల్లవాడు మొదలుకొని పెద్దవాడి వరకు కూడా మరవలేదు, మరవరు.
1: One might even forget any other name but not the name of Rama. Maybe young or old.
0: Bichigaadu madakuni koti sirunadukunu kashtamachinappudu rama ani aa vidhamainatundi edo oka nepamto rama naamalanni tarustu untaru.
1: Right from a beggar to a millionaire, in times of difficulties they repeat Rama's name and thus think of him quite often.
0: Rama naamam tarchinatundi oka bharatiyudu gaani రామనామమును స్మరించినటువంటి భారతీయుడు గాని ఎక్కడ కూడా కనిపించడు.
1: యు డు నాట్ కమ్ అక్రాస్ ఎనీ భారతీయ ది ఇన్హాబిటెంట్ ఆఫ్ దిస్ భారత్ హూ డస్ నాట్ చాంట్ హిస్ నేమ్, హూ డస్ నాట్ రిపీట్ హిస్ నేమ్.
0: అనేక మహర్షులు దీనిని తపస్సు చేసి కొన్ని రకములైనటువంటి ఒక దీక్షలను పూని తద్వారా ప్రపంచమునకు ఈ రామనామాన్ని ప్రచురింపచేశారు.
1: The sages have undertaken penance and they have determined to publicize, to spread the name of Rama all the world over.
0: Yemuga Ramudu tana namani smarinchamani eppudu kuda cheppadu.
1: In fact, Rama never said that one should think of his name or repeat his name.
0: Mamai vamso jeevaloke jeevabhuta sanatan. Meerandaru kudanu naa swarupule.
1: In fact, he said, declared, that you are the very personification, embodiment of his own divinity.
0: Dharmamu pratyekamainatundi oka pradeshamulo nilabettaledu.
1: Dharma cannot be held at a specific place.
0: Andariyandu unnadi dharmam okkate.
1: The same dharma is present in everyone.
0: Ee dharmamu satyam anetundi mooladharam nundi puttinatundi.
1: This dharma has taken its origin from the very foundation of satya or truth.
0: Satyam nasti paro dharma. Satyame lekapothe dharmame ledu.
1: When there is no truth or satya, there is no scope for dharma to exist.
0: Kanuka ramulu bodhinchinatvanti bodhanlo motta motta manam satyanni patinchali.
1: Therefore, the first teaching of Rama is to speak truth, observe the path of truth.
0: ఏది చెప్పుదో దాన్ని చేయాలి.
1: What is said must be acted upon.
0: చెప్పినది ఒకటి చేయదు మరొకటి అనేప్పుడు అది అధర్మంగా మారిపోతుంది.
1: It is unrighteous when what is said is at variance with what is done.
0: కనుక చెప్పినట్టు చేయటమే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము.
1: Therefore, the human responsibility lies in acting in accordance to what he says.
0: కాని ఈ చెప్పినటువంటి యొక్క పదములు పూర్వము విచారించి చక్కగా ముందు వెనుక యోచించి ఇది సరియైనదా కాదా అనేటువంటి యొక్క సత్యాన్ని దృఢం చేసుకుని తదుపరి చెప్పాలి.
1: In fact, one has to utter or spell out, after deep thinking of its possibility, pro and cons of the statement.
0: కనుక రాముడు చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి సత్యము పాటించాలి.
1: Rama's main teaching centers around this, speak truth.
0: సత్యాన్ని ఆధారం చేసుకుని ధర్మమును మనము పోషించుకోవాలి.
1: Basing on truth, one has to sustain dharma.
0: తారతీతి ధర్మ మనం ధరించినటువంటి ఒక ఇది ధర్మమే.
1: That which is put on dharayati is dharma, acted upon is dharma.
0: Dharma ante emti? Danam cheyatamu, dharmam cheyatamu, nityam pettamu, annam pettamu, ilantivi kadu dharmam.
1: Dharma does not mean act of charity or giving alms or serving the poor.
0: Dharma anaga hrudayam nundi aavirbhavinchadu.
1: Dharma should originate of one's own heart.
0: Ee dharmam anetundi హృదయం నుంచి అవతరించినటువంటి ధర్మమును మనస్ఫూర్తిగా ఎదురారా చేయాలి.
1: Therefore, the dharma that finds its origin in one's own heart must be translated into action through hands.
0: కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: Therefore, it is said, he is truly a noble one who observes this harmony of thought, word and deed.
0: నేను మానవుడి మానవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ మానవుడు ఎప్పుడు నీ మానవుడుతావు? మనస్సేకం వచస్సేకం కర్మనేకం మహాత్మనం, అప్పుడు నీవు మహాత్ముడైపోతావు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఏ హ్యూమన్ బీయింగ్, వెన్ ఇస్ ఇట్ పాసిబుల్? వెన్ కెన్ దట్ బి ఎ ట్రూ క్లెయిమ్? వేర్ దెర్ ఇస్ యూనిఫార్మిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ మేక్స్ యూ ఆ
0: మూడింటి యొక్క ఏకత్వాన్ని ధరించినటువంటి వాడు రాముడు.
1: Rama observed the unity of all the three, thought, word and deed.
0: Manas anyat, vachas anyat, karma anyat, duratmanam. Atane Ravanudu.
1: Ravana, the wicked man, always exhibited the thought, word and deed which are in utter disharmony.
0: Kanuka, ee satya dharmamulaku, satyani asatyamulaku, madhya madhya, ee vidhamaitpiti yuddhamulu jarugutuntayi.
1: Therefore, the Satya and Dharma naturally face the obstacles on their way.
0: Satyam Ramalu.
1: Rama represents Satya.
0: Asatyam palikinatuvadu vadu Ravanudu.
1: Ravana symbolizes asatya, untruth.
0: Satyam nasti paro dharma. Danikatte minchinatuvanti dharma marokati ledu.
1: There is no other dharma beyond truth.
0: Kanuka manamu సత్యాన్ని ఏ చిన్న విషయమైన సత్యం పలకాలి.
1: Therefore, in any small matter, be that so simple, yet we should adhere to truth.
0: ఏదో తప్పించుకుని పోయే నిమిత్తమై మనం అసత్యాన్ని ఆడకూడదు.
1: In order to escape, you should never utter a lie.
0: సృష్టి ఎంత కూడా సత్యం నుండియే పుట్టినటువంటిది.
1: The entire creation has emanated out of this truth.
0: కనుక ఈ పునాది కదిలినదా సర్వము ప్రపంచమే కదిలిపోతుంది.
1: When once this foundation is shaken, the entire cosmos is shaken by and large.
0: ఈనాటి మానవులంతా కూడాను పడే అవస్థలకు పడే కష్టములకు పడే బాధలకు కారణమంతా కూడాను ఇదియే.
1: This is the reason for all the anxieties, worries and the problems that the humanity has been facing today.
0: ఈ అసత్యములు ఆడటం చేతనే మానవుడు ఇన్ని అపమార్గములను పడుతున్నాడు.
1: Because of this falsehood, man is put to humiliation.
0: ఇన్ని అన్యాయములు చేయటం చేతనే వాడు అపకీర్తిని పొందుతున్నాడు.
1: Because of injustice, he is put to disrepute.
0: కనుక మనము అసత్యం ఆడకూడదు.
1: Therefore, we should never utter a lie.
0: అలసి మాడితే మనము క్రమేణా మనము అప్రమాణం పోతాము.
1: When once we speak untruth or a lie, we lose our standard, the quality of life.
0: మనం సత్యమనే పలకాలి.
1: We should speak truth always.
0: సత్యం అనేటువంటిది చాలా చిన్న పదము.
1: సత్య is a very simple small word.
0: సత్య
1: సత్య
0: సత్ అదే ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది.
1: సత్ విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్ పర్మనెంట్
0: చూసా. సత్ అనేటువంటిది చాలా శాశ్వతమైనటువంటిది.
1: సత్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ పర్మనెంట్
0: దానికి మార్పు ఏమాత్రము లేదు.
1: ఇట్ ఈస్ చేంజ్ లెస్ వాట్స్ ఎవర్.
0: అటువంటి సత్యమును మనం మార్పు చేసుకుంటూ రావటం చేత మనలో కూడా మార్పు కలుగుతూ ఉండాలి.
1: బికాస్ వీ గో ఆన్ చేంజింగ్ దిస్ చేంజ్ లెస్ ట్రూత్ దాట్ ఈస్ ద కాజ్ ఫర్ చేంజెస్ విద్ ఇన్ అస్.
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీరు చాలా చిన్నవారు.
1: యూఆర్ సో యంగ్.
0: ఇప్పటి నుంచి మీరు ఈ సత్యమును పాటిస్తూ వచ్చేప్పుడు తప్పక మీరందరూ కూడా దేశానికి ఆదర్శప్రాయులు కాగలరు.
1: టు అబ్జర్వ్ ట్రూత్ రైట్ ఫ్రమ్ దిస్ డే సో దట్ విల్ బి ఐడియల్స్ టు ది హోల్ ఆఫ్ ది కంట్రీ.
0: ఏది సత్యం?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: భగవత్ వాక్యమే సత్యం.
1: ద పాత్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూత్.
0: కనుకనే మీరు సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మీరు పలుకుతూ వచ్చినప్పుడు ఇది ఎంతైనా కూడాను సత్యంగా నాటుకొని పోతుంది.
1: When once you offer all your actions so as to be pleasing unto God, everything will be transformed into truth.
0: మన నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి భావము కూడాను సత్యం యొక్క ప్రతిబింబమే.
1: All the feelings that arise within us are the reflections of that truth within.
0: కానీ నారుకుపైన వచ్చిన తర్వాత దాన్ని అసత్యంగా మనం మారుస్తుంటాం.
1: But when once the truth finds its place on the tongue, it gets changed.
0: కనుకనే టంగ్ అనేటువంటిది ఒక సెన్స్.
1: Therefore, tongue is a sense.
0: ఈ సెన్సెస్ తోనే మనం చాలా మార్పు చెందుతున్నాం.
1: We change because of these senses.
0: ఈ సెన్సెస్ అనేటువంటిది అన్ని విధాల కూడా పాపములకు పుణ్యములకు అన్నిటికీ కారణము.
1: Senses are responsible for all actions, merits and sins.
0: ఈ సెన్సెస్ ఎక్కడ ఉన్నది?
1: Where are these senses?
0: సర్వత్రా ఉన్నది.
1: In fact, they are spread all over.
0: భూమాకాశమునకు నిండి ఉన్నది.
1: It is full right from this earth to the space.
0: ఈ పంచభూతములు తప్ప మరొక భూతం ఆరోది ఎక్కడ కూడా కనపడలేదు.
1: You find only 5 elements. You do not find 6th element anywhere.
0: కనుకనే ఉన్నది 5.
1: Only 5 are present.
0: అవే మానవుని అందు కూడాను సూక్ష్మరూపం ధరించినవి.
1: The 5 elements are present in a subtle form within the human body.
0: ఈ హ్యూమన్ బాడీ లోపల ఉన్నటువంటి యొక్క సత్యమును మనం చక్కగా తెలుసుకుని దానిని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
1: Therefore, the truth which is present within the human body has got to be developed and fostered and practiced.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: అహింస
1: అండ్ అహింస.
0: సత్యము అనేటువంటిది
1: ద ట్రూత్
0: దారిని చూపుతుంది. దారిని చూపుతుంది.
1: ఇట్ షోస్ ద డైరెక్షన్.
0: ధర్మము అనేటువంటిది దానిని అనుసరిస్తుంది.
1: ధర్మ ఫాలోస్ ఇట్.
0: ప్రేమ అనేటువంటిది దాని యొక్క సంబంధమైనటువంటి యొక్క దీనిని దాన్ని భుజిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ప్రేమ ద లవ్ దట్ కన్స్యూమ్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ దట్ టేస్ట్ దిస్.
0: ఎప్పుడు ఆ టేస్ట్ చూసిందో అప్పుడు హింస అనేటువంటిది మారుతుంది.
1: వెన్ వన్స్ వన్ టేస్ట్ దిస్ లవ్ హీ విల్ నాట్ బి వయలెంట్ ఆర్ హింస.
0: అప్పుడే దాన్ని అహింస అంటారు.
1: Then that is truly called ahimsa.
0: Himsa ante evarno kottatamu tittatamu badinchatamu adi kaadu himsa.
1: Violence does not simply mean scolding others, harming others, hurting others.
0: Nee vaakunu neevu parihesinchatame nee vaakunu neevu avasarinchukopovatame deeni himsa antaru.
1: When you do not observe your own words, when you abuse, misuse your own words,
0: adi himsa.
1: That is himsa or violence.
0: దానిని మీరు సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టిన దానికంటే మించినటువంటి అహింస వేరేది.
1: On the other hand, if you follow the correct path, there is no other principle beyond this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రపంచం అనగా మన దేహమే.
1: The whole world is symbolized by our human form.
0: ఈ దేహమునందు నిండి ఉన్నదంతా కూడాను పంచప్రాణములే.
1: This body is full of 5 life breaths.
0: ఈ లైఫ్ థర్డ్ లోపలే మనము అన్ని విధమైనటువంటి పాప పుణ్యములు జరుగుతూ ఉన్నాయి.
1: ఇన్ దిస్ విత్ దిస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆల్ యాక్షన్ సిన్స్ అండ్ మెరిటోరియస్ యాక్షన్స్.
0: కనుక ఇవన్నీ కూడా సత్యమునను పుట్టి సత్యమునను పెరిగి సత్యమునను అణిగి సత్యమణగు.
1: All have born out of this truth, have been maintained, sustained in truth, and ultimately merged back in truth.
0: Kanuka satyam anaga kevalam unnadu unnattu cheptame satyam.
1: Satya means speaking out what is happening, what is that exists.
0: Daniki nee emainattu kalpitam cheyakoddu.
1: You should not create or fabricate.
0: నీవు కల్పితం చేయబట్టి ఈ గుణముల చేత కల్పితం కాబట్టి నువ్వు కల్పించబడుతున్నావు.
1: On the other hand, if you add on and pollute to the actual happening, well, you are naturally polluted in turn.
0: కనుక నీవు కల్యూషం కావటానికి మూల కారణము సత్యమును మార్చుకోవటమే.
1: You are polluted because you have changed the principle of truth.
0: కనుక నీవు పొల్యూషన్ చేయకుండా ఉండడానికి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని పలుకుతూ ఉంటుంటే అది మించినటువంటి యొక్క మంచి పరిశుద్ధమైనటువంటి జలము.
1: యూ షుడ్ నెవర్ పొల్యూట్, యూ రిమైన్ సీక్రెట్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్.
0: చెప్పినదన్నీ కూడా జరుగుతుంది.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
0: పలికినవన్నీ కూడా జరుగుతుంది.
1: ఆల్ దట్ యూ స్పీక్ అవుట్ విల్ హ్యాపన్.
0: అయితే కొంతమంది యోచించవచ్చు,
1: but some may feel so,
0: swami meemu satya margamlo pothunnappudiki mammu asatyam anetundi cheri mammalu aneka vidhamuluga baadha pettundadi.
1: Some complain to swami, swami we are following the path of truth, but this untruth asatya is standing as an obstacle putting us to suffering.
0: Asatyam chette cherutundadi.
1: This untruth, where is it coming and joining in your life?
0: పవిత్రమైన గంగాజలం పోతుంటుంటే దానికి మధ్య మధ్య ఏదో వర్షం నీళ్ళంతా వచ్చి చిన్న వంకరగా వచ్చి అందులో కలుషితం అవుతున్నాయి.
1: As the sacred Ganges has been flowing incessantly, naturally some rivers and tributaries, rain water also join.
0: కనుక మీ సత్యమైనటువంటి దానిపైన ఏ ఒక్కదాన్ని కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
1: Therefore, you should not allow anyone to join this stream of love.
0: మనం అలౌ చేస్తేనే అవి చేరుతున్నాయి, కానీ లేకపోతే చేరవు.
1: Because you permit and allow, they only join this stream of truth.
0: ఈ అలౌ చేయటం అనేటువంటి దానికి ఏది బలహీనత?
1: What is the weakness behind this allowing the nonsensical things to join?
0: మన సెన్సెస్.
1: Our senses are responsible.
0: కామ క్రోధ లోభ మోహ మత్సర్యము.
1: And they are the hatred, the lust and the desire, the avarice.
0: కరు ఇవన్నీ కూడా చేరి దానిని అపవిత్రం చేస్తుంటారు.
1: They are responsible for the loss of sanctity and for pollution.
0: శుద్ధమైన పరిశుద్ధమైనటువంటి యొక్క అమృత బిందువునందు ఈ యొక్క అణు చేరినప్పటికీ అది అశుద్ధమైపోతుంది.
1: Though it is nectarine, pure and immortal, because of these factors finding their place, it is finally polluted.
0: Music director.
1: Was the music director.
0: అతను రాశాడు.
1: He has composed.
0: అందరాని చందమామ, అందరాని చందమామకు ఎందుకోసం మీరు ప్రార్థిస్తున్నారు?
1: You cannot catch hold of moon over there, but yet you sing his glory, you make an attempt to catch him.
0: కానీ ఆ అందరాని చందమామ ఎక్కడుంది?
1: And that moon, that beyond your capacity to hold on, is not there in the sky. And your mind is the moon.
0: అదే moon.
1: And your mind is
0: ఆ
1: the
0: mind
1: moon.
0: కు ఈ కామ క్రోధ లోభ మోహ ఈ మేఘాలను చేయటం వల్ల
1: the mind is clouded, and the clouds are the desire, the hatred.
0: ఎంత పౌర్ణమిగా ఉండి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ ఈ మూన్కు కొన్ని మేఘాలు అడ్డం వస్తే అది మరిగిపోతుంది.
1: ఇట్ మే బి ఎ ఫుల్ మూన్ డే, బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ ఆన్ ద వే యూ కెనాట్ ఫైండ్ ద మూన్ లైట్.
0: కానీ మూన్ కనిపించలేదే అని బాధపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫీల్ సాడ్ ఫర్ దట్ రీజన్ దట్ యూ డోంట్ సీ మూన్.
0: ఈ క్లౌడ్ కదిలిపోతానే మూన్ వచ్చి కనిపిస్తుంది.
1: ద మూమెంట్ క్లౌడ్స్ లీవ్ యూ కెన్ సీ ద మూన్ క్లియర్.
0: నీ థాట్స్ అనేటువంటి దాన్ని నువ్వు కదిలించడానికి నామస్మరణ చేయి.
1: Therefore, in order to see the clouds pass off, you should chant the name of God.
0: ఆ నామస్మరణ ఈ క్లౌడ్స్ ను కదిలించేటువంటి.
1: నామస్మరణ, సింగింగ్ ఇస్ గ్లోరీ, విల్ నేచురల్లీ బ్లో ఆఫ్ ఆల్ ద క్లౌడ్స్ ఆన్ ద వే.
0: నీ యొక్క చంద్రుడు నీకు సుఖంగా కనిపిస్తాడు.
1: యూ కెన్ వాచ్ యువర్ ఓన్ మూన్ వెరీ క్లియర్లీ.
0: కనుక ఈనాడు రామనవమి అనగా రామచంద్రుడి యొక్క వాక్యములు సత్యము ధర్మమే.
1: టుడే బీయింగ్ రామనవమి, వీ షుడ్ అండర్స్టాండ్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ రామ విచ్ సెంటర్స్ రౌండ్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
0: మీరు మానవులుగా భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ సింపుల్ హ్యూమన్.
0: నేను రాముడే.
1: ఐఎమ్ రామా మై సెల్ఫ్.
0: అప్పుడప్పుడు మీరు చెప్తూ ఉంటారు నా ఆత్మ రాముడికే తెలుసు అని.
1: సమ్టైమ్స్ యూ డిక్లేర్ రామా విత్ ఇన్ మీ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్.
0: కనుక మన ఆత్మ అనగానే ఆత్మనే రాముడు.
1: దిస్ ఆత్మ ద సెల్ఫ్ ఈజ్ రామా.
0: ఆత్మ ఒక రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆత్మ ఒక రూపాన్ని ధరించి ప్రకృతికి భౌతికంగా వచ్చాడు.
1: This Atma which has no form actually takes upon itself the vesture of the body and turns functional later.
0: కర్మనే ధర్మమే అనేటువంటి దక్షిణుడు తాను కూడా ఒక బాహ్య స్వరూపాన్ని ధరించి వచ్చాడు.
1: Therefore dharma has taken the form of Lakshmana and followed Rama.
0: అనగా రాముని అనుసరించుతూ వచ్చాడు.
1: Meaning Lakshmana always followed Rama.
0: అంతకంటే మరివే అతనికి గతి లేదు.
1: In fact, he did not follow any other path other than
0: Madhya Dhanadharani Sarvabhara Samarpitam Atmanam Seshabhutambhi Rakshamam Saranagati Annadu.
1: Lakshmana has surrendered everything, his family, the kingdom and the progeny and also his own self unto the lotus feet of Rama.
0: Vagaraka Samayalo.
1: At one time
0: Ramana Vantariga Vundarapit Samayalo.
1: When Rama was all alone
0: లక్ష్మణుడు ఏదో ప్రపంచాలకు కోసుకుని రావడం కోసమని కొంచెం అరణ్యానికి వెళ్లాడు.
1: లక్ష్మణ వాజ్ జస్ట్ మూవింగ్ అరౌండ్ ద ఫారెస్ట్ టు కలెక్ట్ ది నీడెడ్ మెటీరియల్.
0: ఒక అరణ్యంలో చేరేటప్పటికీ మనకి ఎక్కడ లేని దుర్మార్గపు బుద్ధులు పుట్టినాయి.
1: వెన్ వన్స్ హీ వాజ్ దేర్ ఇన్ ద థిక్ ఆఫ్ ది ఫారెస్ట్ హీ హ్యాడ్ సర్టన్ వికెడ్ థాట్స్.
0: వచ్చాడు.
1: హీ రిటర్న్.
0: రామా ఎందుకు నీకు ఈ అవస్థను తన్నావు?
1: He said, Rama, why should we suffer like this?
0: అమాయకురాలైనటువంటి ఈ సీతకు ఇంత బాధ పెట్టడం ఎందుకు?
1: You have put Sita to umpteen number of miserable conditions, sorrowful state.
0: తక్షణము అయోధ్యకు వెళ్ళదమ్మరము.
1: He said, let us go back to Ayodhya immediately.
0: అన్నాడు.
1: He said so.
0: సీత చాలా ఆశ్చర్యపడిపోయింది.
1: Sita was very much surprised.
0: రాములు కూడాను చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: Rama was equally astonished.
0: కానీ రాములకు సర్వము తెలుసు కనుక తాను చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణ ఇటు రమ్ము అన్నాడు.
1: As Rama knows everything, he could understand the truth. He called Lakshmana to come close to him.
0: తన కూర్చున్నటువంటి స్థానమునకు ప్రక్కన కూర్చోబెట్టాడు.
1: He made him sit very close to him.
0: అన్నా నాకెందుకు ఈ దుర్మార్గపు భావం నాకు పుట్టినవి అని ప్రశ్నించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్వశ్చన్ బ్రదర్ వై ఐ హ్యాడ్ ఆల్ దీస్ వికెట్ థాట్స్.
0: ఏనాడు రానటువంటి యొక్క ఈ చెడ్డ భావములు నా ఎందుకు ప్రవేశించినవి?
1: నెవర్ బిఫోర్ సచ్ బ్యాడ్ థాట్స్ ఫౌండ్ ఎ ప్లేస్ ఇన్ మీ.
0: అప్పుడు చెప్పాడు నాయన ఇది నీ దోషం కాదు.
1: అండ్ రామా సెడ్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఇది శూర్పణక సంచరించినటువంటి అరణ్యము.
1: దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ శూర్పణక మూవ్డ్ అబౌట్ ద థిక్ ఫారెస్ట్.
0: ఆమె భావములన్నీ నీకు వచ్చినాయి.
1: ఆల్ హర్ థాట్స్ have found a place in you.
0: Tell me your company, I shall tell you what you are running.
1: Tell me your company, I shall tell you what you are.
0: Neevu elanti company tho chertavo alanti bhavamle nee endu pravesisthayi.
1: As is the company, so will be the thoughts that you will have.
0: Kalaga neevu chedda company ni cheravaddu.
1: So never be in the bad company.
0: Manchi company tho cherandi.
1: Join the good company always.
0: Manchi bidalato meer kalisipinchi undandi.
1: You always move among the good people.
0: అప్పుడు మీలో కూడా మంచి భావాలు వస్తుంటాయి.
1: Then you will have good thoughts in turn.
0: కనుక యద్ భావం తద్ భవతి అని ఇందుకోసం పెట్టారు. తనలో ఉన్నటువంటి ఒక భావం తనకు ప్రసరింపజేస్తుంటాయి.
1: Why it is said that as is the feeling, so is the experience. So therefore the feelings, thoughts are very important.
0: Peace అనేటువంటిది ప్రత్యేకంగా ఏ ప్రపంచంలో కూడా కనిపించదు.
1: Peace is not present apart.
0: అంత మన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ అస్.
0: కాబట్టి మనం మన దేహం అనేటువంటిది ఒక పెద్ద ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ అ వాస్ట్ వరల్డ్.
0: దీంట్లోనే అన్ని రకములైనటువంటి యొక్క గుణములు కలిసిమెలిసి ఉన్నాయి.
1: Within the human body are present all kinds of attributes and qualities.
0: దీన్ని మనం మంచిగా మార్చుకోవాలంటే మనమే మార్చుకోవాలి.
1: ఇట్ లైజ్ ఇన్ అవర్ ఓన్ హ్యాండ్ టు గెట్ దెమ్ ట్రాన్స్ఫార్మ్.
0: భగవంతుడు దీన్ని ఎందుకు మార్చకూడదు అని మనం అనవచ్చు.
1: యు మే పుట్ ఎ క్వశ్చన్, వై నాట్ గాడ్ ట్రాన్స్ఫార్మ్?
0: పరమాత్ముడు ఎట్టి పని చేయడు.
1: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
0: అన్నిటికీ చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
1: హీ గోస్ ఆన్ స్మైలింగ్, వాచింగ్ ఎవ్రీబడి.
0: ఇది చెడ్డదే, ఇది మంచిదే అని నీకు బోధించడు.
1: హీ నెవర్ టెల్ యూ దట్ దిస్ ఇస్ గుడ్, దట్ ఈస్ బ్యాడ్.
0: నీ యొక్క భావములే నీకు బోధిస్తూ ఉంటాయి.
1: యువర్ ఓన్ థాట్స్ విల్ టెల్ యూ.
0: నీవు ఏది తిన్నావో అదే నీకు తీపగా వస్తుంది.
1: యాజ్ ద ఫుడ్ దట్ యూ కన్స్యూమ్ సో యూ బెల్జ్.
0: నువ్వు మామిడి పండు తింటే దోసపండు తేపు వస్తుందా?
1: If you consume that of a mango fruit, you will not have the same belch of a cucumber.
0: కనుక నీలో ఉన్నటువంటివి నీకు వస్తుంటాయి, కానీ నీలో లేనివి మాత్రం రావు.
1: So that what manifests in front of you is truly present in you.
0: కనుక ఎవరిపైన ఏ చెడ్డ భావం వచ్చినప్పటికీ అది నీలోనే కాదు, వారిలోది కాదు.
1: Any bad thought towards anybody is truly found in you.
0: కొంతమంది నిరంతరము ఆలోచనలో మునిగి ఉంటారు.
1: Some people are indulged in constant thought.
0: ఆలోచనలో మునిగినటువంటి వారికి ఏమాత్రము కించిత్ అయిన కూడాను ఆనందం ఇక్కదు.
1: The one who is in deep thinking throughout can never be happy.
0: ఏదో నీ తెలితేటలు దండిగా ఉన్నావని నీవేమో డీప్ గా పోయి ఆ చదివినటువంటి వాటి విషయంలో చాలా పరిశోధన చేస్తుంటావు.
1: యు థింక్ యు ఆర్ ఇంటెలిజెంట్, యు గోన్ ఇన్వెస్టిగేటింగ్, ఎక్స్ప్లోరింగ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ యు హవ్ అక్యుములేటెడ్.
0: కానీ ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం మానవుని ఎనర్జీగా చేస్తుంటాను.
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ విల్ టర్న్ ఇన్ టు అలర్జీ టు ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఈ అలర్జీ చేసేటప్పటికీ ఎనర్జీ అనేటువంటిది తగ్గిపోతుంది.
1: Because of this allergy, the energy is lost.
0: కనుక మనము ఎనర్జీని పెంచుకుంటున్నాము, కానీ ఈనాడు ఎనర్జీని పెంచుకోవటం లేదు.
1: Today we are developing this allergy and not growing energy.
0: కానీ మన ఆలోచనలన్నీ కూడా సరైనవా కాదా అనేటువంటి విచారమే చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to bother about the thought process that has
0: been going. Don't think this is good or bad.
1: Don't think whether it's good or bad.
0: అన్ని గుడే.
1: All are good.
0: Everything is good.
1: Everything is good.
0: నాకు ఏమి జరిగినా ఇవన్నీ నా మంచి కోసమే.
1: Whatever that happens, it is for my own good.
0: అన్ని ఆ విధంగా నీవు భావించుకుంటే నీకు అన్ని కూడా మంచిగా జరుగుతుంటాయి.
1: When once you feel so and consider, everything will turn good to you ultimately.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ప్రేమ చేత,
1: out of love,
0: అందరినీ మీరు ప్రేమించండి.
1: Love everybody.
0: మీరు ఎవరిని కూడా ఏ విధంగా ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిపైన ఏ విధమైనటువంటి తప్పు ఆపోహలు పండకూడదు.
1: డోంట్ గో బై ఎనీ మిస్నోమ ఆర్ ఎనీ స్లాండర్.
0: కొంతమంది భగవంతుని పైన కూడా తప్పు ఆపోహలు పొందుతుంటారు.
1: సమ్ పీపుల్ డౌట్, మిస్టేక్ గాడ్ ఆల్సో.
0: అది మరింత పాపము.
1: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్
1: ఇట్ ఇస్ వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక మీరు ఆ విధమైనటువంటి ఆలోచనకు చోటు ఇవ్వకుండా,
1: don't have such thoughts any longer.
0: అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు,
1: when such thoughts come,
0: this is my enemies అని దాన్ని పక్కకు నెగ్గేయండి.
1: Consider such thoughts as your enemies, brush them aside.
0: కనుక మీరు ఎప్పుడు ప్రేమతో ఉండండి.
1: Always be with love, full of love.
0: ప్రేమనే మిమ్మల్ని రక్షిస్తుంది.
1: The love that will protect you.
0: ప్రేమనే మిమ్మల్ని పోషిస్తుంది.
1: Is the love that will take care of you.
0: ప్రేమనే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ప్రొటెక్ట్స్ యూ, సేఫ్ గార్డ్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ఎందువల్ల? మీరు ప్రేమ స్వరూపుడే.
1: వై? బికాజ్ యువర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమకు దేశములు ఎప్పుడు కూడా ప్రవేశించడానికి వీలు లేదు.
1: ఇన్ సచ్ డివైన్ లవ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ హేట్రెడ్.
0: నిజముగా కౌసల్య రాముని అడవికి పంపే సమయం లోపల చాలా గొల్లు ఏడ్చింది.
1: When Kausalya gave permission to Rama to go to the exile, she cried at once.
0: Sumitra vachindi.
1: Sumitra came.
0: Akka, enduku yerchatam?
1: Sister, why do you cry?
0: Enduku yerpu karanam emti?
1: What is the reason for your crying?
0: Ananyani potunnadana.
1: Is it for the reason that he is going to the forest?
0: Atha nivasam aranyamu. Man nivasam Ayodhya.
1: In fact, his place is going to the forest. We are going to be here in Ayodhya.
0: కనుక మనం అయోధ్యలో ఉన్నామనే ఆనందము, అరణ్యానికి పోతున్నామనే దుఃఖము అది మనకు ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ థాట్ దట్ వన్ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ది అయోధ్య.
0: మన సమత్వంలో ఉండాలి మన జీవితము.
1: Our life should be based on equality.
0: దుఃఖములు సుఖములు వస్తుంటాయి.
1: The pain and pleasure do come.
0: ఒకటి తర్వాత ఒకటి అలలుగా వస్తుంటాయి.
1: They come in succession one after the other.
0: అవి దాటికంతా మనం ఏమాత్రం రొంగకూడదు.
1: You should not succumb to such flow.
0: దానికి మనం ఏమాత్రం పొంగకూడదు.
1: You should not be elated by pleasure.
0: ప్రపంచంలో ఇవి రెండు లేనటువంటిది ఏదైనా ఒకటైనా ఉన్నదా?
1: In this world is there any place where you do not find this these two?
0: కనుక రాముడు సర్వజ్ఞుడు.
1: Rama is all knowing.
0: సర్వశక్తిమైనడు.
1: Is all powerful.
0: అతన్ని ఏ అరణ్యం కూడాను ఏ మృగం కూడాను ఏ రాక్షసులు కూడాను అతన్ని ఏమాత్రం బాధించలేవు.
1: No forest, no wild animal, no negative situation could ever hurt him, harm him.
0: అయ్యో సీత కూడా వెళుతున్నది, ఆమెకి ఎంత బాధనం అని ఈమె చాలా బాధపడింది.
1: But she was feeling so bad because Sita also was following Rama. She may be put to suffering.
0: అప్పుడు సీత చెప్పింది పోయే సమయం లోపల.
1: వై లీవింగ్ సీత సైడ్.
0: అయ్యా రాముడు కూడా చెప్పాడు, సీత నీవు అరణ్యం లోపల ఈ ముందు కంపెనీ కూడాను మృగములు కూడాను తప్పించుకోలేవు, నువ్వు చాలా బాధపడతావు అన్నాడు.
1: రామ ఆల్సో టోల్డ్ సీత, సీత యూఆర్ గోయింగ్ టు సఫర్ బికాస్ ద ఫారెస్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. దే మే అటాక్ యూ. ద థార్ని బుషెస్ వుడ్ బి ఇన్కన్వీనియంట్ ఫర్ యువర్ లివింగ్ దేర్.
0: రామ ప్రపంచాన్నంతా కూడాను ఒక హస్తగతం వేసుకున్నటువంటి నీకు సీతను కాపాడుకోవటం చేత కాదా?
1: రామా ఇప్పుడు హోల్డ్ ద హోల్ వరల్డ్ ఇన్ యువర్ గ్రిప్. కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ? కాంట్ యూ ప్రొటెక్ట్ మీ?
0: ఇది నమ్మను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్.
0: నీవు సర్వజ్ఞుడవు.
1: యు నో ఎవ్రీథింగ్.
0: నీవు సర్వవ్యాపకుడవు.
1: యు ఆర్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: సర్వజీవ సర్వాంతర్యామి.
1: యు ఆర్ ది డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: కనుక నన్ను ఏవి ఏది చేయలేదు.
1: నథింగ్. Rama also told Sita, Sita, you are going to suffer because the forest is full of wild animals. They may attack you. The thorny bushes would be inconvenient for you.

0: సో లాంగ్ యూఆర్ బై మై సైడ్ ఐ డోంట్ నీడ్ టు ఫియర్.
1: అట్లా సీత కూడా బోధన చేసింది.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ సీత.
1: రాముడు చాలా సంతోషించాడు.
0: రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కానీ మరి ఒక సమయం లోపల
0: బట్ లేటర్ ఎట్ వన్ టైమ్
1: సీతను అపహరించాడు రాక్షసుడు.
0: సీత వాజ్ అబ్డక్టెడ్.
1: అపహరించినప్పుడు సీతగతి ఏమవుతుందో అని బాధపడ్డాడు.
0: వైల్ షీ వాజ్ కిడ్నాప్డ్ హీ ఫెల్ట్ సో సారీ వాట్ వుడ్ హ్యాపెన్ టు హర్.
1: కానీ రాముడు అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు.
0: ఈవెన్ అట్ దట్ మూమెంట్ రామ వాజ్ స్టిల్ స్మైలింగ్.
1: లక్ష్మణుడు చాలా ఉగ్రుడై ఉన్నాడు.
0: లక్ష్మణ వాజ్ ఫ్యూరియస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
1: రామ ఆజ్ఞిచ్చే ఒక నిమిషంలో వీళ్ళందరినీ భస్మం చేస్తానన్నాడు.
0: లక్ష్మణ సెడ్ కమాండ్ మీ రామ ఐ విల్ జస్ట్ బర్న్ దెమ్ టు యాషెస్.
1: లక్ష్మణ నీవు నేను చేయనక్కర్లేదు.
0: లక్ష్మణ యూ అండ్ ఐ డోంట్ నీడ్ టు డూ దిస్.
1: వారికి వారే చేసుకుంటారు.
0: దే విల్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ మేకింగ్ దే విల్ బి పుట్ టు రూయిన్.
1: కనుక వారి యొక్క గుణములు వారిని నశింపజేసినాయి.
0: దేర్ ఓన్ క్వాలిటీస్ విల్ స్మాష్ దెమ్.
1: సీతను వదిలేపెట్టారు.
0: అండ్ దే డ్రాప్ ద సీత.
1: సీత రామలక్ష్మణ్ చేరింది.
0: అండ్ సీత జాయిన్ ద కంపెనీ ఆఫ్ రామలక్ష్మణ.
1: అప్పుడు రాములు చెప్పాడు.
0: రామ సెడ్
1: లక్ష్మణ
0: లక్ష్మణ
1: ఇవన్నీ కూడా ఎవరెవరి ప్రార్థానుసారము ఎవరెవరి గుణములు సారము కానీ ఈ ప్రవర్తన వారిదే కానీ మనది ఏమాత్రమో కాదు.
0: థింగ్స్ హ్యాపన్ డిపెండింగ్ అపాన్ ది అట్రిబ్యూట్స్ అండ్ ద క్వాలిటీస్ అండ్ ద కాండక్ట్ అండ్ ద బిహేవియర్. థింగ్స్ హ్యాపన్ అకార్డింగ్ టు దోస్ థింగ్స్ బట్ నథింగ్ టు డూ విత్ ఎనీబడీ.
1: ఇవి నావి నావి నావి అనుకున్నంత వరకు కూడా నీకు దుఃఖమే.
0: The sense of attachment, the claim of mine and thine are responsible for grief.
1: Navi kaadu, navi kaadu.
0: They are not mine any longer.
1: Yanta kudanu deva swarupamude.
0: They belong to God, they are divine.
1: Anta bhagavantuni priti arthanga chesechuvanti nadale.
0: All these things should be offering unto God only.
1: కనుక మనం నాది అనేటువంటి ఒక అహంకారాన్ని మనం పెట్టుకుంటున్నా మనం అన్ని విధాలు కూడా భస్మం అవుతాం.
0: When once there is this ego of ownership, that will put you to ruin.
1: Nadi, nadi, nadi. Edi nidi?
0: Why say it's mine, mine? What is yours actually?
1: Body na nidi?
0: Is that body?
1: Mind?
0: Or mind?
1: Or buddhi?
0: Or intellect?
1: Kani, ivi evi nivi kaadu.
0: They don't belong to you.
1: Idi na buddhi, na sittamu, ahankaramu, na manasu ani anukuntunnavu kani, idi evi nivi kaadu.
0: In fact, you say this is my body, my mind, my intellect, my senses. None belong to you.
1: నీ బాడీ అనేటువంటిది నీకు తెలియకుండానే క్షణంలో నీకు వదిలిపెట్టుకుంటుంది.
0: యువర్ బాడీ మై బాడీ వాట్ యు సే మే బి లాస్ట్ విద్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మూమెంట్.
1: మై మైండ్ అనేటువంటిది మైండ్ మంకీ వలె తిరుగుతూ ఉంటుంది.
0: వి సే మై మైండ్ ఇట్ గోస్ ఆన్ జంపింగ్ అరౌండ్ లైక్ మ్యాడ్ మన్కీ.
1: దీన్ని పట్టడానికి సాధ్యమవుతుందా?
0: కెన్ యూ క్యాచ్ దెమ్? ఇస్ దట్ పాసిబుల్?
1: కాబట్టి దీన్ని వదిలిపెట్టేసేసి.
0: దేర్ ఫోర్ డ్రాప్ దెమ్.
1: నేను నేనే.
0: ఐఎమ్ ఐ.
1: నేను దానిని దీన్ని అని ఏమాత్రం పోల్చుకోకూడదు.
0: డోంట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఎనీథింగ్. ఐఎమ్ దట్, ఐఎమ్ దిస్. నో,
1: నేను నేనే.
0: ఐఎమ్ ఐ.
1: ఐఎమ్ ఐ. ఐఎమ్ ఐ. ఇది కరెక్ట్ ఆన్సర్.
0: ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐఎమ్ ఐ. ఐఎమ్ ఐ.
1: రాములు బోధించినటువంటిది ఇదియే.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామ.
1: రామ ఎవరిని ఏ విధంగా కూడా బాధించలేదు.
0: రామ హ్యాస్ నెవర్ హార్మ్డ్ ఎనీబడి.
1: ఎవరిని ఎప్పుడు కూడా దూషించలేదు.
0: ఈ నెవర్ అక్యూజ్డ్ ఎనీబడి.
1: ఎవరిని ఏ విధంగా కూడా హింసించలేదు.
0: ఇన్ఫాక్ట్ హి వాస్ నెవర్ వయలెంట్ టువర్డ్స్ ఎనీబడి.
1: కాబట్టి ఇతరులకు రాముడి పైన ఎందుకు ద్వేషం వస్తుంది?
0: దేర్ఫోర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ది టీచింగ్ ఆఫ్ రామ?
1: రాముడు చేసినటువంటి మంచి రామునికే వస్తుంటారు. కానీ
0: ఆల్ ద గుడ్ డన్ బై రామ హ్యాస్ కమ్ బ్యాక్ టు హిమ్ నేచురల్లీ.
1: మనం గుడ్ చేస్తే మనకు బ్యాడ్ ఎట్లొస్తుంది?
0: ఇఫ్ యూ డూ గుడ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ బ్యాడ్ రిజల్ట్స్?
1: కనుక బ్యాడ్ రిజల్ట్స్ రావటం అనే వీల్లేదు.
0: ఇట్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
1: మన కష్టములు నష్టములు దుఃఖములు రావటానికే సాధ్యం కాదు.
0: ఇట్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డిఫీట్ ఆర్ ఎనీ సఫరింగ్.
1: మన ప్రయత్నముల యొక్క దోషములే తప్ప భగవంతుని యొక్క హింసలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది మిస్టేక్ లైస్ విత్ అవర్ ఎఫర్ట్స్ సిన్సెరిటీ ఇంటెన్సిటీ ఆఫ్ ఎఫర్ట్స్.
1: కనుక మన సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసుకుంటే అన్ని కూడా కంట్రోల్ అవుతుంది.
0: Therefore, when once we control our senses, everything else will be rectified.
1: అదే రాముడు చెప్పినటువంటి ఒక నిజమైనటువంటి సారాంశము.
0: This is the essence in the teaching of Rama.
1: రామామృతం అనేటువంటిది ఇది.
0: And this is the teaching of Rama and his name.
1: కనుక రాముని యొక్క బోధ ఏదో కథగా మనం మార్చుకొని కథగా మనం చెప్పుకుంటాం.

0: కథగా మనం అభివృద్ధి వచ్చుకుంటూ మనకు మనం దుఃఖం చేసుకుంటూ పోవటం మంచిది కాదు.
1: సో రామాస్ టీచింగ్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, ఈజ్ నాట్ ఎ డైలాగ్, ఇట్ ఇస్ నాట్ ఎ థాట్, ఇట్ ఇస్ నాట్ నరేషన్ నాట్ ఎ డిస్క్రిప్షన్.
0: ఇది కేవలము మన యొక్క కథనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఓన్ ఇండివిజువల్
0: మన భావముల యొక్క మార్పే.
1: దర్ ఆల్ ద చేంజెస్ ఆఫ్ ఇన్ ద థాట్ ప్రాసెస్
0: మన భావములు మార్పు చేతనే భగవంతుని పేరు మనం నెపం వేస్తున్నాం.
1: ద చేంజెస్ ఆఫ్ అవర్ థాట్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు గాడ్.
0: భగవంతుడికి ఎవరి పేర కూడా ఏ విధమైనటువంటి ద్వేషం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో హేట్రీ.
0: అందరినీ చూసి నవ్వుతూనే ఉంటాడు.
1: గాడ్ గోస్ ఆన్ స్మైలింగ్.
0: భగవంతుడికి చిరునవ్వే తనకు ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఎవర్ లాస్టింగ్ కంటిన్యూస్
0: ఇక్కడ చిరునవ్వు అక్కడ చిరునవ్వు ఉంటారో అక్కడ ఇక్కడ ద్వేషం కూడా రావడానికి లేదు.
1: Only the smile, there's no change, no change, no scope for hatred.
0: కనుక నవ్వేటువంటి వారికి ఎవరు కూడా బాధ పెట్టలేరు.
1: Therefore the one who smiles cannot be put to suffering by anybody.
0: కనుక మీరు ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో ఉండండి.
1: Therefore you should have that smiling face always.
0: ఎప్పుడు చూస్తే ఏదో ఒక క్యాస్టాయిల్ ఫేస్ వేసుకుని ఉండకూడదు.
1: Don't have castor oil face.
0: పరీక్షలు వచ్చినాయి, అయ్యో చాలా పరీక్షలు వచ్చినాయి అని బాధపడేది.
1: With the approach of examinations, naturally you are exhausted.
0: కానీ ఎగ్జామినేషన్ వచ్చినాయి మంచిదే మనకు.
1: Yes.
0: త్వరలో వచ్చినాయి, త్వరలో పాస్ అయిపోతాం.
1: Exams are fast approaching. You will also get through them quickly.
0: దీన్ని మంచి భావంతో మనం తీసుకోవాలి.
1: You have to take it in the positive sense.
0: అయ్యో ఇంకా ఎగ్జామినేషన్ 2 months లేట్ అయిపోయింటే ఇంకా చాలా బాగుండేది అని మీరు అనుకోవచ్చును.
1: You may feel that examinations better be delayed or postponed.
0: మంచిది కాదు, ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
1: ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ బెటర్ ఇఫ్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్.
0: ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం పాస్ అయిపోతాం.
1: ద మూమెంట్ ఎగ్జామినేషన్స్ ఆర్ అడ్వాన్స్డ్ యూ కెన్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్.
0: తర్వాత ముందు క్లాస్ కు వెళ్తాం.
1: దెన్ యూ కెన్ బి ప్రమోటెడ్ టు హైయర్ క్లాస్.
0: కనుక మనం హైయర్ క్లాస్ కు పోవడానికి మనం తొందరపడాలి.
1: సో యూ షుడ్ ఆల్వేస్ బి ఇన్ ఎ హరీ టు గో టు ఎ హైయర్ క్లాస్.
0: ఈ హరీ నుంచి వరి రాదు.
1: And when in this sort of hurry, there will be no worry.
0: No worry.
1: No worry.
0: Worry nunchi hurry kaadu.
1: And out of this worry, well, you cannot be in a hurry.
0: Ramana mamanu mithai idigo randi bhaktulara. Ramana mamanu mithai idigo randi bhaktulara. ప్రేమతో దొరుకు ఈ మిఠాయి కొని తిని పమరులై చెడిపో. ఏదో పిచ్చి పిచ్చి మిఠాయిలంతా మీరు కలుక్కొని అన్నంత తిని కడుపులంతా చెడుకోకండి.
1: As Swami said, Ramanama Mithai, the sweets of Ramanama. Because Bhagavan said, you don't eat too many sweets and get your stomach upset.
0: అది రుచిగా కనిపిస్తుండదు కానీ చాలా పాయిజన్ వంటిది.
1: However, the sweets are so tasty, but yet they are poisonous.
0: ఇది ఎందుకంటే మహర్షులు కల్పించినటువంటి యొక్క మహాత్వమైనటువంటి.
1: Whereas the sweet of Ramanama is the one made by sages, saints.
0: కనుక ఇది చెడేటువంటి పదార్థం కాదు.
1: And it will never get spoiled.
0: దీన్ని ఎప్పుడు కూడా మీరు మింగుతూ ఉంటే చాలా ఆనందాన్ని వేస్తుంది.
1: As you continually listen and chant, you will be very, very happy.
0: దానికోసమని నేను మొదలు చెప్పాను. చక్కెర కంటే తీపి.
1: ఇట్ ఇస్ స్వీటర్ దాన్ ద షుగర్.
0: చక్కెర కంటే తీపి కంటే రుచ్యమైన.
1: ఇట్ ఈస్ టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఆఫ్ కర్డ్.
0: మీరు ఎన్నో అవతారాలు వచ్చాయి.
1: యు ఫైండ్ సో మెనీ కైండ్స్ వెరైటీ.
0: కానీ ఏ అవతారమైనా కూడా ఇంత శాశ్వతంగా ఉందా?
1: హ్యావ్ యూ నోటీస్ ఎనీ అవతార్ విచ్ ఇస్ పర్మనెంట్?
0: లేదు.
1: నో.
0: అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడాను, ఈనాటి వరకు కూడాను, ఈ నిమిషం వరకు కూడాను రామనామం అనేటువంటిది అందరికీ మధురంగా ఇస్తుంది.
1: బట్ రైట్ ఫ్రమ్ దోస్ డేస్ టిల్ దిస్ మూమెంట్ రామనామ రామాస్ నేమ్ ఇస్ పర్మనెంట్ ఎటర్నల్ ఈ గోయింగ్ ఇన్ ద హోల్ ఆఫ్ ది వరల్డ్.
0: చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద ముసలి వారి వరకు కూడాను ఈ రామనామం అనేటువంటిది చెప్తూనే ఉంటుంటారు.
1: రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ద ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ దే గోన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
0: దీనికి ఓల్డ్ అనుకో యంగ్ అనేటువంటి ఏమి లేదు.
1: ఇట్ హాస్ నో ఏజ్ బార్ ఆర్ ఏజ్ లిమిటేషన్.
0: ఇది అతీతమైనటువంటి యొక్క మధురం.
1: ఇట్ ఈస్ ఎ ట్రాన్సెండెంటల్
0: కనుక ఇటు మధురమైనటువంటి పాకాన్ని మనము పోగొట్టుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ డ్రాప్ ఆర్ గివ్ అప్ సచ్ ఎ స్వీట్ నెక్టరైన్ నేమ్ ఆఫ్ గాడ్.
0: రామ ఈ రెండు అక్షరం లోపలనే ఎంతో ఉంటుండాలి మధురం.
1: ఇన్ దీస్ టూ లెటర్స్ రామ దేర్స్ లాట్ ఆఫ్ స్వీట్నెస్.
0: ఈ మధురమైనటువంటి అక్షరాలను మనం ఏ విధంగా పోగొట్టుకోవటం?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లూజ్ సచ్ ఎ స్వీట్ నేమ్ యాజ్ రామ?
0: ఈనాటి విద్యార్థులందరూ కూడా కేవలము రామనామం అనే దేవనామం అనే ఏదైనా చెప్పినప్పటికీ వారు చాలా కోప్పడుతుంటారు, అసహ్యపడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ సీమ్ టు పే రెస్పెక్ట్, డోంట్ సీమ్ టు పే హీడ్ టు దీస్ వర్డ్స్ ఆఫ్ రామ.
0: కానీ వారి దురదృష్టం అనే చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ బ్యాడ్ లక్.
0: కనుక ఇది నిజంగా మధురమైనటువంటిది.
1: In fact, it is very sweet.
0: Anantamainatvantidi.
1: It is infinite.
0: Anandamainatvantidi.
1: So beautiful.
0: Anandamnichetvantidi.
1: So delightful.
0: Kaluga ilanti madhuramainatvanti aanandanni manam chanamainakudanu vadarukokoddu.
1: Therefore, we should not drop it even for a moment, that blissful nectarine name of God Rama.
0: Meera ento baadhapadindi.
1: Meera felt so sad.
0: Maharaja kattichinatvanti mantamunu vadarapetti pommannadu.
1: Maharana commanded her to get out of the temple he built.
0: Avan nenu lekunda na krishnudu matram ettu vadalu pettedi ani cheppindi.
1: She said, how can I leave my krishna and go?
0: Krishnude na venta vastadu.
1: And she was so confident that krishna will follow her.
0: Nenu vedtanu nindi.
1: She was prepared to go.
0: Kadalu kuduthu muttadithene kainadu vidivayo ani cheppindi. Ayya nenu samudramlo munigi నేను ఒక పెద్ద ముత్యమును తెచ్చుకున్నాను, ఆ ముత్యమును నా చేతిలో నుంచి వదిలిపెట్టి తిరిగి సముద్రంలో పడ్డేకుండా చేయమని చెప్పింది.
1: షీ సెడ్, అవుట్ ఆఫ్ ది ఫ్యాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ దిస్ ఓషన్ ఐ హావ్ కలెక్టెడ్ మోస్ట్ ప్రెషస్ జెమ్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్, హౌ కెన్ ఐ డ్రాప్ ఇట్ ఆల్ ఆఫ్ ఎ సడన్?
0: దాన్ని కాపాడుకో,
1: ఐ మస్ట్ హోల్డ్ ఇట్, ప్రొటెక్ట్ ఇట్
0: అని కడలిలు కుడుతడు తెలితేని అయినడు విడివాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో అనింది. ద్వారక పోయి చేరింది.
1: రిపీటింగ్ కృష్ణాశ్రయం షీ రీచ్డ్ ద్వారక.
0: ద్వారక పోయి చేరింది.
1: షీ రీచ్డ్ ద్వారక.
0: పోయింది అక్కడ కూడా తలుపులు కూడా మూసుకున్నాయి.
1: దేర్ ఆల్సో షీ ఫౌండ్ క్లోజ్ డోర్స్.
0: ఎందుకంటే ఇక్కడ మహారాణా ఈ కృష్ణుడి యొక్క తలుపులు మూసాడు.
1: యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ మహారాణా ద డోర్స్ వర్ క్లోజ్డ్.
0: అందువల్ల అక్కడ ద్వారకలో కూడా డోర్స్ అంతా మూసుకున్నాయి.
1: దేర్ ఇన్ ద్వారక ఆల్సో షీ నోటీస్డ్ the closed doors.
0: Krishna ikkada kuda ninnu chudakuda ani oka tho taratho kottindi.
1: Krishna, should I not see you? She had hit her head against the door.
0: Talbulanta pagili poyinayi
1: and the doors broke there.
0: Krishna vachi avanu teesukunnadu
1: and Krishna came and just blessed her.
0: Aa samayam tirigi maharana kalpichayadu.
1: At that time maharana reached the spot.
0: Prayojanam emti?
1: What for?
0: ఆమె వెళ్ళిపోయింది.
1: షీ లెఫ్ట్ ఆల్రెడీ.
0: ఇతను నిరాశతో వెనక్కి వచ్చాడు.
1: అండ్ హీ రిటర్న్ బ్యాక్ టు హిస్ కింగ్.
0: నేను చేసిన పని అంతా ఇక్కడ చాలా చెడ్డదిగా ఉన్నది.
1: వాట్ ఆల్ ఐ హావ్ డన్ ఇస్ సో బ్యాడ్, వెరీ బ్యాడ్.
0: నేను ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పని చేశాను?
1: వై వాజ్ ఐ సో ఫూలిష్
0: అని తన పూర్తి ఫూలిష్ అని చచ్చిపోయాడు.
1: హీ వెంట్ ఆన్ రిపెంటింగ్ ఫర్ ఆల్ హిస్ ఫూలిష్ యాక్షన్స్ అండ్ అల్టిమేట్లీ డైడ్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క భావము, ఒక్కొక్కరి ఒక్కొక్క తలంపు ఎంత ఉంటాదో, ఎంత లోతుగా ఉంటాదో, ఎంత గాఢంగా ఉంటాదో, ఎంత బలంగా ఉంటాదో చెప్పలేము.
1: నోబడీ కెన్ సే ది ఇంటెన్సిటీ, ద డెప్త్, ద ప్రొఫండిటీ ఆఫ్ ద థాట్ ఆఫ్ ఎనీబడీ.
0: కనుక మన హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ వైడన్ అవర్ హార్ట్స్.
0: హార్ట్ పెద్దగా పెద్దతే హార్ట్ బిగ్ అయిపోయిందని మరి డాక్టర్స్ ఆపరేషన్ అంటారు.
1: It is not heart enlargement which requires operation, surgery.
0: Heart ante hrudayam heart.
1: And heart means the transformation of the heart.
0: Danni manam peddiga visharanga cheskovali.
1: We should widen it, expand it.
0: Nenu okadu undedi rendu adugulu unnaru.
1: And you are here 2 feet.
0: Inkoru vacheste mari dantlo kurchovachunu ani danni marchuko.
1: You can just accommodate, giving space to someone else to sit by your side.
0: ఆ విధంగా ఒకరికొకరు అందరు మరచుకుంటూ పోతే ఎంతమంది అయినా కూర్చోవచ్చు.
1: లైక్ దట్ ఇఫ్ యూ గో ఆన్ ప్రొవైడింగ్ స్పేస్ ఎనీ నెంబర్ కెన్ బి సీటెడ్.
0: కనుక అందరికీ అవకాశం ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని మనం వెతకాలి.
1: Therefore we should be in search of that path which will be accommodating number of people.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు రేపటి నుంచి మీ మీ స్థానాలకు మీరు వెళ్ళుతున్నారు.
1: From tomorrow onwards you will be returning, going to your native place.
0: కానీ ఇక్కడ చదివినటువంటి చదువు, ఇక్కడ విన్నటువంటి విషయాలు, ఇక్కడ తిన్నటువంటి యొక్క దీన్ని మీరు మననం చేసుకుంటూ దీని హాయిగా ఉండండి.
1: యు బి హ్యాపీ దేర్ థింకింగ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్డ్ అండ్ ద హోలీ సీక్రెట్ థింగ్ దట్ యు హావ్ లిసన్ టు అండ్ ద థాట్స్ దట్ యు హావ్ హ్యాడ్ హియర్.
0: తల్లిదండ్రులు కూడా ఆనంద పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ ఆల్సో హ్యాపీ.
0: ఇదిగో నా కుమారుడు వచ్చాడు, చాలా విచారంగా ఉన్నాడే అని వాడికి ఏమాత్రము యోచనకు అవకాశం ఇవ్వకండి.
1: నెవర్ మేక్ యువర్ పేరెంట్స్ ఫీల్ సారీ వాచింగ్ యూ.
0: వారిని కూడా ఆనంద పెట్టండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: మీరు ఆనందంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు.
1: వెన్ యూఆర్ హ్యాపీ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
0: కాబట్టి పేరెంట్స్ చాలా ముఖ్యము.
1: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుకనే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర.
1: Therefore it is said there is no other greater god beyond mother and father.
0: Kaga mother and father is chaala pradhaanamainadi.
1: Therefore mother and father are very important.
0: Vaarini manam aananda pettadame mana kartavyam.
1: So it's our main duty to make them happy.
0: Manam enduku vaarilo puttam antante vaarini aananda pettam kosame puttam.
1: Why have we born as a human being in the body to make them happy?
0: Kaabatti neeku neevu tinesesi neeku neevu sukhaanni pondi aanandanni anubhavisthe chaaladu.
1: Is not enough if you eat for yourself and self-centered.
0: కాని ఇది కాదు ముఖ్యము.
1: That's not important.
0: ఖానా పీనా సోనా మరణ ఇవంతా సహజమైనటువంటివి.
1: So all the eating, drinking and moving about are quite natural. They happen.
0: తల్లిదండ్రులను సంతోషపెట్టే కోసమని.
1: We are born to make our parents happy.
0: ఇతరులు కూడాను వారి తల్లిదండ్రులు వారు ఆనంద పెడతారు.
1: When once we make our parents happy, so also others will follow, make their parents happy in turn.
0: కనుకు మనము మంచి ఐడియల్ గా తీసుకోవాలి, ఆదర్శంగా ఇచ్చుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ గుడ్ ఐడియాస్, గుడ్ ఐడియల్స్.
0: అప్పుడే మీరు ధన్యులు అవుతారు.
1: దెన్ ఓన్లీ యువర్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఫుల్ఫిల్.
0: అప్పుడు మీరు సత్యసాయి కాలేజీలో చదివినందుకు సార్థకం అవుతుంది.
1: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ of having been here as students of Sri Satya Sai educational institutions.
0: ఆ కీర్తిని మీరు సంపాదించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యు షుడ్ హ్యావ్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ హ్యావింగ్ బిలాంగ్ టు దిస్ ఐడియల్ ఇన్స్టిట్యూషన్.

0: Every life form is sacred. Each of us is a personification of divine love. In his Guru Purnima discourse on the 24th of July 2002, Bhagwan Baba urges us to exert our right of divinity and think noble thoughts and harbor pure feelings.
1: ప్రదోషే దీపకశ్చంద్ర ప్రభాతో దీపకో రవి. ప్రదోషే దీపకశ్చంద్ర ప్రభాతే దీపకో రవి. త్రైలోక్యే దీపకో ధర్మ సుపుత్రే కులదీపక సుపుత్ర కులదీపక.
2: పగటి యందు సూర్యుడు ప్రకాశిస్తూ జీవులకు జగత్తును చూపుతూ ఉంటాడు.
3: డ్యూరింగ్ ద డే టైమ్ ఇట్స్ ద సన్ హూ షెడ్స్ హిస్ లైట్ అండ్ హెల్ప్స్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
2: రాత్రుల యందు చంద్రుడు ఉదయించి జీవులకు దారిని చూపుతుంటాడు.
3: ఇట్స్ ద మూన్ హూ షోస్ ద పాత్ టు ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద నైట్ టైమ్.
2: ముల్లోకముల యందు కూడాను సర్వజీవులకు కూడాను జీవితానికి ఆదర్శాన్ని అందిస్తూ ప్రబోధిస్తూ ఉంటుంది ధర్మము.
3: ఇట్ ఈస్ ధర్మ రైచస్నెస్ దట్ షోస్ ద లైట్ ఇన్ ద పాత్ ఆల్ ద టైమ్ టు ఆల్ ది త్రీ ఆఫ్ ద వరల్డ్స్.
2: కానీ కులమునకు జ్యోతిని ఎరివించి జీవితం యొక్క ఆదర్శాన్ని ప్రకటించి కులదీపకుడుగా నిలిచేటువంటి వాడు సుపుత్రుడు.
3: హీ ఈస్ ద ట్రూ సన్ హూ సెట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ అండ్ అ లైట్ టు ది ఎంటైర్ క్లాన్ అండ్ ద లీనియేజ్.
2: ఇది ప్రాకృతమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క దృశ్యములే ఇవన్నీ.
3: దీస్ ఆర్ ఆల్ ద ఫిజికల్ థింగ్స్ దట్ వీ సీ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ మెటీరియల్ అండ్ వరల్డ్లీ.
2: కానీ సగత్ విశ్రమలకు ఆదర్శాన్ని అఖండించి ఆదర్శాన్ని నిరూపించి తానే ఆ ఆదర్శంలో లీనమైనటువంటి వ్యక్తి ఒక్కడుండే.
3: హౌఎవర్ ఇన్ దిస్ యూనివర్స్ దేర్ ఇస్ వన్ ఐడియల్ దట్ డిమాన్స్ట్రేట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం అండ్ స్టాండ్స్ యాజ్ ఎ టెస్టిమనీ ద వెరీ మెటఫార్ ఆఫ్ ఐడియలిజం.
2: ఎక్కడ చూచినను దైవం తప్ప అన్యం లేదనేటువంటి సత్యాన్ని ప్రదర్శించి ప్రకటించి దర్శించి బోధించినటువంటి వాడు కాణాదుడు.
3: బట్ దిస్ వన్ హూ డెమోన్స్ట్రేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద డివినిటీ ఎవ్రీవేర్ ఆల్ ద టైమ్ అండ్ హీస్ ది టైమ్ సెల్ఫ్.
2: అతని పేరే కాణాదుడు. కాణాదుడు కాణాదుడు.
3: హిజ్ నేమ్ ఇస్ కాణాద.
2: ఇతను దేనిని కనిపెట్టాడు?
3: వాట్ ఈజ్ ఇట్ దట్ హీ డిస్కవర్డ్?
2: అణోరణీయాన్ మహతో మహీయాన్. ప్రతి అణువునందు కూడాను దైవమే ఉండే. అణువునకు మరొక పేరు దైవము అని పేరు పెట్టాడు.
3: కాణాద named the smallest of the small, the atom, as God. God is present in the smallest of the small.
2: తన జన్మించినప్పటి నుంచి మరణించినంత వరకు కూడాను పరమాణు పరమాణు పరమాణు అని అణువునే స్మరిస్తూ వచ్చాడు.
3: Right from the birth till his death, he went on thinking of the smallest particle, the atom.
2: అణువు అనేటువంటిది లేకుండా ఈ జగత్ అనేది కనిపించదు.
3: This world would not exist without atom.
2: పూర్వం విశ్వం నందు ఏ రూపము లేదు.
3: Earlier this universe has no form.
2: సూర్యచంద్రాదులు లేరు.
3: Sun or moon.
2: ఆకాశ భూములు లేవు.
3: The space and earth.
2: నక్షత్రాలు లేవు.
3: Stars.
2: ఏదియు లేదు.
3: None existed in the past at the beginning.
2: అంతా చీకటిగా క్రమ్ముకున్నటువంటిది.
3: Everything was pitch dark at the beginning.
2: కానీ పరమాణువుల యొక్క సంపుటమైనటువంటి యొక్క చేరిక చేత,
3: because of the combination of the smallest to the particles,
2: chaala dattamainatundi reethiga kudurukoni poyindi.
3: It could combine itself into hard matter.
2: Adi kudinchukottu chetada ekku veedi sambhavinchindi.
3: Because of the solidification of the hard matter, there generated heat.
2: Ee okka veedi cheta brahmaandamainatundi shabdam yerpadindi.
3: And out of the heat came a loud sound.
2: అప్పుడే ఈ దట్టమైనటువంటి చీకట ముక్కల ముక్కలుగా ప్రారంభమైంది.
3: అండ్ దేర్ స్టార్టెడ్ దిస్ డార్క్నెస్ విచ్ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
2: సర్వత్రా విజృంభించిపోయినది.
3: ఇట్ వెంట్ ఆన్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్.
2: ఇది ఏ సృష్టికి మూల కారణం?
3: దిస్ ఈస్ ది మెయిన్ కాజ్ ఫర్ క్రియేషన్.
2: ఇది ఏ కానాదుడు సంభవించినటువంటి యొక్క అనుభవము.
3: This was the experience of Kanada.
2: Anaga ee anta dattamainatundi yokka anuvulu pagili sarvatra vyapinchi poyinayi.
3: That there was present this atomic power and the atoms that have been spread everywhere.
2: Aa pagalinatundi de shabdame pranavamu.
3: And the very primordial sound is pranava.
2: Adi ye omkaramu.
3: That is Omkara.
2: అది ఏ ప్రథమనాదము.
3: And that is the primordial sound.
2: ఇది ప్రథమనాదము.
3: That is the first sound vibration.
2: ఈ యొక్క ప్రణవము సర్వత్రా నిండినది.
3: The sound vibrations are spread everywhere.
2: ఈ ప్రణవము దేని నుండి ప్రారంభమైనది?
3: What was the origin of pranava, Omkara?
2: పరమాణువు నుంచి కూడా ప్రారంభమైనటువంటిది.
3: It started from this minutest particle.
2: ఈ పరమాణువు కంటే మరొకటి ఎక్కడ కూడా కానరాదు.
3: యు డు నాట్ ఫైండ్ ఎనీథింగ్ బియాండ్ దిస్ మైన్యూటెస్ట్ పార్టికల్ ది ఆటమ్.
2: దీనిని పొందుటకు ఏది మార్గము?
3: వాట్ ఇస్ ద వే టు నో దాట్
2: అనేటువంటి విషయాన్ని ఈ కానాదుడు విచారణ చేస్తూ వచ్చాడు.
3: కానాద ఇన్వెస్టిగేటెడ్ అండ్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఆటమ్.
2: కట్టకటప్పటికీ ఇది ఒక్కటే నాదం.
3: Finally he concluded that it is only primordial single sound.
2: Idi ye prathama shabdamu.
3: That is the first sound to begin with.
2: Ilanti shabdamunu prati manavunu kodanu smarinchali tarinchali.
3: The primordial sound Omkar has to be repeated and chanted for our own liberation.
2: Ilanti satyamunu prabodhinchi
3: this truth was taught.
2: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు,
3: దట్ గాడ్ ఈజ్ స్మాలెస్ట్ టు ద స్మాల్,
2: మేటి వస్తువునందున మేటి ఎగుచు,
3: అండ్ దట్ ఈజ్ బిగ్గెస్ట్ టు ద బిగ్,
2: సర్వతను సాక్షి అయ్యుండు,
3: దట్ హీ స్టాండ్స్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
2: ఈ ప్రణవమే దైవము, దైవమే ప్రణవం.
3: అండ్ దట్ ఓంకార్ ఈజ్ గాడ్, అండ్ గాడ్ ఈజ్ ఓంకార్ ప్రైమార్డియల్ సౌండ్.
2: ఇలాంటి సత్యాన్ని జగత్తునకు ప్రబోధించాడు.
3: దిస్ ట్రూత్ వాజ్ ప్రొపగేటెడ్ all over the world.
2: ఈ ప్రణవ శబ్దము ప్రారంభమైన తరువాతనే సూర్యచంద్రాదులు భూమి ఆకాశాలు నక్షత్రాలు అన్ని కూడాను ప్రారంభమైనాయి.
3: After this primordial sound Omkar, that led to the creation of the planetary system, the sun, moon, stars, space, earth and so on.
2: ఈ సృష్టికంతా మూల కారణము పరమాణువి.
3: That which is the main cause for the whole of the creation is this atom, the smallest.
2: కనుకనే ప్రతి మానవుడు కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క స్వరూపమే.
3: So every human being is the combination of the smallest particles, the atom.
2: పరమాణువు లేనటువంటి యొక్క దేహము, పరమాణువు లేనటువంటి యొక్క రూపము ఎక్కడనూ కానరాదు.
3: There is no body, there is no matter, there is no material without the combination of atoms.
2: అలాంటి పరమాణు తత్వాన్ని ఏనాడుకూడను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
3: Man never made an attempt to know the mystery of an atom.
2: ప్రాచీనులు కనిపెట్టినటువంటి ఒక సత్యదీపములను ఈనాటి మానవుడు అర్థం చేసుకునలేక హాస్యాస్పదంగా భావిస్తుంటాడు.
3: The modern man is making fun of all the truths that were realized and propagated, the light of truths which were shared in the ancient times.
2: Anati prachina rishulu vikinchinatundi vyasamulanu ee naati vyaktulu hasyaspadanga danini kathalaga bhavistunnaru.
3: All the compositions, the dicta and the declarations of the ancients were all made fun of by the modern man.
2: Mana prachina yokka సంస్కృతిని, భారతీయ యొక్క పవిత్రతను గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యమును ఈనాటి మానవుడు కోల్పోయినాడు.
3: The modern man has lost the ability and the capacity to experience and to comprehend the ancient culture and the sanctity behind it.
2: కనుకనే పరమసత్యం అనేటువంటిది తన దగ్గర ఉండి ఉడుకును దాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
3: Though the supreme truth is latent within, immanent within you, you are not able to recognize it.
2: Anati paramarshulu yokka swaroopalanu kevalamu oka oori mundu edo oka vigrahanga petti gurtunuku chupistuntaru.
3: The divinity was understood by way of certain signs, certain symbols in those days.
2: Adi kaadu manam.
3: That's not the fact anyway.
2: Aa pavitramainatundi swaroopalanu మన హృదయ పీఠం పైన భద్రం చేసుకోవాలి.
3: ద సీక్రెట్ ఫార్మ్స్ విల్ హ్యావ్ టు బి ఇన్స్టాల్డ్ అట్ ద ఆల్టర్ ఆఫ్ అవర్ హార్ట్స్.
2: ఈ విధమైనటువంటి యొక్క భద్రత చేసుకోవాల్సినటువంటి యొక్క మానవుడు దీనిని అభద్రత చేత, హాస్యాస్పదం చేత, అలక్ష్యం చేత దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
3: ద డివినిటీ దట్ హ్యాస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ అట్ ద ఆల్టర్ ఆఫ్ హార్ట్స్ ఈజ్ నెగ్లెక్టెడ్. Is just taken in a little simple way.
2: Kani idi enaadu jariginatundi.
3: When had this happened?
2: Kanaadulu anetundi vaadu ee kaalam vaadu.
3: Kanada, to which time does he belong to?
2: 20,000 samvatsaramla puramu,
3: 20,000 years ago.
2: Ee yokka kanaadulu vishayamu jagatlo entano uchcharinchetundi vaaru.
3: The world knew well the spirit of Kanada.
2: ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటి విషయమును తాను గుర్తించాడు.
3: Kanada recognized the value of the hydrogen and oxygen.
2: హైడ్రోజన్, ఆక్సిజన్ అనేటువంటివి కేవలము ఒక విధమైనటువంటి యొక్క అగ్నితో సమానమైనటువంటివి.
3: He considered hydrogen and oxygen equal to the fire.
2: ఇందులో ఒక దాని వల్ల అగ్ని ప్రవేశిస్తుంది.
3: The fire finds a place in one of the two.
2: ఇంకొక దాని వల్ల అగ్నిని ఆపివేస్తుంది.
3: The other one extinguishes the fire.
2: ఇది సైంటిస్టులు గుర్తించినటువంటి యొక్క సత్యము.
3: This is the truth observed by scientists.
2: ఇలాంటి సైంటిస్టులు గుర్తించినటువంటి సత్యాన్ని ఈనాటి ప్రజలు చాలా గొప్పగా విశ్వసిస్తుంటారు.
3: The discoveries of the modern time scientists is exalted and very much praised by everybody.
2: కానీ ప్రాచీన పురుషులు అనుభవించి, ఆనందించి, అందించినటువంటి యొక్క సత్యవాక్యములను ఈనాడు విస్మరిస్తున్నారు.
3: But the principles of truth realized, experimented upon and propagated by the ancients
2: ఈ అణువును
3: are not recognized.
2: అణు ద్వారానే గుర్తించాలని ప్రవచించాడు.
3: And in fact the atomic power has got to be known by understanding the principle of atom.
2: ఈ అటామిక్ పవర్ అనేటువంటిది దేని రీతిగా గుర్తించాలి?
3: అటామిక్ పవర్ హౌ ఇస్ టు బి అండర్స్టూడ్?
2: ఇది కంటికి కనిపించదు.
3: యూ డోంట్ సీ విత్ ది ఫిజికల్ ఐ.
2: కానీ ఎక్కడ ఉన్నది?
3: then where is it?
2: తినే తిండిలో ఉంటుండాలి.
3: It is there in the food that you can
2: chew. చూపులో ఉంటుండాలి.
3: It's present in your looks.
2: మాట్లాడే మాటలో ఉంటుండాలి.
3: And also in the words that
2: you utter. నడకలో ఉంటుండాలి.
3: It is present all over.
2: సర్వత్రా ఉండినటువంటిది అది.
3: The atomic power is present everywhere.
2: దానిపైనే నడుస్తూ, దానినే తింటూ, దానినే త్రాగుతూ, దానినే అనుభవిస్తూ, దానిని మర్చిపోతున్నారు ఈనాటి మానవుడు.
3: Modern man has forgotten the atomic power, the mystery of the atom, though he treads upon it by way of walking on earth and food and water. He considers that it's separate from the life principle.
2: దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతిలో పక్కన పెట్టారు.
3: And he considers it as a scientific principle and brushed it aside.
2: కాని
3: బట్
2: ఈ అటామిక్ ప్రాసెస్,
3: ది అటామిక్ ప్రాసెస్
2: ఇది చాలా పవిత్రమైనటువంటిది.
3: ఇట్స్ హైలీ సీక్రెట్.
2: కానీ దీనిని అల్పంగా భావిస్తున్నారు.
3: బట్ వీ కన్సిడర్ దిస్ లో అండ్ చీప్.
2: ఈ ప్రాసెస్ నుంచినే దైవత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
3: దిస్ ప్రాసెస్ విల్ టేక్ యూ టు ద డివినిటీ. దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ కానాద.
2: కనుక ఈనాడు ఆ అటామిక్ ప్రాసెస్ చక్కని రీతిలో అనుభవించటం లేదు.
3: వి ఆర్ నాట్ experiencing in the proper sense the atomic power.
2: Manamu bhautikamaina laukikamaina tuntu deentlo manam jeevithanni gadupthu vacham.
3: We are leading our lives in the worldly materialistic way.
2: Deeniki oka chinna udaharanam,
3: a small illustration for this.
2: Okanoka samayam lopala
3: at one time
2: Shivaji oka mantri
3: and his minister
2: iruvuru cheri
3: both of them together
2: edo vanaviharanga velutunnaru.
3: They just went on to spend their evening time.
2: Kani marga madhyam lopala
3: on the way
2: oka buddhist sanyasi ediregadu.
3: They came across a buddhist monk.
2: Motta motta Shivaji tane okka kiritamunu pakkana petti aa yokka buddhist sanyasi yokka padamul paina tana sirasu unchi namaskarinchadu.
3: What Shivaji did was, he has taken away his crown and kept it on the ground and bowed down to the feet of this Buddhist monk.
2: Kani mantriki idi ye matramu gittaledu.
3: This was not acceptable to the minister.
2: Maharaj ekkada, ee Buddhist sanyasi ekkada.
3: Here lies an emperor and a Buddhist monk on the other. What a gulf of difference it is.
2: Atti samanyamainatuvanti yokka మానవుని యొక్క పాదములపైన మా మహారాజు యొక్క శిరస్సును పెట్టడం మంచిది కాదు.
3: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఎంపరర్ టు బౌ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ ఎ మాన్
2: అని భావించి తన్నో తనకు అవమానంగా జరిగిందని చింతిస్తూ వచ్చాడు.
3: హీ ఫెల్ట్ సో సాడ్ అండ్ బ్యాడ్ దట్ హీ ఫెల్ట్ అషేమ్డ్.
2: కానీ దీనిని అంతా కూడా గుర్తిస్తూ వస్తున్నాడు శివాజీ.
3: బట్ శివాజీ వాజ్ నోటీసింగ్ వాట్స్ ఆల్
2: సర్వధర్మమును ప్రచారం చేసి సమస్త త్యాగములు చేసి మానవుని యొక్క గుణములను ప్రబోధించి లోకానికి నిలబెట్టినటువంటి వాడు శివాజీ మహారాజ్.
3: ఎంపరర్ శివాజీ స్టాండ్స్ ఫార్ ది అబ్జర్వెన్స్ అండ్ ద ప్రాపగేషన్ ఆఫ్ రైచియస్నెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ టు ది కంటెంపరీ వరల్డ్.
2: ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత
3: ద టైం పాస్ ఆన్ లైక్ దాట్.
2: కానీ మంత్రి చింతించినటువంటి విషయము ఆ శివాజీ హృదయంలో నిలిచిపోయింది.
3: The feelings of the minister got themselves imprinted in the heart of Shivaji.
2: Oka dinamu mantrini pilichadu.
3: One day he summoned the minister.
2: Mantri,
3: minister,
2: neevu ee naadu naaku moodu talalu teeskon raavali annadu.
3: Shivaji wanted the heads, three heads to be brought to him.
2: Okati goat, meka tala.
3: One is the head of a goat.
2: Rendavadi gorre tala.
3: One is the head of a sheep.
2: Moodavadi manishitana.
3: And third one the head of a human being.
2: Ee mooditini teeskundram annadu.
3: Bring these three heads.
2: Ekkadiko vellaadu, aa mekanu kottaadu, gorrini kottaadu, talalu teeskunnadu. Smashanamlo kaachukoni evaro oka jeevitham munginchinatvanti oka vyakti talanu tenchukoni daanini teeskoni vachadu.
3: He brought the three heads of a goat and the sheep and a human being from the cremation ground.
2: తెచ్చాను మహారాజ్ అన్నాడు.
3: హి బ్రాట్ ఇట్ అండ్ సెడ్ హియర్ ఆర్ ది హెడ్స్ ఓ ఎంపరర్.
2: అయితే ఈ మూడు కొడును మార్కెట్ కు తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
3: ది ఎంపరర్ వాంటెడ్ దీస్ త్రీ హెడ్స్ టు బి సోల్డ్ దేర్ ఇన్ ద మార్కెట్.
2: వెళ్ళిన తక్షణమే గొర్రెతల ఎత్తుకొని పోయారు.
3: అండ్ ద హెడ్ ఆఫ్ ద గోట్ వాస్ ఇమీడియట్లీ పర్చేజ్డ్.
2: మేకతలగుడును క్షణం లోపల ఖర్చు పెట్టుకున్నాడు.
3: ది హెడ్ ఆఫ్ షీప్ వాస్ ఇమీడియట్లీ బాట్.
2: ఎంతసేపు కాచుకున్నా కూడాను ఈ మనిషి తలకు ఎవరు కూడా కొనే రాలేదు.
3: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ వెయిటింగ్ నోబడి పర్చేజ్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
2: మరి వచ్చాడు మహారాజ్, దీన్ని ఎవరు కూడా అంగీకరించటం లేదు అన్నాడు.
3: ద మినిస్టర్ రిటర్న్ అండ్ సెడ్ ఓ ఎంపరర్ నోబడి ఇస్ ప్రిపేర్డ్ టు బై ద హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
2: నీవు మార్కెట్ కి వెళ్లి ఫ్రీగా ఇచ్చేసిరా అన్నాడు.
3: అండ్ ఎంపరర్ సెడ్ ఆల్ రైట్ గివ్ ఇట్ ఫ్రీలీ టు ఎనీబడి దేర్ ఇన్ ద మార్కెట్.
2: తీసుకెళ్లాడు. కొన్ని దినమ చూచాడు అది ఫ్రీగా కూడా ఎవరు తీసుకోలేదు.
3: ది మినిస్టర్ టుక్ ది హెడ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ వెయిటెడ్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. నోబడి వాజ్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ఇట్ దో ఇట్ వాజ్ గివెన్ ఫ్రీ.
2: ఆనాడు నా ఈ శిరస్సును ఒక బుద్ధ సన్యాసి పాదముల పైన పెట్టినప్పుడు నీవు ఎంత బాధపడ్డావు.
3: ఓ మినిస్టర్ యూ ఫెల్ట్ సో సాడ్ వెన్ ఐ బౌడ్ డౌన్ అట్ ది ఫీట్ ఆఫ్ దట్ బుద్ధిస్ట్.
2: రేపటి దినము ప్రాణం పోయిన తర్వాత ఈ శిరస్సు కూడాను ఇంతే ఎవ్వరూ కొనరు.
3: టుమారో వెన్ ఐ లీవ్ దిస్ బాడీ వెన్ ఐ బ్రీత్ మై లాస్ట్ దిస్ హెడ్
2: ఎవరు ఇవ్వరు.
3: నోబడి వుడ్ రికగ్నైజ్ యాక్సెప్టెడ్.
2: అదే విధంగానే నాది ఏ బుద్ధ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టి నా జన్మ సార్థకం చేసుకున్నాను.
3: ఇన్ ఫ్యాక్ట్ మై లైఫ్ ఈజ్ రిడీమ్డ్ బై బౌయింగ్ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ ద బుద్ధిస్ట్.
2: ధనము వచ్చును పోవును ధరణియందు.
3: మనీ కమ్స్ అండ్ గోస్ ఆన్ ఎర్త్.
2: గౌరవ మర్యాదలు వచ్చి పోవును తీరును.
3: బట్ ద రెస్పెక్ట్ ద కర్టసీ అండ్ ది ఎస్టీమ్ వుడ్ రిమైన్.
2: గౌరవ ధర్మాలు మానవులకు శాశ్వతంగా నిల్చును.
3: The righteousness and truth would remain permanently.
2: అది ఏ మానవుని జన్మకు సార్థకము.
3: That is the true redemption for mankind.
2: ఇది కేవలము ఈ సోహం అనేటువంటి శబ్దము అందులో ఉండినంత వరకే దీనికి గౌరవము.
3: The body has got the value so long this soham, the life breath is there.
2: అది ఏ ప్రణవ శబ్దము.
3: And that is ఓంకార.
2: అది ఏ అటామిక్ ఎనర్జీ.
3: And that is atomic energy.
2: దీనికి శక్తి సామర్థ్యములు
3: the capacities
2: ఇది దైవము నుండి ప్రారంభమైనవే కాని
3: the capacities latent in an atom.
2: ఎవరు అన్యులు దీనిని సృష్టించిన వారు కాదు.
3: No one created it in particular.
2: ఈ సత్యాన్ని ఆనాడే కానాదుడు ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
3: This truth was propagated and taught by Kanada in the olden times.
2: మానవులు ఏదో దేహమున్నంత వరకు దీనిని గౌరవిస్తుంటారు.
3: Human being naturally, so long they are alive, he takes care of the body.
2: ఈ దేహములో నిజమైనటువంటి యొక్క ఆదిశక్తి అనేటువంటిది పోయిన తర్వాత ఎవరూ దీనిని ఆశించరు.
3: Nobody expects to remain. Nobody respects this body when once the life is gone.
2: ఇదంత అణువు యొక్క శక్తియే.
3: In fact, the whole thing is the power of an atom.
2: ఈ అణువు యొక్క భావము ఎవరు అర్థం చేసుకోలేరు.
3: No one can understand the secret of an atom.
2: అణుస్వరూపమే దైవస్వరూపము.
3: God is present in the form of an atom.
2: అణుస్వరూపమే జగత్ స్వరూపము.
3: And the very atom is the entire universe.
2: అణుస్వరూపమే ఆకాశ స్వరూపము.
3: The atom is the space.
2: అణుస్వరూపమే శబ్ద స్వరూపము.
3: The atom is the sound.
2: చరాచరమంతయకుడను అణుస్వనే నిండి ఉన్నది.
3: All that is motile, immotile, mobile and immobile is atomic basically.
2: కనుక ఈ అణుస్వరూపమును ఆశాస్పదంగా మనం తీసుకోకూడదు.
3: So we should not neglect the principle of an atom.
2: ఈ అణుస్వరూపం అనేటువంటిది చాలా ఘనమైనటువంటిది.
3: దేర్ ఇస్ మైటీ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఆటమ్.
2: ఎంతో కాలం నుండి కూడాను ఈ సైంటిస్టులు దీనిని అంత పరిశీలన చేస్తూ వస్తున్నారు.
3: సైంటిస్ట్ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ సిన్స్ లాంగ్ ఆన్ దిస్.
2: అణువు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తిరిగి అక్కడికి వచ్చి చేరడానికి 22,000 కోట్ల సంవత్సరాలు పడుతుంది.
3: For an atom to go back to the place of its origin, it will take 22,000 crores of years.
2: Inta kaalam pattutunte ee anu mana sentane untunte manam enduku gurtinchukokoddu.
3: Though it has been there all the time with us in us, how is it that we do not know?
2: Bhoomi tana chuttu taanu tirugutundi.
3: The earth revolves around itself.
2: Tirigi tana suryuni chuttu tirugutundi.
3: It also revolves around the sun.
2: Dini evaru tipputunnaru?
3: Who is responsible for this rotation?
2: Enduvalla idu jarugutundadi?
3: Why does it happen?
2: Evaru triputunnaru?
3: Who is the main cause behind?
2: Ee satyanni gurtinchadaniki evaru prayatninchadam ledhu.
3: No one is making an effort to know this secret behind.
2: Tana chuttu taanu terigatam cheta
3: because earth revolves around it.
2: Jagattukantaikunnu raatrim pagalu yerpadutunnayi.
3: We have day and night.
2: Tana suryu chuttu terigatam cheta
3: యాజ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్,
2: ఈ దేహమునకు కావలసినటువంటి ఆహార విహారములంతా లభ్యమవుతున్నాయి.
3: వి హావ్ గాట్ వేరియస్ సీజన్స్ అండ్ ద ఫుడ్.
2: ఇవన్నీ కారణమైనటువంటి యొక్క సృష్టి తెలుపులు కాదు.
3: దే ఆర్ నాట్ రీజన్లెస్. ఇన్ ఫ్యాక్ట్
2: దైవం యొక్క సంకల్పం చేతనే ఈ కారణాలంతా కల్పించుకుంటున్నాడు.
3: ఇట్ ఇస్ ద డివైన్ విల్ విచ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దిస్ క్రియేషన్.
2: ఇదంతా జగత్తు నిమిత్తమై తాను ఏర్పరిచినటువంటి యొక్క నియమమే.
3: ఇట్ ఈస్ గాడ్స్ మాస్టర్ ప్లాన్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
2: పవిత్రమైనటువంటి యొక్క ఈ అణుశక్తిని ఎవరు ఈనాటి వరకు గుర్తించడం లేదు.
3: టిల్ దిస్ డే నోబడి అండర్స్టూడ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ అన్ ఆటమ్.
2: అణువు అంటే కేవలము ప్రాణం లేనటువంటి యొక్క శక్తి అనుకుంటున్నారు.
3: వి కన్సిడర్ ది అటామిక్ పవర్ యాజ్ పాసింగ్ డల్ అండ్ ఇనర్ట్.
2: ఈ జగత్తునంత అంతా కూడాను కలిపిన ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి ఆ అణువులో కూడా ఉంటుంది.
3: ఇన్ ఫ్యాక్ట్ ద పవర్ ఆఫ్ లైఫ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ ఆర్గానిక్ వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆటమ్ ఆల్సో.
2: కనుకనే భగవంతుడు అణుస్వరూపుడు ఘనస్వరూపుడు.
3: సో గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మైక్రోకాజం అండ్ ఆల్సో మాక్రోకాజం.
2: కనుక ప్రతి మానవుడు కూడాను జగత్తు యొక్క సంకల్పమును మానవుని యొక్క సృష్టిని తన యొక్క కర్తవ్యంను గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
3: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్లీ.
2: మానవుడు గుర్తించవలసినటువంటిది అణుస్వరూపమే.
3: మ్యాన్ హ్యాస్ టు నో కాంప్రిహెండ్ ది అటమ్.
2: అణువును గుర్తిస్తే సర్వమును గుర్తించిన వాడవుతాడు.
3: ఇఫ్ యు నో ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ యూ విల్ నో ది మైటీయెస్ట్.
2: అది ఏ దైవము.
3: దట్ ఈస్ గాడ్.
2: అది ఏ నిజమైనటువంటి యొక్క మానవత్వము.
3: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
2: అది ఏ ప్రాణతత్వము.
3: అండ్ దట్ ఇస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
2: పరమాణువుల్లో ఉన్నటువంటి యొక్క ప్రాణతత్వమే.
3: ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ ద స్మాల్
2: ప్రపంచమంతా ఇప్పుడు సంచరిస్తూ ఉంటుండాలి.
3: ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
2: అయితే దానిని పట్టడానికి ఏ విధంగా చేయాలి.
3: లైక్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ హావ్ టు డూ టు నో దిస్.
2: కానీ ఈ మైక్రోజెనాలజీ ప్రాసెస్ ఫాలో చేయాలి.
3: అండ్ వన్ హ్యాస్ టు స్టార్ట్ ప్రాసెసింగ్ అండ్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్.
2: ఇది కాణాదు చెప్పాడు.
3: దిస్ వాజ్ టాట్ బై కాణాద.
2: దీనిని అనుసరించినప్పుడు ఆ దివ్యతత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
3: వెన్ వన్స్ యూ ఫాలో ద ప్రొసీజర్ లేడ్ బై కాణాద యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
2: ఇప్పుడు చూడండి, ఒక అణు అట్టపోతూ ఉండాలి.
3: See here, one atom is moving right now.
2: దానిని మనం సంచరిస్తు దానినే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం పోతే మన చేతికి అది చిక్కుతుంది.
3: When once you are able to concentrate on the movement of an atom, you will be able to
2: catch. ఎన్నో పరమాణువులను ఒక క్షణములో మనం పట్టవచ్చును.
3: You can catch hold of number of atoms in a fraction.
2: ఎన్నో పట్టావు.
3: In a fraction you can hold them in your
2: fist. మొదటి ఎక్కడ చూసినా వెళ్ళిపోతున్నాయి.
3: And then when you release your fist they would go everywhere.
2: ఆ ప్రణవనాదం యొక్క శబ్దము ఆ యొక్క అణు పదార్థం యొక్క శబ్దము అణు మాత్రంగానే ఉంటుంటాయి.
3: And the sound behind this Omkara Pranava and also this atomic principle.
2: మానసిక తత్వం కూడాను ఈ యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
3: And it all depends, the whole thing, life depends on this.
2: భక్తులు ప్రార్థన చేస్తుంటారు.
3: Devotees pray.
2: ఈ ప్రార్థన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని సందేహించవచ్చును.
3: We may doubt the result of prayer.
2: కానీ ప్రార్థనల వల్ల ఎంతో వైభవం జరుగుతుండాలి.
3: Through prayer you can accomplish greatest.
2: ఎంతో ఘనమైన విజయాన్ని సాధిస్తుండాలి.
3: You will have the mighty victory.
2: మానవుడు సాధించలేనటువంటి విషయాన్ని కూడా సాధించగలుగుతున్నాడు.
3: Impossible things can be made possible by prayer.
2: ఒక చిన్న విషయము.
3: A small example.
2: నేను ఏ మందు తీసుకోను.
3: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీ మెడిసిన్.
2: నేను ప్రయత్నించను.
3: హి డజంట్ టేక్ ఎనీ మెడిసిన్.
2: కానీ 10 దినముల నుంచి కూడాను ఇక్కడ పెద్దగా వాదింది.
3: బట్ ఫర్ ద లాస్ట్ 10 డేస్ దేర్ ఇస్ ఎ స్వెల్లింగ్ ఆన్ ద చీక్.
2: నిన్నటి దినము నేను గమనించాను.
3: ఎస్టర్డే భగవాన్ అబ్జర్వ్.
2: అందరూ వచ్చిన వారందరూ కూడాను వారి దృష్టి నా ముఖం పైన పోవటం లేదు, నా యొక్క చెక్కు పైన పోతుండాలి.
3: ఆల్ దట్ హావ్ అసెంబ్ల్డ్ హియర్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్వెల్లింగ్ ఆన్ ద చీక్ నాట్ ఆన్ భగవాన్.
2: ఇంకా తగ్గలేదే, ఇంకా తగ్గలేదే, ఎంత బాధ ఉందో ఏమో అని సంతోష ఒక బాధపడుతూ వచ్చారు.
3: ఆల్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ దట్ భగవాన్ హ్యాడ్ నో రిలీఫ్ టిల్ నౌ అండ్ దట్ ఈస్ ఫీలింగ్ దట్ ఈస్ సఫరింగ్.
2: రాత్రి అనగా సాయంకాలము వ్యాలిటీ క్లియర్ మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు.
3: లాస్ట్ ఈవినింగ్ వై భగవాన్ వాజ్ గివింగ్ అస్ డిస్కోర్స్ డ్యూరింగ్ ది వ్యాలిడిటరీ ఫంక్షన్. హీ డిడ్ంట్ నో వాట్ హీ వాజ్ స్పీకింగ్ అట్ దట్ మోమెంట్.
2: కానీ లోపల వెళ్ళాను.
3: భగవాన్ వెంట్ ఇన్సైడ్.
2: పండుకున్నాను.
3: అండ్ హీ జస్ట్ రెస్టెడ్.
2: ఈ భక్తుల యొక్క ప్రార్థనలన్నీ కూడాను కుప్పలు కుప్పలు వచ్చాయి.
3: ఆల్ ప్రేయర్స్ ఆఫ్ ది డివోటీస్ రీచ్డ్ హిమ్.
2: స్వామి రేపటికి గురు పౌర్ణమి, రేపటికైనా మీరు ఆనందంగా సరైనటువంటి స్థితిని మీరు మాకు దర్శింపచేయాలి.
3: భగవాన్, టుమారో ఇస్ గురు పౌర్ణిమ, బి నార్మల్, వీ వాంట్ టు సీ యూ ఇన్ యువర్ ట్రూ ఫామ్.
2: తెల్లవారు లేచాను,
3: భగవాన్ గాట్ అప్ దిస్ మార్నింగ్,
2: ఒక్క నొప్పి లేదు, ఒక్క బాధ లేదు,
3: నో పెయిన్ వాట్స్ ఎవర్.
2: నేను ఇది నయం కావాలని నేను సంకల్పించలేదు.
3: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హాజ్ నాట్ విల్డ్ ఇట్ సో.
2: కానీ ఆ ప్రార్థన యొక్క ఫలితమే ఈ విధమైనటువంటి యొక్క దీనికి ఆనందానికి కారణం.
3: ద బ్లిస్ ఆఫ్ దిస్ డే ఈజ్ ద రెస్పాన్స్ టు ప్రేయర్స్.
2: చాలా మంది భోజనం కూడా చేయలేదు.
3: మెనీ హ్యావ్ నాట్ టేకెన్ దేర్ ఫుడ్.
2: యో, రేపటి దినం ఎంతో ఆనందించవలసినటువంటి సమయము.
3: టుమారో గురు పౌర్ణమి ఇస్ ద బ్లిస్ఫుల్ డే.
2: ఎట్ట మేము దర్శించే తెల్లవారులేస్తానే.
3: Tomorrow, what is that I am going to see?
2: అని ప్రార్థన చేస్తూ కంటిదారాలతో వారు కష్టపడుతూ వచ్చారు.
3: All devotees were shedding tears and praying continuously.
2: ఒక్క నిమిషంలో నా మనసు వారిపై పడింది.
3: భగవాన్ కాన్సన్ట్రేటెడ్ హిస్ థాట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆన్ ద డివోటీస్.
2: నేను తలచుకోలేదు నాకు నేను కావాలని.
3: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ నాట్ విల్డ్ ఇట్ ఫర్ ఎనీ క్యూర్.
2: ఎప్పుడూ నేను తలచను.
3: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హింసెల్ఫ్.
2: నేను మీరు ఒక్కటే.
3: You and I are one.
2: మీరు ప్రత్యేకం కాదు, నేను ప్రత్యేకం కాదు.
3: భగవాన్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
2: ఇది నా దేహం కాదు, మీ దేహమే.
3: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ భగవాన్ బిలాంగ్స్ టు యూ.
2: కాబట్టి మీ దేహాన్ని మీరు చూసుకోవడానికి మీ కర్తవ్యమే.
3: సో ఇట్స్ యువర్ డ్యూటీ టు మెయింటైన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ.
2: నేను ఎప్పుడు కూడా నా దేహాన్ని ఎప్పుడు కూడా నేను చూసుకోను.
3: భగవాన్ విల్ నెవర్ థింక్ ఆఫ్ హిస్ ఓన్ బాడీ.
2: నయం కావాలని కానీ ఇది జరగాలని కానీ ఏ సంకల్పము నేను చేయను.
3: భగవాన్ నెవర్ విల్స్ రిగార్డింగ్ హిస్ బాడీ.
2: స్వార్థం నాలో ఏనాడు కూడా లేదు.
3: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఈవెన్ అయోటా ఇన్ హిమ్.
2: స్వార్థం అనేటువంటిది నా కాలి గోరు నుంచి వెంట్రుకు కొనే వరకు కూడా నాలో కనిపించదు.
3: రైట్ ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
2: కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనడానికి ధైర్యము, ఒక విధమైనటువంటి అధికారము ఉంటుండాలి.
3: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ రైట్ అండ్ అథారిటీ వెన్ యూ డిక్లేర్ దట్ ఐ అండ్ యు ఆర్ వన్.
2: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడా నువ్వు ఉండినటువంటిది అణుశక్తి ఒక్కటే.
3: దేర్ఫోర్ ద సేమ్ అటామిక్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
2: ఈ అటామిక్ పవర్ ను కూడా కొంతవరకు అర్థం చేసుకోవాలి.
3: వి హావ్ టు అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్ ద మిస్టరీ ఆఫ్ ఎన్
2: ఆటమ్. మనం ప్రాచీన కాలం నుండి ఒక రూపమును, ఒక విగ్రహమును మనం ఆరాధన చేసుకుంటూ దానిపైనే మన జీవితం గడుపుతూ ఉన్నాం.
3: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వి హావ్ బీన్ స్పెండింగ్ టైమ్ కాన్సన్ట్రేటింగ్ వర్షిపింగ్ ఆన్ ఎ ఫార్మ్ అండ్
2: అవి కూడాను ఆవిర్భవించినటువంటివి అనేవి నుండి.
3: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ దిస్
2: రామాని ఒక విగ్రహాన్ని పెట్టి మనం ప్రార్థిస్తుంటాం.
3: అండ్ వీ కీప్ ఎ స్టాచ్యూ దేర్ అండ్ వీ గో ఆన్ ప్రే.
2: కానీ ఆ రాముడు ఎక్కడున్నాడు?
3: వేర్ ఇస్ హీ నౌ?
2: లేదే.
3: నో.
2: కృష్ణాని ఒక విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నాం.
3: వీ హ్యావ్ ది స్టాచ్యూ ఆఫ్ కృష్ణ.
2: ఉన్నాడా? లేదే.
3: He is not there now.
2: ఈశ్వరాన్ని పూజిస్తున్నాము, ఈశ్వరుడు కనిపించడం లేదు.
3: We worship Ishwara, we don't see.
2: అనగా రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఈశ్వరుడు అన్ని రూపాలు ఉన్నాయి లోకంలో.
3: It only means all the forms, Rama, Krishna, Shiva are ever existing.
2: కానీ మన గుణములు సంకుచితమైనట్లుగా ఉంటున్నాయి.
3: And our feelings, our thoughts are narrow.
2: ఈనాటి మానవుడు సంకుచితమైన హృదయాన్ని పెట్టుకోవడం చేతనే సర్వము శూన్యమయంగా కనిపిస్తుండాలి.
3: As the modern man is narrow minded, he finds emptiness, void everywhere.
2: విశాల భావమే సృష్టి.
3: The broad mindedness is creation.
2: సంకుచిత భావమే మరణము.
3: The narrow mindedness is literal death.
2: కనుకని ఈ సంకుచిత భావం మనలో ఉండినంత వరకు మనం చచ్చిన వారితో సమానమే.
3: So long we are narrow minded, we should consider our life a death in fact.
2: మనం ఎప్పుడు విశాల భావాన్ని పెంచుకోవాలి.
3: We should be broad minded.
2: విశాల హృదయాన్ని పెంచుకోవాలి.
3: We should have broad minded.
2: ఆ విశాల హృదయంలో విశాలమైన దైవత్వం చేరి ఉంటారు.
3: And naturally we will find the vastness of the divinity.
2: ప్రాచీన కాలం నుండి
3: Since ancient times,
2: అనేక మంది మహర్షులు
3: many sages,
2: అనేక విధమైనటువంటి సాధనలు చేస్తూ వచ్చారు.
3: Adopted many spiritual paths.
2: ఈ కానాదుడు చాలా గొప్ప సాధన చేశారు.
3: కానాద did penance and followed spiritual paths.
2: కట్టకడపటికీ ఇది ఏది కాదన్నాడు.
3: And ultimately he negated everything.
2: నేను అణువును, అణువునందే నేను లీనం కావాలి.
3: And I should merge in that atom, become one with it.
2: అనగా దేహాభిమానం కలిగినటువంటి వాడు అణువాభిమానంతో చేరిపోయాడు.
3: Because he has given up this body attachment, he could totally identify with an atom.
2: ee naadi lokam lopala anta vastu padarthamulu yokka cherika cheta manavatvam jeevistuntundadi.
3: The human life today is based on the material objects.
2: Anta swartha saprayojanam chodo jeevistuntundadi.
3: The modern life is full of selfishness and self interest.
2: Idi undinanta varaku kudanu divyattam anetundi anutattvamu manaku e maatramo artham kaadu.
3: So long we are selfish, we cannot understand even a trace of
2: sadhana chesukochu. ధ్యానం చేసుకోవచ్చును, జపం చేసుకోవచ్చును, పూజలు చేసుకోవచ్చును, అంటూ తప్పు లేదు. కానీ
3: వి మే మెడిటేట్,
2: అణుతత్వాన్ని మాత్రం మర్చకూడదు.
3: వి షుడ్ నాట్ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్.
2: ఆ అణువునందే ఉంటుండాలి సర్వము.
3: ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ దిస్ ఆటమ్.
2: కనుక ఈ అణుతత్వాన్ని మన ఎందే ఉండినట్టుగా భావించాలి.
3: దిస్ ఆటమిక్ ప్రిన్సిపల్ ఇస్ వెరీలీ ఇన్ యూ.
2: మన దేహము అణువే,
3: ద బాడీ ఇస్ ఎన్ ఆటమ్,
2: మనసు అణువే,
3: సోల్సో మైండ్,
2: బుద్ధి అణువే,
3: ఇంటెలెక్ట్,
2: చిత్తము అణువే, అంతఃకరణ అణువే, సర్వము అణుమయమే.
3: సో ఎవ్రీథింగ్ ఇస్ బట్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
2: ఈ అణుమయమైనటువంటిది అదే దైవతత్వం.
3: అండ్ దిస్ వెరీ అటమిక్ ప్రిన్సిపల్ ఇస్ డివైన్ ప్రిన్సిపల్.
2: దైవం ప్రార్థనలను తప్పక వింటుంటాడు.
3: గాడ్ లిసన్స్ టు అవర్ ప్రేయర్స్.
2: కానీ కొంతమంది అయ్యో భగవంతుని ప్రార్థించి భగవంతుని కూడా మేము కష్టపెట్టినట్టు అవుతుందేమో అనుకుంటారు.
3: సమ్ ఫీల్ దట్ వీ మే బి బాదరింగ్ గాడ్ బై ప్రేయింగ్ ఫర్వెంట్లీ.
2: చాలా పొరపాటు.
3: యు ఆర్ మిస్టేక్.
2: భగవంతునికి ఎప్పుడూ కష్టం లేదు.
3: గాడ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
2: భగవంతుడు ఏనాటి కూడాను బాధపడడు.
3: గాడ్ నెవర్ సఫర్స్.
2: భక్తుని యొక్క ఆనందమే భగవంతుని యొక్క ఆనందము.
3: దేర్ఫోర్ ద బ్లిస్ ఆఫ్ ద డివోటీ ఇస్ ద బ్లిస్ ఆఫ్ గాడ్.
2: కనుక నీ ఆనందమునకు నా ఆనందమునకు భేదమే మాత్రము లేదు.
3: దేర్ఫోర్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యువర్ బ్లిస్ అండ్ ద బ్లిస్ ఆఫ్ భగవాన్.
2: కానీ మీ ఆనందము అల్పమైనటువంటి వస్తువుల చేత ఆనందిస్తుంది.
3: But we are happy and blissful by having smaller things, the material objects.
2: Nenu anuvainatuvanti vastuvuto aanandistuntanu.
3: But Bhagavan feels happy by watching the blissful state of atomic power.
2: Kanaka meer icchetuvanti anu maatramaina naaku adi ghananga untuntadi.
3: You may offer a fraction, but it is mighty great to Bhagavan.
2: Kaani meeku ghanamgainatuvanti labhinchinappudikini meeku anta aanandam untundadu.
3: You may get a lot, but yet you are not happy.
2: Nijanga గురు పూర్ణిమ అంటే ఏమిటి అర్థం?
3: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గురు పూర్ణిమ?
2: మనకు దివ్యమైన మార్గానికి ఒక విధమైనటువంటి దారిని చూపినటువంటిది.
3: గురు పూర్ణిమ షోస్ యు ఏ డివైన్ సీక్రెట్.
2: పూర్ణిమ అనగా పవిత్రమైనటువంటి యొక్క చంద్రుని యొక్క ప్రకాశము.
3: గురు పూర్ణిమ ఇస్ ద డే ఆఫ్ ఫుల్ మూన్ డే.
2: ఈ ఫుల్ మూన్ అనగా ఏమిటి? పరిపూర్ణమైనటువంటి మనస్సు యొక్క తత్వమే.
3: గురు పూర్ణిమ సిగ్నిఫైస్ ద టోటల్ మైండ్.
2: పరిపూర్ణమైనటువంటి మనస్తత్వము ఎట్టి మచ్చలు లేకుండా పరిపూర్ణంగా కనిపిస్తుంటుంది.
3: ద టోటల్ మైండ్ షుడ్ బి స్పాట్లెస్, బ్లెమిష్ లెస్, లైక్ ద ఫుల్ మూన్.
2: మనసులో ఏ విధమైన కొంచెం పాటు ఉండేటప్పటికీ అది అంధకారంగా ఉంటుంది, కానీ ఆనందాన్ని అందించలేదు.
3: ఎనీ స్పాట్ ఆన్ ద మూన్ ఆర్ ద మైండ్ విల్ నెవర్ గివ్ యూ టోటల్ జాయ్.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: మీ ప్రేమతత్వాన్ని ప్రకాశింపజేసుకునేటువంటి యొక్క మానసిక తత్వాన్ని పెంచుకోండి.
3: Develop that attitude so as to make your mind shine.
2: ఈ గ్రంథ పరిచయం చేత గ్రంథాలు చదివి చదివి చదివి చదివి కట్టగడపటికి మీ ఎందున్నటువంటి యొక్క గంధం కూడాను మన్నమైపోయింది. పరిపూర్ణమైనటువంటి మనస్తత్వము ఎట్టి మచ్చలు లేకుండా పరిపూర్ణంగా కనిపిస్తుంటుంది.
3: The total mind should be spotless, blemishless, like the full moon.
2: మనసులో ఏ

0: బట్ వీ లూజ్ ద వెరీ ఎసెన్స్ గంధ.
1: కించిత్ మనం చదివినప్పటికీ పెద్ద ఘనమైనటువంటి చదువులు చదివినట్టుగా భావిస్తున్నాం.
0: దో వీ హ్యావ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ వీ కన్సిడర్ అవర్ సెల్స్ గ్రేట్.
1: నీవు చదివిన చదువులు నీవు ఘనమైనటువంటివి కాదు.
0: All that you have learnt is not that great.
1: పరమాణువుల్లో అణువు అయినటువంటిది.
0: It is smallest, still small.
1: కనుక చదువులు యందు మనకు దైవత్వం కానరాడు.
0: So you cannot attain reach divinity.
1: ఘనమునందు భగవంతుడు మనకు కానరాడు.
0: You cannot see him.
1: పదవుల యందు మనకు భగవంతుడు కానరాడు.
0: Nor by occupying exalted
1: అధికారం యందు భగవంతుడు మనకు కానరాడు.
0: You cannot experience God by any other way.
1: ప్రేమ యందు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు.
0: It's only in love you experience God.
1: ఆ ప్రేమతత్వాన్ని కించిత్తుగా నీవు అభివృద్ధి చేసుకుంటే అందులో నేను నీకు భగవంతుడు కనిపిస్తాను.
0: If you develop and grow love more and more, you can see God in an atom.
1: భక్తి అనగా కేవలము భగవంతుడిపైన పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఉంచుకోవటమే భక్తి.
0: The total love towards God is devotion.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ఈనాడు గురు పూర్ణిమ.
0: Today is Guru Purnima.
1: నిజముగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి?
0: What should we know today?
1: ముందు వెనుక క్రింద పైన అని సర్వత్రా ఉండేటువంటిది భగవంతుడే.
0: వీ షుడ్ నో దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, ఇన్ యూ.
1: ఇన్ యూ, విత్ యూ, అరౌండ్
0: యూ. ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ.
1: కనుక నీ యందు ఉంటున్నాడు, నీ బయట ఉంటున్నాడు, నీ వెనుకలా ఉంటున్నాడు.
0: సో గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: అసలు నీవెవరు? నీవే భగవంతుడవు.
0: హూ ఆర్ యూ? యూ ఆర్ గాడ్.
1: అనుస్వరూపమైనటువంటి వాడు.
0: And God is present in an atomic form.
1: ఆ సత్యాన్ని మొట్టమొదటి గుర్తించండి.
0: We should know this basic truth.
1: ఈ ప్రపంచంలో అనవసరంగా బిచ్చబెచ్చడానికి పోకండి.
0: Don't be a beggar in this world.
1: ఏదో మన పనులు మనం చేసుకుందాం.
0: Let us do our duty sincerely.
1: మన డ్యూటీస్ మనం చక్కగా ప్రవర్తిస్తాం.
0: We should do our duty sincerely.
1: Do your duty sincerely.
0: Do your duty sincerely.
1: అది ఏ నిజమైనటువంటి ఒక సాధన.
0: That is true spiritual practice.
1: సాధన ఎందుకోసం చేస్తున్నావు?
0: Why should you undertake spiritual practice?
1: ఈ డ్యూటీని నువ్వు సక్రమంగా చేయటం కోసమని.
0: In order to discharge your duty properly.
1: నీ యొక్క డ్యూటీ ఎటువంటిది?
0: What sort of duty it is?
1: ఇప్పుడు నీవు ఆఫీస్ లో పనిచేస్తున్నావు.
0: You work in office, for instance.
1: ఆఫీస్ లో పనిచేస్తుంటే ఆఫీస్ కు సంబంధించినటువంటి విషయాలు నువ్వు ఆఫీస్ లోనే పెట్టుకోవాలి.
0: You should think of all the matters relating to your office there.
1: ఆఫీస్ లో పోయి కూర్చొని ఇంటి విషయాలంతా తీసుకోకూడదు.
0: You should not think of your family while sitting in the office.
1: ఇంటికి వచ్చావు.
0: యూ రిటర్న్ హోమ్.
1: నీ ఫ్యామిలీలో ఉంచినప్పుడు నీ భార్యా బిడ్డల యొక్క సుఖాన్ని నువ్వు చూసుకో.
0: వైల్ యూఆర్ విత్ యువర్ ఫ్యామిలీ థింక్ ఆఫ్ యువర్ వైఫ్.
1: అందులో ఆఫీస్ తీసుకుని రావద్దు.
0: డోంట్ బ్రింగ్ హియర్.
1: కానీ చాలా మంది ఈనాడు ఎక్కువ పని ఉండటం చేత ఇంటికి కూడా ఆఫీస్ పేపర్ తీసుకుని వచ్చి చాలా అవస్థ పడుతుంటారు.
0: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఆఫీస్ వర్క్ దే బ్రింగ్ ఆల్ పేపర్స్ అండ్ ఫైల్స్ టు దేర్ రెసిడెంట్.
1: ఆఫీస్ వర్క్ ఆఫీస్ కే.
0: Just drop it there.
1: House work, house ke.
0: And you should limit your family
1: business work, business ke.
0: Business affairs,
1: ఆధ్యాత్మిక వర్క్ ఆధ్యాత్మికానికి.
0: And in spiritual field, అన్ని
1: మిక్స్ చేయడం చేత మనము అనేక బాధలకు గురి అవుతున్నాము.
0: Because we mix things, we are confused and suffer.
1: కనుక మన మందు మాలిన్యం పెరిగిపోవడానికి కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ద పొల్యూషన్?
1: మన హృదయం అంతా కూడా మాలిన్యంగా ఉంటుండాలి.
0: ద హోల్ హార్ట్ ఈస్ పొల్యూటెడ్.
1: మొన్న చెప్పాను.
0: భగవాన్ సెడ్ ద అదర్ డే.
1: కంసుడు ఎలాంటి వాడు? గొప్ప శక్తివంతుడే.
0: కంస ఇస్ హైలీ పవర్ఫుల్.
1: కానీ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీడు కూడా గొప్పవాడే.
0: దుర్యోధన, దుశ్శాసన
1: ఉన్నటి వరకు జీవించినటువంటి వారు.
0: అండ్ దే ఆర్ నోన్ టుడే, ఈవెన్ టుడే.
1: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడాను ఎంతో గొప్ప శక్తివంతుడే.
0: హిరణ్యాక్ష,
1: వాళ్ళు చాలా సైంటిస్ట్.
0: దే ఆర్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
1: హిరణ్యకశిపుడు చంద్రమండలం పోవటం కాకుండా సూర్యమండలానికి కూడా వెళ్ళాడు.
0: హిరణ్యకశిపు నాట్ ఓన్లీ రీచ్ మూన్, హీ వెంట్ టు సన్ ఆల్సో.
1: సూర్యమండలమే కాదు, నక్షత్ర మండలాన్ని కూడా చేరాడు.
0: హీ రీచ్డ్ ఈవెన్ స్టార్స్.
1: ధ్రువ నక్షత్రాన్ని పోయి తాకేటప్పటికి భూమి తిరిగింది.
0: వెన్ వన్స్ హీ టచ్డ్ ద స్టార్ ధ్రువ, ద హోల్ ఎర్త్ స్టార్టెడ్ మూవింగ్.
1: దాంతో మరణం చెందాడు.
0: దట్ ఎండెడ్ హిజ్ లైఫ్.
1: ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ,
0: ఎనీ గ్రేట్ సైంటిస్ట్,
1: ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, కానీ దానికి మితిమీరిపోతే ప్రమాదం కలుగుతుంది.
0: Has to work and do under certain limitations.
1: Kanuka antinte goppa varanta kuda nu daivatvanni pondalaniki enta prayatnam chesaru.
0: Such great people made all attempts to attain divinity.
1: Manamu alpulamainappudikini adhikamainatti bhavanni pettukovali.
0: We may be small, but we should have big feelings.
1: Vishalamaina hrudayanni penchukovali.
0: We should be broad minded.
1: ఈ విశాలమైన హృదయం లోపల విశాలమైన దైవత్వం నిండి ఉంటుంది.
0: ఇన్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ వి కెన్ ఎక్స్‌పీరియన్స్ డివినిటీ.
1: కాబట్టి మనిషికి మరణం ఉంది కానీ మనసుకు మరణం లేదు.
0: మ్యాన్

0: డెత్ బట్ నాట్ ద మైండ్.
1: మనసుకు మరణమే లేదు.
0: మైండ్ ఇస్ డెత్ లెస్.
1: మనిషి మరణించిన ఈ యొక్క జీవితంలో చేసినటువంటి యొక్క భావములంతా కూడాను కేవలం అందులో ప్రింట్ అయి ఉంటుంటాయి.
0: Therefore all the consequences, the results of the actions are imprinted on the mind.
1: ఎన్ని జన్మముల యొక్క సంస్కారములో,
0: all that is the past of several lives,
1: ఎన్ని కర్మల యొక్క సంస్కారములో,
0: and the results of action,
1: ఈ మనసు పైన ప్రింట్ అయి ఉంటుంటాయి,
0: are all imprinted on the mind.
1: ఈ మనసు ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీల్లేదు.
0: None can estimate the power of the mind.
1: కాబట్టి ఈ జన్మంతో ఈ మనసు పోయిందని మనం భావించకూడదు.
0: We should not think that this is the end of the mind with this
1: life. ఎన్ని జన్మలకైనా గాని మనసే దైవము.
0: Repeated lives will tell us that
1: ఈ మనసు పరమాణువులతో కూడినటువంటిది మనసు.
0: The mind is a combination of atoms.
1: ఈ పరమాణువులతో కూడినటువంటి మనస్తత్వాన్ని మనం మరణించినట్టుగా భావించకూడదు.
0: And we should not consider it cheap or low or neglected.
1: అనేక మంది బాధలను భరించుకోలేక
0: many people could not bear suffering.
1: ప్రాణాన్ని తీసుకుంటుంటారు.
0: They commit suicide.
1: ఈ మనసు ఉంటేనే ఇంత బాధలు కదా, ఈ మనసును మరణించుదాం.
0: Many people feel that it is the mind responsible for all the suffering and so they want to end their lives. But it is the worst of the sins.
1: నువ్వు మనసును కాదు మరణింపచేసేది.
0: It's not the mind that's going.
1: నీ దైవత్వాన్ని నీవు ఆ విధంగా భావిస్తున్నావు.
0: And you have that idea of God.
1: ఇలాంటి ఆత్మహత్యకు ఏమాత్రం మనం సంకల్పంలే రాకూడదు.
0: వీ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ సూయిసైడ్ అట్ ఎనీ మోమెంట్.
1: ఆత్మనే దైవము.
0: అండ్ దిస్ సెల్ఫ్ ఇస్ గాడ్.
1: దైవమే ఆత్మ.
0: అండ్ గాడ్ ఇస్ ఆత్మ.
1: ఎందుకన్నాడు అందు లేదని సందేహం లేదన్నాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద్ సెడ్ నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: మనం ఉండినంత వరకు కష్టమైనా సరే భరించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
0: సో లాంగ్ వేర్ అలైవ్ we may have number of difficulties, we should resist.
1: Savu puttukoleinatte shashvitundu.
0: God is eternal, who has neither beginning
1: nor end. Adi madhyantara hitudu anade vaadu.
0: And he is quite eternal, has no birth.
1: Taanu chaavaka puttaka champapadaka.
0: He cannot be killed nor would kill.
1: Sarvatra saaneyayundu.
0: And he is all pervasive.
1: Sarvatra jeevinchinatundi vaade bhagavantudu.
0: And is eternal and immortal.
1: Kanuka daivatvaniki ee vidhamaitundi yokka janana marnalu unnadani bhavinchakoddu.
0: God has neither birth nor death.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నేను దైవంని, నాకు ఈ దేహానికి ఉన్నది కానీ చావు పుట్టుకలు నాకు లేవు అని ధైర్యంతో జీవించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ కరేజ్ టు సే ద బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
1: ఈ దేహం ఉండినంత వరకు కూడాను ఈ ప్రేమతత్వాన్ని దైవానికి అర్పితం చేయాలి.
0: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ లెట్ మై లవ్ బి సరెండర్డ్ డెడికేటెడ్ టు గాడ్.
1: ఒకానొక సమయం లోపల షిర్డి లోపల
0: అట్ వన్ టైమ్ ఇన్ షిర్డి
1: లక్ష్మీబాయి దినం రొట్టెలు చేసుకుని వచ్చేటువంటిది.
0: లక్ష్మీబాయి used to prepare rotis for Baba.
1: Kani okanaadu Patel anetunte vayana vachadu.
0: One day Patel came.
1: Vachi tan chaala srimantude.
0: He was a rich man.
1: Kani jobi nindku notes pettukunnadu.
0: He had currency notes in his pocket.
1: Baba chuchadu.
0: Baba noticed it.
1: Chuchi oka daggara unnatunte manushini pilchadu.
0: He called a devotee close by.
1: Baba ki eppudu kuda Sham anetunte vaadu daggaraga undatuntadu.
0: There is one devotee by name Sham, very close to Bhagavan.
1: Sham o oorlo poi aa patel daggara poi naaku 5 rupayalu kavala teeskunra annadu.
0: He said, Sham, go to that rich man and bring 5 rupees.
1: Poyadu aa Sham ledu talupu vesadu. Bi
0: event and he noticed the residence of Sham locked.
1: Pare ungoga daggara poi inkoka patel nadigamannadu.
0: And Baba wanted him to go to some other man.
1: ఈ విధంగా పంపిస్తూ వస్తుంటే ఎక్కడ ఎవరు లేరని చెప్పని జవాబు తీసుకుని వచ్చారు.
0: As this man was asked to go to different people, he could not get money wanted by him.
1: కానీ
0: but
1: జోబి నుండికు నోట్లు పెట్టుకున్నటువంటి పటేల్ అక్కడే ఉన్నాడు.
0: But there is Patel there sitting with the currency.
1: స్వామి మీకు ఏమైనా కావాలా ఇది తీసుకోండి అని చెప్పేటువంటి త్యాగమే రాలేదు.
0: He had no spirit of sacrifice. Baba, you want money, here is his currency.
1: అప్పుడు శ్యామ్ చెప్పాడు.
0: Then Sham said,
1: శ్యామ్, నీ జీవితంలో జీవితంలో ఉండినంత వరకు నా వెంట ఉంటావు నిజమే.
0: Sham, you will be with me so long you are alive.
1: ఎప్పటికీ కూడా నువ్వు ఇలాంటి పిశ్నారి తత్వం నీ నుండి రాకూడదు.
0: You should not be miserly.
1: లోభితనము. లోభితనం.
0: యూ షుడ్ నాట్ బి మైజర్ ఎనీ టైమ్.
1: నేను 5 రూపాయలు అడుగుతుంటే ఇదిగో స్వామి ఏం కావాలేమో తీసుకోండి అని చెప్పకూడదా?
0: When I say 5 rupees are needed, can't you offer it?
1: చాలా మందికి ధనమే దైవము.
0: Many people consider money as God.
1: రాజకీయమే దైవము.
0: Politics God.
1: పార్టీసే దైవము.
0: Political parties.
1: ప్రభుత్వమే దైవము.
0: And they consider everything.
1: ఇలాంటి భ్రాంతులు పెట్టుకునేటువంటి వాడు చచ్చినా కూడా వాళ్ళ వెంట యమలోకానికి కూడా ఇవే వస్తాయి.
0: Such people will have all these దట్ ఫాలో దెమ్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ డెత్.
1: ఏమిటి మీరు సాధించేటువంటిది?
0: వాట్ ఈస్ దట్ యు అచీవ్?
1: ఎందుకోసం మీరు బ్రతికారు?
0: ఈ బ్రతుకంతా
1: కూడా ఈ విధంగా వ్యర్థం చేసుకోవటానికే.
0: వై షుడ్ యు వేస్ట్ యువర్ లైఫ్?
1: మానవుడిని పేరు పెట్టుకుని
0: and been born a human being
1: ee malinyamto jeevithanni galputanike
0: why should you lead a polluted life? What a shame it is.
1: Evarikaina paropakaram cheyi,
0: help others,
1: evarikaina manchi pan cheyi,
0: do good to others,
1: manam chesi prayojanam emiti?
0: And then what for the rest of the
1: life? Ee vidhanga kuda ee naadu prapanchamlo anta kudanu meer em anukokandi.
0: Don't feel bad when this is said.
1: Ee naadu prapancham anta kuda inta malinyanga kavadaniki maaradaniki edi kaaranam?
0: What is thing that's mainly responsible for this present plight of the world?
1: Rajakeeyale deenikatta moolakam.
0: Politics are responsible for the present
1: state. Chinna pillavaani yokka manasu kodanu maalinyamai pothundadu.
0: And the minds are polluted by politics.
1: Intlo bharya bhartalu untunte vaallidiri kodanu rajakeeyalu teesukonustuntaru.
0: And husband and wife at home also have politics in
1: them. Akkada kodanu jagadale.
0: They have conflict.
1: Ekkada chusina kaani ee maalinyam anetundi vyapinchipoyindi.
0: The pollution of politics is polluting every place.
1: Puram swatantram rakamunapu inta badalu undetuntivi kaadu.
0: And in fact, the independent India earlier didn't have such suffering.
1: Swatantram vachina tarvata,
0: after the advent of independence,
1: puram anta kuda edo tellavaru nallavarini kottu vacharu.
0: Earlier there was fight between the whites and the blacks.
1: Kaani ee naadu nallavaru nallavarini kottunnaru.
0: And today the blacks fight with the other blacks.
1: Kaabatti idi kaadu manam nechukovasindi, idi kaadu manam aashinchavasindi.
0: This is not what is expected.
1: పవిత్రమైనటువంటి యొక్క భావాలు మనలో ఆవిర్భవించాలి.
0: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ us.
1: దుర్మార్గమైనటువంటి భావాలను తెంచుకోవాలి.
0: వి షుడ్ నాట్ ఎంటర్టైన్ వికెట్ ఫీలింగ్స్.
1: దుర్మార్గమైన భావాలు మన హృదయంలో ప్రవేశించితే మనం కూడా దుర్మార్గులు అయిపోతాం.
0: వెన్ వన్స్ క్రూయల్టీ స్టెప్స్ ఇన్ వి టర్న్ క్రూయల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ప్రేమ స్వరూపులు.
0: యు ఆర్ పర్సానిఫికేషన్.
1: మీ ప్రేమని పెంచుకోండి.
0: అండ్ నో యువర్ నేచర్.
1: ప్రేమ చేతనే బ్రతకండి.
0: Lead your life in love.
1: మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
0: End your lives in love.
1: అది నిజమైనటువంటి ఒక జీవితం.
0: That is true life.
1: ఉపనిషత్తులందరికీ ఈ పరిమితమైనటువంటి మానవ జీవితానికి ఇంత ఉత్తమమైనటువంటి విలువనిచ్చారు.
0: That is the value attached to human life by Upanishads.
1: మానవా,
0: ఓ మ్యాన్,
1: గౌరవించవలసినటువంటి వాడు.
0: You are to be respected.
1: ఇతన్ని ప్రేమించవలసినటువంటి వాడు.
0: You are to be loved.
1: ఇతన్ని మనం విశాలమైనటువంటి హృదయంతో స్వాగతం చేయవలసినటువంటి వాడు.
0: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్ అండ్ యూ హ్యావ్ టు బి వెల్కమ్.
1: చైనా లోపల మీకు తెలిసినో లేదో,
0: యు నో ఆర్ నాట్ ఇన్ చైనా,
1: ప్రతి మానవుడు కూడా చైనాలో తెల్లవారు లేచిన తక్షణమే నమస్కారం చేస్తుంటాడు.
0: ఎవ్రీ వన్ స్టార్ట్స్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ దేర్ ఇన్ చైనా రైట్ ఫ్రమ్ ద డాన్.
1: స్వామి, మాకు తెల్లవారు లేచిన మొదలు రాత్రి పన్నెండున్నంత వరకు మా కష్టాన్నే ప్రసాదించు.
0: దే ఆల్ ప్రే, స్వామి, ఫ్రమ్ డాన్ టు డస్క్ please grant us difficulty.
1: ఈ కష్టంలో ఉండినటువంటి సుఖము మనకు దాంట్లో మనకు చిక్కదు.
0: The happiness that we get out of difficulty is not noticed anywhere else.
1: మేము సుఖపడాలని అనేక రకమైనటువంటి సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తుంటాం.
0: In fact, we struggle hard to be happy, to have comforts and convenience.
1: సుఖంలో ఈ విధమైనటువంటి సుఖం లేదు.
0: There's no treasure.
1: నసుక లభ్యతే సుఖం అన్నారు.
0: You don't get happiness out of happiness.
1: దుఃఖంలోనే మనకు సుఖం ఉంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ సాడ్నెస్ యూ గెట్ హ్యాపీనెస్.
1: నిజంగా చాలా మంది వస్తుంటారు, స్వామి నాకు దుఃఖంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు కష్టంగా ఉంది అని అంటుంటారు, నాకు నవ్వు వస్తుంది.
0: మెనీ డివోటీస్ కమ్ టు భగవాన్ అండ్ దే సే, స్వామి, వీఆర్ సఫరింగ్, వీ హావ్ డిఫికల్టీస్, వీఆర్ బాదరింగ్.
1: ఆ సఫరింగ్, ఆ యొక్క బాధలు, ఆ కష్టములు నాకు రాకూడదు, చూడాలి నేను, దాన్ని చూడాలనుకుంటాను.
0: భగవాన్ వాంట్స్ టు నో వాట్ ద డిఫికల్టీస్ ఆర్, వాట్ ట్రబుల్స్ ఆర్.
1: కానీ నా దగ్గరికే కనిపించడం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ ఎనీవే నియర్ హిమ్.
1: కానీ ఎవరైనా బాధపడుతుంటే మాత్రము ఆ బాధను చూస్తే ఇది మంచిది కాదని చెప్తుంటాను.
0: బట్ భగవాన్ టెల్స్ యూ దట్ యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై యువర్ సఫరింగ్.
1: ఆ బాధలు మాత్రం నాకు ఏమాత్రము రాదు.
0: అండ్ సచ్ సఫరింగ్ విల్ నాట్ బి ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
1: దుఃఖములకు ఏమాత్రము అవకాశం ఇవ్వను.
0: Bhagavan will never give scope for anything.
1: 77 years aipoyindi.
0: Bhagavan completed 77.
1: Oka chanamaina kuda nu nenu dukhapadinatundi ledhu.
0: Bhagavan never suffered. He was never sad.
1: Manavudu aanandamayudu.
0: In fact, there is no
1: suffering. Ananda pipasi.
0: Man is blissful.
1: Aanandame atani hrudayamu.
0: And bliss is your
1: center. Aanandamane hrudayanni pettukoni enduku dukhapadipettam?
0: Bliss being the center of life, why should you grieve?
1: కానీ హృదయం ఆనందమయమైనటువంటిదని వాళ్ళు అర్థం చేసుకుని లేకపోవటం చేత దుఃఖపడుతున్నారు.
0: We do not know that we are the very embodiment of bliss and we suffer.
1: కొన్ని కొన్ని సంబంధాలు కలుస్తుంటాయి, పోతుంటాయి.
0: Some connections, relations come and go.
1: ఇవన్నీ comes and goes.
0: They all comes and goes.
1: కానీ comes and grows. పోనటువంటిది మన ప్రేమతత్వం ఒకటే.
0: But that which comes and grows is love.
1: ఈ ప్రపంచం యొక్క సంబంధాలు ఈ రకంగా జరుగుతూ ఉంటాయి.
0: వరల్డ్లీ రిలేషన్స్ హ్యాపెన్ సో.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: సాధ్యమైనంత వరకు కూడా ఈనాటి నుంచి ఈ ప్రపంచ వ్యవహారములు తగ్గించుకుంటూ ప్రయత్నం చేయండి.
0: టు ఎక్స్టెండ్ పాసిబుల్ రైట్ ఫ్రమ్ దిస్
1: మీరు సుఖంగా ఉండండి.
0: డోంట్
1: మీ తోటి వారిని కూడా సుఖపెట్టండి.
0: And do not think of too much of the world.
1: ఈనాడు మీరు సుఖం లేదు, మీ తోటి వారికి సుఖం లేదు.
0: And today what is your position? You are not happy, your neighbors are not happy.
1: కనుక ఎవరిని మనం కాదు కష్టపెట్టకూడదు.
0: We should not hurt anybody.
1: కష్టం వచ్చినా గాని ఇవి కదిలిపోయే మేఘాలని భావించు.
0: Difficulties do come, consider them as passing clouds.
1: ఏదో బిడ్డలో కొడుకులో తల్లిలో తండ్రిలో ఏదో సంబంధాలు బాంధవ్యాలంతా ఉంటాయి.
0: We have got the family blood relationships.
1: దీంట్లో అనేక రకమైనటువంటి కష్టాలు నష్టాలు జరుగుతుంటాయి.
0: We have many difficulties and losses in the family life.
1: కానీ ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: But they are like passing clouds.
1: ఆకాశం వైపును చూస్తే విశాలమైనటువంటి దృశ్యము.
0: And as if you look at the sky, you find the vast.
1: కానీ ఆకాశం అంతా మేఘములే.
0: But it's full of clouds.
1: మేఘములు లేకుండా ఉండేటువంటి స్కౌలు ఎక్కడ ఉందా?
0: డూ యూ ఫైండ్ ది అబ్సెన్స్ ఆఫ్ క్లౌడ్స్ ఎనీ టైమ్?
1: కాబట్టి మన హృదయమే ఒక ఆకాశము.
0: అవర్ వెరీ హార్ట్ ఈస్ ద స్పేస్.
1: ఇందులో మన థాట్స్, మన భావములే ఒక క్లౌడ్స్.
0: ఆల్ అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ క్లౌడ్స్.
1: అనగా కొన్ని అటాచ్మెంట్ తో కూడినటువంటి క్లౌడ్ వచ్చేసినప్పుడు అంతా మనకు డార్క్ గా కనిపిస్తుంది.
0: వెన్ ది క్లౌడ్ ఆఫ్ అటాచ్మెంట్ సెట్స్ ఇన్, ఎవ్రీథింగ్ విల్ బి డార్క్.
1: కనుక మనం వచ్చిపోయేటువంటి యొక్క ఈ మేఘములకు మనం ఏమాత్రం వరీ చేయకూడదు.
0: సో వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాసింగ్ క్లౌడ్.
1: వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: ఇట్ ఈస్ ఓన్లీ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్.
1: మనకు మనం భావించుకునేటువంటిది కానీ ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ సైకలాజికల్ ఫీలింగ్ బట్ నాట్ ఎ రియాలిటీ.
1: కనుక ప్రతి మానవుడు కష్టములు వస్తుంటాయి, దుఃఖములు కలుగుతుంటాయి, అన్ని సంభవిస్తాయి. దానిలో మనం ఏమాత్రము ధైర్యం వదలకోకుండా ధైర్యంతో సాధిస్తూ రావాలి.
0: డిఫికల్టీస్, ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ దే డూ కమ్, బట్ వీ షుడ్ రెసిస్ట్, షుడ్ బి ఏబుల్ టు బేర్ దెమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: శివాజీ తన మంత్రికి బోధించినటువంటి విషయము ఒకటే మీరు జ్ఞప్తి చెంది ఉంచుకోండి.
0: హీ టాట్ హిస్ మినిస్టర్ వన్ మెయిన్ ప్రిన్సిపల్, రిమెంబర్.
1: ప్రాణం ఉండినంత వరకు ఈ దేహాన్ని గౌరవిస్తారు.
0: The body has to be maintained so long we're alive.
1: పోతాని ఎవ్వరు గౌరవించరు.
0: The moment life is lost, nobody would respect.
1: దుర్యోధను కూడా అదే చెప్పాడు.
0: The same thing was stated by Duryodhana.
1: కట్టగడపటికి తాను చెప్పాడు.
0: He said at the end,
1: ఈ ప్రాణం ఉండినంత వరకు నన్ను గౌరవించారు.
0: You respected me so long I'm alive in this body.
1: రేపటి దినం ఈ దేహాన్ని నేను వదిలిపెడితేనే.
0: The moment I leave this body tomorrow.
1: కుక్కలు కక్కలు కాకులు కూర్చున్నటువంటి యొక్క తలపైన అవి కూడా కూర్చొని బాధ పెడుతుంటాయి.
0: అండ్ యూ అండ్ ది బాడీ ఆఫ్టర్ లైఫ్ వుడ్ బి పుట్ టు సఫరింగ్ బై ద ఫాక్స్ అండ్ ద డాగ్.
1: చచ్చిన దేహాన్ని ఏ బాధ పెట్టినా మనకేం అర్థం కాదు.
0: డెడ్ బాడీ విల్ నాట్ నో ద సఫరింగ్.
1: ఇవన్నీ జరగవలసినటువంటి జరుగుతూ ఉంటాయి.
0: అండ్ థింగ్స్ డూ హ్యాపెన్ యాజ్ పర్ ద షెడ్యూల్.
1: కనుక మనం ఉండినంత వరకు కూడా గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: బట్ వీ షుడ్ అప్హోల్డ్ ద రెస్పెక్ట్.
1: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: ద హ్యుమానిటీ షుడ్ డెవలప్ ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్.
1: ఈ విధంగా ఉండినప్పుడే
0: వెన్ వీ లీడ్ ద లైఫ్
1: జీవితము అనుభవించిన వారం అవుతాం.
0: వీల్ ట్రూలీ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్.
1: ఇప్పుడు ఇంత లౌకికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం.
0: వి ఆర్ లీడింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లౌకికమైన జీవితము అవసరమే.
0: ద వరల్డ్లీ లైఫ్ ఇస్
1: ఆ లౌకికమైన జీవితం లోపలనే ఈ అలౌకికమైనటువంటి ఒక ఆత్మతత్వం కూడా ఉన్నదని గుర్తుంచుకోండి.
0: ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్లీ లైఫ్ దేర్ వి ఫైండ్ ద స్పిరిచువల్ లైఫ్ టూ.
1: ఇది వస్తుంటాయి పోతుంటాయి.
0: ద వరల్డ్లీ లైఫ్ కమ్స్ అండ్ గోస్.
1: ఇవన్నీ కదిలిపోయేటువంటి మేఘములు వంటివి.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక దీనికోసం మనం ఏమాత్రమూ వరీ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాస్ట్.
1: నిరంతరము మానవుడు సంతోషంగా ఉండాలి.
0: మ్యాన్ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
1: మానవుడు ఆనంద పిపాసి.
0: మ్యాన్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లెస్.
1: ఆనందమే అతని సొత్తు.
0: అండ్ ఇట్ బ్లెస్ ఈస్ హిస్ ప్రాపర్టీ.
1: మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆనందం ఆనందం ఆనందం.
0: రైట్ ఫ్రమ్ బర్త్ మ్యాన్ షుడ్ బి హ్యాపీ అండ్ బ్లెస్ఫుల్.
1: కనుక ఆనందాన్ని ఆశిస్తుంటాడు.
0: So he wants to be
1: ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: అండ్ హి ఎక్స్‌పీరియన్సెస్
1: ఆనందంతోనే అంత్యమవుతుంటాడు.
0: అండ్ హి ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది గురు పూర్ణిమ. పూర్ణిమ అనగా హృదయం పరిశుద్ధమైనటువంటిగా పెట్టుకోవాలి.
0: టుడే బీయింగ్ గురు పూర్ణిమ, ద ఫుల్ మూన్ సింబలైజెస్ స్టాండ్స్ ఫార్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిర్మలమైనటువంటిగా పెట్టుకోవాలి.
0: ఇట్ షుడ్ బి ప్యూర్ ఇన్ స్ట్రెంగ్త్.
1: కొన్ని వస్తుంటాయి కానీ దాన్ని నెట్టివేయాలి.
0: జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్ దట్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
1: మనం ఎక్కడైనా కూర్చుంటే కొన్ని దోమలు వస్తుంటాయి.
0: వి ఆల్సో ఫైండ్ మస్కిటోస్ ఇన్ ఫ్రంట్.
1: కానీ దోమలను కొట్టివేస్తున్నాం, దాన్ని నెట్టివేస్తున్నాం.
0: జస్ట్ యూ జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్.
1: అదే విధంగానే మనకేదైనా దుఃఖాలు విచారంలో వచ్చేస్తే దాన్ని నెట్టివేయాలి.
0: సిమిలర్లీ ఇఫ్ దర్ ఎనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ డోంట్ బి మైండ్ఫుల్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
1: కనుక దుఃఖములకు విచారములకు ఏమాత్రం మనం కృంగకుండా
0: We should not be a victim to difficulty.
1: ఆనందమునకు పొంగకుండ.
0: And we should not be elated by praise.
1: పొంగనటువంటి ఒక దివ్యత్వాన్ని మీరు పొందడానికి ప్రయత్నం చేయండి.
0: We should reach the state of divinity which is beyond the pleasure and the pain.
1: Wahe guru, wahe guru, wahe guru ji bolo.
2: Wahe guru ji bolo.
1: Wahe guru, wahe guru, wahe guru ji bolo.
2: Wahe guru, wahe guru, wahe guru ji bolo.
1: Nitya nitya jaspiya.

0: వాహే గురు, వాహే గురు, వాహే గురు. ఒక్కడే వాహే గురు.
1: ఓన్లీ వన్ గురు.
0: ఇద్దరు కాదు.
1: నాట్ టూ.
0: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
1: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురు.
0: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాక్కును అనుసరించేటువంటిది.
1: గురు ఇస్ ద వన్ హు ట్రెడ్స్ ఆన్ ద పాత్ ఆఫ్ ట్రూత్. హి ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
0: కనుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ ద క్రియేటర్, గురు ఇస్ విష్ణు ద సస్టైనర్, గురు ఇస్ శివ ద డిస్ట్రాయర్.
0: కాబట్టి నీవే బ్రహ్మవు,
1: యువర్ బ్రహ్మ క్రియేటర్.
0: నీవే విష్ణువు,
1: యువర్ విష్ణు.
0: నీవే శివుడవు,
1: యువర్ శివ.
0: నీవే గురు,
1: అండ్ యువర్ గురు.
0: కనుక నే గురువు అంటే ప్రత్యేకంగా కాదు.
1: గురు ఇస్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: సర్వము నీవేగా ఉన్నావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ యువర్ సెల్ఫ్.
0: కనుక ముఖ్యంగా నీ గురిని నీవు దాటుకోకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు డు నాట్ లూజ్ యువర్ గురి ఆర్ కాన్సన్ట్రేషన్ ఆన్ గురు ద ప్రిసెప్టర్.
0: కాన్సన్ట్రేషన్ మాత్రం ఎప్పటికీ స్థిరంగా పెట్టుకోవాలి.
1: కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ స్టడీ.
0: అది ఏ ముఖ్యమైనటువంటిది. విద్యార్థులు కానీ, గృహస్థులు కానీ, వానప్రస్థులు కానీ, సన్యాసులు కానీ, అందరికీ కూడా ఒకటే ముఖ్యము.
1: ఎదర్ స్టూడెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఆర్ హౌస్ హోల్డర్స్ ఆర్ సెలబెట్స్ ఆర్ రెనన్షియన్స్,
0: అందరికీ ఒక విధమైనటువంటి లక్ష్యం ఒక్కటే.
1: ఆల్ షుడ్ హ్యావ్ వన్ కామన్ గోల్.
0: ఏది ఇష్టం లేకపోయినప్పటికీ నీవు లోపల ఆ హోహం, సోహం, సోహం, దాన్ని మీరు స్మరిస్తుండండి. అదే మీ గురు.
1: థింక్ ఆఫ్ ఇట్, కాన్సన్ట్రేట్, హ్యావ్ గురి ఆన్ దట్ సోహం ప్రిన్సిపల్.
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ గాడ్.
0: నేనే బ్రహ్మను,
1: ఐఎమ్ బ్రహ్మ.
0: తప్పేమి లేదు,
1: నథింగ్ రాంగ్.
0: అహంకారం అనుకుంటారేమో, చాలా పొరపాటు.
1: యు మే థింక్ ఇట్స్ ఈగో. నో,
0: నీవు నేనే గురువు, నేనే గురువు, నేనే గురువు అని పెట్టుకో.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్
0: నేనే దైవం, నేనే దైవం, నేనే బ్రహ్మ అనుకో.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ బ్రహ్మ, యువర్ విష్ణు.
0: ఏమీ లేదు,
1: నథింగ్ రాంగ్.
0: ఇది అహంకారమే కాదు,
1: ఇట్స్ నాట్ ఈగో.
0: నిజమైన రైట్.
1: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ దట్.
0: ఈ రైట్ ని లోపల పెట్టుకుని ఊరికి బయటెట్టి మాత్రం నేను మానవుడు, నేను మానవుడు అనుకుంటే ఇది కేవలము అసభ్యమైనటువంటిది.
1: విత్ ద రైట్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ, వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ సింప్లీ ఏ హ్యూమన్.
0: కనుక మీరందరూ కూడా దైవ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
0: కానీ మీరు దైవ స్వరూపులని విశ్వసించి మీరు దైవంగా రూపొందండి.
1: విత్ ది ఫుల్ ఫెయిత్ దట్ యువర్ డివైన్ బికమ్ డివైన్.
0: దైవంలో ఎట్టి లోటు కూడా రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
0: దైవంలో ఎట్టి దుర్గుణములు రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వైసెస్.
0: దైవంలో ఎట్టి మాలిన్యము చేరకూడదు.
1: దేర్ నో పొల్యూషన్ ఇన్ డివినిటీ.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి దీంతో మీరు దైవంగా భావించుకోండి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ divine.
0: మీరు చేసే పనులు మంచివే చేయండి.
1: దట్ ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి ప్యూర్.
0: మీ మాటలంతా మంచివే చెప్పండి.
1: దట్ ఆల్ యువర్ వర్డ్స్ షుడ్ బి గుడ్.
0: మీ దృష్టి అంతా మంచిదే చూడండి.
1: ఆల్ యువర్ లుక్ షుడ్ బి గుడ్.
0: ఇది ఏ కావాల్సింది.
1: దట్స్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ గురు పౌర్ణమి దినము మనం మంచి దృష్టిని పెంచుకోవాలి.
1: ఆన్ దిస్ డే ఆఫ్ గురు పౌర్ణమి వి షుడ్ హావ్ గుడ్ లుక్.
0: దృష్టిని మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: వి షుడ్ నాట్ హావ్ బ్యాడ్ లుక్.
0: మంచి మాటలనే మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: వి షుడ్ యూస్ గుడ్ వర్డ్స్.
0: మంచి భావాల్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: మంచి జీవితాన్ని గడుపుకోవాలి.
1: అండ్ వి షుడ్ లీడ్ ఎ గుడ్
0: లైఫ్. మంచి జీవితం అంటే ఏంటి? అందరికీ ఆదర్శవంతుడిగా నీవు నటించాలి.
1: దట్ యు షుడ్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడీ.
0: ఐడియల్ బాయ్ గా తయారు కావాలి.
1: యు షుడ్ బి ఎన్ ఐడియల్ బాయ్.
0: ఐడియల్ మ్యాన్ గా ఉండాలి.
1: యు షుడ్ బి ఐడియల్ మ్యాన్.
0: అదే మనం నేర్చుకోవాల్సినటువంటి.
1: దట్స్ వాట్ వి హావ్ టు లెర్న్ టుడే.
0: ఎన్ని పూజలు, ఎన్ని చేసినా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్. ఇంతమంది
0: పూజలు చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తున్నారు.
1: You have been worshipping God and you have been visiting.
0: కానీ ఏ మార్పు వచ్చింది మీలోపల?
1: What change is there in you?
0: చాలా పొరపాటు.
1: And it's a big mistake.
0: వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు.
1: You come here and visit and go. మీరు
0: వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this?
0: అలాంటి వాళ్ళు రానక్కర్లేదు.
1: Better such people don't come here.
0: మీరు ఎక్కడ ఉండినప్పటికీ మీ యొక్క సాధన చేసుకోండి చాలు.
1: You can remain where you are and do
0: spiritual practice. వచ్చి పోతివా, నీ మంచి భావాలు తెచ్చుకో.
1: The moment you visit and go.
0: పవిత్రమైన భావాలను పెంచుకో.
1: It's your sacred thoughts.
0: నీవు మాధవునిగా మారు.
1: You transform yourself
0: and మార్పు.
1: And then you should change.
0: అహం బ్రహ్మాస్మి అనేటువంటి వేదవాక్కు సత్యాన్ని నీవు నిలబెట్టు.
1: And uphold that spiritual dictum that you are God.
0: ప్రాకృతమైనటువంటి వస్తువుల యొక్క భావాన్ని మర్చిపో.
1: Give up this materialistic tendency.
0: ఇవంతా లౌకికమైనటువంటివి.
1: That's all worldly.
0: సాధ్యమైనంత వరకు దీన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయి.
1: Try to forget this worldly feeling and worldly thought.
0: ఏదో నీ ఉన్నంత వరకు ఈ జ్ఞాపకం పెట్టుకుంటావు, దీన్ని చచ్చిపోతే ఏం చేస్తావు?
1: You may have to remember so long you are in this body. Later what will happen?
0: ఏమీ మనకు వెంట రాదు.
1: Nothing will follow you later.
0: పోయే సమయంలో మట్టి కూడా తీసుకుని పోవు.
1: యూ కెనాట్ క్యారీ ఇవెన్ ద డస్ట్ యాజ్ యూ గో లీవ్ దిస్ వరల్డ్.
0: తీసుకుని పోయేది ఏమిటి?
1: వాట్ దట్ యూ గో.
0: కనుకనే మనం తీసుకుని పోయేది ఆదర్శవంతమైనటువంటి మంచి గుణాలు.
1: యూ క్యారీ విత్ యూ ద ఐడియల్ క్వాలిటీస్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: పెద్దలను గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ టీచర్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్.
0: కనుక అందరినీ ఘాటుగానే తీసుకుని,
1: కన్సిడర్ ఎవ్రీ వన్ డివైన్.
0: డాగ్ ను కూడా ఘాటుగానే తీసుకో.
1: కన్సిడర్ డాగ్ ఆల్సో యాజ్ గాడ్.
0: ఎందుకంటే ఇది డాగ్, ఈ వైపు నుంచి పోతుంది డిఓజీ డాగ్.
1: డిఓజీ డాగ్ దిస్ సైడ్, డిఓజీ
0: ఈ వైపు నుంచి ప్రయాణం చేయి, నీవు ఘాటుగా తయారవుతావు.
1: ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, జిఓడి గాడ్.
0: కనుక మీరు డాగ్ ను కూడా గాడుగా తీసుకోండి.
1: కన్సిడర్
0: ఏ ప్రాణి కూడా మనం ప్రత్యేకమైనటువంటి ఒక జీవితగా భావించకూడదు.
1: నథింగ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ యూ, ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కనుక సర్వత్రా ఉండినటువంటిది దైవత్వాన్ని మనం విశ్వసించండి.
1: ఇట్ ఇస్ ది డివినిటీ విచ్ ఇస్ సో వాస్ట్ అండ్ ఇన్ఫినిట్, హ్యావ్ ఫెయిత్ ఇన్ ఇట్.
0: ఈ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తే ఇంతకంటే గొప్ప సాధన లేదు.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ వాస్ట్నెస్,
0: దేశం కూడా డివినిటీ సౌభాగ్యంగా అభివృద్ధి అవుతుంది.
1: దట్ ఇస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ యువర్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
0: దేశమంతా కూడా ఎంతయో కలకలలాడుతుంది, కిలికలు నవ్వుతుంది.
1: ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్ అండ్ వుడ్ బి హ్యాపీ.
0: కనుక ఈనాడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మీ హృదయంతో భగవంతుని నింపుకోవాలి.
1: వాట్ యూ హ్యావ్ టు లెర్న్ టుడే ఈజ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ గాడ్.
0: భజన బినా సుఖ

హరి హరి హరి హరి సుబ్రహ్మణ్యం.

0: Watching pious and noble people, we take them so low and make fun of them. But what is it they run short of? What is it they lose? As the elephant passes by, dogs bark, but they don't lose anything on earth.
1: Vidyarthulara.
0: Students.
1: Peenadu yavat prapanchamanandu kudanu. Asuya. అహంకారము ఇవి రెండు కూడాను మితిమీరి పెరిగిపోయినాయి.
0: టుడే వి ఫైండ్ జెలసీ అండ్ ఈగో విచ్ ఆర్ ఇంక్రీజింగ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: క్లాసులో ఎవరైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వారిని చూచి మిగిలిన పిల్లలు కూడాను అసూయపడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అదర్ స్టూడెంట్స్ విల్ ఫీల్ జెలస్ ఆఫ్ మ్యాన్.
1: ఎవరైనా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడు వారిని చూచుకుడను మిగిలినటువంటి వారు అసూయలు పడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అదర్ వుడ్ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విధంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు.
0: వాచింగ్ ఎ రిచ్ మ్యాన్ ద పూర్ పీపుల్ ఆల్సో ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: అదే విధంగానే మృగములు ఎందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి.
0: వాచింగ్ ది స్వాన్ ది క్రేన్ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: కోకిల యొక్క కూతలను చూచి కాకులు ఒక కర్ణ కఠోరంగా భావిస్తాయి.
0: లిసనింగ్ టు ది మెలోడియస్ వాయిస్ ఆఫ్ ది కోయిల్ బర్డ్ ది క్రోస్ డోంట్ రిలీజ్ దట్ సౌండ్.
1: లోకులో కాకులు
0: ది పీపుల్ ఆర్ లైక్ దాట్.
1: కనుక దేనికి మనం వెరువక మన యొక్క సత్యం పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ లీడ్ ఎన్ అప్రోప్రియేట్ కరెక్ట్ లైఫ్.
1: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతుంటాడు.
0: ఎలిఫెంట్ వాక్స్ అలాంగ్ ద స్ట్రీట్ విత్ ఆల్ మెజెస్టీ అండ్ డిగ్నిటీ.
1: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
0: ఇట్ ఈస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద డాగ్స్ దట్ బార్క్ అట్ ఇట్.
1: ఏనుగు ఎక్కడ కుక్కలు ఎక్కడ.
0: వేర్ ఇస్ ది ఎలిఫెంట్ అండ్ వేర్ ఇస్ ద డాగ్.
1: పోలికనే లేదు.
0: దేర్ ఇస్ నో కంపారిజన్.
1: అదే విధముగానే కోకిల ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
0: ద కుక్కూ బర్డ్ సింగ్స్ the melodious voice.
1: కానీ కాకుల కూతలకు వెరిచి కోకిల తన గానమును తాను మానుకుంటుందా?
0: బికాస్ ఆఫ్ ది క్రోస్ ద కుకూ బర్డ్ విల్ నెవర్ స్టాప్ సింగింగ్.
1: కాన ఈనాటి మానవ లోకం నందు మన మంచిని మన అభివృద్ధిని మన సుక్షేమమును మన యొక్క పవిత్రతను గుర్తించి అనేక మంది అసూయలు పడవచ్చును.
0: Among human beings, watching our own prosperity, peace and progress, there may be many people that feel jealous.
1: కానీ మనలోని భావములను మాత్రమే మనం పరిశుద్ధం చేసుకోవాలి. కానీ ఇతరులకు ఏ విధమైనటువంటి బాధ్యతలో కూడా మనం లొంగకూడదు, కొంగకూడదు.
0: We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts.
1: మనసులోనున్న భావము మంచిదైనా కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు.
0: When the thought is good in our mind, you are bound to be successful in your task.
1: మన యందున్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే. కానీ ఇతని యొక్క దీనిని బట్టి మన భావములు ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
0: We should see that we maintain pure thoughts and we should not change depending on others.
1: యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so is the result.
1: మనది ఎట్టి భావము మన ఫలితం కూడాను అట్టిది.
0: ద రిజల్ట్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్.
1: భగవంతుడు భావప్రియుడు.
0: గాడ్ ఈస్ ఆఫ్టర్ ద ఫీలింగ్.
1: కేవలం లోకము బాహ్య ప్రియము.
0: ద వరల్డ్ ఈస్ క్యారీడ్ అవే బై ద
1: బాహ్యాన్ని చూచి హాస్యాస్పదములు కూడాను చేయవచ్చును.
0: వి మే మేక్ ఫన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్స్ అండ్ ఔటర్ థింగ్.
1: కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడాను మనకు కనిపించవు.
0: But God will think of your inner feeling, therefore there is no change.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క చిహ్నము మన భావమే.
0: Therefore, it's only our feeling that would make us recognize the divinity which is all pervasive.
1: కేవలం మన భావములంత కూడాను మన చర్యలపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our thoughts depend on our actions.
1: మన చర్యలన్నీ కూడాను సంకల్పంపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our actions in turn depend on thoughts.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమందు కనుతున్నాం.
0: What all that we find in the outer world is nothing but reaction resound of the inner feeling, inner being.
1: కనుక మనము భావములను పరిశుద్ధం గావించుకునేటువంటి యొక్క విషయంలోనే మన కాలమును కాయమును కర్మను కూడా సద్వినియోగం చేయాలి.
0: Therefore, we should make proper use of this body, proper use of this time to purify our emotions and feelings.
1: ఈనాడు సాధన సాధన సాధన చేస్తున్నాము. సాధనగా ఏమిటి?
0: We do sadhana, spiritual practice. What do we mean by that?
1: జపం చేయటమా లేక ధ్యానం చేయటమా లేక భజన చేయటమా? ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి భక్తికి ఒక సోపానములే.
0: What do you mean by sadhana, spiritual practice? Is it meditation or chanting or repeating Lord's name? They are only mere
1: సాధనగా. నిజమైనటువంటి సాధన మన యందు ఉన్నటువంటి యొక్క అభావాన్ని దూరం చేసుకోవాలి.
0: The real sadhana means to give up that feeling which comes on the way to know the divine.
1: Anatma bhavamnu dooram cheskovali.
0: We have to give up the body feeling.
1: Prakrutamainatundi charyalnu dooram cheskovali.
0: We have to give up the physical actions and tendencies.
1: Chetrajnuni drushtiyandu unchukoni chetramnu visarjinchali.
0: We have to keep in view always the knower and not the body.
1: Kalukani prakrutamainatundi bhavamnu visarjinchi
0: giving up the worldly feelings.
1: దివ్యమైనటువంటి యొక్క భావం అభివృద్ధి పరచుకుని
0: అండ్ డెవలపింగ్ ది డివైన్ థాట్స్
1: ఇది సరి అయినటువంటి యొక్క సాధనగా భావించి
0: వీ హావ్ టు కన్సిడర్ దమ్ ఇట్స్ ఎ ట్రూ ప్రాపర్ సాధన.
1: ఇది ప్రవృత్తికి సంబంధించినట్టుగా విశ్వసించి నివృత్తిలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ అన్ అవుట్వర్డ్ వన్ అండ్ వీ షుడ్ ప్రొసీడ్ ఇన్వర్డ్.
1: వినున్నది తలంచున్నది వరించున్నది భ్రమించున్నది ఇవన్నీ కూడా ప్రాప్తి యొక్క లక్షణములే.
0: వాట్ ఆల్ దట్ వీ లిసన్ టు, what all of that we see, whatever we think, it's all outward part.
1: Meet annintiki atheetamainatundide nijamainatundi bhavamu.
0: But the true feeling is transcendental.
1: Adi ee nivritti yokka lakshanam.
0: That is an inward path.
1: Ee nivritti yokka lakshanamunu manam chakkaga gurtinchadaniki poonukovali.
0: We should determine to know the trend of the inward path clearly.
1: Ee nivritti yokka lakshanam ekkada nunchi prarambhamaindi,
0: where does it start, the quality of
1: inward
0: path. Aneka
1: padyamulu vidyarthulaku cheppanu.
0: Bhagavan told us repeatedly.
1: మనకు ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుండాలి.
0: దిస్ అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
1: అహం అనగా నేను. ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు.
0: అహం మీన్స్ ఐ. దిస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ప్రతి మానవుడు ప్రాకృత విషయంలో కూడా జన్మించిన తక్షణమే నేను నేను నేను అని పలుకుతున్నాడు.
0: ఎవ్రీ పర్సన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ బర్త్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ.
1: ఈ అహం నుండియే మనసు ఆవిర్భవిస్తుండాలి.
0: And it's the eye that gives birth to the mind.
1: ఈ మనసు నుండి వాక్కు ఉద్భవిస్తుండాలి.
0: Out of this mind the word is born.
1: కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు,
0: దిస్ ఐ ది ఆత్మ,
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక మనసు కుమారుడి వంటి వాడు.
0: అండ్ దిస్ మైండ్ ఇస్ ద సన్.
1: ఈ కుమారునకు వాక్కు గ్రాండ్ సన్ వంటి వాడు.
0: అండ్ this word is the grandson.
1: Karaka vaaku manasu aham ivanni kudunu oka kutumbamto cherinatunti ve.
0: Therefore the eye, the mind and the word belong to the same family.
1: Ee okke kutumbamunaku ee okka property okkate.
0: It's a joint property.
1: Idi e sat chit aanandamu.
0: This is sat chit aananda.
1: Ee sat chit aanandam anetundidi manasunaku ahamunaku ఈ వాక్కునకు శరీరమునకు అన్నింటికి సంబంధించినటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానంద ఈజ్ రిలేటెడ్ టు ద బాడీ, ద వర్డ్, మైండ్ అండ్
1: ఎక్కడ చూచినను ఉన్నది సచ్చిదానందమే.
0: ది సచ్చిదానంద ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం తసర్వతోక్షి శిరోముఖం, ఎక్కడ చూచినా ఉన్నది అది.
0: దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిదే భగవంతుని యొక్క లక్షణములు.
0: సత్ చిత్ ఆనంద ఆర్ ద క్వాలిటీస్
1: ఆఫ్ ది డివైన్. భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: హౌఎవర్ వెన్ యూ సే దట్ గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్, హౌ డు యూ సే దట్ హి హస్ గాట్ దిస్ బ్లిస్ ఆనంద?
1: ఎర్రదనము దహన శక్తి, వేడి, ఈ మూడు కూడాను ఏ విధంగా సహజమో.
0: జస్ట్ యాజ్ ఫర్ ద ఫైర్ ద త్రీ క్వాలిటీస్, వన్ ఇస్ ద కలర్ ఇస్ రెడ్, ఇట్ కెన్ బర్న్. సచ్చిదానంద
1: స్వరూపుడైనటువంటి భగవంతునకు సత్, చిత్, ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క లక్షణములు.
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో హ్యాస్ దీస్ త్రీ క్వాలిటీస్, సత్, చిత్, ఆనంద.
1: సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే.
0: సత్ ఈస్ బీయింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్
1: అచలము, నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము, ఇది ఏ సత్.
0: సత్ ఈస్ ది బీయింగ్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్టెడీ సెల్ఫ్లెస్.
1: ఇంకా చిత్ ఇది అవేర్నెస్.
0: చిత్ ఈస్ అవేర్నెస్,
1: ఇది నిజమైనటువంటి ఒక చైతన్యము.
0: దిస్ ది ట్రూ అవేర్నెస్.
1: దీనిని కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ బ్లెస్.
1: ఈ సత్ చిత్తు రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది కాంబినేషన్ ఆఫ్ సత్ అండ్ చిత్, బీయింగ్ అండ్ అవేర్నెస్ విల్ గివ్ యూ ద బ్లెస్.
1: ఈ మూడింటి యొక్క లక్షణములు కూడాను ఆనందమే దీని యొక్క ఫలితము.
0: దేర్ఫోర్ ఆనంద ఇస్ ద క్లైమాక్స్.
1: కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభిరుచిస్తున్నాడు.
0: సో ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
1: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని, ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.
0: స్టూడెంట్స్ వాంట్ టు పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్, దేర్ బై ఫీల్ హ్యాపీ.
1: కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He is happy the moment he passes in the exam.
1: కాని అంత మాత్రంతో ఈ ఆనందం అంత్యం కావటం లేదు.
0: But it doesn't end there.
1: తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు.
0: Then he wants to go to the next position.
1: అందులో కూడాను ఒక ఉన్నత స్థాయి అతనికి లభ్యమైంది.
0: There he could get high position.
1: కాని ఆ ఆనందం కూడాను శాశ్వతం లేదు.
0: Even that happiness is not permanent.
1: తదుపరి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నాడు.
0: Later he wants a job.
1: ఉద్యోగం చిక్కినప్పుడు కూడాను ఆనందం లేదు.
0: He is not happy even then.
1: ఈ విధంగా జీవితం అంతా అనేక విధమైనటువంటి కోరికలు కోరుతూనే పోతున్నాడు.
0: That's why he continues to desire one after another. There's no end for it.
1: కనుక ఆనందమును కూడాను అంత్యం లేదు.
0: Therefore even bliss also has no end.
1: ఈ లౌకిక సంబంధమైనటువంటి ఆనందములు క్షణభంగురములు.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: ఇవంతా కూడా సరైనటువంటి లక్షణములు కావు.
0: దాట్స్ నాట్ ప్రాపర్ సైన్.

0: ఇదంతా క్షణంలో కాలిపోయేది, చెమసలో ఊడిపోయేటువంటి, చెమలో మారిపోయేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: ఇట్టి దినాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వీ కన్సిడర్ దెమ్ ట్రూ అండ్ డెడికేట్ అవర్ లైఫ్.
0: ఇవంతా స్వప్న దృశ్యములే.
1: దట్స్ ఆల్ ద సీన్స్ ఇన్ ఎ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions that you see in a dream, you don't find them the moment you are awake. ఈ
0: జాగ్రత్తలో చూచినవంతా కూడాను కలలో మనకి ఏ మాత్రము కనిపించడం లేదు.
1: All things seen in the waking state are not there as when you dream. కనుక
0: ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
1: So this is the day dream while that is the night dream.
0: రెండు కూడాను డ్రీమ్స్, కలలే.
1: Both are dreams.
0: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక అహం నీవే.
1: But you aham exist in both the conditions.
0: అది omnipresent.
1: That is omnipresent.
0: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము మన ఇందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో లేదు.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్, నాట్ అవుట్ సైడ్.
0: వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్,
0: విషయం చేత లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ దట్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్,
0: వ్యక్తుల చేత అనుభవించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ ది ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు.
1: బట్ హీస్ క్యారీడ్ అవే బై ది ఇల్యూషన్ that the passing clouds are permanent and eternally true, and therefore is deluded.
0: ee satyanni gurtinche nimittamai aadhyatmikam aneetuvanti margamlo praveshinchali.
1: To know this truth, one should tread along the path of spirituality.
0: Aithe enni velamando ee aadhyatmika margamlo praveshistunnaru.
1: Thousands are along this way.
0: Enniyo sadhanalu chestunnaru.
1: They take too many practices.
0: Aithe entha mandi ee aanandanni anubhavincharu.
1: How many actually experienced this bliss?
0: Entha mandi ee aanandanni pondinaru?
1: How many acquired it?
0: సంవత్సరంలో దొరికిపోతున్నాయి.
1: ఇయర్స్ పాస్ ఆఫ్,
0: దేహం పెరిగిపోతుండాలి.
1: బాడీస్ గ్రోయింగ్.
0: కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుండాలి.
1: అల్టిమేట్లీ ది ఎయిమ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: కానీ ఫలితాన్ని మాత్రం పొందటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ది ఎండ్.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: యాజ్ అవర్ ఫెయిత్ ఈస్ నాట్ స్ట్రాంగ్.
0: ఈ విశ్వాసం అనేటువంటి స్థిరంగా ఉండినప్పుడే,
1: వెన్ ది ఫెయిత్ ఈస్ స్టడీ,
0: దీని యొక్క ఫలం కూడాను మనకు స్థిరంగా ఉంటుంటారు.
1: ద రిజల్ట్ ఆల్సో వుడ్ బి పర్మనెంట్.
0: కనుకనే లాడర్ కు రెండు ప్రధానమైన స్థానములు అని చెప్పాను.
1: ఫర్ దిస్ లాడర్ దేర్ ఆర్ టూ స్టెప్స్.
0: కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటిదే ప్రేమ.
1: ఇట్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్.
0: పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిది విశ్వాసము.
1: ఆన్ ద టాప్ ఇట్ లీవ్స్ ఆన్
0: ప్రేమ. విశ్వాసములు రెండు ఉండినప్పుడే మనం ఈ లాడర్ నుంచి కూడాను మనం టాప్ ను చేరవచ్చు.
1: యాజ్ ద లాడర్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్ అండ్ లీన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఫెయిత్,
0: ప్రేమ ఉంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు.
1: టుడే వెన్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఫెయిత్, వెన్ యూ హావ్ ఫెయిత్ దేర్ ఇస్ నో లవ్.
0: కేవలము ఈ యొక్క ఫెయిత్ మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ ఫెయిత్, యూ నీడ్ లవ్.
0: రెండింటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది నెగటివ్ పాజిటివ్ వంటివి.
1: ద రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ ఇస్ లైక్ దట్ ఆఫ్
0: ఈ నాటి ప్రతి సాధకుడు కూడాను హృదయం నిండుకును నెగటివ్ యొక్క థాట్స్ నింపుకుంటున్నాడు.
1: టుడే ఎవ్రీ ఎస్పిరెంట్ హెస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ నెగటివ్ థాట్స్.
0: కనుక పాజిటివ్ ని ఎట్లా మనం పొందగలము?
1: హౌ కెన్ యూ హ్యావ్ పాజిటివ్?
0: కనుక నీ నెగటివ్స్ మనం దూరం చేయాలి.
1: Therefore you have to give up negative thoughts.
0: ఏమి లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు.
1: If the vessel is empty, you can fill it up with anything.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
1: If the brain is stuffed with so much matter,
0: తలబుర్రది ఖాళీ కాకుండా శక్తం నింపనగున.
1: Without the head being empty, can you fill it up with spiritual knowledge?
0: కనుక నీ మన యందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగటివ్ థాట్స్ అంతా దూరం చేసుకోవాలి.
1: Therefore you have to remove negative thoughts from our head.
0: ఏ నాటికైనా ఈ జగత్తును వదలకపోతే పోక తప్పదు.
1: One day or other we are bound to leave this world.
0: ఈ కాయం అనేటువంటిది శాశ్వతం కాదు.
1: ద బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసే సర్వ కర్మల యందు కూడాను ఫలితం అనేటువంటిది కూడా శాశ్వతం కాదు.
1: ఈవెన్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: అన్ని కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం?
1: వై షుడ్ వీ స్ట్రెయిన్ సో మచ్ ఫర్ దీస్ క్లౌడ్స్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు.
1: వీ ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దిస్ ఎటర్నల్ ట్రూ డివైన్.
0: భక్తి కోసం చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు.
1: వీ స్టడీ ఇన్ ఆల్ సిన్సెరిటీ టు క్యారీ అవుట్.
0: కానీ భక్తి కోసం చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ దట్ సిన్సియర్ సో టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్.
0: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
1: వాట్ ఫార్? వై షుడ్ వీ స్టడీ?
0: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదను, స్థానాన్ని, గౌరవాన్ని అందించవచ్చు.
1: దిస్ ఎడ్యుకేషన్ మే గివ్ యూ ది వరల్డ్లీ రెస్పెక్ట్. వరల్డ్లీ ఎస్టీమ్ అండ్
0: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను మనం నిలబెట్టుకోవాల్సినటువంటివి రెండే రెండు.
1: బట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ హావ్ టు అప్హోల్డ్
0: సత్యం కీర్తి.
1: వన్ ఇస్ సత్య ద ట్రూత్, అదర్ ఇస్ కీర్తి రెప్యుటేషన్.
0: కనుక

0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ.
1: అస్థిరం జీవనం లోకే,
0: లైఫ్ ఇస్ టెంపరీ.
1: అస్థిరం యవ్వనం ధనం,
0: యూత్ అండ్ వెల్త్ ఆర్ ఈక్వలీ టెంపరీ.
1: అస్థిరం దారా పుత్రాది,
0: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ దేర్ ఆర్ టెంపరీ.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం,
0: బట్ ద ట్రూత్ అండ్ రిప్యుటేషన్ దే ఆర్ పర్మనెంట్.
1: ఈ కీర్తిని మనం సాధించాలి.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఈ కీర్తి దేని వల్ల మనకు లభ్యమవుతుంది?
0: హౌ డు యూ గెట్ ఎ
1: గుడ్ నేమ్? సత్య మార్గము వల్లనే మనకు కీర్తి లభ్యమవుతుంది.
0: ఓన్లీ బై ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఏ మార్గం నందు కూడా ఈ యొక్క కీర్తి మనకు లభ్యం కాదు.
0: యూ కెనాట్ బి ఫేమస్ బై ఫాలోయింగ్ ఎనీ అదర్ పాత్.
1: ఈ కీర్తి ఎక్కడి నుంచి వచ్చేటువంటి మనకు?
0: హౌ డు యూ గెట్ దిస్ రిప్యుటేషన్?
1: సత్యం,
0: ట్రూత్.
1: అది ఏ సత్యం? ట్రూత్ ఈస్ గాడ్.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak truth.
1: సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn based on these two.
1: ఈ నౌతికమైన, ఈ భౌతికమైన, ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరైనటువంటివిగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: దనకనక వస్తు వాహనాలు ఉండినంత వరకు లోకం మనల్ని గౌరవిస్తుంది.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుండాలి?
0: Who is respected in this world?
1: Priyam Bhruyat.
0: Therefore, the culture of Bharat wants you to speak
1: Satyam
0: truth.
1: Satyam vada dharmam chara.
0: Speak truth and follow dharma.
1: Ee rendintini manam aadharam chesukoni mana jeevithanni

0: గురించి గౌరవిస్తున్నారు.
1: యు ఆర్ రెస్పెక్టెడ్ బికాస్ ఆఫ్ మనీ,
0: నీకున్న పదవిని గురించి గౌరవిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ యువర్ పొజిషన్,
0: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ యువర్ పీపుల్ అరౌండ్ యూ,
0: నీ బుద్ధి బలమును చూచి గౌరవిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్,
0: గుణబలమును చూచి కాదు గౌరవించేది.
1: యు ఆర్ నాట్ రెస్పెక్టెడ్ గుణమే సరే
0: కీర్తి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది క్యారెక్టర్ దట్ బ్రింగ్స్ యు గుడ్ నేమ్.
0: అది ఈ క్యారెక్టర్ అనేటువంటిది ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి ఒక గుణము, సామాజిక సంబంధమైన గుణము.
1: This character has got two aspects. One is individual character, the other is national character.
0: వ్యక్తిగతమైనటువంటి ఒక గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణమును ఏ రీతిగా సంపాదించవచ్చు?
1: When you are devoid of individual character, how do you expect to possess national character?
0: కనుకనే ఈ సామాజిక గుణమునే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
1: When we don't acquire social values, how do you expect
0: national
1: value?
0: క్యారెక్టర్ ఏ చారిత్రము.
1: That national character is history.
0: అదియే చరిత్ర, రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
1: The national character is the true history.
0: కేవలం మన యొక్క చరిత్ర మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు, అది మహా అవమానం.
1: If you write your own history, it's a matter of shame.
0: కనుక his story is history.
1: History, his story is history.
0: దైవం యొక్క స్టోరీ,
1: it is the story of God.
0: అతని యొక్క గుణగణములను వర్ణించేటువంటి స్టోరీ.
1: ఇట్ ఇస్ ద స్టోరీ దట్ డిస్క్రైబ్స్ అండ్ నరేట్స్
0: అతని ఆదర్శవంతమైనటువంటి గుణములే మన స్టోరీ.
1: ఆల్ ది ఐడియల్స్ మేక్ అప్ ది స్టోరీ.
0: ఈ చరిత్రను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్.
0: చారిత్రాత్మకుడు కావాలి కానీ జీవాత్మకుడు కాకూడదు.
1: వన్ షుడ్ బి వన్ ఆఫ్ హిస్టరీ, నాట్ ఆఫ్ ద డస్ట్.
0: కదిలిపోయే మేఘంలో వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తులు నిమిత్తమే ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ ద వరల్డ్లీ నేమ్.
0: నీ కాన్షియన్స్ తృప్తి,
1: యూ షుడ్ వర్క్ ఫర్
0: ఆత్మతృప్తి నిమిత్తమై నీవు ప్రాకులాడాలి.
1: యూ షుడ్ వర్క్ సో యాస్ టు సీ దట్ యువర్ కాన్షియన్స్ ఇస్ సాటిస్ఫైడ్. దేర్ మెనీ రిచ్ పీపుల్,
0: ఎంతమంది ఈ జగత్తు లోపల విద్యావంతులు లేరు.
1: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్,
0: ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు.
1: దేర్ ఆర్ మెనీ ఇంటెలిజెంట్ పీపుల్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు, కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ. But there are none who view the unity in diversity.
0: Kanukane ekatvamloni anekatvanni vibhajincheetundi vaadu medhavi.
1: He is only an intellectual who finds unity in diversity.
0: Anekatvamloni ekatvanni vishwasincheetundi vaade charitrakudu.
1: And therefore he is one who makes a history if he finds that such unity.
0: Kanukane unity in diversity.
1: Unity in diversity.
0: Ilanti ekatvanni manam గుర్తించాలి.
1: We have to recognize such unity in diversity.
0: దేహముల యొక్క రూపనామములు ఎన్నికైనా ఉండవచ్చును.
1: The names and forms of the body vary.
0: కానీ అందరి యందుకూ ఈ సత్యము సత్యము సత్యము అనేటువంటి దైవత్వం ఒక్కటే ఉంటుండాలి.
1: But the divine truth is one and the same in all.
0: కనుక ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా సాధించాలి?
1: How to recognize such a truth?
0: సత్యము కేవలం గురువుల వల్ల బోధించబడేటువంటిది కాదు.
1: It cannot be taught by a preceptor.
0: లేక గ్రంథముల వల్ల చదివేటువంటిది కాదు.
1: Can't be known by going through a text.
0: లేక మార్కెట్లో పర్చేస్ చేసేటువంటిది కాదు.
1: Not can you purchase.
0: ఎవరైనా కొన్ని ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
1: It cannot be gifted by your friend.
0: ప్రాక్టికల్ లైఫ్ లోపల నీవు సాధించాలి.
1: You have to acquire, you have to possess by your
0: జీవితం లోపల మనము క్షణములకు కూడాను ఈ సత్యం పైన లక్ష్యం నుంచుకోవాలి.
1: In your daily life, in every routine, moment to moment, you should keep truth in you.
0: మన నిజమైన మానవత్వము.
1: That is true human quality.
0: త్రికరణ శుద్ధితో కూడినటువంటిదే మానవత్వము.
1: Human life should have the unity, the harmony.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: The harmony, the integration of thoughts, words and deeds.
0: ఎంతమంది ఈ విధంగా త్రికరణ శుద్ధితో ఉన్నారు ఇప్పుడు?
1: How many people are there?
0: ఎంతమంది ఈ యొక్క ఏకత్వాన్ని సాధిస్తున్నారు?
1: How many could achieve this unity?
0: సంవత్సరాల కొలది కూడా సాధన చేస్తున్నారు.
1: They undertake spiritual practice over years.
0: ఈ జగత్తులో పుట్టినటువంటి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూనే ఉన్నారు.
1: They go through all spiritual texts available.
0: రామాయణాన్ని పారాయణ చేస్తున్నారు.
1: They go through రామాయణ.
0: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
1: They read భగవద్గీత.
0: రామాయణమును పారాయణ చేస్తున్నారు.
1: They read భగవద్గీత.
0: కానీ ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
1: What is you?
0: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
1: Do they achieve anything even a fraction?
0: నీ దొమ్మ పైన వేసుకుని చూడు, అదే నీకు సరైనటువంటి సత్యం బోధిస్తుండాలి.
1: యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ ద ట్రూత్ ఆన్సర్.
0: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ సో లాంగ్?
0: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
1: డిడ్ వి అచీవ్ ఎనీథింగ్ ఇన్ ఎ ఫ్రాక్షన్?
0: లేదు.
1: నో,
0: లేదు, లేదు,
1: నథింగ్.
0: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
1: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
0: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్
0: ఈ సమావేశంలో పాల్గొని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేటింగ్
0: చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
0: ఇన్ని ప్రార్థనలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
0: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేలాల వలె ఉంటున్నాయి.
1: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ద విండ్ లైక్ ఎ పాప్కార్న్.
0: అది కాదు మనం సాధించవలసింది.
1: ఇస్ నాట్ దట్
0: సత్య నిత్యమైనటువంటిది? ఇది ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
1: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్.

0: ఫర్ యువర్
1: కనుక ఈనాడు మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి.
0: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్. స్టూడెంట్స్,
1: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
0: We should be heartful.
1: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
0: Therefore, we should do anything heartful.
1: Heart is outside, heart is inside.
0: Heart is outside, heart is inside.
1: కనుకని హార్ట్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ హార్ట్.
1: అంతేకాని ఏదో బయట సంబంధమైన యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
0: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరు.
0: ది బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: తలంపులు వేరు వేరు.
0: థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: కర్మలు వేరు వేరు.
0: యాక్షన్స్
1: ఫలములు వేరు వేరు.
0: రిజల్ట్స్
1: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
0: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడి?
1: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ హార్ట్.
1: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: Imitation is human, creation is divine.
1: ఆ క్రియేషన్ అనేటువంటిది నీ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: That creation should originate out of your heart.
1: ఈ విధములైనటువంటి యొక్క సంశయాలు ఉండినప్పటికీ దీన్ని అన్నింటినీ దానికి తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగుతూ వస్తుంది.
0: There may be number of doubts, but yet you should face them, resist them, and go ahead. Why?
1: అది ఏ సత్య స్మృతి.
0: That is the truth within.
1: అట్టి మనకు ఆ సత్యమనేటువంటి యొక్క ఆవిర్భావంలో ఆ వైబ్రేషన్ లో మనం మునిగిపోవాలి.
0: Out of truth you get vibrations in which you have to draw yourself. ఈ వైబ్రేషన్
1: సర్వత్ర ఉంటుంది.
0: This truth is vibration is
1: కానీ మనం కనిపించకుండా పోయినంత మాత్రమున మనం లేదని విశ్వసించడం లేదు.
0: As you don't see the vibrations, you cannot deny their existence.
1: మన చుట్టూ గాలి ఉంది.
0: There's air around us.
1: కానీ మన కంటి కనిపించడం లేదు.
0: But you don't see with the eye.
1: కానీ విశ్వసించలేకపోతున్నావా?
0: But are you not able to believe it?
1: మన యొక్క దివ్యమైనటువంటి వైబ్రేషన్ మన చుట్టూ ఉంది. ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు రికగ్నైజ్ అట్ లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
1: సాధనలు
0: వి డూ ప్రాక్టీసెస్.
1: వింటున్నారు సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు.
0: వి లిసన్ టు సో మెనీ స్టోరీస్ ఆఫ్ నోబుల్ సోల్స్.
1: మనం హృదయంలో నింపుకుంటున్నాము.
0: హౌ మెనీ ఆఫ్ దెమ్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్?
1: నింపుకోవటం లేదు.
0: నో.
1: తిన్నది బయటికి పోయినట్టుగా, పీల్చుకున్న గాలి తిరిగి బయటకు విడిచినట్టుగా విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాం.
0: జస్ట్ ఎస్ ఆల్ ద ఫుడ్ ఈటెన్ వామిటెడ్ అవుట్, all the breath taken in, exhaled, we also forget all that we listen.
1: Kaani vadalavalasindi prakrutamaintivi kaani divyamaintivi kaadu.
0: Worldly things must be forgotten, not the divine matter.
1: Ee naati lokamulopala ye vidhamaintivi oka sadhana chesinappatikini andulo kinchittaina manaku aanandam labhyam kaavatam ledu.
0: Whatever path you may proceed, but there's no trace of happiness in the
1: world. ee laukikamaintivi sampadalu anni kudanu ekkadiki ekkada vadali petti poyetuntivi.
0: All the acquisitions and the money you amass,
1: nee venta janta inta kanta untundi, nee ninnu kaapaadtu vacheetundi adokkate satyam.
0: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
1: కనుకని అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: So we have to tread along that sacred path of truth.
1: కేవలం రామ రామ రామ రామ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ ది నేమ్ ఆఫ్.
1: కేవలం పెదవుల నుంచి వస్తుంది అది, కానీ హృదయం నుంచి రావటం లేదు.
0: ఇట్స్ ఓన్లీ లిప్ సర్వీస్, ఇట్ డజంట్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి, కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుందా దానికి?
0: ద టేప్ రికార్డ్ సింగ్స్, బట్ వాట్ ఇస్ ద రిజల్ట్? రివార్డ్.
1: గ్రామ్ఫోన్ ప్లేట్ పాడుతుండాలి, దానికి ఎంత ఫలితం వస్తుండాలి?
0: ద గ్రామ్ఫోన్ ప్లేట్ టర్న్స్, బట్ వాట్ ఇస్ ద రివార్డ్?
1: అది కరెంట్ కు కనెక్షన్ చేయాలి.
0: You have to connect it to the current.
1: అప్పుడు ఈ రికార్డ్ సరైనటువంటి దీనిగా వస్తుంటాయి.
0: Then the record will move on.
1: ఆ కరెంటే, అదే విల్ పవర్.
0: That current is the
1: will power.
0: The will power, that's called free will.
1: Free will అనేటువంటిది ఒక డాగ్ గాడుకు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు.
0: Free will is only in the hands of God, no one else.
1: అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్, ఫ్రీ విల్, ఫ్రీ విల్ అని.
0: All may call about it.
1: పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
0: They only speak of free will, they don't have it anyway.
1: నీ అందున్నటువంటి జనరల్ విల్ కూడా నీవు కోల్పోతున్నావు.
0: యు ఆర్ లూజింగ్ యువర్ ఓన్ జనరల్ విల్.
1: కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు?
0: Then how do you think of freedom?
1: ఏ రీతిగా కాపాడుకోగలవు?
0: How can you protect it?
1: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
0: It is on the heart where the free will can be protected.
1: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.
0: It's not the physical heart.
1: Spiritual heart.
0: It is the spiritual heart.
1: స్పిరిచువల్ హార్ట్ అనగా ఏ పని చేసినప్పటికీ, ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి.
0: The spiritual heart always thinks and ponders over like inhalation and exhalation breathing process.
1: మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి.
0: వి బ్రీద్ ఈవెన్ యాజ్ వి స్లీప్.
1: మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంది.
0: వి కంటిన్యూ టు బ్రీద్ దో వి వర్క్.
1: ఎవరితోనైనా మనం పోట్లాడుతుంటున్నప్పటికీ కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
0: ఈవెన్ వైల్ ఫైటింగ్ వి బ్రీద్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా ఇవి అడ్డు రాదు.
0: For all the physical actions, the breathing process doesn't interfere.
1: అదే విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా శాశ్వతంగా ఉంటాడు.
0: Therefore, divinity, whatever the form may be, it must be permanent.
1: అట్టి సత్యనిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: So we should follow that eternal truth.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము.
0: What we have to develop today is satya, the truth, and dharma, righteousness.
1: కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు.
0: Not to protect the world either.
1: లోకాన్ని సంరక్షించే వాడు ఎవడు లేడు ఇక్కడ.
0: No one can protect this world.
1: సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది.
0: ఓన్లీ ట్రూత్ అండ్ ధర్మ విల్ ప్రొటెక్ట్ ద వరల్డ్.
1: కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించు.
0: సో వాట్ యు హావ్ గాట్ టు ప్రొటెక్ట్ ఆర్ దీస్ టూ, సత్య ధర్మ.
1: నీవు ఆ రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది.
0: వెన్ వన్స్ యూ సేఫ్ గార్డ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, దే విల్ ప్రొటెక్ట్ ద కంట్రీ బై అండ్ లా.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కన్సిడర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యాజ్ అవర్ లైఫ్.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: ఇఫ్ యు ప్రొటెక్ట్ ధర్మ,
1: ధర్మ ఏవ హతోహంతి. ఈనాడు ధర్మం అనేటువంటిది ఏమిటో తెలియటం లేదు.
0: టుడే నథింగ్ ఇస్ నోన్ అబౌట్ ధర్మ.
1: సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు.
0: నో వన్ నోస్ వాట్ ఈస్ ట్రూత్.
1: కానీ సత్యం అనేటువంటిది త్రికాల బాధ్యం.
0: The truth is changeless in all three periods of time.
1: అప్పటికప్పుడు మారేటువంటిది కాదు.
0: It doesn't change.
1: అదంతా నిజము.
0: That is only a fact.
1: ఇది ప్రాకృతమైనటువంటి సత్యము.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
1: ఇది మారుతూ ఉంటుంది.
0: దే చేంజ్.
1: తెల్లవారితే యోగము,
0: మార్నింగ్ యోగ,
1: మధ్యాహ్నం రోగము,
0: ఆఫ్టర్నూన్ రోగ,
1: రాత్రికి భోగము.
0: అండ్ దెన్ యూ ఫైండ్ భోగా ద ప్లేజర్.
1: ఈ విధంగా మారుతూ ఉంటే ఎంతకాలం అని ఉంటుంది.
0: సో ఇఫ్ దే గో ఆన్ చేంజింగ్ హౌ లాంగ్ డు దే లాస్ట్.
1: రామాయణం కంటే కూడాను కామం ప్రధానం అన్నారు.
0: ఎంటైర్ రామాయణ ఇస్ బేస్డ్ ఆన్ కామ డిజైర్.
1: అది రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం.
0: అండ్ రావణ ఇస్ ది మెయిన్ వన్.
1: భాగవతానికి క్రోధమే కారణం అన్నారు.
0: ఫర్ భాగవత ఇస్ ది యాంగర్ విచ్ ఇస్ ది ప్రిన్సిపల్.
1: హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు.
0: ఇట్ వాజ్ హిరణ్యకశిపు ఫుల్ ఆఫ్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: భారతము లోభి, లోభి, లోభి, లోభి.
0: భారత గ్రీడ్.
1: చూచారా, రామాయణం కామము,
0: the desire, రామాయణం.
1: భాగవతము క్రోధము,
0: భాగవత ద యాంగర్.
1: ఇంద భారతము లోభత్వం,
0: భారత ద గ్రీడ్.
1: ఈ ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్క వ్యక్తి ఉండినప్పుడే ఇంత పతనం అయిపోయింది దేశము.
0: ఎవ్రీ పర్సన్ సింబలైజెస్ దిస్ క్యారెక్టర్ అండ్ అల్టిమేట్లీ
1: ఈ మూడు గుణములు ఒకే వ్యక్తి ఎందే ఉంటున్నాయి.
0: అండ్ టుడే ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇంకా ఈ మానవుని ఎంత పతనం చేస్తుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ రూయిన్ విల్ బి సబ్జెక్ట్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వానికి మూల కారణాలు లేక మూల అడ్డులు ఈ మూడే.
0: దీస్ ఆర్ ది అబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ సేక్రెడ్ డివినిటీ.
1: కనుకనే నరకద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది.
0: దేర్ఫోర్ వేద టెల్స్ యూ దట్ ద ఓపెనింగ్ డోర్స్ లీడింగ్ యూ టు ద హెల్.
1: కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణం నందు మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది.
0: దేర్ఫోర్ ది త్రీ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ వన్ వన్ క్యారెక్టర్.
1: ఈనాటి మానవుని యందు మూడు గుణములు చేరిపోయింది.
0: ఆల్ దీస్ త్రీ ఈవిల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: కామము, క్రోధము, లోభము.
0: On this, the desire, anger, and greed.
1: Now,
0: what is going to happen destiny? They will lose all their name, they will lose their form and figure. Therefore, we have to kill these evil qualities, the desire, anger, and
1: greed.
0: That day when we dispense with these qualities, we can carry our life. Then only we will get a very good name and respect in society.
1: ప్రతిష్ట లేనేది అపకీర్తి.
0: ఆర్ ఎల్స్ విల్ బి పుట్ టు డిస్రెప్ట్.
1: ప్రతిష్టలు అంతా పాలైపోతాం.
0: అండ్ వి లూజ్ ఆల్ అవర్ రెస్పెక్ట్.
1: చూడడానికి మేడి పండే వలే ఉంటున్నాము.
0: బట్ వి అపియర్ లైక్ ఎ ఫారెస్ట్ ఫిగ్. కొట్ట విప్పి
1: చూడ పురుగులుండు.
0: ద మూమెంట్ యు ఓపెన్ ద ఫారెస్ట్ ఫిగ్ ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ ద వర్మ్స్ దేర్.
1: కనుక మనం చూడడానికి మాత్రం చాలా షైనింగ్ గా ఉంటున్నాము.
0: బట్ అవుట్ వర్డ్
1: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాము.
0: వి ప్రిటెండ్ యాక్ట్
1: నవ్వినట్టుగా నటిస్తున్నాము.
0: వి ప్రిటెండ్ యాక్ట్
1: అంతా సినిమా యాక్టింగ్ లో అయిపోతున్నాయి.
0: ఇట్ ఇస్ ఆల్ సినిమా యాక్షన్.
1: కానీ కాదుది, మన హృదయం నుంచి రావాలి ఈ ఆనందము.
0: ది బ్లిస్ షుడ్ కమ్ ఫ్రమ్ ద హార్ట్.
1: ప్రతి ఒక్కటి అదే మనకు తృప్తి.
0: దట్ ఓన్లీ గివ్ సాటిస్ఫాక్షన్.
1: అది నిజమైనటువంటి యొక్క ఆనందము.
0: దట్ ఇస్ ది ట్రూ బ్లిస్.
1: అదే నిజమైనటువంటి ప్రాపర్టీ.
0: దట్ ఇస్ ది ట్రూ ప్రాపర్టీ.
1: పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
0: హూ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్ హీ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్.
0: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్.
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
0: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్.
1: తృప్తికరమైనటువంటి వాడే నిజమైనటువంటి యొక్క శాంతిపరుడు.
0: ద వన్ విత్ సాటిస్ఫాక్షన్ విల్ లివ్ ఇన్ పీస్.
1: ఎవరికి ఉంది ఈ తృప్తి?
0: హూ హ్యాస్ గట్ దట్ సాటిస్ఫాక్షన్?
1: తృప్తి అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు.
0: దేర్ ఇస్ తృష్ణ, ది డిజైర్, నాట్ కంటెంట్మెంట్.
1: తృష్ణ అనగా నిమిష నిమిషమునకు కోరికలు అభివృద్ధి కావటం.
0: తృష్ణ మీన్స్ డిజైరింగ్ మోర్ అండ్ మోర్.
1: ఈ కృష్ణను మనం అవసరించదండి. కృష్ణను మనం అనుసరించకండి.
0: వీ షుడ్ నాట్ ఫాలో ది డిజైర్.
1: కృష్ణను అనుసరించండి.
0: ఫాలో, డోంట్ ఫాలో కృష్ణ డిజైర్, ఫాలో కృష్ణ డివైన్.
1: ఈ కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాల మనకు లభ్యం అవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఫాలో కృష్ణ యుల్ బి సక్సెస్ఫుల్.
1: రాముని మనం అనుసరించినప్పుడే మన వెళ్ళంతా కూడా తీరిపోతుంది.
0: వెన్ యూ ఫాలో రామా యుల్ బి రిడీమ్డ్.
1: కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి.
0: సో వి షుడ్ ఫాలో చాంట్ గాడ్స్ నేమ్.
1: భగవంతుని యొక్క ఆజ్ఞలను మనం ఆచరించాలి.
0: వి షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
1: ఎన్ని ఆచరిస్తున్నాం మనం?
0: వాట్ ఈస్ ద
1: రామాయణం లోపల పితృవాక్య పరిపాలన అన్నారు.
0: రామాయణ సేస్ దట్ యు షుడ్ ఒబే యువర్ ఫాదర్.
1: కానీ ఎంతమంది పితృవాక్య పరిపాలన ఆచరిస్తున్నారు?
0: హౌ మెనీ ఫాలో ద కమాండ్ ఆఫ్ దేర్ ఫాదర్.
1: రాములు సత్య స్వరూపుడు.
0: రామ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: కానీ మన అంతా సత్యమే.
0: బట్ వి అటర్ ఆల్ లైస్.
1: ఒక్క సంవత్సరానికి ఒకటూరు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం.
0: బట్ వి పెర్ఫార్మ్ సత్యనారాయణ వ్రత ఎ రిచువల్ వన్స్ ఇన్ ఎ ఇయర్.
1: కాదు, సతతం సత్యం.
0: బట్ వి షుడ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరి చింతనం.
0: అట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుకనే అట్టి సత్యాన్ని మనం పాటించడానికి కొంచెమైనా ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు స్పీక్ ట్రూత్.
1: కానీ మనము ఆచరించడం లేదు.
0: బట్ వి ఆర్ నాట్ డూయింగ్. నోర్
1: ఎత్తితే అసత్యం.
0: ద మూన్ ఓపెన్ అవర్ మౌత్ ఇస్
1: ఏం చెప్పినా అసత్యమే.
0: వాట్ ఎవర్ దట్ సెడ్ లైస్.
1: సత్యం అంటే ఏమిటి గుర్తించడానికి వీలు కాకుండా ఉంది.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో వాట్ ఈస్ ట్రూత్.
1: కనుక నీ విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పటికీ,
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సత్యాన్ని మాత్రం వదలకండి.
0: ఈవెన్ ఇఫ్ ది టైమ్ సిచ్యువేషన్ అరైజెస్ దట్ యు హావ్ టు డై,
1: సత్యమే మీ వెంటంతా ఇంతా ఉండి కంటిరెప్పవలే కాపాడుతుంది.
0: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యు బికాజ్ ఇట్ విల్ బి విత్ యు త్రూ అవుట్.
1: కనుక నీ హరిశ్చంద్రుడి రూపమన్నీ సత్య హరిశ్చంద్రుడిగా మార్చేసి.
0: సో హరిశ్చంద్ర ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ టు సత్య.
1: కష్టములకు గురి అయ్యాడు.
0: హి ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఎన్ని బాధలకు గురి అయ్యాడు.
0: హి వాస్ పుట్ ఆల్
1: బిడ్డలు కూడా అమ్ముకున్నాడు.
0: హి సోల్డ్
1: రాజ్యాన్ని త్యజించాడు. కాటి కాపరిగా తయారయ్యాడు.
0: హి సాక్రిఫైస్ కింగ్డమ్.
1: జంకలేదు కుంకలేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్.
1: సత్యాన్ని వదలకుండా ఉంటున్నాడు.
0: హి హస్ నెవర్ గివెన్ అప్ ట్రూత్.
1: కట్టగలబడికి దైవమే లొంగిపోయాడు.
0: అండ్ గాడ్ హస్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు దిస్ కింగ్.
1: అప్పుడు దైవమే ప్రత్యక్షమై
0: గాడ్ మ్యాన్
1: కోల్పోయినటువంటి సర్వస్వాన్ని అందించి
0: గాడ్ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్ హి లాస్ట్.
1: నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరియైనటువంటి బిరుదును అందించాడు.
0: అండ్ హి గేవ్ హిమ్ ద టైటిల్ సత్య హరిశ్చంద్ర.
1: కనుక ప్రతి మానవుడు సున్వంత్ విశ్వే అమృతస్య పుత్ర. నీవు అమృతపుత్రుడు.
0: యుర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: నీవు అమృతపుత్రుడు కాదు.
0: యుర్ నాట్ ది సన్ ఆఫ్
1: అసత్యానికి పుట్టలేదు.
0: యుర్ నాట్
1: సత్యానికి పుట్టావు.
0: యుర్ బాన్ టు హోల్ ట్రూత్.
1: దైవం సత్య స్వరూపుడు.
0: గాడ్ ఇస్ ట్రూ.
1: కనుక అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారే.
0: సో ఆల్ ఆర్ బాన్ అవుట్ ఆఫ్ ది డివైన్.
1: అన్ని బుడగలు కూడాను నీటి నుంచి వచ్చినటువంటివే.
0: ఆల్ ద బబుల్స్ యూ ఫైండ్ దట్స్ ఆర్ అవుట్ ఆఫ్ వాటర్.
1: మానవుడు కూడాను సత్యచిత్ ఆనందం అనేటువంటి సాగరం నుంచి ఆవిర్భవించినట్టు.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఒరిజినేటెడ్ ఆఫ్ దట్ మైటీ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: అందరూ కూడాను సత్యచిత్ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ దిస్ బీయింగ్.
1: అవేర్నెస్ ప్లీజ్ ప్రతి ఒక్కరు.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్.
1: నేను దేహమును మానవ దేహమునే కాని
0: ఇట్ ఇస్ జస్ట్ ఎ హ్యూమన్ బాడీ.
1: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను.
0: బట్ ఐఎమ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దట్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
1: భావం నన్నో దృఢంగా నాటుకొని పోతే ఎంత మనకు ఆనందం ఉంటుంటారు.
0: వెన్ వన్స్ వీ హావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్ వీల్ బి ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
1: కేవలం ఆర్టిఫిషియల్ గా నీ ఫీల్ చేయకూడదు.
0: డోంట్ ఫీల్ ఇట్ ఆర్టిఫిషియల్.
1: హృదయపూర్వకంగా నీ ఫీల్ చేయాలి.
0: ఇట్ షుడ్ బి హార్ట్ ఫుల్.
1: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడనే.
0: అండ్ వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
1: దేహం కూలిపోతుంది.
0: ద బాడీ ఇస్ బౌండ్.
1: మనసు రాలిపోతుంది.
0: మైండ్ ఇస్ బౌండ్. బుద్ధులు
1: చెలిపించేస్తున్నాయి.
0: అండ్ ఇట్ గో దే పాస్ ఆఫ్.
1: వాళ్ళు కదిలిపోతున్నాయి మేఘాల వలె.
0: దే ఆల్ పాస్ ఆఫ్ లైక్ క్లౌడ్స్.
1: నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని.
0: బట్ ఐ యామ్
1: నేను కదిలేవాడిని కాదు.
0: ఐ డోంట్ మూవ్.
1: జారేవాడిని కాదు.
0: ఐ డోంట్ డ్రాప్.
1: ఊగేవాడిని కాదు.
0: ఏకత్వంగా
1: ఉండేటువంటి వాడిని.
0: ఐ రిమైన్.
1: ఇలాంటి భావాన్ని మనం దృఢం చేసుకోవాలి.
0: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ సచ్ ఫీలింగ్.
1: ఆ ఫీలింగ్ మనకు ఎప్పుడు వస్తుందో అప్పుడే సాక్షాత్కారం అయిపోతుంది.
0: ద డే వెన్ వీ డెవలప్ దట్ ఫీలింగ్ యూ విల్ ఫైండ్ గాడ్ మానిఫెస్టింగ్.
1: కానీ ఆ ఫీలింగ్ పైన కూడా ఫెయిత్ లేదు.
0: బట్ వీ హావ్ నో ఫెయిత్ ఈవెన్ ఇన్ దట్ ఫీలింగ్.
1: ఇంకెట్ట వస్తుంది మనకు?
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్?
1: అందువల్లే ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ ఇన్ యువర్.
0: దేర్ఫోర్ ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఈ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. దట్ విల్ హెల్ప్ యు టు అచీవ్.
1: బీ ఫియర్లెస్. బీ ఫియర్లెస్.
0: బీ ఫియర్లెస్.
1: దేనికి నువ్వు భయపడవద్దు.
0: బీ ఫియర్లెస్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: దేనికి భయపడాలి?
0: వై షుడ్ బి అఫ్రైడ్?
1: సత్యం నల్లో ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ట్రూత్ ఇన్ యూ.
1: సత్యం దేనికి భయపడదు.
0: ట్రూత్ హాస్ నో ఫియర్.
1: అందువల్లే సత్యం వద సత్యం జయం.
0: దేర్ఫోర్ ట్రూత్ విల్ బి ట్రయంఫెంట్.
1: ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి.
0: యూ కెన్ అచీవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ త్రూ పాత్ ఆఫ్ లవ్.
1: నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికీ సత్యము ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది. ఈ రెండింటితోనే అంత్యమవుతుంది.
0: స్వామి భగవాన్ నెసెసరీ బిగిన్స్ హిస్ డిస్కోర్స్ ఈ రెండు కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: ప్రసంగంలో చేయను.
0: He will not leave these two important principles.
1: ఎందుకంటే అందరి ప్రాణములు ఇవి రెండే.
0: బికాస్ దీస్ టూ ఆర్ ది లైఫ్ ప్రిన్సిపల్.
1: ఒకటి ఉచ్ఛ్వాసము, ఒకటి నిశ్వాసము.
0: వన్ ఈజ్ ఇన్హలేషన్, అదర్ ఇస్
1: ఎక్సలేషన్. రెండు లేకపోతే ఇంకా జీవితం ఏ విధంగా ఉంటుంటారు?
0: హౌ కెన్ యూ లివ్ వితౌట్ దీస్ టూ?
1: కనుకనే సో సత్యం హం ప్రేమ.
0: సో ఈస్ ట్రూత్ హమ్ ఇస్ రైచస్ లవ్ లవ్ లవ్.
1: కనుకనే ఈ సత్యము ప్రేమ ఈ రెండింటినీ ఉన్నప్పుడే మన జీవితము.
0: సో వీ కెన్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సో జర్న్ విత్ ఈస్ ట్రూ ట్రూత్ అండ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ఈ లేత వయస్సు నుండి ఈ సత్యమును ప్రేమమును మీరు అభివృద్ధిగా చూడాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ దీస్ టూ, ది ట్రూత్ అండ్ లవ్.
1: ఈ సత్యమును ప్రేమను కూడా మిస్లీడ్ చేయద్దండి.
0: యూ షుడ్ నెవర్ మిస్లీడ్ దీస్ టూ.
1: ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సీ దట్ యు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనము చేరిపోవడం చేత సత్యం కూడా మారిపోతుంటుంది.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ట్రూత్ చేంజ్.
1: ఆనాడు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం కలుగుకొని ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ ద క్లైమేట్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ సాంక్టిటీ ఇన్ దోస్ డేస్ హి వాస్ ట్రయంఫెంట్.
1: ఎవరు అతన్ని మార్చలేకపోయారు.
0: నో వన్ కుడ్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ హిమ్.
1: ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడేగిన వస్తే అతన్ని కూడా అసత్యం ఆడిపించేస్తారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ టు అపియర్
1: అమిడ్స్ట్ ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి టుడే.
1: ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు.
0: సో మెనీ పీపుల్ డిటర్మిన్ దే టేక్ ఇట్ బై
1: వస్తానే అసత్యం అయిపోతుంది.
0: ద మోమెంట్ దే రిటర్న్ దే
1: కనుక మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు.
0: దో వీ షుడ్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: మన ఆనందంలోనే ఈ సత్యాన్ని పొంగింప చెయ్యాలి.
0: అండ్ దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: ఈ యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ ఇన్ ప్రాక్టీస్.
1: సత్యాన్ని ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
0: బట్ యూ హావ్ టు డెవలప్ దిస్ ట్రూత్.
1: సత్యము దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్
1: ప్రేమ దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ లవ్
1: ధర్మము దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్
1: శాంతి దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఉండే దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
0: దేర్ ఫోర్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, వేర్ దేర్ ఇస్ రైచియస్నెస్, వేర్ దేర్ ఇస్ పీస్.
1: ఈనాడు అవి లేకపోవడం చేతనే ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుండాలి.
0: బికాస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్, వి ఫైండ్ వైలెన్స్ ఎవ్రీవేర్.
1: బయట హింస, బజారులో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ట్రైన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే.
0: యూ ఫైండ్ వైలెన్స్ అట్ హోమ్, అవుట్ సైడ్, అలాంగ్ ద స్ట్రీట్, ఇన్ ట్రైన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లైట్, వైలెన్స్ ఎవ్రీవేర్.
1: భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం అన్నా. బ్రతికి లోకం మనకు పన్నిన వ్యూహం. ఏమిటి ఇది పన్నిన వ్యూహం? ఏమిటి పద్మవ్యూహం ఇది?
0: ద హోల్ లైఫ్ ఇస్ పద్మవ్యూహ.
1: ఈ పద్మవ్యూహం అనేటువంటి దాంట్లో మనం భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం, అంతా భయమే.
0: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ పద్మవ్యూహ వీఆర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఎక్కడికి పోకుండా ఇంటిలోనే ఉంటామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సిట్ అట్ హోమ్ వితౌట్ మూవింగ్ అవుట్ యెట్ యు ఆర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఏదో ట్రైన్ లో పోతామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ బై ఫ్లైట్ దేర్ ఇస్ ఫియర్.
1: లేని వద్దు నడుచుకుని పోతామంటే అక్కడ భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు వాక్
1: ఎక్కడ భయం లేంటి?
0: Where are you fearless?
1: దైవం దగ్గరనే అభయం.
0: You will be fearless in front of God.
1: దైవం మనలో ఉంటుంటే భయానికి అవకాశమే లేదు.
0: When there is God in you, there is no scope to fear.
1: కనుక మొట్టమొదట దైవాన్ని మన హృదయం పైన ప్రతిష్ఠ చేసుకోండి.
0: So we should install God in our hearts.
1: మన హృదయం అనేటువంటిది దైవుని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ సోపానమే కానీ కేవలం నీవు బ్రతికే కోసం ఇచ్చినటువంటిది కాదు.
0: ద హార్ట్ ఈస్ గిఫ్టెడ్ సో యాక్ట్ యాజ్ ఎ థ్రోన్ ఇన్ విచ్ గాడ్ షుడ్ బి సీటెడ్.
1: హృదయ ప్రతిష్ఠలో అయినటువంటి వాడు.
0: And he is installed there in our heart.
1: Anduvalane mat bhaktaha yatra gayanti tatra tishthami narada. Akade nenu pratishtayanu.
0: I install myself where my glory is sung.
1: Kanuka vidyarthulara.
0: So students,
1: meer elanti paristhithile indani kudanu satyanni palakandi.
0: Under any circumstances
1: prarambhamlo konjam kashtanga untadi.
0: It may be difficult in the beginning.
1: Nijanga cheptunnanu satyam palakatame sulabhamu.
0: It is easy to speak truth.
1: Satyam balakatam enta kashtam e matram kuda shrama ledu.
0: It's not at all difficult.
1: Ee asatyam cheppalante inki enno planlu veyyali.
0: But to tell lies you have to plan a lot.
1: Chaala yochana cheyyali.
0: You have to think a lot.
1: Asatyaniki enta shrama untundali.
0: And you have to exert to speak.
1: Endukante shrama padi asatyamlo palgontunnavu.
0: Why should you suffer and utter lies?
1: Sulabhanga neevu satyamlo palgonu.
0: And you can speak truth in a very easy way. Ee
1: ikka poo yokka rekanaina kuda nalapavachunu sulabhanga.
0: You can just rub the soft petal.
1: Kaani satyanni penchukovadam anta sulabham.
0: But it is easier to speak truth.
1: Unnadu unnattu cheptamlo enta sulabham untunda?
0: How easy is to tell what you heard?
1: Ippudu meeku evaru translation chesaru ani evarina adiginappudu chanamlo cheppochunu Anil Kumar ani.
0: If anyone asks you who translated, you can say Anil Kumar.
1: Ee Anil Kumar peru raakunda cheyalante yememo plan veyyali.
0: To tell somebody's name you have to plan a lot.
1: Enduku inta avastha?
0: Why should you suffer?
1: Kantiki kanipinchetundi daniki enduku satyam palakkodu?
0: Why can't you speak truth?
1: Munjeti kankadaniki inga addam enduku? ముంజేటి కంకణాన్ని చూడటానికి అర్థం ఎందుకు?
0: టు సీ దిస్ గోల్డెన్ బ్యాంగిల్ వై డు యూ నీడ్ ఎ మిర్రర్?
1: నీ బ్యాంగిల్ సులభంగా చూడొచ్చు.
0: యూ కెన్ సీ యువర్ ఓన్ బ్యాంగిల్.
1: అయితే నీ కనుబ్రష్టు మాత్రం నేను చూడటానికి వీలు కాదు. నీ కన్నుళ్ళు కూడా నువ్వు చూడలేవు.
0: హౌఎవర్ యూ కెన్ నాట్ సీ యువర్ ఓన్ ఐ.
1: కనుకనే దానిని మూడవ నేత్రము అన్నారు.
0: సో దాట్ ఈస్ ది థర్డ్ ఐ.
1: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
0: దట్ ది థర్డ్ ఐ ఆఫ్ లా.
1: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
0: విత్ దీస్ టూ ఐ సత్య అండ్ ధర్మ, విత్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: అందువల్ల యోగాభ్యాసములో వీటికి మూడు విధమైనటువంటి యొక్క రేచక పూరక కుంభముగా భావిస్తూ వచ్చారు.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీసెస్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ సెట్.
1: మనము కుడి వైపున తీసుకునేటువంటి గాలికి ఈళ
0: That what you inhale on one side is ida.
1: Pingala.
0: The other one is pingala.
1: ఈ రెండింటి యొక్క భూమధ్య స్థానమే సుషుమ్న.
0: The center of the forehead is సుషుమ్న.
1: కనుకనే ఆనాడు మీరా కూడా అట్టే చెప్పింది.
0: That's what Meera said.

0: హే మన్, ఈ గంగా యమున ఈ రెండింటికి భూమధ్య స్థానమైనటువంటి ఒక ప్రయాగకు నీవు వెళ్లి చేరుకో.
1: ఓ మైండ్ రీచ్ దట్ ప్రయాగ విచ్ ఇస్ ద సెంటర్ వేర్ దీస్ టు రివర్స్ మీట్.
0: నిర్మల పాని శీతల హోత శరీర చెల్లో రే మన్ మన్ చెల్లో రే మన్ గంగా జమునా తీర్. ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చు గంగా జమునా తీర్. ఇదే మనకు సులభమైన మార్గం.
1: భూమధ్య
0: రేఖలో నీ దృష్టి నిలుపు.
1: రావడానికి
0: అవకాశం ఉండదు.
1: Then there is no scope for any such other thoughts.
0: ఇదియే అర్ధ శరీర నేత్రం అని పెట్టారు.
1: దిస్ ఈస్ వాట్స్ కాల్డ్ ది థర్డ్ ఐ.
0: దీనికి థర్డ్ ఐ ఇక్కడే ఉంటుంది.
1: థర్డ్ ఐ ఇస్ దేర్.
0: కోస్తే మనకు థర్డ్ ఐ కనిపించదు.
1: యూ కెనాట్ డిసెక్ట్ ఇట్.
0: వస్తుంది.
1: You find all blood coming out of
0: it. ఏది భావం అనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: The third eye is the one of failure.
0: భగవంతునికి త్రినేత్రుడని ఎందుకు పేరు పెట్టారు?
1: Why do you call God three eyes?
0: ప్రతి మానవునికి ఇప్పుడు రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: Every man has two eyes.
0: Past ను చూడగలడు.
1: He can know the past.
0: Present ను చూడగలడు.
1: He sees the present.
0: Future ను చూడలేడు.
1: But he cannot know the future.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు past, present and future మూడింటిని చూడగలడు కనుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: God is trinetra, three-eyed because he can see the past, present and future.
0: కానీ నీవు ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ది ఫ్యూచర్.
0: పాస్ట్ ప్రెజెంట్
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: యూ కెన్ థింక్ ఆఫ్ యువర్ రెసిడెన్స్ దేర్ ఇన్ బాంబే ఇన్ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ది నీవు చూడవచ్చును.
1: ప్రెజెంట్ యూ కెన్ వాచ్.
0: నీ ఫ్యూచర్ చూడలేవే.
1: బట్ యూ కెనాట్ సీ ది
0: ఫ్యూచర్. కానీ నీకు రెండు నేత్రములే ఉన్నాయి.
1: సో యు హావ్ ఓన్లీ టూ ఐస్.
0: భగవంతుడికి మూడు నేత్రములు ఉంటాయి.
1: గాడ్ ఇస్ త్రీ ఐ.
0: అంటే ఏమి? ఫ్యూచర్ ను కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో
0: భవిష్యత్తును కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో సీ ది ఫ్యూచర్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలతో కూడినటువంటిది భారతీయ యొక్క వేదాంత సంస్కృతి.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ లోడ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ఉత్తమమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది, ఎంత ఆదర్శవంతమైనటువంటిది, దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
0: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.
1: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్ డిడ్ రీసెర్చ్.
0: కల్చర్ అంటే ఏమిటి? సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి.
1: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఈస్.
0: కరెక్ట్ కాబట్టి అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
1: హి ఇన్వెస్టిగేటెడ్.
0: లాస్ట్ చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
0: అదే మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము.
1: దట్ ఈస్ ది వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
0: అదే మన గోల్.
1: దట్ ఇస్ అవర్ గోల్.
0: అదే మన లక్ష్యము.
1: దట్ ఇస్ అవర్ ఎయిమ్.
0: అదే మన దివ్యత్వము.
1: దట్ ఇస్ ది
0: అది ఏ మన పవిత్రము.
1: దట్ ఇస్ సాంక్చురీ.
0: అదే మన చరిత్రము.
1: దట్ ఇస్ అవర్ హిస్టరీ.
0: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
1: ద వన్ Bharatiya with such great inheritance and legacy, why should he ruin himself?
0: ఆ చరిత్రను నిలుపుకోండి.
1: Uphold the history and the prestige.
0: దానిని ప్రేమ చేత నిలుపుకోండి.
1: Love it, love it.
0: ప్రేమ ముదిత మనసికో.

0: లేచి మరి నిద్రపోయాడు. పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా చేచు జీవితం మీరిద్దిల దారవోసి అరవింద దళాచుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా యోచన చేయు మానవ ప్రీతిగా యోచన చేయు మానవ.
1: ఓ మ్యాన్ డిస్క్రిమినేట్ డిస్టింగ్విష్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ ఈస్ ఇట్ దట్ యు హ్యావ్ అచీవ్డ్ రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ the time you get up and until you retire. You just spend all your lifetime to carry on your own livelihood, the living. The whole education acquired is spent only to eke out a living. What kind of pleasure, what happiness have you derived out of this education?
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Akali dappuru.
1: The food and the drink water.
0: Ananda vicharamulu.
1: The pleasure and the pain.
0: Ivanni kudunu oka daani venakala okati vastune untuntai.
1: They follow each other one after one in succession.
0: Manavunaku aharame pradhanamu.
1: For man food is essential.
0: Manavudu puttinade పొట్ట నిమిత్తమై అని భావిస్తున్నారు.
1: We feel that man is born only to just satiate his hunger.
0: కాదు కాదు.
1: No.
0: మానవుడు పుట్టినది హంగర్ కోసం కాదు.
1: Man is not simply born for food sake alone.
0: ఆకలి నిమిత్తమై కాదు.
1: Not for hunger.
0: ఆహార నిమిత్తమై కాదు.
1: Not for food alone.
0: ఆనంద నిమిత్తమై పుట్టాడు.
1: మ్యాన్ ఈస్ బోర్న్ సో హ్యాస్ టు బి బ్లిస్ఫుల్.
0: అట్టి ఆనందమును విస్మరించి
1: ఫర్గెటింగ్ దట్ బ్లిస్
0: ఆహార నిమిత్తమై ప్రాకులాడేటువంటి
1: స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్ అలోన్
0: మానవుడు
1: మ్యాన్ కైండ్
0: ఆహారంతోనే అంత్యమవుతుంటాడు.
1: ఎండ్ ఆఫ్ దేర్ లైవ్స్ విత్ ఫుడ్ అలోన్.
0: కనుక ప్రతి పర్వదినములు ప్రతి పవిత్రమైన దినములు ఆనందం నిమిత్తమై ఏర్పడినవే కాని ఆహార నిమిత్తమై ఏర్పడినవి కాదు.
1: ఆల్ ఫెస్టివల్స్ స్పెషల్ అకేషన్స్ ఆర్ డైరెక్టెడ్ దిస్ వే సో హ్యాస్ టు బి బ్లిస్ఫుల్ నాట్ ఫర్ మియర్ సెలబ్రేషన్ విత్ ఫుడ్.
0: దేహమునకు ఆహారం ప్రధానమే కాని దాని నిమిత్తమై మనం ఏర్పడలేదు.
1: ట్రూలీ బాడీ రిక్వైర్స్ ఫుడ్ బట్ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్ ఓన్లీ.
0: ఇట్టి సత్యమును విస్మరించి
1: దిస్ ట్రూత్ ఈస్ ఫర్గాటన్
0: కేవలము అసత్యము అప్రమాణమైనటువంటి యొక్క ఆహార విహారం నిమిత్తమని మనం ప్రాకులాడుతున్నాము.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్ అలోన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫాల్స్హుడ్.
0: కాదు కాదు.
1: ఇట్ షుడ్ నాట్ బి సర్వ్
0: దేహము పంచభౌతికమైన దేహము.
1: The body has got these senses five.
0: Senses are upari mitrato cheyinatundi.
1: The senses are alive because of breath.
0: Manasa kevalamu matalato koodinatundi.
1: The mind is full of expression, verbal.
0: Kanuka matalato manaku pradhanam kaadu.
1: The vocal communication is not that important.
0: Aharam manaku mukhyam kaadu.
1: Food is not very important.
0: Ee rendintiki ni aanandame pradhanamu.
1: For all this anyway, bliss is the foundation.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Prema nundi puttinatvanti dehamu.
1: The body, which is the product of love.
0: Kevalam prema nimittamai bratakalu kani, ahara nimittamai kaadu.
1: Has to carry on its life sojourn for bliss and not for food.
0: Kani ee satyamanu marchi.
1: This truth is forgotten.
0: Nidduru nundi lechi, maru nidduru poyadu dadi. పొట్టకై హద్దును పద్దు లేక జీవిస్తున్నాం మనము.
1: Right from the beginning, the time we get up from bed until we retire, we struggle hard for food only.
0: కాని దేహము ఏ నిమిత్తమై వచ్చినదో ఆ నిమిత్తమై దీనిని మనం వినియోగించుకోవటం లేదు.
1: We are not making use of this gift of the body for the purpose for which it is made.
0: ఈ దేహము,
1: this body,
0: మనినపు కొంప,
1: is full of dirt,
0: రోగముల రగ్గెడు సేవక గంప,
1: full of afflictions,
0: జాత సంచలనము పొందు దుంప,
1: it perinates life after life.
0: ఇటువంటి దుంపలను మనం పెట్టుకుని దీని నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాము.
1: With this body, we have been struggling hard.
0: కను ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మనం తరించే నిమిత్తమై బ్రతకాలి.
1: We have to live for liberation.
0: దైవాన్ని వరించాలి.
1: We should pray to God.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: We should love God.
0: మన ప్రేమ కేవలం దైవ నిమిత్తమై ఏర్పడిందే కాని,
1: the love is to be directed for God.
0: ఈ భౌతిక దేహమునకై నిమిత్తమే ఏర్పడినటువంటిది కాదు.
1: లవ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ బాడీ.
0: కాన
1: సో
0: మన శ్వాసం గాని,
1: ఎయిదర్ అవర్ బ్రెత్,
0: మన మాటలు గాని,
1: ఆర్ వర్డ్స్,
0: మన కర్మలు కాని,
1: యాక్షన్స్,
0: అన్ని కూడా కేవలము ఆత్మ నిమిత్తమై ఏర్పడినవి.
1: ఆల్ మెంట్ ఫార్ ద సెల్ఫ్, ఆత్మ.
0: ఉన్నంతలో ఈ దేహమునకు కొన్ని వ్యాధులు సంభవించవచ్చు.
1: As the body exists, it does suffer from certain complaints.
0: ఇది కేవలము ఒక పాసింగ్ క్లౌడ్స్, మధ్యలో వచ్చినటువంటివి కాని ఇది దాని సహజంగా ఏర్పడినవి కాదు.
1: The suffering that the body undergoes is like a passing cloud, which is quite natural.
0: మానవుడు వచ్చినటువంటి సత్య నిత్య నిమిత్తమై ఏర్పడినటువంటి ఆత్మతత్వం కోసం.
1: Man is born to attain this eternal permanent truth of the divinity.
0: ఆత్మాన్వేషణ నిమిత్తమై మనము ఆలోచన చేయాలి కాని అన్నాన్వేషణ కోసం కాదు.
1: We have to spend our life in investigating, inquiring the self, atmanveshana, not merely annanveshana, the food.
0: అప్పుడు అప్పుడు కొన్ని ఈ అన్నాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటి కొన్ని జబ్బులు కొన్ని బయలుదేరుతుంటాయి.
1: Because of food, there are certain complaints, afflictions to the body.
0: కానీ దీనిని మనం లెక్క చేయకూడదు.
1: We should not be mindful of them.
0: ఈ మధ్యలో వచ్చిపోయేటువంటి మేఘములు వంటివి.
1: They just come and pass off like clouds.
0: ఈ మేఘ కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: They are passing clouds.
0: ఇట్టి పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బాధపడుకోవటం ఎంత వెరితనం.
1: It is foolishness to worry for these passing clouds.
0: కనుక మనము ఆత్మ నిమిత్తమై సత్య నిమిత్తమైనటువంటి యొక్క ఆనంద నిమిత్తమై మనం వచ్చామనేటువంటి సత్యాన్ని మనం మర్చకూడదు.
1: We should never forget the basic truth that we are born to attain bliss, which is eternal truth.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu onamani Kerala desham varandaru kudanu ee pradeshamunu praveshinchi vaari vaari aanandamunu aaveshapurvakanga anubhavistunnaru.
1: All those from Kerala gathered here to celebrate this holy festival of Onam delightfully, joyfully, blissfully.
0: ఈ దీని నిమిత్తమై మనము ఏమాత్రం కూడాను ఆటంకం చేయకూడదు.
1: There should not be any obstacle or interference to this celebration.
0: ఇవన్నీ వచ్చినప్పటికీ దీనిని తట్టుకుని నెట్టుకుని ముందుకు మనం జీవితం జరపాలి.
1: Many things may come on our way, but yet we have to resist and proceed ahead.
0: ఇది అల్పమైనటువంటి కార్యములు.
1: They do happen which are so low.
0: అధికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం వదులుకొని ఈ అల్పకాల నిమిత్తమై మనం ఆవేశం పట్టము, ఇది చాలా పొరపాటు.
1: Leaving behind that self-confidence which should be so strong, we should not be swayed by this petty complaint.
0: ఏదో వస్తుంది పోతుంది.
1: They do come and vanish.
0: కానీ దానికి మనం ఏ ప్రయత్నాలు కూడా చేయకూడదు.
1: We should not be bothered about them.
0: రావడానికి మనం ఏ ప్రయత్నం చేశాము, పోవడానికి కూడా అదే. మనం
1: వాట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ కంప్లైంట్స్ దట్ కమ్ ఆన్ ఇట్స్ వే అండ్ సిమిలర్లీ యూ డోంట్ మీట్ టు మేక్ ఎనీ ఎఫర్ట్.
0: కనుక దేహమునకు ఎన్నో మధ్య మధ్య కొన్ని అవాంతరములు బయలుదేరుతుంటాయి.
1: ద బాడీ విల్ నేచురలీ విల్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సఫరింగ్, ద కంప్లైంట్.
0: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్య మధ్య అడ్డు తగులుతుంటాయి కొన్ని మేఘాలు.
1: ద షైనింగ్ సన్ ఆల్సో విల్ హ్యావ్ సర్టన్ అబ్స్ట్రక్షన్స్ సచ్ అస్ పాసింగ్
0: మేఘాలు వచ్చినవే అని మనము సూర్యుని దర్శనం తప్పించుకుంటామా?
1: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ వుడ్ యు అవాయిడ్ ద సన్ లైట్?
0: కానీ వచ్చింది పోతుంది.
1: The clouds come and go.
0: ఆ ధైర్యంతో ఆ ఉత్సాహంతో ఆ యొక్క దీక్షతో మనం సాధించినప్పుడు ఎట్టి బాధలు కూడా మనము ఏమాత్రము బాధించవు.
1: If you have that courage, the dynamism, bubbling enthusiasm, no suffering will let you down.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మన కాలమంతా ఎరుగుడును సార్థకమైనటువంటి కార్యం నిమిత్తమై మనం వినియోగించాలి.
1: The whole time we have to be spent for sacred purposes.
0: ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి.
1: This is the spiritual lesson that we have got to learn.
0: ఇట్టి అవాంతరమును మనం సాధించినప్పుడే అతీతమైనటువంటి ఆనందమును మనం పొందగలుగుతాము.
1: When you transcend these obstacles that come in our way, you can experience that blissful state.
0: కనుక మనము ఇట్టి చిన్న చిన్న ఆటంకములకు మనం ఏమాత్రం కూడాను వెరవకూడదు, భయపడకూడదు.
1: We should not be afraid or turn back, turn away because of these simple reasons.
0: ఇంత సింపుల్.
1: These are also simple.
0: మధ్య మార్గంలో వచ్చిపోయేటువంటి మేఘాలు.
1: They just appear in our midway like passing.
0: ఈ మేఘాల నిమిత్తమై మనము దాచుకోకూడదు.
1: We should not go back because of these passing clouds.
0: దాన్ని లెక్క చేయగా దాన్ని ఎదుర్కొన్నప్పుడే నిజమైనటువంటి మానవత్వం మనలో బయలుదేరుతుంది.
1: You should not bother yourself over these passing clouds. You should resist and proceed courageously.
0: కనుక మనం దాన్ని కష్టములను, నష్టములను, దుఃఖములను, విచారములను మనం ఎదుర్కొని ఆనందాన్ని అనుభవించాలి.
1: You should be still able to experience the bliss in spite of the obstacles, the suffering, the sadness, the worries and anxieties. These things will never make you suffer long.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీకు నేను చాలా తొందర ఇచ్చిండవచ్చును.
1: భగవాన్ మై హ్యావ్ కాస్ట్ సమ్ కైండ్ ఆఫ్ యాంగ్జైటీ.
0: మీరు ఆనందంతో ఉండిన సమయం లోపల నా యొక్క ఈ యొక్క ఆటంకము మిమ్మల్ని ఎంతనో బాధ పెట్టింది.
1: You must be feeling sad because of the complaint.
0: కాని ఇట్టి బాధకు మీరు ఏమాత్రం కూడాను చోటు ఇవ్వకూడదు.
1: Don't give scope for any worry or sadness.
0: దాని నిమిత్తమే నేను తక్షణమే బయలుదేరి తిరిగి వచ్చాను.
1: To make you happy, Bhagavan returned immediately.
0: ప్రపంచంలో ఎన్నో అవస్థలు ఇదే విధంగా బయలుదేరుతుంటాయి.
1: In this world, you find so many sufferings of varied nature.
0: ఇవన్నీ కూడా మనల్ని బెదిరించేటువంటి ఒక బెదిరింపులే కానీ మనం బాధించేటువంటి బాధలు కాదు.
1: They only threaten you, but they don't make you suffer.
0: కనుక ఈనాడు ఓణం అనేటువంటిది కేరళ వారికి చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శమైనటువంటి అనుభూతిని అందుకోవాలి.
1: ఓణం బీయింగ్ ద మోస్ట్ సీక్రెట్ ఫెస్టివల్ ఇన్ కేరళ, వన్ హ్యాస్ టు రిసీవ్ ద మెసేజ్ ఆఫ్ ఐడియలిజం ఆన్ దిస్ డే.
0: అనగా ఈ ఓణం అనేది సర్వులకు మనం ఆనందాన్ని అందించేసేటువంటి.
1: ఓణం ఇస్ అన్ అకేషన్ to share the joy.
0: మన ఆనందమును 10 మందికి పంచుకోవాలి, మనము దాన్ని పంచుకోవాలి.
1: We should share this joy and happiness with everybody.
0: ఎప్పుడు కానీ బాధలు లేకుండా ఆనందం మనకు లభించదు.
1: There cannot be happiness without suffering.
0: నసుక లభ్యతే సుఖం, సుఖం నుంచి మనం సుఖం పొందలేము.
1: There cannot be pleasure out of pleasure.
0: మధ్యలో కొన్ని కష్టములు కలిగిన తర్వాతనే ఆనందం మనకు విలువిస్తున్నాము.
1: Because of some difficulty in between, the value is attached to happiness.
0: Kaluka etuvanti pedda parvathamana vanti baadalu sambhavichinappudikini manam danini manchu vale manam danini chusukoni daatukoni povali.
1: The problems may be so big and mighty of mountainous level, but you should not be afraid of them. You should not be mindful of them.
0: Manasuku ivanni kudunu chote ivvakoddu.
1: You should not give a place to these problems in your mind.
0: Manasu eppudu kodunu monkey mind tappulunu chichukoni bail deeri vastuntai.
1: Mind is a mad monkey. It is always running after faults.
0: Adi vachinanduku danni manam addu toyali gaani daniki em matram swagatham ivvakoddu.
1: We should brush them out. We should not welcome these things.
0: Kaduga manasu manaku addu tagireetunti maya vantidi.
1: Mind is an interference, an obstacle.
0: మనస్సులో మనం ఏమాత్రం కూడాను అదిరి బెదిరి దీనికి లోబడకూడదు.
1: యూ షుడ్ నాట్ బి థ్రెటన్డ్, యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ద మైండ్.
0: మనస్సును మనం ఎదుర్కోవాలి.
1: యూ షుడ్ ఫేస్ ది ఛాలెంజ్ ఆఫ్
0: దాంతో మనం యుద్ధం చేయాలి.
1: యూ షుడ్ ఫైట్ విత్ యువర్ మైండ్,
0: దాన్ని కూలగొట్టాలి.
1: యూ షుడ్ సబ్డ్యూ కంట్రోల్.
0: అప్పుడే మానవుడు దివ్యమైనటువంటి వాడు అవుతాడు.
1: దెన్ ఓన్లీ యూ క్యాన్ అటైన్ డివినిటీ.
0: కనుక మాయతో వచ్చినటువంటి మనసును మనము దాన్ని బెదిరుకుని దానికి లొంగిపోతున్నాము.
1: యు ఆర్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ బీయింగ్ క్యారీడ్ అవే బై ది ఇల్యూజరీ మైండ్.
0: కనుక మనస్సును మనం లెక్క చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: మానవునికు మనసే ప్రధానమైనటువంటిది భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ద మైండ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్ కైండ్.
0: మనసు నుంచి మనకు ఎన్నో ప్రమాదములు సంభవిస్తున్నాయి.
1: ద మైండ్ లీడ్స్ టు సో మెనీ డేంజర్స్.
0: కానీ ఆ ప్రమాదం మనకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దీస్ థ్రెట్స్ అండ్ డేంజర్స్.
0: ఇవన్నీ మధ్య మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్.
0: కనుక మాయకు మనసుకు మనం ఏమాత్రము అడ్డు చేరకూడదు.
1: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద మైండ్ అండ్ ఇల్యూషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనసును సాధించినటువంటి వాడే మనిషి.
1: The one who has got control over the mind is Manishi, the man.
0: దాన్ని సాధించుకోలేనటువంటి వాడు మనిషే కాదు.
1: If you have no control over the mind, you cannot be called
0: చిన్న చిన్న దానికంతా మనం లొంగిపోతుంటుంటే మనం మనుషుల మెట్టవుతాం.
1: If you are simply tilted, if you are swayed by these simple reasons, how can you be a human being?
0: ఈ రీజన్ ఏ మాత్రమూ కూడా మనము లెక్క చేయకూడదు.
1: You should not care for the season and the reason.
0: కనుక ఈ మనసు యొక్క తగిలేటువంటి యొక్క బాధలు మనం ఏమాత్రం కూడా అనుసరించుకోకుండా ఆనందంగా దాన్ని జయించుకోవాలి.
1: యూ షుడ్ కాంకర్ విన్ ఓవర్ ద ప్రాబ్లమ్స్ పోజ్డ్ బై ద మైండ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ లైఫ్.
0: దైవ ప్రేమకు మించినటువంటిది మరొకటి ఏది కూడా ఈ లోకంలో లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఈజ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
0: ఈ మనోప్రేమకు మించినటువంటిది దైవమే తప్ప దైవం కూడా దీన్ని ఏమాత్రం చేయలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ we should love God more than anything else in this world.
0: Kanuka manasuku minchinatvanti daivam kuda kaadu alanti daivam kudanu manam lekka cheyakunda manam ee manasunu trunchi veyali.
1: We should cut out our mind if it stands in the way of our love for God.
0: Kanuka prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru prema nunchi puttinatvanti vare.
1: You are all born out of love.
0: Prema chetane bratukutunnaru.
1: Our life is sustained.
0: ప్రేమ చేతనే జీవిస్తున్నారు.
1: Our life is based on love.
0: ప్రేమ చేతనే మీ సాత్వికం గావించుకుంటున్నారు.
1: And it's only love that works for our redemption.
0: కనుక ప్రేమనే మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: So we have to consider love as the fundamental principle.
0: ఈ చిన్న చిన్న దుఃఖములకు బాధలకు విచారములకు మనం లొంగి దానికి మనం లోబడిపోతామంటే మనం మానవులమే కాదు.
1: If you submit yourself to the simple reasons and petty causes, you cannot be a human being.
0: చిన్న చిన్న చీమలు కూడాను ఈ కష్టంలో వస్తే దాన్ని దాటుకుని పోతుంటాయి.
1: యాంట్స్ ఆల్సో వుడ్ బి ఏబుల్ టు క్రాస్ ది ఆబ్స్టకల్స్ ఆన్ దేర్ వే.
0: కేవలం దుఃఖం అనేటువంటిది మానవునికి మాత్రమే కాదు.
1: డిఫికల్టీస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు మ్యాన్.
0: చీమలు మొదలుకొని పక్షులు మొదలుకొని సర్వ జీవుల వరకు కూడాను ఈ దుఃఖములు కలుగుతూనే ఉంటాయి.
1: యాంట్స్ బర్డ్స్ అండ్ బీస్ దే డూ హ్యావ్ ప్రాబ్లమ్స్ అండ్ సఫరింగ్.
0: కనుక చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీద వెలసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు వెంట్ ఆన్ సింగింగ్, ఓ గాడ్ యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ యాంట్ టు బ్రహ్మన్, ద మైక్రోకాజం టు మ్యాక్రోకాజం, యూ షుడ్ ఓన్లీ ప్రొటెక్ట్ మీ, దస్ ప్రేడ్ సెయింట్ త్యాగరాజ.
0: చీమలో ఏ బాధ ఉందో మనిషిలో కూడా అదే బాధ ఉంటుంటుంది.
1: ద సఫరింగ్ దట్ ఎన్ యాంట్ అండర్గోస్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ద సఫరింగ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఇట్టు చిన్న చీమనే దీన్ని కష్టాన్ని సహించుకుని పోతుంటే ఇంత పెద్ద మానవుడు దీన్ని భరించుకోలేడా?
1: When such a tiny creature like ant could withstand the suffering, why not
0: man? కానీ మానవుడు ఆహార విహారములకు లొంగి అనేక చిన్న చిన్న వాటికూడాను చాలా లొంగిపోతున్నాడు.
1: But man is influenced by his habits and food and becomes a slave, suffers because of problems.
0: మనం దండవదేని కూడాను సాధిస్తూ రావాలి.
1: But with all the courage we should achieve.
0: కష్టములు బాధలు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కొని దాన్ని క్రింద నెట్టివేయాలి.
1: We should resist, face the challenges of problems and worries in life.
0: Kana meeru kashtamulaku em maatram kodaru bayapadakoddu.
1: Never be afraid of difficulties.
0: Manuka ee kashtamulu sadhinchinappude మనకు దైవాన్ని మనం పొందడానికి వీలవుతుంది.
1: వెన్ యు గో బియాండ్ దిస్ సఫరింగ్ దెన్ ఓన్లీ కెన్ అటైన్ గాడ్
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరే ప్రేమకు పుట్టినటువంటి వారు.
1: యు ఆర్ బోర్న్ ఫర్ లవ్.
0: ప్రేమతో జీవించేటువంటి వాడు.
1: యు లివ్ ఇన్ లవ్.
0: ప్రేమతో బ్రతికేటువంటి వారు.
1: ద లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ లవ్.
0: ఆ ప్రేమను తప్ప మరి దేనిని కూడా మనం ఆశించకూడదు.
1: ఎక్సెప్టింగ్ లవ్ యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ఎనీథింగ్.
0: ప్రేమకు మించినటువంటి లోకంలో మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
0: ఈ వచ్చిపోయేటువంటి బంగారు, వెండి, డైమండ్స్ అంతా కూడా వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: ద గోల్డ్ అండ్ అదర్ వాల్యూస్ దే కమ్ అండ్ వానిష్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: మానవుని భ్రమించి భ్రమలో ముంచేటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దీస్ వాల్యుబుల్స్ విల్ డెల్యూడ్ మ్యాన్.
0: దాన్ని మనం లెక్క చేయకుండా
1: we should not care for them.
0: దివ్యమైనటువంటి దైవాన్ని మనం దృష్టిని పెట్టుకోవాలి.
1: we should concentrate our attention on God only.
0: కనుక దైవమును దృష్టి ఎందుకుని
1: keeping God in view.
0: నిత్య జీవితాన్ని మనం జరుపుతూ రావాలి.
1: carry on our daily life.
0: అప్పుడే మనం మానవులకు సార్థకమవుతుంది.
1: then only the human life is redeemed.
0: మానవత్వం సార్థకం కావాలన్నా
1: to sanctify our life.
0: మధ్యలో కలిగేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు అన్నింటినీ కూడా మనం లెక్క చేయకుండా పోవాలి.
1: ద డిఫికల్టీస్ అండ్ ద లాసెస్ అండ్ ద సఫరింగ్స్ దట్ ఆర్ వానిష్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: అది మానవుని భ్రమించి భ్రమలో ముంచేటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దీస్ వాల్యుబుల్స్ విల్ డెల్యూడ్ మ్యాన్.
0: దాన్ని మనం లెక్క చేయకుండా
1: వీ షుడ్ నాట్ కేర్ ఫర్ దెమ్.
0: దివ్యమైన

0: ఆ దివ్యమైనటువంటి ధైర్యాన్ని మనం పొందాలంటే దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి.
1: టు హ్యావ్ దట్ కరేజ్ ఫుల్ స్ట్రెంగ్త్ వీ షుడ్ బి రిసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ.
0: దైవం దేనినైనా కూడా నువ్వు సాధించగలడు.
1: విత్ గాడ్ యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: మనకు వచ్చినటువంటి అల్పమైనటువంటి బాధను కూడా క్షణంలో పోగొట్టగలడు.
1: వాట్ ఎవర్ మే బి ది సఫరింగ్ ఇట్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్ విత్ గాడ్స్ గ్రేస్.
0: అటువంటి దైవ శక్తిని మన దగ్గర ఉంచుకొని
1: with the divine power latent in us
0: alpa shaktulkai manam enduku aalaata padutunnam.
1: Why should we worry and care for the simple power of
0: jinga dhairyam anetundi oka daiva shakti maa yokka premane.
1: Courage, the divine power is love within you.
0: Aa prema shaktini manam abhivruddhi chesukunte denneni kuda manam saadhinchavachu.
1: With this power of love you can accomplish anything in life.
0: Parvathamulu vanti baadanu kuda nu manam oka chalamlo
1: the gigantic problems can also be won over.
0: కనుక మనం దేనిని కూడా మనం భయపడకోకుండా
1: we should not be afraid of any.
0: మనం భయం ఒక్కదానికి మాత్రమే.
1: We should be afraid of for
0: only పాప భయము దైవ ప్రీతి సంఘ నీతి ఈ మూడింటిని మనం సాధిస్తూ రావాలి.
1: Therefore we should have the fear of sin, the love of God and morality in society.
0: ఈ బాధలంతా కూడాను బాధలకు మనం నిజమైన పాపములకు మేము భయపడుకోకుండా పాపములకు లొంగిపోతున్నాము.
1: ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిన్ యు వి హావ్ బికమ్ సిన్ఫుల్.
0: దైవానికి మనం ఏమాత్రం భయపడటం లేదు.
1: వీఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ గాడ్.
0: ఇది చాలా పెరిగితనము.
1: ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ కవర్డ్.
0: దైవమునికే మనం లొంగాలి.
1: వి షుడ్ ఆఫర్ అవర్ సెల్స్ టు గాడ్.
0: ఈ దానవరం వంటి ఈ కష్టములకు మనం లొంగకూడదు.
1: వి షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దీస్ డిఫికల్టీస్.
0: బంధువుల నిమిత్తమై మనం ప్రాకులాడడం.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ అవర్ రిలేషన్.
0: ఆ సంఘములో మనం ఒక నీతిని సాధించాలి.
1: వీ షుడ్ అటైన్ దట్ మొరాలిటీ కాండక్ట్.
0: అప్పుడు ఈ మొరాలిటీని మనం సాధించినప్పుడే
1: వెన్ వన్స్ వీఆర్ మోరల్
0: దైవప్రీతి మన యందు అభివృద్ధి అవుతుంది.
1: దేర్ స్టార్ట్స్ ద లవ్ ఫర్ గాడ్.
0: దైవప్రీతి అభివృద్ధి అయినప్పుడే
1: విత్ దిస్ లవ్ ఫర్ గాడ్ మోర్
0: పాప భీతి మనలో అన్ని విధాలు అణిగిపోతుంది.
1: యు విల్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ సిన్ దేర్ ఆఫ్టర్.
0: ఈనాడు భయములకు దేనికి మనం చోటు ఇవ్వటం లేదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: పాపములకు మనం ఎందుకు భయపడాలి?
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై మియర్ ఫియర్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కనుక దైవానికే మనము భయపడాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గాడ్. ఇన్
0: దైవానికి మనం లొంగులే.
1: అండ్ వీ షుడ్ బి సో హంబుల్.
0: మనం ఆశించాలి.
1: వీ షుడ్ లవ్ గాడ్ మోర్.
0: కనుక మనము దైవం కోసమని ఎటువంటి సమయం నందు కూడా మనం అర్పితం కావాలి.
1: We should ready to surrender ourselves to God at any point of time.
0: Chagaraj kuda cheppadu.
1: Chagaraj said,
0: Swami,
1: Swami,
0: naaki paapamulaku chaala bhayapadipothunnanu.
1: I am afraid of all my sins.
0: Kaani mee premaku mem longatam ledhu.
1: I am not submitting myself to your
0: divine
1: love.
0: Mee premaku mem longari paapamulu dhairyamto sadhinchali.
1: I should face all these misdeeds bravely and I should be humble in front of you.
0: కనుక మనం ప్రేమతో మనం సాధించాలి కానీ దుఃఖంతో కానీ విచారంతో కానీ దేనిని మనం సాధించలేము.
1: నథింగ్ కెన్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఫియర్. నౌ విత్ ఓన్లీ కరేజ్ ఓన్లీ యూ కెన్ అచీవ్.
0: ఇంతకాలం పుట్టి మనం పెరిగి సాధించినట్టు ఏమిటి మనము?
1: Having been born, having lived so long,
0: దైవాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ వీ అచీవ్డ్? వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
0: దైవాన్ని చింతించినటువంటి వాడు ఈ పాప భీతిని మనం దూరం నెట్టాలి.
1: Therefore, the one who has no love for God will not have fear of sin.
0: కనుక మనం దైవ ప్రీతిని మనం సాధించాలి.
1: Therefore, we should love God more and more.
0: దైవ ప్రీతికి తగినటువంటి యొక్క బాధ దైవ ప్రీతికి తగినటువంటి భాగ్యము మనకు మరెక్కడ కూడా లభించదు.
1: There is no greater wealth beyond the love for God.
0: కనుక దైవ ప్రీతి అనే భాగ్యాన్ని మనం సాధించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్.
0: ఎన్ని బాధలు వచ్చినప్పటికీ దాని క్షణ మాత్రం కూడా లెక్క చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ ఫర్ ఎ మోమెంట్ ఫర్ దీస్ డిఫికల్టీ.
0: దాన్ని ప్రక్కకు తోసి
1: బ్రష్ దెమ్ అసైడ్.
0: మనం దైవం దానికి పాటు పడాలి.
1: వీ షుడ్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడాను ఈ దైవ ప్రీతి నిమిత్తమై వచ్చినటువంటి వారే కాని పాప భీతి కోసం వచ్చినటువంటి వారు కాదు.
1: యూఆర్ ఆల్ హియర్ ఫర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక పాపములకు మనం భయపడకు.
1: సో యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్.
0: కష్టములకు మనం లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ బి
0: దుఃఖములకు మనం లోపడకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్.

0: దుఃఖము
1: పాపము ఇవన్నీ కూడాను కట్టిపోయేటువంటివి.
0: The misery and the sins that appear in the way of our life, they
1: disappear.
0: You find when you are there standing in the midst of water, you find raging waves. When you push aside all these waves, then only you can proceed ahead.
1: కనుక మనం ముందుకు సాగాలనుకుంటే ఈ వచ్చినటువంటి అడ్డునంతా మనకు వెనక్కి నెట్టివేయాలి.
0: If you want to go forth in the forward direction, you should push away all the
1: ways. Right
0: from the tiny bird to a gigantic human personality, it is the love that is most
1: essential.
0: Love is the true personality.
1: కానీ పర్సనాలిటీ అంటే ఏమిటి? దేహం ఒడ్డు పొడువు లావు ఇవంతా ఉండేటువంటి దాని పర్సనాలిటీ అంటున్నారు.
0: పర్సనాలిటీ ఇస్ నాట్ మియర్లీ హైట్ వెయిట్ చెస్ట్ అండ్ సో ఆన్.
1: చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్.
1: కష్టములకు నష్టములకు దుఃఖములకు లొంగకుండా
0: విదౌట్ బీయింగ్ విక్టిమైజ్ టు దిస్ ప్రాబ్లమ్స్
1: సాహసంతో ఆనందాన్ని కోసం నువ్వు ఆరాటపడటమే ఇది నిజమైన పర్సనాలిటీ.
0: ఇఫ్ వన్ స్ట్రగుల్స్ హార్డ్ విత్ ఆల్ ద వేలర్ అండ్ ద కరేజ్ to earn the state of bliss, then the true personality. దైవము
1: మనకంతా అనుగ్రహించుకోవడను దాన్ని మర్చిపోతున్నాం.
0: God has given us this true personality, but we have forgotten.
1: పర్సన్ అనగా ఏమిటి?
0: What is the meaning of this word person?
1: దివ్యత్వంతో కూడినటువంటి మహత్తరమైన శక్తి.
0: Person means the divine mystery.
1: దీనిని పర్సోనా అని చెప్తూ వచ్చారు.
0: The person is derived out of the persona.
1: కనుక పూర్వీకులందరూ కూడాను పర్సోనా అని పిలిచినటువంటిది ఇదే.
0: Ancients called persona.
1: ఈ పర్సోనా అనేటువంటిది పూర్వకాలం లోపల దైవము ప్రతి మానవునికి అందించినటువంటి నిజమైనటువంటి గిఫ్ట్.
0: Persona implies the gift of love, divinity to mankind.
1: ఆ దైవం ఇచ్చినటువంటి ఒక ప్రెజెంటేషన్ ను మనం కాపాడుకోలేకపోతున్నాము.
0: You are not able to treasure the God's gift.
1: ఈ చిక్కులు బాధలు కష్టములు క్షణంలో వస్తాయి క్షణంలో పోతాయి.
0: The difficulties and the sufferings, they appear in a moment and vanish.
1: ఇవన్నీ కూడాను కేవలం పాసింగ్ క్లౌడ్స్.
0: They are like passing clouds.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఎందుకు భయపడాలి?
0: Why should you be afraid of the passing clouds?
1: పర్మనెంట్ అయినటువంటి దైవత్వం మనలో ఉన్నది.
0: There lies in you the permanent divinity.
1: ఈ పర్మనెంట్ డివినిటీ మనలో పెట్టుకుని ఈ పాసింగ్ క్లౌడ్ కోసం ఎదుర్కోవటం ఎందుకు?
0: With permanent divinity latent, imminent within you, why should be afraid of the passing clouds?
1: ఈ భయపడేటువంటి పెరికితనము మనలో ఏమాత్రం ఉండకూడదు.
0: The fear and cowardice should not be there.
1: ధైర్యంగా దాన్ని సాధించాలి.
0: You should have all the courage and the strength.
1: ఇటు ధైర్యాన్ని మీకు అందించే నిమిత్తమై ఈనాడు ఇన్ని విధమైనటువంటి యొక్క కల్తలు మీకు జరుగుతూ వచ్చాయి.
0: The whole celebration today is to have that courage and strength.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు చాలా బాధపడుతున్నారు.
0: యు ఆర్ ఫీలింగ్ సో సాడ్.
1: దేనికోసం అంటే ఈ దేహ నిమిత్తమే మీరు బాధపడుతున్నారు.
0: యు ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద బాడీ.
1: బాడీ ఎప్పుడు కూడాను బాడీని
0: బాడీ ఇస్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఈ మ్యాడ్ మంకీకి మనం ఏమాత్రం భయపడకూడదు.
0: యు షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దిస్ మ్యాడ్
1: మంకీ. ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఏమాత్రం కూడాను అడ్డు చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ బి థ్రెటెన్డ్ బై ది పాసింగ్ క్లౌడ్.
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: దే డూ కమ్ అండ్ వానిష్.
1: కనుక మనం దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దృఢంగా మనం నమ్మాలి.
0: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఆ దివ్యత్వాన్ని నమ్మకం అయినటువంటి వారికి ఇవన్నీ కూడా భయపెడుతుంటాయి.
0: ద ఫియర్ ఇస్ బికాస్ వీ డూ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్.
1: కనుక మీరు ఆ దివ్యత్వాన్ని పూర్తి నమ్మండి.
0: Have full faith in divinity.
1: అది మిమ్మల్ని సర్వవిధంలో రక్షించేటువంటిది పాలించేటువంటిది.
0: That will protect you in every way.
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: They come and pass off.
1: వర్ష బిందువులు వస్తుంటాయి పోతుంటాయి.
0: Like the raindrops, the shower.
1: కానీ మేఘములు ఎంతకాలం ఉంటాయి?
0: Clouds, how long they last?
1: ఇన్ని చినుకులు అందించినటువంటి మేఘములు కూడాను ఒక క్షణంలో మాయమైపోతుంది.
0: The cloud that comes down in the form of rain also has to disappear.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meelo prema anetvanti dattamainatvanti meghamunu meeru puttinchukondi.
0: See that there will be dark cloud of love within you.
1: Adi ye meeku sarvavidhamla rakshinchetvantidi.
0: That protects you in every way.
1: Daivam sankalpam cheta emaina cheyagaradu.
0: The will of God will be able to achieve anything.
1: Atvanti sadhinchetvanti daivanni mana hastamulo pettukoni
0: having God in you,
1: మనం దేనికి కూడా భయపడకూడదు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ధైర్యంతో మీరు సాధిస్తూ రండి.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ విత్ కరేజ్.
1: దైవ విశ్వాసం అన్నకంటే గొప్ప బలమైనటువంటి శక్తి మనకు ఈ జగత్తులో ఇక్కడ కలరాదు.
0: దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ బాల బాలికలందరూ కూడా ఎంతో అసంతృప్త ఇక్కడ చేరి ఎంత పవిత్రమైనటువంటి కాలం గడుపుతున్నారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గ్యాదర్డ్ హియర్. They have spent a very good time, sacred time.
1: Nijamga ee pillalu yokka bhagyame bhagyamu.
0: In fact, these children are extremely fortunate.
1: Ee bhagyam anetundi kevalamu talli dandru cheskunnatundi punyame.
0: The good luck of the children is because of the merit of their parents.
1: ఆ తల్లిదండ్రుల యొక్క భాగ్యం చేతనే మీరు ఇంత ధైర్యంగా ఈ ప్రదేశంలో చేరుతున్నారు.
0: యూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ బికాస్ ఆఫ్ గుడ్ లక్, ద మెరిట్ ఆఫ్ యువర్ పేరెంట్.
1: దైవ శక్తి అనేటువంటి దాంట్లో ఎన్ని అంగులైనా మనం చేయవచ్చును.
0: విత్ ద డివైన్ పవర్ యూ కెన్ డూ ఎనీథింగ్ యూ విష్ టు.
1: ఒక చిన్న బిడ్డ వచ్చింది,
0: చేస్తూ
1: ఇతరుల కాలు చూస్తూ వస్తుండాలి. వాళ్ళ అడుగులు ఏ విధంగా వేస్తున్నారో అనేటువంటిది ఆ బిడ్డ దృష్టి అంతా దాని పేరు పెట్టుకున్నాడు.
0: ద చైల్డ్ హాస్ బీన్ వాచింగ్ విత్ కేర్ ద స్టెప్స్ ఆఫ్ ద అదర్ వన్.
1: అది నిజమైనటువంటి లక్ష్యం.
0: దట్ ఈస్ ది చీఫ్ ఎయిమ్.
1: ఈ డాన్స్ లోపల అడుగు సరిగా పడుతుందా లేదా.
0: యాజ్ వన్ డాన్సర్స్ వన్ షుడ్ బి కేర్.
1: అందరూ ఆడుతున్నట్టుగా నేను దాంట్లో ఆడుతున్నానని భావించకూడదు.
0: యూ షుడ్ నాట్ కన్సిడర్ దట్ యు ఆర్ వన్ అమంగ్ ద మెనీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ కూడా చిన్న పిల్లలుగా తయారైతే నాకెంతో ఆనందము.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ వీ కండక్ట్ అవర్ సెల్వ్స్ లైక్ చిల్డ్రన్.
1: చిల్డ్రన్ లోపల ఏ యొక్క కోపము, తాపము, ఈర్ష్యా, అసూయ, అడంబము, అహంకారం ఇట్లాంటివి ఏమాత్రము ఉండవు.
0: అమంగ్ చిల్డ్రన్ దేర్ విల్ బి నో ఎన్వీ, నో హేట్రెడ్, నో జెలసీ.
1: ఒకనొక సమయం లోపల యేసుక్రీస్తు కూడాను చాలా దీన్ని చూస్తూ వచ్చాడు.
0: అట్ వన్ టైమ్ జీసస్ మెన్షన్ ద సేమ్.
1: అందరూ గుంపులంతా చేరినప్పుడు ఓ చిన్న చంటిబిడ్డను పోయి తాను ఎత్తుకున్నాడు.
0: ఇన్ ఎన్ అసెంబ్లీ, ఇన్ ఎ కాంగ్రిగేషన్, జీసస్ పిక్డ్ అప్ ఎ స్మాల్ చైల్డ్.
1: ఈ చిన్న బిడ్డ నాకెంతో ప్రీతి అన్నారు.
0: అండ్ జీసస్ డిక్లేర్డ్ దట్ ద చైల్డ్ ఇస్ సో.
1: ఈ చిన్న బిడ్డ యొక్క భావములు అంతా భగవంతుని యొక్క భావములు.
0: ద చైల్డ్ హ్యాస్ గాట్ ఆల్ డివైన్ థాట్స్.
1: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి ఒక హృదయం.
0: దే ఆర్ ప్యూర్, unsullied and selfless.
1: Perignatuvanti pillalku andarikkunu aasalu, paasalu, aanandamulu, krodhamulu ichatuvanta bayil deertuntayi.
0: Whereas the grown ups will have all the anger, ambition, desire.
1: Kanaka mana perige koledu kudanu mana vicharamulu kuda perugutune untayi.
0: With age we'll also developing more of anxiety.
1: Mana perigeatuvanti vayasu lopala deenni korikalanu tagginchukuntu raavali.
0: As age advances we should have a ceiling on our desire.
1: Ceiling on desires.
0: Ceiling on desires.
1: Appude meer nijamainatundi daiva shakti lobadi potharu.
0: Then only you will attain the true divinity.
1: Kanuka perige koradi kuda nu manlo unnatundi aasalu perigipoyi manam longimpa chestuntayi.
0: As we grow, if we are too many, we have too many desires and ambitions, naturally you become weak.
1: ఆ మాయ మన పూర్తి తొలగిపోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై డిజైర్.
1: కుక్క కూడను ప్రసవించిన తక్షణమే బిడ్డను చాలా ప్రేమగా నాకే ఆనందాన్ని అందిస్తుంటాయి.
0: ఈవెన్ ద డాగ్ లవ్స్ ఇట్స్ ఓన్ ఆఫ్ స్ప్రింగ్.
1: ఆ చిన్న బిడ్డకు ఎంత నిర్మలమైనటువంటి భావము.
0: అండ్ దట్ లిటిల్ వన్ హ్యాస్ గాట్ ప్యూర్ థాట్.
1: ఎంత నిశ్చలమైనటువంటి తత్వము.
0: ఎ ప్యూర్ థాట్స్.
1: ఎంత నిస్వార్థమైనటువంటి యొక్క సంకల్పము.
0: సెల్ఫ్లెస్ ఫీలింగ్స్.
1: అది దైవత్వమునకు మూల కారణము.
0: That is the main cause, the feature of divinity.
1: Manalo nischayamu, niswarthamu, bhayamu anetundi em matram lekunda niswarthamto manam jeevinchali.
0: We should not be selfish. We should be selfless. We should never be a coward. We should have courage.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love.
1: Dinamuku okka nimishamaina kodanu meeru chinna biddaluga tayar kaandi.
0: At least for a minute in a day be childlike.
1: కోరికలు ఏమైనా వచ్చిందంటే చి ఇవి నాకు తగినవి కాదు, నేను మనిషి స్వభావం అని దాన్ని చింతించాలి.
0: ఇఫ్ ఎనీ డిజైర్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
1: కానీ అట్టు దానికి మనం చీ కొట్టినప్పుడే మనకు అన్ని ధైర్యంగా నిలుస్తాయి.
0: when we feel ashamed of our own desires,
1: అప్పుడే మనం మానవులైపోతాం.
0: Then only you can be
1: దైవత్వాన్ని సమీపించుతాం.
0: You will be so close to God then.
1: మీరు ఎంత సాధిస్తూ వస్తారో అంత దైవానికి దగ్గరైపోతూ వస్తుంటారు.
0: The more you achieve work in this direction,
1: అది మీ దగ్గర అయినటువంటిది మనకు నిజమైనది ప్రేమనే.
0: And that is the true love.
1: ప్రేమకు మించినటువంటి దైవము మరొకటి లేదు.
0: God is love, nothing more than this in this world.
1: Love is God, live in love.
0: Love is God, live in love.
1: అప్పుడే మనము మానవులుగా తయారవుతాం.
0: Then only we can be true humans.
1: ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఓణంలో ధైర్యంగా ప్రేమను సాధించాలి.
0: The lesson that we have to learn today on this occasion of Holy Onam is to achieve this life courage.
1: అందరి యొక్క నిజమైనటువంటి ప్రేమ కొట్టి రక్తమే.
0: At all, the same love is present in everybody.
1: నీ దేహంలోకి వస్తే రక్తము, ఇంకో దేహంలోకి వస్తే పాలు, ఇంకో దేహంలోకి వస్తే నీరు రాదు.
0: జస్ట్ లైక్ ద బ్లడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎవ్రీ వన్.
1: అందరి యందు సమత్వమైనటువంటి బ్లడ్ ఒక్కటే.
0: ద బ్లడ్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుకనే సర్వజీవాత్మ ప్రేమ ఒక్కటే.
0: లైక్ వైజ్ ద లవ్ ఈస్ సేమ్.
1: ఆ ప్రేమను మనం సాధించుకుంటూ పోతే అందరినీ ప్రేమించుకుంటూ రావచ్చు.
0: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్, యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
1: కనుక ఈ లవ్ ని నిజమైన దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: కనుకనే దైవమే ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్.
1: ప్రేమతో మీరు ప్రతి ఒక్కరిని కూడా మీరు దగ్గర చేర్చుకోండి.
0: బీన్ ద కంపెనీ ఆఫ్ ఎవ్రీబడి విత్ లవ్.
1: మనలో వచ్చేటువంటి కాపుతో పాపను మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ మోర్ ఆఫ్ యాంగర్ అండ్ జెలసీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు నిజంగా ప్రేమ స్వరూపులే.
0: యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ అందున్నటువంటి ప్రేమ అనేటువంటి తత్వం ఒక్కటే.
0: The love is same in everybody.
1: దీంట్లో ఎట్టి భేదములు రావు.
0: There will be no difference whatsoever.
1: ఆ ప్రేమను మనం పెంచుకున్నప్పుడే
0: when we develop that love.
1: అది మన ప్రాణం నిలుస్తుంది.
0: That sustains our life.
1: ఈ ప్రాణమే దైవానికి సమీపమైనటువంటిది.
0: This life of love will take you closer to God.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
0: So develop love, grow.
1: ఎట్టిది అయినప్పటికీ మనం ప్రేమను మాత్రం కించిత్తేను కూడా వదలకూడదు.
0: Under any circumstances, never give up love.
1: ఎట్టి పరిస్థితులు ఏందని కూడా ప్రేమను మనం దూరం చేసుకోకూడదు.
0: At any point of time, never distance yourself from love.
1: కనుక మీరు ప్రేమనే పెంచుకోవాలి.
0: So grow more and more.
1: మన పుట్టిన బిడ్డను మనం ఎంత ప్రేమిస్తామో బయట వారిని కూడా మనం అంతగా ప్రేమించాలి.
0: Just as you love your own child, love everybody.
1: అందరు కూడా ప్రేమ స్వరూపులే.
0: All are embodiments of love.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఓణం అనేటువంటిది ప్రేమనే.
0: ఓణం సింబలైజెస్ లవ్.
1: ఈ ప్రేమను అందరికీ పంచుకునే నిమిత్తమై ఓణము అనేటువంటిది వచ్చింది.
0: ఓణం ఫెస్టివల్ ఇస్ మెంట్ టు షేర్ లవ్.
1: దీన్ని పెంచుకునే నిమిత్తమే మనం పుట్టాము.
0: వీఆర్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్.
1: ఈ పెంచుకునేటువంటి దాన్ని ఈనాడు మనం పెంచుకోకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
0: ఇఫ్ వీ డు నాట్ డెవలప్ దాట్ ఫర్ విచ్ వీఆర్ బోర్న్, లైఫ్ is a waste.
1: కనుక ప్రేమ స్వరూపులే మీరందరూ కూడాను.
0: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.

0: ప్రేమ ముదిత మనసే కహో కామ రామ కామ రామ కామ రామ శ్రీరామ రామ
1: ప్రేమ ముదిత మనసే కహో.

ప్రేమముచిత మనసి కహు రామ రామ రా రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

ప్రేమ ముదిత మనసే కహు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

0: నాకు కొందరు డాక్టర్స్ చెప్పారు, ఈ సమయంలో మీరు బయట పోయి ఉపన్యాసం ఇవ్వడానికి తూనుకోకూడదు అన్నారు.
1: డాక్టర్స్ అడ్వైజ్డ్ భగవాన్ దట్ బెటర్ హీ క్యాన్సల్స్ దిస్ మార్నింగ్స్ డిస్కోర్స్.
0: దేనికోసం అన్నారు?
1: భగవాన్ ఆస్క్డ్ వై.
0: అది కదిలినటువంటి ఒక ఇది మీరు కదిలిస్తూ ఉంటుంటే ఇంకా దానికి పెరిగిపోతూ ఉంటుంది అన్నాను.
1: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్.
0: నేను చెప్పాను ఎట్లా వస్తుందో అది చూస్తామన్నాను.
1: భగవాన్ సెడ్ లెట్ మీ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్.
0: దాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవటం చేతనే అది కూడా మనకు భయపడిపోతుంది.
1: వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్ విత్ కరేజ్ ద ప్రాబ్లమ్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ యూ.
0: కనుక దుఃఖం వచ్చినప్పుడు మనం దుఃఖపడకూడదు.
1: మిజరీ షుడ్ నాట్ మేక్ యూ మిజరబుల్.
0: దాన్ని ఎదుర్కొని ధైర్యంగా మనం సాధించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఇట్ విత్ ఆల్.
0: అప్పుడే ఆ దుఃఖాన్ని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ కెన్ కాంకర్ దిస్ మిజరీ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీకు ఏదైనా ధైర్యం కానీ బాధ కానీ అధైర్యం కానీ కలిగినప్పుడు మీరు ఏమాత్రమో అధైర్యపడకూడదు.
1: Never be afraid of certain problems or losses or difficulties or worries.
0: Dhairyanga dani edurkoni
1: face with all the courage.
0: Daniki viruddhamainatuvanti karmalu cheyali.
1: Act in the different direction, opposite direction.
0: Appude meeru dani sadhinchina varam avtaru.
1: Then you will be able to be successful.
0: Dukham vastundi.
1: Misery comes.
0: Perigi penchi chesinatuvanti oka talidandra poyinappudu manaku ento baadha kalugutundi.
1: Because the loss of the parents we feel very sad, no doubt.
0: కానీ అప్పుడు మనం బాధపడకూడదు.
1: బట్ ఎట్ దట్ టైమ్
0: తల్లి, మీరెంతో నన్ను పెంచి పెద్ద చేశారు.
1: ఎస్, యూ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ టిల్ నౌ.
0: నా దేహాన్ని పెంచినారు.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై.
0: ఆ పెంచిన దేహంతో నీ ధైర్యాన్ని మేము ఎదుర్కోవాలి.
1: విత్ దిస్ బాడీ దట్ విచ్ ఇస్ యువర్ గిఫ్ట్ యూ షుడ్ హ్యావ్ ఆల్
0: అని ధైర్యంతో ఆ ధైర్యాన్ని సాధించాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద సిచ్యువేషన్ విత్ ద కరేజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అధికంగా మీతో మాట్లాడి
1: భగవాన్ డజంట్ వాంట్ టు టాక్ టూ లాంగ్.
0: మీకు మరింత శ్రమ కలిగిస్తున్నానేమో.
1: భగవాన్ ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ హీస్ వరీయింగ్ యూ.
0: కానీ మీకు ధైర్యం కల్పించాలని నేను అధికంగా మాట్లాడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ టాకింగ్ టు అస్ సో లాంగ్ టు గివ్ అస్ ద కరేజ్.
0: ఈ ధైర్యము,
1: దిస్ కరేజ్,
0: ఇదే నాకు నిజమైనటువంటి బలము.
1: దిస్ ఇస్ ది ట్రూ స్ట్రెంగ్.
0: అప్పుడే ఈ దుఃఖాన్ని మీకు మరిపింపజేస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ క్రాస్ ఓవర్ దిస్.
0: కానీ మన దుఃఖం అనేటువంటి రక్తాన్ని ఏ చాకలు కూడా శుభ్రం చేయడం.
1: బట్ ద ట్రూ మిజరీ కెనాట్ బి వాష్డ్ అవుట్ బై
0: దైవం యొక్క ప్రేమని దీన్ని శుభ్రం చేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ దట్ విల్ వాష్ అవుట్ ఆల్ దిస్.
0: కనుక దైవ ప్రేమను పెంచుకోండి.
1: సో డెవలప్ డివైన్ లవ్ మోర్.
0: అప్పుడే మనకు సర్వ దుఃఖములు కూడా నివారణ చేస్తాయి.
1: దట్స్ క్యూర్ ఫర్ ఆల్ మిజరీ.

తెలియబడుచున్న విశ్వందే దృశ్యమందు తెలివినై సర్వమునుగాంచు ద్రష్ట నేను. మిగుల నాకంటే అన్యమేదిలు లేదు.

తెలివినై సర్వమునుగాంచు ద్రష్ట నేను. మిగుల నాకంటే అన్యమేది.

0: I am not punyam, any meritorious deed, nor am I a sin. There is no happiness and there is no sorrow. There is no friend and there is no enemy. I am the food, the enjoyer, and the one who really partakes it. I am Sachidananda Swarupa, Advaitam, and Satyam, Sivam, Sundaram, Truth, Auspiciousness, and Beauty.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Antar Bahitya Tasarvavyapya Narayana Sthitah. లోపల వెలుపల సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమ పురుషత్వాన్ని ఎక్కడ వెతకటం?
0: వేర్ డు యూ సర్చ్ ఫార్ ద పరమ పురుష, ద సుప్రీం పర్సన్, వెన్ హీఈస్ ఇన్సైడ్, అవుట్ సైడ్ అండ్ ఆల్ పర్వేజివ్, వెన్ హీఈస్ ఎవ్రీవేర్, వేర్ డు యూ సర్చ్ ఫర్ హిమ్?
1: మహిని సర్వముడు ఈశ్వరమయము గనుక నాదియను అభిమానంబు అనర్థంబు. మహిని సర్వంబు ఈశ్వరమయము కనుక నాదియను అభిమానంబు అనర్థం.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈశ్వర, అండ్ ఇన్ సచ్ బీయింగ్ ద కేస్ ఇట్ ఈస్ ఫ్యూటైల్ అండ్ మీనింగ్లెస్ టు సే దట్ దిస్ ఈజ్ మైన్ అండ్ దిస్ ఈజ్ నాట్ మైన్.
1: ఇట్టి సర్వవ్యాపకత్వం అయినటువంటి యొక్క పవిత్రమైన పూర్ణత్వాన్ని తెలుసుకునేందుకు మార్గం ఏమిటి?
0: వాట్ ఈస్ ది వే టు ఫైండ్ అవుట్ సచ్ ఫెనామెనా విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ సాచురేటింగ్ ఎవ్రీథింగ్ ఆన్ అర్త్?
1: పోనీ సాధన చేత దైవత్వాన్ని పొందడానికి వీలవుతుందా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు అటైన్ గాడ్ హెడ్ by sadhana?
1: Aneka vidhamulainatunti yokka sakkarmala cheta daivatvanni pondutuku sadhyamavutunda?
0: Is it possible again by good deeds to attain God?
1: Kaadu kaadu,
0: it is not possible at all.
1: Yagna yagadi kritula cheta kani,
0: it is by performing yagnas, yagas and such other
1: dana dharmadi karmala cheta kani,
0: by doing some good deeds and performing
1: samadhamadi sakkarmala cheta kani,
0: by following the path of the samadhama
1: yama niyamadri sadhana cheta kani,
0: by sadhanas of yama and niyama
1: bhajana poojadulu cheta kani,
0: and by searching for God outside,
1: daivanni evvarukunu pondaleru pondaleru.
0: No one can attain God by any one of these things.
1: అది ఏ భగవద్గీత యందు
0: దిస్
1: 11వ అధ్యాయమునందు 58
0: దిస్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ భగవద్గీత ఇన్ చాప్టర్ 11 అండ్
1: ఈ విషయాన్ని స్పష్టంగా వివరించాడు కృష్ణుడు.
0: దిస్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ బై కృష్ణ.
1: అయితే చేసే సాధనలు దేని నిమిత్తమై?
0: దట్ బీయింగ్ సో, what is the purpose of doing all these sadhanas?
1: Sarva satya nigurtinchinatvanti panditulu mahaneelu aneka mandi aneka sadhanalu kalputunnaru, deeni yokka antaratham emiti?
0: What is the inner significance of all the sadhanas performed by great souls who have been doing these things for a long time?
1: Daivani darshinchadaniki sadhyamu kaanatvanti sadhanalu chesi prayojanam emiti?
0: What is the use of performing sadhanas which cannot help one to attain God?
1: అయితే ఈ సాధనలన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రాగద్వేషాది మాలిన్యమును పోగొట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ మెంట్ టు బి అండర్టేకన్ టు ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ రాగ ద్వేష, లైక్స్, అటాచ్మెంట్ అండ్ డిస్లైక్స్.
1: తన జీవితత్వాన్ని తాను తొలగించుకుని తాను తానుగా జీవించడానికి ప్రయత్నించడమే సాధనల యొక్క అంతరార్థము.
0: The inner significance and the purpose of all sadhanas is to free oneself from the attachment to the body and to live as a real being,
1: manavudu. సహజముగానే సచ్చిదానంద స్వరూపుడు.
0: దాట్ న్యాచురలీ అండ్ ఇన్ ద న్యాచురల్ కోర్స్ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద.
1: సత్ అనగా త్రికాలముల చేత బాధింపబడక.
0: సత్ రెఫర్స్ టు ఎ స్టేట్ అండ్ ఎన్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ నాట్ అఫెక్టెడ్ బై ద త్రీ టైమ్.
1: నిరంతరము ఏకంగా నిలబెట్టేటువంటి తత్వమే.
0: దాట్ ఈస్ ద ప్రిన్సిపల్ which can make a person experience the transcendental truth in a steady way.
1: Chittaraga.
0: Chit refers to
1: bahir antaramyam junde 20 yokka samastamanu kulanu gurtinche 20 yokka medha shaktiye.
0: That is that supreme intelligence which can bring awareness in the man about the thing which is common both internal and external.
1: Anandamanaga nityamai నిరుపాధికమై నిర్మలమై ఏ సుఖమైతే ఉన్నదో ఆ సుఖం యొక్క స్వరూపమే ఆనందం.
0: ఆనంద రెఫర్స్ టు దట్ పర్టికులర్ బ్లిస్ విచ్ ఈస్ ప్యూర్ ఫుల్ ఆఫ్ పీస్ అండ్ ఫుల్ ఆఫ్ జాయ్.
1: అయితే సత్చిత్ ఆనందమయం భిన్న భిన్న రూపముల చేత భిన్న భిన్న ఫలితముల చేత కూడి ఉండటం చేత ఈ మూడు కూడా ఏకత్వాన్ని ఏ రీతిగా మనం భావించగలము?
0: వెన్ ది సత్ చిత్ అండ్ ఆనంద్ ఆర్ సపోజ్ టు బి త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, హౌ డు యూ యూనిఫై దెమ్?
1: భిన్న భేదములు కనిపించినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటి సత్యత్వాన్ని నిరూపించడానికి ఒక చిన్న ఆదర్శం.
0: డిఫరెన్సెస్ ఆర్ అపరెంట్ బట్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ఇన్నర్ యూనిటీ, హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్.
1: దీపమునకు ఉష్ణము వెలుగు ఎర్రటి రంగు.
0: ఫార్ ద లైట్ దేర్ ఆర్ త్రీ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ హీట్, ఇట్ గివ్స్ ఇల్యూమినేషన్ అండ్ ఇట్ హెస్ గాట్ రెడ్ కలర్.
1: ఈ మూడు కూడా భిన్న భేదములుగా కనిపించినప్పటికీ దీపము యొక్క స్వభావం ఈ మూడింటి యొక్క చేరికనే.
0: దీస్ త్రీ ఆర్ డిఫరెంట్ బట్ దీస్ త్రీ టుగెదర్ బికమ్ అండ్ ఫార్మ్ ద లైట్.
1: అయితే ఇట్టి అనంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును మానవత్వం పొందుటకు తగినటువంటి యొక్క సాధన ఏమిటి?
0: వాట్ ఈస్ ది సాధన ఆర్ వాట్ ఈస్ ది స్పిరిచువల్ ఎక్సర్సైజ్ విచ్ కెన్ హెల్ప్ మ్యాన్ టు అటైన్ దిస్ సచ్చిదానంద స్టేట్?
1: ఈ అనంతమునకు అల్పత్వమునకు ఏ విధమైన సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది?
0: హౌ కెన్ దెర్ బి ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటిజమల్?
1: ఇది సాధ్యమా అని మనము సందేహించవచ్చు.
0: We may get a doubt whether such a thing is possible at all.
1: కానీ ఇట్టి సందేహములకు బలహీనులు కారణం.
0: But we should not become weak-minded and give room for this kind of doubt.
1: అనంతమైన సముద్రములో,
0: in a vast infinite ocean,
1: చల్లదనము తెల్లదనము తడి ఈ మూడు గుణములు సహజంగా ఉంటాయి.
0: The coolness and the whiteness and the wetness, these are all common.
1: కాని ఈ అనంతమైన సముద్రం నుండి ఆవిర్భవించినటువంటి అలలియందు కూడాను ఈ మూడు గుణములు సమంగానే ఉంటున్నవి.
0: These three characteristics are found in the infinite ocean, even in the waves that emanate from ocean.
1: అదే విధముగానే అనంతమైన సచ్చిదానంద స్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఈ జీవతత్వమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందం అనేటువంటి యొక్క నిత్య సత్యమును ప్రకాశిస్తూనే ఉన్నవి.
0: సిమిలర్లీ ద ఇండివిజువల్ సోల్ హూ హాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద స్వరూప, హీ ఆల్సో హ్యావ్ దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్.
1: ఈ అల్పత్వమని కాని అధికత్వం అనేటువంటి కాని భేదములకు మనము గురి కారాదు.
0: We should not be subjected to thinking that there is this kind of difference between the great and the supreme and the
1: sarvatra nindinatvanti yokka divyattamu ee sachidananda swaroopame.
0: It is sachidananda swaroopa which is divinity, which is all pervasive.
1: Deenine daivattam ani kudanu nirupistu vachindi.
0: This has also been described as divinity.
1: Daiva anetvanti padamunaku samasti ani artham.
0: For the word daiva, the togetherness or the totalness, the
1: samasthi anaga dushikalpitamainatunti prakrutiye daiva.
0: Daiva therefore refers to the world which can be seen by the external eye.
1: ఈ ప్రకృతి అంతయకుడును దైవమయమే.
0: The entire creation is full of divinity.
1: ప్రతి పదార్థమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందమైనటువంటి యొక్క దివ్య శక్తి అంతర్భూతమై ఉంటున్నది.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ ది సచ్చిత్ ఆనంద.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కేవలము శుద్ధ చైతన్యముతో కూడి ఉంటున్నది.
0: ద క్రియేషన్ అండ్ ద నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ప్యూర్.
1: ఈ శుద్ధ చైతన్యం లేక ప్రకృతి ఏర్పడటకు వీలు కాదు.
0: ఇన్ దిస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఎనీ డర్ట్ ఆర్ ఎనీ స్టెయిన్.
1: కనుక ప్రతి పదార్థమునందు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే ఈ సచ్చిదానంద తత్వము.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దిస్ సచ్చిదానంద స్వరూప ఈజ్ షోన్ ఆర్ సీన్.
1: దైవం అనగా ప్రకృతి, ఈ యొక్క సచ్చిదానంద తత్వమే, ఈ రెండింటి యొక్క చేరికనే ఈ యొక్క దైవత్వం యొక్క తగినటువంటి అర్థం.
0: ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డివినిటీ ఆర్ గాడ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ దిస్ సచ్చిదానంద అండ్ ఆల్సో ది
1: సచ్చిదానందం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, నిరంతరము ఉండినటువంటిది.
0: దిస్ సచ్చిదానంద ఈజ్ అ పర్మనెంట్ ఫినామిన, ఇట్ డజంట్ చేంజ్.
1: కనుక దైవం అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్ అని.
0: గాడ్ రెఫర్స్ టు మ్యాటర్ ప్లస్ బీయింగ్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి తగిన కృషి చెయ్యాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ సుప్రీం అండ్ డివైన్ ఫినామిన.
1: అయితే ఇట్టి పరతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములైన ప్రతిబంధకాలు ఉంటుంటాయి.
0: టు అండర్స్టాండ్ దిస్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ అండ్ డివినిటీ దేర్ ఈస్ ఏ పర్టికులర్ మెథడ్.
1: ఇందులో ప్రధానమైనటువంటి ప్రతిబంధకాలు నాలుగు.
0: దేర్ ఆర్ ఫోర్ అబ్స్టకల్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్.
1: అవిద్యా ప్రతిబంధము ఒకటి. అవిద్యా ప్రతిబంధము
0: వన్ ఈస్ ది అబ్స్టకల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అవిద్యా ప్రతిబంధం ఈజ్ వన్ అబ్స్టకల్.
1: రెండవది ప్రజ్ఞా ప్రతిబంధము.
0: ద సెకండ్ వన్ ఈ సెకండ్ అబ్స్టకల్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధం.
1: మూడవది కుతర్క ప్రతిబంధము.
0: ద థర్డ్ వన్ ఈజ్ ఇతేచ్ఛా ప్రతిబంధం.
1: నాలుగవది వివర్య తుర్య అవస్థ.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ వివర్య తుర్య అవస్థ.
1: దీన్ని వివర్య దురాగ్రహం అని కూడా చెప్పవచ్చును.
0: ది సేమ్ థింగ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ వివర్య తుర్య ఆల్సో.
1: అవిద్యా ప్రతిబంధం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అవిద్యా ప్రతిబంధం?
1: అనగా తనలేందు నేను ఒక జీవితత్వాన్ని, నేను సర్వస్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను అనేటువంటి బలహీన భావమే.
0: దట్ వీక్ ఫీలింగ్ విచ్ మేక్స్ మ్యాన్ ఫీల్ దట్ హీస్ అ వీక్లింగ్ అండ్ హీస్ డిపెండెంట్, హీఈస్ నాట్ ఆల్ పవర్ఫుల్. దిస్ ఈజ్ అవిద్యా ప్రతిబంధం.
1: ఈ బలహీనత ఉండినంత వరకు కూడాను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దిస్ వీక్నెస్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియాలిటీ.
1: ఇంకా ప్రజ్ఞా ప్రతిబంధకం, ప్రజ్ఞా ప్రతిబంధకం.
0: ద సెకండ్ వన్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధకం.
1: అనగా ఇతను ఏ పెద్దలు చెప్పినప్పటికీ, ఏ మహనీయులు బోధించినప్పటికీ పవిత్రమైనటువంటి భావములను తన చెవులకు చేర్చుకున్నటకు ఏమాత్రము అంగీకరించడు.
0: ద సెకండ్ అబ్స్టకల్ రెఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్రిపేర్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు లిసన్ టు ద గుడ్ టీచింగ్స్ బై పీపుల్ హు ఆర్ వైజ్ హు ఆర్ సేజెస్ సెయింట్స్.
1: ఇతరులు చెప్పిన మాటలు వినుటకు ఏమాత్రము తాను మనస్కరించడు.
0: హీఈస్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు good things told to be which are told to him by others.
1: దీనిని ప్రజ్ఞామాంధ్యం అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ ఆల్సో మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజ్ఞామాంధ్యం.
1: మూడవది కుతర్కము.
0: ది థర్డ్ వన్ ఈస్
1: కుతర్కము.
0: కుతర్క
1: అనగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క విరుద్ధమైన అర్థమును తీసుకోవటం.
0: The meaning is that whatever elders are told are wrongly understood and interpreted.
1: దీనికి విపరీత అర్థమును గావించటం.
0: Giving some wrong meaning for that.
1: వివర్య దురాగ్రహం అనగా
0: ప్రతిబంధకం రెఫర్
1: నాకు సర్వము తెలుసు.
0: A feeling that he knows everything.
1: నాకు ఒకరు చెప్పనక్కరలేదు.
0: There is no need for anyone to tell me.
1: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
0: There is no one who has got the authority to tell me.
1: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరచి కేవలం దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు.
0: Forgetting his real human qualities, he is not prepared to understand the divine aspect at all on account of such a wrong feeling.
1: ఇది కారణం ఏమిటి?
0: What is the cause and what is responsible for this?
1: పశ్చమే యోగమశ్చర్యం అన్నారు. అనగా జగత్తంతయుడను ఒక మాయా ప్రభావమే.
0: What is the cause for this? The cause is that the external world is full of maya, delusion.
1: Maya anaga lenidi undinattuga unnadi lenattuga addamalo chuchina pratibimbam vale kudi edamaga edama kudimuga kanipistundi.
0: Maya refers to a feeling that he thinks that a thing which is existing as not existing, a thing which is not existing as existing.
1: It is ajnana prabhavam yokka chihnam.
0: This is the symbol and symbol of the ajnana pratibandhakam.
1: Itti varu jagattunu jagattugane chustaru.
0: They are not prepared to look the world, they look the world only as an external world.
1: Kani antatattvani gurtinchinatvanti vyaktulu jagattunu jagadishwarunuga bhavintaru.
0: Those people who have understood the inner significance consider the world as God himself.
1: Kanaku jagattu జగదీశ్వరి యొక్క ఆకారమే తప్ప అన్యము కాదు.
0: జగత్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ గాడ్, నథింగ్ ఎల్స్.
1: మ్యాటే కంటైన్స్ ఎనర్జీ అని.
0: మ్యాటర్ కంటైన్స్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ, ఈ శక్తి లేకుండా ఈ జగత్ అనేటువంటి యొక్క పదార్థం నిలుచుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ద వరల్డ్ వితౌట్ దిస్ ఎనర్జీ.
1: కనుకని ఈ జ్ఞానాజ్ఞానముల యొక్క దృశ్యమును ప్రదర్శించేటువంటి యొక్క ప్రవీణులే ఈ ప్రహ్లాద హిరణ్యకశిపుడు.
0: దిస్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశిప రిప్రజెంట్ ది విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: హిరణ్యకశిపుడు స్తంభమును స్తంభముగానే చూచాడు.
0: హిరణ్యకశిప కన్సిడర్డ్ ఎ పిల్లర్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్ ఎన్ ఆ.
1: ప్రహ్లాదుడు స్తంభమును కూడాను నారాయణుడుగా చూచాడు.
0: ప్రహ్లాద వాజ్ ఏబుల్ టు సీ ఈవెన్ ఎ పిల్లర్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ నారాయణ హింసెల్ఫ్.
1: కనుక ఈ దివ్యత్వం నుండినటువంటి యొక్క అనర్థాన్ని గుర్తించేటువంటి అజ్ఞానులు ఈనాడు అధికమైపోయారు.
0: దీస్ డేస్ దోస్ ఇగ్నోరెంట్ వన్స్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దే ఆర్ గ్రోయింగ్.
1: ఈ అజ్ఞానం పోవాలన్నా ఇది ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థము కాదు.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యూ, యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇగ్నోరెన్స్ యాజ్ అ సెపరేట్ థింగ్.
1: దైవత్వాన్ని పొందుటకు ప్రత్యేకించినటువంటి ఒక సాధనను చేయనక్కరలేదు.
0: దెర్ ఇస్ నో సపరేట్ సాధన విచ్ హాస్ టు బి పర్ఫార్మ్ టు అటైన్ గాడ్.
1: ఈ చేసేటువంటి సాధనలన్నీ కూడా దైవ నిమిత్తమే ఆచరించేటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ నాట్ ఫార్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ గాడ్.
1: తమ నిమిత్తమే తాము ఆచరించేటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: దైవమునకు ఎట్టి కర్మలను ఆచరించనక్కరలేదు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ పర్ఫార్మ్.
1: దైవం ప్రత్యేకముగా కనిపించడు.
0: గాడ్ కెనాట్ బి సీన్ యాజ్ అ సెపరేట్ ఎంటిటీ ఫ్రమ్.
1: తాను తానే అయి ఉండి
0: హీ రిమైన్స్ హింసెల్ఫ్.
1: తనను ఆవరించినటువంటి ఈ రాగద్వేషాది మాలిన్యమును పరిహారం గావించుకున్నప్పుడు తాను తానుగానే ప్రకాశిస్తాడు.
0: ఇఫ్ ఎ పర్సన్ రిమైన్స్ హింసెల్ఫ్ అండ్ రిమూవ్స్ దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎన్వలప్డ్ హిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, దెన్ హీ విల్ రిమైన్ ఇన్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
1: కనుక సమస్త కర్మలు కూడాను ఈ యొక్క మానసిక మాలిన్యమును నిర్మూలము గావించేటువంటి ప్రక్రియలే.
0: ఆల్ ది యాక్షన్స్ ఆర్ మెంట్ టు రిమూవ్ ద డర్ట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
1: ప్రతి మానవుని ఎందుకూడను మాయత్వము బ్రహ్మత్వము రెండింటి యొక్క చేరికగా ఉంటున్నది.
0: In every man there is a combination of the delusion and also knowledge and brahmatva.
1: ee mayatvam anetundi lekapothe brahmatvanni gurtinchutaku veeley kaadu.
0: Without there being the mayatva, the brahmatva cannot be recognized at all.
1: Brahmatvame lekapothe maya yokka prabhavam indulo panike raadu.
0: Without having brahmatva, the influence and the impact of maya cannot also exist.
1: ee anantamaina samudramalo alalu prarambhamavutunnayi.
0: In the infinite ocean, there are waves.
1: ఈ అలలకు ఏదో ఒక కారణం ఉండాలి, కానీ కారణం లేకుండా ఈ అలలు ప్రారంభించడం వీలు కాదు.
0: దేర్ షుడ్ బి సమ్ కాజ్ బిహైండ్ దీస్ వేవ్స్, అదర్వైజ్ దీస్ వేవ్స్ కెనాట్ కమ్ అట్ ఆల్.
1: జలమునందు వాయుత్వం కూడా ఏకము కావటం చేతనే ఈ అల అనేటువంటి స్వరూపము ప్రారంభమవుతుంది.
0: వెన్ ద విండ్ జాయిన్స్ విత్ ద వాటర్ దేర్ ఫార్మ్స్ ఎ వేవ్.
1: ఈ వాయువు యొక్క ఒత్తిడి చేతనే జలం అలగా మారిపోతుంది.
0: అన్ అకౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద బ్రీజ్ ఫ్రమ్ ద విండ్ ది వేవ్
1: వాయువే లేకుండా జలం అలగా మారదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ బ్రీజ్ వాటర్ కెనాట్ బికమ్ ఎ వేవ్.
1: కనుక ఈ వాయువే మాయ.
0: దిస్ ఎయిర్ మే బి కంపేర్డ్ టు డెల్యూషన్.
1: మా యొక్క జలమే ఒక అనంతమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపము.
0: ద వాటర్ మే బి కంపేర్డ్ టు ద సచ్చిదానంద స్వరూప విచ్ ఇస్
1: అందునుండి ప్రారంభమైనటువంటి అలలే, అంత్యముతో కూడినటువంటి అలలే ఈ జీవతత్వము.
0: దిస్ జీవతత్వం ఆర్ ఇండివిజువల్ సోల్ మే బి కంపేర్డ్ టు ద వేవ్ విచ్ ఇస్
1: జీవతత్వం. అంతయి కూడాను ఈ మాయా అనేటువంటి యొక్క వాయువే ప్రధానమైనటువంటిది.
0: For the individual soul to come into existence, it is maya which is the cause.
1: ఈ అలలు కేవలము ప్రతిబింబ స్వరూపములే కాని బింబాకారములు కావు.
0: All these waves are only a reflection. They are not the real object.
1: ఎంతవరకు మనకు ప్రతిబింబం?
0: How long will you have the image?
1: అద్దము ఉండినంత వరకే మనకు ప్రతిబింబం.
0: The reflection will be there. As long as there is mirror,
1: అద్దము వేరు చేసిన ప్రతిబింబం కూడాను వేరవుతున్నది.
0: If you remove the mirror, there is no reflection and no image.
1: కానీ బింబం ఎప్పటికీ ఉంటున్నది.
0: But the object remains throughout, whether there is mirror.
1: మన దేహమే అద్దము.
0: Our body may be compared to
1: ఈ దేహం ఉండినంత వరకే ఇందులోని ప్రతిబింబం అనేటువంటి జీవతత్వం మనకు గోచరం అవుతుంది.
0: As long as there is physical form in the body, you can find yourself as
1: ఈ దేహం అనే అద్దముతో జీవితత్వం అనేటువంటి ప్రతిబింబం కూడా పోయినప్పుడు బింబం అనేటువంటి యొక్క దివ్యత్వం నిరంతరం కూడా ఉంటున్నది.
0: Once the body goes, the reflection and the jivatattva goes, the reality and the parabrahma swarupa alone will remain.
1: కనుక జగత్తంతా కూడాను మాయా స్వరూపంతో కూడినటువంటిది.
0: The entire world, therefore, is full of maya.
1: ఇది కేవలం జగత్తంతయును క్రీడనే కాని పీడ కాదు.
0: The entire creation is only a play.
1: ఇందులో మనము వ్యవహారములు ఆచరించవచ్చునే కాని అందులో మనము తగులుకొనరాదు.
0: We can carry on the activity, but we should not get entangled by them.
1: సంసారమును మనం ప్రేమించవలసిందే కాని పెట్టుకోదగినటువంటిది కాదు.
0: We can have affection for the samsara, for the family, but we should not get too much attached and involved.
1: Bandhu mitra chota maitri kavachune kani mamattam anetundi penchukotaginatundi kaadu.
0: You can have friendship with relatives and friends, but you should not develop attachment to them.
1: Not relationship of action, but realization of inaction.
0: It is not realization of action, but it is realization of
1: renunciation.
0: It is not renunciation of action, but it is renunciation of inaction.
1: Renunciation in action.
0: Renunciation in inaction.
1: Manamu karmalanu vimarchinchukovatamu karmalanu tejinchatamu kaadu manam cheyavalsinatundi.
0: It is not renouncing of our activity and actions which is important.
1: Karma yandali doshamulanu manam nirmoolam gaavinchukovali.
0: We have to remove the defects involved in action.
1: మనం చేయవలసిన కర్మలు మనం చేయాలి.
0: వీ హావ్ టు క్యారీ ఆన్ అవర్ డ్యూటీ యాజ్ ఆల్ ది
1: ఎరాని. ఈ కర్మల యందు ఉండినటువంటి యొక్క దోషములను పరిహారం గావించుకుంటూ ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ యాక్షన్.
1: అది ఏ చిత్తస్య శుద్ధయే కర్మ.
0: ఇట్ ఈస్
1: ఈ కర్మల వల్ల మానసిక శుద్ధికి ఏర్పడుతుంది.
0: బై పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ అండ్ యాక్షన్స్ దెర్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: మంచి కర్మలకు కానీ చెడ్డ కర్మలకు కానీ మనసే ఆధారం.
0: బి గుడ్ యాక్షన్స్ ఆర్ ఈవిల్ డీడ్స్, ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ కాజ్ ఫర్ దెమ్.
1: మనసు యొక్క మాలిన్యమును మనం పరిహారం గావించుకోవటమే మనం చేయవలసినటువంటి ప్రధాన సాధన.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన విచ్ విల్ హావ్ టు డూ ఇస్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: కప్పబడినటువంటి తెరను మనం విడిదించుకున్నప్పుడు స్వస్వరూపం స్వస్వరూపంగానే ఉంటుంది.
0: వన్స్ ది డర్ట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మైండ్, దెన్ ది స్వస్వరూపం విచ్ ఇస్ నేచురల్.
1: కనుక నీవు ఈనాడు గురు పూర్ణిమ, పూర్ణిమ అనగా చంద్రుడి యందు 16 కలలతో కూడినటువంటి యొక్క పూర్ణత్వం.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గురు పూర్ణిమ.
1: ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు, మనస్సు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మైండ్ అండ్ మూన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ వన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: మనము కూడాను పరిపూర్ణత్వాన్ని మనం పొందవలనన్న మన ఎందుండేటువంటి యొక్క 16 కలలను మనం త్యజించాలి.
0: ఇఫ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఫుల్నెస్ ఇన్ అస్, దెన్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ విల్ హావ్ టు బి రినౌన్స్డ్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: కులబదం,
0: వన్ ఈస్ ది ప్రైడ్ ఆఫ్
1: బలమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ క్యాస్, ది ప్రైడ్ ఆఫ్
1: యవ్వనమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ యూత్,
1: సుందర మదం,
0: ద ప్రైడ్ ఆఫ్ బ్యూటీ,
1: విద్యామదము,
0: ద ప్రైడ్ ఆఫ్
1: జనమదము,
0: ద ప్రైడ్ ఆఫ్ వెల్త్,
1: తపస్మదము,
0: ద ప్రైడ్ అరైజింగ్
1: రాజ్యమదము,
0: ద ప్రైడ్,
1: ఇవి అష్ట మదములు ఉంటున్నాయి
0: ఆఫ్ ది అథారిటీ. దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్.
1: ఇంకా అరిషట్వర్గములు 6, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం.
0: దేర్ ఆర్ ద 6 ఇన్నర్ ఎనిమీస్, ద డిజైర్, ద యాంగర్,
1: 14.
0: టోటల్ దే ఆర్ 14.
1: రజోగుణ తమో గుణములు ఇవన్నీ చేరితే 16. ఈ 16 గుణములు కూడాను మన యందు ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే మనం పరిపూర్ణనవుతాం.
0: దెన్ దేర్ ఆర్ దీస్ టూ క్వాలిటీస్, రజోగుణ అండ్ తమో గుణ. అలాంగ్ విత్ దీస్ టూ అండ్ 14, ఇట్ బికమ్స్ 16. దట్ డే వెన్ వీ రినౌన్స్ దీస్ 16, దెన్ వీ గెట్ అవర్ ఫుల్.
1: 16 కళలు మానవుని ఎందు చేరటం చేతనే తాను కళాశూన్యుడైపోయినాడు, కళాహీనుడైపోతున్నాడు.
0: యాజ్ దీస్ 16 ఆస్పెక్ట్స్ హ్యావ్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్స్ ఇన్ మ్యాన్, హీఈస్ లూజింగ్ హిస్
1: షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి యొక్క బ్రహ్మతత్వానికి అడ్డు తగులుతున్నాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ హిస్ రియల్ really experiencing his brahmatattva, which he really is.
1: Chandrudu tana yokka kalannanta penchukuntu poyadu.
0: He has started developing these qualities.
1: This ani mana yokka kalana manam poorthi tejinchadaniki prayatninchali.
0: We have to give up all these 16 aspects and shed them from us.
1: Kanuka manavattvamundu ee vidhamainatunti yokka dosha bhavamulu abhrutiki avatam chetane తాను తానుగా ప్రకాశించలేకపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ బీన్ నాట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ హిస్ రియల్ గ్లోరీ బికాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆర్ డామినేటింగ్ హిమ్.
1: దీనికి 5 విధములైనటువంటి క్లేశములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 5 ఎక్స్పీరియన్సింగ్ హిస్ బ్రహ్మతత్వ విచ్ హీ రియలీ ఈజ్.
1: చంద్రుడు తన యొక్క కళనంతా పెంచుకుంటూ పోయాడు.
0: హీ హెస్ స్టార్టెడ్ డెవలపింగ్ దీస్ క్వాలిటీస్.
1: దీని మన యొక్క కళను మనం పూర్తి త్యజించడానికి ప్రయత్నించాం.

0: బాధలు అనగా అడ్డులు.
1: దీస్ ఆర్ అబ్స్టికల్స్, దీస్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్.
0: ఇదే మొట్టమొదటి అవిద్యా క్లేశము.
1: ద ఫస్ట్ వన్ ఈస్ అవిద్యా క్లేశ.
0: రెండవది అభినవ క్లేశము.
1: ద సెకండ్ వన్ ఈస్ అభినవ క్లేశ.
0: మూడవది అస్థిత క్లేశము.
1: ద థర్డ్ వన్ ఈస్ అస్థితి క్లేశ.
0: నాలుగవది రాగ క్లేశము.
1: ద ఫోర్త్ వన్ ఈస్ రాగ క్లేశ.
0: ఐదవది ద్వేష క్లేశము.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ ద్వేష క్లేశ.
0: అవిద్య అనగా తిరిగి అదియే, నేను జీవుడను, నేను దేవుడను కాదు, నేను స్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను, బలహీనుడను అనేటువంటి యొక్క భావమే.
1: దిస్ అవిద్య రెఫర్స్ టు ద ఫీలింగ్ ఇన్ ద మ్యాన్ దట్ హీఈస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ గాడ్.
0: ఇది మానవుని క్రమక్రమేణా కూడా బలహీనుడు భావిస్తూ వస్తుంది.
1: గ్రాడ్యువలీ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ బీకమ్స్ మ్యాన్.
0: అభినవ క్లేశమనగా ఈ సంసారములకు హేతువైనటువంటి యొక్క ఈ మనస్సును త్యజించుకోలేనటువంటి బలహీనుడుగా ఉండటం.
1: ది సెకండ్ టైప్ ఆఫ్ వీక్నెస్ అభినవ క్లేశ రెఫర్స్ టు ద వీక్నెస్ విచ్ మేక్స్ హిమ్ ఫీల్ దట్ హీ కెనాట్ కమ్ అవుట్.
0: మనసే మన సర్వ బంధములకు మూల కారణము, హేతువు.
1: మైండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది బాండేజెస్ ఆఫ్ మ్యాన్.
0: ఇట్టి మనస్తత్వాన్ని మనం త్యజించుకోలేనటువంటి బలహీనుడుగా ఉంటున్నాము.
1: వై ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ బాండేజ్ అండ్ అటాచ్మెంట్ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
0: కనుకనే మనం అనేక విధములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాం.
1: ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వీఆర్ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ మిజరీస్.
0: మూడవది అస్థిత క్లేశము.
1: ద థర్డ్ వన్ ఈస్ అస్థితి క్లేశ.
0: సర్వ విషయమును కూడాను, సర్వ సుఖమును కూడాను అనుభవించాలి అనుభవించాలి అనేటువంటి ఒక దురాశే అస్థితం.
1: దిస్ రెఫర్స్ టు ద గ్రీఫ్ ఇన్ ద మ్యాన్ which makes him feel that he should go on enjoying in an unlimited way all the types of
0: happiness. ఈ దురాశలచేత విఫలమైతిన లోభం ప్రారంభమవుతుంది.
1: If you are defeated in attaining and satisfying in this greed, then you develop miserliness.
0: దీనిని ఫలింపజేసుకుంటే మా అహంకారం ప్రారంభమవుతుంది.
1: Suppose you succeed in your effort in this, then you develop egotism.
0: కనుక దీని జయాపజయముల వల్ల మానవత్వం క్రమక్రమేణ కుసించిపోతుందే కాని క్షీణించిపోతుందే కాని దీని పవిత్రత ఏమాత్రం కూడా పెరుగదు.
1: సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ గోయింగ్ టు మేక్ యూ ష్రింక్ అండ్ సింక్ రాదర్ దాన్ అటైన్ సక్సెస్.
0: రాగక్లేశము. ధన కనక వస్తువాహనాదులు లభించాలని అభిలషించటం.
1: ద ఫోర్త్ వన్ ఈస్ రాగద్వేష. ఇట్ ఈస్ డిజైర్ టు అక్వైర్ వెల్త్, vehicles, properties and such other things.
0: ఈ విధమైనటువంటి క్లేశములు మానవుని అనేక విధములుగా కొంత వెనుకంజ వేపిస్తున్నవి.
1: దిస్ కైండ్ ఆఫ్ క్లేశ మేక్స్ ఎ మ్యాన్ నాట్ మేక్ గుడ్ ప్రోగ్రెస్.
0: ద్వేష క్లేశము. ఐదవది.
1: ది ఫిఫ్త్ వన్ ఈస్ ద్వేష క్లేశ.
0: ఉదర పోషణ నిమిత్తమై ఇతరులను ఆశ్రయించి తాను ఆశించినటువంటి ఫలము దక్కకపోవటం చేత వారిని దూషించటం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ మ్యాన్ అప్రోచ్ అస్ ఎ పర్సన్ అండ్ ఇఫ్ హీ డజంట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ వాట్ హీ వాంట్స్ హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ హిమ్ అండ్ అబ్యూజింగ్ హిమ్.
0: ఇది మానవుని మరింత హీన స్థితికి కొనిపోతున్నది.
1: దిస్ అగెయిన్ మేక్స్ ఎ మ్యాన్ గో డౌన్ టు ఎ వెరీ లో అండ్ మీన్ లెవెల్.
0: ఇదే ద్వేష క్లేశము.
1: దిస్ ఈస్ ద్వేష క్లేశ.
0: ఈ ద్వేష క్లేశమనేటువంటిది మానవుని పరిపూర్ణత్వం నుంచి హీనత్వానికి దింపుతున్నది.
1: దిస్ మేక్స్ ఎ పర్సన్ స్లైడ్ డౌన్ ఫ్రమ్ ద హైట్స్ ఆఫ్ గ్లోరీ టు ద లోయెస్ట్ లెవెల్.
0: శాస్త్రములందు పక్షులలో కాకి చాలా హీనమైనటువంటిది అన్నారు.
1: దట్ ఈస్ వై ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ సెడ్ క్రోల్ ఈస్ ద మీనెస్ట్.
0: చాలా నీచమైనటువంటిదిగా చూస్తూ వచ్చారు.
1: Everyone has looked down with a sense of meanness associated.
0: Mrugalalo gaadini matram chaala heenanga chustu vacharu.
1: Similarly among the animals, donkey is considered as a very
0: mean. Karanam emanaga kaaki paripakkumainatundi phalamulu ye matram kodalo aashinchadu.
1: The reason is
0: edina padarthamulle taanu ruchi chustu vastundi.
1: Crow goes on liking such things which are rotten, not the ones which are ripe.
0: Gaadini ashuddhamainatundi bharanne mostu untadi.
1: Donkey similarly will be carrying only
0: అది మలినమైనటువంటి వస్త్రములు మోస్తూ ఉంటుంది.
1: ఇట్ క్యారీస్ ఓన్లీ డర్టీ క్లోత్స్.
0: కనుకనే మృగముల లోపల గాడిది చాలా నీచమైనటువంటిది అన్నారు.
1: Among the animals, donkey is considered
0: as మనుషులలో ఎవరు నీచమైనటువంటి వారంటే నిరంతరము పరులను దూషించేటువంటి వాడు పరమ నీచమైనటువంటి వాడు అన్నారు.

0: among the human beings, who is the meanest? The one who goes on criticizing, commenting adversely against others and abusing, he is the meanest. కనుక పక్షులలో కాకి, పశువుల లోపల గాడిద, మనుషుల లోపల దూషించేటువంటి వాడు. అమంగ్ ద బర్డ్స్ ఇట్ ఇస్ ద క్రో, అమంగ్ ద యానిమల్స్ ఇట్ ఇస్ ద డోంకీ. అమంగ్
1: దేమనగా సర్వుల యందు ఉండినటువంటి యొక్క సచ్చిదానంద స్వరూపుని గుర్తించుకునలేక వ్యక్తిగా భావించి మాలిన్యమైనటువంటి మనస్సుతో రాగద్వేషాలతో ఈ దివ్యత్వాన్ని విమర్శించడమే మహాపర పాపం.
0: The reason as to why such a person is the meanest person is, he is not recognizing the Sachidananda Swarupa, the indweller. He looks at the physical body only. He goes on criticizing and commenting. Therefore, he can be considered as the meanest person.
1: Kanuka, manavattam anetundi kevalamu, oka apavitramaitundi gani kani, leka heena sthitilo koodinatundi gani kani, balaheenamaitundi gani manam bhavincharadu.
0: We should not consider the human life as one which is full of weakness, which is full of defects.
1: And manavudu sachidananda swarupudu.
0: Man is essentially the embodiment of
1: sara nirantaramu kudunu aanandamutone prakashistu unnadu.
0: He always is shining with full of bliss and joy.
1: Kani daniki addu ainatundi oka bhavamunu manamu aneka vidhamuluga penchukovatam cheta taanu manaku kanipinchukolekapothundali.
0: We have not been able to enjoy that bliss because we have constantly developed these four
1: obstacles. Pratyekanga ledu.
0: God doesn't exist.
1: Taane daivamu.
0: We brother sir,
1: taanu taane yundi kudanu.
0: A person remaining himself,
1: ee ragadveshaadi malinyam cheta kappabadatam cheta,
0: as he is covered with this kind of
1: తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
1: తనను తాను తెలుసుకోవటమే తెలియనటువంటి తత్వం.
0: ద రియల్ తత్వ రెఫర్స్ టు రికగ్నైజింగ్ వన్స్ ఓన్ రియల్.
1: ఈనాడు చేసేటువంటి సమస్త సాధనలు కూడాను,
0: ఆల్ ది సాధనాస్ విచ్ వి అండర్టేక్ అండ్ పర్ఫార్మ్,
1: ఈ తెరను తప్పించుకునేటువంటి తప్పించేటువంటి మార్గములే.
0: ఆల్ దిస్ ఆర్ మెంట్ టు రిమూవ్ దిస్ స్క్రీన్ విచ్ ఇస్ హైడింగ్ అవర్ రియల్ నేచర్ ఫ్రమ్ అస్.
1: దానిని మనం తప్పించుకుంటే తాను తానుగానే ఉంటున్నాడు.
0: ఇఫ్ యూ కెన్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ స్క్రీన్, వీ రిమైన్ అవర్ సెల్స్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఎన్ని సంవత్సరాలు మనం సాధన చేసినప్పటికీ,
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వీ మే పర్ఫార్మ్ సాధన,
1: ఎన్ని వేదాంతములు మనం చదివినప్పటికీ,
0: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ అండ్ వేదాంత వీ స్టడీ,
1: మనసు యొక్క మాలిన్యమే మనం తొలగించుకోనుకుంటున్నా,
0: ఇఫ్ వి కెనాట్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్,
1: ఇవన్నీ ఇప్పుడు కాలంను వ్యర్థం గావించినటువంటివిగానే ఉంటాయి.
0: ఆల్ ది ఎక్సర్సైజెస్ వుడ్ బికమ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్.
1: గ్రంథములన్నీ గాలించి చూచినా,
0: ఇఫ్ యు సర్చ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ది టెక్స్ట్,
1: సత్య సాయి బాట సత్య మాట.
0: The only truth that you conclude is that the word of Sai is the real truth.
1: Vedamulanniyu vetiki chuchina gaani,
0: even if you search all the Vedas,
1: satya sai baata satya maata,
0: the path laid down by satya sai is the true path.
1: Sakala shastramulanniyu chadivi chuchina gaani,
0: even if you read all the scriptures to find out,
1: satya sai maata satya baata,
0: the word of satya sai is the true
1: గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన, గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన,
0: ఈవెన్ ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ ది గాయత్రి మంత్ర ఇన్ ఎ మ్యాగ్నిఫికెంట్
1: సత్యసాయి మాట సత్య మాట,
0: ది వర్డ్ ఆఫ్ సత్యసాయి అలోన్ ఇస్ ద ట్రూ పాత్.
1: మనసునందున్న మాలిన్యం అట్టే ఉంచి,
0: ఇఫ్ యు అలౌ ది డర్ట్ ఇన్ యువర్ మైండ్ రిమైన్ యాజ్ ఇట్
1: ఈజ్, ఏమి చేసిన పరమేమి వెర్రి మనసు అని.
0: What is the use of your doing, whatever work you are doing?
1: Manayokka manasu malinyanni manam enaadu manam dooram gaavinchukondumo aanaade manamu sariyaina drishtini manam abhiruddhiga unchukogalam.
0: Only when we cleanse our mind, then we will be able to make
1: regane Bhagavad Gita yandu naaku neevu sharana gaavam cheppani cheppaledu.
0: That is why in
1: Bhagavad Gita sharanam gachcha annadu, anaga neeku neevu sharanagutuduka.
0: That is why in Bhagavad Gita it has not been said that he should surrender to Krishna.
1: Nee ante evaru?
0: You should surrender to yourself, he said.
1: Aa satyanne manam gurtinchali.
0: What do you understand by the real you?
1: Lokamlo cheptam tvame mata cha pita tvameva నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే గురుడవు, నీవే నా ఫ్రెండ్ అన్ని అంటాం.
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: నీవే తల్లి,
0: యు ఆర్ మదర్.
1: నీవే తండ్రి,
0: యు ఆర్ ఫాదర్.
1: నీవే గురువు,
0: యు ఆర్ ప్రిసెప్టర్.
1: నీవే మిత్రుడు,
0: యు ఆర్ మై ఫ్రెండ్.
1: కానీ కడకు నీవు అనేటువంటిది మిగిలిపోతుండాలి.
0: బట్ యు ఆర్ ది వర్డ్ యూ దట్ రిమైన్స్ అన్ఆన్సర్డ్ అరౌండ్.
1: నీవు తల్లివి, తల్లి కావచ్చు, నీవెవరు?
0: When you say you are mother, mother is okay, but who are you?
1: నీవే తండ్రి.
0: You again.
1: తండ్రి కావచ్చు, నీవెవరు?
0: Who are you when you say you are father?
1: కనుక నీవే తల్లి, నీవే తండ్రి, నీవే దైవము అని అనేటువంటి దానికి నీవే నేనంటే చీరిపోతుంది.
0: Instead of telling you are mother, you are father, you are friend, if you say you are I,
1: నీవే నేను అనేటువంటి స్థితికి రావాలి.
0: We have to reach a stage wherein we say you are I.
1: ఇదే సర్వతత్వముల యొక్క సారం.
0: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్
1: సర్వశాస్త్రముల యొక్క మూలము.
0: దిస్ ఇస్ ది రూట్ ఆఫ్ ఆల్
1: ద వేదముల యొక్క గమ్యము.
0: దిస్ ఇస్ ది గోల్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్.
1: సర్వ మతముల యొక్క సారము ఇదే.
0: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్.
1: కనుక నీవే నేను.
0: యు ఆర్ ఐ.
1: నేను వేరు, నీవు వేరు కాదు.
0: ఐఎమ్ నాట్
1: తల్లి, తండ్రి, గురువు, దైవం. అనవసరంగా ఇవన్నీ బంధకాలు ఎందుకు పెంచుకోవటం?
0: వై డు యు గో ఆన్ టెలింగ్ ఫాదర్, మదర్? ఎవరి
1: తల్లి చూడటం లేదు, కానీ నీవే తండ్రి. నన్ను కూడా చూడకుండా పోవటమా?
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఫాదర్, బట్ యు వాంట్ టు జస్ట్ సీ.
1: ఈ బంధనాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: గ్రాడ్యువల్లీ వి షుడ్ రిడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ బాండేజెస్.
1: కనుక ఇద్దరి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు డెవలప్ అండ్ అండర్స్టాండ్ ద యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కేవలం ఇద్దరి యొక్క ఏకత్వమే కాదు, సర్వముందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించాలి.
0: ఇట్ ఈస్ నాట్ ది యూనిటీ ఆఫ్ ది టూ అలోన్, బట్ ది యూనిటీ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ. ఆత్మతత్వం ఒక్కటియే.
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వన్ ఆత్మ విచ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఎవరు? నీవారు.
2: సార్, హౌ లాంగ్ విల్ దేర్ బి దిస్ రిలేషన్షిప్? క్షణ భంగురం. ఇట్ ఈస్ టెంపరీ, మ్యాటర్ ఆఫ్ మినిట్. ఎంత కాలం అయినప్పుడు నువ్వు శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మతత్వం? ఇట్ ఈస్ మనీ నావా. ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్
3: అచ్చే. శాశ్వతమైన సంబంధాన్ని మనం కల్పించుకోకుండా
2: వితౌట్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూ రిలేషన్షిప్, క్షణ భంగురమైనటువంటి యొక్క ఈ నీటి ముడగ వంటి యొక్క దేహ సంబంధ బాంధవ్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం, ఇది కేవలము మాయ యొక్క ప్రభావం.
4: If we are developing the temporary and transient relationship based upon the relationship body-body, this is the influence of delusion, maya.
2: Anni manaku telusu.
4: We know everything.
2: Anta chadivinamu.
4: We have read everything.
2: Kani ee chikati gadilone chindulu dokkutunnamu.
4: But we are only groping in the dark.
2: Ee indulo dabbar tagal tappadu.
4: We are bound to get hurt.
2: ఆ చీకటిని మనం దూరం చేసుకోవాలి.
4: వీ హావ్ టు రిమూవ్ ది ఇగ్నోరెన్స్ అండ్ ద డార్క్నెస్.
2: వెలుగును మనం పెంచుకోవాలి.
4: వీ హావ్ టు డెవలప్ ది లైట్ అండ్ ఇల్యూమినే.
2: మనకు బాధలు తీరుతుంటాయి.
4: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద
2: చీకటి. ఎంతకాలం జీవించగలవు అంతకాలం నీకు దెబ్బలు తక్కిన.
4: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డార్క్ రూమ్, యు ఆర్ బౌండ్ టు గెట్ యువర్ సెల్ఫ్ హర్ట్.
2: అదే సత్యత్వాన్ని గుర్తించాలి.
4: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ట్రూత్.
2: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అందరి ఎందుకు నాయంశమే అనేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
4: వీ హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇట్ ది సేమ్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
2: నేను దేహాంశం కాదు. నీవు
4: యు ఆర్ నాట్ ది హ్యూమన్.
2: నీవు జీవాంశం కాదు.
4: యు ఆర్ నాట్ ఈవెన్
2: జీవాంశం కాదు.
4: యు ఆర్ నాట్ ఈవెన్
2: మమాంసే, నా యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యమైన వాక్యం మనం విశ్వసించాలి.
4: వీ హ్యావ్ టు డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్.
2: లేకుండా మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
4: వితౌట్ హ్యావింగ్ దట్ ఫర్మ్ ఫెయిత్, వాట్ ఎవర్ సాధనాస్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ యూజ్లెస్.
2: సాధనల చేత దైవత్వాన్ని ఏ నాటికి మనం సాక్షాత్కరించుకోవాలి?
4: సాధనాస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ యూఆర్ నాట్ గోయింగ్ టు అటైన్.
2: మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసినప్పుడే మనకు తమకు తామే సాక్షాత్కారం అవుతుంది.
4: ఓన్లీ వెన్ యూ క్లీన్స్ యువర్ మైండ్ యూ బి ఏబుల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్.
2: తనను తాను తెలుసుకోగలిగినటువంటి మానవుడుకు మొట్టమొదటి మనసులందు మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి.
4: ఎ పర్సన్ హూ వాంట్స్ టు రియలైజ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు క్లీన్స్ హిస్ మైండ్ ఇన్ ది
2: వేష భావాన్ని నిర్మూలన గావించాలి.
4: హీ హ్యాస్ టు డిస్ట్రాయ్ ద బాడీ కాన్షియస్నెస్.
2: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
4: హీ హ్యాస్ టు డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
2: అది ఏ నిజమైనటువంటి ఈనాడు దేశములకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బలము.
4: దిస్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ విచ్ ది కంట్రీ నీడ్స్.
3: టుడే భాషాభిమానము, దేశాభిమానము, ప్రాంతీయ అభిమానము, కులాభిమానము, మతాభిమానము, ఈ తుచ్చమైనటువంటి అభిమానాల్లో మనం మునిగిపోవటం చేతనే ఆత్మాభిమానానికి దూరం అయిపోతున్నాం.
4: On account of developing the attachment in a mean way, such as the attachment to the land base, to the region, to the caste,
3: and the community,
4: we have to develop the attachment only to Atma.
3: Ayokka tattvam sarvulu yendu kudanu unnadi okkate.
4: And this Atma is only one which is existing in everyone.
3: Sakshatkaram anaga edo sadhana cheta labhinchetundi prasadam kaadu.
4: Realization doesn't refer to attaining by spiritual exercises.
3: Tanu tanugane unnadu.
4: He always remains himself.
3: Aneka paryayalu meeku cheppanu.
4: A number of times I have told you.
3: Mana hrudayanni manam darshinchalante,
4: if you want to really have a vision of your own heart, what should you do?
3: నేను ఇట్లా చూసుకుంటే నా పైన ఉన్నటువంటి యొక్క వస్త్రం కనిపిస్తుంది, కానీ నా హృదయం నాకు కనిపించదు.
4: When you look at yourself, you can only look at your the cloth which is the external garment.
3: కప్పబడినటువంటి వస్త్రం తీసివేసినప్పుడే కదా హృదయం చూడవచ్చు.
4: Only when you remove the garment which is covering your body, you will be able to just get the.
3: కానీ ఈనాటి మానవుడు ఈ జగత్ అనేటువంటి చలిబాధకు ఓర్చుకోలేక మూడు దట్టమైన వస్త్రాలు కప్పుకున్నాడు.
4: Today's man, not being able to bear the chill of the world, he has covered himself with three types
3: of clothes. దట్టమైన మందమైన కోటు.
4: The upper garment is the thick
3: లోపల దాంట్లో షర్టు.
4: Inside that there is a shirt.
3: అందులో నేతని నిట్టి ఒక బనీన్.
4: And inside that there is a
3: ఈ మూడు కప్పబడటం చేతనే మన హృదయం మనకు కనిపించటం లేదు.
4: As we have covered ourselves with these three garments, we have not been able to get
3: the main coat is tamoguna.
4: The thick coat refers to the tamoguna.
3: Lopala unnatundi shirt is rajoguna.
4: The shirt may be compared to rajoguna.
3: Aa yokka terikiga undinatundi oka baniyane sattvikamu.
4: The thin baniyan may be compared to
3: ee mooditini teesivesinappude mana hrudayam manaku kanipistundi.
4: Remove all these things, you can get a vision of yourself.
3: Kanaka neevu gunatheetudu ainappude neevu sachit aananda swaroopuga roopondutavu.
4: Only when you transcend these three gunas, you'll be able to live as
3: sachidananda. Ee gunalu neelo pettukoni sachidanandam labhinchalante etta labhistundi.
4: Allowing these three qualities to remain in you,
3: ee sachidananda anitundi sachira kanipinchadu.
4: Even if you die, you will not be able to get this Sachidananda experience with these
3: gunas. Gunalanu nirmoolam gavinchali.
4: Destroy these three gunas.
3: Dosharanu turchi pettali.
4: Remove all the defects in you.
3: Appude mana swaroopanni manam darshinchagalam.
4: Then only you can get a realization and experience of your true nature.
3: Sachidananda swaroopulara.
4: Embodiments of Sachidananda.
3: Enta kaalamainappudiki manam shravanamu cheyatame manam kaalamunu vyaktam cheyatam.
4: For how long can we go on wasting listening
3: to chestunna dani maranam cheyandi.
4: Whatever you are here, you should
3: maranam dani nitityasalo unchandi.
4: After you reflect over it, you should just
3: anaga maranamu kontha aacharanalo pettadaniki prayatninchali.
4: After you reflect over it, you should practice this to some extent at
3: least. Manam vinnatuvanti vishayamulu chilukalale palukutunname tappa chilukalale dani ruchi chuttam ledu.
4: Whatever you have heard, you are repeating like parrots. But you are not
3: able to get it. We have to
4: get
3: భక్తులుగానే కనిపిస్తున్నాము.
4: We are all appearing as devotees.
3: కానీ భక్తి తత్వం ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
4: But you have not been able to understand
3: భక్తి అనగా ఏమిటి.
4: What is the meaning of devotion?
3: ధ్యానం చేయటమా?
4: Is it
3: భజన చేయటమా?
4: Is it performing భజన?
3: ఏ విధమైనటువంటి జపము చేయటమా?
4: Is it
3: యజ్ఞయాగాది క్రతువులు చేయటమా?
4: Is it performing?
3: ఇవన్నీ కూడా నువ్వు భక్తికి లక్షణములే కావు.
4: These are all not the qualities of a true devotion at all.
3: కేవలం ఉత్సాహకర వాడు చేసేటువంటి పనులు.
4: These are all things which are done.
3: అనగా ఏమిటి? వస్త్రములన్నింటినీ ఉతికి ఉతికి ఉతికి ఉతికి పరిశుద్ధం చేస్తున్నాడు.
4: What does a washman do? He goes on
3: శ్రవణం మననం కీర్తనం నిత్యాస. శ్రవణం కీర్తనం స్మరణం విష్ణుస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మనివేదం ఇవన్నీ కూడా మన మనసును పరిశుద్ధం చేయటం కోసమే.
4: ఆల్ ది టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఆల్ ది 9 టైప్స్ ఆఫ్ డివోషన్, ఆల్ దీస్ ఆర్ మెంట్ టు క్లీన్ అవర్ ఓన్ మైండ్.
3: వస్త్రాలు శుభ్రం చేసుకుంటున్నాం.
4: We are cleansing our clothes.
3: Ani darinchatam ledu.
4: We are not wearing them.
3: Adhe manalo pedda lobham. Akade lobhanga maaripothundi adi.
4: This kind of defect is becoming a type of
3: manasunu parishuddham cheyali. Parishuddhamaina manasunu darinchali.
4: We have to purify our mind and wear that mind for our own vision.
3: Appude nee swaroopam neeku gurtinchadaniki veelu avutundi.
4: దెన్ ఓన్లీ యూ క్యాన్ రికగ్నైజ్.
3: నిలవగలవు.
4: యూ క్యాన్ లివ్.
3: మానవుడు కాదు.
4: యు ఆర్ నాట్ మ్యాన్.
3: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
4: కెన్ ఎవ్రీ గ్రీన్ బర్డ్ సింగ్ లైక్ ఎ ప్యారెట్.
3: పువ్వులపై పారాడిన పురుగులు తుండగలవున.
4: ఆల్ దోస్ వర్మ్స్ విచ్ మూవ్ ఆన్ ఎ ఫ్లవర్ కెన్ దే బి బీస్.
3: పురి చర్మము కప్పినట్టు గాడిదా పురియగున.
4: కెన్ ఎ డాంకీ విచ్ కవర్స్ ఇట్ సెల్ఫ్ విత్ ది టైగర్ స్కిన్ కెన్ బి ఎ టైగర్.
3: అయ్యా, ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగవుతుందయ్యా.
4: కెన్ ఎ పిగ్ విత్ హవర్ ఫ్యాట్ బీక్ కెన్ ఇట్ బి ఎన్ ఎలిఫెంట్.
3: కనుక మనకు మనిషి రూపంగా ధరించినాము.
4: We have put on this human
3: రూపాన్ని ధరించినంత మాత్రమే మనం మనుషులు కాము.
4: జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫామ్ వీ ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్.
3: మానవత్వాన్ని పొందినప్పుడే మనం మనుషులు అవుతాం.
4: ఓన్లీ వెన్ వీ రియలీ అటైన్ ది హ్యూమన్ నేచర్
3: లోకమంతా మానవులుగానే ఉంటున్నాము.
4: ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
3: కానీ మానవతా గుణం అనేటువంటిది కనిపించడం లేదు.
4: బట్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్.
3: కొన్ని లక్షల సంవత్సరం నుంచినే మానవత్వం ప్రారంభమైంది.
4: ఇట్ ఈస్ ఫ్రమ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ దేర్ ఇస్ ఎన్ ఎవల్యూషన్ ఇన్ ది హ్యూమన్.
3: కానీ మానవత్వం ఇంకా పురిటి పాదంలోనే మునిగి ఉంది.
4: బట్ దిస్ హ్యూమన్ నేచర్ ఇస్ రిమైనింగ్ ఇన్ ది గ్రాస్.
3: దానికి ఇంకా బర్త్ రాలేదు.
4: ఇట్ హాజంట్ టేకన్ ఇట్స్ రియల్
3: బర్త్. మానవుడు పుట్టాడు కానీ మానవత్వం ఇంకా పుట్టలేదు.
4: హ్యూమన్ బీయింగ్ ఇస్ బార్న్ బట్ హ్యూమన్ క్వాలిటీస్.
3: ఏనాడు మన ఎందు మానవత్వం మనం పుట్టించుకోగలమో ఆనాడే నీవు మానవుడు.
4: దట్ డే వెన్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ బార్న్ ఇన్ యూ,
3: మానవత్వమే దైవత్వం.
4: That human quality itself is the divine quality.
3: అదే సత్య స్వరూపం.
4: దట్ ఈస్ ది వెరీ ఫాదర్.
3: అదే ధర్మ స్వరూపం.
4: దట్ ఈస్ ది వెరీ ఫాదర్.
3: అదే ప్రేమ స్వరూపం.
4: దట్ ఈస్ ది వెరీ ఫాదర్.
3: అదే శాంతి స్వరూపం.
4: దట్ ఈస్ ది వెరీ ఫాదర్ ఆఫ్ పీస్.
3: ఇలాంటి స్వరూపాన్ని మనం ధరించినప్పుడే మనము మానవులము మానవులము అని చెప్పుకునేటువంటి అధికారం ఉంటుంది.
4: దట్ డే వెన్ వి వేర్ దిస్ పర్టికులర్ ఫారం అండ్ ద రియల్ ఫారం కెన్ వి కాల్ అవర్ సెల్ఫ్స్ అస్ హ్యూమన్ బీయింగ్స్.
3: ఆ మానవత్వాన్ని మనం పొందితే చాలు.
4: వీ హావ్ టు అటైన్ దట్ హ్యూమన్ నేచర్.
3: అదే దివ్యత్వము. అదే పవిత్రము.
4: దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివినిటీ. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేక్రెడ్నెస్.
3: గురువు గురువు అంటే ఈ లౌకికమైనటువంటి గురువు గురువు కాదు.
4: వెన్ యూ రెఫర్ టు గురు ఇట్ డజంట్ రెఫర్.
3: గురువులు ఎనిమిది విధములైనటువంటి గురువులు ఉంటున్నారు.
4: దేర్ ఆర్ ఎయిట్ టైప్స్ ఆఫ్ గురుస్ అండ్ ప్రిసెప్టర్స్.
3: బోధ గురువు.
4: వన్ ఈస్ బోధ గురు.
3: వేద గురువు.
4: ది సెకండ్ వన్ ఈస్ వేద గురు.
3: నిషిద్ధ గురువు.
4: థర్డ్ వన్ ఈస్ నిషిద్ధ
3: కామ్య గురువు.
4: ఫోర్త్ వన్ ఈస్ కామ్య
3: సూచక గురువు.
4: సూచక
3: వాచక గురువు.
4: వాచక
3: కారణ గురువు. విహిత గురువు.
4: కారణ గురువు ఇస్ నెక్స్ట్ వన్. విహిత గురువు ఇస్
3: ఈ అష్ట విధములంటి గురువుల లోపల విహిత గురువు ఒక్కడు మాత్రమే సరైనటువంటి వాడు.
4: అమంగ్ దీస్ ఎయిట్ టైప్స్ ఆఫ్ గురు ఇట్ ఇస్ ద విహిత గురు హూ ఇస్ ద రియల్ గురు.
3: కొందరు శాస్త్రాన్ని బోధించవచ్చు.
4: సమ్ పీపుల్ మే ప్రీచ్ స్క్రిప్చర్.
3: తత్వాన్ని విచారణ సలపవచ్చు.
4: సమ్ పీపుల్ మే ఎంక్వైరీ.
3: యమనీవాది సాధనలు బోధించవచ్చు.
4: దే మే ఆల్సో ప్రీచ్ అండ్ టీచ్ డిఫరెంట్
3: వికారములైనటువంటి యొక్క తత్వములను మనకు తెలుపవచ్చు.
4: దే మే బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సచ్చిదానంద
3: శమనవాది సద్గుణములు బోధించవచ్చు.
4: దే మే ఆల్సో టీచ్
3: అభిష్టమైన కార్యములకు తగినటువంటి పూజలు గావించవచ్చు.
4: దే మే ఆల్సో
3: వ్రతములు చేయించవచ్చు.
4: దే మే హెల్ప్ అస్ టు పర్ఫార్మ్ వ్రతాస్ ఆల్సో.
3: కానీ మానవుని ఎందుకుండినటువంటి సందేహమును నిర్మూలన భావించి స్వస్వరూపాన్ని సందర్శింపజేసేటువంటి వాడు ఒక్క విహిత గురువు మాత్రమే.
4: ఇట్ ఈస్ ఓన్లీ విహిత గురు హూ కెన్ రిమూవ్ ది డౌట్స్ ఇన్ మ్యాన్ అండ్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
3: ఆ విహిత గురువు దైవం ఒక్కడు తప్ప ఇతరులు కాదు.
4: గాడ్ అలోన్ ఇస్ దట్ విహిత గురు అండ్ నో వన్ ఎల్స్ కెన్ బి దట్ విహిత గురు.
3: కనుక ఈనాడు గురు పూర్ణిమనగా గురువులకు పూజలు చేయటము, దక్షిణలు సమర్పించడము, ఇంకే విధమైనటువంటి కానుకలు వేయటం, ఇది కాదు నిజమైనటువంటి గురు పూజ.
4: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ అండ్ గురు పూజ ఈ డస్ నాట్ రెఫర్ టు గివింగ్ దక్షిణ టు ది పీపుల్ వర్షిపింగ్ దెమ్ వాషింగ్ ద ఫీట్.
3: నిజమైనటువంటి గురువు గుకారో అంధకారం. అంధకారమైనటువంటి దాన్ని నిర్మూలం గావించాలి.
4: ద రియల్ గురు ఈజ్ వన్ హూ డిస్ట్రాయ్స్ ద డార్క్నెస్.
3: ప్రకారాన్ని ప్రేదీప్యమానంగా వెలిగించాలి.
4: హీ కెన్ మేక్ ఇల్యూమినేషన్ షైన్ ఇన్ మ్యాన్.
3: గుకారమనగా గుణాతీతుడుగా ఉండాలి.
4: హీ షుడ్ రిమైన్ ఏ ట్రాన్సెండెంట్.
3: గుకారమనగా రూపవచితుడు కావాలి.
4: హీ షుడ్ ఆల్సో బి ఫ్రీ ఫ్రమ్ ద బాడీ కాన్షియస్నెస్.
3: అనగా రూపనామములు లేనటువంటి తత్వము దైవత్వం ఒక్కటే.
4: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ద నేమ్ అండ్ ద ఫామ్.
3: చిన్న ఉదాహరణము.
4: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
3: భస్మాన్ని ఇస్తుంటాడు
4: స్వామి. గివ్స్
3: అనేక మంది భస్మాన్ని ధరిస్తుంటారు.
4: మెనీ పీపుల్ వేర్ దిస్ భస్మ.
3: అంతరార్థం ఏమిటి?
4: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
3: రూపనామములతో చేరినటువంటి ఒక పదార్థాన్ని కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది.
4: వెన్ యు బర్న్ ఎ వెరీ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ హస్ ద నేమ్ అండ్ ఫామ్, ఇట్ బికమ్స్ ద యాష్.
3: ఈ భస్మం రూపరామరహితమైపోతుంది.
4: దిస్ యాష్ డస్ నాట్ హ్యావ్ ద నేమ్ అండ్ ఫామ్. అట్టి
3: రూపరామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం.
4: And that kind of bhasma or the ash is associated with
3: Advaita. Karukane neevu advaitudu kaamane neeku bhasma nandinchatam.
4: Ash is given to you with a message.
3: Nee rupanam anetundi garini kotta varaku ahankara nirmulam gaavinchukomane ee bhasmani andinchatam.
4: You should free yourself from the attachment to the name and the form.
3: Ee bhasma kaaranam vachindi.
4: From where did this ash come?
3: Oka roopa naamamu dharinchinatundi vastuvu yokka chila sthitiye.
4: This ash comes from an object which has got the name.
3: Aa roopanamanni manam nirmoolam gaavinchinappude bhasmanga tayarayindi.
4: Once you destroy the name and form, then you get the ash.
3: Adiga roopamunandunnatundi ahankaramu,
4: that means
3: ee naamamunandunnatundi yokka mamattamu,
4: the attachment to the form
3: nirmoolam cheyali.
4: You have to destroy this attachment.
3: Ee naadu advaitam ani manam cheptunnamu. జీవితం అంతా ద్వైతంలోనే మనం గడుపుతున్నాము.
4: టుడే వీఆర్ ఓన్లీ టెలింగ్ అద్వైత ద నాన్ డ్యూయలిజం, బట్ వీఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ డ్యూయలిస్టిక్ వరల్డ్.
3: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
4: వీ టెల్ సంథింగ్ అండ్ వీ
3: ప్రాక్టీస్. ఇందులోనే మానవత్వం క్షీణించిపోతుండాలి.
4: ఇన్ దిస్ వే వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ హ్యూమన్ నేచర్. వీ మస్ట్ డూ వాట్ యు టెల్.
3: చెప్పు,
4: వాట్ ఎవర్ వీ యు టెల్.
3: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
4: You should experience the unity of your word and deed.
3: ఇలాంటి గురువులు ఈనాడు కరువైపోయారు.
4: Such gurus are becoming rarer these days.
3: కనుక ఈ గురుత్వానికి మనం ప్రాకులాడనక్కర్లేదు.
4: We need not go in search of this kind of.
3: మనలో ఒక గురి ఉంటుండాలి.
4: There is a goal in us.
3: ఆ గురియే మన యొక్క నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
4: That goal is ఆత్మతత్వం.
3: దానినే సాక్షిభూతుడు అంటారు.
4: That is described as witness.
3: No,
4: consciousness.
3: ఇలాంటి యొక్క కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
4: వీ హావ్ టు ఫాలో దట్ కాన్షియస్.
3: నీ ఆత్మ సాక్షిగా నీవు ఈ కర్మలో ప్రవేశించు.
4: వెన్ ఎవర్ యూ ఎంటర్ ఇన్ టు యాక్షన్, యు టేక్ కాన్షియస్ యాజ్ ద విట్నెస్.
3: ఇక్కడ మూడు విధములైన మాయలు ఉంటున్నాయి.
4: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్
3: స్వేచ్ఛ, పరేచ్ఛ, అయేచ్ఛ.
4: దే ఆర్ స్వేచ్ఛ, పరేచ్ఛ అండ్ అయేచ్ఛ.
3: ఈ స్వేచ్ఛ అనగా తాను సంకల్పించుకుని, తాను సంకల్పించుకున్నటువంటి కార్యములో కలిగినటువంటి సుఖదుఖములు తాను అన్ని విధాలా అనుభవించటకు సిద్ధముగా ఉంటమే.
4: దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ ఇన్ ద యాక్షన్ విచ్ హీ పర్ఫార్మ్స్.
3: పరేచ్ఛలుగా ఇతరుల యొక్క ఉత్సాహముల చేత ఒక కార్యంలో ప్రవేశించి తద్వారా జరిగినటువంటి యొక్క సుఖము దుఃఖములను తాను నోరు మూసుకుని అనుభవించటం.
4: Parecha refers to entering into an activity and undertaking an activity inspired by other people's words.
3: Anichcha anaga emtinda daivetchaga maratam.
4: Avichcha refers to following the will of God.
3: Sukham jaragani adi daivetchane.
4: If good happens to you and if it
3: comes anavinchini adi daivetchane.
4: Joy or sorrow
3: nastam kalugani adi daivetchane.
4: If you are put to loss, it is
3: also the will of God. If
4: you get profit, it is also the will of God.
3: ఈ సుఖదుఖములను దైవేచ్ఛగా భావించుకోవటమే నిజమైనటువంటి ఇచ్చ.
4: Considering joy and sorrow,
3: స్వేచ్ఛ అంటే స్వేచ్ఛకు అర్థం ఏమిటి?
4: When you say స్వేచ్ఛ, what is the real meaning of this word స్వేచ్ఛ?
3: ఇష్టానుసారం కుక్కలు తిరిగినట్టు తిరగటమా స్వేచ్ఛ?
4: Is it living a license?
3: మానవత్వాన్ని వీడు సంచరించటమే నా స్వేచ్ఛ?
4: Is it living like an ordinary human
3: being? దివ్యత్వానికి దూరమై దానవత్వాన్ని అనుభవించటమే నా స్వేచ్ఛ?
4: Becoming distant to divinity and living the life of a devil.
3: ఈనాడు మీకు ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని కూడా మీకు చెప్పాలని తలుచుకున్నాను.
4: Today I have decided to give the inner
3: యుగము, ద్వాపర యుగము, కలియుగము, మూడు యుగములు మనం చూస్తున్నాం.
4: We have been hearing three yugas, Treta, Dwapara and Kali.
3: Treta యుగము లోపల దేవతలంతా ఒకవైపు నుండినారు, దానవులంతా మరొక వైపు నుండినారు.
4: ఇన్ ది ఏజ్ ఆఫ్ త్రేత ది గాడ్స్ వర్ ఆన్ వన్ సైడ్ అండ్ ఇన్ వన్ రీజన్ అండ్ డెమన్స్ వర్
3: శ్రీరాముని కాలము లోపల దేవతలందరి కూడాను అయోధ్యలో, కిష్కిందలో జీవిస్తూ వచ్చారు.
4: డ్యూరింగ్ దట్ డేస్ ఆఫ్ శ్రీరామ గాడ్స్ వర్ లివింగ్ ఇన్ అయోధ్య.
3: రాక్షసులందరి కూడా దండకారణ్యంలో జీవిస్తూ వచ్చారు.
4: ద డెమన్స్ ఫర్ లివింగ్ ఇన్ ది
3: ఫారెస్ట్ లోకాల్లో జీవిస్తూ వచ్చారు, రాష్ట్రాల్లో అనగా రాజ్యముల్లో.
4: అండ్ ఇన్ అదర్ స్టేట్స్ దేవర్ ది డిఫరెంట్ స్టేట్స్ దేవర్ లివింగ్.
3: కనుక రాముడు స్వయంగానే తాను యుద్ధములో ప్రవేశించి దండకారణ్యములో ప్రవేశించి రాక్షసులందరినీ హతమారుస్తూ వచ్చాడు.
4: దేర్ఫోర్ రామా హడ్ టు పర్సనలీ గో టు దండక ఫారెస్ట్ అండ్ డిస్ట్రాయ్ ది డెమన్స్.
3: రక్షిస్తూ వచ్చాడు దీని యొక్క అంతరార్థం.
4: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ హి ప్రొటెక్టెడ్ ది
3: ద్వాపర యుగము లోపల దేవతలు రాక్షసులు ఇరువులు కూడా ఒకే రాజ్యంలో నివసిస్తూ వచ్చారు.
4: When we come to the Dwapara age, in the same kingdom, both gods and demons
3: are there. పాండవులు కౌరవులు ఒకే రాజ్యానికి అధికారులు.
4: ఫర్ ద సేమ్ కింగ్డమ్ పాండవాస్ అండ్ కౌరవాస్
3: ఇలాంటి ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సన్యాసి అయి పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు, యుద్ధము చేయలేదు.
4: When gods and demons were living together in the same kingdom like that, Krishna, what did Krishna do? Krishna gave his entire army.
3: Kaliyugamulo ee rakshasulu devatalu ekkadunnante oke dehamulone unnaru.
4: When it comes to the Kali age, the gods and demons are living in the same body.
3: Tretayugamulo rakshasulu lokam veru, devatalu lokam veru.
4: During Treta age, the world of demons was different and the country of
3: Dwapara yugamulo rakshasulu devatalu oke lokamu.
4: And in Dwapara age, gods and demons were living in the
3: Kali Yuga. Rakshasulu devatalu oke desamu.
4: And in the Kali age, the gods and demons are living in the same body.
3: Ee Treta Yugamulo swayanga taru yuddham chestu vachadu.
4: In Treta age, personally God undertook to
3: destroy. Dwapara Yugamulo taru yuddham cheyakunda sakshibhootuduga nimitta matruduga kurchunnadu.
4: When it came to Dwapara age, the Lord did not
3: enter into war. ప్రవేశించాడు.
4: He entered into the war but did not
3: participate. కలియుగములో రెండు కూడా ఒకే దేహంలో ఉండటం వల్ల భగవంతుడు కేవలం తటస్థుడిగా ఉంటుంటాడు.
4: When it comes to Kali age, as gods and demons are living in the same body, God is remaining neutral. He is not.
3: ఈ యొక్క విచారణ శక్తి మానవుడు మానవుడుగానే గుర్తించుకోవాలి.
4: Man has to recognize this particular fact.
3: ఈ యొక్క బాధ్యత మానవునికి అందించాడు.
4: This responsibility is handed over to man.
3: తనలో ఉన్నటువంటి దానవత్వాన్ని తన విచారణ చేత దూరం గావించుకోవాలి.
4: By proper inquiry, man
3: has to దైవత్వాన్ని తన విచారణ చేత తాను పోషించుకుంటూ రావాలి.
4: He has to develop divinity in him and destroy demonic nature.
3: కనుకనే మానవునికి స్వతంత్రమైనటువంటి దాన్ని అందిస్తూ వచ్చాడు.
4: Full independence and freedom is given to the man in Kali age.
3: అలాంటి స్వతంత్రాన్ని పొందినటువంటి మానవుడు,
4: that person who is having
3: తాను ఏం చేయాలో ఏమి చేయకూడదు,
4: what should he do and what should he
3: చేయలేక దానవత్వాన్ని పెంచుకోవటం దైవత్వాన్ని విమర్శించుకోవటం జరుగుతూ వస్తుంటాడు.
4: What is happening is he is developing demonic nature in him and he is destroying the divine nature in him.
3: ఇదే కలియుగం యొక్క ప్రభావం.
4: This is the effect and the influence of Kali age.
3: ఈ కలి యొక్క ప్రభావం నందు దానవత్వాన్ని మనము మనకు మనమే మనం సంహరించాలి.
4: Under the influence of Kali age, what we have to do is we have to destroy the demonic nature.
3: దానవత్వాన్ని మనం ఏనాడు సంహరిస్తామో దైవత్వం తనకు తానే ప్రకాశిస్తుంది.
4: The moment we completely destroy demonic nature in us, the divine nature will automatically
3: go away. కూడాను మనలో ఉండినటువంటి మానసిక మాలిన్యాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నంగానే మనం విశ్వసించాలి.
4: ఆల్ ది సాధనాస్ విచ్ యు అండర్టేక్ దేర్ ఫోర్ ఇస్ ఓన్లీ టు క్లీన్స్ అవర్ మైండ్ అండ్ ప్యూరిఫై అవర్ మైండ్.
3: ప్రేమ స్వరూపులారా, దైవత్వాన్ని మనం చూడాలనుకుంటే, దైవత్వాన్ని సంధించాలనుకుంటే మనం ప్రత్యేకించినటువంటి సాధన చేయనక్కర్లేదు.
4: Embodiments of divine love. If you want to get a vision of God, there is no need for undertaking separate sadhana as such.
3: మనకున్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలన్నీ కూడా ఒక విధమైన సాధనగా భావిస్తున్నాం.
4: All that activity which helps us to purify our mind must be considered as sadhana.
3: అవి కేవలము మాలిన్యాన్ని నిర్మూలం గావించేటువంటివి కానీ మాధవత్వాన్ని సృష్టించేటువంటివి కాదు.
4: All those activities can only destroy the dirt, but they cannot give you the divinity automatically.
3: మాధవత్వం అనేటువంటిది సృష్టింపబడినటువంటిది కాదు.
4: This మాధవత్వం or divinity
3: సహజంగా ప్రకాశించేటువంటిది.
4: It is not created. It is self-resplendent.
3: అది స్వయం ప్రకాశంగానే ఉంటుండాలి.
4: సెల్ఫ్ ఇల్యూమినేటింగ్,
3: స్వస్వరూపకంగానే ఉంటుండాలి.
4: ఇట్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ ఇట్స్ ఓన్ రియల్ నేచర్.
3: హద్దును మాత్రం మనం తీయాలి.
4: ఆల్ దట్ వి హావ్ టు డు ఇస్ రిమూవ్ ది అబ్స్ట్రక్షన్.
3: శిల్పి,
4: ఎ స్కల్ప్టర్
3: ఒక శిలను
4: హి టేక్స్ ఎ స్టోన్
3: అనేక విధములుగా మలచి ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు.
4: హి క్రియేట్స్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ద స్టోన్
3: కానీ ఈ శిల్పి ఆ శిల నుండి ఒక విగ్రహాన్ని తీలేదు.
4: హి హాస్ నాట్ క్రియేటెడ్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ఎ స్టోన్ యాస్
3: ఈ శిల్పి ఈ విగ్రహము ఆ శిలలోనే పురమే ఉంటుండాలి.
4: దిస్ పర్టికులర్ ఫామ్ వాజ్ ఆల్రెడీ ఎ పార్ట్ ఆఫ్ ద స్టోన్.
3: శిల్పి చేసిన పని ఏమిటంటే దానికి ప్యాక్ అంతా తీసేశాడు, ఆ విగ్రహం విగ్రహంగా వచ్చింది.
4: All that the sculptor has done is the extra stone which was not wanted is removed and it has got its real form.
3: ఈ విగ్రహాన్ని తాను తయారు చేసింది కాదు.
4: He has not created
3: ఈ విగ్రహం పూర్వమే శిలలోనే ఉంటుండాలి.
4: This particular form was a part of the stone already.
3: ఈ ప్యాకులు తీసివేసేటప్పటికి శిల శిల రూపంలో మరి ధరించింది.
4: Once this unnecessary unwanted stone is removed, the real form is gone.
3: ఈ ప్యాక్ కూడాను దాంతో చేరినటువంటిది.
4: The form is packed with the stone. It is a part of the stone.
3: చక్కని ఉదాహరణ.
4: One small beautiful example for this.
3: ఒక కొండలో పెద్ద గుండు ఉంటుండాలి.
4: There is a stone in a big hill.
3: శిల్పి ఆ గుండు పైన కూర్చొని అనేక విధములుగా మలిచి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ ముక్కలంతా కొండలోనే పాడవేశాడు.
4: He sits on a stone and he takes another stone. He sculpts a beautiful idol out of that and he throws those remnants of the stone there.
3: ఒకే గుండుగా ఉండినటువంటిది.
4: Earlier, before this idol was prepared, the entire stone
3: was అనేక ముక్కలుగా తయారైపోయినాయి.
4: Now the small pieces of stone are removed from
3: ఆ ముక్కల్లో ఒక పెద్ద ముక్కను కృష్ణుడిగా తయారు చేసి దేవాలయంలో ప్రతిష్ఠ చేశాడు.
4: One small part of that particular stone is transformed into a beautiful idol of Krishna.
3: ఈ విగ్రహానికి ఇక్కడ షోడశోపచారములు జరుగుతున్నవి.
4: For this idol in the temple, the 16th
3: కానీ ఆ ముక్కల్లో మాట్లాడించేటువంటి వారు లేరు కొండలో.
4: But the other small pieces of stone which are left there, no one is bothering about them.
3: ఎవరు మాట్లాడించేటువంటి వారు లేకపోయినప్పటికీ ఆ ముక్కలు చెప్తున్నాయి, తత్వం అసి, ఆ దేవాలయంలో ప్రతిష్ట అయినటువంటి ఒక విగ్రహం మేమే అంటున్నాయి.
4: Although there is no one who is caring for those small pieces of stone there, they say, we and that idol, we are the same.
3: అనగా అన్ని ఏకస్వరూపంగానే ఉండినాయి.
4: Basically, all this were together.
3: ఒక దేవాలయంలో కూర్చోవచ్చు.
4: వన్ పీస్ వెంట్ అండ్ స్టూడ్ ఇంకొక ఐడాల్ ఇన్ ద టెంపుల్
3: కట్టడంలో కూర్చోవచ్చు.
4: అండ్ అనదర్ పీస్ మైట్ హావ్ గాన్ ఎల్స్వేర్.
3: ఇంకొక ముక్క ఏదో ఒక పరికరంగా ఉపయోగపెట్టుకోవచ్చు.
4: ది థర్డ్ పీస్ మైట్ హావ్ బీన్ యూజ్డ్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
3: కానీ ఈ ముక్కల యొక్క ప్రభావము, ముక్కల యొక్క పరికరములు వేరువేరుగా ఉండినంత మాత్రమున రాయి రాయే కదా.
4: ది ఫారం మే బి డిఫరెంట్, the purpose for which they are put may be different, the stone is the stone, all the same.
3: Kaluka aa mooladharamaina tattvanni manam gurtinchali.
4: We have to recognize this basic truth.
3: Kalukane tokkedi rai, mokkedi rai, kattedi rai, kottedi rai.
4: It is the same stone which you tread upon, it is the same stone which you worship in the temple, it is the same stone which is
3: mooladharamaina rai tattvam okkate.
4: It is the basic truth is that all the things
3: are పదార్థమునందు కూడాను సచ్చిదానంద స్వరూపం అదే అస్థి భాతి ప్రియమన్నారు.
4: సిమిలర్లీ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ దీస్ త్రీ థింగ్స్ సచ్చిదానంద అస్థి భాతి ప్రియం.
3: సత్ చిత్ ఆనందం ఈ మూడు కూడా దైవ స్వరూపమే.
4: సత్ చిత్ ఆనంద ఆర్ త్రీ ఫార్మ్స్.
3: దీనికి మనం రూపము నామము యాడ్ చేస్తాం, కలుపుతూ వచ్చాం.
4: When we add the name and form, then it becomes an object.
3: Satya, Chitti, Anandam, Rupam, Namam. This panchakanga mari poyidai.
4: When the Sat, Chit, Ananda are put together with the name and form, then it becomes panchakam and that itself is the world, creation.
3: Rupanamamu tisiveste adhe daivattamu.
4: Remove the name and form, you get divinity.
3: Rupanamamu unti ide prapanchamu.
4: Add name and form, you get the world.
3: కనుక మన దృష్టిని మార్చుకోవాలి కానీ సృష్టిని మార్చడానికి వీలు.
4: All that you have to do is you have to transform your vision. You can't change the creation.
3: రూపనామమును పైన మన దృష్టిని మార్చుకోండి.
4: You have to change your vision on the name and form.
3: సత్యనిత్య నిర్మలమైనటువంటి ఒక సచ్చిదానంద పైన దృష్టిని పెంచుకోండి.
4: You have to develop your vision and your look in
3: ఏది చేసినా దైవం యొక్క సేవ గాని.
4: Whatever work you do, consider that as a service done to the Lord.
3: ఏది చూసినా దైవంగానే దర్శించారు.
4: వాట్ ఎవర్ యు సీ అండ్ టేక్ లుక్ అట్ యు కన్సిడర్
3: దట్ యు సీ సర్వములు ఎందుకూడను దైవత్వం ఒక్కటే.
4: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్? ది రీజన్ ఇస్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ యు గెట్ గాడ్ అలోన్.
3: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
4: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
3: ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతములందే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
4: For any length of time, let us know, don't waste your life in this kind of...
3: మనం చేసిన సాధన యొక్క ఫలితం ఏమిటి?
4: What is the object and purpose of all the sadhana?
3: ఇంతకాలం మనం చేసినటువంటి పూజల యొక్క ఫలితం ఏమిటి?
4: What is the purpose and what is the result of all...
3: ఇంతకాలం మీరు శ్రవణం చేసినటువంటి బోధల యొక్క ఫలితం ఏమిటి?
4: What is the result of all that you have listened so far?
3: ఏమీ ప్రయోజనం లేదు.
4: Absolutely useless.
3: ఏ కించిత్ మాత్రమైనా కూడా ఉన్నత స్థాయికి పోవడానికి మనం ప్రయత్నించాలి.
4: You should make an effort at least to go up in the ladder.
3: Vaitam nunchi visishtamlo praveshinchandi.
4: We have to go from
3: visishtam nunchi advaitaniki rakandi.
4: The visishta advaita, the quality
3: of life, anta kudanu kammadi purugu madri ekkada vesindi akkade undatam prayojanam ledu.
4: There is no use in remaining where we are like a worm.
3: Kanuka mana vinnanduku mana sadhanalu chesinanduku gandaru chadivinanduku peddalanu darshinchinanduku vaari vakyamulu shravanam chesinanduku తగినటువంటి ఫలితాన్ని మనం అనుభూతిలో మనం తెప్పించాలి.
4: దేర్ఫోర్ దేర్ ఇస్ నీడ్ ఫర్ బ్రింగింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ వీ హర్డ్ వాట్ వీ హావ్ రెడ్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ టేకన్ ది దర్శన్ ఆఫ్ గ్రేట్ సోల్స్ అండ్ ఆఫ్టర్
3: సారము తెలుసుకోరన్నా సత్యసారము తెలుసుకోరన్నా సత్యసారము తెలుసుకోరన్నా ఈ తత్వమెరిగి జన్మముందన్నా. సత్యసారము

0: తామరత్వము కాడు చేసి నీ మనిష్టలు నెప్పి నిలిపి తామరత్వము
1: పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా? సత్యసారము తెలిసి

దేహభావము వీడరోరన్నా, నిరుదేహభావము అందమెందును ఇందు లేదన్నా, అందమెందును ఇందు లేదన్నా. అందమైన ఆత్మ విడచి నింద్యమైన అహము చేకుని, అందమైన ఆత్మ విడచి నింద్యమైన కనువునేనని, అందమైన ఆత్మ విడచి నింద్యమైన కనువునేనని తలపు వీడి శాశ్వతంబుగా తత్వభావము ఎరుగరన్నా.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం.

దయాసఖీ శాంతిపుత్రీ క్షమం పుత్ర సత్యం మాతా

0: శాంతం పత్ని ధృతం పుత్ర సడయతే జనబాంధవా సడయతే జనబాంధవా సత్యం మాత ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ జగత్తునందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు భౌతికమైనటువంటి సోదర సోదరీమణులు భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ దట్ వీ హ్యావ్ పేరెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్ వైఫ్ అండ్ చిల్డ్రన్
0: కానీ ఆధ్యాత్మికంగా నిత్య సత్యమైనటువంటి పవిత్రమైనటువంటి శాశ్వతమైనటువంటి నివృత్తి అయినటువంటి యొక్క సంబంధము ప్రతి మానవుడు కూడాను అభివృద్ధి గావించుకోవాలి
1: హౌఎవర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ వన్ టు డెవలప్ అన్ ఇన్వర్డ్ రిలేషన్షిప్ విచ్ ఈస్ ఎటర్నల్లీ ట్రూ అండ్ సీక్రెట్
0: సత్యం మాత నిజముగా మన తల్లి ఎవరు
1: హూ ఇస్ అవర్ మదర్
0: ఈ శరీరమును కనిపెంచి అభివృద్ధి పరిచినటువంటిది ఆ తల్లి
1: ఈ షీ ద వన్ హూ హస్ బిగాటన్ అస్ హూ హస్ టేకెన్ కేర్
0: ఆ తల్లి కొంతకాలమునకు కనుమరుగు కావచ్చు
1: షీ మే లీవ్ అస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్
0: కానీ త్రికాల భాజ్యం మూడు కాలములు యందు ఉండినటువంటి తల్లి సత్యం మాత
1: బట్ ద ట్రూ మదర్ హూ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఇస్ ట్రూత్
0: పితా జ్ఞానం జ్ఞానమనగా కేవలము అద్వైత దర్శనం జ్ఞానం రెండు కాని ఒకటియే జ్ఞానము అది ఏ మన యొక్క తండ్రి
1: విజ్డమ్ ఇస్ నాన్ డ్యువలిజం ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ దట్ ఇస్ అవర్ ఫాదర్
0: ధర్మో భ్రాత ధర్మమే మనకు సోదరుడు
1: ధర్మ రైచియస్నెస్ ఇస్ అవర్ బ్రదర్
0: దయాసఖీ దయనే మన సోదరి
1: కంపాషన్ ఈజ్ అవర్ ఫ్రెండ్ సిస్టర్ కంపాషన్
0: శాంతం పత్ని
1: పీస్ ఈజ్ వైఫ్
0: క్షమాపుత్ర
1: ఫర్ బేరెన్స్ ఈజ్ సన్
0: షడయతే జనబాంధవ ఇవియే ఈ ఏడు రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవులకు నువ్వు సరి అయినటువంటి నిజ బంధుత్వం
1: దీస్ ఆర్ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ట్రూ రిలేటివ్స్
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ
1: ది ఫస్ట్ యాక్షన్ లైస్ ఇన్ అలవింగ్ దిస్ లవ్ ద రివర్ ఆఫ్ లవ్ టు ఫ్లో ఫార్వర్డ్ అమంగ్ ది నైబర్హుడ్
0: ప్రతి మానవుండును
1: These are seven forms of relationships and these are our true relatives.

0: మెలగుచు నుండితే మేలుయగును.
1: One does not live for one's own self, for that matter. It is the life of selfishness. Therefore, one has to lead life in rendering service for others. This is the sacred feeling.
0: Marachiyu tanu tanu. Marachiyu tanu tanu manava dehambu ankitam bagutaye ఆత్మతృప్తి.
1: ఇన్ సర్వీస్ వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్స్ ఓన్ బాడీ అండ్ లివ్ ఇన్ దట్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మన్, ద ఇన్నర్ స్పిరిట్.
0: నిష్కళంక మగు ప్రేమను నిలిపి హృదిని.
1: వన్ హ్యాస్ టు ఇన్స్టాల్
0: సర్వ ప్రాణులకు ప్రకృతి సలుపకున్నా పుట్టి ఫలమేమి నరునిగా పుడమియందు.

0: One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this August Assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Atmananda nimittamu, Atmanveshana nimittamu, Atma samyoga nimittamu, Atma sandarsana nimittamu, మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: మ్యాన్ అండర్టేక్స్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండెవర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎటర్నల్ సర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ టు బి వన్ విత్ ది సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్
1: చర్యలు ఎందు ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని పొందే నిమిత్తము, పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రగుల్ సో హార్డ్ టు అటైన్ ద డివినిటీ అండ్ టు ఎంజాయ్ ది సాంక్టిటీ ఆర్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: salutation,
1: archanam,
0: worship,
1: friendship, atmanivedanam,
0: surrender.
1: ఈ నవవిధ మార్గములు కూడాను ఆత్మాన్వేషణ నిమిత్తమే సరిపుతున్నట్టుగా భావిస్తున్నారు.
0: We consider that these 9 paths of devotion are followed in search of the self or atma.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: సాధనల వల్ల దైవత్వం మనకు సంప్రాప్తి కాదు.
0: యు కెన్ నెవర్ అటైన్ ద డివినిటీ బై ఫాలోయింగ్ దిస్.
1: ఈ సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి.
0: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ విల్ హెల్ప్ యూ టు గివ్ అప్ దట్ విచ్ ఇస్ నాట్ ఆత్మన్.
1: అనాత్మ దూరమైనప్పుడు ఆత్మ సర్వత్రానే ఉంటుంది.
0: When once we are away from that which is not Atman, then you will be so close to Atman.
1: కప్పుకున్న నిమురును మనము తీసివేస్తే నిప్పు మనకు ప్రకాశిస్తూనే ఉంటుంది.
0: When once the ash is blown out, you will see the fire.
1: నీ సమస్త సాధనలు కూడాను అనాత్మను దూరం చేసే నిమిత్తమే సలిపేటువంటి నిత్య కర్మలు.
0: All spiritual endeavors are the activities which are followed to give up this worldly thought and feeling.
1: మేఘములు కదిలిపోగానే సూర్యుడు ప్రకాశిస్తాడు.
0: As clouds pass off, you find the sun shining.
1: సూర్యుని ప్రదర్శించే నిమిత్తమై మరొక ఒక సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to make any effort to enjoy the sunshine.
1: కనుక మనము సాధనలు చేసేటివన్నీ కూడాను ఆత్మ నిమిత్తమని మనం భ్రమిస్తాం.

0: ఉన్నాం.
1: We are deluded with the feeling that the spiritual practices will help us to realize this Atman or the Spirit.
0: ఇది ఆత్మ నిమిత్తం కాదు.
1: It's not for the Spirit.
0: అనాత్మ సంయోగము నుంచి సంయోగమునకు పోవటం.
1: We just give up this worldly feeling and just unite with the Spirit.
0: కనుక ఆత్మ సంయోగము అనాత్మ వియోగము రెండింటి యొక్క ప్రాప్తి కోసం సాధన చేస్తున్నారు.
1: Its union with the Spirit and separation from the world are the aims of these paths.
0: కాని మానవుడు ఈనాడు భగవంతుణ్ణి అనేక విధములుగా స్తోత్రం చేస్తూ త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ

0: a devotee.
1: Tvameva matacha pitatvameva.
0: Praises Lord. He takes him God as father and mother.
1: ఈ ప్రార్థనలు ఏది కూడా సరైనటువంటిది కాదు.
0: నన్ ఆఫ్ దీస్ ప్రేయర్స్ ఆర్ ట్రూ.
1: ఓ భగవంతుడా, త్వమేవ మాతా, నీవే నా తండ్రి తల్లి.
0: ఓ గాడ్, యువర్ మై మదర్ అండ్ ఫాదర్.
1: నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం.
0: యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయి, ఏ ఫలితమును మనకు అందిస్తున్నాయి?
0: What are the consequences, rewards of this?
1: భగవంతునికి నీకు భిన్నత్వం గావిస్తున్నాయి.
0: On the other hand, they bring a kind of dichotomy, bifurcation between you.
1: మాతాచ పితాత్వమేవ. నీవే తల్లి, నీవే తండ్రి, నేను వేరే.
0: When I say, oh God, you are mother, you are my father, it means I am different.
1: కనుక నీవే తల్లి, నీవే తండ్రి, నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం.
0: When once we say you are the father, you are mother, you are the relation, we are far, far away from him.
1: తండ్రి పుత్రుడు కాదు, పుత్రుడు తండ్రి కాదు.
0: A father can never be a son and a son can never be a father.
1: Father is father, son is son.
0: Father is father, son is son.
1: రెండు ఒక్కటి కావడానికి వీలు కాదు.
0: Both can never be one.
1: కనుకనే మన ప్రార్థనలు నీవు తండ్రివి, నీవు తల్లివి, నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము, ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి.
0: Therefore when we pray, O God, that you are mother, that you are my father, they are all the prayers of innocence.
1: నీవే నేను, నేనే నీవు, ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటి.
0: I am you and you are me only, that is the true prayer that should be offered.
1: తత్త్వం అసి.
0: తత్వమసి, దట్ ద వన్.
1: నీవే నేను.
0: ఐఎమ్ యు ఆర్ మీ హియర్.
1: సంబంధమై బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు.
0: వేర్ నెవర్ బౌండ్ బై దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: కనుక ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం.
0: ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ వీ సే
1: దైవంతో కూడా ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ మనం ఎందుకు పెట్టుకోవాలి?
0: వై షుడ్ వీ డెవలప్ దిస్ వరల్డ్లీ రిలేషన్షిప్ విత్ గాడ్?
1: సర్వులు ఎందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీ వన్.
1: సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చేసిరోముఖం. అందరి ఎందు ఉండినటువంటి నీవు, నాకు తల్లి తండ్రి ఎక్కడ సంబంధం ఇది? ఏకాత్మభావం.
0: వెన్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాలింగ్ హిమ్ దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్? అదే
1: భగవద్ మమాత్మ సర్వభూతాత్మ.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
1: నీ ఎందు, వారి ఎందు, వీరి ఎందు, అందరి ఎందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే.
0: ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఇస్ ప్రెసెంట్.
1: దీనికి కులము, మతము, ఏ విధమైనటువంటి యొక్క భేదములు లేవు.
0: దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్. దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కాస్ట్ అండ్ రిలీజియన్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఇది కట్టుబాటు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బౌండ్, ఇట్స్ నాట్ అటాచ్డ్ బై టైమ్ అండ్ స్పేస్.
1: అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు కూడాను ఒకే దేవుడే.
0: ఫర్ ఆల్ కంట్రీస్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఫర్ కమ్యూనిటీ గాడ్ ఇస్ వన్.
1: వేదము ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ వీ కన్సిడర్ డిఫరెంట్.
1: ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది?
0: Where does this difference lie?
1: ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: The differences arise because they are based on vesture.
1: ఏకోహం బహుశ్యాం. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
0: Only one God manifested into many. Everything is one.
1: అతను ఒక్కడే భగవంతుడు.
0: God is one.
1: అంతా కూడాను అతనితో చేరినటువంటి వారే.
0: All are in him.
1: అందరి ఎందు తానే ఉంటున్నది.
0: హీఈస్ ఇన్ ఎవ్రీ వన్.
1: అన్ని రూపములు తానే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: అన్ని నామములు తానే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కేశవ నామాలు చెప్తుంటా, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదరాయ నమః, ఎన్ని నామాలు చెప్పినా ఒకే విగ్రహమే.
0: వీ మే సే సో మెనీ నేమ్స్ వైల్ ఆఫరింగ్ ప్రేయర్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: కనుకనే మనము భ్రమలో పడిపోతున్నాం దినదినానికి.
0: Day by day we are more and more deluded.
1: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు.
0: So long this delusion Brahma is there, you can never know the Brahman.
1: Brahmanu dooram chesthe Brahma maname aipotam.
0: Then once you are free from this delusion, you become the divine.
1: Aham Brahmasmi.
0: I am Brahman.
1: Nene Brahma.
0: I am Brahma.
1: Ee vidhamainatundi okka sthiramainatundi vishwasamu bhaktullo abhirudhi kavali.
0: A devotee should develop that such a type of strong faith.
1: Shareeramulu bhinnanga unnai.
0: Bodies are different.
1: కనుకనే మనము భిన్నమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: సో వీ హ్యావ్ వేరీడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: మనిషికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్.
1: అదే విధంగానే మనసుకు మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: లైక్ వైజ్ దేర్ ఇస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ టు మైండ్.
1: ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని నీవు అనుభవించగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ యూనిటీ?
1: మనిషికి మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు మనసుకు ఏకత్వము కావాలి.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ so far at the body level, but
1: jagat tanu brahmamayame,
0: the whole universe is full of Brahman.
1: Scientists will cheptuntaru.
0: Scientists say
1: ekkada chusina kani anusaktiye ani,
0: say that everywhere there is atomic power.
1: Ee daivanni oka aakaranga poojinchatamu, ee daivanni oka aaradhana cheyatamu, idi kevalam murkhatvam antunnaru.
0: Scientists say it's a sign of foolishness to give a specific form and name to God and worship him.
1: Yavaru purusho chakaga yochinchali.
0: Inquire clearly, who are fools here?
1: Nijanga scientists ne foolish.
0: Truly speaking, scientists are foolish.
1: Yaktanaga ee jagat antai kudanu swaroopamto kudinatvanti devi.
0: The whole universe has got a form.
1: ప్రతి అణువు కూడా ఒక స్వరూపం ఉంటుండాలి.
0: Even atom has a form.
1: అణోరణీయాన్ మహతో మహీయాన్.
0: And the smallest of the small and the biggest of the big.
1: కనుక అణువు కూడా ఒక రూపం ఉంది.
0: Even atom has a form.
1: రూపము లేనటువంటిది జగత్తులో లేనే లేదు.
0: There's nothing without a form in this world.
1: సర్వ రూప ధరం శాంతం సర్వనామ ధరం శివం సర్వదైవ ధరం తాం శాంతం సర్వనామ ధరం శివం.
0: All names are his.
1: సచ్చిదానంద రూపం అద్వైతం.
0: He is the one of that eternal bliss existence awareness.
1: శివం సుందరం.
0: And he is the very embodiment of truth, goodness and beauty.
1: సర్వ రూప ధరం శాంతం. అన్ని రూపములు కూడా నువ్వు భగవంతుడు ధరించినటువంటిది.
0: All forms are his, the divine.
1: దీనినే పురుష సూక్తమునందు,
0: దిస్ ఇన్ పురుష సూక్త,
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాద్ భగవంతుడి యొక్క స్వరూపమే.
0: Says that everything is the divine form and manifestation.
1: ఈ సత్యాన్ని అనాది కాలము నుండి సక్రమంగా తెలుసుకోలేకపోవటం చెత్తనే మానవత్వం అనేటువంటిది పశుత్వంగా మారిపోతుంది.
0: Since this truth has not been cognized since ancient times, a human has come down to the level of an animal.
1: చెప్పటం ఒకటి, చేయటం ఒకటి, అనుభవించటం మరొకటి అయిపోతుంది.
0: He says something, thinks differently, and his action is altogether opposite.
1: ఇది కాదు మానవత్వము.
0: It is not human quality.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words and action ఒకటి కావాలి.
0: There should be unification, unity of thought, word and deed.
1: అప్పుడు మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం.
0: Then only we call ourselves human.
1: కనుక ప్రపంచమునందు సర్వస్వరూపము భగవంతుడు అంటున్నాం.
0: Therefore we say God has so many forms.
1: కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం.
0: But God is formless we say.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
0: He is pure and unsullied and beyond all sorts of delusion and all sorts of illusion.
1: దీని అంతరార్థములు,
0: what is its significance?
1: ఏకత్వము ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి.
0: Unless there is this principle of oneness, the value is attached to diversity.
1: దాని ప్రకారం సున్నా పెట్టినప్పుడే పది అవుంది.
0: A zero by the side of one will be called 10.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 100 అయింది.
0: Another zero makes it 100.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయింది.
0: Another zero 1000.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 10000 అయింది.
0: Another zero 10000.
1: ఈ విధంగా జీరో జీరో జీరోస్ పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి.
0: Like this, by adding more and more of zeros, you will have total millions.
1: కానీ ఈ జీరోస్ కంటే ఎక్కడ విలువ?
0: But where does this value lie to the
1: only
0: zero?
1: One, that is విలువ.
0: The highest value is because of one.
1: One is hero.
0: One is hero.
1: The world is zero.
0: The world is zero.
1: కనుకని ఈ వరల్డ్ కంటే కూడా ఆ యొక్క హీరో నుంచినే వెలుగంతా వస్తుండాలి.
0: Therefore, this world is zero, gets the light from the hero one.
1: దైవం ఒక్కడు ఉండినప్పుడే అన్నింటికి నీ విలువ వస్తుంటుండాలి.
0: When there is God, everything will have its own.
1: దైవం లేకపోతే జగత్తే లేదు.
0: Without God, there is no world.
1: కనుకని దైవము కార్యస్వరూపుడు, కారణస్వరూపుడు.
0: దేర్ఫోర్ గాడ్ ఈస్ ద కాజ్.
1: వరల్డ్ అంతా కార్యస్వరూపం.
0: వరల్డ్ ఈస్ ది ఎఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఈస్ నథింగ్ బట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు?
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ది సీక్రెట్ నేచర్, హౌ ఇస్ దట్ వన్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్?
1: ప్రతి అణువునందు కూడా ఉన్నది దైవత్వమే.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ది డివినిటీ.
1: అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి.
0: వీ షుడ్ నో దట్ అటమిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము అని ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు.
0: వెన్ యూ గో ఆన్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్, హౌ డు యూ నో ది ట్రూ స్పిరిట్?
1: బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ ఆర్ ఆల్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: యూఆర్ ది మాస్టర్.
0: బట్ యూఆర్ ద మాస్టర్.
1: అదే ఆత్మ.
0: దట్ ఈస్ ఆత్మ, ద స్పిరిట్.
1: ఈ ఆత్మ అనేటువంటి సర్వత్రా ఉంటుండేటువంటిది.
0: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: బ్రహ్మ అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది రెండు ఒక్కటే.
0: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ సినోనిమ్స్.
1: కేవలం బృహస్వరూపమే బ్రహ్మ.
0: This vastness is Brahman.
1: Anaga vishalamayetvantide Brahma.
0: Means that it which is ever expansive.
1: Sarvatra vyapinchinatvantide Brahma.
0: That which is ever expansive.
1: Idi aanade prahladudu cheppadu.
0: This is declared by Prahlada then itself.
1: Hiranyakashipuni kumarudu prahladudu.
0: Prahlada is the son of Hiranyakashipu.
1: Prahladuni kumarudu Virochanudu.
0: Virochana is the son of Prahlada.
1: Virochana yokka kumarude ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది సన్ ఆఫ్ దట్ విరోచన.
1: ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది.
0: ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ వన్ ఆఫ్
1: ధర్మమూర్తులు.
0: దట్ వెర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: త్యాగ మూర్తులు.
0: దే ఆర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఆనంద ప్రియులు.
0: దే లవ్ బ్లిస్.
1: అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటిది.
0: దే బిలాంగ్ టు దట్ నోబుల్ ఫ్యామిలీ ఆఫ్ సాక్రిఫైస్.
1: విరోచనుడు కూడా తన రాజ్య పరిపాలన సమయం లోపల ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము.
0: విరోచన ప్రొవైడెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ టు హిస్ సబ్జెక్ట్స్.
1: మినిస్టర్ చెప్పాడు.
0: ద మినిస్టర్ సెడ్,
1: జనసేవనే జనార్దన్ సేవ అని.
0: సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్.
1: ఆ శక్తిని ఆనాడు విరోచనుడు చేశాడు.
0: The same thing is done by Virochana in those times.
1: Virochana kumarudainatunte yokka ee balichakravarti kudunu chesadu.
0: The same thing is followed by Emperor Bali.
1: Kanukane manam nechukovalsinatundi emiti?
0: So what should we learn?
1: Aneka mandi buddhuru daggara cheri
0: many assembled.
1: Inta kaalam meeru sadhan chesaru kada daivatvanni gurinchi meeru kontha bodhinchamani cheppadu.
0: They asked Buddha, you have followed the spiritual path so long, please teach us.
1: Appudu atanu chakkaga mounam vahinchadu.
0: He observed silence.
1: దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వనికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు ఆర్గ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద డివైన్.
1: తెలుసునని నీవు ఆర్గ్యుమెంట్ వస్తున్నావు.
0: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రెడీ టు ఆర్గ్యూ?
1: దైవం ఎస్ లో ఉన్నాడు, నో లోనో ఉన్నాడు.
0: గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎస్.
1: ధర్మంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు.
0: దేర్ ఇన్ రైట్స్.
1: సత్యంలో ఉన్నాడు, అసత్యంలో ఉంటున్నాడు.
0: ట్రూత్ అండ్ ఫాల్స్.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి?
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్. ఆన్ వాట్ బేసిస్ డు యు ఆర్గ్యూ?
1: కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ కు నీవేమాత్రం ప్రయత్నం చేయవద్దు.
0: సో నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్.
1: ఇది కాలం వ్యర్థము.
0: యుల్ బి వేస్టింగ్ టైం.
1: శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్యూర్ ఫూలిష్నెస్.
1: దైవం ధర్మస్వరూపం.
0: బట్ గాడ్ ఈస్ ఫార్మ్ ఆఫ్ రైచియస్నెస్.
1: దైవం సత్యస్వరూపము.
0: గాడ్ ఈస్ ఎంబోడిమెంట్.
1: దైవం అహింసా స్వరూపము.
0: గాడ్ ఈస్ ఎంబోడిమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: సత్యం వద, ధర్మం చర అని భారత వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ ద వేదాంత ఆఫ్ భారత్ స్పీక్స్ tells you to speak truth and follow
1: them. నడుచుకు, సత్యమును ఉచ్చరించు, అహింసను పాటించు.
0: Follow dharma and speak truth and observe non violence.
1: ఇదియే దైవం యొక్క ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం అన్నాడు.
0: This is the very form of God.
1: మరి కొంతమంది రామకృష్ణ పరమహంస దగ్గర చేరారు.
0: Some assembled very close to Paramahamsa.
1: అయ్యా, మీరు నిరంతరం కూడాను దైవ సేవ యందు దీనమై ఉంటున్నారు.
0: Sir, you spend all the time serving God.
1: ఈ దైవత్వం అనేదాన్ని మీరు చూచారా?
0: Have you seen God yourself?
1: ఆయన పక్కన నవ్వి,
0: he laughed.
1: ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను.
0: Yes, I see God as I see you.
1: నా కంటి ఎదుటగానే కనిపిస్తున్నావు.
0: I see in front of my eyes.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: All are embodiments of the divine.
1: అయితే
0: హౌఎవర్
1: నీ దృష్టి వేరుగా ఉంటుంది.
0: హౌఎవర్ యువర్ లుక్స్ విజన్ ఇస్ డిఫరెంట్.
1: వీరందరూ కూడా నువ్వు మానవులుగా నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్.
1: ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు.
0: యు హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ ఆల్ ద వరల్డ్.
1: కాదు.
0: నో.
1: పశ్యన్న పిచా నపస్సతి మూఢో. మూఢో మూఢు. కనిపించేదంతా దైవ స్వరూపమే.
0: ఆల్ దట్ యు సీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: నీవు చూస్తూ చూడలేదని ఎట్లా నీవు చెప్పగలవు?
0: యు సీ యెట్ యు డినై.
1: అయితే నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు?
0: హౌ ఇస్ దట్ యు డోంట్ సీ ద డివైన్ ఫామ్?
1: ఓ నరుడా,
0: ఓ మ్యాన్,
1: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు.
0: యు క్రై ఫర్ యువర్ వైఫ్.
1: భర్త కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ యువర్ హస్బెండ్.
1: పదవుల కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ పొజిషన్.
1: ధనం కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ మనీ.
1: పేరు కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ నేమ్.
1: ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు.
0: ప్రెస్టీజ్.
1: దైవం కోసం ఏడుస్తున్నారా?
0: డు యు ఎవర్ క్రై ఫర్ గాడ్? నో.
1: దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షమవుతాడు.
0: వెన్ యు పైన్ ఫర్ గాడ్ జస్ట్ యాజ్ యు క్రై ఫర్ ద వరల్డ్ సర్టెన్లీ యు విల్
1: దైవం దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది.
0: ఇన్ రెల్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గాడ్ యు బికమ్ పార్ట్ టైం డివోటీ.
1: వరల్డ్లీ లైఫ్ లో పోయేటప్పటికి ఫుల్ టైం డివోషన్.
0: Whereas in respect of worldly matters, you are a full-time devotee.
1: ప్రాకృతమైనటువంటి జీవితానికి దేన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
0: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
1: ఇది ఏ వేదం చెప్పింది? నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. దేనిని మనం త్యాగం చేయాలి?
0: వాట్ షుడ్ బి సాక్రిఫైస్?
1: భ్రాంతిని త్యాగం చేయాలి.
0: యూ షుడ్ సాక్రిఫైస్ దిస్.
1: ఇల్లు వాకిలి త్యాగం చేసిపోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ.
1: ఆస్తి ఆలి వీడి అడవికేగుట కాదు.
0: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ.
1: చిత్తమందు దుష్ట చింతలు వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
0: Giving up the bad qualities, bad thoughts within one's own mind is
1: true yoga. We
0: have to give up the bad qualities, bad thoughts.
1: That
0: is true tyaga or sacrifice.
1: ఈ త్యాగం అనేటువంటి ఎంతమంది పాటిస్తున్నారు?
0: How many observe this sort of sacrifice?
1: కనుక దానిని మనం పాటించినప్పుడే దీని యొక్క యథార్థతత్వం మనకు అర్థమవుతుంది.
0: దెన్ వన్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్ దిస్ ప్రొసీజర్ యూ విల్ నో యువర్ ట్రూ సెల్ఫ్.
1: త్యాగములోపల ఏ బొర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు కేర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే ఆఫ్ ది సాక్రిఫైస్.
1: బలి చక్రవర్తి చూచాడు వామనుడు వస్తున్నది.
0: ఎంపరర్ బలి కుడ్ నో ద అప్రోచ్ ఆఫ్ ది డ్వార్ఫ్ వామన.
1: కానీ ఎవరు వచ్చినప్పటికీ ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేస్తూ.
0: హీ వాజ్ వెల్కమింగ్ ఎవ్రీబడి హూ విజిటెడ్ దట్ రిచువల్ యాగ.
1: వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ మేడ్ వామన బి సీటెడ్
1: స్వామి. మీరేం కావాలి, మీరేం కోరుతున్నారన్నాడు.
0: హీ సెడ్ స్వామి వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్?
1: నాకు ఏమీ అక్కర్లేదయ్యా.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
1: మూడు అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు.
0: ఐ జస్ట్ త్రీ ఫుట్ స్టెప్స్.
1: బలి చక్రవర్తి అన్నాడు ఏమిటిది ఈ మూడడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా?
0: ఫర్ దీస్ ఫుట్ స్టెప్స్ షుడ్ యు కమ్ దిస్ ఫార్?
1: ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడు అడుగులు.
0: యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్.
1: కాదు కాదు, నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వాలి.
0: బట్ నథింగ్ డూయింగ్, యూ గివ్ మీ దీస్ త్రీ.
1: వెనక వైపు వచ్చున్నాడు శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్య ప్రిసెప్టర్
1: ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు.
0: అండ్ ది వెరీ టీచర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తికి గురువుగా ఉన్నాడు.
0: ఈజ్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తి ప్రభు ఇతను సామాన్యుడు కాదు.
0: హి సెడ్ ఓ కింగ్ హి ఇస్ నో ఆర్డినరీ.
1: తక్షణమే నీ పొరపడి అతనికి దానం ఏమాత్రం ఒప్పుకోవద్దు.
0: డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమీడియట్లీ.
1: పలికి బొంకుట కంటే పాడి ఉన్ని.
0: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ సిన్ దెన్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్?
1: ఇచ్చాను.
0: Yes, I made a promise.
1: దీన్ని తప్పడానికి వీలు కాదు.
0: I will never go back.
1: గురువైనా సరే ఎవరైనా సరే.
0: Let him be the teacher or anyone for that matter.
1: గురువునైనా నేను త్యాగం చేస్తాను, కానీ ఆడిన మాట నేను తప్పను.
0: I am ready to sacrifice my guru, but I will uphold the word given.
1: దానం చేశాడు.
0: He offered.
1: అట్టి సత్య స్వరూపుడు బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది వెరీ ఫార్మ్.
1: ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి.
0: He never transgressed the very word that he gave.
1: అందువలననే
0: so
1: ఈనాటి కేరళ ప్రజలు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయంలందు నాటుకుని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు.
0: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంపరర్ బలి ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కేరళ.
1: కనుక మనం ఆరాధిస్తున్నాము, సత్యమని ఆధారిస్తున్నాము.
0: దేర్ఫోర్ వీ రెస్పెక్ట్ ఓన్లీ ట్రూత్.
1: ఈ సత్యమే లేకపోతే దేనికి విలువ లేదు.
0: Without this truth, nothing has any value.
1: Satya, dharma, ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువసున్న.
0: Without truth, righteousness, love and peace, all the value of the education that you learn, everything its value is just as zero.
1: Satya dharma prema shantulu lekunna dana dharmanu satyakata sunna.
0: Without these values, the acts of charity and compassion, they just come down to the level of a zero.
1: Dharma prema శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా.
0: ది యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ ది యాక్ట్స్ ఆఫ్ కంపాషన్ ఆర్ జస్ట్ జీరో.
1: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా.
0: యు మే ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ but its value is a zero nothingness.
1: ee sanatana dharma marmyambu niluva,
0: for this ancient mansion of dharma to sustain
1: gunamuli vinalgu.
0: These are the
1: gunamuli vinalgu punadi godalappam.
0: These four values are the pillars.
1: ee nalugu viluvalanu manam gurtinchali.
0: We have to recognize
1: that
0: value.
1: Dharma ప్రేమ శాంతులు,
0: వీ హావ్ టు నో దీస్
1: వాల్యూస్. ఇవే భగవత్ యొక్క స్వరూపాలు, ఇవే మానవుని యొక్క విలువలు.
0: దీస్ ఆర్ ది హ్యూమన్ వాల్యూస్, దే ఆర్ టోటల్లీ డివైన్.
1: సత్యం, ట్రూత్ ఈజ్ గాడ్,
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మ, దైవస్వరూపమే ధర్మం.
0: రామ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
1: శాంతి,
0: పీస్.
1: ఈ శాంతి ఎక్కడ ఉంది?
0: వేర్ ఈజ్ ఇట్ ప్రెసెంట్?
1: శాంతి ఎక్కడ? బయట లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద
1: బయట ప్రపంచంలో. అంతకు పీస్ ఉంది, నో పీస్.
0: ఇన్ ది ఔటర్ వరల్డ్ యూ ఫైండ్ పీసెస్ బట్ నాట్ పీస్.
1: శాంతి జగత్కే ఒక సౌభాగ్యమైనటువంటి ఒక ముత్యం వంటిది.
0: దిస్ పీస్ ఈస్ ది
1: ఆభరణం వంటిది.
0: ఇట్స్ అన్ ఆర్నమెంట్ టు ద వరల్డ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: చూసారా? సత్య ధర్మ ప్రేమ,
0: ద లవ్.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Premane lekapothe praname ledu.
0: Without love there is no life at all.
1: Prati manavuni endukonu ee prema anetundi pradhanamaitundi pranam ga nilichi undi.
0: Therefore in every human being this love is the life principle.
1: Duradrushtavasattu ee premanu pedamargam pattinchukuntunnaru.
0: But however in this world today unfortunately
1: bharya bhartala prema, తల్లి బిడ్డల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, అక్కతల్లిండ్రుల ప్రేమ, మిత్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఈ విధంగా ప్రేమను ఆ విధంగా పంచుకుంటున్నారు.
0: అన్ఫార్చునేట్లీ ది లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ద రాంగ్ పాత్ టుడే టువర్డ్స్ ద మదర్, ద ఫాదర్, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
0: యు ఆర్ జస్ట్ ఫ్రాగ్మెంటింగ్, డివైడింగ్ దిస్ లవ్.
1: కాదు,
0: నో,
1: అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో.
0: లెట్ అస్ యూనిఫై, బ్రింగ్ ఇట్ ఆల్ టుగెదర్, మేక్ ఇట్ డివైన్.
1: దారములో చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది.
0: యాజ్ ఆల్ ద థ్రెడ్స్ ఆర్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే వేళతో తుంచివే.
0: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ అ ఫింగర్.
1: కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే.
0: ద లవ్ ఇన్ ఎవ్రీవన్ ఈస్ దట్ ఆఫ్ ది డివైన్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరూ దైవ స్వరూపులే.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
1: ఆల్ ఫ్రెండ్స్ అంతా కూడా గాడే.
0: ఆల్ ఫ్రెండ్స్ ఆర్ డివైన్.
1: నువ్వే గాడు, నీవే ఫ్రెండ్.
0: నాట్ ఓన్లీ దట్ గాడ్ ఇస్
1: అందువల్లనే కట్టగడపటికి ఆత్మ త్యాగం చేసే ఫ్రెండ్ మైత్రి వస్తుంది.
0: Therefore, when it's a matter of self-surrender, there comes the question
1: Shravanam,
0: of friendship.
1: Kirtanam, Vishnu Smaranam, Pada Sevanam, Vandanam, Archanam, Dasyam, Sneham, Atmanivedanam. Atmanivedanak munduga Sneham. Sneham ukkati vachinappudu anni akkade నిర్ణయమైపోతాయి.
0: అండ్ దేర్ఫోర్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ ప్రిసీడ్స్ దిస్ సరెండర్.
1: కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటిది దానికంటే ముందున్న సేవ, అదే బ్రదర్.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సరెండర్ ద నదర్ కమ్స్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్,
1: అదే మైత్రి.
0: దట్ ఈస్ ఫ్రెండ్.
1: వాట్ ఈస్ ది మైత్రి?
0: మైత్రి
1: సత్వరజో తమో గుణము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై, దట్ ఈస్ త్రీ.
0: ది హార్మోనీ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్ సత్వ రజ తమో గుణ మై త్రీ, ద త్రీ ఆస్పెక్ట్స్.
1: కనుకనే నీవు మిత్రత్వాన్ని పొందాలి.
0: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్.
1: యూఆర్ మై ఫ్రెండ్,
0: యూఆర్ మై ఫ్రెండ్,
1: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్,
0: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్.
1: ఈ వరల్డ్లీ ఫ్రెండ్స్ అంతా పాకెట్ లో మనీ చూస్తారు.
0: Worldly friends will be mindful of the
1: father
0: money in your pocket. And the position of your father.
1: Position sariga untundadi.
0: The position is fine.
1: Tana pocket lo money untundadi.
0: There is enough of money in the
1: hello,
0: pocket.
1: Hello, hello, hello, hello. Hundreds of friends vastaru.
0: You will have hundreds of friends who will tell you hello.
1: పాకెట్ లో రూపాయి నోటు కూడా లేదు.
0: When the pocket is empty,
1: father retired అయిపోయినాడు.
0: Father retired.
1: Goodbye కూడా చెప్పడు.
0: You are left with none who would say goodbye.
1: ఎక్కడ ఫ్రెండ్స్? ఈ వరల్డ్ ఫ్రెండ్స్,
0: వేర్ ఆర్ ది ఫ్రెండ్స్?
1: వీళ్ళు ఆర్ నిజమైన ఫ్రెండ్స్.
0: ఆర్ ది ట్రూ ఫ్రెండ్స్?
1: నాట్ గాడ్ ఈజ్ రియల్ ఫ్రెండ్.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ
1: ఫ్రెండ్. ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: ఆ ఫ్రెండ్ ఎప్పటికీ పోడు.
0: That friend will never be away from you.
1: ఈ బంధువులందరూ వాకిటి దాకనే వల్లకాటికే వత్తురు.
0: ఆల్ రిలేషన్స్ విల్ కమ్ అప్ టు ద డోర్ స్టెప్ ఆర్ టు ద క్రిమేషన్ గ్రౌండ్.
1: బంధమణి నిన్బాయని ఆపద్ బంధువు భగవన్నామే మెరా.
0: బట్ ఓన్లీ గాడ్
1: ఆపద్ బంధువు ఒక్కడే భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ఓన్లీ ది రిఫ్యూజ్ ది ఫోర్ లాన్ హూ విల్ బి విత్ యూ.
1: నీవు ఎక్కడ వెళ్ళినా వెంట వస్తున్నాడు.
0: యూ మే గో ఎనీవేర్ హీ విల్
1: ఫాలో. వెంటనే కాదు, వెంట జంట ఇంట కంట ఉంటుండి వేస్తున్నాడు.
0: హీ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, అరౌండ్ యూ, అండ్ హీ ఈజ్ ఆఫ్టర్ యూ.
1: అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ అక్వైర్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: కనుకనే బలిచక్రవర్తి దైవమును ఒక విధమైన యొక్క ప్రీతిగా భావించి అద్భుతం గావించుకున్నాడు.
0: ఎంపరర్ బలి కన్సిడర్డ్ గాడ్ హ్యాస్ హిస్ ఇంటిమేట్ ఫ్రెండ్.
1: లోకములో
0: హింసెల్ఫ్
1: తన కనుక వస్తు వాహనాలను దానం చేసేటువంటి వారు ఉన్నారు.
0: ద నంబర్ ఆఫ్ పీపుల్ హుడ్ ఆఫర్ ఇన్ చారిటీ అండ్ సాక్రిఫైస్ దర్ కంఫర్ట్స్ అండ్ భూమి
1: దానం చేయవచ్చు,
0: ఆఫరింగ్ ల్యాండ్,
1: అన్నము దానం చేయవచ్చు,
0: ఫుడ్,
1: వస్త్రం దానం చేయవచ్చు, ఇంకే విధమైనటువంటి దానం చేయవచ్చు,
0: ఆర్ ఎనీథింగ్.
1: బలి చక్రవర్తి అట్టు చేయలేదు, తనను దానాయ దానం చేసుకున్నాడు.
0: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హిమ్ సెల్ఫ్,
1: తనను తానే దానం చేసుకున్నాడు.
0: హీ హాస్ ఆఫర్డ్ హిజ్ ఓన్ సెల్.
1: అది నిజమైనటువంటి గొప్ప విలువ.
0: దాట్ ఈస్ ది గ్రేటెస్ట్ వాల్యూ.
1: ఏదో మూడు అడుగులు ఇచ్చాడని కాదు,
0: నాట్ ది త్రీ ఫుట్ స్టెప్,
1: తననే ఇచ్చాడు.
0: హీ ఆఫర్డ్.

0: I sacrifice my wealth, the wife, the entire kingdom.
1: Madiya dana danya sarvavara samarpita.
0: My wealth, the property, the grain and the kingdom.
1: Atmanam sheshabhutam hi.
0: And the balance, the self.
1: Rakshamam saranagati.
0: I sacrifice, I surrender to you, God.
1: Yemena chesku.
0: You take anything.
1: Nannu nannu teechukuntunnanu.
0: I offer myself.
1: Ye hrudayambu nosagitavo ise naaku.
0: Oh God, the heart that you have given
1: me. Magiri atpiten atpintu amitamurti.
0: I give you the same heart.
1: Meri padar achanaku yemi tettu.
0: What else I am to bring here?
1: Anjanikitintu andukovayya neevu annadu.
0: I offer my salutations kindly accept.
1: Neeku em techedi nenu?
0: What shall I offer you?
1: Edu ganga jalam testam anukuntama? Ganga neeve.
0: Shall I bring the water from the Ganges? You are the Ganges.
1: Neeru chetti puvvulu techi neeku arpitam chestamante aa puvvulu puttinchindi evaru? Neeve.
0: Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the plucking of flowers?
1: Yedaina market lo phalamulu teesukochi arpitam anukunte aa phalamulu ee chetti puttayi?
0: Shall I bring fruits from the market? Where are they from?
1: Anduvalane.
0: So
1: okkati Vedantam nandu పూర్తి అంతరార్థాన్ని ప్రబోధించి వచ్చింది.
0: దేర్ ఇస్ వన్ టీచింగ్ ఇన్ వేదాంత విత్ ఫుల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: వక్రము
0: లీఫ్,
1: పుష్పము
0: ఎ ఫ్లవర్,
1: ఫలము
0: ఎ ఫ్రూట్,
1: తోయము
0: ఆర్ వాటర్.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన.
0: ఇఫ్ ఇట్ వుడ్ బి ట్రూ దట్ యుల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఎ డివోటీ.
1: నీవు ఈ తులసీదళమునకు తూగుదువుగాక.
0: యూ సర్టన్లీ వెయిట్ టు దట్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ దిస్ తులసి లీఫ్.
1: ఈ పత్రము బిళ్ళ పత్ర, మారడి పత్ర, తులసి పత్ర కాదు కాదు.
0: వాట్ ఇస్ దిస్ లీఫ్? ఇస్ ది లీఫ్ ఆఫ్ ఎనీ ప్లాంట్?
1: పత్రము దేహం.
0: బాడీ ఈస్ ది లీఫ్.
1: పుష్పము
0: ఫ్లవర్.
1: ఏ శామంతి పువ్వు, ఏ మల్లె పువ్వు, ఏ బంతి పువ్వు, ఏ ఇంకో పువ్వు మార్కెట్ లో తీసుకొచ్చిన పువ్వులా? కాదు కాదు.
0: ఆర్ ది ఫ్లవర్స్ ఫ్రమ్ ద మార్కెట్, ద రోజ్ ఫ్లవర్, క్రిసాంథెమమ్స్,
1: నా హృదయ పుష్పమే నీకు అర్పితము.
0: ద ఫ్లవర్ ఆఫ్ మై హార్ట్ ఐ ఆఫర్.
1: ఫలము
0: ఆర్ ఫ్రూట్.
1: వేరే ఒకటి బనానా పండు, ఇంకోటి జామ పండు, లేక సాత్కోడి పండు, కమలా పండ్లు, ఇవన్నీ కాదు తనకి ఇవ్వాల్సినటువంటిది.
0: నాట్ ది ఫ్రూట్స్, బనానా ఫ్రూట్స్.
1: మనోఫలము,
0: ద ఫ్రూట్ ఆఫ్ వన్స్ ఓన్ మైండ్.
1: తోయమో
0: ఆ వాటర్.
1: ఏ గ్యాంజెస్ వాటరు, ఏ రివర్ వాటరు, ఏ ట్యాప్ వాటరు, ఏ వెల్ వాటరు అది కాదు. తోయమో ఆనంద భాష్పాలని అర్పితం.
0: ఇట్స్ నాట్ ది వెల్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్. దాట్స్ ద వాటర్.
1: ఇవన్నీ కూడా ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి.
0: దే ఆర్ ఆల్ బోర్న్ అవుట్ బోర్న్ టు దిస్ ట్రీ.
1: ఏ వృక్షంలోన పుట్టినటువంటి కాదు ఇవన్నీ.
0: నాట్ టు ఎనీ ప్లాంట్.
1: దేహమే ఒక వృక్షము.
0: ది హోల్ బాడీ ఇస్ ఎ ట్రీ.
1: దీంట్లో హృదయమే ఒక పుష్పం, పుష్పము.
0: అండ్ ది హార్ట్ ఇస్ ది ఫ్లవర్.
1: మనసే ఒక ఫలము.
0: ది మైండ్ ఇస్ ది ఫ్రూట్.
1: ఆనందమే మనకు జలము.
0: అండ్ ది బ్లిస్ ఇస్ వాటర్. ఇదంతా
1: దేహంలో పుట్టినటువంటివే నీకు అర్పితం.
0: దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ది బాడీ.
1: కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నాను అన్నాడు బలిచక్రవర్తి.
0: సో ఎంపరర్ బలి సెడ్ ఐ ఆఫర్ మై సెల్ఫ్.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఇస్ టు బి గివెన్?
1: ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ మోర్.
1: ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు, పోవచ్చు.
0: ఇఫ్ యూ గివ్ ఎనీ ఆర్టికల్ ఇట్ మే లాస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో.
1: కనుకనే బలి చక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి.
0: దట్స్ ద రీజన్ వై ద రెప్యుటేషన్, ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎంపరర్ బలి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: ఏ సంతతి నుంచి వచ్చినటువంటి వాడు?
0: ఫ్రమ్ విచ్ పార్ట్ హస్ కమ్?
1: కేవలము భగవంతుని యొక్క దర్బారునందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. హిరణ్యాక్షులుగా పుచ్చి పుట్టారు.
0: హిరణ్యకశిపుని
1: యొక్క కుమారుడే ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద సన్న హిరణ్యకశిపు.
1: ఈ ప్రహ్లాదుడు విషయం చాలా వరకు కూడాను పిల్లలకు తెలియాలి.
0: స్టూడెంట్స్ షుడ్ సర్టన్లీ నో అబౌట్ ప్రహ్లాద.
1: క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికే తెలుసు.
0: ప్రహ్లాద స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ప్రహ్లాదుని ఓడించి
0: ప్రహ్లాద వాజ్
1: స్వర్గానంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ ది హోల్ హెవెన్ వాజ్ ఎంజాయిడ్ బై ఇంద్ర.
1: తిరిగి తిరిగి ఇంద్రుని జయించి
0: అండ్ హీ కాంకర్డ్.
1: ప్రహ్లాదుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టు వాజ్ రూలింగ్ దిస్ హెవెన్.
1: ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు.
0: ఇంద్ర lost his kingdom, felt very weak.
1: Purohitunni poi poladu.
0: And he prayed to Purohit.
1: Swami,
0: Swami,
1: tirigi naa rajyam vachi raavadaniki edi kaaranam?
0: How am I to
1: margam bodhinchamannadu.
0: How am I to get back my kingdom? Tell me the path.
1: ఇప్పుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద ఇస్ కండక్టింగ్ ఏ యజ్ఞ బై నేమ్ విశ్వజిత్.
1: ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
2: హీ విల్ ఆఫర్ ఎనీథింగ్ దట్ యు ఆస్క్ ఫర్.
1: ఈ సమయాన్ని చూసుకుని నీ వెళ్ళి అక్కడికి అన్నాడు.
2: వాచ్ దిస్ టైమ్ అండ్ గో దేర్.
1: ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించాడు.
2: ఇంద్ర హెస్ టేకెన్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ.
1: ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళాడు.
2: హీ వెంట్ టు ప్రహ్లాద.
1: అయ్యో బ్రాహ్మణులు వచ్చారని ఆ ప్రహ్లాదు రండి దయచేయండి మీకేం కావాలి అని కోరాడు.
2: ప్రహ్లాద వెల్కమ్ హిమ్ అండ్ ఆస్క్ వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కొనుక్కుని ఆ ఇంద్రుడు కోరాడు, నాకు నీ శీలం కావాలి అన్నాడు.
2: ఇంద్ర ఆస్క్ ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
1: నా క్యారెక్టర్తో నువ్వేం చేయగలవు, దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ప్రాఫిట్ దట్ యుల్ గెట్ యుల్ మేక్ విత్ మై క్యారెక్టర్?
1: అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు నేను అడిగాను.
2: డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ మీ టు ఆస్క్.
1: ఆ క్యారెక్టర్తో నాకు అవసరమో కాదో నీకు చెప్పనక్కర్లేదు.
2: వెదర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్,
1: యాజ్యం లోపల అడిగిన వారికంత దానం ఇవ్వటమే నీ కర్తవ్యం.
2: యువర్ డ్యూటీ ఇస్ టు ఆఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ ఆస్క్ ఫర్.
1: కనుక నేను అడిగాను, ఇచ్చేస్తావా ఇవ్వవా?
2: ఐ ఆస్క్ ఆర్ యు ప్రిపేర్ టు గివ్ ఆర్ నాట్.
1: ఇచ్చానని దారబోసాడు.
2: హి సెడ్ హి సాక్రిఫైస్ హిస్ క్యారెక్టర్.
1: ఒక 5 నిమిషాల లోపలనే
2: విత్ ఇన్ 5 మినిట్స్
1: ఈ ప్రహ్లాదు ఒక జ్యోతి బయలుదేరిపోయింది.
2: అవుట్ ఆఫ్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ఎ బ్రిలియంట్ లైట్.
1: ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద సో దట్ లైట్.
1: ఎవరు నీవు నా నుంచి వచ్చావు?
2: హు ఆర్ యూ హు హస్ కమ్ అవుట్ ఆఫ్ మీ?
1: ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి
2: అండ్ దిస్ లైట్ డిడ్
1: ప్రహ్లాద
2: ప్రహ్లాద
1: నేను నీ యొక్క క్యారెక్టర్.
2: ఐ ఆమ్ యువర్ క్యారెక్టర్.
1: ఇంతకాలం నీలో నేను ఉండినాను.
2: సో లాంగ్ ఐ మీ విత్ యూ.
1: నీ కీర్తి ప్రతిష్టంతా కూడా నువ్వు అభివృద్ధి గావించాను.
2: ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్
1: రెప్యుటేషన్. ఈనాడు నన్ను మరొకరికి దారబోస్తున్నావు.
2: నౌ యు ఆర్ ఆఫరింగ్ మీ టు సమ్వన్ ఎల్స్.
1: నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
2: దేర్ ఫోర్ ఐఎమ్ లీవింగ్ యూ.
1: ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రులతో బయలుదేరినో మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేరాడు. అనగా గొప్ప తేజవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లెఫ్ట్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ద నెక్స్ట్ బ్రిలియంట్ ఫార్మ్ ఎ రేడియంట్ ఫార్మ్.
1: చూచాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద వాచ్డ్.
1: ఎవరు మీరు రాజా?
2: హి సెడ్ ఓ కింగ్ హూ ఆర్
1: యు? ఎవరు చక్రవర్తిగా ఉంటున్నారే.
2: యు సీమ్ టు బి ఎన్ ఎంపరర్.
1: ప్రహ్లాద నేను నీ కీర్తిని అన్నాడు.
2: ఇస్ ఐఎమ్ యువర్ రెప్యుటేషన్.
1: క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ సేవ చేసుకుంటూ ఉన్నాను.
2: సో లాంగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ యూ ఐ కెన్ రిమైన్ విత్ యూ నేమ్ అండ్ ఫేమ్. వెన్ వన్
1: క్యారెక్టర్ పోయింది కనుక నేను కీర్తిని అతనితో పాటే వెళ్ళిపోతున్నాను.
2: సిన్స్ క్యారెక్టర్ లెఫ్ట్ యూ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్.
1: తర్వాత కొంతసేపు నిలిచాడు.
2: హి స్టూడ్ స్టిల్ ఫర్ సమ్ టైమ్.
1: మరి కొంతసేపటికి ఒక సుందరమైనటువంటి ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరి వచ్చింది.
2: లేటర్ ఏ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ ఉమెన్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
1: చేతులు ముట్టుకాడు చేర్చాడు. తల్లి మీరెవరు?
2: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ హీ ప్రేడ్ టు హర్. మదర్ హూ ఆర్ యూ?
1: ప్రహ్లాద.
2: ప్రహ్లాద
1: క్యారెక్టర్ కీర్తి పోయింది. ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మిని. రాజ్యలక్ష్మిని
2: క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్ హ్యావ్ లెఫ్ట్ యూ. ఐఎమ్ ది కింగ్డమ్.
1: కనుకనే నేను రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
2: దేర్ ఫోర్ ఐఎమ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్. దేర్ ఫోర్ ఐఎమ్ ఆల్సో లీవింగ్.
1: సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు.
2: అండ్ ఇంద్ర ఈజీలీ కుడ్ పిక్ అప్ దిస్ వెల్త్ ఆఫ్
1: ప్రహ్లాదుడు రాజ్యభ్రష్టుడైపోయాడు.
2: దెన్ ఓన్లీ ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: చూశారు, ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి రాజ్యలక్ష్మి సంపద సర్వము అక్కడే ఉంటుండాలి.
2: Therefore, wherever there is character, there is reputation and kingdom.
1: సదైశ్వర్య సంపన్నుడు అన్నారు.
2: So God has got all this.
1: ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము ఈ 6 కూడాను ఒక్క దైవత్వంతో కూడినటువంటివి.
2: Therefore, God has all the attributes, the wealth, the righteousness, the name and fame, the prosperity and the wisdom.
1: ఎప్పుడు ఈ క్యారెక్టర్ పోతుందో ఈ 6 కూడాను అంతర్ధానమైపోతాయి.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లీవ్స్ యూ ద రెస్ట్ ఆల్సో.
1: ఏమిటి మన ఐశ్వర్యము?
2: వాట్ ఈస్ మై వెల్త్?
1: జ్ఞానైశ్వర్యము.
2: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్
1: ఐశ్వర్యము. సత్యైశ్వర్యము.
2: ద వెల్త్ ఆఫ్
1: ధర్మైశ్వర్యము.
2: వెల్త్ ఆఫ్ రైచస్నెస్.
1: ఐశ్వర్యం అంతా ఈ విధంగా ఉంటాయి.
2: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు.
2: దేర్ఫోర్ ప్రహ్లాద ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్.
1: ఆ విధంగా ఇంద్రుడు తక్షణమే అప్పుడు ప్రహ్లాదుడు వివాహం ఆడాడు.
2: It was only at that time Prahlada married.
1: Appude aa Prahladunaku ee Virochanudane kumarudu puttadu.
2: Then he had a son by name Virochana.
1: Ee vidhanga teesukunte aadhyatmika antarathamlo enta goppa untundado ee yokka character tattvanni చక్కగా విచారం చేసుకోవాలి.
2: ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ద క్యారెక్టర్ హ్యాస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ఈ ఒక్క క్యారెక్టర్ దైవమునకు తప్ప ఎవరికి మనం దారపోయకూడదు.
2: This character must be offered to God and none else.
1: Endukante daivamu nishwartha swaroopudu.
2: Because God is selfless.
1: Ee paramaatmudu ye vidhamainatvanti yokka karya nimittamu aashinchetunte vaadu kaadu.
2: God does not expect anything in return.
1: Swarthamu saprayojanamu lenatunte vaadu daivam okkade kaani inga jagatlo andarki swarthamu saprayojanam undi.
2: God is the only one who is selfless, whereas in this world everyone has got
1: selfishness.
2: Mother loves because of body relationship, blood
1: relationship.
2: Father loves because of body connection,
1: relationship.
2: But God has no such relationship.
1: Heart to heart, love to love.
2: It is only connection heart to heart, love to love.
1: Yetti swarthanni kudanu aashinchetunte vaadu kaadu.
2: Yes, no trace of selfishness whatsoever.
1: Atti daivaniki maatrame arpitam kavali.
2: So we have to offer ourselves to such God.
1: Itti satyanityamainatvanti yokka prabodhanu aanadu balichakravarti chaadutu poyadu.
2: Therefore emperor Bali propagated these eternal true principles.
1: Matru devo bhava, pitru devo bhava, acharya devo bhava, aditi devo bhava ani enta varaku chepparu. తల్లి తండ్రి గురువు.
2: టు వాట్ ఎక్స్టెండ్ దే సెడ్ మదర్ ఈస్ గాడ్, ఫాదర్ ఈస్ గాడ్, టీచర్ ఈస్ గాడ్.
1: కైక తనకు ప్రియమైనటువంటి ఒక రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి తనకు పట్టాభిషేకం కట్టాలని చెప్పినని దురుద్దేశంతో పల ఇంత రామచంద్రునికి బాధ కలిగించింది. కనుకని నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు.
2: భరత సెడ్ మై మదర్ కైక is responsible for Rama being sent into the exile and with a bad desire to make me the king, and she has put Rama to suffering.
1: Gavinchinatvanti talli talliya kaadu.
2: Can she be a mother who betrayed God? No.
1: Talli ainappudikini oka daiva visham lopala taanu viruddhamaina marganiki vaste talli leena chelinchavachchu.
2: If anyone comes in the way between you and God, you can give up your mother.
1: Inka tandri,
2: then father.
1: Hiranyakaspudu,
2: ఫాదర్ హిరణ్య
1: నిరంతరం కూడా ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ స్మరిస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి అనేక రకములుగా నారాయణ నామానికి స్మరించకూడదని విరుద్ధంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
2: ఫాదర్ హిరణ్యకశిపు వాంటెడ్ ప్రహ్లాద నాట్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ బికాస్ ప్రహ్లాద వాజ్ రిపీటింగ్.
1: తండ్రినైనా నేను వదులుతాను కానీ నారాయణ నేను వదలను అన్నాడు.
2: ప్రహ్లాద సెడ్ ఐల్ బి అవే ఫ్రమ్ మై ఫాదర్ బట్ ఐల్ నెవర్ గివ్ అప్ గాడ్స్ నేమ్.
1: కనుకనే పితృ అనేటువంటి వాడిని కూడా త్యజించేసేసి దైవాన్ని స్మరించాడు ప్రహ్లాదుడు.
2: సో వన్ కెన్ లీవ్ ఫాదర్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇంకా గురువు
2: దెన్ ప్రిసెప్టర్
1: అది బలిచక్రవర్తి.
2: That is Bali Chakravarti.
1: దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువు అయినా సరే నేను త్యజిస్తానన్నాడు.
2: ఐఎమ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును.
2: వన్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: తులసిదాసు కాలంలో ఉన్నటువంటి భక్త మీరా.
2: మీరా కంటెంపరీ, కంటెంపరీ ఆఫ్ తులసిదాస్.
1: ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటిది.
2: అండ్ దట్ వాజ్ రిలేషన్షిప్ ఎట్ దట్ దోస్ టైమ్స్.
1: ఒకనాడు మహారాణా నువ్వు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది.
2: Rana has driven her out of this palace.
1: Patiye daivamu.
2: The husband is God.
1: Patiye na gati.
2: And he is my destiny.
1: Alanti paristhiti lopala patini ee reethiga nenu vadaltam.
2: How can I leave him?
1: Idi sandeham vachindi.
2: She doubted.
1: Dwarakaku poyek munduga idi ee vidhanga pariharam kavali.
2: Before reaching Dwaraka, how to solve this problem?
1: Rajabatuldo okkarni pampinchindi Tulasidas dagariki.
2: She sent a
1: message.
2: At that time, Tulsidas was on the mountain top of Chitrakuta. She sent a message.
1: Swami.
2: Swami.
1: నేను ఈ పరిస్థితిలో ఏమి చేయటం మంచిది?
2: In the present circumstances, what should I do?
1: భర్తను త్యజించడమా లేక దైవాన్ని త్యజించడమా?
2: Is it leave my husband or leave God?
1: అప్పుడు ఆయన చెప్పి పంపించాడు.
2: Then Tulsidas sent a message.
1: ఇలాంటి భక్తలు ఎన్ని జన్మములో ఎన్ని జన్మములో ఎన్ని జన్మముల నుంచినో భక్తలు వస్తున్నారు, భార్యలు వస్తున్నారు, పోతున్నారు.
2: You might have had number of husbands in the past lives, one after the other.
1: Many lives. కాని గాడ్ ఎన్ని జన్మములైనా ఒక్కడే.
2: బట్ గాడ్ ఈస్ వన్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ మెనీ లైవ్స్ యూ హ్యావ్ హ్యాడ్.
1: కనుక నీవు భర్తనైనా త్యజించు కానీ దైవాన్ని మాత్రం త్యజించవద్దు.
2: యు సాక్రిఫైస్, బీ రెడీ టు సాక్రిఫైస్ యువర్ హస్బెండ్.
1: ఆ వార్తను వినింది.
2: She heard that message.

0: దట్ దిస్ మైండ్
1: ఏ ప్రయాణకు పోదామని, ఆ ప్రయాణకు ఏ టికెట్ బుక్ చేసుకోవాలని ఏమి పెట్టుకోలేదు. గంగా జమునా తీర్ చల్లో రేమున్,
0: షీ హాస్ నాట్ గాన్ టు
1: లీలా పింగళ. రెండింటి యొక్క స్థానమే భూమధ్య స్థానం. ఈ భూమధ్య స్థానమే యమునా తీర్.
0: ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ ఇడా అండ్ పింగళ ఈస్ ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ ది టూ సేక్రెడ్ రివర్స్.
1: నిర్మల పాని,
0: ద ప్యూర్ వాటర్స్ ఆఫ్ ది సేక్రెడ్ రివర్.

0: హే మన్ చెల్లురే మన్ గంగా జమునా తీర్
1: ఓ మన్
0: గంగా జమున ఈ రెండింటికి తీరం అదే ప్రయాగ.
1: ద ప్రయాగ ఇస్ ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ గంగా జమున. ఓ మై గాడ్,
0: ఇది రేచకము, ఇది పూరకము, ఇది కుంభకము. రేచక పూరక కుంభం యొక్క స్థానమే ప్రయాగ స్థానము.
1: ద ప్లేస్ ఆఫ్ ప్రయాగ ఇస్ ద ప్లేస్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద బ్రెత్ దేర్.
0: అలాంటి రీతిగా త్యాగం చేసింది మీర.
1: దాట్ ఇస్ ద సాక్రిఫైస్ ఆఫ్ మీర.
0: కనుకనే దైవానికి విరుద్ధమైనటువంటి మార్గములు ఎవరు చెప్పినప్పటికీ ఏమాత్రం మనం వదలకూడదు.
1: Anyone may say anything, but never give up God.
0: ఆకాశం నెత్తిపైన కూలినప్పటికీ సరే ఏమైనా కానీ దైవం నేను వదలను.
1: The whole firmament, the sky may fall on your head, but never give up God.
0: అగ్నిని చేతిలో పట్టుకుని మండుతున్నప్పటికీ సరే దైవాన్ని నీవు వదలకూడదు.
1: Doesn't matter even if there is fire on hand, burning all around.
0: దీవి భూమి భూమి దీవి కూడా మారినప్పటికీ దైవాన్ని మార్చకూడదు.
1: Earth may be transmuted into the sky and the sky into earth, but never give up.
0: ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడాను దైవం యొక్క విశ్వాసాన్ని మాత్రము నిరంతరము గట్టిగా ఉంటుండాలి.
1: Under any circumstances, hold on to God with strong faith.
0: ఆ విశ్వాసమే నిజమైనటువంటి రక్ష.
1: That faith will protect you.
0: యుద్ధానికి పోతున్నాడు కుమారుడు.
1: The son is going for war.
0: నమస్కారం చేశాడు సుభద్రకు.
1: And he did namaskar to Subhadra.
0: కాని ఆమె ఏమి ఇస్తుంది? ఆ సమయంలో అర్జునుడు సంసప్తకులపై యుద్ధానికి పోయాడు.
1: At the time Arjuna was not present there, he was in the battlefield.
0: అర్జునుడికి హెల్ప్ గా ఉంటుండాలని నకుల సహదేవుడు వెళ్ళారు.
1: నకుల సహదేవ ఫాలోడ్ అర్జున.
0: భీముడు అన్నింటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు.
1: భీమా వాజ్ సేఫ్ గార్డింగ్ ది ఎంటైర్ కింగ్డమ్.
0: ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో.
1: ధర్మజ వాజ్ ఆల్ అలోన్ ఎట్ హోమ్.
0: వచ్చాడు కుమారుడు.
1: ద సన్ కేమ్.
0: తదనాలను పర్మిషన్ ఇమ్మని కోరాడు.
1: హీ వాంట్ ది సన్ వాంటెడ్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫాదర్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు.

0: చెప్పలేము. మీ మామయు తండ్రి లేరిచట మానుము నీ తలపింక పుత్రక. అభిమన్యుని ఆ విధంగా చెప్పాడు, నాయన నీ భార్య గర్భవతి.
1: Your wife is in the family way.
0: నీ మామ అయినటువంటి కృష్ణుడు దగ్గర లేడు.
1: Your uncle Krishna is not.
0: నీ తండ్రి అయినటువంటి యొక్క అర్జునుడు దగ్గర లేడు.
1: Nor your father Arjuna.
0: కాలం ఎటుందో చెప్పలేము.
1: We cannot decide future.
0: కనుక నీ తలంపు మానుకోమని చెప్పాడు.
1: Drop this proposal, he said.
0: కోపం వచ్చింది అభిమన్యునికి.
1: Abhimanyu was very furious.
0: వేరే ఒక కుంభజాతి కుర వీరులపై మృగరాజు పోలే వేనురుకుతు చండకండ నికర ఉన్నతి వారల నట్టే నల్ది పలుపుచు గెల్చిరమ్ము సుత భద్రము నీక గుణంచు పల్కక. ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిదంగా పాడియా పాడియా పాడియా. పెదనాన్న ఇది నీకు ధర్మమా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు సే లైక్ దిస్?
0: చస్తే చస్తావు, శత్రులపై నీవు సింహం వలె పోయి వానంతా చించి చెండాడి విజయాన్ని చేకుని రామని నాకు చెప్పవలసినటువంటి పెద్ద తండ్రి. పోకు పోకుమని తీవ్రత నా అజ్ఞని డెంగ పాడియా.
1: Instead of blessing me to go to the warfare like a lion so that I could jump on the field their enemies and kill them into pieces, why do you say don't?
0: Aanati vidyarthuni yokka dheerathamu veerathamu anta parakramamu kutumbam yokka gauravani kosam paatu padutu vacharu.
1: In those days that people struggle hard for the valor and the courage and the prestige.
0: Prahladun kudunu ante
1: the same thing with Prahlada.
0: Intati goppa tyaganiki punukunnatundi vyaktulu aanati vyaktulu.
1: They were men of sacrifice in those times.
0: Inka talli degariki vachadu kaalaku namaskarinchadu
1: and then he paid his respects to mother.
0: Inka ami che em chestundi?
1: What else can she do?
0: Sirasu paina cheyi unchindi.
1: She laid her hand on his head.
0: Taraka kya suram dordarpa madachu vela gauri tanayuna kidda veeraraccha. శంబరాసుర వీర జంపగాచను వేళ భార్గవ సుతకిడ్డ భవ్యరక్ష. మాతృదాసిత్వంబు మాన్పనరుగువేణ వినత పుత్రున కిడ్డ విమల రక్ష. అట్టి శ్రీరక్ష ఘనరక్ష యంగరక్ష రక్షలందును దివ్యమావు శ్రీరామరక్ష తోడు నీ

0: ఇన్ని రచ్చలిచ్చి పంపించింది తల్లి.
1: షీ బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ సెంట్ హిమ్ టు వార్.
0: కనుకనే ఎన్ని రచ్చలిచ్చినప్పటికీ దైవరచ్ఛ ఒకటి లేకపోతే అన్ని రచ్చలు కూడా నిరుపయోగమే.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: ఎన్ని బలము నుండి కూడాను దైవ బలము లేకపోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ ఆర్ అన్పారలెల్డ్ ఇన్ రామాయణ.
0: ఇంకా భారతం లోపల
1: ఇన్ భారత
0: భీముడుకున్నంత బలం మరొకరికి లేదు.
1: భీమా ఇస్ మైటీ, నో వన్ ఇస్ దట్ మచ్ గ్రేట్ ఇస్ దట్.
0: ఇంకా బైబిల్ లోపల కూడా హెర్క్యులెస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికీ లేదు.
1: హెర్క్యులెస్ ఇస్ సో పవర్ఫుల్ ఫిజికలీ,
0: అంత బలమైనటువంటి వాడు,
1: దర్ సో స్ట్రాంగ్.
0: కానీ వాళ్ల బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము?
1: వెన్ యూ కన్సిడర్ దర్ ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: ఒక్క క్షణంలో భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా.
1: జస్ట్ ఎర్త్ క్వేక్ వి మేక్ ది హోల్,
0: ఒక్క క్షణం లోపల కుంభవర్షాన్ని కురిపించి జగత్తంతా నీటిమయం గావిస్తున్నాడు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దేర్ విల్ బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హోల్ థింగ్ విల్ బి
0: మూవ్డ్. ఒక్క సూర్యుడు జగస్త లోకానికి కూడాను వెలుతురు సంపాదిస్తే అందిస్తున్నాడు.
1: ఓన్లీ వన్ సన్ స్ప్రెడ్స్ ది సన్ లైట్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము?
1: What is the strength in the divinity?
0: Bhuja balambu.
1: The physical strength.
0: Manchi buddhi balambunna.
1: And the intellectual strength.
0: Daiva balamu leka dasudagunu.
1: Without the strength of God, one becomes a slave.
0: Karnudantati vaadu.
1: Such a mighty Karna.
0: Kadapatike emayye.
1: What happened to him ultimately?
0: Karnudantati vaadu.
1: Such a Karna.
0: Kadapatike emayye.
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: వినుడు
0: భారతీయ వీరసుతుడా,
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: కనుక మన భుజబలము, బుద్ధిబలము, దేహబలము, ధనబలము, విజయబలము, జనబలము, ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము. దైవ బలము, ధర్మ బలము.
1: Therefore, it's not the physical strength, nor the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the Lord.
0: ఏ సాధనలు చేసినా చేయకపోయినప్పటికీ,
1: you may follow any spiritual pursuit or not.
0: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
1: The feeling that I am Brahman.
0: ఈ భావాన్ని నీవు నిరంతరము స్మరించుకుంటూ పో.
1: Entertain this thought continuously.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. నీవే బ్రహ్మ అయిపోతావు.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: నీవు లేనిపోని సంబంధాలు పెట్టుకోకు.
1: Don't have unnecessary relationships.
0: నేను నీవు ఒక్కటే, అదే దైవత్వం.
1: I and you are one, that is divinity.
0: ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి.
1: We should struggle hard to attain that.
0: ఎన్ని భజన చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానం చేసినా, ఎంత జపములు చేసినా, ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవ్యం చేసినా, ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే.
1: All the meditation, the penance and sacred rituals that we undertake only give us satisfaction.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది.
1: The mind is always of wavering nature.
0: కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు.
1: It's not for mental satisfaction we should do.
0: Conscience, ఆత్మతృప్తికి మీరు పరిపించాలి.
1: One should satisfy one's own conscience.
0: కనుకనే ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి.
1: Therefore we should satisfy our conscience.
0: చిత్తము,
1: దట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దట్ కాన్షియన్స్ ఈస్ అవేర్నెస్.
0: అలాంటి పవిత్రమైన జ్ఞాన తత్వాన్ని మనం పొందాలి.
1: వి షుడ్ అక్వైర్ దట్ సీక్రెట్ విజ్డమ్.
0: సత్ చిత్ ఆనందం.
1: సత్ చిత్ ఆనందం.
0: సత్ బీయింగ్.
1: సత్ ఇస్ బీయింగ్.
0: చిత్ ఇస్ అవేర్నెస్.
1: చిత్ ఇస్ అవేర్నెస్.
0: రెండింటి యొక్క ఏకత్వం ఆనందం.
1: కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ బ్లిస్, ఆనంద.
0: కనుక దానిని మనం నిరంతరం స్మరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ థింక్ ఆఫ్ దట్ డివినిటీ.
0: దానిని నిరంతరం మనం భజిస్తూ రావాలి.
1: వి షుడ్ ఆల్వేస్ చాంట్ ఇట్స్ గ్లోరీ.
0: భజన వినా సుఖ శాంతి నై.

0: విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలుగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వీ సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్ దట్ ఈస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ వీ ఫైండ్ ద థ్రెడ్ దట్ పాసెస్ త్రూ ద ప్రెషస్ జెమ్స్ మేకింగ్ ఏ చైన్, వీ ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ పర్వేడింగ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ దట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: మమైవాంసు జీవలోకే జీవభూత సనాతన, అందరూ నా అంశమే అని భగవద్గీత జగత్తునకు చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హ్యాస్ సెట్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్ బై డిక్లేరింగ్ దట్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించక, ఈ విషయాన్ని విశ్వసించక అనేక మంది సాధకులు కూడాను అనేక బాధలతో, అనేక దుఃఖములతో, అనేక విచారములతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై దిస్ పేరెంట్స్. దే డోంట్ రిపోజ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్. దే డోంట్ సీమ్ టు బిలీవ్ ఇట్ అండ్ దేర్ఫోర్ దే సఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ అండ్ వరీస్.
0: నిజముగా మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి వారికి బాధలెక్కడ?
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ వీ కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్, ఏన్షియంట్, ఎటర్నల్, ఇమోర్టల్, వేర్ డస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్ కమ్ ఇన్?
0: భగవంతునికి దుఃఖము లేదే?
1: దెర్ ఇస్ నో సాడ్నెస్ ఇన్ గాడ్.
0: భగవంతునికి విచారం లేదే?
1: గాడ్ నెవర్ వరీస్.
0: అలాంటి సమయంలో ఆ అంశమే నీ ఎందున్నప్పుడు నీకెందుకు ఈ దుఃఖం, నీకెందుకు ఈ విచారం?
1: దెన్ ఇఫ్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్, వేర్ ఇస్ ద ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ వరీ ఆర్ సాడ్నెస్?
0: కనుక భగవత్ అంశమే నీ ఎందే ఉండినా నీవు దుఃఖించడానికి వీలు లేదు.
1: దేర్ఫోర్ ఇఫ్ దేర్ ఇస్ డివైన్ స్పార్క్ విత్ ఇన్ యూ, దేర్ షుడ్ బి ఎనీ సాడ్నెస్?
0: సర్వజీవుని యందు ఈ యొక్క అంశం ఉన్నది.
1: Yes, in all of the creatures there lies the spark of the divine.
0: కాని సత్యాన్ని గుర్తించక, అసత్యమైనటువంటి ప్రకృతిని విశ్వసించి, దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము, బాధ, కష్టము అని విచారం చేస్తున్నారు.
1: This truth is not realized. We follow by the untruth of the world that is fleeting and ephemeral, and we come down to the level of animality or bestial temperament. Therefore we suffer and cry.
0: ఈ పశుత్వము లేక చంచలత్వము తన హృదయమును ఆవరించినది, కానీ నిజంగా భగవత్ యొక్క అంశము అతని హృదయములో ఆవరించలేదు.
1: In fact, his heart is full of this animality, bestial temperament and wavering nature, not the divinity truly speaking.
0: ఇంక భగవద్గీతను చదివి ప్రయోజనం ఏమిటి?
1: Then what's the fun of going through Bhagavad Gita?
0: భగవద్ విషయాన్ని విశ్వసించలేనటువంటి మానవుడు, దాని ఆచరణలో పెట్టలేనటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనమేమిటి?
1: ద వన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ భగవద్గీత, ద వన్ హూ కెనాట్ ప్రాక్టీస్ ఇన్ ద డైలీ లైఫ్, వాట్ ద ఫన్ ఆఫ్ రీడింగ్ సో మెనీ సీక్రెట్ టెక్స్ట్?
0: ఒకనొక సమయంలో అర్జునుడు కూడాను ఇదే విధాన్ని ప్రార్థించాడు.
1: ఎట్ వన్ టైమ్ అర్జున ఆల్సో ప్రేడ్ లైక్ దిస్.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: నిన్ను నిరంతరము స్మరిస్తున్నాను కదా.
1: I think of you continuously, Lord.
0: నాకు ఎందుకు ఈ సమస్యలంత?
1: Why should I face this problem?
0: ఈ యుద్ధం అనేటువంటిది నాకు ఎందుకు?
1: Why this battle?
0: ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకెందుకు?
1: Why family problems and anxieties?
0: నాకెందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
1: Why do you give me all these difficulties?
0: అప్పుడు కృష్ణుడు నవ్వి,
1: Krishna smiled.
0: Arjuna,
1: Arjuna,
0: నిజముగా నీవు నీ రథం పైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
1: Yes, it is true that you made me sit on your chariot.
0: కానీ బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
1: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
0: బయటది యంత్రము, లోపలది మంత్రము.
1: The external is yantra, machine. The inner one is mantra.
0: నేను మంత్ర స్వరూపుణ్ణి కానీ యంత్ర స్వరూపుణ్ణి కాదు.
1: I am the very personification of mantra, the sacred, but not machine yantra. You think of me constantly.
0: Mam anuruchyata anusmaranacha anaga nee smarana chestunnavu kaani anusmarana cheyatam ledu.
1: You do smarana, the chanting repetition, but not anusmarana.
0: Ee smaranaku oka kaalamu, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
1: స్మరణ, చాంటింగ్ హ్యాస్ గాట్ సర్టన్ టైమ్ బౌండ్ అండ్ ఇట్స్ ఆల్సో ఏ ప్లేస్ అండ్ ఏ వే ఆఫ్ డిసిప్లిన్.
0: అనుస్మరణకు సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరిచింతనం.
1: అనుస్మరణ, కాన్స్టెంట్ థింక్ ఆఫ్ ద లార్డ్, ఈస్ బియాండ్ టైమ్ స్పేస్ అండ్ పొజిషన్ ఆర్ ఎనీ కన్సిడరేషన్.
0: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
1: When you follow this path of anusmarana, constant thought of the divine, you can experience this divinity.
0: ఈ ప్రాకృతమైన బాధలు నేమిను అంటరాదు.
1: This worldly suffering will be nowhere anywhere around you.
0: మాం అనుస్మరజ్యచ.
1: Yes, you indulge in constant
0: thought. యుద్ధమునందు కూడాను నన్నే నీవు స్మరించు.
1: You think of me even in the battlefield.
0: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
1: When you think of me so, you never suffer.
0: Swami.
1: Swami.
0: Nenu samanya kutumbudiku.
1: I am an ordinary householder.
0: Aasti paastulato, rajya vaanchato, nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo, anusmaranam nirantaramu ee vidhanga smarinchadaniki veelavutundi.
1: Arjuna says, Swami, I am just an ordinary being. I have wife and children, family problems, and the responsibility of ruling the kingdom. Well, how can I constantly think of you?
0: ఇవి నీ కర్తవ్యములు కాని నీవు దీన్ని వదలనక్కర్లేదు.
1: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
0: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
1: యూ హావ్ టు నెసెసర్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నో డౌట్.
0: అతను ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
1: You have to necessarily discharge the responsibility given to you by God.
0: ఇవి చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
1: As you do, take it as the gift of God.
0: ఈ విధంగా నీవు సరైనటువంటి ఒక చింతన చేసినప్పుడే దివ్యత్వమైన దాన్ని గుర్తించి ఈ బాధను నీకు ఏమాత్రము అంటావు అన్నాడు.
1: If you do these things properly, thinking of the divine, you will never be put to any kind of difficulties.
0: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి.
1: హియర్ దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: ఒకటి ప్రాకృతమైనటువంటిది,
1: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
0: అపేక్షతో చేసేటువంటివి,
1: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
0: రెండవది నిరపేక్ష,
1: విచ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్స్ దేర్ బై.
0: అనగా నిరపేక్ష అనగా డిజర్ట్స్ ని తీసుకోకుండా పోవటం కాదు.
1: Nirapeksha does not mean that you don't anticipate any results.
0: దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు.
1: This we can also say ఉపేక్ష.
0: ఉపేక్ష తారకము, అపేక్ష మారకము.
1: ఉపేక్ష ఈజ్ తారకము, అపేక్ష ఇస్ మారకము.
0: మారక తారకములంటే రెండు మార్గంలో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man is traveling in these two paths. One is taraka, other is maraka.
0: Marakam anaga emiti?
1: What's meant by marakam?
0: Oka college lo oka principal udyogam chestunnadu.
1: There in a college we have a principal doing his job.
0: Aa college lo unnatundi sarva samanu kudanu aa principal yokka adhinamlo untunnavi.
1: All the belongings of the college are under the control of the principal.
0: Anni samanlu kudanu atane paina adhikaram untundadi.
1: He has got every right on all the belongings, furniture of the college.
0: Furniture kaadu, aneka equipments kudanu, machineries kuda untunnayi.
1: Not merely furniture, the equipment and the machines.
0: ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమందే ఉంటున్నవి.
1: All these valuables of the college campus are under the control of the principal.
0: కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే,
1: yet when he is transferred,
0: ఇన్ని సామాన్లు, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు.
1: He will never bother, he would never cry how to part with all the belongings, the equipment and valuables. None of them belong to me.
0: ఇదంతా ప్రభుత్వందే.
1: They all belong to government.
0: కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు.
1: I was given a responsibility.
0: నేను ఒక ప్రిన్సిపల్.
1: I am the principal.
0: కానీ దీన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం.
1: In my responsibility lies in keeping them in safe custody.
0: ఏ పదార్థం కూడాను నష్టం కలుక్కోకుండా,
1: I should see nothing is
0: ఇతర అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం.
1: I should keep them all in safe custody so that they are not stolen or damaged.
0: అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు.
1: సో సేయింగ్ హీ లీవ్ దెమ్ ఆల్ అండ్ సే గుడ్ బై, కీప్ హ్యావింగ్ ద టవల్ ఆన్ ద షోల్డర్.
0: ఏమీ వరీ చేయడు.
1: హీ వరీస్ నో మోర్.
0: ఎట్టి బాధలు పడడు.
1: హీ విల్ నాట్ సఫర్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఇది ఏది నాది కాదు.
1: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ.
0: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది.
1: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
0: కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పట్టడంలో ఏమాత్రం అర్థం లేదు.
1: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్, ఇట్ ఈస్ మీనింగ్ లెస్
0: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
1: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
0: అదే ప్రిన్సిపల్,
1: ద సేమ్ ప్రిన్సిపల్,
0: ఆ గ్రామం నందే ఉండి,
1: staying in his village,
0: oka rent house lo jeevisthu vachadu,
1: has been staying there in a rented building.
0: Transfer ayyetappudiki maroka gramaniki,
1: on transfer he goes to another village.
0: Aa intilo unnatvanti sarva samagrulu pack chesi lorry lo vestadu.
1: He packs all his belongings and boards them in a lorry.
0: Kevalam samanule kaadu,
1: not merely the
0: paata cheppulu paata parakalu kudanu pack chesi lorry lo vestadu.
1: He not only the valuables but also the broomstick and rotten useless sandal slippers also.
0: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
1: బికాస్ దే బిలాంగ్ టు మీ, మై.
0: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి, పరకలు, చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
1: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ దట్ మేక్స్ హిమ్, దట్ ప్రాంప్ట్స్ హిమ్ టు కలెక్ట్ ది యూస్లెస్ శాండల్స్ అండ్ ద బ్రూమ్ స్టిక్ యాజ్ వెల్.
0: ఇక్కడ ఏది తారకము, ఏది మారకం?
1: హియర్ వాట్ ఈస్ తారకము, వాట్ ఈస్ మారకము?
0: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
1: మారకము ఇస్ ద పాత్ వేర్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
1: తారకము మీన్స్ లీవింగ్ ద కాలేజ్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ దేర్ బాయ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లేపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
1: విత్ దీస్ స్పిరిచువల్ పర్సూట్స్ man should spend his daily routine life.
0: Edi manaku shastram kaadu.
1: Nothing is permanent.
0: Evaru shastram kaadu.
1: None are permanent.
0: Unnanta varaku mana kutumbani manam sakkaga gauravanga kaapaadukovali.
1: So long we are alive, we should uphold the good name.
0: Mana kartavyanni nirvartinchali.
1: But discharge your duty.
0: Aithe
1: but
0: ee abhimanam anetundi danni manasulo pettukoni,
1: with this attachment in our mind,
0: vicharam chestu unte enta kaalam vicharam cheyagalavu?
1: If we go on worrying, how long can you worry?
0: Enta kaalam deenni vadalakunda undagalavu?
1: How long can you live without giving them up?
0: Ivanni kevalamu oka maya prabhavamule.
1: These are all the effects of illusion.
0: Kanuka manamu tarakamu aneetvanti oka tattvanni manam chakkaga gurtinchali.
1: So we have to clearly understand the principle of tarakamu.
0: Unnanta varaku annintini anubhavinchu.
1: To the extent possible, yes, experience them.
0: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
0: తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: కానీ
1: బట్
0: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: ఇన్స్టాల్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ దట్ నన్ ఆఫ్ దీస్ యాక్చువల్లీ బిలాంగ్ టు యు.
0: ఇదంతా కూడా భగవంతు యొక్క నిర్ణయము.
1: దిస్ ఇస్ ఆల్ గాడ్స్ విల్.
0: భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదము.
1: దిస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
1: ది గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ should be experienced in the proper way.
0: Adhe vidhamgane
1: ee
0: jagattuno manam undi,
1: we live in this world.
0: Ee okka prakrutamaina jagattunu manam anubhavistu,
1: we experience this mundane world.
0: Kaani deenini painanu abhimanam adhikanga pettukonaka,
1: we should not have too much of attachment on any.
0: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: అండ్ విల్ హ్యావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది.
1: దెన్ విల్ హ్యావ్ ద ట్రూ పీస్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద వర్డ్.
0: కానీ అట్టి శాంతికి విరుద్ధమైనటువంటి మార్గములు మనం అనుభవిస్తూ పోవటం చేత,
1: బికాస్ వీ గో అగేన్స్ట్ ది పాత్ ఆఫ్ పీస్,
0: దానివల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం.
1: సో వీ నెసెసర్లీ ఫేస్ సో
0: అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం.
1: అండ్ వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ రెస్ట్లెస్నెస్.
0: మనము ప్రపంచంలో ఉన్నాము.
1: We are in this world.
0: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
1: We cannot be away from this world.
0: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడాను ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసింది.
1: So long we are in this world, we should have relevant appropriate experiences.
0: అనుభవిస్తూ ఈ ప్రపంచము నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
1: While experiencing the worldly things, let us not have the sense of
0: mine. ఈ ప్రపంచమంతకును భగవంతుంది.
1: The whole world is the property of God.
0: సమస్త పదార్థములు భగవంతునివే.
1: The all material belongs to him.
0: సమస్త వ్యక్తులు కూడాను భగవంతుని యొక్క వ్యక్తులే.
1: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్.
0: కారణము మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: ద రీజన్ ఈస్ వి ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: వి షుడ్ క్యారీ ఆన్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీ.
0: ఇంతే కాక
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారింగ్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ డూయింగ్ సర్టన్ థింగ్స్
0: ప్రతి విషయంలో అసంతృప్తిని అనుభవిస్తున్నాడు.
1: హీ ఎక్స్పీరియన్సెస్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: కారణం
1: వై
0: అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు.
1: Means he has no satisfaction with the lot on hand.
0: Vartamanamto tripti padinatundi vyakti ay nijamaina vyakti.
1: The man who is satisfied with the present is really true individual.
0: Pastunu talchukuntu
1: thinking of the past,
0: future ni vicharam cheskuntu
1: worrying for the future,
0: vartamanani visarjinchatam cheta manavattumulo aneka vidhamainatundi ashantulu kalugutunnayi.
1: We brood over the past, worry for the future and forget the present, therefore we are restless.
0: Bhagavantudu కేవలం ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ చేతనే మనకు లభ్యమవుతుంది కానీ ద్వేషం చేత లభ్యం కాదు.
1: లవ్ కెన్ బి అక్వైర్డ్ బై లవ్ ఓన్లీ, నాట్ బై హేట్రెడ్.
0: ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రమూ ఉండవు.
1: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్.
0: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
1: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది.
1: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ ఫియర్.
0: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు.
1: ద వన్ విత్ ట్రూ లవ్ విల్ బి ఫియర్లెస్.
0: ప్రేమకు భయం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫియర్.
0: కారణం స్వార్థం లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ దేర్.
0: ఇంతే కాక
1: నాట్ ఓన్లీ దిస్,
0: ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక తత్ఫలము లేదు.
1: In fact, the love doesn't expect any reward.
0: Premaku premane phalamu.
1: Love is the result for love.
0: Itti prema tattvanni anusinchi
1: we should follow that love.
0: Divyamainatundi margamulo potunte enta dhanyamaina jeevitham jarugutundi.
1: As we tread along the divine path, our life would be redeemed.
0: Kanaka prema andariyendu unnadi.
1: Love is in everyone.
0: Premaleni manavudu jagattulo kanaraadu.
1: There is no man without love.
0: Kani ee premanu ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
1: వి షుడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఎ నారో సెన్స్ సెల్ఫిష్లీ.
0: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
1: ఇట్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అండ్ గివ్స్ నెవర్ రిసీవ్స్.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేదే కానీ ఇచ్చుకునేది కాదు.
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ అండ్ రిసీవ్స్.
0: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
1: దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ లవ్ అండ్ ద స్పిరిచువల్ లవ్.
0: స్పిరిచువల్ లవ్ ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది.
1: స్పిరిచువల్ లవ్ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గోస్ ఆన్ గివింగ్.
0: కానీ స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్ ప్రేమ పుచ్చుకుంటుంది, పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
1: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ సెల్ఫిష్ లవ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అలోన్.
0: కానీ నా ఉద్దేశము మానవుని యందు కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు.
1: But Bhagavan says, we cannot carry on with one of the two existing within us, the giving and the receiving.
0: ఈ ప్రాకృతమైన జీవితములో,
1: in this physical life,
0: ఈ లౌకికమైన జీవితములో,
1: in this worldly sojourn,
0: ఈ విధమైనటువంటి యొక్క పరాకృతమైనటువంటి జీవితములో,
1: in this ephemeral world,
0: కేవలం ఇది వన్ వే ట్రాఫిక్ కాదు.
1: It's not merely one way traffic.
0: ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: We have to give and receive.
0: భగవంతుని దగ్గర పుచ్చుకోవాలి.
1: You have to receive from God.
0: ప్రకృతికి ఇచ్చుకోవాలి.
1: And to the world you should give.
0: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: This is the main duty of every man.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరించడం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఫాలోయింగ్ దిస్ పాత్.
0: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: వేర్ ఎవర్ హీ గోస్ హీ వాంట్స్ టు రిసీవ్ యాక్సెప్ట్.
0: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ గివింగ్ అట్ ఆల్.
0: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ మిజరీ కంటిన్యూస్లీ.
0: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచి మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
1: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
0: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
1: అండ్ టు యాక్సెప్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈజ్ పూర్ పాత్.
0: అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనలో తాను ప్రశ్నించుకున్నాడు.
1: సో అట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్ హిమ్సెల్ఫ్,
0: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
0: నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఐ థింక్ దట్ మై ఫాదర్
0: చక్రవర్తులు అంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ రాంగ్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: పూరెస్ట్ మ్యాన్ ఎవరు?
1: హూ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్?
0: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ ఆఫ్ ద డిజైర్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్.
0: కనుక ఈ డిజైర్స్ మనము క్రమక్రమేణ కూడా తగ్గించుకుంటూ పోయినప్పుడే
1: when we less and reduce our
0: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
1: we'll have the authority to receive the divine love.
0: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణా సన్నగించుకుంటూ పోవాలి.
1: therefore we have to less and reduce the selfish love.
0: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: we have to exercise a check or a ceiling on desires.
0: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి ఒక గమ్యాన్ని మనం చేరగలము.
1: when we follow this path we'll reach our destination.
0: ఈనాడు
1: today
0: ఆధ్యాత్మిక మార్గమునందు
1: in the spiritual path
0: అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు.
1: today in the spiritual path many follow many ways.
0: శ్రవణం కీర్తనం అన్నారు.
1: it is said of chanting and listening.
0: కృష్ణమూర్తి చెప్పాడు. మద్రాస్ స్టేట్ ప్రెసిడెంట్
1: తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి said so.
0: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యమైనప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
1: దో దీస్ ఆర్ ట్రూ నో డౌట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దీస్ స్టోరీస్ హ్యావ్ ఎంటర్టైన్డ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: విష్ణువు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తుల్లో అనేక విధమైనటువంటి పేర్లు పిలుచుకుంటూ వస్తున్నారు.
1: వీ హ్యావ్ సో మెనీ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్ such as Vishnu and
0: Brahma
1: Shiva.
0: ఎవరు?
1: Who is Brahma?
0: ఈ విష్ణు ఎవరు?
1: Who is Vishnu?
0: ఈ శివుడు ఎవరు?
1: Who is Shiva?
0: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందు ఉన్నటువంటి గుణములే తప్ప అన్య రూపములు కాదు.
1: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దే ఆర్ నాట్ సెపరేట్ డెయిటీస్.
0: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
1: టిల్ దిస్ డే నన్ ఎవర్ సా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ఫార్మ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: ఇలాంటి మాటలు వినటం చేతనే పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి పైన కొన్ని డౌట్స్ వస్తుంటాయి.
1: బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్ ఫారినర్స్ డౌట్ ద భారతీయ కల్చర్.
0: ఇది కాదు సరైనటువంటి అర్థం.
1: దిస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
0: మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వం.
1: ద పయస్ క్వాలిటీ విదిన్ అస్ ఇస్ విష్ణు.
0: మన ఎందున్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము.
1: ద రజోస్ రజస్ ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
0: మానవుని ఎందున్నటువంటి తమో గుణ రక్షణమే ఈశ్వరత్వము.
1: The tamoguna or the dullness is swara tattva.
0: అందుకోసమని తమోగుణం అనగా ఏమిటి? నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
1: సో వీ సే దిస్ తమోగుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
0: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమోగుణంగా ఉంటుండాలి.
1: సో ఈశ్వర ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
0: ఇతన్ని అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
0: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
1: వి ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
0: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
1: ఇఫ్ హి ఓపెన్స్ ద ఐస్ వైడ్ ఓపెన్ హీ విల్ సీ ద వరల్డ్.
0: కానీ అన్ని చంచలత్వం కూడా మనం చూడవచ్చును.
1: వి కెన్ సీ దట్ విచ్ మూవ్ అబౌట్.
0: దాని వల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అవర్ ఐ సైట్ విల్ బి డిస్టర్బ్డ్.
0: పోనీ పూర్తి కన్నులు మూసుకుంటే
1: if we close our eyes completely
0: nidra vastundi
1: we might go to sleep.
0: Kanuka poorthi nidra raakunda ee charanatvanni poorthi drushtilo pettukonukunda ardha nimilita netramani pettukunnadu ishwarudu.
1: Ishwara kept the half eyes closed. Why? Without getting to sleep nor see the movement. Nasikagra
0: paina drushti unchukotam
1: and to concentrate at the center of the two eyebrows.
0: ఈ నాసికాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రను రాదు.
1: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ది టిప్ ఆఫ్ ది నోస్ యు నెవర్ గో టు స్లీప్
0: అర్థం అని చెప్పారు.
1: అండ్ దిస్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈశ్వరుడనగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ.
1: విత్ మూన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్
0: జడలలో ప్రవహించు చదలేటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
1: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్
0: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ. కుదురు దీచిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షస్రవద్దయా వృష్టితోడ నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్.
1: దిస్ ఇస్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ లార్డ్ శివ. దిస్ హెల్ప్లెస్ ట్రాన్స్లేటర్ కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్. కైండ్లీ బెగ్ యువర్ పార్డన్.
0: అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ వన్ హూ హాస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: లయాకారుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్.
0: దీన్ని లింగము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లింగం.
0: లియతి గమ్యతి ఇది లింగ. లియమనుగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము.
1: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యు ఎన్షోర్స్ మర్జ్.
0: తమో గుణము.
1: దిస్ ఇస్ తమో గుణ.
0: గమ్యాన్ని చేరుస్తుండాలి.
1: మీనింగ్ దాట్ విచ్ టేక్స్ యూ టు ద డెస్టినేషన్.
0: విష్ణు అనగా ఏమిటి?
1: దెన్ హూ ఇస్ విష్ణు?
0: ఈ విష్ణుత్వం అనేటువంటిది రక్షణకర్త.
1: విష్ణు ఇస్ సస్టైనర్, ద ప్రొటెక్టర్.
0: మానవుడు జన్మించిన తర్వాత,
1: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్,
0: ఆ జన్మించిన మానవునికి అనేక విధమైనటువంటి బాధలు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: ద మ్యాన్ సర్టన్లీ ఫేసెస్ సో మెనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: ఈ అడ్డు తగిలినటువంటి వాటిని రక్షించి,
1: అండ్ గాడ్ సేఫ్ గార్డ్స్ అవర్ ఇంట్రెస్ట్,
0: అతనిని సుక్షేమమైనటువంటి మార్గానికి చేర్చటము.
1: అండ్ విష్ణు విల్ టేక్ అస్ ఇన్ ద సేఫ్ వే టు అవర్ గోల్.
0: బ్రహ్మ అనగా,
1: బ్రహ్మ
0: కేవలం సృష్టికర్త అని కాదు, ఇది అర్థము.
1: నాట్ మియర్లీ క్రియేటర్,
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు శివుడు.
1: శివ ఇస్ ద వన్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్.
0: ఈ ముగ్గురు కూడా సర్వత్రా ఉంటున్నారు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పాన్సివ్ ఎవ్రీవేర్.
0: ముగ్గురు కూడా త్రికాల భాజ్యులు.
1: ఆల్ ది త్రీ ఆర్ బియాండ్ టైమ్,
0: త్రిగుణాతీతులు.
1: Beyond three attributes.
0: కేవలము ఆకారములు వేరు వేరుగా రూపిస్తూ వచ్చారు.
1: The forms seem to be different.
0: విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు.
1: విష్ణు హ్యాస్ గాట్ ద కౌంచ్ అండ్ ద వీల్.
0: అనగా ఈ శంఖం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ కౌంచ్?
0: శబ్దము.
1: ఇట్స్ కౌంచ్ స్టాండ్స్ ఫార్ ద సౌండ్.
0: చక్రం అనగా ఏమిటి? కాలచక్రము.
1: ఇస్ వాట్ ద వీల్? ద వీల్ ఆఫ్ టైమ్.
0: కాలము,
1: ద టైమ్.
0: కాబట్టి ఈ యొక్క చక్రము, రెండింటి యొక్క శబ్దము, రెండు కూడాను భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: Therefore, the sound and the time are under the control of God.
0: కనుక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి.
1: The sound comes out of our navel.
0: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము.
1: Navel is the birthplace of Brahma.
0: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నావెల్.
0: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
1: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణు.
1: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు.
0: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
1: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర.
0: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
1: And we see the pictures of Ishwara sitting posture in silent meditation.
0: Sarvulakunu kanipinchetvanti oka tattvamu ee oka ekatvame.
1: Everyone would notice the unity of these three principles.
0: Karuka kalamu,
1: టైం,
0: కేవలం ఒక శబ్దము,
1: ద సౌండ్,
0: బలము,
1: అండ్
0: ఈ మూడు కూడాను భగవంతు యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: ద టైం, సౌండ్ అండ్ ఎనర్జీ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే త్రిగుణం త్రిదళాకారం.
1: The three attributes are equal to three leaves.
0: Trigunam tridalakaram.
1: And just take the three leaves.
0: Triyatranta chiyayudam.
1: A three-eyed one.
0: Trijanma papa samharam.
1: With a trident.
0: Ekabilvam sivarpanam unnaru.
1: And the leaf represents the three attributes and the three qualities and the three periods of time. What is this divinity then?
0: Kevalam oka shivuniki matrame unnada?
1: Is Shiva only divine?
0: Bhagavantuni yokka triyatramu idiye.
1: This is three-eyed nature.
0: Manavuniki rendu netramulu untunnayi.
1: Man has two eyes.
0: పాస్ట్ ను చూడగలడు.
1: హీ కెన్ సీ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు.
1: హీ ఆల్సో సీస్ ద ప్రెజెంట్.
0: ఇది రెండు నేత్రములు.
1: దీస్ ఆర్ ది టు ఐస్.
0: కానీ భగవంతుడు అది కాదు.
1: గాడ్ ఇస్
0: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
1: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హీ సీస్ ద పాస్ట్.
0: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
1: యాజ్ గాడ్ కెన్ సీ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, హీస్ త్రీ ఐడ్ వన్.
0: అంతేకాని ఈ నొసటిపైన మూడవ కన్ను ఉన్నది కాదు.
1: నాట్ దట్ దేర్ ఇస్ థర్డ్ ఐ ఆన్ ద ఫోర్హెడ్.
0: ఇవన్నీ ఇప్పుడు కేవలం కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
1: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ రాదర్ నారో డౌన్ ద డివినిటీ యాజ్ వెల్.
0: కానీ సత్య స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వంలో ఎట్టి భేదము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ట్రూత్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: జీవుడు ఒక్కడే.
1: ది ఇండివిజువల్ ఇస్ వన్.
0: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద ఇండివిజువల్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: వెన్ వీ నో దిస్
0: ట్రూత్ మనలో దుర్భావములు కానీ, దుశ్చింతలు కానీ, దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రమో ఆవిర్భవించవు.
1: దెర్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెట్ థాట్స్, వికెట్ మెనోవరింగ్ ఆర్ వికెట్ డీడ్స్ అండ్ యాక్షన్స్.
0: స్వామి, సామాన్య మానవుని నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
1: వి మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యు ఆర్ గాడ్, యు ఆర్ గాడ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: యు ఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం మనకు లభ్యమవుతోంది?
1: బై థింకింగ్ ఐఎమ్ గాడ్, వాట్ ఈస్ ద రిజల్ట్?
0: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు.
1: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్,
0: దీన్ని బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అనేది వేదం.
1: వెన్ ఐ థింక్ దట్ ఐఎమ్ గాడ్, ఐ గెట్ డివైన్ థాట్స్, నాట్ వికెట్ థాట్స్.
0: డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్, అతన్ని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు.
1: డార్విన్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ హెన్స్లో అండ్ హీ బికేమ్ ఐడెంటిఫైడ్ వన్ విత్ హిమ్.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తనకు రామకళగుణం ఉట్టి పడిపోయింది.
1: రత్నకార్ ఐ రోబా. As he thought of Rama, he had on his face the brilliance of Rama.
0: కుడును హరినామాన్ని స్మరించటం చేత ఆ ప్రహ్లాదుని యొక్క ముఖం నందు కుడును హరి తేజస్సు ఆవిర్భవించింది.
1: ప్రహ్లాద వాజ్ ఇన్ కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ దేర్ఫోర్ ద బ్రిలియన్స్ ఆఫ్ హిస్ లా ఆఫ్ ది డివినిటీ ఆన్ హిస్ ఫేస్.
0: ఈ విధంగానే ఎవరు దేనిని చింతిస్తారో ఆ యొక్క స్వరూపాన్ని పొందుతారు.
1: As you think, so you become.
0: ఈ ఉద్దేశం చేత మీరు దైవస్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
1: సో వెన్ యూ థింక్ దట్ యు ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్, యు
0: నేను దైవాన్ని, ఈ పనులు చేయవచ్చునా నేను?
1: ఐఎమ్ గాడ్, ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క చెడ్డవారు చేయవలసినటువంటి పని.
1: దీస్ ఆర్ ద థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
0: కాబట్టి నేను దైవమును,
1: ఐఎమ్ గాడ్,
0: పవిత్రమైన కార్యములు చేయాలి.
1: ఐ షుడ్ డూ సేక్రెడ్ యాక్షన్స్.
0: పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
1: ఐ షుడ్ అట్టర్
0: సేక్రెడ్
1: వర్డ్స్.
0: పవిత్రమైన శ్రవణం చేయాలి.
1: I should listen to sacred
0: things. పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి.
1: I should tread along the sacred
0: path. అనేటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
1: A constant caution, a reminder will be entertained within us.
0: దైవం వేరు, నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ థింక్ దట్ గాడ్ అండ్ యూ ఆర్ సెపరేట్, యూ కెన్ నెవర్ థింక్ ఆఫ్ మర్జర్ ఇన్ ద డివైన్.
0: దైవం మనకంటే వేరు కానే కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్.
0: దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందు కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీవన్.
0: ఇతని పేరే కాన్షియన్స్ అన్నారు.
1: అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ కాన్షియన్స్.
0: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: యు ఫాలో యువర్ కాన్షియన్స్.
0: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు, నాలుగు ఎఫ్లు.
1: భగవాన్ రిఫర్స్ టు ఫోర్ ఎఫ్స్.
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
1: These are four Fs, F, F and F.
0: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
1: ఫాలో ద మాస్టర్.
0: ఎవరు నీ మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: నీ గాడే నీ మాస్టర్.
1: యువర్ గాడ్ ఇస్ యువర్ మాస్టర్.
0: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్. నీ మాస్టర్.
1: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్.
0: కనుక నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ F, ఫేస్ ది
0: డెవిల్. అనగా ఏమిటనుకున్నారు మీరు?
1: వాట్ ఇస్ ద డెవిల్?
0: కేవలం ధనం కింద పోతుంది.
1: You think it's well.
0: ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
1: Don't have too much of desire for money.
0: ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి.
1: This face the devil of money.
0: తర్వాత మూడవ ఎఫ్,
1: థర్డ్ ఎఫ్,
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్, ఫైట్ టు ది ఎండ్,
0: ఫినిష్ ది గేమ్.
1: అండ్ ఫోర్త్, అదే
0: మన ముక్తి.
1: ఫోర్త్ ఎఫ్, ఫినిష్ ద గేమ్, లిబరేషన్.
0: ముక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ముక్తి? లిబరేషన్.
0: జీవితం అనేటువంటి దాన్ని అంతం చేసుకున్నాం.
1: వీ హావ్ ఎండెడ్ అవర్ లైవ్స్.
0: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
1: అండ్ వీ సర్టన్లీ అటైన్ డివినిటీ డ్యూరింగ్ అవర్ లైఫ్ టైమ్.
0: అంతా మన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ అస్.
0: మానవునికి మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ వాల్యుబుల్ దాన్ మ్యాన్.
0: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ ట్రైంగ్ టు ఇన్వెస్టిగేట్ ద లేటెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాన్. మానవుని
0: శక్తియే దైవం నందు ఉంటున్నది. దైవం నందు ఉన్నటువంటి శక్తియే మానవుని యందు ఉంటున్నది.
1: ద హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద డివైన్ స్ట్రెంగ్త్. ద డివైన్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు హ్యూమన్ స్ట్రెంగ్త్.
0: ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
1: బై పుట్టింగ్ ఎఫర్ట్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన.
1: By constant effort, you will accomplish
0: anything.
1: Because of this mind which is a monkey, we have all doubts.
0: ఒకానొక సమయంలో చిన్న వయసు నందు కృష్ణుడు,
1: at a tender age Krishna,
0: ఆ గోకులంలో గొప్ప కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: Found the downpour of rain in Gokula.
0: అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు.
1: And Krishna summoned
0: everybody. మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని క్రింద మీరు జీవించండి.
1: Krishna called everybody, come close, I can lift this mountain.
0: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్ళారు.
1: Those in full faith
0: went. నమ్మకం లేనటువంటి వారు,
1: those who had no faith.
0: బాలుండి తడు,
1: thought that he is a boy.
0: కొండ దొడ్డది,
1: mountain is
0: big. మహాభారంబు ఇతండు మోయంగా జాలడా,
1: he is a boy. The mountain is very heavy. Can he bear the weight?
0: ఇతను మోయగలడా?
1: Can he bear the heaviness?
0: మన తనపైన వేస్తాడు ఏమో.
1: Well, he may drop it on our head.
0: సందేహంతో వెనుక్కు వెళ్ళారు. వాళ్ళంతా మరణించారు.
1: Krishna may not be able to carry, lift this heavy mountain.
0: ఎవరు నమ్మకంగా ఆ పెద్ద కొండ కింద వచ్చి చేరారో వారందరూ రక్షింపబడ్డారు.
1: Those who had full faith in this statement, they were all protected and
0: saved. అదే విధంగానే కృష్ణుని యొక్క మహత్తరమైన శక్తులు తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరకు వచ్చి అనేక కంఠాలు చెప్తాడు.
1: There is an occasion when we know the divinity of Krishna, when Balarama complained to his mother against brother.
0: Krishna kaadu Balaramuni yokku pani.
1: In fact, it's not the job of Balarama.
0: Talliki Krishnudu intati vaadu aneetundi oka tattvam guttinchalani ee pani chesadu.
1: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
0: Amma,
1: mother,
0: mani intilo kaavasanni untunnai.
1: We have plenty at home.
0: ఇన్ని ఉండినప్పటికీ కేవలం బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
1: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
0: అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది.
1: Mother felt so sad.
0: పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: గొల్లల పుట్టలకు పోయి.
1: You go to the neighbor.
0: నిన్న పట్టెళ్ళుగలే గుట్టున తినదవు, నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: ఓ కృష్ణ, you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses and steal and eat in secrecy the curd. In addition to that, do you eat clay and mud like that?
0: Chei pattukundi, noor terchu.
1: She caught hold of his hand, asked
0: ani
1: him to open the mouth.
0: Champalu kottindi Yashoda.
1: And Yashoda slapped him on the cheek.
0: Krishnudu navutu cheptunnadu.
1: Krishna smilingly said,
0: amma,
1: mother,
0: mannu tinanga nee shishuvuna.
1: To eat clay like that, am I a child? Am I hungry or am I foolish?
0: నాకేం ఆకలి లేదు.
1: I'm not hungry.
0: నేను ఫూలిష్ కాదు.
1: I'm not foolish.
0: నేను చిన్న బిడ్డను కాదు.
1: I'm not a child.
0: అమ్మా,
1: ఓ మదర్,
0: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
1: Why do you punish me unnecessarily?
0: నేను బాలుడు కాదు.
1: ఐఎమ్ నాట్ ఎ చైల్డ్.
0: నాకు ఆకలి లేదు.
1: ఐఎమ్ నాట్ హంగ్రీ.
0: నేను పిచ్చివాడిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఫూలిష్.
0: కనుక నేను మన్ను తింటడం అంటే ఏమన్నా అర్థం ఉందా?
1: ఇస్ దేర్ ఎనీ మీనింగ్ వెన్ యూ సే దట్ ఐ యామ్ ఈటింగ్ శాండ్?
0: చూడండి,
1: yes, watch my mouth, he said, opened his mouth.
0: అంతా కనిపించింది ఆ కృష్ణుని నోటిలో.
1: And there in the mouth of Krishna, the whole universe was visualized.
0: యశోద.
1: And Yashoda.

0: ఏవి కాను.
1: అండ్ దెన్ షీ మదర్ వెంట్ ఆన్ టెలింగ్ లైక్ దిస్, వాచింగ్ ద హోల్ యూనివర్స్ ఇన్ ద మౌత్ ఆఫ్ కృష్ణ. ఈజ్ ఇట్ ఎ డ్రీమ్ ఆర్ ఈజ్ ఇట్ ఆల్ ద మేకింగ్ ఆఫ్ గాడ్? ఈజ్ ఇట్ మై థాట్ ఆర్ ఇమాజినేషన్ ఆర్ జస్ట్ ఎనీథింగ్? ఈజ్ ఇట్ ఆల్ ట్రూ ఆర్ యామ్ ఐ నాట్ యశోద వెరీ మదర్?
0: నేను యశోదరా కాదా?
1: యామ్ ఐ యశోద ఆర్ నాట్?
0: నేను చూసేదంతా సత్యమా కాదా?
1: ఈజ్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహలు ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: With all this full of doubts, she realized at the end that my son is not ordinary. Yoka
0: doubts nu poorthi nivarana gaavinchadalchi Balaramudu ee vidhamainatundi yoka yuddhini chesadu.
1: It's all the plan of Balarama to clarify all the doubts of the mother.
0: Intiye kaadu,
1: not only this,
0: talliki ee rahasyanni chakkaga bodhimpajeyalanchi
1: to teach this mystery of the divinity of
0: mother. Balarama krishnudu iddaru aadukuntunna samayam lopala,
1: when Balarama and Krishna were playing outside,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళ్దాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ బలరామ సెడ్
0: కృష్ణ,
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: డూ యూ థింక్ యశోద ఇస్ యువర్ మదర్?
0: కాదు కాదు కాదు.
1: నో నో,
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: ఇఫ్ యశోద ఇస్ యువర్ మదర్, మదర్ యశోద ఈజ్ ఫేర్ ఇన్ కాంప్లెక్షన్, ఫాదర్ నంద ఈజ్ ఫేర్, బట్ యు ఆర్
0: నంద యశోదల కొడుకు కాదు నీవు.
1: యు ఆర్ నాట్ ద సన్ ఆఫ్ నంద.
0: సత్యమే చెప్పాడు బలరాముడు.
1: బలరామ సెడ్ ట్రూత్.
0: కానీ వెళ్లి తల్లి దగ్గరికి చెప్పాడు, అమ్మా నేను నీ కొడుకు కాదట.
1: అండ్ కృష్ణ వెంట్ అండ్ టోల్డ్ మదర్, మదర్ ఇట్ సీమ్స్ ఐఎమ్ నాట్ యువర్ సన్.
0: ఆమె కూడా అర్థం చేసుకుని బలరాము చెప్పింది సత్యమే.
1: షీ అండర్స్టూడ్ వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూ.
0: నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు.
1: యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ మియర్ సన్.
0: కానీ నీవు దేవకీదేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీదేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీదేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీదేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also feel
0: బాధను పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: Pilachi aduga cheraku pettuna bellambu.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: Pitti rasamu pilchakunna.
1: Unless you crush it, you cannot make a sugar.
0: Kalukane manam cherukunu pilchi bellama pettu annante pettadadi.
1: So just saying
0: aneka rakamaina baadalu pettinappude, pilchi pippi chesinappude, dani kaalchinappude adi పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా.
1: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్, మస్ట్ బి బాయిల్డ్.
0: దేహమే ఒక చెరకు.
1: ద బాడీ ఇస్ ఎ షుగర్ కేన్.
0: ఈ బాధలే ఈ యొక్క కష్టములు, దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
1: ఆల్ ద సఫరింగ్ ఈస్ ది క్రషింగ్ మిషన్.
0: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: రసో వై సహా అని వస్తుంది.
1: దట్ ఎసెన్స్ ఈ
0: రసస్వరూపమే భగవంతుడు బ్రహ్మ అని.
1: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: కనుక కన్న తల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు కూడా నిరంతరము బాధలే.
1: ద పేరెంట్స్ దట్ బ్రింగ్ అస్ అప్ ఆల్సో సఫర్.
0: యశోద
1: యశోద
0: ఈ విధంగా బాధపడుతుంటే
1: వెన్ షీ వాస్
0: దేవకీదేవి ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
1: దేవకీదేవి వాస్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
0: నీ బొజ్జను ఎన్నో త్రాళ్లతో కట్టిందట ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హ్యాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్.
0: కానీ ఎన్ని త్రాళ్లు కట్టినా కానీ నీ బొజ్జ నిండలేదట.
1: But in spite of that, it seems all that was not enough.
0: Ivanni nenu chudalekapoyanu.
1: Well, I could not see all that.
0: Biddadundiyu nenu oka godduralu.
1: Though I have children, I am barren without any children.
0: Bidda kanakundinanu putravati yashoda.
1: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
0: Idi naa karmama.
1: Is this my fate?
0: Ame adrishtama.
1: Or is it her fortune?
0: Ani yedustu untundadi.
1: So saying she was crying.
0: Ide vidhangane Ramayana nandu kudanu.
1: In Ramayana also.
0: Kevalamu Kausalya chala baadha padutu vachindi.
1: Kausalya was feeling very sad.
0: Kumaruni daivamuga ayinattuko Ramulni nenu kumaruniga puttanu. Kannanu. Kani aa aanandanni nenu anubhinchalekapoyanu.
1: I have given birth to Rama, God himself. But yet, ఎక్కడైనా ఎప్పుడు
0: ఏ అవతారం నందైనా కూడా కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడు బాధలే.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ టైమ్ ద టూ మదర్స్, వన్ హూ హాస్ గివెన్ బర్త్, అదర్ మదర్.
0: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని లోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
1: బోత్ ఫీల్ సెట్ ద రీజన్ ఇస్ దట్ ద డివినిటీ మస్ట్ బి పబ్లిసైజ్డ్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: తండ్రి ఆటను నడుచుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి?
1: వేర్ ఇస్ ద నీడ్ ఫర్ రామ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
1: రామ వాంట్స్ టు డెమోన్స్ట్రేట్ ది ఎంటైర్ వరల్డ్ దట్ హీ వుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ ది ఫాదర్
0: అదే విధంగానే అన్ని అవతారములు కూడాను
1: ఆల్ ఇన్కార్నేషన్
0: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
1: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
0: Kani,
1: to humanity.
0: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
1: But the devotee does not understand clearly.
0: ఎందువల్లనగా
1: why?
0: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
1: God is one. But he needs to act in different
0: styles. మీకందరికి తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
1: You all know last night there was heavy rain.
0: ఈ వర్ష బిందువులు నీరే.
1: Yes, the water drops.
0: తర్వాత వడగండ్లు పడ్డాయి.
1: You also find hailstones.
0: ఆ వడగండ్లు కూడా నీరే.
1: That's also water.
0: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగండ్లు దెబ్బ కొడుతుంది.
1: But you will be hit by the hailstone but not by the rain water.
0: వడగండ్లు తగిలితే దెబ్బ తగులుతుంది.
1: Yes, when hailstones hit
0: you. నీరు తగిలితే దెబ్బ తగలదు.
1: But you will never sustain injury because of water. అదే
0: భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడా నువ్వు భగవంతుని యొక్క ప్రేమనే.
1: సో గాడ్ ఇన్కార్నేషన్ మే అక్యూజ్ యూ చార్జ్ యూ బీట్ యూ వెల్ దట్స్ ఆల్ లవ్
0: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
1: ఇన్కార్నేషన్ బీట్స్ యూ యాజ్ ఇఫ్
0: ఐస్ లో కూడా జలమే ఉన్నది.
1: హెయిల్ స్టోన్ హ్యాస్ వాటర్
0: అందులో కూడా ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్
0: భగవంతుడు ఏది చేసినా కానీ ప్రేమతోనే చేస్తున్నాడు కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
1: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కష్టం పెట్టని దుఃఖం పెట్టని విచారం చేయని అనేక విధమైనటువంటి మీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేయటమే.
1: గాడ్ మే మేక్ యూ సఫర్ ఆర్ పాస్ త్రూ ద డిఫికల్టీ అండ్ ఎంగ్జైటీ ఇస్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్.
0: మనం ఏమాత్రం కూడా విచారం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టు ఎనీ ఎక్స్టెంట్
0: విచారం చేయటం మన యొక్క దోషమే.
1: ద వరీ
0: ఎందుకంటే మనము అంశము
1: ది స్పార్క్ ఆఫ్ ద డివైన్
0: అలాంటి అంశములకు దుఃఖము లేదు.
1: బీయింగ్ ద
0: బాధలు లేవు కష్టములు లేవు కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్ హియర్ దట్ వేర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ దెర్ బి నో ఎంగ్జైటీ ద ట్రబుల్ వరీ టెన్షన్ సాడ్నెస్ అండ్ మిజరీ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము గురి కాకూడదు.
1: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: దీన్నంతా ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
1: ఎస్ వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్.
0: కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకున్న ప్రీతి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లవ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: లడ్డు కావాలంటాడు ఒకరు మిఠాయి కావాలంటాడు.
1: One religious laddu, another religious mithai. One
0: barfi kavalantadu, one jilebi kavalantadu.
1: One religious barfi, another jilebi. Ee
0: chapalyame kaani anninti endu unnatundi chakkara okkate.
1: Though the tastes differ, the sugar content is same in all.
0: Kanaka okkokara sadhana okkoka recommendment margamlo untuntadi.
1: Our spiritual pursuit.
0: కాబట్టి ఒకరు సాధన ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
1: వాట్ ఎవర్ వన్ డస్ హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: అది వారి ప్రీతి.
1: దట్స్ వాట్ దే లైక్.
0: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
1: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
0: కనుకని దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా విమర్శించడానికి పూనుకోకూడదు.
1: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పార్ట్.
0: దైవత్వం దైవత్వమే.
1: గాడ్ ఈజ్ గాడ్ అలోన్.
0: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైన భావంతో మనము అందుకోవాలి.
1: యు షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
0: కనుక అనేక మంది సాధకులంతా అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
1: వి హ్యావ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ద సీకర్స్ అస్పిరెంట్స్ ఫారినర్స్.
0: రాముడు కృష్ణుడు విష్ణువు శివుడు ఈశ్వరుడు ఈ బ్రహ్మ ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామలు భేదం ఉండినట్టుగా ఉంటుంది కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: భగవాన్ టెల్స్ ఎంఫాటికల్లీ అండ్ రిపీటెడ్లీ దట్ దెర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ కృష్ణ బ్రహ్మ శివ అండ్ సో ఆన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెన్స్.
1: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: బట్ దివ్యత్వం ఒక్కటే.
1: బట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: జీసస్ అనుకోండి రాముడు అనుకోండి కృష్ణుడు అనుకోండి విష్ణువు అనుకోండి బ్రహ్మ అనుకోండి ఈశ్వరుడు అనుకోండి.
1: యు మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
0: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
1: యు గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఇస్ వన్.
0: ఏకం సత్తి ప్రాభదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
1: మెనీ సేజెస్ డిక్లేర్ దట్ ది ట్రూత్ ఇస్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
0: అన్నింటికీ ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకందరికీ తెలుసు ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యు ఆల్ నో దిస్ దట్ వి ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసును.
1: You also know that.
0: కాని హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: As you play on the harmonium, Shruti is
0: one. ఒక్కొక్క రీడ్ కొట్టినప్పుడు సారి గామ పాదాని అని శబ్దములు వేరువేరుగా వినిపిస్తాయి.
1: When you press the reeds, you find the different sounds, notes.
0: సౌండ్స్ డిఫరెన్స్ కానీ గాలి ఒక్కటే.
1: Those sounds differ, the very air that goes in is same.
0: అదే విధంగానే
1: likewise
0: మనకు పేర్లు రూపములు వేరువేరుగా ఉంటున్నాయి కానీ
1: we have names and forms divyatvamanetundi
0: okkate untundadi.
1: Names and forms are different but divinity is one.
0: Karu aa divyatvanni meeru uttirandinchukondi.
1: We have to keep in view this divinity.
0: Aa divyatvanni mee hrudayamlo pratishtha chesukondi.
1: Let us install the divinity in our heart.
0: Arjuna nannu baita ratamlo kurcho pettaku.
1: Arjuna, don't make me sit in the outer chariot.
0: Nenu baita manushini kaadu.
1: I am not an outer person.
0: Nenu lopalinti vaadini.
1: I am you within
0: me. నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బి సీటెడ్
0: అక్కడ నాకు స్థానం
1: ఇన్ చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిది కానీ దానికి లైఫ్ లేదు.
1: Yantra is the machine that works, but it has no
0: life. మంత్రము ఎంతటి పని అయినా చేస్తుంది.
1: మంత్ర కెన్ డు
0: ఎంతటి సాహసాన్నైనా కూడా అలకట్టుతుంది.
1: ఇట్ కెన్ కంట్రోల్ ఎనీ బిగ్ థింగ్.
0: కనుక మంత్రస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ మంత్ర.
0: కనుక అతన్ని హృదయపీఠం పైన ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: లెట్ అస్ ఇన్స్టాల్ హిమ్ ఎట్ ది ఆల్టార్ ఆఫ్
0: అతని నివాసము హృదయమే.
1: గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. కనుక
0: అతనికి హృదయవాసి అని పేరు పెట్టారు.
1: సో గాడ్ ఈస్ కాల్డ్ లైక్ దిస్ ద ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక హృదయమునందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్ హిమ్ ఇన్ అవర్ హార్ట్.
0: బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంతకాలం నీవు అవుట్ లుక్స్ చూసుకుంటావో ఇదంతా పశ్చితీతి పశువు. అవుట్ లుక్స్ అనేటువంటిది పశువుది.
1: దిస్ అవుట్ లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
1: ది ఇన్వర్డ్ లుక్ వీ హ్యావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వీ ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వీ కాన్వర్స్ we should talk with all courtesy and respect.
0: Evarni kathinanga manam maatadakoddu.
1: We should never use harsh words.
0: Appudu kathinanga maatadinappudu mana baadhanu manam gurtinchukolemu.
1: When we use harsh words, we will not.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయమునందు భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్. సర్వజీవ
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెందిపోతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములు ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద లేటెంట్ ద యాంగర్ ద జెలసీ ఎన్వీ ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: అవకాశం ఇచ్చే కొలది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యు గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యు గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీవు మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్ ఇన్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చు.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైం.
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యు గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అనేటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: బీ పీస్ఫుల్.
0: అందువల్లనే మనం శాంతి శాంతి శాంతి భజన అయిన తర్వాత మూడు పర్యాయం ఎందుకు శాంతి చెప్తున్నారు.
1: అట్ ది ఎండ్ ఆఫ్ భజన్ వీ సే దిస్ వర్డ్ శాంతి పీస్ థ్రైస్.
0: కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ట్వైస్.
0: మరి నాలుగు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ఫోర్ టైమ్స్.
0: మూడు తూర్లు ఎందుకు చెప్పాలి?
1: వై థ్రైస్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: దేహ సంబంధమైన శాంతి,
1: పీస్ ఎట్ ద బాడీ లెవెల్,
0: మానసిక సంబంధమైన శాంతి,
1: సైకలాజికల్ పీస్,
0: ఆత్మ సంబంధమైన శాంతి,
1: ఆత్మిక్ పీస్.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి.
1: ఐ షుడ్ బి పీస్ఫుల్ ఎట్ ఆల్.
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్, ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ.
0: కనుకనే శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి, బీ పీస్ఫుల్.
0: అందువల్లనే మనం శాంతి శాంతి శాంతి భజన అయిన తర్వాత మూడు పర్యాయం ఎందుకు శాంతి చెప్తున్నారు?
1: అట్ ది ఎండ్ ఆఫ్ భజన్ వీ సే దిస్ వర్డ్ శాంతి పీస్ థ్రైస్.
0: కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పారు?

0: in these three levels you cannot live.
1: Kanaku bhagavantuda naaku ee moodinti endu kuda shanti naaku anugrahinchu.
0: Oh God, please bless me with peace for in these three areas.
1: Aadhyatmikamlo shanti undochu neeku.
0: You may have peace spiritually.
1: కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతి వస్తుంది.
0: If you are physically indisposed, you will be restless.
1: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
0: You may be physically and
1: spiritually శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
0: If you are mentally restless, it is useless.
1: శాంతి అనేది మూడింటి యందు ఉంటుండాలి.
0: So peace is necessary in all these three realms.
1: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
0: This path of spiritual path is followed by the ancient sages and aspirants and seekers, and in fact they have propagated
1: and liberated.
0: Many did penance in search of God to know where he is.
1: కాని కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
0: Some have dropped in the middle.
1: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
0: Some have thought over why the life is given and they continued their effort to know God.
1: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
0: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్ ఇన్సిస్టెన్స్
1: భగవంతుని చూచాము.
0: We have seen God.
1: ఎక్కడ చూచాము?
0: Where have we seen?
1: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు.
0: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
1: తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
0: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
1: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
0: దేర్ వి సా గాడ్.
1: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తుకు చాటుతూ వచ్చారు.
0: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్.
1: తమస్సు.
0: వాట్ ఈస్ దిస్ తమస్?
1: దేహమే తమస్సు.
0: బాడీ తమస్.
1: దేహాభిమానకు అవతలనే ఉంటున్నాడు దైవము.
0: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
1: ఈ మనసే తమస్సు.
0: అండ్ దిస్ మైండ్ ఇస్ తమస్.
1: ఈ మనసుకు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
0: Body is like a water bubble, don't follow the body. Mind is like a mad monkey, don't follow the mind, follow the conscience.
1: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
0: సో బాడీ అండ్ మైండ్ రిలేట్ టు తమస్ ఆర్ డార్క్నెస్.
1: తమస పరస్తాత్ అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఈస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
1: ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
0: నాట్ దట్ ఈ సెపరేట్ ఆర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈస్ బియాండ్ డార్క్నెస్.
1: అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణ ఉన్నాడు.
0: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
1: ఈ శరీర మాత్రం కలుధర్మ సాధకం, ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
0: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
1: అయితే దేహానికి సరైన పోషణ చేకూర్చే నిమిత్తమై మనసును ఇచ్చాడు.
0: However, to take care of the body, the mind is given.
1: కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివే.
0: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
1: కనుక పాజిటివ్ మనం పట్టుకోవాలి.
0: వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద పాజిటివ్.
1: ఆత్మతత్వము.
0: దట్ పాజిటివ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగటివ్ ఏమాత్రం కూడా పనిచేయలేదు.
0: విత్ పాజిటివ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విత్ ఇన్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై నెగటివ్.
1: ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
0: Without this love, the positive,
1: అంతా కూడా నువ్వు వ్యర్థమే అన్నా.
0: Everything will be useless.
1: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
0: సో వీ షుడ్ హ్యావ్ దిస్.
1: ఆ ప్రేమనే భగవత్ స్వరూపము. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని, ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
0: వాట్స్ టైప్ ఆఫ్ లవ్? ప్యూర్ లవ్, సెల్ఫ్లెస్ లవ్.
1: అనగా ఏమిటి? సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: Self is lovelessness.
1: Love is selflessness.
0: Love is selflessness.
1: కనుకని ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్వే నిజమైనటువంటి ప్రేమ.
0: సో ట్రూ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: దీన్ని మనం పెంచుకోవాలి.
0: దిస్ వీ హావ్ టు డెవలప్.
1: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
0: బై దిస్ యు విల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్
1: ఆఫ్ టైం. కాదు సంవత్సరాలు, కాదు యుగాలు, కాదు.
0: Not days, months, years and ages.
1: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
0: In a moment you will realize it.
1: ఓ స్విచ్ వేస్తే ఎట్ట లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: Just as when you put on the switch, the light start burning like that, you'll have realization in a moment of time.
1: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ,
0: So long we are in this world, we have discharged our duty.
1: ఈ జగత్తును కూడా గౌరవిస్తూ,
0: respect the world.
1: ఈ జగత్తు కూడా దైవ స్వరూపమే.
0: Consider the world as divine.
1: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవ స్వరూపమే.
0: Entire material of this world is divine.
1: అన్నిటిని కూడా దైవ స్వరూపకంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం.
0: We have to consider everything divine.
1: ఇది నిజమైన సాధన.
0: This true spiritual pursuit.
1: ఇంతకంటే మించిన సాధన మరొకటి లేదు.
0: Nothing beyond this.
1: ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను

0: స్పిరిచువల్ ప్రాక్టీసెస్
1: కూడినటువంటివి.
0: ద మోడర్న్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ అట్టర్లీ సెల్ఫిష్. ఈ స్వార్థం
1: దేనికోసం చేస్తున్నాం? మనం ధ్యానం.
0: వై డూ వీ మెడిటేట్?
1: దైవం కావాలని చేస్తున్నాము.
0: వీ సే దట్ వీ వాంట్.
1: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
0: యు ఆర్ జస్ట్ మెడిటేటింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ ద వరల్డ్ అండ్ సొసైటీ.
1: సమస్త నిమిత్తమే మనం చేయాల్సిన ప్రార్థన.
0: వీ హావ్ టు ప్రే ఫర్ ద సొసైటీ.
1: ప్రార్థన వ్యష్టిత్వ స్వరూపమైనటువంటిది కాదు.
0: ద ప్రేయర్ కెన్ నాట్ బి ది ఇండివిజువలిస్టిక్.
1: వ్యష్టిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టుత్వమే.
0: వ్యక్తిత్వ అది ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టుత్వ, టోటల్ రూయిన్.
1: సమష్టితత్వమే మనకు నిజమైనటువంటి వ్యష్టిత్వం.
0: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
1: సమాజం అంతా ఒక్కటే.
0: ద సొసైటీ ఇస్
1: సమాజంలో మనం ఒక మెంబర్.
0: వేర్ మెంబర్ ఇన్ సొసైటీ.
1: సమాజంలో రూపం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
1: రూపం లేదు.
0: ఇట్ హస్ నో ఫార్మ్.
1: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది.
0: బట్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
1: కనుక ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
0: బికాస్ ద మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
1: కనుకనే సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
0: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
1: అంతా లోక సమస్త సుఖినో భవంతు.
0: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
1: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
0: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ ఐ టూ విల్ బి హ్యాపీ.
1: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
0: ఇఫ్ యు రియలీ వాంట్ టు బి హ్యాపీ, బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడీ ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
1: కనుక
0: విల్ బి హ్యాపీ. సో
1: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే
0: to know the divinity,
1: మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
0: We should make our hearts pure.
1: ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది, అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.
0: When we purify our hearts, we can see the reflection of God as we see our own reflection in a mirror.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Baba addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.
1: నా పుట్టు మనుజుడు కర్మమునని హేతు ఉంది, కర్మమునే చను, కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కారణమిలలు, కర్మమే నరునకు దైవము, కర్మమే సుఖదుఖములకు కారణమిలలు.
2: ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్ అండ్ అగైన్ వీ టేక్ రీబర్త్ బికాస్ ఆఫ్ ది యాక్షన్ అండర్ టేకన్ ఎర్లియర్. యాక్షన్ కర్మ ఇస్ డివైన్ and shows the main path for all the devotees. And action is responsible both for pleasure and pain.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Kantika kanipinchu ee yoka jagatunandu manavude anintiki nee moola karanam.
2: In this vast apparent world with that you see, man is most important and unique.
1: Jantu naam narajarma dullabham, manava janmamu atyanta dullabhamainatundi.
2: The human life is rarest of all.
1: Jagatnandu marpu kaliginchavalanu, jagatnu marchavalanu, jagatlo abhivruddhi gaadinchavalanu, ప్రతి దీనికి కూడాను మానవుడే మూలాధారం.
2: ఫర్ ఆల్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఫర్ ది అడ్వాన్స్మెంట్, ద ప్రోగ్రెస్, ఇట్ ఈస్ ద మ్యాన్ హూ ఇస్ ద పివట్ అండ్ ద సెంటర్ ఆఫ్ ఆపరేషన్.
1: సుఖము ప్రత్యేకంగా కష్టమును వదిలి ఉండలేదు, కష్టము ప్రత్యేకంగా సుఖాన్ని వదిలి ఉండలేదు. సుఖదుఖములకు రెండింటికి ఒకటే మూల కారణం.
2: ద ప్లెజర్ ఇస్ నాట్ ఆల్ టుగెదర్ అపార్ట్ ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద పెయిన్ ఇస్ నాట్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్లెజర్. దే ఆర్ టుగెదర్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవుడు తన మానవత్వం ఏమిటో అనేటువంటిది గుర్తుంచుకోలేకపోతున్నాడు.
2: Man today is not able to know the human quality.
1: కానీ మానవుడు ఆకారమును మాత్రమే గుర్తించి, ఆలోచన మాత్రమే గుర్తించక ప్రవర్తించడం చేత మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
2: Today we find the man just in human form, but his thought and the conduct are at divergence from his basic human nature.
1: Mukhyamuga manavudu ee naadu gurtinchavalasinatundi tana manavudu anetundi peru pettukunnanduku manavatvam yokka visishtatanu pradhananga gurtinchali.
2: Having been born as a human being, having been called a human being, it is absolutely essential to know the meaning of a human being, manava, the man, and conduct appropriately.
1: Nijamuga thanu manavudu ani cheppukovatam lopala unnatuvanti visishtatanu mottamota gurtinchali.
2: To introduce and to declare oneself as manava, the human being, one should know the depth in that declaration.
1: Manavudaniga kevalam janminchi vidyalu garipi గొప్ప గొప్ప విద్యలను నేర్చుకుని అందులో ఉత్తీర్ణుడై నేను గొప్ప విద్యావంతుడని చెప్పుకోవటంలో మానవత్వం యొక్క విశిష్టత అందులో ఏమాత్రమూ లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ in acquiring knowledge, getting very high degrees, calling ourselves educated, if we do not know the basic human value and the basic human quality.
1: చదువు లోపల మానవత్వం అనేటువంటిది కనిపించదు.
2: In the formal education, you do not find any humanness, human quality there.
1: కొన్ని రకములైన విద్యను పశుపక్షి మృగాదులకు కూడాను నేర్పిన అవి కూడాను నేర్చుకుని వాటి యొక్క ప్రక్రియలను తాను ప్రవర్తిస్తూ ఉన్నది.
2: In fact, some birds, beasts and animals can also be taught, tamed, and they can be made to learn the way you want.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తాను తెలియకుండా ఉంటున్నది.
2: But anyway, man is not able to know his uniqueness, his innate nature.
1: మానవత్వము జగత్తునందు ప్రత్యేకించి ఏర్పడినటువంటిది ఈ మానవత్వం.
2: Human being is a special creation in this vast universe.
1: మానవుడు కేవలం మాటల చేతను, కేవలము పలుకుల చేతను, గ్రంథముల చేతను వర్ణించి పరులకు బోధించి తాను సంతృప్తి కావటం అనేటువంటిది ఇది మానవత్వమునకు సరి అయినటువంటి గత.
2: We cannot call really the human quality in the strict sense of the term if one limits himself to vocal exercises or verbal expression or extolling or praising people.
1: ముఖ్యంగా మానవత్వం అన్నిటికీ ఆదర్శవంతమైనటువంటి ఒక జన్మం.
2: In fact, human birth is gifted to be an ideal in this world.
1: మానవత్వము పరులకు ఆదర్శంగా నిరూపించేటువంటిది.
2: One has to demonstrate and prove what idealism is.
1: ఈ ఆదర్శం కూడాను తాను చేసి తాను నడుచుకొని పరులకు బోధించేటువంటిదే నిజమైన ఆదర్శం.
2: A true ideal person will have to conduct himself, will have to practice first and then teach others by being an ideal man.
1: తాను ఆచరించకుండా పరులకు బోధించటంలో మానవునికి ఎట్టి అధికారము లేదు.
2: Without practicing, no one has any authority to preach.
1: కనుక మానవుడు తాను చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను తాను ఆచరణలో పెట్టి అందించాలి.
2: Therefore it is absolutely essential to put it into practice what all that has been said.
1: మానవత్వమునందే మహత్తరమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నది.
2: In human life there is hidden mysterious mighty power.
1: మానవుడనగా కేవలము దేహాధారి మాత్రమే కాదు.
2: Man is not merely the body who has put on the vesture of the physical structure.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో కూడినటువంటి మానవుడు ఆ విజ్ఞాన ప్రజ్ఞానమును కూడాను సరైన మార్గములో ప్రచురించాలి.
2: Though man is endowed with vijnana, the sense of awareness, prajnana, the sense of discrimination in the spiritual content, he doesn't seem to utilize these faculties in the proper way.
1: మొట్టమొదటి జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి.
2: In the first instance, we should know what jnana is.
1: జ్ఞానం అనగా అనేక మంది గ్రంథములతో చదివినటువంటి ఒక విషయం జ్ఞానం అనుకుంటారు. కాదు కాదు.
2: Many people think that jnana is the bookish or textual knowledge or information. Certainly not.
1: కానీ మానవుని నుండి ఆవిర్భవించి ఆనందించి ఆచరించి అన్యులకు బోధించి తాను తిరిగి బోధింపబడటమే నిజమైనటువంటి మానవత్వం.
2: The main human quality lies in practicing that what is latent in him that has to manifest such that he would be an ideal life and would be deserving to teach others later.
1: Human quality అనేది మీకందరికీ చక్కగా తెలుసును. హ్యూమన్ అనగా మానవత్వంతో చేరినటువంటిది. దాని యొక్క క్వాలిటీ అనగా దాని యొక్క విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి.
2: యు నో వాట్ హ్యూమన్ క్వాలిటీ ఈజ్. ద వన్ విత్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ బి కాల్డ్ ఏ హ్యూమన్. వీ షుడ్ నో దిస్ హ్యూమన్ వాల్యూ, ద క్వాలిటీ, ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు బిగిన్ విత్.
1: ఈ హ్యూమన్ క్వాలిటీ అనేటువంటిది తన యొక్క నాభి నుండి ఎరుగుడేటువంటిది కానీ గ్రంథంతో చదివి కానీ పర్వతో విని కానీ చెప్పేటువంటి యొక్క విషయం కాదు.
2: దిస్ ఈజ్ హ్యూమన్ క్వాలిటీ విల్ ఫైండ్ ఇట్స్ ఆరిజిన్ రైట్ ఫ్రమ్ ద నావెల్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది హ్యూమన్ ద సెంటర్ ఆఫ్ యువర్ బీయింగ్ నాట్ ఫ్రమ్ ద టెక్స్ట్ నాట్ దట్ ఈస్ హర్డ్ నాట్ సెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు కేరళ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఏదో జ్ఞానాన్ని తెలుసుకోవాలని, ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానముల యొక్క అర్థమును గుర్తించాలని వచ్చారు.
2: యు హ్యావ్ కమ్ ఫ్రమ్ ద డిస్టెంట్ ప్లేస్ కేరళ టు అక్వైర్ దిస్ నాలెడ్జ్, ద విజ్డమ్, ద స్పిరిచువల్ అవేర్నెస్ అండ్ ది డిస్క్రిమినేటింగ్ ఫండమెంటల్ నాలెడ్జ్.
1: ఈ నాలెడ్జ్ అనేటువంటిది కేవలము యాక్షన్తో వచ్చినటువంటిది కాదు.
2: నాలెడ్జ్ is not to be simply pretended or acted.
1: Knowledge energy gaanu maarutundi, energy gaanu maarutundi.
2: This knowledge can be transformed into energy. At times it becomes even allergy.
1: Kaani ee knowledge ni ye vidhanga manam polchukovali aneetuvanti vishayanni teeskunte manavattamu ee okka deeni knowledge ni takkaga ఆచరించి పలకాలి.
2: దిస్ నాలెడ్జ్ షుడ్ డైరెక్ట్, షుడ్ మోటివేట్ ఎవ్రీవన్ టు ప్రాక్టీస్ ది హ్యూమన్ వాల్యూ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మనం చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను మన చేష్టలతో చేరినటువంటిది.
2: వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఈస్ నేచురల్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ యాక్షన్స్.
1: కానీ ఇది అంతా ఇక్కడను మన నుండి ఆవిర్భవించేటువంటి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: దీస్ ఆర్ ఆల్ డ్యూ టు 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: రీసౌండ్ ఈ సౌండ్ అనేటువంటిది మనము లోపల నుంచి పుట్టించుకుని వచ్చేటువంటి యొక్క సౌండ్.
2: ద సౌండ్ ఇన్ రియాలిటీ ఈజ్ విదిన్ where it arises, originates.
1: Reflection manamu yochinchi danini aacharanalo petti mounamuto anubhavincheetvanti visham reflection.
2: Reflection is one that is pondered over, well thought of, practiced and experienced.
1: Kaani reaction antundi chaala pradhanamainatundi.
2: Reaction is the most important one.
1: Action reaction kavali.
2: As is the action, so is the reaction.
1: Reflection deeni yokka pratibimbanga untundali.
2: Reflection is the one out of this reaction.
1: Resound anetundi deeni yokka pradhanamaina kartavyamu.
2: The resound stands for the main obligation or responsibility.
1: Resound, reflection, reaction, ee moodu kudanu manavuni yandu pradhanamainatundi oka sthanamlo cherinatundi.
2: Therefore, these three, reaction, reflection, resound, occupy exalted position in human life.
1: Ee naati prapanchamlo prati manavudu kudanu nerchukuneatundi oka sarva vidyalu kudanu రీసౌండ్ కింద వచ్చేటువంటివి.
2: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్ అండ్ లెర్న్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ రీసౌండ్.
1: కానీ ఈ రీసౌండ్ అనేటువంటిది రియాక్షన్ నుండి చేరినటువంటిది.
2: దిస్ రీసౌండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రియాక్షన్.
1: ఈ రియాక్షన్ అంతా కూడాను రిఫ్లెక్షన్ గా మారుతుంది.
2: అట్ ద సేమ్ టైం రియాక్షన్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రిఫ్లెక్షన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము మానవత్వం నందు ఏకమై ఉంటున్నది.
2: ద హార్మనీ అండ్ యూనిఫికేషన్ ఆఫ్ దీస్ త్రీ ఆర్ ఇస్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: కానీ మానవుడు అనగా కేవలము ఏదో మాటలు మాత్రమే చెప్పి కాలంను వ్యక్తం చేసేటువంటి వాడు కాదు.
2: ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ మియర్లీ మెన్ టు ఎక్స్ప్రెస్ వోకలైజ్ అండ్ వేస్ట్ టైం.
1: మానవుడు ఈ యొక్క దీనిని యోచించి విచారించి దీని అంతరాత్మను గుర్తించి పరులకు బోధించడానికి తాను స్వయంగా ముందుకు నడుము కట్టుకుని రావాలి.
2: Man should be determined to come forward, to think, to inquire, and to experience the depth and the profundity of the human life and propagate, share with others.
1: కనుక ఇవన్నీ కూడాను కేవలము ఒక గ్రంథ పరిచయంగా మీరు భావిస్తూ కాలమును వ్యర్థం చేస్తున్నారు. ఇది గ్రంథ పరిచయం నుంచి వచ్చినటువంటి కాదు.
2: You are merely wasting your time by going through books. But in fact, the reality you do not experience out of textual information.
1: ఇవి పుస్తకం నుంచి వచ్చినటువంటివి కాదు.
2: They are not to be obtained from books.
1: పుస్తకం నుంచి వెలువడినటువంటివి.
2: It is not out of pustaka the book. It has to find its origin in mastaka or the head.
1: కనుక మస్తకమును పరిశుద్ధం చేసుకోవాలి.
2: Therefore we have to purify our mastaka, the head.
1: మస్తకము మంచిగా ఉండినప్పుడే పుస్తకమును సరి అయిన రీతిలో చదవడానికి వీలవుతుంది.
2: When the mastaka head is set right, all the knowledge contained in the pustaka book can be absorbed and assimilated.
1: పుస్తకమును పఠించితనని పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు నిస్తులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేలా.
2: ఓ మ్యాన్, వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హ్యావ్ గాన్ త్రూ ఆల్ బుక్స్ that you are highly resourceful, knowledgeable, why are you egoistic?
1: Nee hasta yugammu mochi paramatmani bhaktitu kolvaleni ee krista pustakamlo patinchi prayojanam emiti?
2: If you cannot join both your hands and respect, adore, worship God, what for is your knowledge?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: ఈ నాడు మీరు నూతనమైనటువంటి అభ్యాసములను గుర్తించి వర్తించడం అత్యవసరము.
2: ఇట్ ఈస్ నెసెసరీ యు షుడ్ కల్టివేట్ న్యూ హ్యాబిట్స్, ద న్యూ వేస్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ టుడే, రికగ్నైజ్ దర్ వాల్యూ.
1: ఈనాడు ప్రపంచం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ వచ్చినాయి.
2: In this world today, as you notice, there are so many changes.
1: Kani ave anni kudunu pradhanam kadu.
2: All these changes that you come across are not that important.
1: Tana tattvanni taanu gurtinchi tana tattvanni parulaku bodhinchi tana tattvanni parulu nunchi andukoni tadwara aanandinchatame nirmeyinatundi yokka bodhanlu.
2: The true teaching of life requires the total awareness and understanding, the nature of the self, the one's own center of life, the being, experiencing it and sharing with others.
1: Satyamunu patinchitini satyamu chuchi sarvashastramulu nishtulamaina vidyalanu nerchitinanchunu garvameda. Ee prasthuta yugamunandu nerchinatvanti vidyalu anni kudanu kevalamu avidyala kindane chestayi kaani నిజమైనటువంటి విద్యలు కాదు.
2: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ నోన్ సో మచ్ ఆఫ్ ట్రూత్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ కంటైన్డ్ ఇన్ నంబర్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ బుక్స్? నో నో నో. వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్? ఆల్ ది టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ బుక్కిష్ నాలెడ్జ్ ఈజ్ అవిద్య.
1: ఈ అవిద్య వలన మరింత అవిద్యలే పెరుగుతున్నాయి, కానీ విద్యలు ఏమాత్రం కూడా రాణించటం లేదు.
2: దిస్ బుక్కిష్ నాలెడ్జ్ అవిద్య will add on to more and more of avidya, but will not convey in any sense the true vidya.
1: Kaluga ee avidyanu yerchinanta valla manam goppavaru kaamu.
2: We can never be great by acquiring this avidya.
1: ఈ అవిద్య చేత అవిద్యలే అభివృద్ధి అవుతుంది, కానీ విద్య అభివృద్ధి కాదు.
2: బై అక్వైరింగ్ దిస్ అవిద్య యు విల్ బి మోర్ గ్రోయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవిద్య.
1: విద్య అనగా ఏమిటి, అవిద్య అనగా ఏమిటి, ఈ రెండింటికి ఉండినటువంటి ఒక భేదమును గుర్తించాలి, ప్రయత్నించాలి.
2: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ విద్య అండ్ అవిద్య.
1: విద్య
2: విద్య
1: అనగా కేవలము మనము ఆలోచించి యోచించి నిర్ణయించి నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటం విద్య.
2: విద్య మెంట్ దట్ విచ్ ఇస్ వెల్ థాట్ ఆఫ్, దట్ విచ్ ఇస్ డిసైడెడ్ అపాన్, దట్ విచ్ ఇస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్.
1: అవిద్య అనగా కేవలము నోటికి వచ్చినట్టంత వాక్కోవటము, నోటికి వచ్చినట్టంత చెప్పుకోవటము, ఇది అవిద్యగా మారుతుంది.
2: అవిద్య ఈజ్ ఎ వెయిన్ టాక్, ద యూస్లెస్ టాక్, ఎ జస్ట్ వెర్బల్ వోకలైజేషన్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్ వితౌట్ ఎక్స్పీరియన్స్.
1: కనుక మనము ఎక్స్పీరియన్స్ కూడా కావాలి.
2: Therefore, భగవాన్ సేస్ దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నెసెసరీ.
1: ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడాను ఎక్స్ప్లెయిన్ లో చేయాలి.
2: దిస్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్స్ ఎక్స్ప్లెనేషన్.
1: ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడాను ఎక్స్పీరియన్స్ ద్వారా ఎనర్జీగా మారాలి.
2: ఎక్స్ప్లెనేషన్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక శరీరమైన శక్తిగా భావిస్తున్నారు.
2: యూ కన్సిడర్ ఎనర్జీ యాజ్ ఫిజికల్ వన్.
1: కాదు కాదు కాదు కాదు.
2: నో,
1: మానవుని ఎందు సర్వ విధముల శక్తి స్వరూపమై అన్నింటి ఎందుకు ఆదర్శవంతమై అన్నింటి ఎందు ముందేగేటువంటి ఒక తత్వము ఎనర్జీ.
2: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ యాజ్ అన్ అండర్ కరెంట్ ఈజ్ దిస్ ఎనర్జీ.
1: ఈ కరెంట్ అనేటువంటిది ఏ విధంగా తెలుస్తుందంటే కేవలము మనం చదవటం వల్ల మనం చెప్పటం వల్ల కాదు కాదు.
2: ది నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కరెంట్ కెనాట్ బి హ్యాడ్ బై రీడింగ్ త్రూ రీడింగ్ ద బుక్స్ ఆర్ స్పీకింగ్.
1: వైర్ లో కరెంట్ అంతా వస్తుంటుంది.
2: యు ఆల్సో ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అవుట్ సైడ్.
1: ఈ కరెంట్ ద్వారా మనం ఎక్కడ వస్తుందంటే ముట్టితే కూడా చాలు, షాక్ కొడుతుంది.
2: You will experience, you will notice the flow of the current by just touching it.
1: Kanuka deeniki yochiste kuda chalu aa energy anta goppa powerful ga untuntadi.
2: Therefore the innate energy can be received by thinking deep enough.
1: Manavuni yokka swaroopam anta ikkudunu energy gaane untundadi.
2: The whole human form is full of energy.
1: Taanu cheyinadi, తాను చెప్పున్నది, తాను నడుచుకున్నది, తాను చదువున్నది, తను రాయున్నది అంతా కూడాను ఎనర్జీ యొక్క ప్రతిఫలమే.
2: ఆల్ ద రీడింగ్ రైటింగ్ వాకింగ్ టాకింగ్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఆల్ దట్ హెస్ బీన్ థాట్ ఆఫ్ ఆర్ ఆల్ డ్యూ టు ఎనర్జీ ఓన్లీ.
1: కనుక ఎనర్జీకి ఒక విధమైనటువంటి ఆకారం లేదు.
2: ఎనర్జీ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆ ఎనర్జీ మానవుని నకసిక పర్యంతము సంచరిస్తూనే ఉంటుండాలి.
2: దిస్ ఎనర్జీ మూవ్స్ అబౌట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కాలి బొటన వేలు నుంచి తల యొక్క వెంట్రుక వరకు కూడాను ప్రసరించేది ఎనర్జీనే.
2: ఇట్ ఇస్ ఓన్లీ సేమ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ రైట్ ఫ్రమ్ ద టో టు ద హెయిర్ ఆన్ ద టాప్.
1: కనుక ఈ ఎనర్జీ అనేది ఏదో ఒక స్థానం నందు మాత్రమే ఉంటుండి ప్రసరింపజేసేటువంటిది కాదు.
2: ఎనర్జీ ఈజ్ నెవర్ లోకలైజ్డ్.
1: పూర్వము ఒక వ్యక్తి ఏమీ తెలియనటువంటి యొక్క అజ్ఞానిగా ఉండినటువంటి వాడు.
2: అర్లియర్ దెర్ వాజ్ ఎ టోటలీ ఇగ్నోరెంట్ పర్సన్.
1: కానీ క్రమక్రమేణా ఆ ఎనర్జీని డెవలప్ చేసుకుని అతనే గొప్ప లీడర్ గా తయారయ్యాడు.
2: లేటర్ హీ హాస్ డెవలప్డ్ దిస్ ఇన్నేట్ ఎనర్జీ అండ్ అల్టిమేట్లీ బికేమ్ గ్రేట్.
1: కనుక ఈ అభివృద్ధి కావడానికి ఈ ఎనర్జీయే మూలకారణం.
2: Therefore, for advancement and progress, energy is important.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరందరూ కూడాను విద్యను గడిపేటువంటి వారే.
2: ఆల్ ఆఫ్ యూ స్టడీ.
1: ఏదో మేమంత విద్యను నేర్చినాము, అన్ని ముగించుకొని ఇప్పుడు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని మీరు అనుకోవటం చాలా పొరపాటు.
2: You are mistaken if you think that as students, you also serve.
1: కానీ మీరు సేవకులు కాదు, మీరే నాయకులు.
2: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ సేవక సర్వెంట్ బట్ యువర్ నాయక ద లీడర్.
1: చేసేటివన్నీ కూడాను ఏదో మీరు చేస్తున్నామని భావిస్తున్నారు. కాదు కాదు, మీకోసమే మీరు చేసుకుంటున్నారు.
2: యూ థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ అదర్స్, నో, యు ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్.
1: కనుక ప్రతి దాని అందు కూడాను మీ స్వత శక్తిగా అక్కడ ఏర్పడుతూ వచ్చింది.
2: దేర్ ఫోర్ ఎవ్రీథింగ్ హ్యాస్ డెవలప్డ్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఆర్ సెల్ఫ్ డిపెండెన్స్.
1: కనుక ఈ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి సెల్ఫ్ అన్నింటి ఎందుకును రియలైజ్ చేయడానికి వీలవుతుంది.
2: దేర్ఫోర్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ది సెల్ఫ్ సాక్రిఫైస్ విల్ అల్టిమేట్లీ ఎండ్ అప్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్.
1: కనుక అంతా కూడాను సెల్ఫ్ నుంచే వచ్చేటువంటిది, కానీ ఇంకొకరి హెల్ప్ ఏమాత్రము లేదు.
2: So everything is the manifestation of the self and nothing nothing help from outside.
1: ఈ రోజు ఈ సమస్త లోపల అనేక మంది మెంబర్స్ గా చేరటం వల్ల ఈ యొక్క ఇతరులు హెల్ప్ చేస్తారేమో అని మీరు భావించవచ్చును. ఇతరుల హెల్ప్ ఏమాత్రం కూడా మీకు అక్కర్లేదు.
2: Because of so many members joining the organization, you may be expecting help from others. You don't need anybody's help.
1: ఇది ఎవరి హెల్ప్ కూడాను అక్కర్లేదు.
2: యు డు నాట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్.
1: మీ సెల్ఫ్ యొక్క శక్తియే మీకు అన్ని విధాలు కూడాను సహాయం చేస్తుంది.
2: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ద సెల్ఫ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్.
1: మీరు చేసే సర్వ సేవలు కూడాను మీ నుంచినే ఆవిర్భవించి మిమ్మల్నే పోషిస్తూ వస్తుంది.
2: ఆల్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ ఓన్లీ.
1: కనుక మీ సెల్ఫ్ మిమ్మల్నే రక్షిస్తుంది, కానీ మరొక ద్వారా వచ్చినటువంటిది కాదు.
2: సో ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ బి ప్రొటెక్టింగ్ యూ, నాట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ.
1: కనుక సేవా సభ్యులారా,
2: మెంబర్స్ ఆఫ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్,
1: మీరు సేవ చేర్చుకునే నిమిత్తమై వచ్చామని మీరు భావిస్తున్నారు.
2: యు థింక్ దట్ యు ఆర్ హియర్ టు సర్వ్.
1: మీరు సేవ మరొకరికి చేసే కాదు, మీకు మీరు చేసుకోవటం కోసమనే వస్తున్నారు.
2: యు ఆర్ హియర్ నాట్ టు సర్వ్ అదర్స్, బీయింగ్ హియర్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీరు కడుపునకు భుజించేటువంటి ఆహారము మీ కడుపు నింపుకోవటం కోసమనే వస్తున్నది, కానీ పరులకు సహాయం చేసే నిమిత్తమై ఉండినటువంటిది కాదు.
2: యు ఈట్ టు సేషియేట్ యువర్ ఓన్ హంగర్, నాట్ టు సాటిస్ఫై ఎనీ అదర్స్.
1: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను తమ నిమిత్తమే తనము చేసుకుంటున్నారు.
2: Therefore everything is done for one's own sake.
1: Self confidence,
2: self realization,
1: self experience,
2: the experience of the self,
1: anta kudanu self kindane untundadi,
2: are all related to your being the self.
1: Kanuka meer kramakramena ee rendu dinal lopala inka meer konni nechukovalsinatuvi enniyo unnunavi avanni kudanu మునుముందుకు చెప్పగలము.
2: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ సపోజ్ టు లెర్న్ మెనీ మెనీ థింగ్స్ అండ్ యుల్ బి టాట్.
1: ఇది మొదటి దినం కాబట్టి ఏదో కొంతవరకు మీకు అర్థమయ్యే రీతిగా కొంతవరకు చెప్తూ వచ్చాను.
2: దిస్ బీయింగ్ ది ఇనాగరేషన్ ద ఫస్ట్ డే, భగవాన్ ఈస్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ ఎనఫ్ టు టీచ్ అస్ ఇన్ ఎ వే దట్ వీ క్యాన్ అండర్స్టాండ్.
1: కనుక మీరు ఇంకా ముందుకు తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో ఉన్నాయి.
2: There are lots of things you are supposed to know in future.
1: Sevadalam anaga kevalamu dalamu.
2: Sevadalam dala the petrol.
1: Ee dalamul lopala aneka rakamulaitvanti yokka kalarantha unnai.
2: Dala the petrol has got so many faces, facets.
1: Ee dalam yokka prabhavame aneka rakamulaga kodanu prabhavistu untundi.
2: It is only the beauty of the petal and faces that would spread all over around.
1: Kani oka vittanam naatinamante aa vittanam peddayipoyi pedda chakkani andamaina flower ga roopanduthundi.
2: When a seed is sown, it sprouts up, ultimately resulting in the blossoming of a flower.
1: Kani mottamota idi vittanamu ye maatramu andanni andinchadu.
2: ఇనిషియలీ ద సీడ్ ఈజ్ నాట్ దట్ బ్యూటిఫుల్.
1: అది క్రమక్రమేణా ఫ్లవర్ గా రూపొందినప్పుడు ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి అందము, ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి సుగంధము అన్ని విధాలా మనం మానవుణ్ణి ఉత్తీర్ణుని గావిస్తుంది.
2: దో ద సీడ్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ ఇనిషియలీ, యాజ్ ఇట్ గ్రోస్ జర్మినేట్స్ అండ్ ఫ్లవర్స్, ద బ్యూటీ ఆఫ్ ది ఫ్లవర్, ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ విల్ బి స్టాండింగ్ యాజ్ ఎ టెస్టిమనీ.
1: ఆ ఫ్లవర్ లోపల అనేక దళములంతా ఉన్నాయి.
2: ద ఫ్లవర్ హ్యాస్ సో మెనీ పెటల్స్, దళాస్.
1: ఈ దళములు ఉన్నంత వరకే ఇది ఫ్లవర్ గా కనిపిస్తుంది.
2: ద ఫ్లవర్ రిమైన్ సో లాంగ్ దేర్ ఆర్ దళాస్.
1: ఈ దళములు రాలిపోయినా ఫ్లవరే కాదు.
2: వెన్ దళాస్ ఆర్ పెటల్స్ డ్రాప్ డౌన్ ద ఫ్లవర్ కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుక మొట్టమొదట దీన్ని మొట్టమొదట ఫ్లవర్ గా రూపొందించండి.
2: Therefore, we have to mold and shape ourselves into flowers.
1: ఆ ఫ్లవర్ యొక్క అందచందములు కూడా నువ్వు చూచి దానిలో ఉన్నటువంటి సుగంధాన్ని అనుభవించి ఆనందించండి.
2: Watch the beauty of the flower, experience the fragrance of the flower, and then enjoy.
1: ఇక మున్ముందు మీకు చెప్పవలసినవన్నీ కూడా ఊకున్న చెప్పగలడు.
2: The rest of the program will be indicated to you by Mukundan, the state president.
1: తర్వాత నేను అన్నింటినీ దాన్ని సవరించుకుంటాను.
2: భగవాన్ విల్ రెస్పాండ్ టు అవర్ క్వశ్చన్స్ లేటర్.
0: యు వర్ లిసనింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా, అడ్రెసింగ్ ద సాయి యూత్ ఫ్రమ్ ద సౌత్ ఇండియన్ స్టేట్ ఆఫ్ కేరళ ఆన్ ద 11th of April 2005.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయుల యొక్క పర్వదినములు ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినటువంటి పరమార్థములు.
1: All these festival occasions of Bharatiyas carry with them inner significance.
0: కాని ఈనాటి భారతీయుడు బాహ్యమైన లౌకికమైన ఆచారములకే అత్యంత అవకాశం నందించి నిత్యమైన సత్యమైన అంతరార్థమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: బట్ భారతీయస్ ఆర్ అటాచింగ్ వాల్యూ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్లీ రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్, ఫర్గెటింగ్ ది ఎటర్నల్ ట్రూత్, ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ ఇట్.
0: పార్వతీ తనయ ఓయి గణాధిప, పార్వతీ తనయ ఓయి గణాధిప అని వర్ణించింది వేదము.
1: వేద ఎక్స్టోల్డ్, ఓ సన్ ఆఫ్ పార్వతి, ఓ గణాధిప.
0: ఎవరు ఈ పార్వతి?
1: హూ ఇస్ పార్వతి?
0: ఇతని కుమారుడు ఏమిటి?
1: హూ ఇస్ ద సన్?
0: తల్లి కుమారుడి యొక్క సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్
0: అనేటువంటి యొక్క అంతరార్థాన్ని ఏ భారతీయుడు కూడా లోతునకు దిగి విచారించటలేదు.
1: No one goes deep enough to know the inner significance.
0: Ganadipa ani hecharinchadi vedamu.
1: Veda refer to this title Ganadipa.
0: Ye ganamulu ivi, sura ganamula, asura ganamula?
1: What are these ganas? Are they demonic or angelic?
0: Sura ganamulu,
1: they are one of the angels.
0: Ee ganamulu ekkada untunnavi?
1: Where are they?
0: బాహ్య ప్రపంచంలో సంచరించుచున్నవా లేక అంతర్ముఖమైనటువంటి యొక్క మానవుని యొక్క దేహమునందే ఇవి మీడి ఉన్నవా?
1: ఆర్ దే ప్రెసెంట్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఆర్ ఆర్ దే ప్రెసెంట్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ?
0: సురముల యొక్క గణపతి గనుకనే ఇతనికి గణాధిపతి అన్నారు.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ ది ఏంజల్స్ ఈస్ కాల్డ్ గణాధిపత.
0: గణములనగా పంచేంద్రియములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియముల యొక్క తత్వమే గణముల యొక్క స్వరూపం.
1: ద ఫార్మ్ ఆఫ్ గణాస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ కొగ్నిటివ్ అండ్ కాగ్నిటివ్ సెన్సెస్.
0: ఈ దశేంద్రియముల యొక్క నాయకుడే మనస్సు.
1: మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ టెన్ సెన్సెస్.
0: కనుకనే ఇంద్రియములకు నాయకుడైనటువంటి యొక్క మనసుకు ఇంద్రుడు అని పేరు పెట్టారు.
1: ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఈజ్ ఇంద్ర.
0: ఈ మనసు కూడాను పతి అయినటువంటిది బుద్ధి.
1: ద మాస్టర్ ద మైండ్ ఈజ్ ఇంటెలెక్ట్.
0: కనుకనే గణాధిపతి అని ఇతన్ని పిలుస్తూ వచ్చారు.
1: సో ద టైటిల్ గణాధిపతి ఈజ్ గివెన్.
0: ఇక్కడ గణపతి అనే పదమునకు మనం చక్కగా అర్థాన్ని గుర్తించాలి.
1: హియర్ వి హావ్ టు నో ద మీనింగ్ క్లియర్లీ ఆఫ్ దిస్ టైటిల్ గణపతి.
0: గా అనగా బుద్ధి.
1: గా ఈజ్ ఇంటెలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: నా ఇస్ విజ్డమ్.
0: బుద్ధి విజ్ఞానముల యొక్క పతి కనుకనే ఇతనికి గణపతి అన్నారు.
1: యాజ్ ఇస్ ది మాస్టర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ అండ్ ది విజ్డమ్ ఈస్ కాల్డ్ గణపతి.
0: బుద్ధి మనసుకు అధిపతి.
1: ఇంటెలెక్ట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ఇంద్రియములకు అధిపతి.
1: మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
0: అన్ని గణములకు అధిపతి అయినటువంటి వాడు కనుక ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఇస్ ది హెడ్ ఆఫ్ ఆల్ గణస్ ఈస్ కాల్డ్ గణపతి.
0: అనగా ఈ జగత్తునందు సర్వేంద్రియములు కూడాను మానవుని యొక్క అంతర్భాగములే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది సెన్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: సృష్టి కంటే అత్యంత అధికమైనటువంటిదే ఈ వ్యక్తిత్వం.
1: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ ఫార్ ఫార్ సుపీరియర్ దాన్ దట్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సృష్టి యొక్క అంతర్భాగమే.
1: దిస్ ఇండివిజువల్ నేచర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక దైవత్వము మానవత్వం నందే ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: విగతో అధిపతి అనగా ఏమిటి? విగతో నాయక ఇది వినాయక. అనగా వినాయక అనగా ఇతను సర్వస్వతంత్రుడైనటువంటి వాడు.
1: వినాయక మీన్స్ ద వన్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్.
0: ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: హి హస్ నో అదర్ మాస్టర్.
0: ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఏ శక్తికైనా ఒక నాయకత్వం ఉంటుంటుంది.
1: ఎనీ ఇండివిజువల్ ఆర్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకులకు మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో వన్ ఎల్స్.
0: కనుకనే ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సో హీ ఈస్ కాల్డ్ వినాయక.
0: సర్వ స్వతంత్రుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్.
0: ఈ వినాయక పూజ అనేటువంటిది ఇది అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాప్తి చెందినటువంటిది.
1: ద వర్షిప్ ఆఫ్ దిస్ లార్డ్ వినాయక హ్యాస్ బీన్ దేర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: ఋగ్వేదమునందును నారాయణకోపనిషత్తునందును తైత్తరీయోపనిషత్తునందు కూడాను ఈ యొక్క వినాయకుని యొక్క స్మృతి శృతి అనేక విధములుగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Vinayaka has been referred to in Rigveda, Narayanaka Upanishad, Taittiriya Upanishad and Shrutis.
0: ఇది కేవలం గాయత్రి మంత్రమందు కూడాను అంతర్భాగమై ఉంటున్నది.
1: ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాయత్రి మంత్ర.
0: తత్ పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో ఇంద ప్రచోదయాత్. అనగా తన యొక్క దివ్యత్వాన్ని గణపతి యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క గాయత్రి మంత్రంలో అంతర్భాగమై ఉన్నది.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాయత్రి మంత్ర ఈజ్ ఆల్సో దేర్ రిఫ్లెక్ట్ ఇన్ ద నేచర్ ఆఫ్ గణాధిపతి.
0: కనుక గణపతి అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి దివ్య శక్తియే.
1: సో గణపతి మీన్స్ ది ఆల్ పర్వేసివ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్.
0: అయితే ఈనాటి మానవత్వం నందు ఈ గణపతి పార్వతీ పుత్రుడు అన్నారు.
1: బట్ ఫ్రమ్ ది ఆర్డినరీ పార్లన్స్ ఇట్ ఇస్ సెడ్ గణపతి ఇస్ సన్ ఆఫ్ పార్వతి.
0: పార్వతి అనగా ప్రకృతియే పార్వతి.
1: పార్వతి సింబలైజెస్ నేచర్.
0: ప్రకృతి యొక్క పరమాత్మని యొక్క దివ్య తత్వమే దివ్య శక్తియే ఈ యొక్క మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
0: ప్రతి మానవుడు కూడాను వినాయకుడే.
1: ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
0: తాను ఈ శివశక్తాత్మక స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఒక బిందువే.
1: He is a drop reflecting the principle of the nature and divinity.
0: Kanukane prakrutiye parvati.
1: Nature is parvati.
0: Purushude Ishwarudu.
1: Purusha is Ishwara.
0: Ee prakruti purushulu yokka sambandhame ee yokka manavattam ane vyaktitvam.
1: Human individuality is the combination of the divinity and the nature.
0: Paramatmani yokka divya tattvame divya shaktiye ee yokka manavattam.
1: Human life is the divinity in this nature.
0: Prati manavudu kudanu vinayakude.

0: శక్తి ఒకటి ఉన్నది అని మనం భావిస్తుంటాం. ఇది చాలా పొరపాటు.
1: It's a mistake when we feel that Vinayaka is the son of Parvati and Shiva is present somewhere else.
0: Sarvamu prakriti nundi aavirbhavinchetuntivi.
1: Everything originates out of nature.
0: Prakriti yokka amshamule sarvabhutamulu.
1: All beings are the reflections, parts of the nature.
0: Atti pavitramainatunti yokka divyatvanni gurtimpajese nimittamai parvadinamulanni kudunu oka aadhyatmikamaina antarathamto koodi vastunnavi.
1: All festivals are meant to recognize its sacred meaning and the divine principle.
0: ఈ వినాయకునకు ఏనుగు ముఖం ఏమిటి? ఎలుక వాహనం ఏమిటి?
1: What is this? The Vinayaka has the face of an elephant and rat as his chariot.
0: ఎలుకకు మూషికము అంటారు.
1: Rat is called మూషిక.
0: మూషికమనగా ఏమి? రాత్రికి చిహ్నమే మూషికం.
1: మూషిక rat symbolizes night.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ ఇస్
0: చీకటికి ఒక గుర్తే ఒక మూషికము.
1: ద పిచ్ డార్క్నెస్ ఇస్ సింబలైజ్డ్ హియర్ బై ద రాట్.
0: చీకటిని వినాయకుడు తాను అణగదొక్కున్నటువంటి వాడు కనుకనే ఇతనికి మూషిక వాహనుడు అని పేరు వచ్చింది.
1: యాజ్ వినాయక వుడ్ కీప్ దిస్ పిచ్ డార్క్నెస్ అండర్ హిస్ చెక్ హీస్ కాల్డ్ ది మాస్టర్.
0: చీకటిని పారద్రోలి వెలుగును జగత్తునకు అందించేటువంటి వాడు నాయకుడు వినాయకుడు.
1: Vinayaka is a master who dispel the darkness and take you towards light.
0: Inte kaakunda mushikamunaku vasana yokka chinnam kudanu cheppavachu.
1: Here the rat also stands for the vasanas, the characteristics.
0: Anaga ee yokka mushikamu vasannu puraskarinchukoniye tana prayanamnu saagistu untadi.
1: The rat proceeds basing on this quality of smell.
0: Anaga korikalu vanchalu ajnanamu అనేటువంటి యొక్క ఈ మూషికమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వినాయక ఇస్ ద వన్ హూ హాస్ పుట్ ఎ చెక్ ఆర్ కంట్రోల్ ఓవర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో ఇగ్నోరెంట్.
0: కనుక వినాయకుని యొక్క వాహనము మూషికము అన్నారు.
1: సో రాట్ ఇస్ ద చారియట్ ఆఫ్ వినాయక.
0: వాహనం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ద చారియట్?
0: తన క్రింద వేసుకున్నట్టుమే వాహనము.
1: దట్ విచ్ ఇస్ యూజ్డ్
0: దాని ఎక్కినటువంటి వాడు నాయకుడు.
1: ద వన్ ఓవర్ దట్ ఇస్ లీడర్.
0: కనుకనే వాసనలను కోరికలను అజ్ఞానమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: Therefore, Vinayaka has put under check all the desires, the previous traits and also ignorance.
0: సమస్త దుఃఖములను సమస్త బాధలను సమస్త కష్టములను దూరం గావించుకునేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka helps us to get away from the misery, various problems, troubles and turmoil.
0: విఘ్నములకు శత్రువు వినాయకుడు.
1: Vinayaka is enemy to all obstacles.
0: విఘ్నములను ఏ మాత్రం కూడాను చేర్చేటువంటి వాడు కాదు.
1: He will never allow any obstacle to come in the way.
0: విఘ్నములను సంహరించేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka will kill all obstacles on the way.
0: సుఖశాంతులను అందించేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka confers peace and happiness.
0: సిద్ధి బుద్ధులను అధిపతిగా చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka is the master, the fulfillment and the intellect.
0: సిద్ధి దేనికి సిద్ధి?
1: What is this fulfillment here?
0: మనస్సు శుద్ధిగా ఉండినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది.
1: When mind is pure, you'll have the fulfillment in acquiring wisdom.
0: కనుకనే బుద్ధి సిద్ధి యొక్క నాయకుడు వినాయకుడు.
1: Therefore, Vinayaka is the master of the both.
0: ప్రతి మానవుడు కూడా బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి.
1: Every man should have a control over the intellect.
0: ఈ వినాయక పండుగ దినము మనం అనేక విధములైనటువంటి వంటలు చేసుకుంటుంటాం.
1: On this auspicious day of Vinayaka Chaviti, we will have so many preparations.
0: కాని వినాయక పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంటున్నది.
1: But however, there is a speciality today.
0: తైలముతో ఏమాత్రము సంస్కారం కావించినటువంటి వంటలను వినాయకునికి నైవేద్యంగా ఇస్తుంటారు.
1: That which is offered to Vinayaka, the sacrificial food, is not made out of oil.
0: కేవలము ఆవిరితో ఉడికినటువంటి ఒక వీటిని మాత్రమే వినాయకునికి నైవేద్యం చేస్తుంటాము.
1: The sacrificial food is made of vapor, nothing to do with the oil.
0: Anaga enduku idi kevalam ayurveda yokka tattvamunandu kudanu ee aavirito udikinatvanti oka vantalu taraga jeernam avutayani kudanu deeniki oka artham.
1: The ayurvedic science also speaks that which is not made up of oil except in the vapor is easily digestible.
0: Intiye kaaka,
1: not on this,
0: bhadrapada masamulo vacheyatvanti ee vinayaka chavithiki మనం పండించేటువంటి పంటలలో నువ్వులు బెల్లము అధికంగా మన ఇంటి చేరుతుంటాయి.
1: ఇన్ దిస్ మంత్ భాద్రపద వాట్ వీ హ్యావ్ ఇస్ ది తిల్ సీడ్స్ అండ్ ద జాగరే.

0: ఈ యొక్క నువ్వుల పిండిని బెల్లంతో కొట్టి దానిని ఒక బియ్యం పిండి లోపల ఆవిరితో ఉడకబెట్టినటువంటి దానిలో పూసిపెట్టి దీనిని కుడుములు ఉండ్రాళ్ళు అని వినాయకునికి నైవేద్యం చేస్తుంటాం.
1: ద సాక్రిఫైస్ ఫుడ్ స్పెషల్లీ ఆఫర్డ్ టు వినాయక, దట్స్ కాల్డ్ ఉడుములు ఆర్ ఉండ్రాళ్ళు, మేడ్ అప్ ఆఫ్ దిస్ రైస్ ఫ్లోర్ ద తిల్ సీడ్స్.
0: బెల్లం యొక్క గుణము మానవుని యొక్క రోగములకు నివారణము.
1: జాగరి ఈజ్ ది క్యూర్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎయిల్మెంట్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క కపపిత్తాదులను నివారణ గావించేటువంటిది.
1: ఇట్ ఆల్సో క్యూర్స్ ఆల్ ది ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ది ఫ్లెమ్ ఇన్ ద బాడీ.
0: ఈ నువ్వుల పిండి అనేటువంటిది శ్వాసకోశను పరిశుద్ధపరిచి మన యొక్క దృష్టిని కూడాను అభివృద్ధి గావించేటువంటి ఒక శక్తి నువ్వుల యందు ఉంటున్నది.
1: The thil seeds will improve our breathing process and also help for eyesight.
0: బాహ్య దృష్టితో పాటు జ్ఞాన దృష్టిని కూడాను పోషించేటువంటిది ఈ కుడుములు ఉండ్రాళ్ళు అని.
1: Therefore it has got the external application besides that, the inner significance.
0: భారతీయులు ఏ కర్మలు ఆచరించినప్పటికీ అర్థరహితమైనటువంటి కర్మలు ఏనాడు కూడా వారు ఆచరించలేదు.
1: Bharatiyas have never undertaken meaningless festivals.
0: ప్రతి పదమునకు ప్రతి పర్వదినమునకు ఒక విశిష్టమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక అంతరాత్మ కూడి ఉంటుంది.
1: Everything they utter, every festival they observe has got special significance.
0: తినే తిండి, నడిచే నడక, పలికే పలుకు, యోచన చేసేటువంటి యోచన, ఇవన్నీ కూడాను ఒక ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినవే.
1: Whatever that is consumed, the style of walking and the words that we utter and our thinking has got special
0: significance. సర్వ విద్యలకు నాయకుడు వినాయకుడు.
1: Vinayaka is the master of all forms of knowledge.
0: ఈ విద్యలనగా ఏమిటి?
1: What is this knowledge?
0: కేవలము ఒక గ్రంథ పరిచయంతో వచ్చేటువంటి విద్యల?
1: Is it textual knowledge?
0: కాదు కాదు, ప్రపంచంలో సర్వము విద్యలే.
1: In this world everything is knowledge.
0: నడచడం ఒక విద్యనే.
1: వాకింగ్ ఇస్ నాలెడ్జ్.
0: మాట్లాడటం ఒక విద్యనే.
1: స్పీకింగ్ ఇస్ నాలెడ్జ్.
0: నవ్వటం ఒక విద్యనే.
1: స్మైల్.
0: కూర్చోవటం ఒక విద్యనే.
1: సిట్టింగ్.
0: తిరగటం ఒక విద్యనే.
1: ఈటింగ్.
0: తిరగటం ఒక విద్యనే.
1: మూవింగ్ అబౌట్.
0: యోచించడం ఒక విద్యనే.
1: థింకింగ్.
0: అన్ని విద్యలే.
1: ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక సమస్త విద్యలకు కూడా నాయకుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్య అనగా కేవలం వివేకాన్ని బోధించేటువంటి విద్య అనుకుంటున్నాం.
1: Today we think education means giving information.
0: జ్ఞానమును అందించేటువంటి విద్యలు అనుకుంటున్నాము.
1: We consider that education is the one that gives information.
0: జ్ఞానముతో పాటు విజ్ఞాన జ్ఞానం కూడా ఉంటుండాలి.
1: Along with the material knowledge, the knowledge the
0: ఈ పదార్థ విజ్ఞానముతో పాటు రసాయన జ్ఞానం కూడా ఉంటుండాలి.
1: Along with the material knowledge, the spiritual knowledge is also
0: ఈ రసాయన జ్ఞానముతో పాటు శృంగార జ్ఞానం కూడా ఉంటుండాలి.
1: Along with the knowledge, the community is also necessary.
0: ఈ శృంగార జ్ఞానముతో పాటు లలిత కళ జ్ఞానం కూడా ఉంటుండాలి.
1: Along with it, fine arts are also there.
0: Chitra, silpi, dance, anni yoka tattvamulu kodanu oka vidyale.
1: All forms like the architecture.
0: Itte sarva vidyalaku kodanu.
1: Dance, they're all education.
0: Nayakudu ayinatundi vaadu vinayakudu.
1: Vinayaka is the master of all forms of knowledge.
0: Vidyanaga kevalam buddhiki sambandhinchinatundi.
1: Education is related to the intellect.
0: Kevalam grandhamuto chadivetundi maatrame vidya kaadu.
1: It's not the one that you rarely go through a
0: book. Adi kevalam chaduvu.
1: That is only study.
0: దీనికి విద్య అనేటువంటి పేరు సార్థకమైనటువంటి పేరు కాదు.
1: It doesn't justify through education.
0: జీవితం అంతా కూడా ఒక విద్యా స్వరూపమే.
1: The whole life is a very form.
0: విద్యామయమే.
1: Full of knowledge.
0: కనుకనే ఏ విచారం చేసినప్పటికీ విచార జ్ఞానం అంతా కూడా విద్యతో కూడినటువంటిది.
1: So whatever that we do, what we inquire, is full of this
0: విచారము విజ్ఞతతో కూడి ఉంటుండాలి.
1: So this sort of inquiry should have this knowledge.
0: Nitya anitya parisilana gnanam anetundi vignata.
1: The knowledge comprises in making a distinction between that which is permanent.
0: Kalukune vidyarthulu ee naadu vinayakuni amitanga prarthistuntaru.
1: Therefore students pray to Vinayaka more and more today.
0: కేవలం తాము చదివేటువంటి చదువుకు మాత్రమే సహాయం చేసేటువంటి వాడు కాదు వినాయకుడు.
1: Vinayaka is not the only one who supports in your learning process.
0: జీవిత పర్యంతం కూడాను అడుగడుగున కూడాను అడుగడుగున కూడాను సహాయం గావించేటువంటిది వాడు వినాయకుడు.
1: వినాయక హెల్ప్స్ యూ ఎట్ ఎవ్రీ స్టెప్ త్రూఅవుట్ యువర్ లైఫ్ టైమ్ మూమెంట్ టు మూమెంట్.
0: సులభ ప్రసన్నుడు.
1: యు కెన్ హ్యావ్ హిమ్ ఈజీలీ.
0: అతన్ని పూజ చేయాలంటే
1: టు వర్షిప్ హిమ్
0: ఒక తుమ్మి పువ్వులు
1: ద ఫ్లవర్స్ ఆఫ్
0: అనగా మానవులకు అక్కరలేనటువంటివన్నీ కూడాను వినాయకుడికి పూజ చేస్తుంది.
1: దట్ విచ్ ఆర్ ఆఫ్ నో యూస్ టు మ్యాన్ కైండ్ ఆర్ ఆఫర్డ్
0: పువ్వులు. జిల్లేడి పువ్వులు.
1: And the flowers of the Calotropis.
0: ఈ జిల్లేడి పువ్వులు తింటే పిచ్చి పడుతుంది అంటారు.
1: And if anyone eats those flowers, one will turn mad.
0: జిల్లేడి పువ్వులు పువ్వుతో వినాయకుడిని పూజ చేస్తారు.
1: That flowers are used in worshiping Lord.
0: కనుకని గడ్డితో పూజ చేస్తారు.
1: Worship is done with grass.
0: ఈ విధంగా వినాయకుని పూజ చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance in worshiping so?
0: అనగా వినాయకుడు పూర్వము మృగములతో కూడాను పూజింపబడేటువంటి వాడు అని దీని అంతరార్థం.
1: The meaning is that Vinayaka was worshipped by animals even before.
0: కనుకని అతని ముఖము ఏనుగు ముఖము.
1: So his face is that of an elephant.
0: అతని వాహనము మూషికము.
1: The chariot is the ram.
0: ఇవన్నీ కూడాను మృగముల యొక్క చిహ్నములు.
1: They are the signs of animals.
0: కనుక వినాయకుణ్ణి కేవలము మానవులు మాత్రమే కాక పశుపక్షి మృగాదులు కూడాను పూజించేటువంటి వారు అని.
1: Vinayaka is worshipped not only by mankind but also by birds and animals.
0: సర్వ జీవులకును నాయకుడైనటువంటి వాడు, సర్వ జీవులకు కూడాను పూజింపబడేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka is the one worshipped by all beings and the master of all beings.
0: ఒక్క దేశము, ఒక్క కాలము, ఒక్క వ్యక్తి యొక్క తత్వంతో కూడినటువంటి వాడు కాదు.
1: Vinayaka is not limited to the time and space.
0: సర్వ దేశములకు, సర్వ మానవులకు, సర్వ కాలములకు కూడాను సంబంధించినటువంటి వాడు వినాయకుడు.
1: He has got something to do with all countries, with all people of all nationalities.
0: దీనికి పురాణ గ్రంథంతో కొన్ని ప్రబోధనలు గావిస్తూ వచ్చాయి.
1: A teaching is also given in this connection by
0: కానీ critics. పురాణములు కొన్ని హాస్యాస్పదమైనటువంటి మార్గంలో కూడా నిరూపిస్తూ వచ్చాయి.
1: Epics also portrayed in a funny way.
0: ఒకానొక సమయంలో పార్వతి ఈశ్వరుడు జూదమాడుతున్నారట.
1: At one time Parvati and Shiva were playing dice.
0: అలాంటి సమయంలో ఎవరో ఒకరు జడ్జి ఉండాలి.
1: There need to be a judge.
0: ఎవరిది గెలుపు, ఎవరిది ఓటమి.
1: Who won, who lost.
0: అప్పుడు నందిని తెచ్చి దీనికి విట్నెస్ గా తీసుకున్నారు.
1: The Nandi, the bull, is brought there as a witness.
0: ఈ నంది ఈశ్వరుని యొక్క అభిమానులు ఎక్కువ.
1: This Nandi, the bull, is favorite of Shiva.
0: నంది వాహనుడు ఈశ్వరుడు.
1: Ishwara has this bull as the chariot.
0: అందువల్ల ఈశ్వరుడు ఓడినప్పటికీ ఈశ్వరుడే గెలిచినట్టుగా ఈ నంది చెప్పింది.
1: Though Ishwara lost the game, Nandi declared that he won.
0: నీవు జూదములో కూడా నువ్వు పక్షపాతం చూపుతున్నావని చెప్పని పార్వతికి కోపం వచ్చి ఈ నందిని శపించిందట.
1: పార్వతి కర్స్ దిస్ నంది బికాస్ స్టాండింగ్ గివ్ ఎ రాంగ్ జడ్జ్మెంట్.
0: ఏ విధంగా శపించింది?
1: వాట్ వే షి కర్స్?
0: నీవు నయము కాని వ్యాధితో నీవు నశించిపోదువు కాక.
1: లెట్ యు డై విత్ అన్ ఇన్క్యూరబుల్ డిజీజ్.
0: అప్పుడు నంది వచ్చి తల్లి పాదములపైన పడి, అమ్మా నన్ను క్షమించు, నాయకుడైనటువంటి వారికి నేను ఈ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను కూడా చూపనక్కర్లేదా.
1: నంది ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ద మదర్ అండ్ సెడ్, షుడ్ ఐ నాట్ షో ద గ్రాట్యూట్యూడ్ టు
0: మై నాయకుడు? ఓటమి గెలిచింది చెప్పటం నాకు కూడా ఓటమే కదా.
1: టు సే దట్ మై మాస్టర్ లాస్ట్ ఇట్ అమౌంట్స్ టు లాస్ టు మీ.
0: అతన్ని గౌరవించే నిమిత్తమే నేను అసత్యం ఆడింది, నిజమే.
1: ఐ అటర్డ్ ది లై ఓన్లీ యాజ్ మ్యాటర్ ఆఫ్ రిస్పెక్ట్.
0: ఇంత మాత్రమునకు ఇంత గొప్ప శిక్షణ నాకు అందించటం.
1: బట్ పనిష్మెంట్ షుడ్ నాట్ బి సో సివియర్.
0: నన్ను క్షమించమని ప్రార్థించిందట నంది.
1: నంది ప్రేయర్ ఫర్ ద పార్డన్.
0: అప్పుడు నందిని క్షమించి పార్వతి నందికి తిరిగి ఈ శాప పరిహారం కూడా బోధించింది.
1: అండ్ నంది వాజ్ పార్డన్ అండ్ ఆల్సో షీ టాట్ హిమ్.
0: భాద్రపద చతుర్దశి దినము నా కుమారుడైన గణపతి యొక్క పుట్టిన పండుగ.
1: భాద్రపద చతుర్దశి ఇస్ ద బర్త్ డే ఆఫ్ మై సన్ వినాయక.
0: ఆ దినము నీవు భుజించేటువంటిది, నీకు అమిత ప్రీతి అయినటువంటిది, నీకు ఆహారమైనటువంటిది ఈ గడ్డిని నా యొక్క కుమారునికి నీవు అర్పితం చేయమని.
1: ఆన్ హిస్ బర్త్ డే లెట్ యూ ఆఫర్ ద మోస్ట్ డెలీషియస్ యువర్ ఫేవరెస్ట్ గ్రాస్ టు మై.
0: అనగా ఏది ఎవనికి ఏది ప్రీతిగా ఉందో ఆ ప్రీతికరమైనటువంటి దానిని అర్పితం చేసినప్పుడు అన్ని శాపములు కూడా విమోచనవుతాయి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇఫ్ యూ ఆఫర్ దాట్ యూ లైక్ మోస్ట్ యుల్ బి అటోనింగ్ ఆల్ యువర్ సిన్స్.
0: కనుకనే తాను భుజించేటువంటి యొక్క ఆహారము పరిశుద్ధమైనటువంటి ఆహారము గరిక.
1: దేర్ఫోర్ ద ప్యూర్ ఫుడ్ ఈజ్ హియర్ ద గ్రాస్.
0: ఆ గరికను తెచ్చి ఈ యొక్క పుట్టిన దినము గణపతిని పూజ చేశాడు.
1: On birthday he prayed and worshiped with his grass.
0: అప్పుడు నంది యొక్క అనారోగ్యము నిర్మూలమైంది.
1: It was then Nandi is cured of the disease.
0: ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చింది.
1: Then it picked up health.
0: దేవి కటాక్షం చేత శాప విమోచనమైంది.
1: Because of the grace of mother he atoned the sins.
0: కనుకనే దీనిని పురస్కరించుకొనియే మానవుని ఎందుకు కూడాను ఎక్కడైనా కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రాలు పోయినప్పుడు నీకు ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని నీవు వదిలిపెట్టమని చెప్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ పీపుల్ సే దట్ వెన్ యూ విజిట్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ యూ జస్ట్ గివ్ అప్ సాక్రిఫైస్ దట్ యు లవ్ మోస్ట్.
0: ఏది అమితమైనటువంటి ప్రీతిగా ఉంటాదో దాన్ని భగవంతునికి అర్పితం చేయి.
1: దట్ వాట్ యు లవ్ ఇంటెన్స్లీ బెటర్ యూ ఆఫర్ టు గాడ్.
0: అతి ఆర్పణే నిజమైన అర్పణ కానీ నీకు ఇష్టం లేని అర్పణ చేస్తే అర్పణం కాదు.
1: సచ్ ఎన్ ఆఫరింగ్ ఇస్ ట్రూ ఆఫరింగ్, నాట్ ద వన్ దట్ యు డోంట్ లైక్.
0: కూరగాయలు ఎందుకు కానీ లేక తిను ఫలములు ఎందుకు కానీ నీకు అమిత ఇష్టమైనటువంటి వాటిని భగవంతునికి అర్పితం చేయాలి.
1: దట్ వాస్ వెజిటబుల్స్ ఆర్ ది డెలీషియస్ ఐటమ్స్ దట్ యు లైక్ మోస్ట్.
0: అనగా ఏమి, ఈ అర్పితం చేసిన తరువాత తిరిగి ఆ ఫలమును కానీ ఆ కూరగాయను కానీ నీవు భుజించకూడదు.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ యూ షుడ్ నాట్ పార్టేక్ దట్ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ లేటర్.
0: ఇది ప్రాచీన కాలం నుండి భారతీయ యొక్క సాంప్రదాయం పురస్కరించుకుని కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రంలో గంగా స్నానములు యందు ఇలాంటి అర్పితం చేస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ట్రెడిషన్ పీపుల్ విజిట్ పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ, దే ఆఫర్ దట్ వే.
0: చాలా మంది ప్రయాగ.
1: Now, ప్రయాగ
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ప్రయాగ?
0: కాశీ అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కాశీ?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మన క్షేత్రమే కాశీ, దేహమే కాశీ,
1: బాడీ ఇస్ కాశీ.
0: ఈ కాశీ మధ్య లోపల గంగా ప్రవహిస్తూ ఉంటుంది.
1: ద గంగెస్ ఫ్లోస్ అక్రాస్.
0: ఆ గంగనే మన యొక్క జ్ఞానము.
1: దిస్ గంగెస్ ఇస్ ద విజ్డమ్.
0: ఈ జ్ఞానం అనేటువంటి గంగ యందు భక్తి శ్రద్ధ అనేటువంటి యమునా సరస్వతులు లీనమైపోతుంటాయి.
1: Two other rivers, Yamuna Saraswati, Bhakti, Devotion, Shraddha, Sincerity, Merge.
0: Bhakti, Shraddha, Jnanamu, ee moodinti yokka ekatvame prayaga.
1: Prayaga is the combination of all this trinity, the devotion, sincerity and wisdom.
0: Mana yokka hrudaya sthayame.
1: Prayaga is present in the altar of our
0: heart. Kabatti hrudayaniki pavitramainatundi yokka preetikaramainatundi yokka padarthanni phalamunu arpitam cheyali.
1: Therefore it offers sweet fruits to our heart.
0: Kani duradrishtavashattu ఈనాడు సాంప్రదాయములన్నీ కూడాను కేవలము ఆధునికమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద మారిపోయినాయి.
1: అన్ఫార్చునేట్లీ ది ట్రెడిషన్స్ హావ్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్.
0: ప్రయాగకు పోతున్నారు,
1: దే గో టు ప్రయాగ.
0: అక్కడ పండాలు చెప్తారు, ఏదైనా నీకు ఇష్టం ఉన్నటువంటి పదార్థం ప్రయాగ లోపల పరమాత్మనికి అర్పితం చేయమంటారు.
1: దేర్ ది ప్రీస్ట్ టెల్ యూ ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్.
0: యోచన చేస్తారు అక్కడ.
1: హిల్ బి థింకింగ్.
0: నిజంగా ప్రీతికరమైనటువంటి దానికి యోచన చేయనక్కర్లేదు.
1: టు టెల్ దట్ యు లైక్ మోస్ట్ యు డోంట్
0: నీడ్ టైం. లేక ఒక ఫలమును భగవంతునికి అర్పితం చేయమంటారు.
1: ఆఫర్ ఎదర్ వెజిటబుల్ ఆర్ ఎ ఫ్రూట్ టు గాడ్.
0: కొంతమంది యోచించి నాకు ఇష్టం లేనిది ఏది.
1: సమ్ విల్ టేక్ టైమ్ అండ్ సే వాట్ ఇస్ ఇట్ దట్ ఐ లైక్.
0: నాకు కాకరకాయ ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ బిట్టర్ గోడ్.
0: ఈ బిట్టర్ గోల్ నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఇట్.
0: ఇదిగో నాకు ఇష్టం లేని నీకు అర్పితం చేస్తున్నాను.
1: దేర్ఫోర్ బిట్టర్ గోడ్ ఐ డోంట్ లైక్, ఐ ఆఫర్ ఇట్ టు యూ.
0: తనకు ఏ ఫలము ఇష్టం లేదో దానిని భగవంతునికి అర్పితం చేస్తున్నారు.
1: ద ఫ్రూట్ దట్ హీ డజంట్ లైక్ హీ ఆఫర్స్ టు గాడ్.
0: అది కాదు అర్పితము.
1: దాట్స్ నాట్ ఆఫరింగ్.
0: ఏది ఇష్టమైన దానిని అర్పితం చేయాలి.
1: యూ హావ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్.
0: నా భగవంతునకు నా ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నా ప్రేమ స్వరూపునకు అర్పితం చెయ్యాలి అనేటువంటి దీక్ష మనలో ఆవిర్భవించాలి.
1: యూ షుడ్ హావ్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ దట్ యు ఆర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్ విత్ ఆల్ యువర్ లవ్.
0: ఇష్టాన్ని అర్పితం చేయటం లేదు, నీ అయిష్టాన్ని అర్పితం చేస్తున్నావు.
1: బట్ దే ఆర్ నాట్ ఆఫరింగ్ వాట్ దే లైక్, దే ఆర్ ఆఫరింగ్ వాట్ దే డిస్లైక్. కనుక నీ
0: హృదయంలో ఉన్నటువంటి హృదయస్సుడు తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తున్నాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ సేస్ లెట్ దట్ హ్యాపెన్.
0: నీవు చేసినట్టుగానే జరుగుగాక.
1: లెట్ ఇట్ హ్యాపెన్.
0: అనగా ఏమిటి, భగవంతునికి ద్రోహం చేస్తున్నావు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ బిట్రేయింగ్ గాడ్.
0: నీకు ఉన్నది ఇష్టం ఒకటి, అర్పితం చేసేది మరొకటి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు లైక్ వన్ థింగ్.
0: భగవంతుడు కూడాను తనకి ఇష్టం లేనిది ఒకటి, ఇష్టమైనది మరొకటి, ఇష్టం లేనిది వీనికి కూడా అనుగ్రహిస్తుంటాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఆల్సో కన్ఫర్స్ యు దట్ వాట్ యు డిస్లైక్.
0: నాకు ఆరోగ్యం కావాలి స్వామి అని ప్రార్థిస్తే అనారోగ్యాన్ని అందిస్తున్నాడు.
1: Though he prays for health, but he gives you ill health.
0: నాకు ధనం కావాలి స్వామి అని ప్రార్థించేటువంటి వాడికి దరిద్రాన్ని అందిస్తున్నాడు.
1: The fellow who wants wealth, well, he gets all
0: poverty. నీ ప్రార్థనకు తగినటువంటి ఫలితమే యద్ భావం తద్ భవతి.
1: This is the result of his own action.
0: నిజంగా నీ హృదయపూర్వకంగా మంచిని అందిస్తే భగవంతుడు మంచిని ఎందుకు అందించడు?
1: In fact, if you offer good wholeheartedly, you'll have in turn.
0: నీవు చెడ్డని అందిస్తున్నావు కనుకనే నీవు చెడ్డనే పొందుతున్నావు.
1: As you offer bad, you get in turn bad.
0: కనుక నీ భగవంతునికి అర్పితం చేయనటువంటి నీకు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి దానిని అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ వాట్ యు హావ్ టు ఆఫర్ టు గాడ్ ఇస్ హోల్ హార్టెడ్లీ దట్ వాట్ యు లైక్.
0: అది హరిశ్చంద్రుడు తనకు పవిత్రమైనటువంటి ప్రాణ సమానమైనటువంటిది సత్యం సత్యం సత్యం.
1: హరిశ్చంద్ర కన్సిడర్స్ the truth as his very life bread.
0: ఈ సత్యము నిమిత్తమై నేను ఏమైనా త్యాగం చేస్తానన్నాడు.
1: For the sake of truth, I am ready to sacrifice anything.
0: నీకందరికీ తెలుసును, ఈ సత్య నిమిత్తమై తన ఆరు బిడ్డలను కూడా అమ్ముకున్నాడు.
1: For the sake of truth, he has sold even his wife and son.
0: రాజ్యాన్ని కూడా దానం చేసుకున్నాడు.
1: He sacrificed his kingdom.
0: కట్టకడపటికి తనను తానే విక్రయింపబడ్డాడు.
1: Ultimately, he sold himself.
0: సత్యం కోసం పాటుపడ్డాడు.
1: He struggled for truth.
0: సత్యం భగవత్ స్వరూపము.
1: Truth is God.
0: సత్యం యొక్క పేరు భగవంతుడు.
1: Truth is God.
0: భగవంతుని యొక్క పేరు సత్యము.
1: The name of God is
0: ఎక్కడ సత్యము అక్కడే భగవంతుడు.
1: Where there is truth, there is God.
0: సత్యాన్ని ఆరాధన చేయండి.
1: Therefore worship truth.
0: సత్యభావమును అర్పితం చేయండి.
1: Offer truthful feelings.
0: సత్య సంకల్పం చేతనే సత్యస్థానాన్ని పొందిపోతాం మనము.
1: Because of these thoughts which are based on truth, you will reach the state of truth.
0: బ్రహ్మైవ భవతి.
1: The knower of Brahman becomes Brahman.
0: కనుకనే మనం ఎట్టి అర్పితం చేస్తామో అట్టి ఫలితాన్ని మనం పొందుతాం.
1: As you offer, so will be the result in experience.
0: ఈ యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటిది వినాయక తత్వము.
1: వినాయక స్పీక్స్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: దీనికి మరికొన్ని ఆధారాలంతా ఉంటున్నాయి.
1: దర్ అదర్ ప్రూఫ్స్ ఆల్సో, ఎవిడెన్స్.
0: వినాయకుడు,
1: వినాయక
0: ఎవరిని శ్రమింపజేసేటువంటి వాడు కాదు.
1: హీ విల్ నెవర్ మేక్ ఎనీవన్ సఫర్.
0: ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి స్వభావం కాదు.
1: హీ విల్ నెవర్ హార్మ్ ఎనీవన్.
0: అందుకోసమని వినాయకుడు ఏమైనా వెంట ఉంటే ఏమైనా మాకు శ్రమ కలిగిస్తాడో ఏమో అని అతనికి తిండి పెట్టి ఒక మూల పెట్టేసేస్తారట.
1: ఫర్ దట్ రీజన్ దట్ యు వర్ అఫ్రైడ్ దట్ వినాయక మే కమ్ ఇన్ అవర్ వే, వి ఫీడ్ హిమ్.
0: కుంభకర్ణుడు కాదు
1: వినాయక, ఇస్ నాట్ కుంభకర్ణ.
0: అతని పొట్టను చూసి మీరు వినాయకుడు కుంభకర్ణుడుగా భావిస్తున్నారు.
1: వి థింక్ ఆఫ్ హిస్ స్టమక్ అండ్ వి టేక్ హిమ్ అస్ కుంభకర్ణ.
0: గణాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాస్ వన్ డెమన్ బై నేమ్ గణాసుర.
0: గణాసుర,
1: గణాసుర
0: అనగా గణములపైన రాక్షసత్వాన్ని వహించేటువంటి వాడు.
1: మీన్స్ హెడ్ గాట్ డెమోనిక్ టెంపర్మెంట్.
0: అతను కొంతకాలం భగవంతుని తపస్సు చేస్తూ వచ్చాడు.
1: హి డిడ్ పెనెన్స్.
0: ఆ తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్ దేర్.
0: ఈశ్వరుడు సులభ ప్రియుడు.
1: ఈశ్వర వుడ్ మేనిఫెస్ట్.
0: ఎవరు ఏది అడిగితే ఇస్తుంటాడు పాపం.
1: హి కన్ఫర్స్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్.
0: ఇది మంచా చెడ్డా అని కూడా విచారణ చేయడు.
1: హి డజంట్ థింక్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: పరాధీనుడు కనుకనే భక్తులు ప్రార్థించినటువంటి దానంతా కూడా అందిస్తుంటాడు.
1: యాజ్ హి సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ డివోటీ, హి గ్రాంట్స్ ఆల్ దట్ హి ఆస్క్ ఫర్. సేమ్ థింగ్ భస్మాసురం.
0: నా హస్తం సోకిన వారంతా భస్మమైపోవాలి వరాన్ని నాకు అందించమన్నారు.
1: హి వాంటెడ్ దట్ ఎ కైండ్ ఆఫ్ ఎ బోన్ హూమ్సోవర్ దట్ హి టచెస్ విత్ హిస్
0: హ్యాండ్. అట్లనే నీ హస్తం సోకిన వారంతా భస్మమైపోదురు గాక అని అనుగ్రహించాడు.
1: హి సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ బర్న్ టు యాషెస్ ఇఫ్ యు టచ్.
0: చెడ్డను కోరినటువంటి వాడు కనుకనే తన హస్తము తన్నే సోకి తననే భస్మం చేసి
1: యాజ్ హి డిసైడ్ బ్యాడ్ థింగ్స్
0: అదే విధంగానే గణాసురుడు కూడాను భగవంతుని ప్రార్థించాడు.
1: సో హీ ఆల్సో ప్రేయర్ టు గాడ్.
0: ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్.
0: ఏం కావాలి నీకు?
1: హీ ఆస్క్డ్ వాట్ డు యు వాంట్.
0: స్వామి మీరు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
1: హి సేడ్ స్వామి లెట్ యు బి ఇన్ మై స్టమక్.
0: ఈశ్వరుడు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
1: ఈశ్వర షుడ్ బి ఇన్ మై స్టమక్.
0: సరే చేరిపోతానన్నాడు. మాట ఇచ్చి అతని కడుపులో చేరిపోయాడు.
1: హి సేడ్ హీ ప్రామిస్డ్ అండ్ దేర్ హీ ఎంటర్డ్ ఇంటు హిస్ స్టమక్.
0: గణాసురుని యొక్క కడుపు లోపల ఈశ్వరుడు చేరిపోయాడు.
1: ఈశ్వర ఇస్ ఇన్ ది స్టమక్.
0: ఈశ్వరుడు ఎక్కడ పోయినాడో ఏమిటో అని పార్వతంతా వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ పోతుంటుండాలి.
1: పార్వతి వెంట ఆన్ సర్చింగ్ ఫర్ ఈశ్వర వేర్ హీ ఇస్.
0: కట్టకడపటికి ఎక్కడా కనిపించలేదు.
1: ఫైనల్లీ షీ కుడ్ లొకేట్ ఎనీవే.
0: తన సోదరుడు అయినటువంటి విష్ణువు దగ్గరికి వెళ్ళింది.
1: షీ అప్రోచ్డ్ హర్ బ్రదర్ విష్ణు.
0: బ్రదర్ ఎక్కడో వెళ్లిపోయాడు నా హస్బెండ్ ఇతను ఎక్కడైనా వెతికి నీవు తెప్పిస్తావా అని అడిగింది.
1: She said, brother, I don't know where my husband is. I am in search of him. Would you bring him back?
0: Telusu eppudu Eeshwarudu ee vidhamainatundi okka vichachana gnanam lekunda andariki varalu ichi aneka vidhamulaga avasthalu guri avutuntadani.
1: He knows pretty well that Eeshwara will put himself into problems without exercising discretion.
0: Amma Parvati naaku telusu nuvurkund annadu.
1: He said, Parvati, I know, be silent.
0: Neevu inta dikki poi nenu teeskoni vastanu annadu.
1: Better you go home, I'll bring him.
0: Atan daggara nandi undi.
1: There is Nandi there.
0: ఈ నందిని ఒక రకమైనటువంటి అలంకారపరిచాడు.
1: నంది వాస్ డెకొరేటెడ్.
0: ఈ గంగిరెద్దు మాదిరి దీనికి తీర్చిదిద్దాడు.
1: ఇట్ షేప్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఆక్స్.
0: తాను మేడం వాయించుకుంటూ గంగిరెద్దుని వెంట తీసుకుని పోయాడు.
1: Along with the music, the Nandi was asked to proceed.
0: ఈ మ్యూజిక్ తగినట్టుగా ఆ నంది నాట్యమాడుతూ వచ్చింది.
1: Appropriate to the tune and the rhythm of the music, this Nandi started dancing.
0: విష్ణు లీలా మానస విగ్రహుడు.
1: విష్ణు ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మిస్టరీ.
0: కనుకనే అతని లీలలు అనేకంగా నిరూపిస్తూ వచ్చాడు జగత్తునకు.
1: ఆల్ హిస్ మిస్టరీస్ ఆర్ టాట్ ఇన్ వేరియస్
0: ప్రదారంలో వెళుతుంటుంటే ఆ మేడమునకు ఆ యొక్క తాళమునకు ఆ యొక్క నాట్యమునకు సన్నిహిత సంబంధమైనటువంటి ఒక లీనత్వం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద మ్యూజిక్ అండ్ ద రిథమ్ అండ్ ద డాన్స్ ఆఫ్ ద బోల్.
0: ఈ దృశ్యాన్ని చూచాడు ఈ యొక్క రాక్షస రాజు.
1: దిస్ డెమన్ కింగ్ సా దిస్ సినారియో.
0: చూచి చాలా సేపు దీన్ని పరిశీలన చేసుకుంటూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ వాచింగ్ దిస్ హోల్ సీన్.
0: ఈ గణాసురుడు మెచ్చుకొని ఈ మేళం వాయించేటువంటి వాడిని, అయ్యా నీకేం కావాలి బహుమతి అడుగుమన్నాడు.
1: గణాసుర వాస్ సో ప్లీజ్డ్ విత్ దిస్ మ్యూజిషియన్స్. హి సెడ్ దట్ యు వుడ్ గ్రాంట్ వాట్ ఎవర్ దే ఆస్క్ ఫర్.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: యు షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: నీవు గణాసురుడు.
1: ఐఎమ్ గణాసుర.
0: గొప్ప రాజు.
1: ఐఎమ్ ఎ గ్రేట్ కింగ్.
0: కనుక నీవు ఆడిన మాట తప్పకుండా నేను అడిగినటువంటిది ఇవ్వాలి అన్నాడు.
1: దేర్ఫోర్ యు షుడ్ కీప్ అప్ యువర్ ప్రామిస్ అండ్ గ్రాంట్ మీ వాట్ ఐ ఆస్క్
0: ఫర్. తప్పకిస్తానన్నాడు.
1: ఇజ్రాయెల్ సర్టన్లీ గివ్ ఇట్.
0: నీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుని ఇవ్వాలి అన్నాడు.
1: హి సెడ్ గివ్ మీ ఈశ్వర ప్రెసెంట్ ఇన్ యువర్ స్టమక్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విష్ణువు తప్ప మరొకరికి తెలియదు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఓన్లీ నోన్ టు విష్ణు, నో వన్ ఎల్స్.
0: అప్పుడు ఈ గణాసుడు ఈ యొక్క విష్ణు పాదముల పైన పడి,
1: గణాసుర ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ విష్ణు.
0: స్వామి నా రహస్యము నీకు తప్ప అన్యులకు ఎవరికి తెలియదు.
1: హి సెడ్ స్వామి ది సీక్రెట్ ఇస్ నోన్ టు యు ఓన్లీ.
0: నా మాట ప్రకారం ఏమైనా సరే నా ప్రాణాన్ని నేను అర్పితం చేస్తాను.
1: టు కీప్ అప్ మై ప్రామిస్ ఐ విల్ లూజ్ ఈవెన్ మై లైఫ్.
0: ఒక్క కండిషన్ ఉంటుండాలి.
1: హౌఎవర్ దేర్ ఇస్ వన్ కండిషన్.
0: ఏమిటంటే నా శిరస్సును మాత్రము నిరంతరము సర్వులకును ఒక పూజనీయమైన రీతిగా నీవు తీర్చిదిద్దాలి అన్నాడు.
1: సీ దట్ మై హెడ్ ఈస్ వర్షిప్ బై ఎవ్రీబడి.
0: చర్మమును నీవు ధరించాలి అన్నాడు.
1: లెట్ యూ పుట్ ఆన్ మై స్కిన్.
0: తప్పక ధరిస్తానని చెప్పాడు.
1: హి సెడ్ ఐ విల్ సర్టన్లీ డు.
0: కనుక ఏనుగు చర్మాన్ని విష్ణువు ధరిస్తాడు.
1: ఫర్ దట్ రీజన్ విష్ణు పుట్స్ ఆన్ ది స్కిన్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: ఈ యొక్క గణాసురుని యొక్క శిరస్సును ఆ గణపతి పైన పెట్టడం,
1: ది హెడ్ ఆఫ్ ది గణాసుర.
0: ఇవన్నీ అనేక కథలుగా నిరూపిస్తూ వస్తుంటారు.
1: దట్ సో మెనీ స్టోరీస్ లైక్ దట్.
0: ఇవన్నీ స్టోరీస్ స్టోరీస్
1: దర్ ఓన్లీ స్టోరీస్.
0: అయితే ప్రజల యొక్క మన్ననను లేక మనసులను ఆకర్షించే నిమిత్తమై ఈ దైవ మార్గంలో ఇలాంటి కథలంతా ప్రారంభమవుతుంటాయి.
1: టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ దర్ సో మెనీ స్టోరీస్ లైక్ దిస్.
0: నిజముగా విచారణ చేసి చూస్తే దైవత్వం ఒక్కటే.
1: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ ది
0: సర్వుల యందు ఉండినటువంటి యొక్క దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్.
0: వినాయకుడు మనకంటే భిన్నమైనటువంటి వాడు కాదు.
1: వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: మన హృదయవాసి అయినటువంటి ఒక తత్వమే దివ్యత్వమే ఆత్మతత్వము.
1: హీఈస్ ఇన్ డ్వెలర్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్. దట్ ఈస్ ఆత్మిక్ క్వాలిటీ.
0: అతడే అన్ని గణములకు నాథుడు.
1: ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ గణ.
0: గణములు ప్రత్యేకంగా ఎక్కడనో లేవు.
1: దే ఆర్ నాట్ సెపరేట్.
0: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఈ దశేంద్రియములే గణములు.
1: ద టెన్ సెన్సెస్ కాగ్నిటివ్ అండ్ కొనేటివ్ దే ఆర్ గణ.
0: ఈ దశేంద్రియముల కింద నాయకుడైనటువంటి మనస్సే ఈ యొక్క శక్తివంతమైనటువంటి యొక్క జీవితము.
1: మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ లీడింగ్ అవర్ లైఫ్.
0: ఈ మనసు కూడా అధీనుడైనటువంటి వాడు అధీనం చేసుకున్నటువంటి వాడు బుద్ధి.
1: బుద్ధి హాస్ గాట్ అండర్ హిస్ కంట్రోల్ ద మైండ్.
0: గణ అనగా ఏంటి? బుద్ధికి నాథుడు, విజ్ఞానమునకు నాథుడు.
1: గణ మీన్స్ ద మాస్టర్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ద మాస్టర్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే దీనిని ప్రాపంచికమైనటువంటి దృష్టి లోపల వినాయకుని యొక్క సతులు ఈ బుద్ధి సిద్ధి అని పేరు పెడుతూ వచ్చారు.
1: Therefore from the worldly sense it is said the wives of Vinayaka are these two, the buddhi and
0: siddhi. ఈ బుద్ధికి జ్ఞానములకు అధిపతి అయినటువంటి వాడు కనుక వినాయకుడు, ఈ రెండింటి కూడాను పతిగా భావిస్తూ వచ్చారు.
1: He is considered the master because he happens to be the master of the intellect.
0: ఈ విధమైనటువంటి బుద్ధికి నాథుడైనటువంటి వాని వల్ల మనకు సుఖము జ్ఞానము ఆనందం కూడాను మనకు ప్రాప్తిస్తుంది.
1: As is the master of the intellect we will be happy, we will be blissful.
0: కనుక మనం సుఖ జీవితం గడపాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
0: ఇంద్రియములను భగవత్ అర్పితం గావించాలి.
1: వి హావ్ టు ఆఫర్ అవర్ సెన్సెస్ టు గాడ్.
0: మన మనస్సును భగవంతుని వైపు మరల్చాలి.
1: వి హావ్ టు డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: బుద్ధికి మనం స్వాధీనం అయిపోవాలి.
1: వీ షుడ్
0: దీనినే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
1: వీ షుడ్ సబ్మిట్ టు ది ఇంటెలెక్ట్. బుద్ధి గ్రాహ్యం
0: అడుగు భాగం. ది
1: బాడీస్ ఆఫ్ ద బాటమ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మ్యాటర్.
1: బాడీస్ మ్యాటర్
0: పదార్థముల యొక్క చేరిక.
1: ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్.
0: దీనికి పైన ఉన్నటువంటిది ఇంద్రియములు.
1: అబౌ ద బాడీస్ ఆఫ్ సెన్సెస్.
0: ఇంద్రియములకు పైన ఉన్నటువంటిది మనస్సు.
1: ఓవర్ దట్ మైండ్.
0: మనస్సుకు పైన ఉన్నటువంటిది బుద్ధి.
1: అబౌ ద
0: ఇంటెలెక్ట్. బుద్ధికి పైన ఉన్నటువంటిది ఆత్మ.
1: ఓవర్ దట్ ఆత్మ.
0: ఆత్మ యొక్క డైరెక్ట్ కనెక్షన్ బుద్ధి ఎందు మాత్రమే చేరుతుంటారు.
1: సో దేర్ ఇస్ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్
0: దాని కిరణములు దాని యొక్క ప్రకాంతి కూడా బుద్ధికి సోకుతుంది మొదలు.
1: ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఆత్మ విల్ రిఫ్లెక్ట్.
0: కనుకనే బుద్ధిని సరి అయిన బుద్ధిగా మనము పోషించుకోవాలి.
1: Therefore we should have proper intellect.
0: మంచి బుద్ధి కలిగినటువంటి వాడే సరైనటువంటి జ్ఞాని అవుతాడు.
1: The one with good intellect is the one of wisdom.
0: కనుకనే బుద్ధి యొక్క శుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నాడు.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ ది ఫుల్ఫిల్మెంట్ అక్విజిషన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుక వినాయకుని యొక్క చరిత్ర అనేక విచిత్రమైనటువంటివిగా ఉంటుంటాయి.
1: ద స్టోరీస్ ఆఫ్ వినాయక ఆర్ వెరీ మిస్టీరియస్.
0: ఈ యొక్క వినాయకుని యొక్క తత్వము,
1: ది నేచర్ ఆఫ్ వినాయక,
0: కుమారులకు కూడాను ఒక ఫోర్స్ పెట్టాడట.
1: దట్ ఎస్ పుట్ ఎ కాంపిటీషన్ ఫోర్స్ బిట్వీన్ సన్స్.
0: ఎవరు ఈ త్రిలోకములను కూడాను తిరిగి వస్తారో వారికి మొట్టమొదట నేను బహుమతి ఇస్తాను.
1: ది వన్ హూ గో అరౌండ్ ద త్రీ వరల్డ్స్ విల్ రిసీవ్ ది అవార్డ్.
0: కానీ కార్తికేయుడు చాలా సులభ ప్రసన్నుడు.
1: కార్తికేయ ఆల్సో వుడ్ మ్యారీ,
0: అనగా సుబ్రహ్మణ్యం.
1: ఈ సుబ్రహ్మణ్యం,
0: ఇతనికి కుమారస్వామి అని కూడా పేరు.
1: ఇస్ ఆల్సో కాల్డ్ కుమారస్వామి.
0: ఇతను తిరిగి అతని నెమ్మది వాహనము ఎక్కాడు, ప్రపంచమంతా చుట్టడానికి బయలుదేరాడు.
1: యాజ్ ది పీకాక్ హ్యాపెన్స్ విత్ చారిటీ స్టార్టెడ్ గోయింగ్ రౌండ్.
0: అప్పుడు వినాయకుడు గొప్ప తెలివితేటలు కలవాడు.
1: వినాయక ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: బుద్ధి సిద్ధి లోపల మహాజ్ఞాన సిద్ధి.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అందువల్లనే సర్వత పాణిపాదం త సర్వతో శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉన్నది నా తండ్రి, నా తల్లియే.
1: ఎవ్రీవేర్ మై మదర్ మై ఫాదర్ ఆర్ ప్రెసెంట్.
0: ఇది ప్రకృతి పరమాత్మలు.
1: దిస్ ద మ్యాటర్ అండ్
0: పరమాత్మ లేని ప్రకృతి, ప్రకృతి లేని పరమాత్మ ఎక్కడా కనిపించదు.
1: దేర్ కెనాట్ బి నేచర్ వితౌట్ గాడ్, దేర్ కెనాట్ బి గాడ్ వితౌట్ నేచర్.
0: ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ విశ్వము.
1: దేర్ఫోర్ ది యూనివర్స్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్.
0: కాబట్టి నా తల్లిదండ్రులను ప్రదర్శన చేస్తే విశ్వాన్ని ప్రదర్శన చేసినట్టు అవుతుందని ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ రికగ్నైజ్డ్ ది ట్రూత్. ఇఫ్ హి గోస్ రౌండ్ ద పేరెంట్స్, ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ద వరల్డ్.
0: వస్తున్నాడు పాపం అతి వేగంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు.
1: సుబ్రహ్మణ్యేశ్వర ఇస్ కమింగ్ వెరీ ఫాస్ట్.
0: అది చూచాడు, తక్షణం లేచాడు, తల్లిదండ్రులు చుట్టూ చుట్టాడు, నాన్న నేను వచ్చాను అన్నాడు.
1: హీ సా దట్ సుబ్రహ్మణ్య స్వామి కమింగ్, దెన్ హీ వెంట్ రౌండ్ హిస్ పేరెంట్స్, హీ సెడ్ ఫాదర్ ఐ రిటర్న్.
0: పార్వతి నవ్వుతూ ఉండాలి.
1: పార్వతి స్మైల్.
0: ఏమిరాని తెలివితేటలు, ఎంత సులభంగా నీవు తప్పించుకుని పోతున్నావు, ఈ నాక్ ఒక క్రాక్ గా మార్చుకోవద్దు అనింది.
1: పార్వతి సెడ్ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, డోంట్ కన్వర్ట్ దిస్ నాక్ ఇన్ టు క్రాక్.
0: కనుక ఈ నాక్ ను సరైనటువంటి యొక్క దివ్య భావంలో నీవు ఉపయోగించుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాక్ టు హ్యావ్ డివైన్ థాట్స్.
0: అప్పుడే గణపతి దీన్నంతా గురించి చెప్పాడు, తల్లి ఇది నాక్ కాదు, పరమ సత్యం.
1: దెన్ గణపతి సెడ్ మదర్ ఇస్ నాట్ నాక్, ఇట్స్ సుప్రీం ట్రూత్.
0: ముల్లోకములు ఎక్కడ ఉంటున్నవి?
1: వేర్ ఆర్ ది త్రీ వరల్డ్స్?
0: భూత భవిష్యత్ వర్తమాన కాలం అన్నారు.
1: హూ సే ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్?
0: భూలోకం భూర్లోకం స్వర్గలోకం అన్నారు.
1: హూ సే ద ఎర్త్ భూర్లోకం?
0: పాతాళలోకం భూలోకం స్వర్గలోకం అన్నారు.
1: హూ సే ద పాతాళ?
0: హెవెన్ అండ్ ఎర్త్.
1: హెవెన్ అండ్ ఎర్త్.
0: ఈ మూడు లోకములు చుట్టూ మూడు లోకములు ఎందు ఉన్నది ఒక్కటే దైవము.
1: One God is present in all the three worlds.
0: కాబట్టి దైవాన్ని మనం ప్రదర్శన చేస్తే, దైవానికి మనం అంకితమైపోతే సర్వము మనకు ఫలసిద్ధి ఏర్పడుతుంది.
1: Therefore, when once you offer to God, everything else you can accomplish.
0: అందువల్లనే ఈశ్వరుడు చెప్పాడు, నాయన ఈ విధమైనటువంటి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని జగత్తునకు చాటే నిమిత్తమై నీవు నాయకుడుగా నుండు కాక సర్వులు కూడా నిన్ను అనగా పూజించరు కాక అన్నాడు.
1: In order to teach this principle of truth, of wisdom and the infinity, well, let you be the master of this world.
0: ఈ ప్రపంచంలో ఏ శుభకార్యము ప్రారంభించడానికి పూనుకున్నప్పటికీ మొట్టమొదట వినాయకుని పూజ.
1: Any auspicious occasion will begin with prayer to Vinayaka.
0: సంగీతం వాళ్ళు కూడా వాతాపి గణపతిం భజే మొట్టమొదట వాతాపిని ప్రార్థిస్తారు.
1: Musicians start praying to Ganesha first.
0: ఒక ఇల్లు పునాదులు వేయాలంటే ముందు వినాయకుని పూజిస్తారు.
1: To lay the foundation
0: of పెళ్లికైనా మొట్టమొదట వినాయకుని పూజిస్తారు.
1: Every act we pray.
0: ఏ శుభకార్యములకు వినాయకుని పూజిస్తారు.
1: For all auspicious occasions we pray
0: to Vinayaka. సర్వ కార్యములకు కూడాను ప్రథముడైనటువంటి పూజారుడు వినాయకుడు.
1: For all human activity the one who should pray to is Vinayaka.
0: ఎక్కడ ఉండినటువంటి వినాయకుడు మనం పూజించాలి?
1: Then where is he? Whom should you pray?
0: బయట లేడు వినాయకుడు.
1: Vinayaka is not in the outer world.
0: నీ హృదయ స్థాయి.
1: He is in the altar of your heart.
0: కనుకనే ఎక్కడ ఉన్నాడు? నా సాక్షిగా నేను చెప్తున్నానని ఇక్కడ హృదయం కొట్టి చెప్తున్నాం మనం.
1: వి సే థంపింగ్ అవర్ చెస్ట్ దట్ హి ఇస్ హియర్ యాజ్ ఎ విట్నెస్.
0: అది ఏ నీ కాన్షియన్స్?
1: దట్ ఇస్ యువర్ కాన్షియన్స్.
0: అది ఏ నీ యొక్క విట్నెస్?
1: దట్ ఇస్ యువర్ విట్నెస్.
0: అది ఏ నీ సాక్షి?
1: దట్ ఇస్ యువర్ ఇటర్నల్ విట్నెస్.
0: ఏది చేసినప్పటికీ హృదయ సాక్షిగా మనం చేయాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ యువర్ కాన్షియన్స్ టు స్టాండ్ యాజ్ ఎ విట్నెస్.
0: ఏదో ఒకరిని మెప్పించాలని మాత్రం మనం మాట్లాడకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ ఓన్లీ టు ఈచ్ అదర్.
0: తప్పించుకోవాలని చెప్పిన మనం మాట్లాడకూడదు.
1: నాట్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్.
0: ఎవరితోనైనా నీవు తప్పించుకోవచ్చును, కానీ దైవంతో మాత్రం నీవు తప్పించుకోలేవు.
1: యూ కెన్ ఎస్కేప్ ఎనీవన్ బట్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్.
0: ఎవరినైనా నీ మోసం చేయవచ్చును.
1: You can deceive anybody.
0: కానీ దైవాన్ని మాత్రం మోసం చేయలేదు.
1: But you can never deceive God.
0: కనుకనే దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, you should understand the nature of God very clearly.
0: ఇవన్నీ కూడా దేహతత్వాలే మనం.
1: We stand for
0: the body. కూడినటువంటిది ఎంతకాలం సత్యము?
1: How long does it last?
0: అందువల్లే తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడర తోలు బొమ్మ.
1: ఇట్స్ ఎ డాన్సింగ్ డాల్, అండర్స్టాండ్ ఇట్స్ మిస్టరీ.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు కోరన్న ముందున్నది రా తొందరలోని ముసలితనంబను ముసుళ్ల పండగ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడర తోలు బొమ్మ.
1: వాచ్ దిస్ మిస్టరీ ఆఫ్ దిస్ డాన్సింగ్ డాల్, యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ఇట్స్ బ్యూటీ అండ్ ద ఫన్ అండ్ ద ఫ్రోలిక్. There lies ahead the old age.
0: ఇది కేవలం ఒక తోలు బొమ్మ.
1: ఇట్ ద వన్ ఆఫ్ దిస్ స్కిన్.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న.
1: డోంట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ బ్యూటీ.
0: ఎంతకాలం ఈ యూత్?
1: హౌ లాంగ్ దిస్ యూత్?
0: ఎంతకాలం నీ యవ్వనము?
1: హౌ లాంగ్ దిస్ యూత్?
0: ముందున్నది రా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
1: దేర్ లైస్ అహెడ్ ది ఓల్డ్ ఏజ్.
0: అప్పుడు నీవు ఎవరిని ప్రార్థిస్తావు?
1: దెన్ హూమ్ డు యు ప్రే?
0: కనుక నీవు తప్పించుకోవడానికి వీలు కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: మసల లేవు.
1: యు కెనాట్ మూవ్ అబౌట్.
0: కానీ మసకలు
1: ఫుల్ ఐస్ మోగును
0: మడతలబడే తల నరసే కదా.
1: ద హోల్ ఫేస్ ఇస్ ద ముసలి
0: కోటి అని పసివారలు నేను ముసిముసి నవ్వు ఒక తరసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ తమాష చూడన తోలు బొమ్మ.
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ దిస్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ బాడీ. అండర్స్టాండ్ దిస్.
0: అదే రీతిగానే ఈ యొక్క భగవత్ తత్వాన్ని అర్పితం గావించి మన సంకల్పం పవిత్రంగా భగవంతునికి అర్పితం గావించాలి.
1: వీ షుడ్ ఆఫర్ అవర్ సీక్రెట్ థాట్స్ టు గాడ్.
0: అది వినాయక చవితి యొక్క పరమార్థం.
1: దట్ ఈస్ సుప్రీం ఎయిమ్ ఆఫ్ వినాయక.
0: అంతరార్థాన్ని మనం గుర్తించుకోలేక
1: వితౌట్ అండర్స్టాండింగ్
0: ఏదో మట్టితో చేసినటువంటి బొమ్మలు తెచ్చిపెట్టి
1: వీ బ్రింగ్ ద డాల్
0: దానికి అంతా కూడా ఏదో పనికిరాని పువ్వులంతా చెత్తంతా పడవేసి
1: టు దిస్ ఐడల్ ఐడల్ మేడ్ అప్ ఆఫ్ మడ్ వీ ఆఫర్ ఆల్ ద డర్టీ
0: మనకు అవసరం లేనటువంటి అంతా భగవంతునికి ఇచ్చి
1: వీ గివ్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ.
0: భగవంతుని దగ్గర నుంచి మనకు అవసరమైనవి పొందుతున్నాము. ఇది పెద్ద వడ్డి వ్యాపారం.
1: బట్ వీ వాంట్ టు హ్యావ్ ఆల్ దట్ వీ లైక్. But it's just a bargain.
0: ఇది కాదు మనం చేయవలసినటువంటిది వ్యాపారం.
1: It's not the business that we are supposed to undertake.
0: భగవంతుడా నీకు ఇవ్వవలసినటువంటిది పవిత్రమైనటువంటిది ఇవ్వాలి.
1: Oh God, what I am supposed to offer is the one which is sacred.
0: లోకములో మీరు చక్కగా విచారణ చేసి చూడండి.
1: You think well in this
0: world. పశువులు ఉంటున్నాయి.
1: Here animal.
0: ఆవు ఉంటుండాలి.
1: Is a cow.
0: ఆవుకు మనకు పరికరానటువంటి గడ్డిని వేస్తున్నాము.
1: We just feed it with grass.
0: మనము వంచి పారవేసినటువంటి గంజిని వేస్తున్నాము.
1: We offer also the
0: కానీ ఆ పనికి మారినటువంటి యొక్క వస్తువులు తాను భుజించి మనకు అవసరమైనటువంటి క్షీరాన్ని అందిస్తుంది.
1: ఇట్ పార్టేక్స్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ టు యూ బట్ ఇట్ గివ్స్ యూ మిల్క్.
0: పశువులే పవిత్రమైనటువంటి దానిని అందిస్తుండాలి.
1: కౌస్ గివ్ యూ సీక్రెట్ థింగ్స్.
0: కానీ ఈనాటి మానవుడు
1: బట్ మ్యాన్ టుడే
0: పవిత్రాన్ని తాను ఉంచుకొని అపవిత్రాన్ని భగవంతునికి అందిస్తున్నాడు.
1: బట్ హీ కీప్స్ టు హింసెల్ఫ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ ఆఫర్స్ అన్సీక్రెట్ థింగ్స్.
0: ఇది కాదు.
1: Is not there.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటిది మనం అందించాలి.
1: We should offer that what we like most.
0: భగవంతుడు నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఆశిస్తున్నాము.
1: We go on asking God, I want this, God, I want.
0: ఆశించే అధికారం నీకు ఎప్పుడు వస్తుంది?
1: Then when do you have this right to ask?
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటి పనులు చేసినప్పుడే ఈ అధికారం నీకు వస్తుంది.
1: When you act that way that would please God, that you have the right to pray.
0: ప్రీతికరమైనటువంటి యొక్క కర్మలు నీవు ఆచరించక భగవంతుడా నా ప్రీతికరమైనటువంటివి నాకు అందించమంటే ఇది ఎప్పటికీ సాధ్యం కాదు.
1: Without undertaking action that would be pleasing God, you cannot get that what you like from him.
0: మొట్టమొదట భగవంతునికి ప్రీతికరమైనటువంటివి మనం చేయాలి.
1: Therefore we should do that would please God.
0: అప్పుడు భగవంతుడు కూడా నీకు ప్రీతికరమైనటువంటివి నీకు అందిస్తాడు.
1: Then God will give you in turn what you like.
0: ఈ సత్యాన్ని ప్రబోధించేటువంటి తత్వమే వినాయకత్వము.
1: This truth is well explained by Vinayaka.
0: కనుక నీ జీవితానికే నాయకుడు వినాయకుడు.
1: Vinayaka is the master of life.
0: నీ స్వార్థము స్వప్రయోజనాన్ని మాత్రమే కట్టుకుని నీవు జీవించవద్దు.
1: You should never be bound by your selfishness.
0: స్వార్థాన్ని త్యాగం చేయి.
1: Sacrifice yourself.
0: పరార్థాన్ని చేపట్టు.
1: And then take the spiritual end.
0: దివ్యత్వాన్ని అనుభవించు.
1: Experience divinity.
0: ఇదే నిజమైనటువంటి వినాయకు యొక్క తత్వము.
1: This is the true nature of Vinayaka.
0: కనుక వినాయకుడు అనగా కేవలం ఏదో ఒక ఎలుక తల పెట్టుకుని ఒక ఏలుక వాహనం ఎక్కి ఎక్కడో వెళుతున్నాడు అనుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ వినాయక్ హాస్ మియర్లీ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ మూవింగ్ అబౌట్ విత్ ఎ రాట్ యాజ్ ద చారియట్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుండాలి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సరస్వతికి వాహనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది చారియట్ ఆఫ్ సరస్వతి?
0: సరస్వతికి వాహనం స్వాన్, హంస అంటారు.
1: ద చారియట్ ఆఫ్ సరస్వతి స్వాన్.
0: ఈ యొక్క హంసను ఎక్కి సరస్వతి పోతుండాలంటే ఎట్లా పోతుంది?
1: హౌ కెన్ షీ మూవ్?
0: ఈ సరస్వతి అంటే ఎవరు?
1: హూ ఇస్ సరస్వతి?
0: సరస్వతి వాగ్దేవత స్వరూపిణి.
1: సరస్వతి ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్.
0: సరస్వతి
1: ద వెరీ స్పీచ్ ఇస్ సరస్వతి.
0: వాక్ అనేటువంటిది మనకు రావాలనుకున్నప్పుడు దేన్ని మనం ఆధారం చేసుకోవాలి?
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ ఫ్యాకల్టీ వాట్ ఈస్ దట్ వీ షుడ్ హ్యావ్ ఇస్ ద బేసిస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసినప్పుడే వాక్ మన నుంచి వస్తుంది.
1: When you breathe in and breathe out, then only you can speak.
0: Breathe in and breathe out, ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకుండా వాక్ మన దగ్గర నుంచి రాదు.
1: Without this breathing exercise, breathing and breathing out,
0: కాబట్టి వాక్ అనేటువంటి సరస్వతికి ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదు, దీనికి వాహనము.
1: Therefore, for the speech faculty presiding, that is Saraswati has the swan and the chariot.
0: వాక్ దేవత స్వరూపుడైన సరస్వతికి ఈ యొక్క హంస వాహనము అన్నారు.
1: Therefore, Saraswati has the swan as the chariot.
0: ఎంతెంత అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతములో.
1: Vedanta has so much
0: ఎంత పవిత్రమైనటువంటి అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతములో.
1: It has got the inner secrets there.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి అర్థాలు మనం తీసుకోవటం లేదు.
1: But we don't go by the sacred interpretation.
0: హంసనికి వెళ్లిపోయింది సరస్వతి.
1: Saraswati moves about with
0: ఇలాంటి భావాల్లో మనం జీవితం ఎంతకాలం సాధన చేసినప్పటికీ సత్యాన్ని మనం గుర్తించలేము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ కెన్ నెవర్ రియలైజ్ ట్రూత్.
0: కనుక మొట్టమొదట మనం భగవంతుడికి ఏది ఇష్టమో దాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్
0: లైక్స్. భగవంతుడికి ఏది ఇష్టం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డజంట్ లైక్ ఎనీథింగ్.
0: తన యందే ఉంటున్నవి
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిమ్.
0: కాని మిమ్మల్ని తరింపజేసే నిమిత్తమై తాను ఇష్టం ఉన్నట్టుగా ప్రకటిస్తాడు.
1: టు రిడీమ్ యు హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి లైక్స్ సర్టన్ థింగ్స్.
0: మీరు ఎక్కువ మాట్లాడకండి.
1: Don't talk too much.
0: నీ పని నువ్వు చక్కగా చెయ్యి.
1: Do your duty.
0: దైవ చింతన చెయ్యి.
1: Think of God.
0: ఇలాంటివంతా చెప్తుంటే ఇది తనకు కోసమా చెప్పేటువంటిది?
1: These things are not thought for his own sake.
0: కాదు కాదు. ఏది చెప్పినా ఏది చేసినా అంతా మీ నిమిత్తమే.
1: Whatever is said, whatever is done, it's for you.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించాలి.
1: Know this truth first.
0: ఇదే నా యొక్క మంచి కోసము అన్నాడు.
1: This for my good.
0: అనేక పర్యాయములు చెప్పాను మీకు కూడాను.
1: Swami said repeat.
0: ఏది జరిగినా ఇది నా మంచి కోసమే.
1: Whatever may happen, it's for my good.
0: కథ మీకు చెప్తాను.
1: Swami said a story.
0: ఒక రాజు ఉండేటువంటి వాడు.
1: The king.
0: ఆ రాజు ఏమైపోయింది? ఎప్పుడు కూడా నువ్వు ఇతను రాజు కదా అని తన పరిచారకులందరూ తెచ్చి చెరుకుని బాగా తుండ్లు చేసి పిచ్చిలు చేసి బాగా అంతా తీసి పొట్టు తీసి అతనికి అందించేవారు.
1: As happened to be the king, the number of servants moving about, they used to remove the peeling and cut the vegetables.
0: Sugar cane.
1: The sugar cane.
0: కాని ఒక రోజు ఏమైంది రాజుకు, నేనే ఈ షుగర్ కేన్ కట్ చేసుకోవాలా, నేను భుజించాలి అని ఆశపడుతుంది.
1: One day king wanted to cut the sugar cane himself.
0: ఈ షుగర్ కేన్ పట్టుకున్నాడు, కత్తితో కొట్టాడు.
1: While holding it, he had cut it with a knife.
0: వేలు తెగిపోయింది.
1: Well, his finger was cut.
0: రక్తం కారుతుండాలి.
1: బ్లడ్ వాస్ బ్లీడింగ్.
0: ప్రక్కన ఉన్నటువంటి ఒక మంత్రి చూచాడు.
1: ద మినిస్టర్ సా దిస్.
0: చేతులు కట్టుకున్నాడు.
1: హి ఫోల్డెడ్ హ్యాండ్.
0: మహారాజా, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, ఇది నీ మంచి కోసమే అన్నాడు.
1: ద మినిస్టర్ సెడ్, ఓ కింగ్, దిస్ హ్యాపెండ్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఏమిటి, నా వేలు తెగిపోవడం నా మంచి కోసమా?
1: What? My finger is cut. Do you think it's for my good?
0: నా ప్రమాదాన్ని నీవు ఆశిస్తున్నావా?
1: You are thinking of that.
0: నా కష్టాన్ని నీవు కోరుతున్నావా?
1: You are thinking, you are desiring.
0: ఇలాంటి మంత్రి నా దగ్గర ఉండకూడదు.
1: Yes, you shouldn't be here anyway.
0: ఒక సిపాయిని పిలిపించాడు, ఈ మంత్రిని జైల్లో పెట్టమన్నాడు.
1: He called one soldier there and imprisoned the minister.
0: అతను జైల్లోకి పోతూ కూడాను, మహారాజా, this is my good.
1: While he was getting into the jail, he said, this also for my good.
0: చెప్పాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అన్నాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
1: దెన్ హీ సేస్ ఇట్స్ గుడ్ ఫర్ యూ, నౌ హీ సేస్ ఇట్స్ గుడ్ ఫర్ మీ.
0: రాజుకు కొంచెం తల తిరిగింది.
1: ద కింగ్ కుడ్ నాట్ అండర్స్టాండ్.
0: వేలు తీయటం నా మంచి కోసం అన్నాడు.
1: మై ఫింగర్ ఇస్ గుడ్ ఫర్
0: మీ. వేలు పోవటం అతని మంచి కోసం అంటున్నాడు.
1: ఇంప్రిజన్మెంట్ ఇస్
0: మంచి అవుతుంది.
1: హౌ కెన్ దట్ హ్యాపన్
0: అని ఒక ఆలోచనలో మునిగాడు.
1: హీ వెంట్ ఆన్ థింకింగ్.
0: ఈనాటి రాజులకంతా కూడాను తలపైన వజ్రవైడు మలకత మాణిక్య ఓమేదిక పిచ్చరాగాలు కిరీటం ఉంటుంటాది, తల లోపల రాగి ఉంటాది.
1: Kings today have got the crown with precious gems in the stones, but there is mud in the head.
0: Endukante andaru kodunu itharulu yokka oka sahayamto vaalu jeevisthuntaru.
1: Because they live with all the help of
0: God. Danikosame mantralu pettukotamu.
1: Therefore they have ministers.
0: Appudu vellaadu ayipoyindi.
1: Event.
0: Oka 3-4 dinalu ayin tarvata ee raju veta margam ayipoyi aranyaniki velutunnadu.
1: After 3 and 4 days the king was proceeding on hunting.
0: Raju sahayam ledu.
1: King had no helper.
0: మిగతా సిపాయిలంతా రథంలో కూర్చోరు.
1: సిపాయిస్ దే డోంట్ సిట్ ఇన్.
0: ఈ మంత్రి లేకుండా పోవటం వల్ల రాజు ఒక్కడే రథంలో వెళ్లిపోతున్నాడు.
1: కింగ్ వాస్ ప్రొసీడింగ్ ఆల్ అలోన్ వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఆఫ్ ది మినిస్టర్.
0: తిరిగాడు తిరిగాడు తిరిగాడు తిరిగాడు.
1: హి వెంట్ రౌండ్.
0: అలసిపోయాడు.
1: వాస్ టైర్డ్.
0: ఎవరు ఇంత నీరిచ్చేవాడు కూడా లేదు.
1: నోబడీ వాస్ దేర్ టు ఆఫర్ వాటర్.
0: పండుకున్నాడు.
1: హి సాట్ ఇన్ ఎ ట్రీ.
0: ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా ఉంటుంటారు, అడవి జాతి వారు.
1: There are tribals there in the forest.
0: చాలా గజదొంగలు.
1: There are thieves, big robbers.
0: వారికి ఒక పండుగ వచ్చింది.
1: That was a festive day.
0: ఆ పండుగ ఏమిటది?
1: What's that?
0: తమ కులదేవతకు ఒక మంచి దేహాన్ని బలి ఇవ్వాలి.
1: It is the day, auspicious day, that they have to sacrifice a very good body.
0: అప్పుడు తన యొక్క సిపాయిలందరినీ అనగా తన పరిచారకులందరినీ పంపించాడు, ఎక్కడైనా ఒక మంచి దేహాన్ని తీసుకుని రండి.
1: హి సెంట్ ఆల్ హిస్ సోల్జర్స్ టు గో రౌండ్ అండ్ బ్రింగ్ ఎ బాడీ విచ్ ఇస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: ఈ రాజు ఒక చెట్టు కింద అలసిపోయి పడ్డాడు.
1: దే సా ద కింగ్ లయింగ్ దే స్లీపింగ్ అండర్ ఎ ట్రీ.
0: చూచారు ఆ దొంగలు.
1: Those thieves saw that. అరే
0: మంచి వాడు చిక్కాడు.
1: హి సెడ్ దే వర్ హ్యాపీ దట్
0: మిఠాయి వంటి వాడిగా చిక్కాడు, లడ్డు వంటి వాడిగా చిక్కాడు మా దేవతకు.
1: Here is the body which is equal to a laddu to our deity.
0: Chikkada atanni pattukunnaru.
1: They caught hold of him.
0: Chisukoni aa dongala raj daggariki vellaru.
1: They have taken him to the king there.
0: Sare manchi vaadu chikkadu, repati dinam taginatundi prayatnalu cheyandi annaru.
1: He said yes, we could have a good body, make preparation for tomorrow.
0: Bhojanam pettaru.
1: He was fed.
0: Atanki taginatundi aaharam andichadu.
1: He gave him food.
0: ముఖం పైనంత కుంకుమ రాశారు. ఒళ్ళకంతా కట్టారు.
1: అండ్ సో మెనీ
0: దేవి దగ్గర తీసుకుని పోతున్నారు.
1: ద బాడీ వాస్ టేకెన్ టు ద ప్రిసైడింగ్ డీటీ మదర్ గాడెస్.
0: అక్కడ తీసుకుని పోయి తల కొట్టేసే కోసం అని.
1: హి వాస్ రెడీ టు బి బీహెడెడ్.
0: అక్కడ ప్రీస్ట్ ఉన్నాడు.
1: దేర్ వాస్ ప్రీస్ట్.
0: ఆ ప్రీస్ట్ చూచాడు దైవమునకు అర్పితం చేసేటువంటి దాంట్లో ఎలాంటి దోషము ఉండకూడదు.
1: Any offering to God should not have any defect or a mistake
0: there. అంగహీనమైనటువంటి దేహము దైవికి అర్పితం చేయకూడదు.
1: You cannot offer any handicapped body.
0: అన్ని అంగములు చక్కగా ఉన్నాయో లేదో చూడండి అన్నాడు.
1: So they are checking up this body now.
0: చూచారు.
1: They saw.
0: అంతా చూచారు, వేలు దగ్గరికి వచ్చింది.
1: But it's matter of fingers there.
0: ఆ వేలు కట్ అయిపోయింది.
1: The finger was cut.
0: చీ చీ చీ చీ. అమ్మ ఇతన్ని ఒప్పుకోదని అతను వదిలిపెట్టేసేశారు.
1: Then they said the mother goddess would not accept this handicapped body without a finger. They left him go.
0: Mantri cheppinaatvanti vaaku athiniki manasulo cheripoyindi.
1: Then he could think of what minister said.
0: Good for you annadu.
1: He says good for you.
0: Ee velu lekapotam cheta ee naadu naa pratham pranam bratikindi.
1: As my finger is cut, I could be alive today.
0: Mantri cheppindi parama satyam ani vishwasinchadu.
1: So then he had full faith in whatever that minister said.
0: ఈ మంత్రికి ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. అది జైల్లో ఉంటున్నా అతనికి ఏం మంచిది.
1: బట్ ద మినిస్టర్ ఆల్సో డిక్లేర్ దట్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్.
0: ఆ ఫారెస్ట్ నుంచి నేరుగా జైలు దగ్గరికి వెళ్ళాడు.
1: రైట్ ఫ్రమ్ ద ఫారెస్ట్ హీ వెంట్ స్ట్రైట్ టు ద జైల్.
0: మంత్రి నీవు చెప్పినది నిజం అయిపోయింది, పరమ సత్యము.
1: ఓ మినిస్టర్ వాట్ యు సే దిస్.
0: నా వేలు పోవటం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: ద ఫింగర్ ఇస్ కట్ యెస్ ఇస్ గుడ్
0: ఫర్ మీ. ఎందుకంటే అక్కడ దేవి నన్ను అంగీకరించలేదు, నా ప్రాణంతో వెనుకు పంపించింది.
1: బికాస్ గాడెస్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ హ్యాండిక్యాప్ బాడీ.
0: కానీ నిన్ను జైలుకి పంపేటప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. ఏమిటి నీ గుడ్ అన్నాడు.
1: బట్ వెన్ యూ ఆర్ సెంట్ టు ప్రిజన్ యూ సెడ్ ఇట్స్ గుడ్ ఫర్ యూ. వై డిడ్ యూ సే
0: దట్? రాజా, నేనే గిన బాగా ఉంటే, జైల్లో లేకుండా గిన ఉంటే నేను కూడా నీ వెంట వచ్చిండేటువంటి వాడిని. నీకు అంగహీనమైపోయింది, నాకు అన్ని బాగున్నాయి, అప్పుడు నన్ను బలి ఇచ్చిందరు.
1: అండ్ ద మినిస్టర్ సెడ్ ఓ కింగ్, బికాస్ ఐ వాస్ there in the prison, I could not follow you. Had I followed you, they would have left you and they would have beheaded me.
0: కనుక నన్ను జైల్లో పెట్టడం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: సో ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: నా ప్రాణం కూడా బ్రతికింది.
1: సో ఐ కుడ్ బి అలైవ్.
0: ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. నీ ప్రాణము బ్రతికింది.
1: సో ఇట్స్ గుడ్ ఫర్ యూ.
0: కాబట్టి ఏది జరిగినప్పటికీ అన్ని గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: సో వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే దైవత్వం యొక్క అనుగ్రహము మనకు దండిగా నిండుగా లభ్యమవుతుంది.
1: వెన్ యు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, యూ విల్ బి డిజర్వింగ్, యూ విల్ ఎర్నింగ్ గాడ్స్ గ్రేస్.
0: నీ యొక్క భావమే నీవు అనుసరిస్తూ పోతుంటే దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని నీవు ఎప్పుడు అనుసరించే.
1: ఇఫ్ యు ఫాలో యువర్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ వెన్ డు యూ అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఏది చెప్పినా ఏది చేసినా అంత నా మంచి కోసమని ఆ దృఢ విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
1: వాట్ ఎవర్ ఈస్ సెడ్, వాట్ ఎవర్ ఈస్ డన్ బై గాడ్, ఇట్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్.
0: అదియే మన భారతీయుల యొక్క పర్వదినాలంతా చక్కని ప్రబోధన చేస్తూ
1: వచ్చింది. దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్.
0: ప్రతి యొక్క పర్వదినం కూడా ఒక అంతరార్థాన్ని ఆధ్యాత్మిక ప్రబోధనే ప్రబోధిస్తూ వస్తుంది.
1: ఎవ్రీ ఫెస్టివల్ స్పీక్స్ ఆఫ్ ది స్పిరిచువల్ టీచింగ్ అండ్ స్పిరిచువల్ పాత్.
0: కానీ ఈ లేత హృదయులు, ఆధునిక విద్యార్థులు, ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల, ఈ యొక్క చదువు సంధ్యల లోపల సరైనటువంటి సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ ది టెండర్ హార్ట్స్ అండ్ ద మోడర్న్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రియాలిటీ.
0: ఈ జీవిత నిమిత్తమే ప్రాకులాడుతున్నారు.
1: దే స్ట్రగుల్ ఫర్ దిస్ మీన్ లైఫ్.
0: కాదు కాదు,
1: నో,
0: మన చదువు అంతకును మన యొక్క జీవిత నిమిత్తము,
1: ఆల్ ఓవర్
0: జీవనోపాధి నిమిత్తం కాదు.
1: All our education is for life.
0: Education should be for life, not for living.
1: Education should be for life and not for a living.
0: కాని ఈనాడు లివింగ్ నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
1: But we struggle for a living.
0: లైఫ్ యొక్క ఆదర్శం కోసం మనం ప్రాకులాడాలి.
1: But we should work for the ideal.
0: ఆదర్శ ప్రాప్తులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: We should set an ideal.
0: కనుక వినాయక తత్వం అనగా ఇంత విశిష్టమైనటువంటి యొక్క విజ్ఞానంతో కూడినటువంటిది.
1: సో ద నేచర్ ఆఫ్ వినాయక హస్ గాట్ సో మచ్ ఆఫ్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
0: కనుక వినాయక తత్వం అనేది ప్రత్యేకంగా మనకంటే బయట లేదు.
1: సో వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ ఇన్ ద ఔటర్ వరల్డ్.
0: హృదయ పీఠం పైనే ఉంటున్నాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ఎన్ ఆల్టర్ ఆఫ్ యూర్ హార్ట్.
0: అనగా సర్వ విఘ్నములకు కూడాను మొట్టమొదట హెచ్చరిస్తుంటాడు.
1: సో హీ గోస్ ఆన్ కాస్టనింగ్ ఎవ్రీ టైమ్.
0: చెడ్డదేమైనా చేయటానికి పోతే అరే బాయ్ ఈ చెడ్డది వద్దు వద్దు వద్దు అని తాను చెప్తున్నాడు.
1: If you commit anything, any mistake, he will caution you, don't do that.
0: కానీ నీవు దానిని లెక్క చేయటం లేదు.
1: But you don't mind, you don't pay heed to that.
0: పోతున్నావు.
1: You proceed.
0: కట్టకడపటికి బాధపడుతున్నావు.
1: Ultimately you suffer.
0: నిజంగా దానిని నీవు ఫాలో చేస్తే.
1: But if you follow the dictates.
0: ఎంత బాగుపడతావు నీవు.
1: Well, you'll be fine.
0: దీనిని పరిష్కరించుకొని follow the master.
1: Basing on this, it is said, follow the master.
0: Who is your master?
1: Who is your master?
0: Your conscience is your master.
1: Your conscience is your master.
0: Follow the master.
1: Follow the master.
0: Face the devil.
1: Face the devil.
0: Fight to the end.
1: Fight to the end.
0: Finish the game.
1: Finish the game.
0: ఇది నీ యొక్క జీవితం యొక్క పరమావధి.
1: This is the main aim of life.
0: మొట్టమొదట దైవాన్ని మీరు ఫాలో చేయండి.
1: First follow God.
0: దైవాజ్ఞను శిరసావహించండి.
1: Follow the command of God.
0: దైవ శాసనాలను ఉల్లంఘించకుండా ఉండండి.
1: Never transgress.
0: అది ఏ నిజమైనటువంటి రక్ష. అది ఏ నిజమైనటువంటి పరమాత్మని యొక్క ప్రేమ భిక్ష.
1: దట్ ఈస్ ది ట్రూ ప్రొటెక్షన్ అండ్ ద ప్రాపర్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో స్పెషల్ గ్రేస్ గివెన్ టు యూ.
0: ఇది ఏ ప్రేమతత్వం యొక్క మహాశక్తి.
1: దిస్ ద పవర్ ఇన్ ద ట్రూ లవ్.
0: గణపతి ఒక కేవలం పార్వతి పుత్రుడు అంటే గణపతి మాత్రమే కాదు అందరూ పార్వతి పుత్రులే అనగా పృథ్వీ పుత్రులే.
1: నాట్ ఓన్లీ గణపతి the son of Parvati, all of us, everyone is the son
0: Aneka
1: of Parvati.
0: Pariyam cheptuntanu.
1: Swami says repeatedly,
0: partha partha partha ani Krishna partha partha ani kalavaristu vachadu.
1: Krishna goes on repeating this name partha.
0: Partha anaga evaru?
1: Who is partha?
0: Prithvi putrude parthudu.
1: The son of earth is partha.
0: Kabatti oka arjunudu maatrame kaadu.
1: Not merely Arjuna.
0: Andaru prithvi putrule.
1: All are the sons of mother earth.
0: కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు నో ద ట్రూత్.
0: ఒక్కతూరి వినాయక తత్వాన్ని మనం హృదయమునందు ఉన్నట్టుగా మనం భావిస్తుంటే సర్వశక్తులు మనలో ప్రవేశిస్తాయి.
1: వెన్ వన్స్ యూ ఫీల్ దట్ వినాయక ఇస్ విత్ఇన్ యూ, యు విల్ బి ఆల్ పవర్ఫుల్.
0: పాశుపతాస్త్రాన్ని సంపాదించే నిమిత్తమై, గాంధీవాన్ని సంపాదించే నిమిత్తమై అర్జునుడు ఏకస్తంభం పైన తపస్సు చేస్తూ వచ్చాడు.
1: యు అక్వైర్ దట్ పాశుపతాస్త్ర అండ్ గాంధీవ, అర్జున అండర్టుక్ పెనెన్స్.
0: ఈ తపస్సు చేసే సమయంలో పంచభూతములు వచ్చాయి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ కేమ్.
0: ఏమిటి?
1: వాట్?
0: భూమి లోపల పాతినారు ఈ ఏకస్తంభం.
1: అండ్ దిస్ సింగిల్ పిల్లర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఇతని
0: తపస్సుకు భంగం చేపించాలని చెప్పని చెదలంతా వచ్చి దాన్ని కొడుతూ వచ్చింది.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ బి ఆబ్స్టికల్ ఫర్ ఆల్ హిస్ పెనెన్స్
0: తపశక్తి చేత,
1: బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ దిస్ పెనెన్స్,
0: అగ్ని వచ్చి ఆ చెదలను కాల్చివేసింది.
1: ద ఫైర్ వెంట్ ఆన్ బర్నింగ్ దిస్.
0: ఈ విధంగా ఒక్కోదానిని అధీనం చేసుకుంటూ వచ్చాడు.
1: And he went on conquering all the elements.
0: పంచభూతములను అనగా ఎలిమెంట్స్ అంతా కూడాను అర్జునుడు స్వాధీనం చేసుకున్నాడు.
1: అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దిస్.
0: వాయువును స్వాధీనం చేసుకున్నాడు.
1: హి కుడ్ హ్యావ్ కంట్రోల్ ద విండ్.
0: అగ్నిని స్వాధీనం చేసుకున్నాడు.
1: ఫైర్.
0: జలమును స్వాధీనం చేసుకున్నాడు. శబ్దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
1: సౌండ్.
0: స్పర్శను స్వాధీనం చేసుకున్నాడు.
1: ఆల్సో సెన్స్ ఆఫ్ టచ్.
0: దేని వల్ల?
1: హౌ?
0: తపశ్శక్తి.
1: ఇట్ ఇస్ ది పవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఏమిటి తపస్సు?
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: త్రిగుణముల యొక్క ఏకత్వమే తపస్సు.
1: ది యూనిటీ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఇస్ పెనెన్స్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. ది యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఏ ప్రాచీనులంతా కూడాను ఈ అర్జున యొక్క తత్వాన్ని ఎంత గొప్పగానో వర్ణిస్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ ఏన్షియన్స్ వెంట్ ఆన్ ప్రైజింగ్ ది నేచర్ ఆఫ్ అర్జున.
0: పల్లని ఎంతంతా కూడాను గొప్ప ఉరుములు మెరుపులు అంటుంటే అర్జున అర్జున అర్జున అనే అప్పుడప్పుడు పలుకుతూ ఉంటారు.
1: ఈవెన్ నౌ వెన్ దిస్ థండర్ అండ్ లైట్నింగ్ పీపుల్ గో ఆన్ రిపీటింగ్ అర్జున.
0: అనగా ఏమి? పంచభూతమును స్వాధీనం చేసుకున్నవాడు కాబట్టి అర్జునుడు. అర్జున పేరు చెప్తే ఈ పిడుగులు మనకు పడవు అని చెప్పి వారి విశ్వాసం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ది ఫైవ్ ఎలిమెంట్స్. వెన్ యూ రిపీట్ హిస్ నేమ్ యూ విల్ నెవర్ సఫర్ బికాస్ ఆఫ్ థండర్.
0: పంచభూతమును స్వాధీనం చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ గాట్ ఫుల్ కంట్రోల్.
0: అట్టి దివ్యతత్వాన్ని ఒక్కతూరి మనం స్మరిస్తే అన్ని బాధలు కూడా నివారణ అవుతుంటాయి.
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ ద డివినిటీ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎయిల్మెంట్స్.
0: కనుక వినాయక తత్వం అనేటువంటిది కేవలం సామాన్యమైన పదంతో కూడినటువంటిది కాదు.
1: సో వినాయక ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: సర్వశక్తి స్వరూపిణి వినాయకత్వం
1: ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆల్.
0: అతనికంటే మరొక నాయకుడు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ మాస్టర్.
0: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ నో అదర్ మాస్టర్.
0: కనుక భగవత్ తత్వాన్ని చక్కగా మన విశ్వాసంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ గాడ్.
0: కనుక మనం ఏ ఒక్క భజన చేయడానికి ప్రారంభమైనప్పటికీ ఆ భజన లోపల కూడా మొట్టమొదట వినాయకుడి పాట పాడతాం.
1: ఇన్ అవర్ భజన్స్ వి సింగ్ వినాయక సాంగ్.
0: ఎందుకు పాడాలి?
1: వై?
0: మనం ఓం మొదలు ప్రారంభిస్తాము.
1: వి బిగిన్ విత్ ఓం.
0: ఇది ప్రణవము.
1: ఇట్స్ ప్రణవ.
0: ప్రణవం అనేటువంటి ముందు వెనుక రెండు ఉండాలి.
1: ద ప్రైమల్ సౌండ్ ఓం షుడ్ ప్రిసీడింగ్ అండ్ టు బి లేటర్.
0: ఈ ప్రణవం అనేటువంటిది ముందు ఇంజను, వెనుక గాడ్ పెట్టే.
1: ప్రణవ ఇస్ ది ఇంజన్ బిహైండ్ ఇస్ ప్రెసెంట్ ది కంపార్ట్మెంట్.
0: ప్రణవం ఈనాడు లేదుకపోవటం చేతనే ముందు ప్రళయం వచ్చి పడిపోతుండాలి.
1: దిన్ దేర్ ఇస్ నో ప్రణవ ప్రైమల్ సౌండ్, దేర్ ఇస్ ప్రళయ ఎనిహిలేషన్.
0: కనుక మొట్టమొదట ఓం.
1: So we should chant Om in the first instance.
0: ఈ తత్వంలో ఎప్పుడు రెండవది వినాయకత్వం.
1: The second is one of Vinayaka.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వంతో ఉండినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
1: When both are combined, our life will be redeemed.
0: భజన వినాశుక శాంతి నై.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ద 21st ఆఫ్ నవంబర్ 1980 అడ్రెసింగ్ ద సాయి ఆర్గనైజేషన్.

0: బుర్రు మనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా, బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క హంసతత్వం అనేటువంటి యొక్క ఈ పక్షి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్, ది బర్డ్ ఆఫ్ జీవ రన్స్ అవే, లీవ్స్ దిస్ బాడీ అండ్ గోస్ అవుట్, ఇమీడియట్లీ దిస్ బాడీ బికమ్స్ ఎ స్టిక్ అండ్ ఇస్ సింప్లీ పుల్డ్ అవుట్ అండ్ థ్రోన్ అవే.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనం నందు కూడా తనను పండబెట్టారు. ముఖ్యమైనటువంటి దేహమును ఆధారం చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెర్రితలకు ఎవ్వరు కూడా జవాబు చెప్పండి. మీరు దేహము కాదు,
1: దివ్యాత్మ స్వరూప,
0: మీరు మనసు కాదు,
1: యూఆర్ నాట్ ది మైండ్,
0: మీరు బుద్ధి కాదు,
1: యూఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యూ.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: బై ఎన్ ఎఫర్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పలు సమకూరు ధరలో,
1: దట్ ఇస్ వై ఇట్ హెస్ బిన్ సెడ్ by effort you can get and acquire anything that you want.
0: Yegaradaniki prayatnam chesthe enta dooramaina kuda nu potundi pachi.
1: The bird, if it makes an attempt to fly, it can go any distance.
0: Ishtam lekapothe inchaina munduku sagadu.
1: If it does not want to do it, it cannot move.

0: కనుకని ఈ మానవత్వం అనేటువంటి దాన్ని కొన్ని ప్రయత్నముల ద్వారా మనము సాధించి పరమాత్మ తత్వాన్ని మనము గుర్తించుకోవటానికి తగిన కృషి జరపాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన వై మేకింగ్ ఎన్ అటెంప్ట్ రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు, ఇట్టి సనాతన ధర్మములు, పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: ee sanatana dharma anetundi kevalamu manavuni tho paatune thanu needaga jantapachiga thanu aavirbhavistu vachindi.
1: This sanatana dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi sanatana matamu.
1: The sanatana religion is something which is acceptable to all
0: manavatvanni vikasimpa cheseetundi sanatana dharmamu.
1: Sanatana dharma is one which blossoms the human qualities.
0: Manavatvanga nirupinchinatundi sanatana dharmamu.
1: Sanatana dharma is something which has established the human quality.
0: Kanukani ఈ సనాతన ధర్మమును సర్వులు కూడా ఆచరించి సర్వేశ్వరానుగ్రహానికి పాత్రలు కావాలని ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మనము చేరుకున్నాం.
1: విత్ ఇంటెన్షన్ దట్ ఆల్ పీపుల్ షుడ్ అక్సెప్ట్ దిస్ సనాతన ధర్మ అండ్ ఆల్ పీపుల్ షుడ్ బి ప్రమోటెడ్ ఇన్ దర్ డిజైర్ దిస్ కాంగ్రిగేషన్.
0: అయితే నేను మానవుడను అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను ఈ మానవత్వానికి సంబంధించినటువంటి యొక్క నిబంధనలు, శాసనములు మనం కొంతవరకు ఆచరించక తప్పదు. నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ సీ గాడ్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: మరొక రూపంలో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ ఫర్ యూ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ది లార్డ్.
0: కారణం ఏమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: The reason for that is it is the human form and the human nature that
0: yenadu nee hrudayamulandu nenu manavudanu kaadu aneetundi bhavamu ninnu vadali povuno aa naade daivattam aneetundi sakshatkaristundi.
1: That day when you can get rid of this illusion that you are only a human being,
0: anta varaku nee enni grandhamulu chadivinappatikini kevalam telivi tetana penchukonavachune kaani daivattam aneetundi neelo ye maatram kodanu aavirbhavinchadu.
1: Till then, however many texts you may read, you can only promote your intelligence and knowledge, but you cannot have the vision.
0: Anekamandi grandhamulu chadutu untuntaru.
1: Many people keep on reading texts.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చును.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటిది వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడాను ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడాను అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: After reading the text, we should recognize that we have to practice what we have read in the text.
0: Kancha soshana galiginchetundi upanyasamule manam aadharamga teesukoni aashistunname kaani anusthanam aneetundi pakkaku nettutunnam.
1: We are only giving attention to people who give lectures using their throat, but practice is being kept aside by us.
0: Anusthanam athyavasaram.
1: Practice is essential.
0: Neevu daniki taginatundi yokka sadhanalu cheyaka enni grandhamulu chadivithe emi ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్ప వారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without taking the, without putting into practice what you get from the texts, it is no use reading texts, it's no use making pilgrimages.
0: మానసిక పరిణామం జరగాలి.
1: Transformation of the mind should happen.
0: ఏనాడు మానసిక పరిణామం జరుగునో ఆనాడే ఆధ్యాత్మిక పరిణామం కూడాను లభిస్తుంది.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: కనుక మనము ఇలాంటి సత్యాన్ని కొంతవరకు గుర్తించుకుని ఈ సాధనలు కూడా నువ్వు కలుపుతూ సమావేశాలు నిర్ణయించిన యొక్క విషయాలను చూసి అడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: పెర్ఫార్మింగ్ సచ్ సాధన రికగ్నైజింగ్ యు మస్ట్ ట్రై మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఫర్గెట్ ది డెసిషన్స్ దట్ హావ్ బీన్ మేడ్ ఇన్ ది కాంగ్రిగేషన్స్.
0: సత్యసాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాం.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ee yokka shasanamulu ee nibandhanalu endukosamu aadhyatmika margane kudanu konni aapu nibandhanalu avasarama ani kontha mandi ohistu untaru.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: Deeniki chinna udaharana
2: kevalam neeru posi posinchinatha maatramla mokka avrutiki raadu.
1: The plant would not grow just by watering.
0: దానికి ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరములు జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కర్లేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేపడడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చు.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి ఒక నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: ఇక్కడ మనము brothers and sisters అని భావిస్తున్నాము.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: మన సత్యసాయి సమస్తలయందు brotherhood of man, fatherhood of God అని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం.
1: We are conducting our సత్యసాయి organizations with a distinctive feature, namely brotherhood of man and fatherhood of God.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: సో వెదర్ వన్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ జర్మనీ ఆర్ జపాన్ ఆర్ రష్యా, హీ ఈజ్ యువర్ బ్రదర్.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్ లోపల అమెరికాకు ఒక రూల్సు, జపాన్ కు ఒక రూల్సు, రష్యాకు ఒక రూల్సు అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో in this aspect of being brotherhood of man, those who are in America, Germany or Russia, they should not have separate brothers.
0: ఈ సాయిక సంతతి అయినటువంటి ఈ బ్రదర్స్ అందరూ కూడాను ఒకే మార్గాన్ని అవలంబించాలి.
1: Thus this entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: కొంతమంది పాశ్చాత్యులు మేము ఆడ మగ రెండు కలిసి మేము భజన చేస్తుంటాము, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదల నుంచి వచ్చినటువంటి కల్చర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి. అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు. కానీ నా కల్చర్ నా కల్చరే అని నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తుడు కావు.
1: సమ్ వెస్టర్నర్స్ ఆర్గ్యూ that men and women should sit together and perform the bhajan, and they say that is our tradition, that is our culture. But the fact is, so long as you talk up of your culture and stick to it and do not change, you do not become a devotee.
0: Ikkada konni mana paata paddhatulu unnai, ippudu nu bharatiyulu kaani videshiyulu kaani konni anavasaramainatundi paddhatulu manam tejinchali.
1: Here some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
0: Idi aadhyatmika margam.
1: This is the spiritual path.
0: Chanchalam hi manakrishna pramadi balavadrudamani mahaveerudainatunte surudainatunte arjunude ee manasunu nenu arikattukolenu antunnadu.
1: The great hero Arjuna told Krishna, I am unable to control my mind.
0: Kanuka ee manasu oka pichikoti vantidi.
1: Your mind is like a mad monkey.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వి విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్
0: హార్డ్. ఇంతే కాకుండా సమితికి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not the right thing.
0: అన్నింటికీ సన్నిహిత సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి.
1: There must be a close link between all these components.
0: చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: ఇది సేవా సమితి.
1: This finger is the సేవా సమితి.
0: ఇది మహిళా విభాగం.
1: The next finger is the mahila vibhag.
0: Idi seva dalamu.
1: The middle finger is the seva.
0: Idi bala vikasham.
1: This finger is the bala vikasham.
0: Idi bhajana mandali.
1: The last one is the bhajana mandali.
0: Ee aidu okadaniki okati teggottesthe em undadi ikkada.
1: If these five are chopped off and made independent, what remains?
0: ఈ ఐదు కలిసి పని చేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఫైవ్ వర్క్ టుగెదర్ కెన్ వి అచీవ్ ఎ టాస్క్.
0: కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సమస్తలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: Here in all our organizations to think that each component can be individual and independent is not possible.
0: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
1: They should be like the many rivers which go on joining.
0: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామను ధరించి ఉంటుంటాది నదు.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also
0: different. Kani samudramlo kudina tachchadame roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aasayamin lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the divine sai they should become one.
0: ఇక్కడ మరి కొన్ని సందేహాలంత కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటారు.
1: Here some people are being troubled by some doubts.
0: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్ లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: Here in the international aspect of the organizations, some of the office bearers are not understanding the essentials.
0: World Council anetunti vaari yokka sambandha bandhavyanni kodanu vaaru chakkaga gurtinchatam ledu.
1: They are also not recognizing the type of connection with the World Council they should have.
0: Konni konni deshamulaku pratyekinchinatunti okka pratinidhini manam neeminchukovalani prayatnam chestunnam.
1: We are making an attempt to have some individual person who will be the leader.
0: Ee pratinidhini ye reetiga neeminchali?
1: How do we determine and decide?
0: Evaru neeminchali?
1: Who is to establish the leadership?
0: దీనికి మరికొంతమంది కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
1: Some others too have got
0: this. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్ఛ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు.
1: Some people think that depending on the views and notions of each one of the devotees, they should form who the leader is.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్తలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణ ఒక పాలిటిక్స్ అంటారు చూడండి. అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
1: If these methods are adopted, there it will become something like an election in politics.
0: ee election lopala premalu poorthi kudunu chachipothayi.
1: In such an election, all aspects of love completely disappear.
0: Mana premanu kudunu manamu durvinyogam chestuntam.
1: We will be misusing our love.
0: Nijamuga manamu premanu penchukovalante election lo manam diggudadu, selection lo undali.
1: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
0: Ah, selection central test ద్వారా పోవాలి.
1: We should accept selection and not election.
0: ఎవరికెవరు వారికి వారు పోటాడుకొని వారికి వారి కలహములు పెంచుకొని విభాగముల చేత అనేక రకమైనటువంటి విషయాన్ని తర్కించుకోవటానికి ప్రయత్నించకూడదు.
1: They should not make an attempt to divide and discuss things in their own way.
0: ప్రేమ స్వరూపులారా, నిజముగా సత్యసాయి సంస్థలు యందు ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడా గుర్తిస్తూనే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూపస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
0: బియ్యంలో చిట్టెడు మెతుకలు చిక్కకుండా ఉండవు.
1: ఇఫ్ యూ హ్యావ్ సెవెరల్ బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ ఆల్వేస్ టు ఫైండ్ ఎ ఫ్యూ గుడ్ గ్రెయిన్స్.
0: సర్వసామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చును.
1: Since we are all ordinary human beings, some in the large number will be making some
0: mistakes. అంత మాత్రం చేత సమస్తలకు ఏ మాత్రం కూడా దెబ్బ తగలదు.
1: Because of this situation, this organization as such is not going to.
0: నిజముగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం.
1: Truly, the sacrifice being made by the Satya Sai organizations is beyond.
0: ఈ అన్నింటికి కూడాను మీ ప్రేమనే మూల కారణము.
1: For all these things, it is your love.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: There is one small example.
0: సహనా భవతు సహనో భవంతు అని అనేక విధములుగా కూడాను వేదం ఉచ్చరిస్తూ ఉంటుండాలి. కానీ ఆ సహనం అనేటువంటిది పూర్వం నుంచి కూడాను పేర్లతో మాత్రమే తీరిపోతుండాలి. కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
1: From time immemorial, the Vedas have been talking about patience and forbearance. That was only talking. But today, the members of the Satya Sai organizations are showing what true forbearance and patience can be.
0: ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది, కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది ఉంటుంది కాదు.
1: This kind of forbearance and patience can come only through love, not through any other.
0: చిన్న ఉదాహరణమే చూడండి.
1: Look at a small example.
0: ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు.
1: దేర్ ఆర్ సో మెనీ వెల్తీ పీపుల్ హూ హావ్ కమ్.
0: ఎంతమంది సుఖపురుషులో సుఖ స్త్రీలో వచ్చి చేరారు.
1: దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హావ్ ఎంజాయ్డ్ కంఫర్ట్.
0: ఒక్క క్షణమైన నడుముంచి పనిచేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
1: మెనీ హూ హావ్ నెవర్ డన్ ఈవెన్ అన్ అయోట్ ఆఫ్ వర్క్ బై బెండింగ్ హావ్ కమ్ హియర్.
0: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికి వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
1: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have
0: alanti sukapurushulu alanti srimantulu alanti dhanavantulu alanti aishwaryavantulu kudanu ee prashantinamlo enni vidhamulainatundi sahanamto jeevisthunnaro yochin cheskondi.
1: Just think, such wealthy persons, such people who were used to such comfort, how much patience and
0: ఏ అనుకూలములు కూడా ఆశించటం లేదు.
1: దే ఆర్ నాట్ వాంటింగ్ టు హ్యావ్ ఎనీ కైండ్
0: ఏ సుఖాన్ని కూడా వారు వాంఛించటం లేదు.
1: దే ఆర్ నాట్ వాంటింగ్ టు హ్యావ్ ఎనీ
0: కైండ్. ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడా భరించుకుని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకుని ఉంటున్నారు.
1: దే ఆర్ విల్లింగ్ టు పుట్ అప్ విత్ ఎనీ ఇన్కన్వీనియన్స్ ఫర్ ది సేక్ ఆఫ్ హ్యావింగ్ స్వామీస్ లవ్.
0: ఈ సహనం అనేటువంటిది మరి ఏ సంస్థ ఎందుకని ఏ యొక్క సమావేశం ఎందుకని లభించేది.
1: This kind of patience cannot be seen in any other organization or any other congregation.
0: Ante kaadu inka aneka samasthalu yendu chinna pillalu modalukoni vruddulainatundi yokka vyaktulu varaku kuda enni rakamainatundi sevalu chestunnaru.
1: Not only this, in several of our organizations, starting from young boys until old people,
0: swartharaitamainatundi seva okka satyasai samasthalu yendu maatrame untundani.
1: Selfless service can be seen only in the Satya Sai organizations.
0: భారతదేశమునందు కొన్ని నెలలకు పూర్వము పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలలో గొప్ప లక్షలాది ప్రజలు చేరేటువంటి పుష్కరాలని జరిగినాయి.
1: In this country a few months ago many people joined in the West Godavari and East Godavari districts for a function.
0: కృష్ణా జిల్లాలో కూడాను కృష్ణా పుష్కరాలు కూడాను ఉన్నవనని జరిగినాయి.
1: In the Krishna district as well, ceremonies relating to the Krishna river were performed.
0: పురుషులు అందులో చేసినటువంటి సేవలు చూసినటువంటి కన్నులకే అర్థం అవుతుంది కానీ మాట్లాడేటువంటి మూర్ఖులకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
0: అక్కడ ఉండనటువంటి యొక్క ఆ అశుద్ధమును ఎన్ని విధములుగా కూడా సహించుకుని వారు ఊడ్చి పరిశుద్ధము చేసి పవిత్రమైనటువంటి రీతిగా ఎంత సేవలు చేశారు అనేటువంటిది కూడాను ఒక్క దీనికి దైవమే సాక్షి కాని అనులు సాక్షి కాదు.
1: ది డర్ట్ అండ్ ది డస్ట్ విచ్ దే క్లీన్డ్ అప్ అండ్ ది సెల్ఫ్లెస్ సర్వీస్ విచ్ దే గేవ్ కుడ్ బి అండర్స్టూడ్ అండ్ విట్నెస్ వాజ్ ఓన్లీ గాడ్. అదర్స్ కెనాట్ అండర్స్టాండ్.
0: స్వామి యొక్క పుట్టిన పండుగ వస్తుందాదని కొండంత ఆశతో కాచుకున్నటువంటి యొక్క అనేక సంస్థల వారు స్వామి యొక్క సేవకుల యొక్క సేవనే మాకు స్వామి సేవ అని భావించుకుని ధర్మవరమునందు ఇంకా గుంతకల్లునందు ఇంకా కొన్ని కర్నూలునందు ఇంకా ఇక్కడ బాగేపల్లి యందు అనేక విధములుగా కూడా కాచుకుని ఎన్ని విధమైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
1: Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami, and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling
0: manava seve madhava seva ani rajakeeyallo kaval kevalam uchcharistuntare kani satya sai samasthale indi idi pratyaksha swaroopanni dharistundadi.
1: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations service to man is service to God.
0: Prema swaroopulara evaru vanninchina leka tiraskarinchina pogadina tegadina pongaku kungaku నీవు నిజమైనటువంటి భావము చేత నీ సేవలు ఎందు నీవు పాల్గొని నీ జన్మను నీవు సార్థకం గావించుకొని నీ దైవత్వాన్ని నీవు అనుభవించుటకై మీరు ప్రతిజ్ఞ పట్టాలి.
1: Whether you get praise or blame, without sinking or without being elated, you must regard your service as your duty and you must fructify your life by service.
0: ముఖ్యముగా ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలు కేవలము కాగితాల్లో చేర్చినంత మాత్రం ఉన్న ప్రయోజనం లేదు.
1: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
0: Karma swaroopanni dharinchali.
1: They should be given a form of practice.
0: Prati okkaru kudanu anubhuti lopala మనం ఈ యొక్క ఆశయాలను నిరూపిస్తూ రావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ ఎస్టాబ్లిష్ దీస్ డెసిషన్స్ ఇన్ ప్రాక్టీస్.
0: కొందరు కొన్ని కొన్ని సమయమునందు మన నిబంధనలు ఉల్లంఘించిపోతుంటారు.
1: some people on some occasions they transgress
0: లేక మన యొక్క ఆశయాలు కాని మన యొక్క కార్యక్రమాలు కాని సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
1: Also some of them are unable to take the progress according to our ideals and our decisions.
0: కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడాను సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
1: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
0: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
1: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
0: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
1: వీ హావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
0: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
1: అవర్ వర్క్ ఇస్ విత్ లవ్.
0: ప్రేమ చేతనే మనం సర్వులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
1: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్.
0: ఈ ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దెన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేమ. దేర్ ఇస్ నో వెల్త్ హైయర్ దెన్ ది వెల్త్ ఆఫ్ ప్రేమ.
0: దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇంపార్టెంట్లీ ఆల్ దోస్ హూ జాయిన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ లివ్ ఎన్ హంబుల్ లైఫ్ విదౌట్.
0: నేను స్టేట్ ప్రెసిడెంట్ నని కానీ లేక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నని కానీ సమితి అధ్యక్షుడని కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ప్రైడ్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్.
0: ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది.
1: సచ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ సచ్ ప్రైడ్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
0: నీవు కేవలం సేవకుడుగా నీవు తయారు కావాలి కానీ నాయకుడుగా నీవు తయారు కాకూడదు.
1: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
0: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
1: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: గ్రాడ్యువల్లీ ది ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ టు రిమూవ్ ది ఈగో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
0: ఇంకా రెండవది అసూయ.
1: ది సెకండ్ వన్ ఇస్ జెలసీ.
0: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్రగ చేసుకుంటుంటారు.
1: లుకింగ్ ఎట్ ది గుడ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ లుకింగ్ ఎట్ ది రెప్యుటేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
0: ఈ అసూయ చెడ్డ రోగం.
1: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
0: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
1: వన్ లూజెస్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ బై దిస్ డిజీజ్.
0: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
1: ది డివైన్ అండ్ సేక్రెడ్ హ్యూమన్ నేచర్ ఇస్ చేంజ్డ్ బై హిమ్ ఇంటూ ఎ డెమోనియక్ నేచర్.
0: కనుక ఈ అసూయ అనేటువంటి ఒక రాక్షసుని మనలో ప్రవేశింప చేయకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నాట్ అలౌ దిస్ డెమన్ ఆఫ్ జెలసీ టు ఎంటర్ అస్.
0: ఇంకా ఆడంబరము.
1: నౌ కమ్స్ ది ఎగ్జిబిషనిజం.
0: వారేదో చక్కగా చక్కెర పొంగలి చేసి పెట్టారు భజనకు, నేను ఈ పొద్దు లడ్డు చేయాలి అని ఆడంబరంగా పోకూడదు.
1: దిస్ ఎగ్జిబిషనిజం కన్సిస్ట్ ఇన్ ఫీలింగ్ దట్ వన్ భజన్ మండలి హ్యాస్ మేడ్ లడ్డూస్ టుడే అండ్ ఐ షుడ్ మేక్ ఎన్ ఈక్వల్ స్వీట్.
0: ఇంకా కొంతమంది ఏదో మరొక వ్యక్తి ఒక గొప్పగా ఆడంబరంగా చేసింటే అంతకంటే ఇంక గొప్ప ఆడంబరంగా చేయాలని ధనమును వ్యయం చేస్తుంటాడు.
1: ఇన్ అనదర్ ఇన్స్టెన్స్ వన్ ఫీల్స్ దట్ ఎన్ ఇండివిజువల్ హ్యాస్ స్పెండ్ సో మచ్ మనీ ఫర్ దిస్ పర్పస్ అండ్ ఐ షుడ్ స్పెండ్ మోర్.
0: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: ఇన్ అవర్ ఆర్గనైజేషన్స్ ది ఎగ్జిబిషనిజం విచ్ ఇన్వాల్వ్స్ ఎక్స్పెండిచర్ ఆఫ్ మనీ షుడ్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నాడు.
1: Misuse of money is evil.
0: Dhanamu lakshmi swaroopam annaru.
1: Wealth is the form of lakshmi.
0: Danini kuda manam durvinivam chesthe mana lakshyanni durvinivam chesinattu varu avtam.
1: If we misuse lakshmi, it means we are misusing our
0: goal. Avasaramainatundi oka samayam vachinappudu tappaku nee entaina kuda nee jeevithanni darabosi rakshinchu.
1: When there is a need, you can spend any amount.
0: Anavasaramainatundi vishayallo peru pratishthana nimittamai dhanaanni maatram vyayam cheyakoodadu.
1: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
0: Kanuka oka chinna marokadu vishayamu.
1: There is one other instance.
0: చిన్న చిన్న విషయాలకు కూడాను, చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్.
0: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్.
0: ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగి ఉన్నారు.
1: దేర్ మెనీ ఏబుల్ పీపుల్.
0: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను, చేర్చుకుంటే కూడాను
2: ఎంతైనా కూడా పని చేయవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
2: అనవసరంగా కూడా నువ్వు ఇంటింటికి పోయి భిక్షమెత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించకూడదు.
1: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్ అమౌంట్.
2: ఉదాహరణ మీకు చూడండి,
1: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
2: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశము జరుగుతున్నాయి పుట్టపర్తిలో,
1: కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్
2: ప్రపంచ సమ్మేళనం జరుపుతున్నాము ప్రశాంతి నిలయంలో,
1: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
2: ఇంత గొప్పగా జరుగుతుందని తెలియనటువంటి వారంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్లు కొట్టించారు, ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
1: పీపుల్ హూ డూ నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హెస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రెసీట్స్ హెవ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
2: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
1: We have not
2: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
1: దిస్ కాన్ఫరెన్స్, దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
2: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద హాల్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ది పూర్ణచంద్ర ఆడిటోరియం విచ్ ఇస్
2: మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
1: ఫర్ అరేంజింగ్ ది మైక్రోఫోన్స్ అండ్ సో ఆన్ అవర్
2: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంకా మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
1: ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్.
2: డబ్బుతో పనే లేదు.
1: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్?
2: డబ్బుతో పని లేకుండా జరుగుతున్నది కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
1: బికాస్ అవర్ కాన్ఫరెన్సెస్ ఆర్ సో ప్రోగ్రామ్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
2: ఇందులో డబ్బుతో ఏమైనా సంబంధ బాంధవ్యాన్ని కల్పించుకుంటే ఒకరు ఈస్ట్ ఒకరు వేస్ట్.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
2: అనేక విభాగములు అయిపోతుంటాయి.
1: If there is any connection with money in this conference, then one will be in the east, one will be in the west. So many divisions will appear.
2: Kanukani, ee vidhamgane my life is my message. Swami Prashant Nilayamlo ye vidhanga karyakramalu jarupuntado, ade vidhanni meeru anusarinchali.
1: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in Prashant Nilayam, so you must conduct your program.
2: Mee tindi meeru tintunnaru. మీ వసతుల్లో మీరు ఉంటున్నారు. ఎన్ని కష్టములకో ఎన్ని నష్టములకో ఎన్ని విధమైన బాధములకో గురి అయిపోయి సహనంతో మీరు ఈ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: యు ఆర్ టేకింగ్ యువర్ ఫుడ్, యు ఆర్ లివింగ్ ఇన్ యువర్ రెసిడెన్సెస్, యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ టు సో మచ్ ట్రబుల్ అండ్ ఎంజాయింగ్.
2: పనే లేదే,
1: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
2: కనుక ఇలాంటి విషయాన్ని చక్కగా మనం గుర్తించుకోవాలి.
1: వీ మస్ట్ రికగ్నైజ్ ఇట్ ఈస్ దీస్ థింగ్స్ దట్ వీ షుడ్ రికగ్నైజ్.
2: కొన్ని రాష్ట్రాల లోపల చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను కొంత డబ్బులు వసూలు చేసుకునేటువంటి యొక్క తప్పు మార్గాన్ని అనుసరిస్తున్నారు.
1: ఇన్ సమ్ స్టేట్స్ ది రాంగ్ పాత్ ఆఫ్ కలెక్టింగ్ మనీ ఈవెన్ ఫర్ స్మాల్ ట్రివియల్ ప్రోగ్రామ్స్ ఈస్ బీయింగ్ అడాప్టెడ్.
2: ప్రేమ స్వరూపులారా, అధికారి అయినటువంటి వారు కొంతవరకు ఈ మార్గాన్ని అవలంబించినప్పటికీ మిగిలినటువంటి వారు ఈ బిచ్చమేసేటువంటి మార్గానికి మీరు ఏమాత్రమూ అంగీకరించకండి.
1: ప్రేమ స్వరూపస్, ఈవెన్ ఇఫ్ ది లీడర్స్ సమ్ టైమ్స్ టేక్ టు సచ్ ఎ రాంగ్ పాత్, లెట్ నాట్ ది డివోటీస్ టేక్ టు దిస్ పాత్ ఆఫ్ బెగ్గింగ్.
2: ఇంకా కట్టకడపటి విషయం ఏమిటనగా, ఈ సమావేశంలో మనము నూతనమైనటువంటి ఒక పద్ధతిని కూడా అవలంబించాలి.
1: ది లాస్ట్ ఐటమ్ విచ్ వీ షుడ్ బి ఎక్స్ప్లెయిన్ టు యూ ఈస్ దట్ ఇన్ దీస్ కాన్ఫరెన్సెస్ వీ షుడ్ అడాప్ట్.
2: దేశంలో ఎంతో మంది దీనులు, దిక్కులేనటువంటి వారు, రోగులు, ఇంకా అనేక విధమైనటువంటి వెనుకబడినటువంటి వారు ఉంటున్నారు. ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: From the time of the conference, each family to protect one poor man should be attempted.
2: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
1: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
2: ప్రతి కుటుంబం కూడాను ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి.
1: Each family every day it should try and give relief to one person by giving him food.
2: అన్నపూర్ణ స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క మన భారతదేశమును అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి వారికి ఒక్కడైనా ఆదరించే వాళ్ళు ఏంటంటే ఇది అన్నపూర్ణ క్షేత్రం అని ఎట్లా చెప్పాలి?
1: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying for food...
2: కనుక నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా, ఒక్కటి, ప్రతి కుటుంబం కూడాను, ఒక్కొక్క వ్యక్తి కాదు, ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనిని అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
1: The new path which we should adopt from today is to give at least to one individual, needy individual, food every day by each family.
2: నిజమైన సాధన ఏమిటనగా, అన్నదానము కన్నా అధిక దానం అంబేది.
3: The true sadhana says that giving food to a hungry man is
2: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది,
3: which God is there higher than the parents.
2: కొంతమంది తల్లిదండ్రులు ఇంటిలో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు.
3: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ డిఫరెంట్
2: ఇల్లు గెలిచి రచ్చ గెలుచు.
3: కాంకర్ ది హోమ్ అండ్ దెన్ కాంకర్ ది వైడర్
2: నీ తల్లిదండ్రులను నీవు ముందు పోషించు.
3: ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫాదర్ అండ్
2: వారిని నీవు పూజించు.
3: వర్షిప్ యువర్ ఫాదర్
2: నీవు ప్రసన్నుని గావించుకో.
3: యూ ప్లీజ్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
2: కనుకని తల్లిదండ్రుల కన్నా దైవం ఏది, జగదీ తపము కన్నా సత్యశీలం ఏది.
3: Where is the God which is higher than the father and mother?
2: Daya kante ekkuva dharma meedi.
3: Where is the dharma which is on a higher pedestal than
2: sujana sangati kanna chuda labham meedi. Sujana sangati kanna chuda labham meedi.
3: More than good company, what is there which is better and more profitable?
2: Krodambu kanna shatrutva meedi. Krodambu kanna shatrutva meedi.
3: Where is the greater enemy than anger?
2: Runamu kantenu narnaku roga meedi.
3: What is the disease which is worse than being indebted?
2: ధరణి అపకీర్తి కంటేను మరణమేది.
3: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్.
2: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది.
3: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్.
2: మరణ కంటే మించిన ఆదరణ ఏది.
3: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్ ఆఫ్.
2: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది. అన్నం బ్రహ్మ.
3: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
2: Kanuka deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakalavutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
3: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
2: Ikkada inkokka vishayanni gamaninchali swami ee vidhanga chepparani కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్ బజార్లోన అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళను అభివృద్ధి చేయదండి.
3: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ విచ్ యూ షుడ్ నోట్ హియర్. బికాస్ స్వామి హెస్ సెడ్ లైక్ దిస్, సమ్ లేడీస్ విల్ గో ఇన్ టు ది బజార్ అండ్ బిగిన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. డోంట్ ప్రమోట్ బెగర్స్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్.
2: ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
3: This will not result in good. This will result in harm.
2: Manamu evariki pettunnamo evarni poshistunnamo rendo vyaktiki teliyakoodadu.
3: Whom we are giving such food and whom we are protecting a second
2: person. Ilante aadambaramulu lekukunda mana samasta yendu sodaratvanni pavitramainatundi oka daivatvanni kodanu manamu aacharana roopamaina prachara prabodhamlo salpalani nenu aashistunnanu.
3: I am hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly.
2: Bhajan bina sukha shanti nahi. Hari bhajan bina sukha shanti nahi.

హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ।

0: హెచ్చు విద్యలు చదివి ఇంద్రియ లోనులై చచ్చువారల కన్నా స్వల్పమైరి. ఇంద్రియముల శక్తి ఇంద్రియముల శక్తి ఇముడు కొంచును కాని అట్టి చదువులు చదివి ఆర్యులౌట అట్టి చదువులు చదివి ఆర్యులౌట చదువు చదువు చదివి చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులు చింతనొందు వారే చదువరుండు.
1: All high education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాతృల సహజము కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్ ఎన్ ఇన్ లాంగ్ లైఫ్.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ట్రూ మ్యాన్.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ఎ ట్రూ ఫిలాసఫర్.
0: దాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: ద ఎన్షియంట్ సెయింట్స్ ఆర్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ the true form and infinite power.
0: Nyaya vaisheshika darshanamulanu padarthamulu yokka siddhantamulanu anusakti yokka siddhantamulanu ee sankhyamu angikarinchaledu.
1: The theory propounded by Nyaya vaisheshika darshanas relating to the matter and the atom is not accepted by sankhya.
0: ప్రపంచమంతయి కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య ప్రపౌండ్స్ ద థియరీ దట్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: ద కంపోజర్ ఆఫ్ సాంఖ్య కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఆఫ్ నంబర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సాంఖ్య.
0: ప్రపంచమంతయును సంఖ్యల చిక్క చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ నేచర్ ఇస్ డివైన్ విత్ అబ్సల్యూట్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ విత్ నంబర్స్.
0: నువ్వులలో తైలం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్.
0: కర్రలలో నిప్పుండినట్టుగా
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ ద వుడ్.
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్.
0: ఈ యొక్క ప్రకృతి ఎందుకూడను పరమాత్మ తత్వము కారణరూపమై ఉంటున్నది.
1: ఇన్ దిస్ నేచర్ ద డివైన్ పవర్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాజ్.
0: పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవినాభావ సంబంధములు.
1: గాడ్ ఈజ్ ద కాజ్, నేచర్ ఇస్ ది ఇఫెక్ట్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు, పరమాత్మని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య టెల్స్ యూ దట్ ద నేచర్ ఈజ్ నాట్ సెపరేట్, ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: సాంఖ్యం అనగా తత్వము అని దీనికి అర్థం.
1: ద వర్డ్ సాంఖ్య మెంట్ ద నేచర్.
0: తత్వం అనగా విచారణ శక్తి.
1: తత్వ మెంట్ ద పవర్ ఆఫ్ ఎంక్వైరీ.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క ప్రపత్తమైనటువంటి ఈ శక్తికి తత్వము అని మరొక పేరు.
1: ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ మెంట్ దాట్ విచ్ ఎండోస్ యు ద ఫ్యాకల్టీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ టెంపరరీ.
0: ఒక్క పదార్థము చేత సృష్టి అనేటువంటిది ఏర్పడటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ది ఎంటైర్ క్రియేషన్ అవుట్ ఆఫ్ వన్ మ్యాటర్.
0: రెండు పదార్థములు చేరినప్పుడే,
1: వెన్ దేర్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ టూ,
0: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైన స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ద థర్డ్ వన్ ఎమర్జెస్.
0: ఒక హస్తం చేత శబ్దం ఏర్పడదు.
1: విత్ వన్ హ్యాండ్ యూ కెనాట్ మేక్ సౌండ్.
0: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దం ఏర్పడుతుంది.
1: వెన్ యూ జాయిన్ బోత్ హ్యాండ్స్ యూ గెట్ ద సౌండ్.
0: ఒక్క శబ్దం చేత వేడి మనకు సంభవించదు.
1: విత్ వన్ హ్యాండ్ యూ డోంట్ జనరేట్ హీట్.
0: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ యూ రబ్ బోత్ హ్యాండ్స్ యూ గెట్ ద హీట్.
0: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: సిమిలర్లీ ఫర్ ద క్రియేషన్ ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
1: సో ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ నేచర్ సెపరేట్.
0: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ సాంఖ్య దట్ టీచర్స్ యూ దట్ దేర్ ఈస్ దిస్ ఇన్నర్ కరెంట్ ఇన్ అన్మానిఫెస్టెడ్ వే ద డివైన్ పవర్.
0: ఈ ప్రకృతికి 24 సంఖ్యలు ఉన్నవని.
1: దిస్ నేచర్ హ్యాస్ 24 నంబర్స్.
0: 5 కర్మేంద్రియములు,
1: 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్,
0: 5 జ్ఞానేంద్రియములు,
1: 5 సెన్సెస్,
0: 5 ప్రాణములు,
1: 5 లైఫ్ ప్రిన్సిపల్స్,
0: 5 తన్మాత్రలు,
1: 5 ఇన్నర్ సెన్సెస్.
0: అంతర్భూతములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
1: ద ఇన్నర్ సెన్సెస్ సచ్ యాస్ ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో.
0: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: దిస్ వరల్డ్ హ్యాస్ గాట్ దిస్ 24.
0: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
1: ఆల్ ది 24 అపియర్ టు బి కాంట్రడిక్టరీ.
0: నీరు ఉంటే నిప్పు ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దే కెనాట్ బి ఫైర్.
0: గాలి ఉంటే నిప్పు ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ విండ్ యు డోంట్ ఫైండ్ ఫైర్. ఈ
0: ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
1: దిస్ వరల్డ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ఆపోజిట్స్.
0: కనుక ఇట్టి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్య యోగము.
1: ఇట్ ఈస్ సాంఖ్య యోగ దట్ టీచర్స్ దీస్ 3 ఫ్యాకల్టీస్.
0: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: It's also said liberation does not mean leaving the family and spending time in exile.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25వ తత్వంగా రూపొందుతుంది.
1: With all the 24 faculties of nature together with creator,
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: All these 24 are taught as విషయము.
0: Matter. కనుక ఈ పురుషుడు 25వ తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: ద క్రియేటర్ ఈస్ ద 25th వన్.
0: జీవుడు
1: ఇండివిజువల్
0: ప్రకృతిని పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగం సలిపి
1: ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్ హావ్ బీన్ ఇన్వెస్టిగేటెడ్
0: అనేటువంటి యొక్క పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
1: ఇస్ ద ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th ద శివ
0: 26th
1: ద 26th శివ.
0: కనుక 24 తత్వములు ప్రకృతిది,
1: 24 రిలేటెడ్ టు నేచర్.
0: 25వ తత్వం వాడు,
1: 25th క్రియేటర్.
0: ఈశ్వరుడు 26వ తత్వం వాడు.
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక 26 తత్వముతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: Therefore the human life has got all these 26
0: మానవుడియందే ప్రకృతి పురుష జీవతత్వములు ఏర్పడి ఉంటున్నవి.
1: Is only in human being you find the individual, the nature and the creator.
0: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడు ఉండి.
1: The individual is present in the body and in the heart there is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండి.
1: Both play together and separate out.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
1: There is a director that will make this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండే ఒకటిలోనే రెండు ఉండే.
1: Good and bad toys are there and they are there both.
0: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: How to recognize both in one and the same.
0: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
1: It is the nature of an ordinary man to watch the diversity in this unity.
0: కాని అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము.
1: It is only quality of a noble soul to realize the unity in diversity.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: Therefore Sankhya taught that the humanity is not different from the divinity, is one and the same.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
1: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిలింగ్.
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్నీ బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్నీ బుష్ యుల్ సీ ది విష్ ఫుల్ఫిలింగ్.
0: అదే నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఈస్ ద డిజైర్. The wish fulfilling
0: కల్పవృక్షము కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: The wish fulfilling tree and the wish fulfilling cow are present in man.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: this human life
0: గోచరమయ్యేటువంటి వస్తువునకు
1: to the object that is seen
0: అగోచరమైనటువంటి వస్తువునకు
1: the object that is not seen
0: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి, వారధి వలె ఉంటుండాలి.
1: Is present like a bridge in between.
0: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండినటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
1: As this humanity is in between, the man is also called Martya.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
1: We should never consider it truth on the basis of that which is apparent.
0: కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కాని ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen, but not separate.
0: కనిపించునది నిజమందురు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందురు.
1: We say that it's false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
1: That which is not seen will give us the consequences of our action.
0: కనుక కనిపించిన దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: Therefore the fruits of our action are present in the unseen.
0: మనసనగ కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
1: Mind is not like a white paper.
0: అనేక జన్మల సంస్కారములనేటువంటిది అందులో రాయింపబడినటువంటిది.
1: It has got all the writings of the previous lives.
0: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
1: It's also called chitta.
0: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
1: The one who recognizes this factor.
0: ఎవడు ఈ చిత్రగుప్తుడు? చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
1: The one who is present hidden is Chitragupta.
0: అది ఏ ప్రజ్ఞాశక్తి?
1: That is ప్రజ్ఞాశక్తి.
0: రేడియేషన్.
1: That is radiation.
0: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్
0: వైబ్రేషన్ గా విస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
0: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: Therefore భూర్భువస్వహ ద రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈజ్ ద హ్యూమన్ లైఫ్.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
1: సో మ్యాన్ హెస్ గట్ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: దీనినే జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ద నేచర్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ సాంఖ్య దట్ విల్ మేక్ అస్ ఎక్స్పీరియన్స్ ది త్రీ.
0: ఈ సాంఖ్యం యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు,
1: when we enquire in a different way,
0: మోక్షము అనేటువంటిది,
1: the liberation,
0: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు,
1: is not to be acquired separately.
0: నమోక్షో నమసృష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ఇతి మోక్షం శృతి ఇతి మోక్షం అన్న. అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం.
1: లిబరేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ పాతాళ డౌన్ బిలో.
0: అత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ సాంఖ్య దట్ విల్ మేక్ అస్ ఎక్స్పీరియన్స్ ది త్రీ.
0: ఈ సాంఖ్యం యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారం

0: ఇట్ డజన్ డిసెండ్ ఫ్రమ్ ద టాప్.
1: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
0: వెన్ వన్స్ ది ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్ యుల్ గెట్ ద లిబరేషన్.
1: కనుక నీ మోక్షమునకు
0: ఫర్ లిబరేషన్
1: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
0: సాంఖ్య టీచర్స్ దట్ యు డోంట్ నీడ్ టు మేక్ మెనీ ఎఫర్ట్స్.
1: ఏ విధంగా
0: హౌ
1: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు
0: వెన్ యు రియలైజ్ యువర్ ట్రూ ఫామ్
1: అది ఏ మోక్షం అవుతుంది.
0: దట్ ఈస్ లిబరేషన్.
1: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహంతో కూడి ఉంటుంది.
0: సో లాంగ్ యూ డోంట్ రియలైజ్ యువర్ ట్రూ ఫామ్
1: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము
0: ద మూమెంట్ యు నో ద ట్రూత్ ది ఎంటైర్ అటాచ్మెంట్ గో.
1: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
0: ది డిక్లైన్ ఆఫ్ అటాచ్మెంట్ ఈస్ లిబరేషన్.
1: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక
0: వితౌట్ రియలైజింగ్ ద ట్రూ ఫామ్
1: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి
0: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ దట్ హిస్ ఫిజికల్ బాడీ ఇస్ ద ట్రూ ఫామ్
1: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి
0: మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ బాడీ
1: కాలమునంతా వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ టైం.
1: కానీ తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
0: సాంఖ్య హెల్ప్స్ యూ టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
1: పిచ్చివాడ, ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
0: ఓ మ్యాడ్మ్యాన్, ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
1: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
0: ద క్రియేటర్ ఇస్ వన్.
1: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
0: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
1: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను
0: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్
1: మనకు సత్యము గోచరించదు.
0: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
1: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
0: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
1: అది నిజమైన సూపర్ మైండ్.
0: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి గుణం ఉంటుండాలి.
0: ద సూపర్ మైండ్ హాస్ గాట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హాస్ గాట్ ఆల్ థింగ్స్.
1: ఈ సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఫ్రమ్ సూపర్ మైండ్ వి హావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
1: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: ద మూమెంట్ యూ క్రాస్ దిస్ ఇల్యూమినేటెడ్ మైండ్ యూ కెన్ బి ఇన్ హయ్యర్ మైండ్.
1: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
0: సో లాంగ్ దెర్ ఇస్ షీట్ ద రూఫ్ యూ డోంట్ సీ ద స్కై.
1: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచిదే మనం చూడవచ్చును.
0: ద మూమెంట్ రూఫ్ ఇస్ డిస్మాంటిల్ యూ కెన్ సీ ద స్కై.
1: అదే విధముగానే
0: సిమిలర్లీ
1: ఈ యొక్క మనస్సును అనగా లోయర్ మైండ్.
0: That is the mind, lower mind.
1: Super mind.
0: Super mind.
1: Illuminated mind.
0: Illuminated mind.
1: Higher mind.
0: Higher mind.
1: ఇవన్నీ దాటిన తర్వాత ఓవర్ మైండ్ లోపల ఈ సత్వ సర్వస్వము కూడాను మనకు గోచరం అవుతుంది.
0: When you cross all, it is only in the state of over mind, you will realize all
1: the facts. మనస్సుకు అతీతుడు కామని.
0: So, one should be beyond the mind.
1: సంఖ్యతో కూడినటువంటి అంతా కూడాను కేవలము సాంఖ్యమే అవుతుందని.
0: All that relating to numbers is sankhya.
1: Sankhyamanta prakrutito koodinadani.
0: This number related to nature.
1: Prakruti drishtini nee viraminchukunnappude paramaatma drishti saakshatkaristundani.
0: When you withdraw from the world, you can see, visualize God.
1: Ee sankhyamu prabodhinchindi.
0: That's the way how sankhya taught.
1: Sankhya tattvam lopala mari konni vibhagamulu kuda untunnayi.
0: In this sankhya there are further divisions.
1: Manavattvam anetundi aatmatattvamto koodinadani.
0: The human life has got the true self.
1: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని.
0: The true self cannot be investigated by experiment.
1: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని.
0: It is natural.
1: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ.
0: Whether body exists or not.
1: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: It is proved that the true self is all pervasive.
1: ఏ విధంగా?
0: How?
1: మొన్న చెప్పారు.
0: Swami said the other day,
1: sarvatra current wire lanta manam vesukundam.
0: We have put on the electric wires everywhere.
1: Kani aa wire lo undinanta varakunu vidyut shakti manike ee maatramu gocharinchadu.
0: So long there is current in the electric wires, you don't visualize it.
1: Bulb pettina daggara maatrame ee yokka vidyut shakti yokka prabhavamu prakashistundi.
0: Where you keep the bulb, you get the illumination.
1: Aithe ఆ బల్బును తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
0: ద మూమెంట్ యు

0: away the bulb, you don't see the current.
1: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
0: What had happened to current?
1: ఎక్కడ పోలేదు, అక్కడే ఉంటుండాలి.
0: It has not gone anywhere, it is there.
1: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
0: There is current even before.
1: బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
0: While placing the bulb there is current.
1: బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుండాలి.
0: The moment you take away the bulb there is current.
1: కాబట్టి మన దేహములు బల్బ్ వంటివి.
0: Body is like a bulb.
1: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
0: Before connection with the divine self there is
1: ee dekhamaneetvanti yokka bulb pettinappudu kuda nu vidyut shakti untundali aatmane
0: when the body the bulb is connected there is a self
1: ee deham cheenichina tarvata kuda nu akkade aatma shakti untundali
0: the moment body decays still there is a self
1: raka pokalu lenikunti de aatma tattvamu
0: the self neither comes nor goes
1: kevalam deha branch cheta gurtinchinattu gaanu ani lenappudu poyinattu gaanu manam bhavistunnamu
0: because of body attachment we feel it when we are alive
1: ఎన్ని విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ
0: in spite of all formal education
1: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ
0: in spite of all spiritual practices
1: గమ్యము మాత్రము పొందక తప్పదు
0: we must reach the goal
1: అది ఏనాటికైనా మానవుని యొక్క పరమావధి ఏమిటి
0: what is the destiny of man
1: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి
0: to experience the spirituality is the end of man
1: త్యాగరాజు కూడా చెప్పాడు చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు మీద కురీతి భూమిని
0: జగరాజు
1: ఓ రామ పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికి తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు
0: జగరాజు సెడ్ బర్డ్స్ మే ఫ్లై హై స్కై బట్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్
1: చెట్టును ఆశ్రయించక తప్పదు
0: దే మస్ట్ rest on branches
1: sepane aakashamlo sancharistundi
0: how long they move about across the sky
1: tirigi okka vidhamainatundi chettunu aashrayinche teerali
0: later they have to rest on the branches
1: atunne manavudu enni janmamulu ettinappatikini
0: though man had many births
1: enni sadhanalu chesinappatikini
0: in spite of practices
1: divyatmaneetundi dalani aashrayinchaka tappadu tappadu
0: he has to submit himself to the divinity it's a must
1: karuka yenado manaku teriyaka ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచి మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని
0: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్ బెటర్ వి సబ్మిట్ నౌ ఇన్
1: సాంఖ్యము హెచ్చరిస్తూ వచ్చింది
0: ద సాంఖ్య టీచర్స్ దట్ వే
1: దైవత్వం అనేటువంటి దానిని
0: ద డివినిటీ
1: విశ్వనించటము మానవత్వము కాదు అనింది
0: ఫర్గెటింగ్ ద డివినిటీ ఇస్ నో ట్రూ హ్యూమన్ క్వాలిటీ
1: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనేది
0: It is the demonic nature in man.
1: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: What is the practice to be undertaken by a human being?
1: సాధన సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు.
0: We don't need to do that which is impossible.
1: మానవుని ఎందుకున్నటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
0: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
1: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కరలేదు.
0: To see the fire covered by the ash you don't need to do any practice
1: woof ani woopite nimuru potundi nippu kanipistundi
0: blow off the ash then you will see the fire
1: neeti paina kappinatundi paachini manam ememo yantra tantramulato kaani japa japa janalato kaani danni chudadaniki prayatnam cheyatam prayojanam ledhu
0: water covered by moss you don't need to see the water with the help of any machinery
1: paina kappina paachini manam pakkaku nettiti neeru manaku sakshatkaristayi
0: remove the moss you will find the water
1: kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయ వాసనలైనటువంటి వాచి కప్పబడింది
0: దేర్ఫోర్ ద హార్ట్ దట్ ఇస్ ప్యూర్ ఇస్ కవర్డ్ బై సెన్సువల్ ప్లెజర్ ద మాస్
1: దానిని సత్కర్మలైనటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి
0: విత్ ది హ్యాండ్స్ ఇండల్జ్ ఇన్ గుడ్ యాక్టివిటీస్ వి షుడ్ బ్రష్ అసైడ్ ద మాస్
1: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి
0: టు సీ ద ఫైర్ కవర్డ్ బై ద యాష్ with namasmarana chanting the name of the lord
1: should go on
0: then you will find the manifestation
1: chala sulabhamaina margam idi
0: it is the easiest path
1: karukane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyeva nastiyeva nastiyeva gatinda ee kaliyugamu lopala namasmaranaku minchinatvanti marokati ledani chakkaga prabodhistu vachindi
0: it taught very clearly in this age of kali there is nothing more than the name of the god
1: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవాలన్నా
0: ఎక్స్పీరియన్స్ డివినిటీ
1: సంఖ్యాతత్వాన్ని మనము విమర్శి కొంతవరకు విస్మరించాలి
0: వి హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్
1: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది
0: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్
1: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది
0: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య
1: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్.
1: 24 తత్వములు ప్రకృతివి,
0: ద నేచర్
1: పరమాత్మది ఒక తత్వము, జీవాత్మది మరొక తత్వము, ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది.
0: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిజువల్ గాడ్ అండ్ క్రియేటర్
1: చెప్పాడు.
0: దిస్ వాట్ హి సెడ్,
1: మాయకు లోనవును,
0: సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
1: మాయకు తానవును.
0: He becomes illusion.
1: Maya 25 marmamulavulu. Maya 25 marmamulavulu.
0: This illusion becomes 25.
1: Maya 25 marmamu telisithe maya maya maya maribayalavulu.
0: If you know the secrets of all these 25.
1: Kaduka ee 25 tattvamulanu chakkaga manam artham chesukunte,
0: when you understand the 25 traits clearly,
1: 26 tattvam maname ayipotam.
0: We become the 26.
1: Idi ee sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
0: That's how the Sankhya taught clearly and nicely.
1: Mana yendu unnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu,
0: the nature within us, the five senses, inner senses,
1: dooram chesukunataku veelu kaadu.
0: It's not possible to gather.
1: Kaani danini manamu sariyaina margamulo pravesha pettali.
0: But we should put them in along the proper track.
1: Kontha neemanni manamu anubhavinchali.
0: We should observe discipline.
1: Neemamu lenappude,
0: when there is no discipline,
1: manam ee indriyamulanu sakkavena margamlo pravesha pettalemu.
0: It's not possible to put senses along the right way.
1: Srushti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
0: We can understand the mystery of nature.
1: Ratrim pagalu rutuvulu ivanni kudulu tama tama niyamamunu anusaristhu niyamanusaranga pravartisthunnayi.
0: Day, night and seasons proceed as per discipline.
1: Ee niyamame lekundina రాత్రి పగలే లేదు.
0: When there's no discipline, there's neither day nor night.
1: రాత్రి పగలే లేకుండినా ఋతువులే రావు.
0: Without day and night, you don't get seasons.
1: ఋతువులే లేకుండినా మానవుడికి ఆహారమే లభ్యం కాదు.
0: When there are no seasons, you don't get food.
1: కనుక నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: Therefore, discipline is very important.
1: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
0: Therefore, Sankhya, all the nature with the 25 traits,
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: నియమం
1: అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవుడు చక్కగా గుర్తించాలి.
0: Human beings should recognize what will happen if the discipline is not followed.
1: ఇంగ్లాండ్ లో ఒక రైతు,
0: a farmer in England,
1: పాల వ్యాపారం చేస్తూ వచ్చాడు.
0: He is doing business, milk.
1: అతను చక్కని ప్రభుత్వం యొక్క నిబంధనలను పాటిస్తూనే వచ్చాడు.
0: He observes all the rules of the government.
1: అతను సత్య హృదయుడు.
0: He has got all truth in his heart.
1: అతను ధర్మరీత్యా తన యొక్క పశువుల నుండి పాలను తీసి అమ్ముతూ వచ్చాడు.
0: He draws milk from the cows and sells them.
1: కానీ కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
0: But he observed the change in the milk.
1: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్ట్ చేశారు.
0: Those that have noticed the change in the quality of the milk has taken the matter to the court.
1: అనేటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
0: They reported that he is not selling good milk.
1: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
0: Thereafter court proceeded.
1: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
0: The farmer was summoned to the court and judge started questioning him.
1: కానీ ఈ రైతు ఉన్నదున్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
0: This farmer explained the fact what had all happened.
1: కాని దీనిని విశ్లేషించినటువంటి యొక్క న్యాయాధికారి,
0: that judge,
1: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
0: The judge personally investigated, observed the milk.
1: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
0: He also decided it is not good milk.
1: ఈ రైతు యొక్క దోషము కాదనియు,
0: ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద ఫార్మర్,
1: ఈ కేవలము పశువునందే ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని,
0: ఇట్ ఓన్లీ వెరీ కౌ దట్ ఇస్
1: నిర్ణయించి,
0: హీ డిసైడెడ్ సో.
1: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
0: లేటర్ హీ మేడ్ థరో ఇంక్వైరీ.
1: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను, కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
0: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
1: చిక్కినప్పుడంత పాలను పితకటము అమ్మటము ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి నియమమునకు వితర్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
0: సో హీ వాస్ డ్రాయింగ్ ద వాటర్ ద మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ.
1: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
0: సో ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డ్రా మిల్క్ ఇన్ ప్రాపర్ టైం.
1: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరము కూడాను సరి అయినట్టుగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని, ద్వేషము, అసూయ, కామము, దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వారికి,
0: దోస్ విత్ ఆల్ హేట్రెడ్ జెలస్ అండ్ వికెట్ క్వాలిటీస్ ఇన్ హార్ట్,
1: తాను అన్నము తినే సమయమునందు
0: యాజ్ హి ఈట్స్ ఫుడ్
1: ఆ యొక్క జీర్ణకోశమునందు ఉండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
0: ఆల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ విల్ రీచ్ ద బ్రెయిన్.
1: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
0: వెన్ ఆల్ దిస్ ఫౌల్ స్మెల్ గోస్ టు ద బ్రెయిన్ హి విల్ హావ్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: కనుకని ఆహారము నుండి పానీయము నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
0: వెన్ డిసిప్లిన్ ఇస్ నాట్ అబ్జర్వ్డ్ ఆల్ దీస్ వికెట్ క్వాలిటీస్ కమ్ అవుట్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్.
1: అసలు మనసు ఎక్కడ నుంచి పుడుతుండాలి?
0: వేర్ ఫ్రమ్ ది మైండ్ ఒరిజినేట్.
1: మనసు ఆహారం నుంచినే పుడుతుండాలి.
0: ద మైండ్ ఇస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్
1: ఫుడ్. మనం ఎట్టి ఆహారం భుజిస్తామో
0: యాజ్ ఇస్ ద ఫుడ్
1: అట్టి మనసుగానే పోతుంది.
0: సో ఇస్ ద మైండ్.
1: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
0: Therefore ancient rishis said that you should eat sattvic food.
1: మన ప్రాణం ఏమిటి?
0: What is our life?
1: త్రాగే నీరే ప్రాణం.
0: The water is life.
1: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మలంగా వెళుతుంది.
0: The gross part of the food is left excreted.
1: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
0: Subtle form will transform into muscle.
1: ఆ సూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
0: Subtlest form of food becomes mind.
1: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
0: సో అవుట్ ఆఫ్ ద వాటర్ వి డ్రింక్ గ్రాస్ పోర్షన్ ఇస్ ఎక్స్క్రీటెడ్.
1: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
0: ద సటిల్ పోర్షన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ బ్లడ్.
1: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
0: ద సటిలెస్ట్ పోర్షన్ ఇస్ ద లైఫ్.
1: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఇన్ వాటర్.
1: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము ఎవరైనా మూర్చి వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతుంటారు.
0: వి సీన్ ద వరల్డ్ ఇఫ్ ఎనీవన్ ఫెయింట్
1: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: వి స్ప్రింకిల్ వాటర్ బికాస్ దేర్ ఇస్ పవర్ ఇన్ వాటర్.
1: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
0: సో యాజ్ వీ డ్రింక్ యాజ్ వీ ఈట్ వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్.
1: కనుకనే పూర్వ సాంప్రదాయమును పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది ఓల్డ్ ట్రెడిషన్
1: మనం భుజించే ముందుగా
0: బిఫోర్ ఈటింగ్
1: అవమానం చేసేటువంటి ప్రాణాయనమ ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
0: దే యూస్ టు ఆఫర్ వాటర్ ఫస్ట్ టు గాడ్ అండ్ దెన్ డ్రింక్.
1: పంచ ప్రాణములకు కూడాను అర్పితము చేసి
0: ఆఫరింగ్ టు ఆల్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
1: అది ప్రసాదంగా భుజించడం చేత
0: టేకింగ్ ఇట్ యాజ్ ప్రసాద్
1: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని.
0: దేర్ బి నో డిఫెక్ట్స్ ఇన్ ఫుడ్.
1: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములైనటువంటి ఈ పంచ ప్రాణములు కూడా మొట్టమొదటి అర్పితం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది
0: సాంఖ్య దర్శన టాట్ దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: మన విద్యార్థులకు బాగా తెలుసును.
0: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్.
1: భుజించేక ముందుగా
0: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్
1: భగవత్ అర్పితం బ్రహ్మార్పణం బ్రహ్మావి అర్పితం చేస్తున్నారు.
0: వి ఆఫర్ ఫుడ్ టు గాడ్.
1: ఎందుకోసం అర్పితం చేయమని?
0: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్?
1: ఈ యొక్క పదార్థములో మూడు విధములైనటువంటి దోషములు ప్రవేశిస్తున్నాయి.
0: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ విల్ బి త్రీ డిఫెక్ట్స్.
1: పాత్ర శుద్ధి
0: ద క్లీన్లీనెస్ ఆఫ్ ద వెసల్
1: పాక శుద్ధి
0: ద క్లీన్లీనెస్ ఆఫ్
1: పదార్థ శుద్ధి
0: అండ్ ద మ్యాటర్.
1: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
0: వెన్ ఆల్ ది త్రీ ఆర్ ప్యూర్ దేర్ విల్ బి ప్యూరిటీ ఆఫ్
1: హార్ట్. ఈ మూడు శుద్ధిగా లేనప్పుడు
0: వెన్ దేర్ త్రీ ఆర్ నాట్ ప్యూర్
1: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
0: దేర్ విల్ బి నో ప్యూరిటీ విత్ ఇన్ us.
1: కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
0: సో వీ కెన్ కీప్ ది వెసల్ క్లీన్.
1: కానీ పదార్థ శుద్ధి ఏ అంగడిలో ఏం తెచ్చావో ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ హౌ ద మెటీరియల్ ఇస్ బ్రాట్ వెదర్ ఇట్ ఈస్ స్టోలన్ ఆర్ బాట్.
1: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
0: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్లీనెస్ ఆఫ్ మెటీరియల్.
1: చేసేటువంటి వాడి భావాలు ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో
0: వాట్ ఫీలింగ్స్ దట్ ద కుక్ హ్యాస్ అట్ ద టైమ్.
1: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతుంటుంటే ఆ పదార్థంలో దుర్భావంలో ప్రవేశిస్తుంటాయి.
0: ఇఫ్ ది కుక్ హ్యాస్ బ్యాడ్ ఫీలింగ్స్ ద కుక్ ఫుడ్ ఆల్సో విల్ హావ్ బ్యాడ్.
1: కనుకనే ఈ పాత్రశుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైనది కనుకనే దానిని బ్రహ్మార్పణము, దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైన రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది, ప్రసాదంగా రూపొందుతుంది.
0: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada.
1: Idi parishuddham kavadaniki lopala undinatundi oka karanam emiti?
0: What is the reason for its purification?
1: Neevu brahmarpanam chesinappudu aham vaishyanaro bhutva praninam dehamasita pranapana samayukta pacham nyanyam chaturvidam. అయ్యా, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్యాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
0: ద ఫుడ్ దట్ యు హావ్ ఈటన్ ఇస్ డైజెస్టెడ్ బై గాడ్ విత్ ఇన్, దేర్ఫోర్ ఫుడ్ ఇస్ ప్యూరిఫైడ్.
1: ఈ ప్రార్థనే చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
0: ఇఫ్ యు డోంట్ ఆఫర్ ప్రేయర్ బిఫోర్ ఈటింగ్ ఆల్ దట్ విల్ బి వేస్ట్.
1: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్యాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి.
0: We have to offer the prayer with full faith. God is present in the form of Vaishvanara.
1: ఈ ప్రార్థనంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
0: Some foolish students take it as a matter of just a routine.
1: ఒక్క హాస్టల్లో భుజించే సమయం మాత్రమే ప్రార్థన చేస్తా, ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, సార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
0: దే ప్రే సో వైల్ దే ఆర్ ఇన్ హాస్టల్, ద మూమెంట్ దే గో హోమ్ దే డోంట్ ప్రే అండ్ లీడ్ ఎ లైఫ్ ఇన్ వే.
1: ఈనాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసిన?
0: యు నో హౌ ద డైనింగ్ టుడే?
1: పాప సంవత్సరం అంతా కూడా పుట్టబెట్టి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనో మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు, కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
0: యాజ్ చిల్డ్రన్ స్టడింగ్ హియర్ ఇన్ బృందావన్ ప్రశాంతి నిలయం అనంతపూర్ క్యాంపస్ దే హావ్ నో ఛాన్స్ టు వాచ్ టీవీ.
1: అవి చూస్తూ వాటి భావంతోనే వీటి భుజించడం చేత ఆ థాట్స్ వీటికి వస్తున్నాయి.
0: పేరెంట్స్ సర్వ్ ఫుడ్ టు దేర్ చిల్డ్రన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ.
1: హాలిడేస్ లో బయట పోయినప్పుడు పిల్లలు చేయడానికి మూల కారణం ఇదే.
0: This is the only reason why students are spoiled in vacation.
1: ఎందుకంటే తినే ఆహారం ఏమాత్రం కూడా భగవత్ అర్పితం గావించడం లేదు.
0: Because food eaten is never offered to God.
1: కనుకనే టేబుల్ పైన కూర్చుంటే టేబుల్స్ టేబుల్ సేప్ కొట్లాడుతున్నాయి.
0: Therefore as you sit in front of the table,
1: ఆహార శుద్ధి అత్యవసరము అని కూడాను ఈ సాంఖ్యము ఖండితంగా బోధించింది.
0: Therefore Sankhya explained very clearly the purity of food is
1: very important. ఎందుకంటే పంచపాణముల యొక్క అంతర్భూతంగా ఉండినటువంటిది ఈ ఆహారం.
0: The food is the inner current for all the five life principles. దేహమే
1: ఆహారం యొక్క స్వరూపము.
0: The body is the very form of food.
1: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: It is the food that eats food.
1: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: It is the food that eats food.
1: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
0: The body is the essence of the fruit of the food eaten by the parent.
1: ఇది ఆహారమే.
0: That's food.
1: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: The body which is the form of food again eats food.
1: కనుక ఆహారం ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: And hence food consumes
1: food. అన్నము అన్నమునే భుజిస్తుండాలి.
0: Food eats food.
1: అన్నమయ జీవితం మన దేహము.
0: The body is the form of food.
1: తిరిగి భుజించేది కూడా అన్నమే.
0: And we eat food.
1: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
0: So Sankhya taught that food is very important.
1: ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
0: No one would understand out of these texts.
1: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైన ఈవిడి ఉంటుండాలి.
0: ఇన్ వెరీ స్మాల్ దీస్ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ప్రెసెంట్.
1: చిన్నది కదా, చిన్నది కదా అలక్ష్యం చేస్తే అదే పెద్ద సముద్రం వలె అలలుగా రూపొందుతుంది.
0: ఇఫ్ యు నెగ్లెక్ట్ బికాస్ దే ఆర్ ఫ్రాక్షనల్ దే బికమ్ జైజాంటిక్.
1: చిన్న చిన్న ఒక విధమైనటువంటి యొక్క చెదులు కర్రకు పడుతుంది.
0: We find the pest attacking the wood.
1: చిన్న చెదులు కర్రకు పట్టి క్షణాల లోపల కర్రనంతా భస్మం చేస్తుంది.
0: The pest will destroy the entire wood.
1: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
1: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు, ఉత్తమమైనటువంటి భావములు పెంపొందింప చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్, హై థాట్స్, నోబుల్ థాట్స్.
1: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
0: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ యాటమ్.
1: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
0: The Nyaya explained clearly the difference between atoms.
1: Kani, but Sankhyamu, ee anuvu aneetundi padamane deeni teesaraledu.
0: సాంఖ్య డిడ్ నాట్ బ్రింగ్ ఇన్ దిస్ వర్ల్డ్.
1: ప్రపంచమంతా అణుమయమైనటువంటి స్వరూపమే.
0: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్.
1: ప్రతి పదార్థము అణుమయమే.
0: ఎవ్రీ మ్యాటర్ ఇస్ ఫుల్
1: ఆఫ్ విషయము అణుమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: పంచభూతములు అణుమయమే. పంచభూతములు అణుమయం.
0: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
1: అంత అణువైనప్పుడు దీనికి అణు అనే ప్రత్యేకమైనటువంటి భేదం ఎందుకు మనం పెట్టాలి?
0: దెన్ వై షుడ్ వి నేమ్ ఇట్ సెపరేట్లీ ఆటమ్.
1: అంత అణుమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్.
1: అణువే భగవత్ స్వరూపము.
0: ఆటమ్ ఇస్ ది వెరీ ఫార్మ్. దీనిని
1: అణువరణీయ అని మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వం.
0: ది డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆటమ్.
1: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనములు కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
0: ద త్రీ దర్శనస్ taught the divinity doubtlessly.
1: Aiti sankhya yogamulo undinatvanti yokka satya swarupanni,
0: however the true nature as a proponent sankhya
1: darshanamulo undinatvanti satya swarupanni,
0: the true form
1: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
0: Is manifested in yoga darshana.
1: Nyayam,
0: the nyaya.
1: Ee nyayam anetvantidi,
0: this nyaya
1: satya swarupamu,
0: is true form.
1: Nyayame satyam.
0: Justice is truth.
1: Satyame nyayam.
0: Truth is justice.
1: అది ఏ ప్రకృతి?
0: దట్ ఇస్ నేచర్.
1: ప్రకృతి సత్యస్వరూపము.
0: నేచర్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండాలని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండాలని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
0: యూ ఫీల్ దట్ యుర్ డిసీవ్డ్ బై నేచర్. ఇట్ ఇస్ మిస్టేక్ ఇన్ యూ.
1: ప్రకృతి నిన్ను వంచడం లేదు.
0: Nature is not deceiving
1: you. నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
0: You are deceiving nature.
1: ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: You have to know the truth.
1: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైనటువంటి యొక్క సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
0: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
1: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
0: ద ప్యూర్ నేచర్,
1: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
0: డిపెండింగ్ అపాన్ ద వన్ ఇట్
1: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
0: ద వన్ విత్ ది ఫీలింగ్స్,
1: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
0: ఇట్ విల్ హ్యావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
1: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ ప్యూర్ వాటర్.
1: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
0: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
1: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
0: దిస్ ప్యూర్ వాటర్,
1: ఎర్రని బాటిల్ లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
0: వెన్ యు కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
1: పచ్చని బాటిల్ లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
0: ఇఫ్ యు పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
1: బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలం కూడా ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్.
1: కానీ జలములో భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
1: బాటిల్స్ లో భేదం ఉంటుండదు.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
1: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు బాటిల్స్ వంటివి.
0: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్ టు
1: గ్లాస్ బుట్టి వంటివి.
0: దే ఆర్ గ్లాస్ బాటిల్.
1: ఎప్పుడు పగులుతుందో,
0: వెన్ ది బ్రేక్,
1: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
0: వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్
1: చెప్పలేము.
0: నో వన్ కెన్ సే.
1: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
0: ద ఫీలింగ్స్ విత్ విచ్ వీ ఫిల్ ద బాటిల్,
1: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
0: ద ఫీలింగ్స్ విల్ అస్యూమ్ ద కలర్.
1: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
0: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఎంటర్స్ ఇన్ వికెట్ హార్ట్,
1: ఇది అహంకారమయమైపోతుంది.
0: ఇట్ విల్ బి ఈగోయిస్టిక్.
1: కానీ సజ్జన హృదయం లోపల ఈ విద్య ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ నోబుల్ సోల్,
1: సత్య మార్గం అనుభవిస్తుంది.
0: ఇట్ విల్ ఎంజాయ్
1: వినయ విజేతను అనుభవిస్తుంది.
0: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కనుక విద్యలో దోషం లేదు.
0: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్.
1: అదే విధంగానే ధనం కూడాను.
0: సిమిలర్లీ మనీ ఆల్సో.
1: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
1: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
0: హీ విల్ మిస్ యూజ్ మనీ.
1: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
1: సత్కార్యములు చేస్తుంటాడు.
0: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
1: కనుక ఈ ధనమునకు భేదం లేదు.
0: మనీ హ్యాస్ నో
1: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
0: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
1: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
0: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
1: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
0: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
1: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
0: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
1: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటి.
0: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూర్.
1: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహములో ప్రవేశించినప్పుడు,
0: యాజ్ ది ఎంటర్ ఇన్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్,
1: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఐదర్ బికమ్ సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్.
1: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపులను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్ వీ షుడ్ డెవలప్ సేక్రెడ్ థాట్స్.
1: అహంకారములకు,
0: ఈగో
1: ఆడంబరములకు,
0: పర్ఫామ్
1: అసూయకు,
0: జెలసీ
1: అశాంతికి,
0: రెస్ట్లెస్
1: అక్రమములకు, అనాచారములకు అవకాశములు అందించరాదు. ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న గుల్లుగా మారి అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
0: ద మూమెంట్ దే గెట్ ఇన్ వీ షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వీ ప్లక్ అవుట్ ద థార్న్.
1: ఒక్కొక్క చినుకు రాలుతుందా, ఒక్కొక్కటే
0: బట్ ఆర్ డ్రాప్స్
1: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
0: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్
1: రీతిగానే మన హృదయంలో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ యు గివ్ స్కోప్ టు ది స్మాల్ ఫీలింగ్స్
1: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములను పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ గెట్ అవే ఫ్రమ్ బ్యాడ్ ఫీలింగ్స్ బై డెవలపింగ్ గుడ్ ఫీలింగ్స్
1: ఈ సద్భావములను మనం పెంచుకొనుటకు
0: టు డెవలప్ గుడ్ థాట్స్
1: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
0: వి షుడ్ గో త్రూ అవర్ సేక్రెడ్ టెక్స్ట్
1: సుచార న్యాయము వైశేషికము ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
0: యు డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయ
1: మీరు చక్కగా విచారించినప్పుడు విన్నప్పుడు చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
0: వెన్ యు రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యు కెన్ అండర్స్టాండ్ దట్ సిగ్నిఫికెన్స్
1: కనుక భేదము లేనటువంటి ఒక తత్వాన్ని ఈ యొక్క దర్శనములు షడ్దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఆల్ ది షడ్దర్శనస్ teach those without any differences
1: kurakane bedamulaku avakasam ivvakoddu.
0: We should never give scope for differences.
1: Nina cheppinattuga okka talli pillalame manamu.
0: We are all the children of same mother.
1: Adhe bhudeve talli.
0: That is mother earth.
1: Okka teegi poolume manamu.
0: We are the flowers of the same creeper.
1: Teegi okkate
0: creeper veru veru. Flowers are different.
1: Chusava okka gooti pittalame manamu.
0: We are the birds of the same nest.
1: Okka gooti guvvalame manamu. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
0: వి ఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది సేమ్ రేస్.
1: అందరము మానవులమే.
0: వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
1: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
0: వైశేషిక థాట్ వెరీ క్లియర్లీ దిస్ ట్రూత్ అండ్ పబ్లిసైజ్.
1: కనుకనే ఈ షడ్దర్శనములు ఎందుకు ఎట్టి భేదములు కూడా లేదు.
0: ఇన్ దీస్ షడ్దర్శనస్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్.
1: చదివే వాడి యొక్క మనోభేదములే దీనిలో ప్రతిబింబిస్తుంటాయి.
0: ఓన్లీ ద రీడర్ హిస్ మ్యాగరీస్ ఆఫ్ ద మైండ్ ఎంటర్టైన్స్ ది
1: నిశ్చలంగా ఉండే జలము లోపల
0: ఇన్ స్టడీ వాటర్
1: సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు.
0: ఐదర్ సన్ ఆర్ మూన్ ఆర్ రిఫ్లెక్టెడ్ స్టడీ
1: ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందనా.
0: వెన్ ద వాటర్ షేప్స్ మూవ్
1: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
0: దేర్ రిఫ్లెక్షన్స్ ఆల్సో స్టార్ట్
1: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
0: సన్ అండ్ మూన్ డోంట్ మూవ్
1: ఈ జలము యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద వాటర్ దే అపియర్ టు బి
1: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావం పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్
1: మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే కానీ
0: ద గుడ్ అండ్ బ్యాడ్
1: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్
1: అని నేను చూచాను అనుకుంటున్నావు.
0: యు సే హావ్ సీన్
1: ఇది నీ అజ్ఞానమే.
0: ఇట్ యువర్ ఇగ్నోరెన్స్
1: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
0: యువర్ ఇమాజినేషన్ ఇస్ రెస్పాన్సిబుల్
1: కనుకనే యత్ భావం తద్ భవతి
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిజల్ట్
1: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
0: సో యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై యువర్ థాట్స్.

0: In the year 1996, out of his infinite compassion, Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు, మంచి కాలము పదవులు మంచి బ్రతుకు, కోరుచుందురు మనుజులు. మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత, మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరవారు. మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరవారు. సత్యధర్మ శాంతి, సత్యధర్మ ప్రేమ శాంతిదాయి, సత్యధర్మ ప్రేమ శాంతిదాయి.
2: పీపుల్ ఎస్పైర్, దే డిజైర్ గుడ్ టైమ్, గుడ్ పొజిషన్స్ అండ్ గుడ్ లైఫ్, కంఫర్టబుల్ లివింగ్, బట్ దే డోంట్ ఆస్క్ ఫార్ గుడ్ మైండ్, గుడ్ థింకింగ్, విజ్డమ్ అండ్ గుడ్ బిహేవియర్. దే డోంట్ ప్రే ఫార్ the truth, righteousness, love and peace.
1: Vidyarthulara,
2: students,
1: ee vishala prapanchamunandu charachara jeevarasulu yandu patti jeevi kudanu nirantaramu aanandamune aashistuntadu.
2: In this vast world with animate and inanimate, every living creature aspires the state of bliss.
1: ఆ ఆనందం కూడాను శాశ్వత ఆనందాన్ని ఆశిస్తుంటారు.
2: They want permanent bliss.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి మనకు ప్రాప్తిస్తుంది?
2: Where from you get this bliss?
1: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
2: Beauty is bliss and the bliss is the nectar of life.
1: ఈ అందమైనటువంటి ఒక పదార్థం ఈ జగత్తులో ఏది?
2: This world is full of beauty.
1: అనేక పదార్థములు, అనేక మార్గములు యందు అనేక విధములుగా మనిషిని ఆకర్షిస్తూ ఉంటాయి. అందులో చాలా అందముండినట్టుగా తోస్తుంది.
2: All materials, all objects draw the attention of everybody. They are highly attractive in their own way.
1: మనుషులు ఎందు కాని, పశుపక్షి మృగాదులు ఎందు కాని, లేక మరొక వస్తువులు ఎందు కాని, ఈ ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి మాత్రమే మనకు గోచరమవుతుంది.
2: Either mankind, the birds or beasts or animals, you find the state of bliss, the spirit of attraction only arising for the moment.
1: ఇది ఒక గులాబీ పుష్పం.
2: This is a rose flower.
1: కాని చూసుటకు చాలా అందంగా ఉంది.
2: It's so beautiful to look at.
1: ఈ అందములోనే మనకు ఆనందాన్ని అందిస్తుంది.
2: You feel so happy to look at.
1: అయితే ఈ అందం ఎంత వరకు?
2: How long does it last?
1: నేడు రేపు ఉండవచ్చు, తరువాత ఇది రేఖలు రాలి అందమును కోల్పోతుంది.
2: The beauty may remain this day and tomorrow at the most. Later it will fade away.
1: ఈ అందం ఎప్పుడు కోల్పోతుందో అప్పుడే ఆనందమును కూడాను కోల్పోతుంది.
2: The moment it loses its beauty, the bliss is also lost simultaneously.
1: జగత్తులు శాశ్వతమైనటువంటి అందము, శాశ్వతమైనటువంటి ఆనందము ఎక్కడా మనకు కావటం లేదు.
2: Therefore, in this world, you don't find permanent beauty and permanent bliss.
1: ఆ శాశ్వతమైనటువంటి ఆనందము అది ఒక్క భగవంతుని యందు మాత్రమే మనకు లభ్యమవుతుంది.
2: True bliss is present only in God, out of whom we can get it.
1: ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే శాశ్వతంగా ఉండేటువంటి వాడు.
2: గాడ్ ఈజ్ ఓన్లీ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇంకన్నీను కదిలిపోయేటువంటి మేఘములే.
2: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇలాంటి జగత్తునందు మనము అనిత్యం, అసుఖం, లోకం, ఇదంతా అనిత్యము అసుఖమైనటువంటి యొక్క లోకమునందు శాశ్వతమైన సత్యమైనటువంటి ఆనందమును ఏ రీతిగా మనం అనుభవించగలం?
2: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎఫీమరల్, ట్రాన్షియంట్ అండ్ ఫుల్ ఆఫ్ మిజరీ, హౌ డు ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ ఎటర్నల్ జాయ్?
1: కనుక శాశ్వతమైనటువంటి ఆనందమును మనం అనుభవించవలనన్నా కేవలము దైవానందమునే మనం అనుభవించాలి.
2: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ద స్టేట్ ఆఫ్ పర్మనెంట్ బ్లిస్, వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ బ్లిస్.
1: కనుక భగవంతుడే అందమైనటువంటిది. ఆ అందంలోనే మనకు శాశ్వతమైన ఆనందాన్ని లభ్యం చేస్తాడు.
2: గాడ్ ఈజ్ బ్యూటీ దట్ గివ్స్ అస్ పర్మనెంట్ బ్లిస్.
1: కనుక భగవంతుని మనం ఆశ్రయించాలి.
2: Therefore, we have to surrender to God.
1: అప్పుడే మనకు శాశ్వత ఆనందం మనకు లభ్యమవుతుంది.
2: Then only we can have this permanent bliss.
1: ఇట్టి శాశ్వత ఆనందం మనకు అనుభవించినప్పుడే మనం కూడాను శాశ్వత జీవితం జరిగిపోతుంది.
2: When once we have this state of permanent bliss, we will reach the state of immortality.
1: కానీ ఈనాటి మానవుడు అప్పటికప్పటికి అనుభవించేటువంటి ఆనందమే శాశ్వత ఆనందమని భావిస్తుంటాడు.
2: Man considers the momentary happiness as the permanent bliss.
1: కనుకనే శంకరుల వారు కూడాను

0: ఇవన్నీ ధన జన గణ ఇవంతకు ఎంతసేపు అరతి నిమిష కాలా సర్వం కురు ధన జన యౌవన గర్వం.
1: All your wealth, all your youth, all this pride, how long they last? They are just momentary, they pass off.
0: ఒకానొక సమయంలో ఒక విద్యార్థి,
1: at one time a student,
0: ఒక సాముద్ర శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు.
1: Approach a palmist.
0: అతను ఈ పిల్లవాడి హస్తము చూచాడు.
1: He has seen his palm.
0: ఆహా, గొప్ప నీవు ధనవంతుడిగా మారుతావు నాయన అన్నాడు.
1: Studying his palm, the palmist said to the student,
0: నీ హస్తము ధనరేక చాలా పెద్దదిగా ఉంటుందది అన్నాడు.
1: There are lines of prosperity.
0: కానీ ఈ విద్యార్థి చాలా సంతోషించాడు.
1: The student was extremely
0: happy. మరి కొద్దిసేపు అయిన తర్వాత ఆ శాస్త్రులు వారు, నాయన నీకు గొప్ప విద్యావంతుడు అవుతావు అన్నాడు.
1: After some time the palmist said to the student, you will have very high education.
0: ఇంకా పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు ఈ విద్యార్థి.
1: The boy was ecstatic.
0: మరి ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత నీవు గొప్ప కీర్తిని సంపాదిస్తావు అన్నాడు.
1: After some time the palmist said, you will be the one of reputation.
0: కాని ఈ మూడింటికి అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు.
1: His joy knew no bounds.
0: కాని కొంతసేపు అయిన తర్వాత ఈ శాస్త్రులు వారు ఏమీ చెప్పగా కొంతవరకు నువ్వు నిరాశతో ఉండినట్టుగా కనిపించాడు.
1: After some time the palmist has put on a face of frustration.
0: ఏమిటండి యోచిస్తున్నారు, ఇంకా ఏమో చెప్పండి అన్నాడు విద్యార్థి.
1: The student asked, sir, why are you so serious? What else is left? Tell me.
0: కాని నాయన ఏమి చెప్పేది, నీ ఆయుష్ చాలా తక్కువగా ఉంది అన్నాడు.
1: The palmist said, boy, what am I to say? You are going to live for short period only.
0: దానితో కృంగిపోయాడు.
1: The boy is totally disappointed.
0: గొప్ప ధనవంతుడే, గొప్ప విద్యావంతుడే, గొప్ప కీర్తివంతుడే, కాని ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
1: No doubt he will have all the affluence, education, name and fame. What for all that?
0: ఇది లాంగ్ లైఫ్ లేనప్పుడు ఇవన్నీ కూడా నిరుపయోగమే అవుతుంది.
1: Without this long life, all this will be in vain.
0: అదే విధంగానే మానవుడు ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది లభ్యం కానంత వరకు తాను నిరాశని అనుభవిస్తుంటాడు.
1: Likewise, man wants to be happy and blissful. Until he reaches that permanent eternal joy, he will be frustrated and disappointed.
0: జగత్తులో కనిపించేటువంటి ఆనందములందరి కూడాను శాశ్వతమైనటువంటివి కాదు.
1: All the worldly pleasures, none of them are permanent.
0: బుద్ధుడు కూడాను ఆనాడు తెల్లవారి రాత్రి లేచి తన భార్యను కుమారుణ్ణి చూచాడు. తదుపరి తన యొక్క రాజ్యం యొక్క పరిస్థితిని అంతా కూడా గుర్తించాడు. ఇవి ఎంతవరకు ఉంటాయి?
1: బుద్ధ గాట్ అప్ ఆన్ ఫైన్ మార్నింగ్. He looked at his wife and son. He also thought of his kingdom and he felt, so how long do they
0: అందించేటువంటి ఆనందము శాశ్వతమైనటువంటి ఆనందం కాదు.
1: This joy I get out of these is not permanent.
0: నేను శాశ్వతమైనటువంటి నిర్వాణం నేను పొందాలి.
1: I should get that permanent eternal state of liberation.
0: అదియే నాకు శాశ్వతమైన ఆనందం.
1: That gives me permanent bliss.
0: అని దానిని గుర్తించి అప్పుడే ఇల్లు వదలలేదు.
1: Recognizing this fact, he left his home.
0: ప్రతి మానవుడు కూడాను ఈ శాశ్వతానందాన్ని అనుభవించాలంటే ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో కొంతవరకు మనము చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: In order to derive eternal joy, we have to observe certain things here on earth.
0: ఇది ప్రవృత్తి లక్షణాలు.
1: All these are outward tendencies.
0: కానీ శాశ్వత ఆనందం నివృత్తి లక్షణము.
1: The permanent joy is an inward thing.
0: కనుక దేనైనా మనం పట్టినప్పుడు శాశ్వతమైనటువంటి దానిని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to enjoy that which is permanent.
0: కానీ ఈనాటి మానవుడు ఇంత తెలివితేటలు ఉండినప్పటికీ, ఇంత గొప్ప విద్యావంతుడు అయినప్పటికీ కానీ యథార్థ సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: The man today, though he is very intelligent and highly educated, he is not able to know the inner significance of the reality.
0: మహాభారత యుద్ధము చాలా ఘోరంగా జరుగుతుండాలి.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ద బ్యాటిల్ ఆఫ్ భారత యుద్ధ.
0: కానీ దానిని చూచే నిమిత్తమై వ్యాసుల వారు కూడాను అక్కడికి వెళ్తున్నాడు.
1: సేజ్ వ్యాస వెంట్ ఓవర్ దేర్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
0: కానీ ఈ వెళుతున్న సమయం లోపల దారికి అడ్డుగా ఒక చిన్న పురుగు చాలా స్పీడ్ గా పరిగెత్తిపోతుండాలి.
1: ఆన్ ద వే సేజ్ వ్యాస నోటీస్డ్ ఎ స్మాల్ ఇన్సెక్ట్ రన్నింగ్ వెరీ ఫాస్ట్.
0: తన రథాన్ని నిలిపాడు.
1: హి స్టాప్డ్ హిస్ చారియట్ దేర్.
0: ఓ క్రిమి, నీవెందుకు ఇంత వేగంగా పరిగెత్తున్నావు?
1: హి ఆస్క్డ్, ఓ ఇన్సెక్ట్, వై డు యు రన్ సో ఫాస్ట్.
0: దానికి పలికేటువంటి భాషను కూడా అనుగ్రహించి వ్యాసులు దీనికి జవాబు చెప్పమన్నాడు.
1: హి కన్ఫర్డ్ టు దిస్ ఇన్సెక్ట్ ది ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్, ఎక్స్పెక్టింగ్ ఎ రిప్లై.
0: అప్పుడు స్వామి, ఇంకా కొంతకాలం లోపలనే చాలా వేగంగా పరిగెత్తేటువంటి రథము రాబోతుండాలి.
1: సెట్ స్వామి, వెరీ సూన్ యూ విల్ ఫైండ్ ఎ చారియట్ అప్రోచింగ్ వెరీ ఫాస్ట్. దాని యొక్క వేగమునకు
0: భూమి కంపించిపోతుండాలి.
1: ద హోల్ ఎర్త్ విల్ బిగిన్ టు ట్రెంబుల్ వాచింగ్ దట్ ఫాస్ట్.
0: ఈ భూమి కంపించడంలోనే నాకు ఒక పెద్ద భయం ఏర్పడిపోయింది.
1: I am afraid of this present situation.
0: అది రాకపూర్వమే నేను ఇంటికి చేరిపోవాలని నేను ఇంత త్వరగా వెళుతున్నానని.
1: బిఫోర్ ద చారియట్ అప్రోచెస్ ఐ వాంట్ టు రిటర్న్, గో బ్యాక్ హోమ్.
0: అప్పుడు వ్యాసుల వారు అడిగాడు.
1: దెన్ వ్యాస ఆస్క్డ్,
0: నీవు ఇంత చిన్న జీవివి, నీకు కూడాను ప్రాణం పైన ఇంత ప్రేమ?
1: హి సెడ్, ఓ ఇన్సెక్ట్, యు ఆర్ సో స్మాల్ అండ్ సటిల్, డు యు లవ్ యువర్ లైఫ్ సో మచ్?
0: అప్పుడు ఆ క్రిమి చెప్తుండాలి, స్వామి, మా యొక్క ఆకారము చిన్నవిగా ఉండొచ్చును, పెద్దవిగా ఉండొచ్చును జగత్తు లోపల, కానీ ప్రాణం ఒక్కటి.
1: ది ఇన్సెక్ట్ స్టార్ట్ టెల్లింగ్, స్వామి, అవర్ ఫామ్ మే బి బిగ్ ఆర్ స్మాల్, బట్ ద లైఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: సర్వ విద్యను నేర్చినటువంటి మానవుడు, సర్వ తెలివితేటలు కలిగినటువంటి మానవుడు, గొప్ప మేధాశక్తి కలిగినటువంటి మానవుడు, ఇంత గొప్పవాడు అనిపించుకునేటువంటి వాడు, ఏ యొక్క సుఖ సంతోషములు అనుభవిస్తున్నాడో, ఏ విషయ భోగాలు అనుభవిస్తున్నాడో, అవి మేము కూడా అనుభవిస్తున్నాం.
1: Swami, the man with all his intelligence and all forms of knowledge enjoys certain comforts and pleasures. We too enjoy the same.
0: Ahara nidra bhaya maidunani samanyam etasparshinani.
1: The food, the fear, sleep, procreation are common to mankind and
0: gnanam marana adikam visheshah gnanena shunyah pasivissamanah.
1: Wisdom is an extra quality given to mankind. Bereft of that is equal to an animal.
0: కనుక ఇక్కడ ఆకారమును చూచి నీవు ప్రమాణం విశ్వసించవద్దు.
1: సో డోంట్ గో బై ద ఫార్మ్ యు లుక్ ఎట్ ఇట్.
0: అన్నిటికీ ప్రాణం పైన ప్రీతి ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ లవ్స్ లైఫ్.
0: కానీ ఈ ప్రాణం కలిగినటువంటి ప్రతి ప్రాణికి కూడాను, క్రిమి కూడా, కీటకాదులు కూడాను, తాము కూడాను మనిషి అనుభవించేటువంటి భోగభాగ్యాలన్నీ అనుభవిస్తున్నాయి.
1: ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇంక్లూడింగ్ ఇన్సెక్ట్స్ ఎంజాయ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్, హ్యాపీనెస్.
0: మానవుడు ఏ మధురమైన పదార్థమును ఆరగించి దాని యొక్క మాధుర్యంతో ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో, మేము కూడా ఆ విధంగా ఆనందిస్తాం, ఆనందిస్తాం.
1: జస్ట్ యాజ్ మ్యాన్ రిలీషియస్ ఆల్ స్వీట్స్ అవైలబుల్, వీ ఆల్సో ఈట్ స్వీట్స్ అండ్ ఎంజాయ్.
0: మానవుడు ఏ
1: అనిమల్.
0: కనుక ఇక్కడ ఆకారమును చూచి నీవు ప్రమాణం విశ్వసించవద్దు.
1: సో డోంట్ గో బై ద ఫార్మ్ యు లుక్ ఎట్ ఇట్.
0: అన్నిటికీ ప్రాణం పైన ప్రీతి ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ లవ్స్.

0: కమిస్తున్నాడు. అట్టనే మా కుటుంబాల్లో కూడా మేము ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుగా కమిస్తాం.
1: Just as man is deluded with the feeling that he gets permanent joy out of his family relationship and association, so also we are deluded.
0: ఈ మాటలు విన్నంత తక్షణమే వ్యాసుల వారికి కను తెరిచింది.
1: Hearing all the words of the insect, Vyasa opened his eyes.
0: చూశావా, కేవలం ఇది చిన్న పురుగు వలె కనిపిస్తుంటుండాలి.
1: What a shame it is, it's a small insect.
0: ప్రతి ప్రాణి కూడాను ఈ విధమైనటువంటి ఒక భోగములు అనుభవిస్తూనే ఉంటున్నాయి.
1: All living creatures enjoy in their own way.
0: ఇది చాలా సత్యాన్ని చెప్తూ వచ్చాయి.
1: It really spoke of truth.
0: కనుక క్రిమికీటకాదులని కానీ మానవునని కానీ దీంట్లో ఏమాత్రమూ భేదం పాటించకూడదు.
1: So we should not observe in respect of life differences between insects and mankind.
0: అనుభవించేటువంటి సుఖ దుఃఖములు అన్నింటికీ ఒక్కటే.
1: The pleasure and pain are one and the same to both.
0: మానవుడు ఏడుస్తుంటే ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
1: When man starts crying, we'll ask, why do you cry?
0: ఎందుకనగా ఈ యొక్క ఏడుపు అనేటువంటిది అసహజము.
1: To cry is unnatural.
0: ఒక మానవుడు మరొక చోట చాలా ఆనందిస్తుంటే ఎందుకయ్యా నువ్వు ఏడ్చటం లేదు ఆనందిస్తున్నావని ఎవరన్నా ప్రశ్నిస్తారా?
1: When one man is extremely happy, we don't ask, why are you happy, why don't you cry?
0: ఈ హ్యాపీ అనేటువంటిది వాడు సహజం.
1: This happiness is natural to man.
0: ఏడుపు అనేటువంటిది అసహజం.
1: This grief is unnatural.
0: కనుకనే అసహజమైనటువంటి దాన్ని ఈనాడు సహజంగా మనం భావిస్తున్నాము.
1: We consider that which is artificial as natural.
0: సహజమైనటువంటి దానిని అసహజంగా విశ్వసిస్తున్నాము.
1: We consider natural as artificial.
0: కనుక మానవులందరూ కూడాను కేవలం ఇంత మాత్రం విచారణ చేయలేక ఈ యొక్క పురుగులకును ఇంకే క్రిమికీటకాదులకు మానవునికి ఎంతో వ్యత్యాసం ఉన్నట్టుగా భ్రమిస్తున్నారు.
1: Man doesn't exercise this sort of inquiry. On the other hand, he feels that there is wide difference between insects and himself.
0: ఉపాధి యొక్క భేదములే కాని సుఖ దుఃఖముల యొక్క భేదములు కాదు.
1: The difference lies in the vesture put on. Nothing wrong with the pleasure and pain.
0: చిన్న బాధ పెద్ద కీటకానికి పెద్ద బాధ, పెద్ద మనిషికి పెద్ద బాధగా భావిస్తాం. అది చాలా పొరపాటు.
1: You think that a tiny, tiny insect will suffer only in a little way and a big man will suffer in a big way.
0: విశాలమైన సముద్రం ఉంటుండాలి.
1: There's a vast ocean.
0: ఈ విశాలమైన సముద్రంలో ఏ రుచి ఉంటుండదో ఒక డ్రాప్ తీసుకుని మనం నాలుగు పైన వేసుకుంటే ఆ డ్రాప్ కూడా అంత రుచి అదే రుచి ఉంటుండాలి.
1: The taste of the entire ocean is very much same in a drop of the ocean.
0: అదే విధంగా ఇది ఒక డ్రాప్ లోపల తక్కువ ఉప్పు ఉండాలి కదా అనుకోవచ్చును. ఉప్పు తక్కువగా ఉండవచ్చును కానీ టేస్ట్ ఒక్కటే.
1: ద సెలినిటీ మే బి లెస్ బట్ ద టేస్ట్ బీయింగ్ సేమ్.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను సుఖ దుఃఖములు సమానమే.
1: ఫర్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ యూనిఫామ్.
0: మానవుడు మాత్రం ఏ విధంగా ఉండాలంటే సుఖ దుఃఖే సమీకృత్వ లాభో లాభి జయాజయ. సుఖ దుఃఖే సమా రెండింటినీ సమంగా చూసుకోవాలి.
1: Man should maintain the state of equanimity in both the time of
0: pleasure and pain. అది
1: మానవుడికి
0: మేధా శక్తిలో ఉన్నటువంటి గొప్ప సూక్ష్మమైనటువంటి.
1: That is a subtle principle contained in the intelligence of man.
0: లాభ నష్టములు ఎందుకూడను సమానంగా భావించాలి.
1: He should consider profit and loss equal.
0: లేక దూషణ భూషణం ఎందుకూడను సమంగా భావించాలి.
1: He should consider the praise and blame equal.
0: ఆ విధమైనటువంటి ఒక దీనిని మనం అనుభవించినప్పుడే దీంతోనే సమత్వము యోగము చెటే అన్నారు.
1: This thought of equanimity is the true yoga.
0: అది ఏ నిజమైనటువంటి యోగము.
1: That is true yoga.
0: ఈ విధంగా మానవుని యందు ఇలాంటి గుణములు ఆరంభించాలని వ్యాసులు అప్పటముంచి కూడాను ఈ క్రిమి చెప్పినటువంటి కీటకం చెప్పినటువంటి ఈ మాటలను ప్రపంచానికంతా చాటుతూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ వ్యాసు స్టార్టెడ్ షేరింగ్ టీచింగ్ ది ఎంటైర్ మ్యాన్కైండ్ ఆల్ దట్ ఈస్ కన్వేడ్ టు హిమ్.
0: ఆచార భేదంలో నీవు ఏమాత్రము చూడవద్దు.
1: డోంట్ గో బై ద ఫార్మ్ అలోన్.
0: ఆచార అనుభూతులు మాత్రమే నీవు దృష్టి అందించుకో.
1: యు కీప్ ఇన్ వ్యూ ద రియాలిటీ అండ్ ది ఎక్స్పీరియన్స్.
0: ఇది ఏ మానవునికి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం.
1: దిస్ ఇస్ ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: ఈనాటి మానవుడు కేవలం ఆకారమును మాత్రమే విశ్వసించి దానిని మాత్రమే పరికిస్తూ తన యొక్క భావాన్ని ఇది గొప్పగా ఉండినట్టుగా విశ్వసిస్తూ ఉంటాడు.
1: మ్యాన్ థింక్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ కన్సిడర్స్ హిస్ ఐడియాస్ నోబుల్ అండ్ లాఫ్టీ.
0: పుట్టిన చిన్న బిడ్డకు ఆకలి ఎటువంటిదో తన తల్లికుడును ఆకలి ఎటువంటిదే.
1: జస్ట్ ఎ చైల్డ్ ఇస్ హంగ్రీ సో ఆల్సో ద మదర్ వుడ్ బి హంగ్రీ.
0: కనుకనే అన్నములవి వేరు ఆకలి ఒకటే.
1: Food is different, but the hunger is same.
0: Amma annam tintundi, bidda paalu raavutadu.
1: Mother eats food, but the child

0: కానీ ఇరువురికి ఆకలి మాత్రం ఒక్కటే.
1: బట్ ద హంగర్ అపిటైట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక ప్రతి జీవి యందు కూడాను ఈ అనుభూతులు అన్నింటి యందు సమత్వంగానే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్ అమంగ్ ఆల్ లివింగ్ క్రియేచర్స్.
0: ఇంత గొప్ప యోగి అయినటువంటి వాడు, ఇంత గొప్ప జ్ఞాని అయినటువంటి వాడు, వేదములనే తాను విభజించినటువంటి వాడు, వ్యాసులు కూడాను అది చెప్పేంతవరకు మనకు అర్థం కాలేదు.
1: దో సేజ్ వ్యాస ఈజ్ వన్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీసెస్ and the composer of Vedas could not understand this until he is told by this insight.
0: Chinna chinna krimikiti kadalu nunchi kuda manam enniyo manamu marpulu nerchukovalsi untadi.
1: We can learn lots of things out of these tiny small insects.
0: Enniyo ee oka krimikiti kadalu manaku teach chestu untundali.
1: Many insects teach us many things.
0: Ee prapanchamanta kuda anni rakamulainatundi oka deentlo manavuniki enniyo aadarshamainatundi gunamulu bodhisthu untundali.
1: In this nature there are many that teach ideals to mankind.
0: Kanuka మనము ఈ విధమైనటువంటి యొక్క శాశ్వతానందాన్ని పొందాలనుకుంటే గ్రంథముల వల్ల మనం పొందలేము.
1: యు కెనాట్ గెట్ ది పర్మనెంట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ బై టెక్స్చువల్ నాలెడ్జ్.
0: లేక ఏ గురువుల యొక్క బోధన వల్ల కానీ మనం అందుకోలేము.
1: నార్ కెన్ యు అక్వైర్ ఇట్ బై లిసనింగ్ టు ది టీచింగ్స్ ఆఫ్ ప్రిసెప్టర్స్.
0: ఇంకెవరైనా పెద్దల వల్ల గిఫ్ట్ గా తీసుకోలేము.
1: నార్ కెన్ యు రిసీవ్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ఎల్డర్స్.
0: ప్రతి ఒక్క విషయాన్ని మనము చక్కగా విచారణ చేసి డిస్క్రిమినేషన్ చేసి తద్వారా మనము అనుభూతులకు తెప్పించుకోవాలి.
1: యు హావ్ టు ఎంక్వైర్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సటిల్ మ్యాటర్, డిస్క్రిమినేట్ అండ్
0: నిత్య జీవితంలో మనము అనుభవించేటువంటి ప్రతి కార్యమునందు కూడాను సత్యాసత్య విషయం పరిశీలించాలి.
1: ఇన్ ఎవ్రీ యాక్ట్ వీ పర్ఫార్మ్ ఇన్ అవర్ డైలీ రొటీన్ లైఫ్ వీ హావ్ టు డిస్క్రిమినేట్ ఎంక్వైర్ విచ్ ఇస్ ఎఫెమెరల్
0: గుర్తించాలి.
1: దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఇది ఎందే కూడాను క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగాన్ని మనము గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది క్షేత్ర ద ఫీల్డ్ అండ్ క్షేత్రజ్ఞ ద నోవర్.
0: దేహము క్షేత్రము,
1: బాడీస్ క్షేత్ర ద ఫీల్డ్.
0: ఈ చైతన్య శక్తి క్షేత్రజ్ఞుడు.
1: అండ్ దట్ స్పిరిట్ ఆఫ్ అవేర్నెస్ ఇస్ ద నోవర్.
0: ఈ చైతన్యమైనటువంటి దేని వల్ల నీ గుర్తిస్తున్నావు?
1: హౌ డు యూ నో ది నోవర్?
0: దేహం వల్లనే గుర్తిస్తున్నావు.
1: బికాస్ ఆఫ్ ద బాడీ యూ నో ది నోవర్.
0: దేహం అనేటువంటి కేవలం ఆధారం.
1: బాడీ ఈజ్ ఓన్లీ ది బేసిస్.
0: ఇది కేవలము అదృశ్యమైనటువంటి తత్వము.
1: వేర్ ఇస్ ద నోవర్ ఇస్ నాన్ అపేరెంట్.
0: కనుకని ఈ చైతన్యం అదృశ్యంగా ఉండేటువంటిది.
1: Therefore this awareness is hidden.
0: దృశ్యమునకు గోచరమయ్యేటువంటిది కాదు.
1: You cannot see with the eye.
0: ఈ గోచరం కానటువంటి దానిని అదృశ్యంగానే మనం అనుభవించాలి.
1: That which is non apparent must be experienced in a hidden way.
0: అందుకోసమనే మెడిటేషన్ అన్నారు.
1: Therefore meditation is given.
0: అనగా మనం కన్నులు మూసుకొని ఏది మనకు అదృశ్యంగా ఉంటుందో ఆ అదృశ్యమైనటువంటి దానిని మనం కూడా అదృశ్యంగానే మనం పొందడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ వీ హావ్ టు క్లోజ్ అవర్ ఐస్ అండ్ సీ దట్ విచ్ ఇస్ నాట్ సీన్ బై ద నేకెడ్ ఐ.
0: సామాన్యంగా ప్రతి ఒక్కరు కూడా దేవాలయంకి వెళుతుంటారు.
1: యూజువల్ ఎవ్రీవన్ విజిట్స్ ఎ టెంపుల్.
0: దేవాలయంకి ఎందుకోసం వెళుతున్నారు?
1: వై డు యూ గో టు ఎ టెంపుల్?
0: అక్కడ ఉన్నటువంటి దేవుని చూసి నమస్కరించాలని పోతున్నావు.
1: టు పే యువర్ రెస్పెక్ట్స్ ఒబిసాన్స్ టు డైటీ దేర్ యూ గో.
0: ఆ సంస్కారం యొక్క ప్రభావము దేవాలయంలో అడుగుపెట్టిన తక్షణమే దేవుడు ముందు పోతానే కన్నులు మూసుకొని నమస్కారం చేస్తాడు.
1: ద మూమెంట్ యూ గో టు ద టెంపుల్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐడల్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ పే యువర్ రెస్పెక్ట్.
0: ఇంత దూరం పోయినటువంటి వాడు ఆ విగ్రహాన్ని చూడకుండా కన్నులు ఎందుకు మూసుకున్నావు?
1: హావింగ్ గాన్ లాంగ్ డిస్టెన్స్ వై షుడ్ యూ క్లోజ్ యువర్ ఐస్ దేర్?
0: కన్నులతో ఆనందంగా చూడవచ్చును కదా.
1: కాంట్ యూ వాచ్ ఇట్ హ్యాపీలీ ఓపెనింగ్ యువర్ ఐస్?
0: కన్నులతో చూసేటువంటి దృష్టి కల్పితమైనటువంటి ఆ విగ్రహం కూడా దృష్టి కల్పితమైనటువంటి.
1: సో వాట్ యూ సీ విత్ ది ఐ ఈజ్ మేడ్.
0: ఆ విగ్రహం నుండి ఆవిర్భవించేటువంటి ఆనందము అదృశ్యమైనటువంటిది.
1: Whereas the bliss joy you gave out of the idol is not apparent.
0: అదృశ్యమైనటువంటి ఆనందమును ఈ దేహంలో ఉండేటువంటి అదృశ్యమైనటువంటి జ్ఞానంతోనే మనం చూడాలి.
1: Therefore that hidden joy can be experienced by the inner eye of wisdom.
0: కనుక ప్రతి మనిషి యందు కూడాను ఒక అంతర్భావం అనేటువంటిది సాక్షిభూతంగా ఉంటుండాలి.
1: సో ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ఇన్నర్ ఫీలింగ్ దట్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్.
0: ఒక అబ్బాయి కూడా చెప్పాడు.
1: ద బాయ్ హస్ సెడ్.
0: జనక మహారాజు నిద్రించాడు.
1: కింగ్ జనక స్లెప్ట్.
0: ఆ నిద్ర లోపల ఒక కళ వచ్చింది.
1: దేర్ హీ డ్రీమ్డ్.
0: ఈ కళ లోపల తాను రాజ్యాన్ని కోల్పోయినట్టు.
1: ఇన్ ద డ్రీమ్ హీ లాస్ట్ హిస్ కింగ్డమ్.
0: పరరాజులు అతనిపైన వచ్చి దండెత్తి వచ్చడం, తనను ఓడించడము జరిగినట్టుగా అనుభూతి వచ్చింది.
1: హీ వాజ్ కాంకర్డ్ బై మెనీ ఆఫ్ ద నైబరింగ్ కింగ్స్ అండ్ లాస్ట్ హిస్ కింగ్డమ్.
0: అప్పుడు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి రాజ్యాన్ని పరరాజులకు అప్పగించి తాను అరణ్యంలో ఏకాకిగా సంచరిస్తూ ఉన్నాడు.
1: Leaving his kingdom, he ran away to the forest and spent all alone.
0: Ha santirinche samayalo aakali vesi.
1: He was hungry at that time.
0: Evvaru leru todu.
1: No one was with him.
0: Andaru parivaram anta kuda evvaru kanipinchatam ledu.
1: There were no servants anywhere near.
0: Appatiki evaro oka manishi inta bhojanam tinadaniki prayatnistunnadu.
1: There he saw a person about to eat.
0: ఆకలి ఆకలి ఆకలి అని ఇక్కడ వెళ్ళాడు.
1: Janaka started telling, I am hungry and hungry, and approached that person.
0: కానీ ఈ రూపణము చూసేటప్పటికి ఆ వ్యక్తి ఇతను ఎవరో మహారాజుగా ఉంటున్నాడని గుర్తించుకున్నాడు.
1: That person could identify Janaka as the king.
0: మనిషి యొక్క మంచి చెడ్డలంతా ముఖంలో మనకు ప్రకాశిస్తుంటాయి.
1: Good and bad reflect on our face.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: So everything is a reflection of the inner being.
0: ఆ వ్యక్తి ఇతని గుర్తించి ఒక ఆకులో అన్నం పెట్టి ఇతనికి అందించడానికి వచ్చాడు.
1: That person recognized King Janaka, served food on a leaf and gave it to him.
0: మరు నిమిషం లోపల ఏదో ఒక గద్ద వచ్చి అన్నాన్ని కొట్టుకుని పోయింది.
1: The next moment an eagle came and has taken away all the lot of food.
0: అన్నం తిని ఆనందించాలని అనుకున్నటువంటి ఈ సమయంలో నా యొక్క దురదృష్టం ఇట్లయిపోయిందని కొంచెము చాలా వేదన పడ్డాడు. ఆ వేదన లోపల మెలకు వచ్చేసింది.
1: At a time when I am about to partake my food in a state of absolute hunger, here comes the eagle taking away the food. He felt so sad.
0: దేచేటప్పటికి
1: he got up.
0: అంతఃపురంలో తన యొక్క ఇది బెడ్రూమ్ లో ఉంటున్నాడు.
1: There he noticed his physical body there in the palace, lying on the bed.
0: అంతా కూడా తన యొక్క రాజ్యం తన చేతిలోనే ఉన్నట్టు కనిపించింది.
1: All kingdom actually belongs to him.
0: స్వప్నంలో అరణ్యములో ఆకలితో అలమటించినట్టుగా భావించాడు.
1: He dreamt as if he was hungry, left all alone.
0: ఇక్కడ సర్వసుఖములతో అనుభవించినట్టుగా తాను భావిస్తున్నాడు.
1: Here in the waking state he is enjoying all comforts, conveniences.
0: Confusion బయలుదేరింది జనకునకు.
1: There started confusion.
0: ఇతను కర్మయోగి.
1: He is the one of action, కర్మయోగి.
0: క్వశ్చన్ వేసుకున్నాడు.
1: He has put a question to himself.
0: అది నిజమా ఇది నిజమా?
1: Is it truth or is this truth?
0: అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా అని బెడ్ పడక పైన కూర్చొని కేవలం వల్లిస్తూ ఉన్నాడు.
1: హీ వెంట్ ఆన్ రిపీటింగ్, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఈజ్ దిస్ ట్రూ. హీ వెంట్ ఆన్ రిపీటింగ్.
0: రాణి గారు పక్కనే ఉంటుండి, ఆమె లేచింది. ఏమిటండి ఇది, ఎందుకు ఇట్లంటున్నారని ఎవరి మాట వినిపించుకోవటం లేదు. అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా?
1: Wife got up immediately and asked, what is it you are saying? Why do you say that? But yet he didn't stop. He went on repeating, is that true or is this true?
0: చాలా బాధపడ్డారు.
1: She felt so sad.
0: అతని కులగురువును పిలిపించింది.
1: They brought the family preceptor.
0: వచ్చేటప్పటికి వశిష్ఠుల వారు చూచాడు.
1: హీ సా.
0: ఆయన కూడా ఏం అర్థం కాలేదు.
1: హీ టు డిడ్ంట్ అండర్స్టాండ్.
0: కొంతవరకు ఆయన కూడా జ్ఞాన దృష్టితో పరికించి స్వప్నంలో వచ్చినటువంటి దృశ్యము.
1: హీ కుడ్ నో దట్ ఇట్ ఇస్ ఆల్.
0: ఇదంతా జాగ్రత్తలో అనుభవించేటువంటి యొక్క సత్యము.
1: దిస్ ఇస్ ది ట్రూత్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
0: అందువల్ల ఈ మహారాజుకు ఈ విధంగా ప్రతపిస్తున్నాడని, మహారాజా చూడు అది నిజము కాదు ఇది నిజము కాదు.
1: Therefore he could understand the confusion in the mind of Janaka and therefore said, O king, that is not true.
0: Jagratalo swapnam ledu, swapnamlo jagrata ledu.
1: When you are awake there is no dream. In a dream you are never awake.
0: Kaani neevu jagratalona untunnav, swapnamlona untunnav.
1: Whereas you are present both in the waking state
0: you
1: and the dreaming state. You are omnipresent.
0: Kanukane adi nijam kaadu idi niju kaadu neevu nijamu annadu.
1: So that is not true, this is not true, but you are truth.
0: Anaga emiti?
1: What does it mean?
0: ఈ జగత్తులో అనుభవించే అన్ని కూడాను ఏదో ఒక నాటికి కాలగర్భంలో కలిసిపోయేటువంటివి.
1: What does it mean? All experiences are bound to fade away one time or other.
0: కానీ నీ యొక్క స్వానుభూతులు మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంటాయి.
1: But the experience of the self will be permanent.
0: అది శాశ్వతమైన దైవం చింతన మాత్రమే దాన్ని అందుకోవడానికి వీలవుతుంది.
1: That is possible to acquire only from God.
0: కనుకని నిత్యం సత్యమైనటువంటి ఒక దైవత్వం నందు మాత్రమే ఇట్టి శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: Therefore eternal bliss you can get it only out of eternal God.
0: అందువల్లనే భగవంతునకు నిర్గుణుడు, నిరంజనుడు, సనాతనుడు, నికేతనుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఉన్నారు.
1: Therefore God is beyond all attributes, the formless, the pure, unsullied.
0: అత్యవాన దగ్గర మాత్రమే శాశ్వత ఆనందం ఉంటుంటుంది.
1: ఓన్లీ సచ్ పర్సన్ హూ రియలైజెస్ ద
0: డివినిటీ శాశ్వత ఆనందం మనకు లభ్యం కాదు.
1: ఆల్ ద రెస్ట్ విల్ నెవర్ గివ్ యూ పర్మనెంట్ జాయ్.
0: ఆకలి వేస్తుండాలి.
1: యువర్ హంగ్రీ.
0: క్యాంటీన్ కి వెళ్ళావు.
1: యు గో టు ద క్యాంటీన్.
0: 2 రూపాయలు ఇచ్చేసావు, 2 చపాతీ తీసుకున్నావు.
1: యు పేడ్ మనీ అండ్ రిసీవ్ 2 చపాతీ.
0: తిన్నావు, ఆకలి తీరింది, సంతోషమే.
1: You ate it, your hunger is satiated.
0: ఎంత వరకు ఇది?
1: హౌ లాంగ్?
0: తిరిగి 2 గంటలు అయితే తిరిగి ఆకలి ప్రారంభమవుతుంది.
1: ఆఫ్టర్ 2 hours you will be hungry again.
0: Kurugi ee chapatam tinnatunte aanandam enta varaku ucchindi neeku?
1: This kind of satisfaction you got by eating chapati
0: enni manam anipinchavu
1: will last for
0: tirigi mari tinaledanni.
1: Later you have to eat again.
0: Adhe andukosamane punarapi jananam punarapi maranam punarapi janani yetare seyanam.
1: You are born again and again. You die again and again.

సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి నహి.

0: ఇదంతా క్షణభంగురమైనటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఇస్ మొమెంటరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఏ పాసింగ్ క్లౌడ్.
0: ఏ నిమిషం ఎప్పుడో,
1: వెన్, ఎట్ వాట్
0: మూమెంట్,
1: వై?
0: ఈ దేహము నీటి బుడగ వంటిది.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఒక పిచ్చి మంకీ.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: కనుక ఈ మైండ్ ను మనం అనుసరించకూడదు.
1: డోంట్ ఫాలో ద మైండ్.
0: ఈ దేహాన్ని అనుసరించకూడదు.
1: డోంట్ ఫాలో ద బాడీ.
0: ఈ కాన్షియన్స్ ని అనుసరించు.
1: ఫాలో యువర్
0: ఆత్మసాక్షి.
1: దట్ ఇస్ ఫాలో యువర్ కాన్షియన్స్ విచ్ ఇస్ ది విట్నెస్.
0: కనుకనే అశాశ్వతమైన మనసును, అశాశ్వతమైన దేహాన్ని మనం ధరించినప్పుడు అన్ని అశాశ్వతమైనవే మనకు వస్తుంటాయి.
1: వెన్ యూ హ్యావ్ ద మైండ్ విచ్ ఇస్ టెంపర్ అండ్ ద బాడీ విచ్ ఇస్ ఈక్వల్లీ ట్రాన్సియెంట్,
0: ఈ లోకంలో, ఈ ప్రాకృత లోకమునందు, ఈ భౌతిక లోకమునందు ఉన్నంత వరకు సుఖాన్ని అనుభవించవచ్చు.
1: You can enjoy experience of pleasure in this world.
0: కానీ అది కూడాను చెప్పడానికి వీలు కాదు.
1: But you cannot say in all certainty.
0: ఎంతమంది ఉన్నంత కాలం కూడాను సుఖాన్ని అనుభవించలేరు.
1: Many people, they have not experienced joy during their lifetime.
0: ధృతరాష్ట్రుడు కావలసినంత ధనం ఉంటుండాలి.
1: ధృతరాష్ట్ర
0: సంపద ఉంటే కావలసినంత సంపద ఉంటుండాలి.
1: There's so much of wealth.
0: అతనికి ఏ కొరతలు లేవు.
1: There's no dearth of anything.
0: అతనికి ఆనందం అనేటువంటి కనిపించలేదు.
1: బట్ హీ వాజ్ నెవర్ బ్లిస్ఫుల్ ఎనీ టైమ్.
0: అంత తూలికా పాన్పు పైన పౌడించాడే కానీ అతని మనసంతకును అగ్ని పర్వతాలపై నివసించినట్టుగా కనిపించింది.
1: దో హీ వాజ్ రెస్టింగ్ లయింగ్ ఆన్ ఎ కంఫర్టబుల్ బెడ్, బట్ ఇట్ వాజ్ యాజ్ దో హీ వాజ్ రెస్టింగ్ ఆన్ ఫైర్.
0: కనుక ఈ కంఫర్ట్స్ అంతా కూడా మన శాశ్వత సుఖాలు కాదు.
1: సో కంఫర్ట్స్ ఆర్ నెవర్ పర్మనెంట్.
0: ధనముని ఎక్కువ వ్యయం చేసి ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, డిన్ అప్ సోఫాస్ పెట్టుకోవచ్చును, కావలసినంత అనుకూలాలు మనం చేసుకోవచ్చును.
1: విత్ ఆల్ ద మనీ you can have air conditioner, you can have Dunlop sofa set.
0: Kaani air conditioner mana dehaniki challabartundade kaani manasunu challabarchukoledu.
1: The air conditioner will keep your body cool but not the mind.
0: Ee manasunu challabarcheetundi ee daiva chintana cheta maatrame challabartundi.
1: The mind is kept cool because of God only.
0: Anduvanne Arjunudu chanchalam vi manakrishna pramade balavadrudam. ఈ ప్రమాదమైనటువంటిది, మహాదృఢమైనటువంటిది, చంచలమైనటువంటిది ఈ మనస్సు నేను ఏ విధంగా ఆనందాన్ని అనుభవించాను.
1: Therefore Arjuna has put the same question, O Krishna, how can I be joyful and state of bliss with this mind which is strong and powerful?
0: నేను చెప్పినట్టు విను.
1: You follow me what I say.
0: నీ మనసును అనుసరించు పోవద్దు.
1: Don't follow the mind.
0: మనసునే చింతించొద్దు.
1: Don't think of the mind.
0: దాని వైపునే చూడొద్దు.
1: Never look at it.
0: నీవు ఎప్పుడు కూడా దైవ చింతన చేయి.
1: You always think of God.
0: స్వామి, యుద్ధము చేసే సమయంలో నేను ఏ విధంగా నిన్ను తలచడం.
1: While I am in the battlefield, how am I to think of
0: me? Aa yuddhamlo kuda nanne smarinchu.
1: There in the battle you think of me.
0: Yuddham jaragavachu, yuddham deham chestundadi.
1: You may fight there in the war field.
0: Kaani nee manasu em pan chestundadi?
1: But what is that your mind?
0: Ee manasu ni smarinchu.
1: Think with your mind.
0: ఆ విధంగా సర్వకాల సర్వావస్థలు ఎందుకు నీ మనసును భగవంతుని పైన పెట్టినప్పుడు ఈ శాశ్వత ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: At all times, at all periods of time, circumstances, when you think of God, you have permanent joy. You can suddenly acquire. There is no doubt about it.
0: మనం సాధించడానికి తగినటువంటి శక్తి మన యందు ఉంటుండాలి.
1: There is latent power in you.
0: ప్రతి మానవుని యందు కూడా ఈ దివ్య శక్తి ఉంటుండాలి.
1: There is divine power in every individual.
0: ఏదో కొంతమందికి మాత్రమే ఉంది, కొంతమందికి లేదు అనుకుంటారు. చాలా పొరపాటు.
1: It is not permanent. It is not limited to few. It's a mistake.
0: చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద మనిషి వరకు ఉంటుండాలి.
1: Right from a child to an adult.
0: కోటి పేద మొదలుకొని కోటీశ్వరుడు వరకు ఉంటుండాలి.
1: From a pauper to a millionaire.
0: నిమికీటి గాదులు మొదలుకొని పెద్ద మృగాల వరకు కూడా ఉంటుండాలి.
1: Right from an insect to a very wild animal.
0: ఈ ఆకార భేదములే తప్ప అనుభూతులు అందరికీ సమానమే.
1: డిఫరెన్స్ లైజ్ ఓన్లీ ఇన్ ఫార్మ్, బట్ ఎక్స్పీరియన్స్ ఇస్ యూనిఫామ్.
0: కనుకనే మనము ఎలాంటి పరిస్థితి ఏందైనప్పటికీ దేహమును నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకో.
1: Under these circumstances, we have to discharge our duty with this body.
0: Do your duty sincerely.
1: Do your duty sincerely.
0: నీ చూస్తు తర్వాత నీకు దాని అంతకుడు దైవత్వంగానే భావించు.
1: Consider all your duty divine.
0: ఇదంతా లోక దృష్టితో నీవు చూస్తున్నావు.
1: You just think from the worldly viewpoint.
0: ఇదంతా లోకంగానే కనిపిస్తుందది.
1: Therefore you see the world.
0: కానీ లోకాన్నంతా కూడా దైవ దృష్టితో నీవు చూడు.
1: Consider the world as divine.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద ఈ తలలన్నీ కూడా భగవంతుని తలలే.
1: All heads are his.
0: ఈ స్వరూపాలన్నీ భగవంతుని స్వరూపాలే.
1: All forms are his.
0: ఈ విధంగా తలుచుకోవటం ఎంత సుఖం వస్తుంది మనకు.
1: How happy will you be if you think in this way?
0: ఎంత శాంతి మనకు లభ్యమవుతుంది.
1: How peaceful will you be if you think that way?
0: ఇతను వేరు, ఆమె వేరు, ఇవన్నీ వేదమును పాటించుకుంటూ నీవు కూర్చుంటే అన్ని నీలోనే భేదములు ప్రారంభమవుతాయి.
1: If you observe all sorts of differences and sit, you'll never be peaceful.
0: ఈ భేదత్వమే మానవునికి అశాంతికి మూల కారణం.
1: It's only the dualism differences that will make you restless.
0: A man with a dual mind is half blind.
1: A man with a dual mind is half blind.
0: కనుకని మనల్ని బ్లైండ్ చేస్తున్నది ఈ dualismే.
1: That which blinds us is this dualism.
0: నీవు నేను ఒకటే.
1: You and I are one.
0: అనేటువంటి భావంతో ఈ విశ్వంత కూడా ఒక విష్ణు స్వరూపంగా మనం భావించాలి.
1: విత్ దట్ ఫీలింగ్ వీ షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్
0: సర్వం విష్ణుమయం జగత్.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ విష్ణు.
0: అన్నింటి యందు ఉండేటువంటి దైవశక్తి ఒక్కటే.
1: ఇట్ ఇస్ ది డివైన్ పవర్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక ఎవరిని నీవు విస్మరించవద్దు.
1: సో నెవర్ ఫర్గెట్.
0: ఎవరిని నీవు దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్.
0: ఎవరిని నీవు విమర్శించవద్దు.
1: నెవర్ క్రిటిసైజ్.
0: ఎవరిని నీవు ద్వేషించవద్దు.
1: నెవర్ హేట్ ఎనీబడీ.
0: ఆ విధమే అందరి యందు కూడా దైవనామం భావించుకుంటూ దైవం చింతనలో మాత్రం నీవు దైవానికి అర్పితం చేయాలి.
1: విత్ ద డివైన్ ఫీలింగ్ ఇన్ ఎవ్రీ వన్ యు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: అప్పుడే శాశ్వత ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యుల్ గెట్ పర్మనెంట్ బ్లెస్.
0: కనుకనే మనం శాశ్వత ఆనందం కావాలని కోరేటువంటి వాడు తప్పక దైవాన్ని ఆశ్రయించాలి.
1: The one who wants this permanent eternal joy should go to
0: God.
1: You don't need to approach anybody if you want this momentary pleasure and the worldly happiness.
0: Oka chinna udaharanam meer chudandi.
1: A small example.
0: Ramayanamlo ento manaku antarathanni prabodhistu untundadi.
1: Ramayana has got lot of significance.
0: Ravanudu samaha shaktivantudu tapasampannudu.
1: Ravana is one of penance and power.
0: Inta undi kudanu ఆ డిజైర్ అనేటువంటి దాన్ని అరికట్టుకోలేకపోయాడు.
1: బట్ రావణ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్.
0: ప్రకృతిని అనుభవించాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ టు ఎంజాయ్ దిస్ నేచర్.
0: ఆ ప్రకృతి ఎవరు?
1: హూ ఇస్ దిస్ నేచర్?
0: ఆమె సీత.
1: దిస్ నేచర్ ఇస్
0: సీత భూజాత.
1: సీత ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కనుక దైవము ఆ ప్రకృతి ఎవరి సొత్తు?
1: హూస్ ప్రాపర్టీ ఇస్ దిస్ నేచర్?
0: దైవం యొక్క సొత్తు.
1: ఇస్ గాడ్స్ ప్రాపర్టీ.
0: దైవం యొక్క సొత్తును దైవం యొక్క అనుమతి లేకుండా నీవు అనుభవించాలని పోతే ఏం గతిపడుతుంది?
1: యూ కెనాట్ ఎంజాయ్ గాడ్స్ ప్రాపర్టీ వితౌట్ గాడ్స్ పర్మిషన్ టు వాట్ ఫేట్ యూ విల్ బి సబ్జెక్టెడ్.
0: రాముని యొక్క పర్మిషన్ లేకుండా సీతను అనుభవించాలని చెప్పి ప్రయత్నిస్తే ఏమి గతి వచ్చింది?
1: Without Rama's permission, he wanted to have Sita. What is that had happened ultimately?
0: కనుకని ఒకరి సొత్తును ఒకరు అపహరించడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతాడు.
1: When you want to rob some other's property, you will naturally suffer.
0: కనుకని తాను తన రాజ్యమును తన బంధువులను అందరినీ కూడా భస్మం చేసుకున్నాడు.
1: Therefore he, his family, his relations, కింగ్డమ్.
0: దైవ సొత్తు అయినటువంటి దానిని దైవానుగ్రహము పొంది అతని అనుగ్రహంతో నీవు పొందటం ఎంతైనా అధికారం వస్తుంది.
1: యూ కెన్ ఎంజాయ్ దిస్ గాడ్స్ ప్రాపర్టీ విత్ గాడ్స్ పర్మిషన్ అండ్ గ్రేస్.
0: కానీ రాముని యొక్క అనుమతి తీసుకోకుండా ప్రకృతిని అనుభవించాలని పోతే ఈ అహంకారమే అతని అతపతనం చేసింది.
1: వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ గాడ్ హీ వాంటెడ్ టు ఎంజాయ్ నేచర్.
0: అసలు ఈ రామాయణానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మెయిన్ కాజ్ ఫర్ రామాయణ?
0: ఈ మూల కారణమైనటువంటి క్రోధం అనేటువంటిది మందర.
1: మందర స్టాండ్స్ ఫర్ యాంగర్.
0: ఇంకా అరణ్యం లోపల శూర్పణక.
1: శూర్పణక
0: ఆమె కామము.
1: షీ స్టాండ్స్ ఫర్
0: ఈ రామాయణానికి అంతా కూడా ఈ మందర ఈ శూర్పణక రెండే కారణాలు.
1: మందర స్టాండింగ్ ఫర్ ది యాంగర్.
0: అయోధ్యలో ఉండే రాముల్ని ఈ మందర అరణ్యానికి చేర్చింది.
1: ఇట్ వాజ్ ది యాంగర్ ఆఫ్ మందర విచ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ బీయింగ్ సెంట్ టు ఎక్సైల్.
0: లంకకు చేర్చేసింది ఈ యొక్క శూర్పణక.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది లస్ట్ ఆఫ్ శూర్పణక దట్ హాస్ డ్రివెన్
0: హిమ్. ఈ ఇద్దరు వల్లనే రామాయణం ఇంత గాధగా పెరిగింది.
1: సో దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంటైర్ స్టోరీ ఆఫ్ రామాయణ.
0: ఈ రెండింటికి అదే విధంగా ప్రతి మానవునికి కూడాను ఈ కామక్రోధం రెండే మూల కారణాలు.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ విల్ బి ఫేసింగ్ దీస్ టూ.
0: అనేక మంది భావిస్తుంటారు నవగ్రహాలే మనల్ని బాధిస్తుండాలని.
1: పీపుల్ థింక్ దట్ వర్
0: గ్రహాలు మనల్ని బాధించడం లేదు.
1: You are not put to suffering by planets.
0: తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: Planets go in their own way.
0: కానీ మనకు రెండు గ్రహాలు మాత్రమే ఉంటున్నాయి.
1: But we have
0: to మనల్ని ఇంత బాధ పెడుతుండేది.
1: We are put to suffering because of
0: them. గ్రహములు కామక్రోధం ఈ రెండే పెద్ద గ్రహాలు.
1: The two planets, the planet of desire and the planet of anger.
0: ఈ రెండు గ్రహాలు మానవుని పట్టి మహావీధిగా పీడిస్తున్నాయి.
1: We are put to suffering by these two planets of anger and desire.
0: అంటే ఏం చేయాలి?
1: To control, what should we do?
0: దైవంతో మనం ఫ్రెండ్షిప్ కావాలి.
1: We have to develop friendship with God.
0: ఈ దైవం మనకు ఫ్రెండ్ అయినప్పుడంటే శాశ్వతమైనటువంటి ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్.
0: అదే చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదు కూడా లోకములన్నీ గడియలోన జయించిన వాడవు తండ్రి ఇంద్రియాలోకము జయించలేకపోతున్నావు.
1: ప్రహ్లాద బీయింగ్ ఏ టైనీ
0: టాట్ గెలువదేరవు.
1: ప్రహ్లాద బీయింగ్ ఏ టైనీ టాట్ టోల్డ్ హిస్ ఫాదర్ యు కుడ్ కాంకర్ ద హోల్ వరల్డ్ బట్ యు కుడ్ నాట్ కంట్రోల్ యువర్
0: సెన్సెస్.
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్డ్?
0: ఏదో సాధించినానని భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూటెడ్ దట్ యు అచీవ్డ్.
0: ఏమీ సాధించలేదు.
1: నథింగ్ యు అకంప్లిష్డ్.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట నుండి రిపుల నెట్లు పట్టగలడు.
1: హావింగ్ సకమ్ టు ఇన్నర్ ఎనిమీస్ హౌ డు యూ క్యాప్చర్ ద ఔటర్ ఎనిమీస్?
0: కనుక నీవు లోపల ఉన్నటువంటి శత్రువులే నీవు సాధించడం లేదు.
1: యు కుడ్ నాట్ ఇన్వేడ్ యువర్ ఇన్నర్ ఎనిమీ.
0: బయట శత్రువులు ఏ రీతిగా నీవు సాధిస్తావు?
1: హౌ డు యూ డిఫీట్ ఔటర్ ఎనిమీస్?
0: ఆ విధంగా ప్రహ్లాదు తండ్రికే బుద్ధి చెప్తూ వచ్చాడు.
1: లైక్ దాట్ ప్రహ్లాద్ టాట్.
0: కనుక ఈనాడు మనము లోని శత్రువులను లొంగ తీసుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ అవర్ ఇన్నర్ ఎనిమీ.
0: అది ఎట్లా లొంగుతాయి?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: కేవలం దైవానుగ్రహంతో లొంగుతాయి.
1: విత్ గాడ్స్ గ్రేస్.
0: ఎంతమంది మహనీయులంతా కూడా ఈ యొక్క దివ్యమిత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
1: మెనీ ది నోబుల్ సోల్స్ కుడ్ నాట్ రియలైజ్.
0: ఎంతమంది మహనీయులంతా కూడా భగవత్ ప్రార్థన చేత తపస్సుల చేత ఎంత గొప్ప శక్తిని సాధిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ కుడ్ హ్యావ్ అచీవ్ మైటీ పవర్ త్రూ పెన్.
0: భగవంతుని ప్రేమను ఒక్క అణుమాత్రం సాధిస్తుంటే జగత్తునే నీవు సాధించిన వాడు అవుతావు.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రిసిపియంట్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద డివైన్ లవ్ యు కెన్ కాంకర్ అచీవ్మెంట్ ఇన్ హిస్ వర్క్.
0: ఆ ప్రేమకు సరైన అర్హతను మనం సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డిజర్వ్ ద డివైన్ లవ్.
0: కనుక దైవ నామం చేతను దైవ కార్యముల చేతను నిరంతరము మనం పవిత్రం గావించి కాలం భగవత్ స్వరూపుడు కనుకనే కాలాన్ని పవిత్రం గావించే నిమిత్తమై మనము స్మరించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, by chanting the divine name, by participating in the divine mission, we should sanctify the time. Prema mudita manasekho.

సాయిరామ్. యు జస్ట్ హర్డ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 22nd of July 1996.

0: with very high education and very high knowledge, if one has very little character and virtue, what is the use of it? What is the value of all the study he made? Why 10 acres of land which is barren and dry and useless? It is enough if you have little wet land which is useful.
1: ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యల యందు శ్రద్ధాభక్తులను ప్రకటించుతున్నారు, కాని మానసిక సంబంధమైన, అంతర్భావ సంబంధమైన ఆత్మ పరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు.
0: The modern students are concentrating on the secular worldly knowledge with all their sincerity and devotion, but they are not thinking of the inner, the purity of the self.

0: యవలయు విద్య వెనుకల జ్ఞానము వెలుగవలయు.
1: Just as you find dark thick clouds across the sky, there is a lightning around it. Likewise, around this knowledge and education, the wisdom should shine.
0: ఈ నాటి విద్యలయందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసమును కూడాను విస్మరించి కేవలం గ్రంథ పరిచయం మాత్రమే గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: What's happening today in the name of the modern education, we are full of worldly desire, we are full of regionalism, the caste and creed differences are going high day by day. We have forgotten the very human quality, accepting textual knowledge, we don't have anything else.
0: ఈ నాటి విద్య కేవలము తన నిమిత్తమై విద్యను అభ్యసించుతున్నారు కాని గుణ నిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు.
1: Today we study to earn money and not to cultivate virtues.
0: విద్య చెడ్డది కాదు.
1: Nothing wrong with education.
0: ధనము కూడాను చెడ్డది కాదు.
1: Nothing wrong with wealth.
0: కాని మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము.
1: It is the human quality which is important here.
0: సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము ఈ విద్య సద్వినియోగపడుతుంది.
1: When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful.
0: దురాలోచనల చేత దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనములు రెండు కూడాను దుర్వినియోగం అవుతుంది.
1: On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings, all the education and money will be useless.
0: సద్వినియోగ దుర్వినియోగములకు మూల కారణము మానవుని యొక్క మనసే కాని విద్య కాని ధనము కాని కాదు.
1: Therefore, for the proper use or misuse, it is the mind that is responsible, nothing wrong with education and wealth.
0: దీనికి చక్కని ఉపమానము,
1: a good example,
0: తెల్లటి నీరును ఎర్రటి బాటిల్లో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తాయి.
1: If you fill pure white water in a red bottle, it looks red.
0: అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలం గలరకు ఉండేటువంటి బాటిల్లో వేసినప్పుడు ఆ జలం కూడాను నీలంగా కనిపిస్తాయి.
1: లైక్వైజ్, ఇఫ్ యు ఫిల్ ఎ వాటర్ ఇన్ బ్లూ బాటిల్, ద వాటర్ లుక్స్ బ్లూ.
0: అదే విధంగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటిల్లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి.
1: లైక్వైజ్,
0: రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి.
1: Likewise, the education and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic.
0: Kanuka idi manava yokka dehamu aneetvanti bottle lo posinappudu ee deham aneetvanti yokka ee bottle lo undinatvanti yokka hrudaya parivartana ee vidhanga untundo dani yokka gunamunu pondipothuntadi ee vidya dhanam rendu kodanu.
1: Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the
0: rajoguna sambandhamainatundi vyakti yandu ee dhanamu vidya cherinappudu ee dhana vidyalu rendu kudanu rajoguna sambandhamainatundi pravartanlo ivi anubhavistayi.
1: The one with the rajasic mind or emotional aspect will make use of the wealth and education in that direction only.
0: Sattvikamainatundi yokka hrudayamanandu praveshinchinappudu ivi sattvikamainatundi ga untayi dhana kanakadaru.
1: When these two are present in a pious heart, they will continue to be pious.
0: Kanuka manavuni yokka gunamule deeniki mooladharamulu kaani manchi cheddalu kaani dhana vidyalu manchi cheddalu e maatramu kaadu.
1: Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money.
0: Manavuni endu enni shaktilu undinappatikini gunamu aneetvanti pradhanamainatvanti oka lakshanam lekapoyinappudu ఈ యొక్క విద్య ధనములు రెండు కూడా వ్యర్థములైపోతాయి.
1: Mankind may have so much of mighty power, bereft of క్యారెక్టర్, ద ఎడ్యుకేషన్ అండ్ మనీ, దే లూజ్ దేర్ వాల్యూ.
0: శివాజీ విద్య తక్కువ, గుణం ఎక్కువ.
1: శివాజీ హ్యాస్ లిటిల్ ఎడ్యుకేషన్ బట్ ఇన్ వర్చ్యూ ఈజ్ సో హై.
0: కానీ దేహ సంబంధమైనటువంటి యొక్క శౌర్య సాహసాలు కూడాను చాలా తక్కువ.
1: అండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద కరేజ్ అండ్ ద వాలర్ ఇట్స్ ఆల్సో లిటిల్.
0: నైతిక ధార్మికములనేటువంటి గుణములు అధికంగా ఉండేటువంటి.
1: బట్ హీస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూ.
0: కనుకనే శివాజీ ధర్మ మార్గములో ప్రవేశించి దేశంలో ధర్మాన్ని స్థాపించాలని విశ్వసించి సమాజమును పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశింపచేయాలని సంకల్పించి పరిస్థితులు ప్రారంభమైనప్పుడు యుద్ధమునందు కూడాను ప్రవేశించాడు.
1: శివాజీ హూ ఇస్ సో స్ట్రాంగ్ ఇన్ మొరాలిటీ, డిటర్మిన్డ్ టు ఎస్టాబ్లిష్ ధర్మ ఇన్ ది ఎంటైర్ కంట్రీ, ఫాట్ ఫర్ ఇట్ అండ్ టు ఎస్టాబ్లిష్ సేక్రెడ్నెస్ ఇన్ సొసైటీ అండ్ వాజ్ రెడీ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: ఆ గుణం యొక్క ప్రభావమే ఆ యొక్క యుద్ధము లోపల స్త్రీలు పరాజయమైపోయి లొంగిపోయినప్పుడు వారిని కన్నెత్తినా చూడక వారి బంధువులకు అప్పచెప్పి ఆ స్త్రీలను అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చాడు శివాజీ.
1: బికాస్ ఆఫ్ దిస్ నోబుల్ క్యారెక్టర్ ఆఫ్ వర్చ్యూస్ శివాజీ వాట్ హీ డిడ్ వాస్ ఆఫ్టర్ కాంకరింగ్ ది ఎంటైర్ కింగ్డమ్ హీ ఇన్వేడెడ్ ఆల్ ద లేడీస్ వర్
0: శౌర్య సాహసాలు అధికంగా ఉంటున్నాయి, గుణము తక్కువగా ఉండేది. శివాజీ కుమారుడైనటువంటి శంభు,
1: వేర్ హాస్ ది సన్ ఆఫ్ శివాజీ శంభు హాస్ గాట్ లెస్ ఆఫ్ క్యారెక్టర్ మోర్ ఆఫ్ కరేజ్.
0: కనుకనే శివాజీ వలె శివాజీ కుమారుడు కీర్తి ప్రతిష్టలను నిలుపుకోలేకపోయాడు.
1: దేర్ఫోర్ ద సన్ ఆఫ్ శివాజీ కుడ్ నాట్ మెయింటైన్ ద డిగ్నిటీ ప్రెస్టీజ్ నేమ్ ఆఫ్ శివాజీ.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతదేశమునందు శీల సంపత్తికి ప్రధానమైనటువంటి విలువను అందిస్తూ వచ్చింది.
1: For that reason, since ancient times, highest value is attached to character.
0: విదురుడు కూడాను ఈ గుణము వల్లనే తన యొక్క పేరును రాణింప చేసుకున్నాడు.
1: విదుర is also reputed because of these noble words.
0: అన్యాయ అక్రమ అనాచారములు ఏమాత్రం కూడాను తాను అంగీకరించేటువంటి వాడు కాదు.
1: విదుర never acknowledged, never endorsed any act of injustice.
0: ధృతరాష్ట్రుడు ఎన్ని విధములైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు.
1: He taught Dhritarashtra in varied ways.
0: ఇట్టి దుర్మార్గులైనటువంటి కుమారులు ఉండే దానికంటే పోవటం మంచిదని కూడాను కట్టకరపటికి ధృతరాష్ట్రునికి వెల్లడి చేశాడు.
1: He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked
0: life. కొడుకుల్ వారిచే నేగతి మడసెను పుత్రులు లేని ఆ సుఖునకు పెంపొందని దుర్గతు.
1: ధృతరాష్ట్ర
0: 100 బిడ్డలు ఉండినటువంటి ధృతరాష్ట్రునికి ఏ సుఖము అనుభవించాడు.
1: ధృతరాష్ట్ర హాస్ 100 వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ హీ హ్యాడ్.
0: ఏ పుత్రులు లేనటువంటి ఒక సద్గుణవంతుడైనటువంటి ఒక సుఖుడు ఏ దుర్గతిని పొందాడు.
1: వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ శుక దో హీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ సన్స్.
0: కనుక కులమును వెలయించేటువంటి ఒక్క పుత్రుడైనను చాలు.
1: దేర్ఫోర్ టు మేక్ ది ఎంటైర్ ఫ్యామిలీ రెప్యూటెడ్ వన్ సన్ ఇస్ ఇనఫ్.
0: ఎందుకు కులములు నిర్మూలము గావించేటువంటి పుత్రులు ఎంతమంది ఉండి ప్రయోజనమేమిటి?
1: వై వాట్ ఫార్ మెనీ సన్స్ దట్ వుడ్ పుట్ ది ఫ్యామిలీ
0: టు రూయిన్. ధృతరాష్ట్రునకు అనేక విధములుగా బోధన చేశాడు.
1: లైక్ దిస్ హి టాట్ ధృతరాష్ట్ర.
0: కడపటికి నిండు సభలో ద్రౌపదిని పరాభవం సల్పినటువంటి సమయం లోపల మహాజ్ఞాని అయినటువంటి యొక్క భీష్మాచార్య ఉన్నాడు, ద్రోణాచార్య ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉపాచార్యు అందరూ ఆచార్యులే ఉంటున్నారు.
1: ఇన్ ది ఓపెన్ కోర్ట్ వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్ యూ ఫైండ్ నంబర్ ఆఫ్ పీపుల్ దట్ ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ ఆల్ ఆచార్యస్ ప్రొఫెసర్స్.
0: కానీ ఆమె ఒక్కటే ఒక ప్రశ్న అడిగింది.
1: హి ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్.
0: పితామహులారా,
1: నోబుల్ సోల్స్,
0: పెద్దలారా,
1: ఎల్డర్స్,
0: గౌరవనీయులైనటువంటి ఒక ఋషులారా,
1: ఎస్టీమ్డ్ సేజెస్,
0: ధర్మజుడు నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా అని ఒక ప్రశ్న వేసింది.
1: జస్ట్ పుట్ వన్ క్వశ్చన్. హాస్ ధర్మజా లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ మీ లేటర్, ఆర్ హాస్ హి లాస్ట్ మీ ఫస్ట్ అండ్ లాస్ట్ హిమ్సెల్ఫ్ లేటర్?
0: తానోడి నన్నోడాడు. తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేటువంటి అధికారం తనకు లేదు.
1: When he lost himself first, he has no authority to lose me, pledge me
0: later. Antiye kaaka, nenu panchalini.
1: Further, I am panchali.
0: 5 mandi bhattaru naaku.
1: I have 5 husbands.
0: అందులో నలుగురు భర్తలు విరుద్ధంగా ఉండి ఒక భర్త మాత్రమే ఒడ్డినప్పుడు ఇది న్యాయం అవుతుందా?
1: When 4
0: ఐదు మంది కూడాను అంగీకరించాలి కదా.
1: All the 5 should accept.
0: ఇది న్యాయమైనటువంటి మార్గమా అని ప్రశ్నించింది.
1: She asked, is it justifiable?
0: ఒక్కడైనా నోరెత్తి పలకలేదు.
1: Not even one dared to open mouth.
0: పురస్కరించుకుని విదురుడు, చీ, ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు.
1: విదుర దట్ దే డిసైడెడ్ టు లీవ్ హస్తినాపుర అండ్ హి హస్ గాన్ టు ద ఫారెస్ట్.
0: అట్టి పవిత్రమైనటువంటి గుణశీలుడైనటువంటి ఒక వ్యక్తులు ప్రాచీన కాలం నుండి భారతదేశం లోపల మాణిక్యాల వలె మెరుస్తూ వచ్చారు.
1: సచ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ నోబుల్ వర్చ్యూస్ షైన్డ్ లైక్ ప్రెషస్ డైమండ్స్ ఇన్ భారత్.
0: కానీ సమాజ సేవకై వారు జీవితం అంతా అంకితం గావిస్తూ వచ్చారు.
1: దే డెడికేటెడ్ దేర్ లైవ్స్ రెండరింగ్ సర్వీస్ టు సొసైటీ.
0: ఏదైనా అవసరం వచ్చినప్పుడు గురువాజ్ఞను త్యజించి భగవంతునికి అర్పితం గావిస్తూ వచ్చారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ దే వుడ్ రాదర్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద ప్రిసెప్టర్ అండ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్.
0: లోకములో తల్లి, తండ్రి, గురువు, దైవము, ఈ నలుగురు కూడాను పూజనీయుడు.
1: దేర్ ఆర్ 4 హూ షుడ్ బి వర్షిప్డ్. The mother, father, preceptor, and God.
0: కాని దైవాజ్ఞకు విరుద్ధంగా వీరు ప్రవర్తించినప్పుడు తల్లినైనా సరే త్యజించినారు, తండ్రినైనా కూడాను త్యజించినారు, గురువునైనా కూడాను వాక్యం ఉల్లంఘించారు, దైవానికి అర్పితమైపోయారు.
1: If the matter in pertaining to God, they are ready to sacrifice mother, father, and the teacher.
0: శ్రీరాముని అరణ్యానికి పంపించినటువంటి ఒక తల్లి కైక పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపటమా?
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్ కైక ద మదర్ టు ఆస్క్ రామచంద్ర టు గో టు ద ఫారెస్ట్ అండ్ రామ ఇస్ సెల్ఫ్
0: రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు.
1: రామ ఇస్ వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్
0: అట్టి ధర్మమూర్తిని ఏ విధమైనటువంటి కరుణాభావం లేకుండా, దయాదాక్షిణ్యం లేకుండా నిష్కారణంగా అడవులకు పంపటము ఎంతటి క్రూరత్వము.
1: ఇస్ ఇట్ నాట్ వికెడ్, ఇస్ నాట్ ఏ క్రూయల్ యాక్ట్ టు డ్రైవ్ రామచంద్ర టు ద ఫారెస్ట్ వితౌట్ ఎనీ కంప్లైన్?
0: దోషం ఏమిటి?
1: వాట్ ఇస్ ద మిస్టేక్ ఇన్ హిమ్?
0: కానీ అట్టి దోషరహితుడైనటువంటి రామచంద్రుని అరణ్యానికి పంపించినటువంటి ఈ తల్లి ముఖమే చూడకూడదు అని తాను ఉల్లంఘించి తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమయ్యాడు భరతుడు.
1: As mother was responsible for the present situation, Bharata never wanted to see her face even.
0: ప్రాకృతమైనటువంటి దీని కోసం కాదు.
1: It's not for the world.
0: స్వార్థ స్వప్రయోజనాల కోసం కాదు.
1: It's not for selfishness, self-interest.
0: కానీ దైవం కోసము ఈ విధమైన త్యాగం చేశాడు.
1: It's for God he sacrificed.
0: రాముడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: Rama is God himself.
0: ధర్మమూర్తి.
1: Embodiment of dharma.
0: కనుకనే తాను పితృఆజ్ఞ పరిపాలన నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు.
1: In order to obey the command of the father, he has gone to the forest.
0: అప్పుడు తల్లి ఆజ్ఞను కూడాను మీరాడు భరతుడు.
1: Bharata disobeyed even mother.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: ఎన్ని విధములు బోధించినప్పటికీ, హరినామమును విడువమని బోధించినప్పటికీ, దేనినైనా విడుస్తాను కానీ హరినామాన్ని నేను విడువన్నాడు.
1: ప్రహ్లాద వాస్ టాట్ లైక్ దిస్, డోంట్ చాంట్ గాడ్స్ నేమ్, బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్ ఇట్.
0: నా ప్రాణమునైనను విడుస్తాను కానీ హరినామాన్ని నేను మరువను అన్నాడు.
1: I am rather ready to die, but I will not stop chanting God's name.
0: తల్లి వచ్చింది.
1: అదకే
0: ఈ బాధలు సహించుకోలేక కుమారుని చేతులు పట్టుకుంది.

0: తనయావలదు హరి హరి ఘన భోకుమురా.
1: As mother could not bear the suffering the son has been passing through, mother came and caught both the hands of the son
0: kaani,
1: and said, why do you say repeat God's
0: name? తల్లిదండ్రులైనా వదులుతాను కానీ నేను హరిని మాత్రం విడువను అని పట్టు పట్టి ఎన్ని అవస్థలకైనా ఎన్ని కష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని ప్రమాదములకైనా కూడాను తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
1: He was prepared to leave the father and mother and he never dropped chanting God's name.
0: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏమాత్రం కూడాను తాను నడుచుకోలేదు.
1: He never conducted himself as per
0: తండ్రి ఆజ్ఞను మీరి దైవం కోసం చింతించు వచ్చాడు.
1: He disobeyed father and started thinking.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: హరిప్రియుడు ప్రహ్లాదుడు, హరిద్వేషి హిరణ్యకశిపుడు.
1: ప్రహ్లాద హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
0: ప్రియుడు ద్వేషి ఈ రెండింటికి మధ్యలో కలిగినటువంటి ఒక సంబంధ బాంధవ్యములే ఈ విసర్జనకు మూల కారణములు.
1: This is the relationship between these two factors, Prahlada and Hiranyakashipu.
0: Kanuka tandra aina sariye tejinchadu Prahlada.
1: Prahlada was prepared even to give up the father.
0: Inka guru,
1: then preceptor.
0: Shukracharyudu.
1: Shukracharyudu.
0: Nettaga Bali Chakravarti daggara cheradu.
1: He came to Bali Chakravarti, emperor Bali.
0: Mahaprabhu, vachina vaadu samanyudu kaadu.
1: O king, he is not the ordinary one who came here.
0: Kevalam 3 adugulu ettu maatrame untunnadu.
1: He is so short.
0: Mullokamulu kudanu deeni vasam chesukuntadu.
1: But he will occupy all the three worlds.
0: Kanuka itanni ee maatram kudanu neevu oka samanyamaina brahmanu vale neevu visveshinchavaku.
1: Never consider him as an ordinary brahmin.
0: Itanu మహావిష్ణు స్వరూపుడు.
1: హీఈస్ విష్ణు హింసెల్ఫ్.
0: అతను నీ దగ్గరికి వచ్చి చేయి జాపుతున్నాడు.
1: నౌ హీ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: అంత మాత్రం చేత నీవు మురిచిపోయి నీ యొక్క దీన్ని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ పొజిషన్, నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్, డోంట్ బి ఎక్స్టోల్డ్ ఫర్ దిస్ రీజన్, బీ కేర్ఫుల్.
0: ఎంతటి మహావాక్యం విన్నాను నేను.
1: శ్రీమన్
0: నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన చేయడు చేయి చాచి అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేమి?
1: When God himself came in front of me and asked for this, what more is left for me? How lucky I am.
0: అడుగుతున్నాడు భగవంతుడు.
1: God is asking.
0: ఎవరిని అడుగుతాడు?
1: Whom is
0: asking? బ్రహ్మాండమంతా తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి ఒక దీనికి వచ్చిందంటే నేను ఎంత అదృష్టవంతున్నాను.
1: God, who is the Lord of this universe, when he has come down to the position to ask me, well, I am very lucky.
0: బ్రహ్మ

0: When God is spread all over the universe, can you confine him to a temple?
1: Sarva jalamulayandu sancharinchadi tanaku snanambu cheyimpa sadhyamaguna.
0: When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath?
1: Brahmandamantayu brahmandamantayu bojjalonunnatti bachyabojjamu tanaku pettataguna.
0: When the whole universe is present in his stomach, do you want to feed him with all the food?
1: ఇలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర నాకు ఇవ్వమని చేయి చాపుతుంటే నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుండాలి, అడిగేటువంటి చేయి క్రింద ఉంటుండాలి. ఇంతకంటే మహాభాగ్యమా?
0: When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky.
1: ఇదే నా అదృష్టము.
0: This is my fortune.
1: ఏమైనా నేను ఇస్తానన్నా,
0: I'll give anything.
1: నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా,
0: I'll give my life even.
1: చెప్పి గురువాజ్ఞను కూడా ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశాడు.
0: He disobeyed the command of the teacher and was ready to sacrifice whatever asked for.
1: ఈ ముగ్గురు దేని కోసం చేశారు?
0: Why did they do like
1: that? ముగ్గురు స్వార్థ సప్రయోజనాల కోసం కాదు.
0: All the three not for
1: దైవం కోసమే చేశారు.
0: They sacrificed for God.
1: తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు, దైవం కోసమే రామచంద్రుడి కోసమే.
0: భరత డిసోబేడ్ మదర్ ఓన్లీ ఫర్ రామా గాడ్.
1: తండ్రి ఆజ్ఞని మీరటం ప్రహ్లాదుడు, దైవం కోసమే, తన కోసం కాదు.
0: ప్రహ్లాద డిసోబేడ్
1: దైవం కావాలి, దైవం కావాలి.
0: హి వాంటెడ్ గాడ్, గాడ్ అలోన్.
1: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: ఎంపరర్ బలి ఆల్సో డెడికేటెడ్ హిస్ లైఫ్.
1: ఎవరైనా దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, సువర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు.
0: వన్ మే టేక్ టు యాక్ట్స్ ఆఫ్ చారిటీ బై ఆఫరింగ్ ద ల్యాండ్, ద కౌ, ద క్లోత్స్, ద గోల్డ్, సో ఆన్ సో ఫోర్త్.
1: కానీ బలిచక్రవర్తి తనను తానే దానం చేస్తున్నాడు.
0: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హింసెల్ఫ్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను దైవం కావాలి, దైవం కావాలి.
0: హి వాంటెడ్ గాడ్, గాడ్ అలోన్.
1: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.

0: ఇలాంటి ధర్మమూర్తులు ఈ భారతదేశంలో ఎన్నో విధములుగా కూడా ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: Since ancient times, they are present here in the sacred land of Bharat, the men of sacrifice and dharma.
0: దానమునకు త్యాగమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
1: There is wide gulf of difference between charity and sacrifice.
0: కానీ ఈనాటి ప్రజలు దానమును త్యాగమును రెండింటిని సమంగా భావిస్తున్నారు.
1: But modern people consider charity and sacrifice synonymous. It's a mistake.
0: ఏదో తనకున్నటువంటి దానిలో పరునికి ఏదో కొంత దానం చేయవచ్చును.
1: Of what you have, you can offer something in charity to others.
0: ఏ విధమైనటువంటి దానితో కూడా నువ్వు తనకున్న దానినే దానం చేయవచ్చును.
1: You can give what you have.
0: తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడా కొంత అందించవచ్చు.
1: యూ కెన్ కీప్ సంథింగ్ టు యువర్ సెల్ఫ్.
0: ఇందులో స్వార్థము స్వప్రయోజనము కొంత ఉంటుండాలి.
1: దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ హియర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: కానీ త్యాగం అనేటువంటిది అది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ సో విత్ రిగార్డ్స్.
0: తనకు ఏది ఇష్టమో ఏది ప్రీతికరమో దానిని కూడా ఇతరులకు అందించడము ఇదే త్యాగం.
1: సాక్రిఫైస్ మీన్స్ ఆఫరింగ్ దట్ యూ లైక్ మోస్ట్ విచ్ ఇస్ సో
0: ఎండియరింగ్ టు యు. మానవుడు దేన్ని ఎక్కువ అభిలషిస్తాడు?
1: What is that you like more?
0: తన ప్రాణమునే అభిలషిస్తాడు.
1: Everyone loves
0: తన ప్రాణం కంటే ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు.
1: Nothing more than one's life.
0: కానీ త్యాగం అంటే ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము.
1: Sacrifice means preparedness to offer even life.
0: తనకి ఇష్టమైనటువంటి దాన్ని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము.
1: Giving that what you like more.
0: తనకి ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము.
1: Giving that what is endearing to you is sacrifice.
0: కనుకనే త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
1: So there is wide difference between charity and sacrifice.
0: త్యాగం చేశానయ్యా పలాని భూములంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది త్యాగం కాదు. పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు.
1: పీపుల్ సే హవ్ సాక్రిఫైస్ ఐ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్. నో నో, ఇట్స్ ఆల్ ఫర్
0: నేమ్. కాని ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసః. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: దేర్ఫోర్ సాక్రిఫైస్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: ఎట్టి మార్పులు లేనటువంటిది.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
0: కనుకని సున్మంతుడిస్తే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడయ్యా.
1: యూఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది.
1: బాడీ
0: ఇది క్షీణించేటువంటిది.
1: బాడీ బౌండ్ టు డికే.
0: కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
1: ఇట్స్ బౌండ్ టు ఫేడ్ అవే. ఇట్స్ షూ టు బి బర్న్.
0: ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు.
1: బట్ ది స్పిరిట్
0: మారేది కాదు.
1: ఇట్ ఇస్ చేంజ్లెస్.
0: ఊరేది కాదు.
1: ఇట్ డోంట్ ఫాల్.
0: ఎప్పటికీ ఒక్కటి.
1: ఇట్ రిమైన్స్ సేమ్.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము.
1: దేర్ఫోర్ దిస్ ఇమ్మోర్టల్ ఆస్పెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: సో సాక్రిఫైస్ ఇస్ ఇమ్మోర్టల్.
0: అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను నేటి వరకు కూడాను ఉంటున్నారు.
1: రైట్ ఫ్రమ్ ది ఏన్షియంట్ టైమ్స్ డౌన్ టు దిస్ డే దేర్ ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: భారతదేశం నుండే అవతారములు అవతరిస్తూ అనేక విధమైనటువంటి మహనీయులంతా కూడా ఇందులో అవతరిస్తూ అనేక విధమైనటువంటి ప్రబోధ ప్రచారం జరుపుతూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ భారత్ అండ్ ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ మెనీ
0: చక్రవర్తి. శివి చక్రవర్తి
1: నాట్ ఓన్లీ బలి, ఈస్ సిబి ఎంపర.
0: శివి చక్రవర్తి దధీతి ఈ ముగ్గురు కూడా ఎంత త్యాగం చేస్తూ వచ్చారు.
1: సిబి అండ్ దధీతి దర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: శివి చక్రవర్తి ఒక డేగను ఒక గరుడు తరుముకొని వచ్చింది.
1: An eagle was driven.
0: కానీ ఆ యొక్క పక్షి శిబి చక్రవర్తి ఒళ్ళో పడింది.
1: ఇట్ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ది ఎంపరర్ సిబి.
0: రాజా నన్ను రక్షించు రక్షించు రక్షించు అని వేడుకుంది.
1: హి స్టార్టెడ్ ప్రేయింగ్ ప్రొటెక్ట్ మీ.
0: కానీ శిబి చక్రవర్తి తన త్యాగాన్ని పరీక్షించే నిమిత్తమై ఇంద్రుడు చేసినటువంటి నాటకం ఇదంతా.
1: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్ ఇంద్ర. ఇట్స్ ఆల్ డ్రామా టు టెస్ట్ సిబి.
0: ఆ పక్షి వచ్చి ఒళ్ళో పడింది చక్రవర్తికి.
1: ద బర్డ్ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఎంపరర్ సిబి.
0: రాజా రక్షించు రక్షించు అన్నాడు.
1: సెడ్ ఓ కింగ్ ప్రొటెక్ట్ మీ ప్రొటెక్ట్ మీ.
0: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
1: హి ప్రామిస్డ్ దట్ హి వుడ్ ప్రొటెక్ట్.
0: వచ్చింది ఆ గరుడ.
1: దట్ గరుడ కేమ్.
0: రాజా నేను తరుముకొని వచ్చిన పక్షిని నీవే విధంగా దాచుకోవడానికి వీలవుతుంది?
1: ఇట్స్ ఐ హూ ఇస్ ఆఫ్టర్ దిస్ బర్డ్, హౌ కెన్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్?
0: నేను తరుముకొని రావటం వల్ల కదా ఈ పక్షి నీ దగ్గర వచ్చి చేరింది.
1: బికాస్ ఐఎమ్ ఆఫ్టర్ దిస్ బర్డ్ దిస్ కేమ్ టు
0: యు. ఈ పక్షి నాది.
1: సో ఇట్ బిలాంగ్స్ టు
0: నీవు. రాజువు,
1: యువర్ ద కింగ్.
0: ధర్మాన్ని నీవు అనుసరించు.
1: యు ఫాలో ధర్మ.
0: నీవు రాజువు, రాజరికాన్ని నీవు పాలించు.
1: యు అబ్జర్వ్ ఆల్ ది కోడ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ కింగ్.
0: నాకు తెలుసును, కానీ నన్ను శరణొచ్చినటువంటి పక్షిని రక్షించడం నా యొక్క కర్తవ్యం అన్నాడు.
1: ఐ నో ధర్మ, బట్ ఇట్స్ మై డ్యూటీ టు ప్రొటెక్ట్ దిస్ బర్డ్.
0: ఎవరి ఆహారము, ఎవరి తిండి, ఎవరు

0: వచ్చో నాకు అక్కర్లేదు.
1: I am not bothered what type of bird it is.
0: నన్ను శరణించటం చేత నేను దాన్ని రక్షించే తీరాలి అన్నాడు.
1: As it has surrendered to me, I am bound to protect it.
0: ఇదే మాటని లక్ష్మణుడు కూడాను ఒకానొక సమయంలో రాములతో చెప్పాడు.
1: The same thing is stated by Lakshmana to Rama at one time.
0: రాములకు నారవస్త్రములు కట్టి 14 సంవత్సరం అరణ్యవాసంలో ఉండటం తనకు మాత్రమే ఇది సంభవించినటువంటిది.
1: Rama should wear this naravastra and spend 14 years
0: confined there.
1: There's no relationship with anything either.
0: కానీ రాముల పైన ఉన్నటువంటి గౌరవ మర్యాద భక్తి ప్రపత్తుల చేతనే తాను కూడాను నారచీరలు కట్టి నారవస్త్రములు ధరించి తనతో వెంట వెళ్ళాడు.
1: బికాస్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామచంద్ర, లక్ష్మణ ఆల్సో హ్యాడ్ ది సేమ్ ఫార్మ్ ఆఫ్ అటైర్ డ్రెస్ దట్ రామ హ్యాడ్.
0: రాములు వద్దని ఎంత నివారించినప్పటికీ పాదములు పట్టాడు.
1: దో రామ సెడ్ నో.

0: రామా, నేను అన్ని విధాలా నీకే అర్పితం చేశాను. శేషభూతం రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని.
1: Rama, earlier I was Adishesha.
0: నా పైన నీవు పరుండేటువంటి వాడవు.
1: యు రిక్లైన్డ్ ఓవర్ మీ.
0: శేషశయనుడు నీవు.
1: యు ఆర్ శేషశయన్, ఐ రిక్లైనింగ్ ఆన్
0: నేను ఆదిశేషుడను.
1: ఐఎమ్ ఆదిశేష.
0: అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండినటువంటి వాడనే నేను.
1: అట్ దట్ టైమ్ ఆల్సో ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు యు.
0: నేను ఆదిశేషుడని.
1: టుడే ఆల్సో ఐఎమ్ ఆదిశేష.
0: లక్ష్మణ పేరుతో ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ ద నేమ్ ఆఫ్.
0: ఇప్పుడు కూడా నేను నీకు దాసుడని.
1: ఈవెన్ నౌ ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: నీవు నా పైననే సర్వ విధమైనటువంటి భారం వేయాలి.
1: యు హావ్ గాట్ ఎవరీ అథారిటీ.
0: నేను భరించగలను, సహించగలను.
1: I can bear, I can carry the burden.
0: నా సర్వస్వము నీవే అని శరణాగతుడయ్యాడు.
1: You are my life. So saying, he surrendered himself to Rama.
0: ఈ డేగ కూడాను శిపి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది.
1: This bird also sought surrender.
0: రక్షిస్తానని అభయమిచ్చాడు.
1: And he gave promise that he would protect this bird.
0: కానీ ఆ డేగ ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శిపుడు చెప్పేస్తున్నాడు శిపి చక్రవర్తి.
1: Sibi started saying,
0: ఓ పక్షి,
1: ఓ బర్డ్,
0: దీనికి నేను అభయం ఇచ్చాను.
1: I gave you the promise.
0: నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు.
1: I'll never go back the promise.
0: ఇదిగో ఈ పచ్చి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్న.
1: I'll give you the flesh from my body that would equal the weight of this bird.
0: ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి ఒక ప్రవర్తనే.
1: This is a merely to test.
0: త్రాసు తెచ్చాడు.
1: He brought the balance.
0: పచ్చిని ఒకవైపున పెట్టాడు.
1: The bird kept on one.
0: శరీరంలోని కండలంతా అవయవాలను అంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు.
1: All the flesh was cut into pieces, kept on another pan.
0: పచ్చి బరువు కలగలేదు.
1: But it could not go
0: away. ఎంత వేసినా పచ్చి ఏమాత్రం పైకి లేదు.
1: In spite of all that, it could not equal.
0: అన్ని అంగములు కూడా చేతులు కాళ్ళు అన్ని కట్ చేసినట్టు వేస్తూ వచ్చాడు.
1: All the bodies, all the parts of his body were amputated.
0: కండరములు అన్ని కండరములు కోసి వేశాడు.
1: He was cutting all the muscles.
0: ఒక పచ్చిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడా ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శిబి చక్రవర్తి.
1: Emperor Sibi sacrificed his body to protect a bird.
0: Kadapatiki tana sirasunu khandinchadaniki poonukunnappudu Indrudu lechadu.
1: Ultimately, when he was ready to cut off his head, Indra manifested there.
0: Sibi, ninnu parikshinche nimittamai nenu chesinatundi ee natakam anta.
1: This is only a drama to test you.
0: Idi garuda kaadu.
1: He is not a bird.
0: Nenu maroka pachini kaadu.
1: I am not the bird anyway.
0: Nenu Indrudanu.
1: I am Indra.
0: Nee tyagamunku mechukunnanu.
1: I am happy with your sacrifice.
0: Idiye pranam kante minchinatundi tyagam marakunda.
1: The sacrifice, there is nothing more than offering one's own life.
0: Tyagi neki amrutattva manasahu. Idiye na amrutam.
1: This is nectar.
0: Karuna na deham nena kuda nikistanu cheppina Sibi Chakravarti cheptam cheta Indrudu kuda nu prasannudaipoyi ee Sibi Chakravarti anetundi vaadu ee Bharata deshamunandu entati manavantaku enta viluvunu andistu vachadu.
1: Emperor Sibi was ready to sacrifice his body and therefore Indra felt very happy
0: ilanti
1: and pleased with him.
0: Ilanti rajulu ilanti tyagulu Bharata deshamlo potlaku galaru.
1: Such kings, such people of sacrifice are present in Bharat.
0: Bali Chakravarti kuda nu idiye.
1: Emperor Bali also of this.
0: Moodu adugulu adigadu vamanudu.
1: He asked for 3 footsteps.
0: Oka adugu భూమినంతా ఆక్రమించాడు.
1: విత్ 1 footstep హి ఆక్యుపైడ్ ది ఎంటైర్.
0: రెండవ అడుగు ఆకాశమునంతా ఆక్రమించాడు.
1: విత్ ది సెకండ్ హి ఆక్యుపైడ్ ది ఎంటైర్ స్కై.
0: స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ థర్డ్.
0: మూడు అడుగులు ఇస్తానన్నావు, ఇంకొక దీనికి స్థానం ఎక్కడ అన్నాడు.
1: వేర్ ఇస్ ది ప్లేస్, షో మీ.
0: తన తలం చూపించాడు.
1: హి హస్ షోన్ హిస్ హెడ్.
0: ఈ తలపైన పెట్టండి మూడవ అడుగు అన్నాడు.
1: హి సెడ్ యు జస్ట్ పుట్ యువర్ లెగ్ ఆన్ మై హెడ్ హి సెడ్.
0: అప్పుడే
1: ఫుట్ స్టెప్.
0: దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది.
1: ఆల్ ది ఏంజల్స్ అండ్ దేవతస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు.
1: దే ఆల్ ఫెల్ గాడ్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: మేనమామని ఇంచుకైనలో నెంచక కంసభూపాలుని హింస చేసే.
1: Without considering.
0: మేనమామని.
1: Without considering that he is the uncle, he has killed the కంస.
0: ఇంచుకైనలో నెంచుక కంసభూపాలుని హింస చేసే.
1: కంస ఇస్ అంకల్. వితౌట్ దట్ కన్సిడరేషన్
0: శ్రీబాలయని చింత ఇంతయులేక తాటకి గాత్రంబు తరిగి వేసే.
1: వితౌట్ కన్సిడరేషన్ ద తాటకి ఈజ్ ఎ ఉమన్, యట్ హీ కిల్డ్ హర్.
0: బిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళగతమున కనగ ద్రొక్కే.
1: When asked, Emperor Bali was prepared to give. But yet what was the result? He was just thrown to Patala.
0: Itti dayaleni hariki. Itti dayaleni harimi. Yemandu bhuvini.
1: What shall we say about God who has no compassion?
0: అనుకున్నారు తర్వాత కాదు కాదు
1: ఇది
0: పరీక్ష నిమిత్తమే జరిగేటువంటి
1: ఇట్ ఇస్ ఓన్లీ టు టెస్ట్ ఎ డివోటీ
0: ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ వి హావ్ టు పాస్ త్రూ సర్టెన్ డిఫికల్టీస్
0: అపెండిసైడ్ అనేటువంటి పెయిన్ వచ్చింది
1: సపోజింగ్ దేర్ ఇస్ అపెండిసైటిస్ కంప్లైంట్ దేర్ ఇన్ ద స్టమక్
0: కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి
1: In order to get relief out of this pain, we have to suffer from the pain given by doctor.
0: Doctor cuts his kuntadu, nirdayaga karpanu kosestadu.
1: Doctor takes the knife and cuts without any compassion.
0: Kani doctor ku nirdayana kaadu kaadu. Patient pain unnatundi daya chethane karpanu kosadu.
1: Do you mean to say the doctor has no compassion? No, he has got mercy on the patient, therefore he has cut.
0: Okay, kani ee appendicitis noppi podu.
1: Unless surgery is conducted, he will not be free from pain.
0: Puttina noppini, pettina noppito manam nivarana gavinchukovali.
1: So puttina noppi, that with the pain which is there, with that we have to bear the pettina noppi, that given by doctor.
0: Kanukane, ee manavulu, taamu chesukunnatundi karmanu dinitiga, anubhavinchetundi dinni, bhagavantudu kudanu pettetundi karmanu kudanu, kontha varaku daniki sahayam chestundi.
1: Therefore, as man suffers,
0: bhagavantudu edi chesinappatikini, upakarame kaani, apakaram kaadu.
1: The man suffers from the consequences of the previous life. In addition to that, God also will make him suffer.
0: Bhagavantudu nisvarthudu.
1: But God is selfless.
0: Adaniki swartham kani saprayojanam kani teliyadu.
1: He doesn't know anything like selfishness or selfishness.
0: Asalu ledani kadu teliyane teliyadu.
1: Not that they are missing, he doesn't know what they are.
0: తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్లవుదు ఏమీ తెలియదు
1: హీ డజంట్ నో ఎనీథింగ్
0: భగవంతుడికి స్వార్థం అనేది తెలియదు
1: గాడ్ డజంట్ నో వాట్ సెల్ఫిష్నెస్
0: ప్రయోజనం అనేటువంటిది తెలియదు
1: హీ డజంట్ నో వాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
0: కానీ భక్తుల యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు
1: బట్ ది డివోటీస్ దే ఫీల్ లైక్
0: అది వారి యొక్క ఇమాజినేషన్ భ్రమ
1: ఇట్ ఈస్ దేర్ ఇమాజినేషన్
0: ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను బ్రహ్మభావం అనేటువంటిది గుర్తించడానికి వీలు కాదు
1: సో లాంగ్ దిస్ భ్రమ దిస్ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ
0: ఈ భ్రమ పోతే కానీ బ్రహ్మ రాలేడు
1: అన్లెస్ దిస్ భ్రమ ఇల్యూషన్ ఇస్ గాన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్
0: బ్రహ్మ నింపుకున్నాడు తన హృదయాల్లో
1: దేర్ ఇస్ బ్రహ్మ గాడ్ ఇన్ అవర్ హార్ట్
0: ఆ హృదయం అనేటువంటిది సింగిల్ చైర్
1: ది హార్ట్ ఈ సింగిల్ చైర్
0: నాట్ డబుల్ సోఫా
1: నాట్ ది డబుల్ సోఫా
0: నాట్ మ్యూజికల్ చైర్
1: నాట్ మ్యూజికల్ చైర్
0: ఆ యొక్క భ్రమ అనేటువంటి దాన్ని ఆ సింహాసనం నుంచి తీసేస్తే కానీ బ్రహ్మ పోయి దాంట్లో కూర్చుంటాడు
1: అన్లెస్ యూ రిమూవ్ దిస్ భ్రమ ఇల్యూషన్ బ్రహ్మ వాంట్ ఆక్యుపై ది చైర్ ఇన్ యువర్ హార్ట్
0: కనుకనే బ్రహ్మను రెండింటినీ కూడా ఒకే చైర్ లో కూర్చోబెట్టడం వీలు కాదు
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు మేక్ బోత్ భ్రమ అండ్ బ్రహ్మ
0: ప్రభావం అనేటువంటిది రెండింటిని ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు
1: ఇన్ దిస్ కలి ఏజ్ వీ మేక్ ఎఫర్ట్ టు మేక్ బోత్ సిట్ ఆన్ ద సేమ్ చైర్
0: రెండు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును
1: యూ మే ట్రై టు డూ దాట్
0: కానీ బ్రహ్మ రాడు
1: బట్ బ్రహ్మ వోంట్ కమ్
0: ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ
1: వై బికాజ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూషన్
0: తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే
1: వెన్ ఇల్యూషన్ సిట్స్ దేర్
0: ఇంకొక చైర్ నేను ఎట్లా అపహరించాను
1: Well, how am I to take the somebody's chair?
0: అతను లేచిపోతే కానీ నేను కూర్చోను
1: Unless he gets up from the chair, I don't occupy that.
0: ఇది కూడా నువ్వు ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం
1: దిస్ ఆల్సో ద కోడ్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు బ్రహ్మ
0: కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ గాడ్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువ ఉండినా కానీ పర్వాలేదు కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ
1: సో సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ మే లెర్న్ లిటిల్ బట్ యెట్ వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ వర్చ్యూస్
0: గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు
1: ఇఫ్ యు ఆర్ If you have more of character, why 10 acres of barren
0: land? Useless land, 10 acres.
1: Useless land, why 10 acres? What's the
0: use? 10 yards manchi land unte kuda chalu.
1: 10 yards of wet land is enough.
0: కనుకనే మంచి గుణం ఒక్కటి ఉండినా కూడా చాలు
1: సో గుడ్ క్వాలిటీ వన్ ఇస్
0: ఏమిటి ఆ మంచి గుణము
1: వాట్ ఆర్ దిస్ గుడ్
0: దైవానికి ప్రీతికరమైనటువంటి గుణమే మంచి గుణము
1: వాట్ క్వాలిటీ దట్ ప్లీజెస్ గాడ్ ఇస్ ఎ గుడ్ క్వాలిటీ
0: దానినే లోకమంతా మెచ్చుకుంటుంది
1: ద హోల్ వరల్డ్ విల్ అప్రిషియేట్ యు
0: లోకమంతా ఇతను దైవ స్వరూపుడు రా దైవం యొక్క గుణంగా ఉంటున్నాడు రా అంటారు
1: ద హోల్ వరల్డ్ విల్ సే దట్ యు హావ్ డివైన్ క్వాలిటీ
0: చాలా మంది అనేక మంది సహాయం చేస్తూ దైవాజ్ఞ ప్రకారము నామస్మరణ చేస్తూ సత్కర్మంలో ప్రవేశిస్తూ సద్భావంలో ఉంటుంటూ సత్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడు రా అంటాడు లోకుడు కూడా
1: వెన్ సంబడీ థింక్ ఆఫ్ గాడ్ యాక్ట్ చాంటింగ్ హిస్ నేమ్
0: పిలుస్తారు లోకులు
1: వీ సే దట్ ఈస్ జస్ట్ గాడ్ గాడ్లీ
0: కనుక త్యాగమే చేస్తే త్యాగం దైవ స్వరూపమే
1: సాక్రిఫైస్ ఈస్ గాడ్
0: ఆ త్యాగం దైవ స్వరూపం కనుకొని అట్టి త్యాగానికి కూరుకోవాలి.
1: So we should be ready to sacrifice.
0: ఎట్టి త్యాగము?
1: What sort of sacrifice?
0: స్వార్థరహితమైన త్యాగం.
1: It should be selfless.
0: అది విద్యార్థుల్లో రావాలి.
1: That should be there among students.
0: సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: Basing on the position of the society, for the welfare of the society, we should be prepared to work.
0: మనం చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం?
1: All the education that we acquire, if it is useless to the society, what for?
0: రావణుడు చదివాడు, ఎన్నో చదువులు చదివాడు.
1: Ravana also has learned, studied a lot.
0: చదువులు దండిగుంటున్న 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడే 20కి సుఖం కొనుగొని పరమానందం పొందగలిగాడు. 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడు.
1: Ravana, who has learnt all the 64 forms of knowledge,
0: ఇది సుఖదాయమునందు అనగా సుఖమనేటువంటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
1: He could not experience a trace of happiness.
0: అదే విద్యల్లో అర్ధ విద్యలు చదివినటువంటి వాడు రాముడు.
1: Rama has learnt only half of
0: 36 విద్యలు చదివినటువంటి వాడు రాముడు. 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు.
1: Rama has learnt only 36, whereas Ravana has learnt 64.
0: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
1: All that Ravana studied, it led to constipation, indigestion, because he didn't practice.
0: ఈ రావణుడు చదివిన చదువులన్నీ కూడాను ఆచరణలో పెట్టింటే అజీర్ణ వ్యాధి వచ్చి ఉండదు.
1: Had he translated into action and practiced, he wouldn't have suffered from indigestion.
0: రావణుడు చదివిన విద్యలన్నీ కూడాను ఆచరణలో పెడుతూ వచ్చాడు.
1: Rama practiced all that he read.
0: ఆరోగ్యాన్ని పొందాడు.
1: Therefore he was healthy.
0: ఏది ఆరోగ్యము?
1: What the health?
0: అదే ఐశ్వర్యము.
1: That is
0: అదే కీర్తి మర్యాదలు.
1: Health is wealth.
0: అదే ఆదర్శవంతమైన జీవితము.
1: That is reputation. That is idealism.
0: కనుకనే సమాజ నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు.
1: Therefore Rama sacrificed all his mighty power for society.
0: రావణుడు తన విద్యలన్నీ స్వార్థం కోసం వినియోగించాడు.
1: Whereas Ravana used all his knowledge for his selfish
0: purpose. ఇది పరార్థము, అది స్వార్థము.
1: One is selflessness, other is selfishness. That is reality.
0: స్వార్థము అనర్థము.
1: Selfishness will put you to difficulty.
0: కనుకనే అది అనర్థములకు కారణమైపోయింది రావణు యొక్క చదువు.
1: Ravana is put under that
0: difficulty. స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు.
1: Rama's knowledge led to reality, యదార్థ.
0: కనుకని ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: Then and now you find the name of Rama.
0: ఎన్ని వేల
1: సంవత్సరాలు
0: కాని ఇన్ని వేల సంవత్సరంలో రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి.
1: రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్, దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్. You can understand the sacredness.
0: కేవలం చరిత్రల యందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడాను పవిత్రంగా విస్తూ వచ్చి.
1: It's not only sacred as a history, it is imprinted in the hearts of the people.
0: ఏమిటి ఈ హిస్టరీ?
1: What is this history?
0: His story is history.
1: What is this history? His story is history.
0: అది ఏ రాముని యొక్క చరిత్ర.
1: That is the history of Rama.
0: కనుక విద్యావంతులైనటువంటి వారు,
1: the educated people,
0: ఆ విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి,
1: should make use of it for society.
0: ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: They should make every effort to guide people along the right path.
0: సర్వే లోక హితేరతః, సర్వే లోక హితేరతః, లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి.
1: We should make proper use of our knowledge in this world.
0: సర్వే జ్ఞానే సంపన్నః, ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి వన్ ఆఫ్ విజ్డమ్.
0: సర్వే సముదితా గుణై, ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి.
1: వి షుడ్ ఆల్సో కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్.
0: చాలా ప్రధానమైనవి. సర్వే లోక హితే రతః, లోకహితాన్ని మనము ఆశించాలి.
1: వి షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సర్వే గుణ సముదితా గుణై, మంచి గుణములు మనలో పెరగాలి.
1: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏం ప్రయోజనం?
1: Without these, what is the use of this education?
0: కానీ చదువులు చదవలసిందే.
1: Of course you must study.
0: జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే.
1: For our living we should do job.
0: సాధ్యమైనంత వరకు పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి.
1: To the extent possible we should serve society.
0: కనుకనే మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది.
1: More than our education, the virtue is more important.
0: ఈనాటి చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము.
1: We are just selling out our education for
0: money. మన చదువులు కేవలం వ్యాపార రంగంగా బయలుదేరింది.
1: The entire education has become a matter of business.
0: అమ్ముకోవటం అమ్ముకోవటం అమ్ముకోవటము.
1: We just sell out our knowledge.
0: విద్య అమ్ముకునేటువంటిది కాదు.
1: Is not to sell it away.
0: విద్య అడుక్కునేటువంటిది కాదు.
1: Is not to be begged.
0: విద్య పంచుకునేటువంటిది.
1: It has got to be shared.
0: ఒకరికొకరు పంచుకోవాలి.
1: One has to share.
0: ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ వీ షేర్ ద నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
0: కనుక గుణము కొంచెం ఉండి గొప్ప చదువుండి ఫలమదేమి ఆ విద్య విలువదేమి.
1: యు మే హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్? ఇట్స్ యూస్లెస్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగం చేసుకోండి, తప్పు లేదు.
1: ఆఫ్టర్ యువర్ స్టడీస్ డు ఎ జాబ్.
0: కానీ ఆ ఉద్యోగంతో పాటు సమాజం యొక్క సుక్షేమాన్ని కూడా మనం ఆశించాలి.
1: అలాంగ్ విత్ యువర్ జాబ్,
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యు షుడ్ ఆల్సో కీప్ ఇన్ వ్యూ ద
0: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: యు షుడ్ సర్వ్ సొసైటీ.
0: ఈ సమాజ సేవలో పాల్గొనటం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్?
0: నేను బాగా చదువుకున్నాను, నేను సఫారి డ్రెస్ వేసుకున్నాను, తెల్లటి బుష్కోస్ వేసుకున్నాను, తెల్లటి ప్యాంటు వేసుకున్నాను, బజార్లో ఊర్చటమా? నేను ఇది సర్వీస్ కాదు, ఇది చేయటం అది చేయటం అది కాదు సేవ.
1: సర్వీస్ డజంట్ మీన్ సింప్లీ స్వీపింగ్ ది స్ట్రీట్.
0: నీవు ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా నువ్వు చేయి, అదే సేవ.
1: యువర్ ఇన్ ఏ జాబ్, వర్క్ టు యువర్ సాటిస్ఫాక్షన్ టు ది కాన్షియస్.
0: నీ బిజినెస్ చేస్తున్నావు,
1: యువర్ ఇన్ బిజినెస్.
0: ఈ బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకుని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి.
1: Without any unrighteous path and injustice, if you are honest in business, that is service.
0: ఇంతే కాదు,
1: not only this,
0: మూడవది చాలా ప్రధానమైనటువంటిది.
1: Third is very essential.
0: ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే.
1: This is the thing that is responsible for the plight of the
0: world. ఎవరి డ్యూటీ చేయటం లేదు.
1: No one is discharging one's own duty.
0: ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం?
1: What for? What is the use of this devotion?
0: భక్తి భక్తి భక్తి భక్తి.
1: We say devotion.
0: ఒక డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
1: డాక్టర్ ఆర్ ఎ లాయర్, ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పేషెంట్ అక్కడ బాధపడుతుంటే స్వామి హారతి అవుతుండదని పరిగెత్తి రావటము, ఇది ఏమైనా భక్తియా?
1: When patient is suffering, ఇది భక్తి కాదు. We come here for harati.
0: పిచ్చి పిచ్చి.
1: It is not devotion, it's pitchy madness.
0: ఆ పేషెంట్ నువ్వు సక్రమంగా చూసుకో.
1: You should take care of the patient.
0: ఆ పేషెంట్ కిట్టి బాధలు కాకుండా చూసుకో.
1: See that he will not
0: అది నీ యొక్క సేవ, అది నీ కర్తవ్యము.
1: That's your duty.
0: అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి ఆర్తిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు ఇది, మూర్ఖత్వము లేక పిచ్చితనం.
1: You leave that place keeping the patient there and you come here for harati. It is madness, it is foolishness.
0: Foolishness.
1: It is foolishness.
0: కనుక అలాంటి వాళ్ళకి ఎంత విన్నప్పటికీ నీ భక్తి కుదరదు.
1: They may listen to many of the things, but devotion will never be steady.
0: పది చిల్లుల పాత్రలో పాయసం పోస్తే అంత కిందికి కాలిపోతూనే ఉంటుంది, ఎప్పుడూ ఎంప్టీనే అది.
1: If there is a vessel full of holes, even if there is payasa putting inside, it will come out.
0: కనుక నీ యొక్క హృదయం లోపల అన్ని చిల్లులే.
1: So your heart is full of holes.
0: స్వార్థము స్వప్రయోజనము చిల్లులే.
1: The holes. దీంతో
0: ఎంత భక్తి కూర్చున్నప్పటికీ ఏం ప్రయోజనము?
1: Even if stuffed with the devotion, it will come out.
0: కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని సక్రమంగా సక్రమంగా చేయాలి.
1: So everyone must discharge one's own duty.
0: ఇంకా మూడవది ఒక్కటి ఉండాలి.
1: Then the third important.
0: చాలా ప్రధానమైనటువంటిది.
1: Very important.
0: ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో,
1: depend the amount of salary we receive,
0: salary ki taginanta pani mana cheyali.
1: We should work in tune to the salary we receive.
0: Appude mana desha seva chesinattu varam avtam.
1: That amounts to service to the country.
0: Salary baaga dandiga teeskunedi, work takkuva chesedi, adi jagatku deshaniki oka mosam chesinattu avutundi.
1: You receive high salary and you work less, you are a traitor to this country.
0: Kanaka neevu salary ni penchukodaniki neevu drushtilo pettukovaddu.
1: So don't keep in view the salary.
0: Ichina salary ki taginatundi pani nenu chestunnana leda?
1: Am I working according to the salary?
0: Adi ye goppa seva.
1: That is great service.
0: ఇలాంటి సద్గుణముల చేతనే మనం సేవ చేయాలి.
1: With these good qualities we should serve.
0: నిజంగా మనం ఎక్కువ జీతం తీసుకుని ఎక్కువ పనిగిన చేస్తుంటే మన భారతదేశం ఈ గతికి ఎందుకు వచ్చిండు?
1: In fact, if we work more equal to the salary, well, country would not be to the in this position.
0: ఈ సాలరీ ఇచ్చే కోసమని దేశ దేశములు అంటే ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్లు పోయి బిచ్చాలు అడుగుతున్నారు, అప్పులు అప్పులు అప్పులు అప్పులు అప్పులు.
1: In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loans.
0: కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు?
1: వై షుడ్ వి టేక్ లోన్?
0: మీకోసమే.
1: ఓన్లీ ఫర్ యూ.
0: నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టమే ఉండవు కదా.
1: ఇఫ్ యు వర్క్ ప్రాపర్లీ విల్ నెవర్ పుట్ టు లాస్.
0: వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది,
1: యు రిసీవ్ సాలరీ,
0: నయా పైసల యొక్క పని చేసేది.
1: యు డోంట్ వర్క్ ఈవెన్ టు నయా పైస.
0: న్యాయమా?
1: ఆర్ యు జస్ట్?
0: న్యాయమే కాదు.
1: ఇట్స్ నాట్ జస్ట్.
0: ఇది ధర్మమే కాదు.
1: ఇట్స్ నాట్ ధర్మ.
0: ఇది త్యాగమే కాదు.
1: ఇట్స్ నాట్ సాక్రిఫైస్.
0: కనుకనే మనము త్యాగం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి.
1: Therefore, for salary we receive, we should work equal.
0: మన కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి.
1: We should work to the satisfaction of our conscience.
0: అప్పుడే మనకు తగినటువంటి శాంతి.
1: Then you will have peace.
0: లేకపోతే శాంతి ఎక్కడ వస్తుంది?
1: Otherwise, how do you expect peace?
0: కేవలం చెప్పాల్సింది శాంతి, శాంతి, శాంతి, శాంతి, శాంతి.
1: We may simply repeat peace, peace, that's all.
0: ఏమిటా శాంతి?
1: What is that?
0: ఆది భౌతికము,
1: ఆది భౌతిక,
0: ఆది దైవికము,
1: ఆది దైవిక,
0: ఆధ్యాత్మికము,
1: ఆధ్యాత్మిక,
0: మూడింటి అందు శాంతి రావాలి.
1: ఇన్ ఆల్ ది త్రీ రెల్మ్స్ దేర్ షుడ్ బి,
0: అందువల్లనే శాంతి శాంతి శాంతి అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.
1: దేర్ ఫోర్ వి రిపీట్ శాంతి థ్రైస్. దిస్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: మన దేహరీతిగా శాంతి కావాలి,
1: అట్ ది పాయింట్ ఆఫ్ ద బాడీ.
0: మనసు రీతిగా శాంతి కావాలి,
1: మెంటల్ లెవెల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి,
1: పాయింట్ ఆఫ్ స్పిరిట్.
0: అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి.
1: దేర్ ఫోర్ వి సే పీస్ థ్రైస్.
0: కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీనపు యొక్క మన పవిత్రమైన చరిత్రల యందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇన్ ద హిస్టరీస్ ఆఫ్ ది పాస్ట్ దేర్ సో మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్గ్రైన్డ్ ఓవర్ దేర్ కంటైన్డ్.
0: భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమునందు కూడా లేదు.
1: దిస్ కైండ్ ఆఫ్ శాంక్టిటీ డివినిటీ ప్రెసెంట్ హియర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ఆ దివ్యత్వమైనటువంటి ఒక్క భారతీయ సంస్కృతి యందు మాత్రమే ఉంటుండాలి.
1: దట్ డివినిటీ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పిల్లలు ప్రార్థనలో చెప్పారు సహనా భవతు, వాళ్ళు పూర్తి చెప్పనే లేదు పాపం.
1: బాయ్స్ డిడ్ నాట్ ఆఫర్ దేర్ ప్రేయర్ ఇన్ ఫుల్.
0: ఎంత మొట్టమొదటి వేదం ప్రబోధించినటువంటిది అదే.
1: దట్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
0: అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాం.
1: ఆల్ ఆఫ్ us should conduct ourselves as the
0: children of the same చేసినటువంటి పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము.
1: వీ షుడ్ టేక్ ఈక్వల్ షేర్ యాజ్ వీ వర్క్ టుగెదర్.
0: ఇది కేవలం షేర్ హోల్డర్స్ బిజినెస్ కాదు, ఈక్వల్ షేర్.
1: ఇట్ ఇస్ నాట్ షేర్ హోల్డర్ బిజినెస్, ఆఫ్ ఈక్వల్ షేర్.
0: నీకెంతనో నాకంతనే,
1: ఐ గెట్
0: నాకెంతనో నీకంతనే,
1: యు ఆల్సో
0: కష్టం గాని సుఖం గాని ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదట ప్రబోధించింది.
1: ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ వీ షుడ్ షేర్ ఈక్వల్లీ. దట్ ద టీచింగ్ ఆఫ్ వేద ఫస్ట్.
0: కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి ఒక పండితుడు ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాళ్ళకు తోచిందంతా ఉచ్చరించి వేదాత్తాన్ని మూసిపెట్టూ వచ్చారు.
1: బట్ ద స్కాలర్స్ గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, బట్ దే డోంట్ బ్రింగ్ అవుట్ ద రియాలిటీ.
0: అది వారి దోషం కాదు,
1: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్.
0: వారికి తెలియదు పాపం,
1: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్.
0: వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు.
1: దే చాంట్ రిపీట్ బట్ దే డోంట్ నో ది మీనింగ్.
0: అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే.
1: అండ్ వితౌట్ నోయింగ్ అర్థ ఇట్ ఇస్ ఆల్ వ్యర్థ, యూస్లెస్.
0: ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు.
1: They don't know the meaning, but yet they simply chant.
0: Meekandariki telusunu,
1: you all know this.
0: Ganakokila ani oka ayam undeetvantadi.
1: There is one Ganakokila.
0: Madras ippudu ledu paapam, aana kanthametti paadindante kokali vale untundeetvantadi.
1: She is no more. When she starts singing it like
0: aana peri Ganakokila.
1: Her name is Ganakokila.
0: Aanaku Tyagaraja kirtanalu chaala ishtamu.
1: She likes the compositions of Tyagaraja.
0: Aithe telugu teliyadu.
1: But she doesn't know Telugu.
0: Tyagaraja kirtanalanni telugulone untundedi.
1: All songs composed by Tyagaraja are written in
0: Telugu. Tyagaraja paadadu.

0: నీ పొగడుకుంటే నీకేం రామా తక్కువ అన్నాడు.
1: రామా వాట్ లాస్ యూ హ్యావ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ పొగడుకుంటే వాట్ ఇస్ దట్ షార్ట్.
0: గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసింది. నే పకోడ తింటే పొగడకుంటేను పకోడ తింటే ఎంత వ్యత్యాసం చెప్పండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పొగడకుంటే షీ సెడ్ పకోడా తినకుంటే ఇఫ్ ఐ డోంట్ ఈట్ పకోడా వాట్ విల్ వాట్ ఇస్ ద లాస్.
0: ఈ తమిళ్ లోపల ఏంటి, కకారంకు గకారంకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: కకారమునకు గకారమునకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: కకారమునకు దకారమునకు భేదం లేదు.
1: దకార
0: గాంధీ అని రాసే దగ్గర కాంతి అని రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ కాంతి
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇస్ కా.
0: గాంధీ అనే దానికి కాంతి అంటారు.
1: గాంధీ
0: అదే విధంగా పొగడకుంటే తింటే పొగోడా తింటే అంటున్నారు.
1: సో ఈస్ ఆఫ్ సేయింగ్ పొగడుకుంటే ప్రైజ్ తెలిస్తే పకోడా తింటే ఈటింగ్ పకోడా.
0: సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాయి.
1: ద మ్యూజిక్ ఇస్ మెలోడియస్ బట్ ద వర్డ్స్ ఆర్ హారిబుల్.
0: అదే విధంగా వేదం చెప్పేటి దాంట్లో గన్నని భోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే.
1: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్ సో
0: మననానందం లేదు
1: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ది ఇన్నర్ హ్యాపీ.
0: కనుక మననానందం రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ బి హ్యాపీ ఆన్ లిసనింగ్ బై రికపిటులేషన్. ఈ విధమైనటువంటి
0: యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సీక్రెట్నెస్ ఆఫ్ దిస్.
0: నేటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుక చిన్న విషయాన్ని కూడా మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఆల్ ది స్మాల్ మ్యాటర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్.

తారుమారైనచో తలచినట్టి పనులు

0: చీకు చింత వీడి చిరునవ్వు చిందిన చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన అతని గుండె పండినట్టి గుండె అతని గుండె పండినట్టివాడు అతని గుండె పండినట్టివాడు
1: ఇఫ్ ఆల్ ది రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ టర్న్ నెగటివ్ వన్ నీడ్ నాట్ వేవర్ వన్ నీడ్ నాట్ బి డిప్రెస్డ్ వన్ షుడ్ గివ్ అప్ ద డౌట్ అండ్ యాంగ్జైటీ అండ్ ఇఫ్ హీ పుట్స్ ఆన్ a smile on his face with all these troubles and problems, he is a realized one in his heart, a realized soul.
0: Prema swarupulaina vidyarthulara vidyarthinilara
1: embodiments of love, boys and girls, students.
0: Ekam seno sthitam jagat ee prapancha mandai kudanu ఏక అంశం పైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ వన్ ప్రిన్సిపల్.
0: సూర్యుడే లేకుండినా సూర్యకిరణములే లేనట్టు ఆధారభూతుడైనటువంటి భగవంతుడే లేకుండినా జగత్తే లేదు.
1: జస్ట్ అస్ యు డోంట్ ఫైండ్ ద రేస్ విదౌట్ ద సన్, యు కెనాట్ ఎక్స్పెక్ట్ ద యూనివర్స్ to sustain without the primordial basis.
0: Pushpam unnadi,
1: here is a flower.
0: Cup unnadi,
1: here the cup here.
0: Mic unnadi,
1: and the mic.
0: Kerchief unnadi,
1: so also a kerchief.
0: Pushpamunaku cupunaku micunaku tumblers anaga handkerchief kudanu chivara bhagamu unnadi unnadi unnadi అనేటువంటి పదము ప్రారంభమవుతుంది.
1: నో మ్యాటర్ ఎ ఫ్లవర్ బి దట్ బి ఎ కప్ ఎ మైక్ ఎర్ కర్చీఫ్ అట్ ద ఎండ్ వీ సే ఇట్ ఈజ్ ప్రెసెంట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈజ్ ప్రెసెంట్.
0: పటమున్నది మఠమున్నది ఘటమున్నది పిటమున్నది కాది ఈ పదములన్నింటికి కడపటి పదము ఉన్నది ఉన్నది ఉన్నది.
1: దర్ ఇస్ ఎ పిక్చర్. There is a pot, there is a hill. At the end we say, it exists, it is in existence.
0: ఈ ఉన్నది అనేటువంటి ఉనికియే పరిపూర్ణమైనటువంటి యొక్క భగవత్ తత్వాన్ని నిరూపిస్తుంది.
1: This existence proves the divinity in total.
0: భగవంతుని శక్తి కాని భగవంతుని యొక్క లీలలు కాని భగవంతుని యొక్క వేగము కాని భగవంతుని యొక్క ప్రకాశం కాని ఒక పరిమితంతో కూడినటువంటిది కాదు.
1: ద పవర్ ద మిరకల్స్ ద ఎఫల్జెన్స్ అండ్ ద బ్రిలియన్స్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
0: ఈ ప్రపంచమును పోషించే నిమిత్తమై ప్రపంచాన్ని కాపాడే నిమిత్తమై ప్రపంచమును నిలబెట్టే నిమిత్తమై పంచభూతములు ఆధారమై నిలిచినవి.
1: The five elements sustain, protect, uphold the entire world.
0: అయితే ఈ పంచభూతములు యందు మొదటి భూతము భూమి.
1: Of the five elements, the first one is earth.
0: ఈ భూమి పైన అనేక పెద్ద పెద్ద పర్వతములు నదులు సముద్రము కొండలు పట్టణములు పల్లెలు అడవులు అనేక భారమైనటువంటి యొక్క స్వరూపములన్నీ కూడాను ఆధారపడి ఉంటున్నది.
1: దిస్ ఎర్త్ హ్యాస్ మైటీ మౌంటైన్స్ రివర్స్ వాస్ట్ ఓషన్స్ సిటీ విలేజెస్ అండ్ ఫారెస్ట్.
0: ఇంత భారమైనటువంటి యొక్క పదార్థములు ఈ ప్రకృతి పైన నిలచడానికి ఈ ప్రకృతి యొక్క శక్తి ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
1: జస్ట్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ the capacity and the latent power of the nature as it bears the heavy burden.
0: ఈ భూమికి అనంతమైనటువంటి శక్తులు కలవు.
1: Earth has got infinite power.
0: ఈ ప్రపంచమున ఏ యొక్క విషయమును మనం గుర్తిస్తూ ఉన్నామో ఆ సమస్త శక్తులు కూడాను ఈ యొక్క భూమిని ఆధారం చేసుకుని ఉంటున్నవి.
1: All the powers that you recognize in the world are latent in this universe, the earth in particular.
0: ఈ భూమి తిరుగుచున్నదని వైజ్ఞానికులు నిర్ణయించారు.
1: Scientists have decided that the earth revolves.
0: నిజముగా ఈ భూమి తిరుగుచున్నది.
1: Yes, truly speaking, it revolves.
0: ఈ భూమి తిరుగుచున్నప్పుడు ఈ భూమిని ఆధారం చేసుకున్నటువంటి ఈ పర్వతములు కూడా తిరగాలి కదా.
1: Don't you think the mountains also have got to move because they are located on earth?
0: ఈ సముద్రము కూడా తిరగాలి కదా.
1: Should not the ocean also
0: ఈ అడవులు కూడా తిరగాలి.
1: So also the forest.
0: గ్రామములు తిరగాలి, పట్టణములు తిరగాలి, అన్ని తిరగాలి.
1: Cities and the villages, they should always be on the run and the move.
0: కాని ఇవి తిరగటం లేదు, భూమి మాత్రమే తిరుగుతున్నది.
1: They don't move, it's only earth that rotates.
0: అయితే ఈ అన్నింటినీ కూడా నువ్వు కాపాడుతూ, దీన్ని రక్షిస్తూ, దీనిని పోషిస్తూ జగత్తును నిలబెట్టినట్టుకు ఈ భూమికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి కలగదు.
1: Earth has got special trait, special capacity for the protection, sustenance of all those that are present on it.
0: రైలు అత్యంత వేగంతో పరిగెత్తు ఉంటుంది.
1: The train runs very fast at a high speed.
0: ఈ రైలు పట్టాలపైన పరిగెత్తు ఉంటుంది.
1: It runs on the rails.
0: కానీ ఈ రైలుతో పాటు పట్టాలు కూడా పరిగెత్తినా ప్రయాణం చేసేటువంటి వాడి యొక్క ప్రాణములు ఏగతి అవుతాయి.
1: If the rails on which the train runs fast also start moving, what will happen to those that board into the train?
0: కాదు, రైలు తిరుగుతున్నది కానీ పట్టాలు తిరగటం లేదు.
1: The train runs fast but not the rails on which it moves.
0: దీన్ని విచారించి చూచినా రైలు ఆదేయము, పట్టాలు ఆధారం.
1: Therefore the rails are the basis, the foundation, while the train is based on that.
0: ఈ మైక్ ఇక్కడ నిలిచిందంటే దీనికి ఆధారము టేబుల్.
1: The mic stands here on the table.
0: ఈ టేబుల్ లేకుండా ఈ మైక్ నిలచడానికి వీలు కాదు.
1: Without the table, the mic can't stand there.
0: కనుక ఆధార ఆధేయముల రెండింటి యొక్క సమతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So have to make an effort to know the relationship between the support and the supported.
0: కనుక భూమి అనేక విధములతో శక్తులతో కూడిన చేతనే ఈ జగత్తును రక్షిస్తూ, పోషిస్తూ, ఆశీర్వదిస్తూ వచ్చున్నది.
1: బికాస్ ఎర్త్ హ్యాస్ గాట్ సో మెనీ పవర్స్ ఇట్ ప్రొటెక్ట్స్, ఇట్ సస్టైన్స్ అండ్ బ్లెసెస్ ఆల్.
0: విద్యుత్ శక్తి ఈ యొక్క భూమి యందే ఉంటున్నది.
1: You find electricity in earth.
0: ఆకర్షణ శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
1: So also magnetism.
0: లేజర్ శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
1: The laser power is in earth.
0: వీడియో శక్తి ఈ భూమి యందే ఉంటున్నది.
1: So also the video power.
0: అన్ని కూడాను ఈ భూమి యందే ఉంటున్నవి.
1: All powers are present in earth.
0: భూమి యందు లేనటువంటి శక్తి మరొక చోట లేదు.
1: There's no power which is not present.
0: ఈ అనంతమైన అగాధమైన శక్తి కలగటం చేతనే ఈ భూమి ఇన్ని రకములైనటువంటి యొక్క వస్తువులకు ఆధారభూతమై నిలిచినది.
1: బికాస్ ఆఫ్ ద ఇన్ఫినిట్ వాస్ట్ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్స్ ప్రెసెంట్ ఇన్ ఎర్త్, ఇట్ ఇస్ ఏబుల్ టు సస్టైన్ అండ్ మెయింటైన్ ఆల్.
0: రెండవది జలం.
1: ద సెకండ్ ఇస్ వాటర్.
0: మనకు కనిపించినా కనిపించకపోయినా ఈ భూమిలో జలము లేని స్థానం మనకు చిక్కదు.
1: యు మే సీ ఆర్ నాట్, you don't find in any place where there is no water.
0: Jalam sarvatra nindi untunnadi.
1: Water is present everywhere.
0: Ee jalame manavulu yokka jeevithanni, ee jagatti yokka abhivruddini poshisthu untunnadi.
1: It is the water that sustains the life principle of the entire humanity.
0: Jalamu pranaadharamainatvanti yokka padarthamu.
1: Water maintains life in general.
0: Jagat abhivruddiki mooladharamu.
1: It's the basis for the progress of the world.
0: ఇది జలం యొక్క స్వరూపము.
1: This is the form of water.
0: ఇంకా మూడవ భూతము
1: the third element,
0: అగ్ని,
1: is fire.
0: అగ్ని ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదని ఎవరు నిర్ణయించలేరు.
1: Nobody can decide where fire is and where it is not. ప్రతి
0: మానవుని యొక్క దేహం నందు కూడాను జఠరాగ్నిగా మండుతూ ఉంటుంది.
1: In the human body, fire is present in the form of jataragni.
0: ఆ జఠరాగ్నియే లేకుండినా ఈ దేహమునకు ఏమాత్రం కూడాను 98.5 ఈ హీటే రాదు.
1: Without this latent fire in the body, you don't find normal temperature 98.4.
0: కనుకనే ప్రతి మానవుని యొక్క జఠం నందు కూడాను ఈ అగ్ని ఉండటం చేతనే దీనికి జఠరాగ్ని అని పేరు పెట్టారు.
1: As it is present in every human body, it is called jataragni.
0: జలమునందు కూడాను సముద్రమునందు కూడాను అగ్ని ఉంటున్నది.
1: There is fire in ocean.
0: దీనిని బడవాగ్ని అన్నారు.
1: Fire in the ocean is badabagni.
0: ఒక చెట్టునందు కూడాను అగ్ని ఉంటున్నది.
1: There is fire in a tree.
0: గాలితో చెట్టుకు కొమ్మ కొమ్మ రాసుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తున్నది.
1: As branches rub against each other, there is fire.
0: ప్రతి రాయి ఎందు కూడాను అగ్ని ఉంటున్నది.
1: There is fire.
0: రాయికి రాయి కొట్టుకున్నప్పుడు అగ్ని ఆవిర్భవిస్తుంది.
1: When you strike two stones, you find the fire.
0: ఈ విధంగా పరిశోధన చేస్తూ పోయినా అగ్ని లేని స్థానం కూడాను జగత్తులో కానరాదు.
1: Investigations will show you that there's no place where there's no fire.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్క భూతమునందు కూడాను ఈ భగవత్ శక్తులను మనం విచారించి చూసినప్పుడు సర్వత్రా ఉంటున్నటువంటివి సర్వశక్తిమయమైనటువంటిది సర్వజ్ఞమైనటువంటిది.
1: Therefore, the divine power is all pervasive, all powerful.
0: అట్టి భగవత్ భూతములకే ఇంత శక్తి ఉండినప్పుడు భగవంతుడు ఇంకెంత శక్తివంతుడో మీరు విచారించవచ్చు.
1: You can find out for yourself, when the five elements creation are so powerful, the creator must have been much more.
0: ఇంకా ఆకాశం ఉంటున్నది.
1: Then there lies the sky, the space.
0: ఈ ఆకాశమునకు ఒక పరిమితమే లేదు.
1: It has no limit.
0: ఈ ఆకాశమునకు అన్నింటికీ ఆధారమైనటువంటిదే ఆకాశము.
1: And it is the space which is the basis for all of the elements.
0: అక్కడ నుండి ఏ శబ్దం కూడాను ప్రారంభమవుతుంది.
1: Sound comes out of the space.
0: అక్కడ నుండి ఏ వాయువు ప్రారంభమవుతుంది.
1: So also air.
0: కనుకనే సర్వాధారమైనటువంటిది ఈ ఆకాశము.
1: Therefore the sky, the space is the
0: సమస్త భూతములకు ఆధారమైనటువంటిది ఆకాశము.
1: It is an ideal for all of the elements.
0: సమస్త భూతములు కూడాను ఆవిర్భవించినటువంటిది ఆకాశం నుండి.
1: In fact, all elements arise out of the space.
0: ఈ విధమైనటువంటి విచారణ చేస్తూ పోయినప్పుడు పంచభూతములు యందు లేనటువంటి యొక్క పరమతత్వము మరి దేని యందు కానరాదు.
1: Therefore, the supreme power present in five elements is nowhere else.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతములు మహాశక్తి స్వరూపమై నిండి ఉన్నవి.
1: Therefore, the five elements are present in a grand, mighty way.
0: ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఏదో ఒక విధమైనటువంటి శక్తి మనకంటే వెలుపల ఉన్నది అనేటువంటి ఒక అనుమానం చేత దాన్ని వెతుకుతూ పోతున్నాడు.
1: We are not able to understand this infinite power within every one of us and expect it outside and in search of it.
0: భూత భవిష్యత్ వర్తమానములు కూడాను గుర్తించినటువంటి భగవత్ తత్వమునకు ఈ శక్తులు ఒక్క అణుమాత్రమైనటువంటివి.
1: For the divine who knows the past, present and future, these powers are nothing.
0: కనుక సర్వజ్ఞుడైనటువంటి ఒక భగవత్ తత్వాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిషియంట్ ఆమ్నిపొటెంట్ నేచర్ ఆఫ్ గాడ్.
0: జగత్తంతా కూడాను ఈ పంచభూతముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములో ఏ భూతము లేకపోయినప్పటికీ ప్రపంచం శూన్యమే.
1: జస్ట్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఎంప్టీనెస్ ఈ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ మిస్సింగ్.
0: మానవునకు కనిపించినను కనిపించకపోయినప్పుడు ఈ భూతములు సర్వత్రా తన చుట్టూనే ఉంటున్నవి.
1: యు మే సీ ఆర్ నాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: గాలి ఎక్కడ ఉన్నదని ప్రశ్నించినప్పుడు
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వేర్ ఇస్ ఎయిర్
0: సరైన జవాబు రావటం లేదు.
1: వీ డోంట్ గెట్ ప్రాపర్ ఆన్సర్.
0: సర్వత్రా ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: నీ చుట్టూ ఉన్నది అన్నప్పుడు నువ్వు గాలియే.
1: It's air that is around you.
0: ఆ గాలియే లేకుండా నీవే లేవు.
1: Without air, you cannot live.
0: కనుక నీవు ఉండడానికి ఏ గాలి నీకు ఆధారమై ఉంటుందో ఆ గాలి నీ చుట్టూనే ఉంటున్నది.
1: The air is responsible for sustenance which is around you.
0: కానీ కంటికి కనిపించదు,
1: But you don't see.
0: చేతికి లభించదు, చిక్కదు.
1: You can't catch hold of it.
0: చేతికి చిక్కని, కంటికి కనిపించినటువంటి ఒక శక్తి నీ చుట్టూ ఉంటున్నది.
1: The power which can't be caught hold with the hand, not seen with the naked eye, is around you.
0: సర్వత్రా ఉంటున్నటువంటి సత్యాన్ని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు.
1: Man is not able to understand that divine power.
0: అంతా ఏదో తన యందే ఉంటున్నదని, తన శక్తి ద్వారా, తన విద్య ద్వారా, తన భుజబలం ద్వారా, తన బుద్ధిబలం ద్వారా సాధిస్తూ ఉంటున్నారని అహంకారములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ హీ టేక్స్ టు క్రెడిట్ టు హిమ్సెల్ఫ్ దట్ ఆల్ హిస్ అచీవ్మెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ అండ్ ద ఫిజికల్ పవర్.
0: కనుక పుట్టినప్పటి నుంచి కూడాను, గిట్టున్నంత వరకు కూడాను మానవుని అడుగడుగున, క్షణ క్షణమున, కణ కణమును కూడాను రక్షించేటువంటిది దైవత్వమే.
1: From womb to the tomb, at every point of time, at every step, it is the divinity that safeguards the life.
0: తనంతాను రక్షించుకునేటువంటి శక్తి ఎవని ఎందుకుడను లేదు.
1: No one has got any power to protect one's own self.
0: ఒక దైవాధారమైనటువంటి ఒక శక్తి దీనికి కూడినప్పుడే తాను రక్షించుకోగలుగుతున్నాడు.
1: With God's support and power, one is able to protect one's own self.
0: దీన్ని ఫ్రీ విల్ అన్నారు.
1: This is called free will.
0: ఈ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్క దైవత్వమునందు తప్ప, ఈ పంచభూతముల యందు తప్ప మరొక దాని యందు కనిపించదు.
1: ఫ్రీ విల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఓన్లీ అండ్ నోవేర్.
0: కనుక ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఈ ఫ్రీ విల్, స్వేచ్ఛ స్వతంత్రమైనటువంటి యొక్క మానవత్వము దైవత్వమే మూలాధారమైన సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ద ఫ్రీ విల్ విచ్ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ మ్యాన్ ఈస్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ యాజ్ ద బేసిస్.
0: దైవము ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతేకొన్ను జగత్ సత్యమ నిమిత్తమే చెప్తున్నాడు, కానీ తన నిమిత్తము కాదు.
1: వాట్ ఎవర్ గాడ్ థింగ్ సేస్ అండ్ డస్ ఇట్స్ ఓన్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ఫర్ హిమ్.
0: దైవం అనగా స్వార్థరహితమైనటువంటి యొక్క స్థితియే దైవము.
1: గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఏ కించిత్ భాగం కూడా అతనికి ఏమాత్రము స్వార్థం కనిపించదు.
1: దేర్ ఇస్ నో ఫ్రాక్షన్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ హిమ్.
0: ఏ యొక్క పని చేసినప్పటికీ జగత్ నిమిత్తమే చేస్తుంటాడు.
1: హీ డస్ ఎవ్రీథింగ్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ.
0: సూర్యోదయం జరుగుతుండాలి.
1: హీ ఫైండ్ సన్ రైజ్.
0: సూర్యాస్తమం జరుగుతుండాలి.
1: ఆల్సో సన్ సెట్.
0: ఈ సూర్యునికి కలిగేటువంటి లాభం ఏమిటి?
1: వాట్ ఇస్ ద బెనిఫిట్ దట్ సన్ గెట్స్ అవుట్ ఆఫ్ దిస్?
0: కాదు కాదు, సూర్యోదయం చేత పగలు ప్రారంభమవుతుండాలి.
1: విత్ ద సన్ రైజ్ వి హావ్ డే టైం.
0: పగలు లోపల ప్రజలు తమ తమ పనులు తాము గావించుకోగలుగుతున్నారు.
1: డ్యూరింగ్ డే టైం వి అటెండ్ టు అవర్ జాబ్.
0: పగలంతా ఇప్పుడు శ్రమపడి అరిసిపోయినటువంటి ఈ దేహమునకు రాత్రి సూర్యాస్తమైనటువంటిది విశ్రాంతిని అందిస్తుంటుండాలి.
1: ద బాడీ దట్ స్ట్రెయిన్స్ అండ్ స్ట్రగుల్స్ డ్యూరింగ్ ద డే టైం విల్ టేక్ రెస్ట్ ఇన్ ద నైట్ టైం యాజ్ సన్ సెట్స్.
0: కనుక ఈ పనులు జరిపించడానికి, దీనికి విశ్రాంతిని అందించడానికి ఎవరు మూల కారణం?
1: Who is responsible for the maintenance of
0: ee suryodayame suryastame lekunna neeke emaatram kudunu kaalam jaragadu.
1: Without sunrise and sunset day will not pass off.
0: Adhe vidham gane prati chinna vishayam nandu kudunu daivam emi sankalpinchina emi chesina anta kudunu prajakshema nimittame chestuntadu.
1: If you observe and investigate that way, you will understand that every act of God is for the benefit of all.
0: ఆదాయం కాని, దైవం కలిగేటువంటి యొక్క సుఖం కాని ఏమాత్రము గుర్తించడు.
1: By these acts, God is not benefited nor personally profited.
0: ఏది చేసినప్పటికీ ప్రజల కోసమే.
1: Whatever he does, it is for humanity.
0: నరసింహమూర్తి చెప్పాడు.
1: నరసింహమూర్తి said.
0: కస్తూరి అడిగినప్పుడు, స్వామి ఈ విధంగా మీరు మిద్దిపైన పరిగెత్తిపోయి కింద పడినప్పుడు ఈ దేహం ఏ గతి అవుతుంది అన్నాడు.
1: ఈ నరసింహమూర్తి నారేటెడ్ వెన్ కస్తూరి సెడ్ స్వామి వెన్ యు ఫాల్ డౌన్ ఫ్రమ్ ది స్టెప్స్ వాట్ విల్ హ్యాపెన్ టు ది బాడీ.
0: ఎవరి కోసం వచ్చింది ఈ దేహం?
1: ఫర్ హూ సేక్ ద బాడీ హస్ కమ్.
0: వారి కోసమే పోతుంది ఈ దేహం.
1: ద బాడీ విల్ వానిష్ ఫర్ హ్యుమానిటీ.
0: కనుకనే దేహాభిమానము లేనటువంటిదే దైవత్వము.
1: ఇట్ ఇస్ ది డివినిటీ దట్ హ్యాస్ నో బాడీ అటాచ్మెంట్.
0: దేహాభిమానంతో కూడటమే జీవత్వము.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ హ్యూమన్.
0: ఈ దేహాభిమానంతో కూడిన జీవతత్వానికి ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు.
1: హ్యూమన్ హూ హాస్ గాట్ ది బాడీ అటాచ్మెంట్ విల్ పాస్ త్రూ ది ట్రబుల్స్.
0: దేహాభిమానము లేదు కనుకనే ఈ దైవత్వమునకు ఎట్టి బాధలు ఉండినప్పటికీ దీన్ని లక్ష్యం చేయదు.
1: Since God has no body attachment, he is not
0: bothered of anything.
1: Many things do happen to the body.
0: ఎవరి కోసం జరుగుతున్నాయి?
1: For whose sake?
0: దేహ నిమిత్తమే కాదు.
1: Not for the body.
0: లోకక్షేమ నిమిత్తమే జరుగుతూ ఉంటాయి.
1: It is for the welfare of the world.
0: పిల్లలు, విద్యార్థులు, విద్యార్థినీయులు చాలా మంచివారు.
1: Boys and girls, students, they are very good.
0: ఏ చిన్న పని చేసినప్పటికీ స్వామికి సంతోషం కలిగించాలి.
1: Who has got the body attachment will pass through the troubles.
0: దేహాభిమానము లేదు కనుకనే ఈ దైవత్వమునకు ఎట్టి బాధలు ఉండినప్పటికీ దీన్ని లక్ష్యం చేయదు.
1: Since God has no body

0: ప్రభువుకు తృప్తి కలిగించాలి,
1: దట్ స్వామి షుడ్ బి ప్లీజ్డ్
0: అనేటువంటి పూర్ణ హృదయంతో వీరు ఈ యొక్క ఆటల పాటలు యందు ప్రవేశిస్తూ ఉంటారు.
1: Students do everything. They take to sports and games to satisfy and please Swami.
0: అది నాకు బాగా తెలుసును.
1: భగవాన్ నోస్ ఇట్ వెల్.
0: అయితే
1: హౌఎవర్
0: స్వామి ప్రీతి నిమిత్తమే మేము చేయాలి, స్వామి ఆనంద నిమిత్తమే మేము చేయాలి, స్వామి తృప్తి నిమిత్తమే మేము చేయాలి అని ఆశిస్తున్నారే కాని స్వామికి ఏది తృప్తి, ఏది ఆనందం అందిస్తుంది, ఏది సరైనటువంటి యొక్క సుఖాన్ని చేకూరుస్తుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: యు డు ఎవ్రీథింగ్ టు ప్లీజ్ స్వామి, టు సాటిస్ఫై స్వామి, టు మేక్ హిమ్ హ్యాపీ, బట్ యు హావ్ నాట్ పుట్ ఎ క్వశ్చన్, వాట్ ఇస్ ఇట్ దట్ ప్లీజెస్ హిమ్, వాట్ ఇస్ ఇట్ దట్ మేక్స్ హిమ్ హ్యాపీ.
0: మీరు సాహసం చేత అగ్నిలో దుమికితే అది స్వామికి తృప్తియా?
1: Out of courage you may jump into the fire. Will it make Swami happy?
0: మీరు సాహసం చేత ఒక లారీ పై నుంచి క్రిందికి దుమికితే అది స్వామికి తృప్తియా?
1: As an act of bravery you jump from the top of the lorry.
0: మోటార్‌సైకిల్స్ వేసుకొని ఒకరిపైన ఒకరు ఎగురుతూ ఒకరిని ఒకరు జయిస్తూ ఒక 10-20 మంది పైన దాటిపోయినప్పుడు అది మీ సాహసం కాని స్వామికి తృప్తియా?
1: On motorcycles you do so many stunts and feats. Jumping over 20 people lying on the ground, will it make Swami happy?
0: మీరు సుఖంగా ఉండాలి.
1: You should be happy.
0: ప్రేక్షకులు సుఖంగా ఉండాలి.
1: Also the audience.
0: అందరికీ ఆనందం అందించేటువంటిదిగా ఉండాలి.
1: Everybody should be happy by witnessing the show.
0: నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నారు.
1: So he is only one of the redeemed soul who would not hurt himself nor hurt others.
0: మీరు సుఖంగా ఉండాలి.
1: You should be happy.
0: మీరు తగినటువంటి క్షేమంగా ఉండాలి.
1: You should be secure.
0: మీ నుంచి ఇతరులు కూడాను ఏ విధమైనటువంటి బాధలు కలగకుండా ఉంటుండాలి.
1: No one should be put to suffering.
0: అలాంటి దానిని నేను ఆశిస్తూ ఉంటాను.
1: That's what Swami wants.
0: అంతేకాని మీరు గొప్పగా ప్రదర్శిస్తున్నారంటే ఈ ప్రదర్శనలు నాకు ఆనందం కాదు.
1: This exhibitionism show will never make Swami happy.
0: నిదర్శన నాకు ఆనందం.
1: It's only the nidarshana, the proof that is important.
0: మీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో ఏ చిన్న కార్యం చేసినా నాకు ఆనందమే.
1: Wholeheartedly, full of love, whatever you may do, that will make Swami happy.
0: నాకు 6 నెలల నుంచి చక్కగా తెలుసు.
1: Bhagwan knows pretty well for the last 6 months.
0: ఈ ప్రమాధి నామ సంవత్సరం రాబోతుందది.
1: Pramadhi year is advancing.
0: కనుక ఇది ఫస్ట్ నెల జనవరి.
1: This is 1st of January.
0: ఈ యొక్క ప్రారంభం లోపల మీరు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంటాడు.
1: ఇఫ్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్
0: ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఈ నూతన సంవత్సరం లోపల మీరు సుఖశాంతులతో ఆనంద సౌభాగ్యములతో మీరు వర్ధిల్లినప్పుడు జీవితం అంతా కూడా సుఖశాంతులతోనే ఉంటుంటాడు.
1: ఇఫ్ యు బిగిన్ ది న్యూ ఇయర్ ఇన్ ఆల్ సేఫ్టీ, పీస్, ప్లెజర్ అండ్ బ్లెస్, they're assured for the rest of the year.
0: Kanuka nenu Bangalore nunchi vache samayalone wardenku cheppanu.
1: So Bhagavan, while returning from Bangalore,
0: kaani aa kaaranam veru kaaranamga vaaru bhavistunnaru. Kaaranalu enneyina undavachunu.
1: There may be many reasons for Swami's decision.
0: Nenu kaaranalu lekka cheyanu.
1: Bhagavan is not bothered.
0: Kaaryame naa lakshyamu.
1: In fact, his act that's more important.
0: Sports teeskon raavaddu annaru.
1: He said we don't have sports this year.
0: ఇక్కడికి వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్ కు చెప్పాను.
1: భగవాన్ రీచింగ్ దిస్ ప్లేస్ టోల్డ్ వైస్ ఛాన్సలర్,
0: మీకు కాలేజీకి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ ఉంటుంటుంది, టెన్నిస్ ఉంటుంటుంది, వాలీబాల్ ఉంటుంది, సుగ్రీవ్ బాల్ ఉంటుంది, ఎంఎంఓ బాల్ అంతా ఉంటాయి, ఇవన్నీ వారు ఆడుకోని
1: లెట్ ఆల్ యువర్ బాయ్స్ ప్లే డిఫరెంట్ గేమ్స్ లైక్ వాలీబాల్, బ్యాడ్మింటన్ బాల్.
0: గేమ్స్ లో నేనేమాత్రమూ ప్రవేశించను.
1: బట్ ఐ డోంట్ ఇంట్రూడ్.
0: అందులో కూడా ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదము సంభవించకుండా చూసుకోవాలి.
1: బట్ నో వన్ షుడ్ అండర్టేక్ ఎనీ డేంజరస్ రిస్క్.
0: కానీ 11వ తేదీ మాత్రము ఈ ప్రజల యొక్క ప్రదర్శన నిమిత్తమే మీరు చేసేటువంటి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు.
1: బట్ యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఆన్ 11th ఆఫ్ జనవరి వెన్ యూ పుట్ అప్ యువర్ ప్రోగ్రామ్.
0: కానీ పిల్లలు, లేత హృదయులు, పవిత్రమైన భావం చేత, దివ్యమైన ప్రేమ చేత, స్వామి పని ఉన్నటువంటి యొక్క అభిమానం చేత స్వామిని సంతోష పెట్టాలని ఇన్నిన్నో చేయాలని ప్లాన్ వేశారు.
1: స్టూడెంట్స్ ఆర్ టెండర్ హార్టెడ్, సీక్రెట్ హార్టెడ్ విత్ ద డివైన్ లవ్, దే వాంట్ టు ప్లీజ్ స్వామి, మేక్ స్వామి హ్యాపీ.
0: కానీ ముందు కొంత పెద్ద ప్రమాదం జరుగుతుండదని నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ వెల్ ఎ గ్రేట్ డేంజర్ దట్ లైస్ అహెడ్.
0: కానీ చెప్పినా కూడా వారు వినేటువంటి పరిస్థితిలో లేరు.
1: బట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్.

0: even if it is told.
1: వారికి పూర్తి తెలియనప్పుడు నేను చెప్పే ప్రయోజనం ఏమిటి?
0: When they are in total ignorance, what is the fun?
1: ఏదైనా అనుభవించిన తర్వాతనే వారికి అర్థమవుతుంది, కానీ చెప్తే అర్థం కాదు.
0: They will know after experiencing, not merely by being told.
1: అది కూడాను ఈనాడు ఈ క్షణం వరకు కూడా వారికి కూడా తెలియదు.
0: They don't know till this moment.
1: స్పోర్ట్స్ అంతా చాలా దిగ్విజయంగా జరిగిపోయినాయన్నారు.
0: They said that sports ended up in a thumping grand success.
1: సంతోషమే, దిగ్విజయం కావటమే సంతోషము.
0: Thumping success makes you happy.
1: కానీ పిల్లలు బాగా చేశారు.
0: Students have done well.
1: ఎవరెవరి శక్తానుసారం వారు అన్ని విధాలు కూడా శక్తిని ఉపయోగపెట్టి అందరికీ ఆనందాన్ని అందించారు.
0: Basing on their own capacities and talents, they made everybody happy.
1: నేను ఆ కాంపౌండ్ లోపల ద్వారంలో ప్రవేశించాను.
0: భగవాన్ stepped into the campus.
1: ప్రవేశించేటప్పటికి
0: there
1: రెండు లారీలు కనిపించాయి.
0: భగవాన్ సార్ టూ లారీస్ దేర్.
1: అక్కడ కనిపించేటప్పటికి నాకు ఆ ప్రమాదం జరగబోయేటువంటి స్థితి నాకు అర్థమైంది.
0: ఇమ్మీడియట్లీ భగవాన్ కుడ్ గ్రాస్ప్ ద డేంజర్ అహెడ్.
1: ఇంకా ఆడపిల్లల బ్యాండ్ను విరమించండి అన్నాను.
0: అండ్ భగవాన్ కమాండెడ్ లేడీస్ టు స్టాప్ ద బ్యాండ్.
1: మగపిల్లలు వస్తున్నారు.
0: దెన్ బాయ్స్ వర్ అప్రోచింగ్.
1: దీనికి ఎవరికి అర్హులు కాదు.
0: నో వన్ ఇస్ ఇండివిడ్యువల్ రెస్పాన్సిబుల్. మీరు అనుకుంటారు
1: కానీ వాడు వీరు వీరు అని కాదు, కానీ జరగవలసింది జరిగే తీరాలి.
0: యు బ్లేమ్ సో అండ్ సో. నో, వాట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్ ఇస్ షుడ్ టు హ్యాపెన్.
1: రాకన్మానదు హాని వృద్ధులు మహారణ్యమునందాగిన.
0: యు మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ద సఫరింగ్ ఇఫ్ యు ఆర్
1: భోగన్మాన్ దేహమి విధమున పోషించి రక్షించినన్.
0: యు మే ప్రొటెక్ట్ ద బాడీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: జరగవలసింది ఎంతైనా జరుగుతుంటారు.
0: What is bound to happen is.
1: ఎంతమంది చక్రవర్తులు లేరు, ఎంతమంది రాజులు లేరు, వీళ్ళందరికీ తన దేహాన్ని రక్షించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా కానీ అవి సంభవిస్తుంటాదా?
0: Have you not noticed emperors and kings who wanted to safeguard and protect their life? Are they alive today?
1: కనుక జరగవలసిన జరుగుతూనే ఉంటుంటాయి.
0: So what is should to happen will happen.
1: అయితే దానికి మనం ఉరి కాకుండా తప్పించుకోవాలి.
0: But one should find an escape out of it.
1: ఆ చూచేటప్పటికి లారీ చూచాను.
0: భగవాన్ saw the lorry there.
1: ఇదేదో స్పోర్ట్స్ కోసం తెచ్చినట్టుగా ఉంటుండాలి.
0: దే బ్రాట్ ద లారీ ఫర్ స్పోర్ట్స్ మీట్.
1: దానిపైన అంతా కట్టి పెట్టారు పెద్దగా.
0: దే హావ్ సో మెనీ స్కాఫోల్డింగ్స్ ఆన్ ది లారీ.
1: దానిపైన ఎక్కి వారు ఏదో కొన్ని కసరత్తులు చేస్తూ వచ్చారు.
0: దే వాంట్ టు క్లైంబ్ అప్ ఆన్ ద స్కాఫోల్డింగ్ ఆన్ ద లారీ.
1: ఆ సమయంలో ఒక్కటి ఊడిపోయే స్థితిలో ఉంటుండాలి.
0: అండ్ వన్ వాజ్ అబౌట్ టు ఫాల్.
1: అంత ఎత్తు నుంచి వాడు కింద పడేటప్పటికి ఇట్ట పడేటప్పటికి తల స్పైనల్ కాలం దెబ్బ తగిలిపోతుంది.
0: If that boy is to fall from that top, naturally he'll have his backbone and the head totally broken.
1: ఒక పూర్వం ఒక వారమునకు ముందుగా ఒక పిల్లవాడు పడి స్పైనల్ కాలం విరిగి ఇప్పటి కూడాను బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో ఉంటున్నాడు.
0: ప్రయర్ టు దట్ వన్ బాయ్ ఫెల్ ఫ్రమ్ ద టాప్ అండ్ హ్యాడ్ హిస్ స్పైనల్ కాలమ్ బ్రోకెన్. నౌ
1: స్పైనల్ కాలమ్
0: పోతే
1: ఎవరు కూడా చెక్ చేయడానికి వీలు కాదు.
0: And when spinal column is fractured, none can correct it.
1: ఇలాంటి ప్రమాదం సంభవించకూడదని నేను సంకల్పించుకున్నాను.
0: భగవాన్ డిసైడెడ్ టు ప్రివెంట్ ద డేంజర్.
1: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
0: Boys should be safe and secure.
1: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
0: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
1: కనుక పిల్లలు క్షేమంగా ఉంటేనే నాకు క్షేమం.
0: When boys are secure, Bhagwan is.
1: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
0: When students are happy, Bhagwan is.
1: ఆ పడిపోయినటువంటి పిల్లలు తక్షణమే నేను వ్యాన్ ఇచ్చేసి, అంబులెన్స్ వ్యాన్ ఇచ్చేసి, 10,000 రూపాయలు ఇచ్చేసి తక్షణమే బెంగళూరు పంపించాను.
0: As the boy fell from this top, Bhagwan sent the ambulance and 10,000 rupees.
1: తల్లిదండ్రులు వచ్చారు.
0: Parents came.
1: ఆ తల్లిదండ్రులు పడిన ఆనందము ఇంత అంతని చెప్పలేము.
0: You cannot describe the happiness, the joy of the parents.
1: ఏ తల్లిదండ్రులు చేయగలరు ఇంత సహాయం?
0: Which parent can do render such help?
1: అక్కడికి పోయాడు. మా డాక్టర్ ని కూడా వెంట పంపించాను.
0: భగవాన్ సెండ్ ద డాక్టర్ ఆల్సో.
1: డాక్టర్ చెప్పాడు అతను పండుకోవడానికి కూర్చోవడానికి వీలు కాదు, స్పైనల్ కాలం ఇదైంది అన్నాడు.
0: డాక్టర్ సెడ్ ద స్పైనల్ కాలం బ్రోక్, ఇట్స్ నాట్ పాసిబుల్.
1: ఏమి యోచించవద్దు, నేను చెప్పినట్టుగా నువ్వు చేయి.
0: భగవాన్ సెడ్ యూ జస్ట్ యాక్ట్ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
1: వెళ్ళినాడు.
0: ఈవెంట్
1: వెళ్లేటప్పటికి ఏమైపోయిందో, ఆ హాస్పిటల్ దగ్గర దిగేటప్పటికి కూర్చున్నాడు.
0: By the time he reached the hospital, he sat there.
1: Tarvada hospital poyin tarvata bed pain kuda kurchunnadu.
0: The boy could sit on bed in the hospital.
1: Ikkadi nunchi ikkadiki consciousness vachindi.
0: And he could have consciousness right from the
1: తిరిగి అక్కడ నుంచి కిందికి కూడా వచ్చేసేసింది.
0: And he could feel the sense of touch.
1: అన్ని చక్కగా జరుగుతూ వచ్చేసాయి.
0: And everything went on.
1: ఏమీ ప్రమాదం లేదు.
0: No danger.
1: కారణం
0: reason
1: దయానుగ్రహములు దండిగా ఉండటం చేతనే ఈ విధంగా రక్షింపబడుతూ వస్తుంటారు.
0: బికాస్ ఆఫ్ బౌంటియస్ ఇన్ఫినిట్ గాడ్స్ గ్రేస్ హి వాస్ ప్రొటెక్టెడ్.
1: నేను అక్కడ నిలిపాను.
0: భగవాన్ స్టాప్ దేర్.
1: పాపం శ్రీనివాస్ కూడా చాలా ప్రేమతో భక్తితో శ్రద్ధతో చేస్తూ వచ్చాడు.
0: శ్రీనివాస్ ఆల్సో వాస్ డూయింగ్ విత్ ఆల్ సిన్సెరిటీ.
1: పిల్లల్ని పంపాలని, తిరిగి కొత్త బ్యాండ్ వాడు రావాలని, వారికి ఛాన్స్ ఇవ్వాలని నేను ఆశించాను.
0: భగవాన్ వాంటెడ్ టు ఎక్స్టెండ్ ద ఛాన్స్ టు ద నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ద బ్యాండ్.
1: నా యొక్క సుఖము, నా యొక్క ఆనందము నేను ఎప్పుడు యోచించను.
0: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హిస్ పర్సనల్
1: హ్యాపీనెస్. డిసప్పాయింట్ కాకూడదు.
0: ద బాయ్స్ షుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్.
1: పిల్లలకు ఏ విధమైనటువంటి అనానుకూలములు సంభవించకూడదు.
0: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఫేస్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్.
1: వాళ్ళందరూ వచ్చి సిద్ధంగా నిల్చుకున్నారు.
0: స్టూడెంట్స్ వర్ రెడీ.
1: ఆ ప్రక్కనే నేను ముందు రోజే చెప్పాను జరుగుతుంది అని.
0: భగవాన్ సెడ్ ఏ డే బిఫోర్ దట్ ఇస్
1: నలుగురు పిల్లల్ని లోపల పిలిచాను.
0: భగవాన్ కాల్డ్ ఫోర్ బాయ్స్ ఇన్ సైడ్.
1: బాయ్స్ మీరు నా జీప్ చుట్టూ ఉండాలి అన్నాను.
0: బాయ్స్ యు సరౌండ్ ద జీప్ వేర్ ఐ స్టాండ్.
1: ఎక్కడ కూడా మీరు కదలకూడదు అన్నాను.
0: డోంట్ మూవ్ ఎనీవేర్.
1: కానీ అక్కడ పోయి చూసేటికి ఆ పిల్లలు ఎవరు లేరు.
0: బై ఎగ్జాక్ట్ అట్ ద స్పాట్ నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ వర్ నోటీస్డ్.
1: చెప్పారు మాకు స్టేజ్ పైన సర్వింగ్ పని ఉంటుండది కదా అన్నారు.
0: దే సెడ్ వి హావ్ గాట్ సమ్ సర్వింగ్ డ్యూటీ.
1: ఈ మార్చింగ్ అంతా జరిగిన తర్వాత,
0: అట్ ది ఎండ్ ఆఫ్ ది మార్చింగ్,
1: ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగిన తర్వాత,
0: ఆఫ్టర్ ఫ్లాగ్ హాయిస్టింగ్
1: తర్వాత నీవు స్టేజ్ పైన నీవు సర్వ్ చేయొచ్చును, కానీ అంతవరకు ఏం చేయగలరు, కాబట్టి కార్ దగ్గర ఉండాలా.
0: భగవాన్ సెడ్ యూ కెన్ అటెండ్ టు యువర్ జాబ్ ఆన్ ది స్టేజ్ ఆఫ్టర్ ది సెరిమోనియల్ ఫంక్షన్. కానీ
1: వారు కూడా ఎంతో ప్రేమతో భక్తితో ఉండినటువంటి పిల్లలు.
0: దే ఆర్ ఆల్సో ఫుల్ ఆఫ్
1: డివోషన్. ఎవరి ఎందుకు కించిత్ దోషం లేదు.
0: నో మిస్టేక్ ఇన్ ఎనీబడీ.
1: కావాలని ఎవరు కూడా చేయడానికి పూనుకోరు.
0: నో వన్ ఇస్ ప్రిపేర్డ్ టు డూ విల్.
1: స్వామి అంటే పిల్లలందరికీ ప్రాణము.
0: బాయ్స్ టేక్ భగవాన్ యాజ్ దేర్ వెరీ లైఫ్.
1: అలాంటి సమయం లోపల నేను తక్షణమే శ్రీనివాస్ స్టాప్ చేయన్నాను.
0: Bhagavan commanded Srinivas, stop the vehicle now.
1: Chesadu.
0: He did so.
1: Nen lechadu.
0: Bhagavan got up.
1: Lechi vice chancellor vachadu.
0: Vice chancellor came there.
1: Atanni pilipinchi maatladalanukune lopala taan em ayipindi adantha oka maya.
0: It was all delusion, a maya.
1: Oka kaalu kindane untundadi భూమి పైన.
0: వన్ ఫుట్ వాస్ జస్ట్ ఆన్.
1: ఇంకొక కాలు ఏదో బ్రేక్ కొట్టాలనుకున్నాడో ఏమొత్తుకున్నాడో టచ్ వచ్చేసాడు.
0: వన్ వాస్ ఆన్ ద గ్రౌండ్, అనదర్ హి వాంటెడ్ టు అప్లై ద బ్రేక్ అండ్ ప్రెస్ ఇట్.
1: ఉన్నటువంటి వాడు ఒక్కతూరి స్పీడ్ అయిపోయేదరికే పడిపోయాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ స్పీడ్ ఇమిడియట్లీ ఫెల్.
1: అందరూ ఉంటున్నారు, ఎవరికి కనిపించకుండా చేసుకున్నాను నేను.
0: Bhagavan took care that it will not go to the notice of anybody.
1: Enta mandi steps pain kuchunnaru adavaru magavaru.
0: Because many were there on the steps there.
1: Enta mandi chuttu untunnaru.
0: Many around.
1: Edo nenu kuchunnattuga kuchunnanu.
0: Just Swami pretended as if he was seated.
1: Appudu na spinal column ku, na talaku, chetiki pedda pramadam jarigindi.
0: Then the spinal column, the hand and the head of Bhagavan were damaged.
1: Naaku jarigindi.
0: What the boy was to face was taken over by Bhagavan.
1: వైస్ ఛాన్సలర్ చూస్తున్నాడు, ఏం స్వామి లేకుండా పోతున్నాడే, ఏం చేయాలి ఏం చేయాలని చాలా బాధపడుతున్నాడు.
0: వైస్ ఛాన్సలర్ వాస్ దేర్ థింకింగ్ వై స్వామి సాట్ హియర్, హౌ ఇస్ దట్ హి ఇస్ నాట్ ఏబుల్ టు గెట్ అప్.
1: ఈ సమయంలో నేను ఆలస్యం చేస్తే ఆలస్యం అమృతం విషము, ఎంతమందికో ప్రమాదం జరుగుతుంది. టక్క నేను తలుచుకున్నాను, దేహాన్ని మర్చిపోయాను, లేచాను.
0: Bhagavan immediately willed any delay will put to further danger, and he immediately got up.
1: అందరికీ ఆనందంతో కూడిన చేతులు ఊపుతూ వచ్చాను.
0: And Bhagavan started waving his hand to the crowds.
1: ఈ చేయి కత్తితో కొట్టినట్టుగా అయిపోయింది.
0: The hand was completely damaged as if it was cut with a sword.
1: కానీ ఒక డివినిటీ యొక్క శక్తిని మీరు గుర్తించడానికి చొక్కా చినిగిన తర్వాత కదా లోపల ఏటు తగలాలి.
0: In fact, it is the shirt that should be torn out before the hand is damaged.
1: Chokka emi chinagaledu.
0: Nothing happened to the shirt.
1: Lopala peddaga kattu kottinattuga ayipoyindi.
0: But the hand inside the shirt is totally damaged.
1: Tarvata ikkada pedda pramadam jarigindi.
0: Then there was a big danger.
1: Veellandariki etta telustundi, nenu akkada nadchukoni povali kada.
0: And Bhagavan should walk the distance.
1: Veellandariki telustundo emto ani evariki teliyakoddani sankalpinchukunnanu.
0: Bhagavan willed that he should not go to the notice of the crowd.
1: పోయినాను.
0: ఈవెన్
1: తిరిగి మరి రావటము పోవటము అన్ని జరిగింది. ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా జరిగింది.
0: ఈవెన్ దేర్ క్లైమ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్.
1: లోపలంతా పంచంతా తడిచిపోయింది రక్తంతో.
0: అండ్ ద హోల్ ది thing, the robe was completely wet with blood.
1: కాని ఇంకా ఎట్టైన పది మందికి తెలుస్తుందని తక్షణమే నేను అటు ఇటు విచారించినట్టుగా విచారించి బాత్రూమ్ లోకి వెళ్ళాను.
0: బట్ జస్ట్ భగవాన్ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ టాకింగ్ టు ద డివోటీస్ ఓవర్ దేర్ అండ్ గాట్ ఇంటు ద బాత్రూమ్.
1: ఎన్ని టవల్స్ తో తుడిచినప్పటికీ నీ టవల్స్ చాలలేదు, అంత రక్తమైపోయింది.
0: ద నంబర్ ఆఫ్ టవల్స్ వర్ నాట్ సఫిషియెంట్ యాజ్
1: తిరిగి ఆ టవల్స్ అంతా తిరిగి నేను బాత్రూమ్ లో వేస్తే తిరిగి ఎవరైనా చూడవచ్చును.
0: But if the towel is kept in the bathroom, somebody
1: will notice. Towel తిరిగి ఆ బాత్రూమ్ లో సోప్ వేసి పిండి చక్కగా పిండి అన్ని ఆరగట్టేసేసి నేను వచ్చేసాను.
0: Though it was highly painful, Bhagavan washed all the towels there so that nobody would know.
1: ఎలాంటి పరిస్థితిలో నాకు అలసట అనేటువంటిది కానీ బాధ అనేటువంటిది కానీ నొప్పి అనేటువంటిది కానీ ఎవరికి నేను చూపను.
0: Bhagavan will never allow anybody to know his tiredness, tiresomeness or pain or suffering.
1: పిల్లలు కూడా అడిగారు, ఎందుకు స్వామి నిధులు బాత్రూమ్ పోతున్నారని.
0: అండ్ స్టూడెంట్స్ ఆర్ స్వామి, హౌ డు యు నో నంబర్ 5?
1: నా పని.
0: ఇట్స్ వై ఆర్ యు కన్సర్న్ ఇట్స్ మై జాబ్.
1: నేను తెల్లవారి సాయంకాలం తప్ప మరొకతో నేను బాత్రూమ్ వైపు నేను చూడను.
0: భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ ద బాత్రూమ్ డ్యూరింగ్ ది ఎంటైర్ కోర్స్ ఆఫ్ ద డే.
1: ఐదు టూర్లు ఆరు టూర్లు పోతున్నారంటే బాగా తడిచిపోతుండాలి.
0: As he has gotten 5 times because the entire robe was wet by blood.
1: బయటికి పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుండాలి.
0: అండ్ that time is approaching that it may be noticed.
1: ఆ సమయంలో ఇద్దరు పిల్లలు వచ్చేసి స్వామి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయాలి అన్నారు.
0: At that moment two students came and said, Swami, it's time for flag hoisting.
1: బా ఒక చైర్ నుంచి దిగాను.
0: He got down from the chair.
1: చెప్పకూడదు కానీ నాకు నవ్వు వస్తుంది.
0: Swami smiled, said his own divine miracle.
1: ఒక షాక్ కొట్టినట్టుగా అయిపోయింది.
0: ఇట్ వాస్ సంథింగ్ లైక్ ఎ షాక్.
1: కాలు భూమిని కరుచుకోలేదు.
0: వెల్ హీ కుడ్ నాట్ స్టాండ్.
1: నవ్వుకుంటూ చి దీనిపైన భ్రమ పెట్టుకోకూడదు అని నడుచుకుని పోయాను.
0: స్మైలింగ్లీ హీ థాట్ ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద బాడీ అండ్ స్టార్టెడ్ స్లోలీ వాకింగ్.
1: ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశాను.
0: భగవాన్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్.
1: తిరిగి జ్యోతిని ముట్టించాను.
0: లైటెడ్ ద ల్యాంప్.
1: వీళ్ళు వెళుతున్నారు.
0: దే ఆర్ గోయింగ్.
1: కానీ ఇదంతా తడిచిపోతూ వస్తున్నారు.
0: బట్ దేర్ ఇస్ బ్లీడింగ్ ఆల్ ఓవర్.
1: ఎటు కూర్చోవడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంటుంది.
0: ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఈవెన్ టు సిట్.
1: అప్పుడు నేనే దండించుకున్నాను.
0: దెన్ భగవాన్,
1: అందరికీ చెప్తున్నాను దేహాభిమానం ఉంటుండాలని, నేను దీనికోసం ఎందుకు పాటుపడాలి, చి దీన్ని మాత్రం యోచించకూడదు అని నేను ఆదర్శంగా నిరూపించాలి.
0: భగవాన్ హెస్ సెట్ అన్ ఐడియల్ టు హిమ్సెల్ఫ్ యాజ్ నాట్ టు హ్యావ్ బాడీ అటాచ్మెంట్.
1: ఏ బాధ లేకుండా చక్కగా నడిచాను. అన్ని విధాల బాల వికాస్ పిల్లలంతా పూర్తి జరిగా, అనగా ప్రైమరీ స్కూల్ పిల్లలు చాలా బాగా చేశారు.
0: Unmindful of the suffering, Bhagavan
1: watched. Yeta hrudayalu ati madhuramainatundi hrudayalu aanandamuto akudu mukham kisinchukoni vachi kurchunnaru.
0: The children of the primary school with the nectarine, beautiful, pure, sacred hearts sat there.
1: Photo teeskovalani aasincharu.
0: They wanted to have a photo with Bhagavan.
1: Nirasa cheyakurdu.
0: They shouldn't be disappointed.
1: Tachame digaru vaadi daggariki vellanu.
0: Bhagavan
1: photos teeskunnaru.
0: Bhagavan got down and had a photo with the children.
1: Photo teeskunna tarvata migitha vaartu teeskokunda pothe ee pillalaku oka vidhamainatundi yokka baadha kalugutundi.
0: If other students also don't get a chance to have a photo with him, they'll be disappointed.
1: అది సహజమే.
0: It's quite natural.
1: అది ఒక జెలసీ కాదు.
0: It's not an act of jealousy.
1: కాని తర్వాత మరొక గుంపుతో ఫోటో తీసుకున్నాను.
0: Later Swami had another group photo.
1: ఈ విధంగా ఐదు టూర్లు తిగటం రావటం పోవటం లోపల
0: as he was getting down 5 times
1: దేహాభిమానం పూర్తి పోయింది.
0: There's no body connection or attachment.
1: కనెక్షన్ లేకుండా పోయింది.
0: There's no body connection at all. దేహం
1: తిమ్మిరెక్కినట్టుగా అయిపోయింది.
0: Or the whole body is something
1: తల ఉండినట్టుగా నాకు కనిపించలేదు.
0: And he didn't notice any part of the body there.
1: అనుకున్నాను ఉంటే ఉండని పోతే పోని.
0: Let it be there or not.
1: వీళ్ళందరికీ ఆనందం ఇవ్వాలి.
0: I should make everybody happy.
1: ఎవరికి నీ తెలపకూడదు.
0: I should not tell anybody.
1: అని నాలో నేను పెట్టుకున్నాను.
0: He has decided himself.
1: ఈ విధంగా ఉంటుంది.
0: So saying.
1: తర్వాత వచ్చే సమయంలో బయట కొంతవరకు కనిపిస్తూ వచ్చింది రక్తము.
0: The bleeding was there little noticeable outside.
1: తిరిగి బయట విదట్టు కనిపిస్తుందని మరి తిరిగి ఫ్లాగ్ స్టేట్ గా ఉంటుంది. ఆ స్టెప్స్ పైకి వచ్చాను.
0: And slowly he climbed up the steps nearing the flag.
1: దాని వెనకలు ఎవరు లేరు.
0: Because no one was there behind.
1: చూడడానికి వీలు కాదు.
0: Nobody can notice it.
1: కనుక ఒకరు చూడకుండా ఉంచుకోవాలంటే వీలు అవుతుందా? కాదు.
0: Is it possible to be there unnoticeable?
1: తిరిగి వచ్చాను. 5 గంటల సైమ నేను ఆ యొక్క చైర్ పైన కూర్చున్నాను.
0: అండ్ భగవాన్ sat there at 5 o'clock.
1: విద్యార్థులు కానీ పబ్లిక్ కానీ దీనికి అర్థమయ్యే కోసం నేను ఇంత చెప్తున్నాను కానీ లేకపోతే నేను దీన్ని చెప్పను.
0: Bhagavan is telling all this so that the public and students might know.
1: ఇంకా ఇంకొక మానవ శరీరమే గనైతే
0: If it is for to be a human body,
1: oka chanamaina kuda naaku chair pain kurchodaniki veelu kaadu.
0: Impossible to sit on the chair for a moment of time.
1: కాలు తీసి కాలు పెట్టడానికి సాధ్యం కాదు.
0: ఇంపాసిబుల్ టు స్టెప్ ఫార్వర్డ్.
1: అంత షాక్ మాదిరి ఉంటుండాలి.
0: సంథింగ్ లైక్ ఎలక్ట్రిక్ షాక్ ఆల్ ఓవర్ ది బాడీ.
1: చీ, షాక్ ఏది కొడుతుంది? కరెంటు కొడుతుంది. నేనే కరెంటు, నా కరెంటు ఇంకోటి ఏమి కొడుతుంది?
0: హౌ డు యూ ఫీల్ దట్ షాక్? ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కరెంట్. వెల్, భగవాన్ ఇస్ ద కరెంట్.
1: ఆ విధమైనటువంటి ధైర్యంతో నిన్ను ఏమాత్రం లేక చేయకూడదు.
0: విత్ దట్ హీస్ నాట్ బదర్డ్ ఆ వెరీ షాక్.
1: తిరిగి అన్ని కార్యక్రమాలు చేయించుకున్నాను.
0: అండ్ హీ అలౌడ్ ద ప్రోగ్రామ్ టు గో.
1: కారులో కూర్చున్నాను.
0: సాట్ ఇన్ ద కార్.
1: తిరిగి వచ్చాను.
0: అండ్ కేమ్ హియర్.
1: సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చారు.
0: సెంట్రల్ ట్రస్ట్ మెంబర్స్ కేమ్.
1: ఎవరికి తెలియదు.
0: నో వన్ నోస్.
1: మొదలు మీరందరూ భోంచేసేయండి అన్నాను.
0: అండ్ హీ ఆస్క్డ్ దెం టు హావ్ దేర్ ఫుడ్.
1: శ్రీనివాసం మాత్రం వచ్చి, స్వామి క్షమించండి, అదైతే పొరపాటు జరిగిందో ఏమో అన్నాడు. ఇది పొరపాటే కాదు.
0: శ్రీనివాసన్ సెడ్, పార్డన్ మీ స్వామి.
1: నేను తలుచుకుంటావు, పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: వై డూ యూ థింక్ ఆఫ్ దిస్? పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: ఐఎమ్ హ్యాపీ.
0: ఐఎమ్ హ్యాపీ.
1: డోంట్ వరీ అబౌట్ మీ.
0: డోంట్ వరీ అబౌట్ మీ
1: అన్నాను. కూర్చున్నారు, అందరూ భోంచేశారు.
0: అండ్ ఆల్ సాట్ దేర్, హ్యాడ్ దేర్ లంచ్.
1: భోంచేసిన తర్వాత,
0: ఆఫ్టర్ ఫుడ్,
1: క్రమక్రమేణా నేను లేచేటప్పటికి ఇక్కడ నుంచి కారుతూ వస్తుండాలి.
0: Then they noticed bleeding.
1: పిల్లలందరూ కూడా బయట తట్టి తిరిగి ఫోటోల కోసం కాచుకున్నారు.
0: స్టూడెంట్స్ వర్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ ఫోటోగ్రాఫ్.
1: బ్యాండ్ పిల్లలు కాచుకున్నారు.
0: బ్యాండ్ బాయ్
1: వాళ్ళంతా కాచుకున్నారు.
0: అండ్ అదర్ ఇన్స్ట్రక్టర్స్ దేర్.
1: తిరిగి నేను బాత్రూమ్ వెళ్ళాను, తుడుచుకున్నాను.
0: భగవాన్ వెంట్ ఇన్ ది బాత్రూమ్ అండ్ వైప్డ్ అవుట్.
1: ఏమిటి అన్నాడు. హిందూలాష.
0: హిందూలాష, వాట్ ఇస్ దట్ స్వామి?
1: హిందూలాష, జరగవలసినవి జరుగుతుంటాయి దేహాలకు.
0: హిందూలాష, వాట్స్ బౌండ్ టు హ్యాపన్ టు ది బాడీ విల్ హ్యాపన్.
1: చూడు అని ఇది నీవు ఇప్పి కొంచెం అట్లా చూపించాను.
0: స్వామి సెడ్, నౌ యు సీ.
1: అందరూ బాధపడ్డారు. రక్తం అంతా ఉంటుండాలి.
0: దే నోటీస్ బ్లడ్ ఆల్ ఓవర్.
1: చెప్పాను, మీరు ఏమాత్రం ఈ విధంగా బాధపడితే ఇంకేమాత్రం మీకు తెలపను అన్నాను.
0: ఇఫ్ యు ఫీల్ సాడ్, ఐ డోంట్ అలవ్ యూ టు బి హియర్. యూ షుడ్ నాట్ టెల్ ఎనీబడి.
1: ఎవరికి కూడా నువ్వు ఇక్కడికి వచ్చి తిరిగి దిగేంత వరకు ఎవరికి తెలియదు.
0: నో వన్ నో సంటిల్ భగవాన్.
1: ఇదే విధంగానే
0: లైక్ దిస్
1: పిల్లల కోసం కానీ లేక భక్తుల కోసం కానీ వారు ప్రార్థించినటువంటి ప్రార్థనలు అంగీకరించి వారు ఎన్ని రకములైనటువంటి బాధలో తీసుకుంటుంటాను.
0: లైక్ దిస్ ద సఫరింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఆఫ్ ద డివోటీస్, ఆఫ్ ఎవ్రీబడి ఇస్ టేకెన్ ఓవర్ బై భగవాన్.
1: ఇది ప్రమాది నామ సంవత్సరం రాబోతుండాలి.
0: బికాస్ ప్రమాది ఇయర్ ఇస్ అడ్వాన్సింగ్.
1: అన్ని రంగములు ఎందుకు ఎక్కువ ప్రమాదాలు జరగబోతున్నాయి.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఆర్ మెనీ డేంజర్.
1: రాజకీయం ఎందే కాకుండా,
0: నాట్ ఓన్లీ పొలిటిక్స్,
1: విద్యారంగములందే కాకుండా,
0: ఎడ్యుకేషనల్,
1: ఇంకా అన్ని రంగములు ఎందుకు కొన్ని విధమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తూ వస్తుంది.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ మెనీ డేంజర్స్ అండ్ రిస్క్స్.
1: ఆ ముందు చిహ్నంగా నేను చూపిస్తూ వచ్చాను.
0: దిస్ ఇస్ ఎ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక నా విషయం లోపల మీరు ఎవ్వరు కూడా ఏమాత్రం యోచించనక్కర్లేదు.
0: అబౌట్ భగవాన్, నో వన్ నీడ్స్ టు బాదర్.
1: నేను ఏమైనా చేయగలను, ఏమైనా అనుభవించగలను.
0: భగవాన్ కెన్ డూ ఎనీథింగ్, కెన్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మహాభారత యుద్ధ సమయం నందు,
0: అట్ ది టైమ్ ఆఫ్ ది బ్యాటిల్ ఆఫ్ మహాభారత,
1: కృష్ణుడు ముందు కూర్చున్నాడు.
0: Krishna sat in the front.
1: Arjuna venaka paina pai bhagamlo kurchunnadu.
0: Arjuna was on the top behind.
1: Bhishmudu vestunnadu ambulu.
0: Bhishma was shooting the arrows.
1: Prati ambu kudanu Krishnudike tagutundadu kani Arjuna ke matram tagadu.
0: In fact, every arrow was shot at Krishna and Arjuna was not affected.
1: Aa Arjunudu rathamlo kurchunnappudu Krishnudu etu pomani cheppali, etu undamani cheppali ante deeniki konni vidhamainatundi chinamlu untunnayi.
0: As Krishna was seated there in the chariot, in which direction the chariot has to go, there are certain signs to indicate.
1: Ikka right, left ani cheppinte signals anta untuntayi. Aa naati kaalamlo aa rathalaku atla signals ledu.
0: Today we have signals and signs to go to the right or left. Those days that were not there.
1: Arjuna yokka kudi padamu Krishnudu yokka oka kadata paina oka vidhamainatundi button veyalu ottalu.
0: And the first finger, the toe of the right
1: foot has been pressed. పెద్ద ఇనుప బూట్సులు వేసుకున్నాడు.
0: అండ్ అర్జున వాస్ వేరింగ్ ఐరన్ షూస్.
1: ఒక ఇనుప బూట్స్తో రైట్ తిరగాలంటే దీన్ని ఒత్తాలి.
0: సో విత్ దట్ ఐరన్ షూ ఆఫ్ ది రైట్ ఫుట్
1: లెఫ్ట్ పోవాలంటే ఇక్కడ ఒత్తాలి.
0: అండ్ ఇట్ హాస్ టు బి ప్రెస్డ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్.
1: ఈ విధంగా ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి ఒత్తి ఇక్కడ కూడా రక్తం కారుతూ వచ్చింది.
0: దేర్ కృష్ణ ఆల్సో హ్యాడ్ దిస్ బ్లడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ బికాజ్ ది కాన్స్టెంట్ ప్రెషర్.
1: అమ్ములన్నీ కూడా కృష్ణుడికి తగిలినాయి.
0: అండ్ ఆల్ ఆరోస్ వర్ షాట్
1: అట్ కృష్ణుడు. ఎట్లా ఉన్నాడంటే రక్తపు ముద్ద మాదిరి ఉంటున్నాడు.
0: అండ్ ది బ్లడ్ ఆల్ ఓవర్ ది బాడీ ఆఫ్ కృష్ణ అట్ దట్ మోమెంట్.
1: కృష్ణుని చుట్టం లేదు.
0: నో వన్ వర్స్ వాచింగ్
1: కృష్ణ. వార్,
0: ఇట్ వాస్ వార్ టైం.
1: అది వారి వారి డ్యూటీ.
0: ఇట్ వాస్ దట్ డ్యూటీ.
1: అందులో తగ్గులో కూర్చున్నాడు.
0: అండ్ హి ఆల్సో
1: కనిపించేది అర్జునుడే కానీ కృష్ణుడు కనిపించడు.
0: అండ్ ఆల్ సీ అర్జున్ బట్ నాట్ కృష్ణ.
1: ఎందుకోసం కృష్ణుడు ముందుగానే అర్జునికి అభయం ఇచ్చాడు?
0: బికాస్ కృష్ణ గేవ్ ప్రామిస్ టు అర్జున బిఫోర్.
1: అర్జున దుశ్శాసన ఇద్దరు కూడా చేరినప్పుడు
0: అర్జున అండ్ దుర్యోధన వర్ దేర్.
1: దుశ్శాసన నీకేం కావాలి?
0: హీ సెడ్ వాట్ డు యు వాంట్?
1: నాకు రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి.
0: ఐ హావ్ టూ ప్రాపర్టీస్.
1: ఒకటి సిపాయిస్ ఉన్నాయి, కావాలా నేను కావాలా?
0: యు వాంట్ ది ఆర్మీ ఆర్ ఐ హియర్?
1: దుశ్శాసన చెప్పాడు నాకు సిపాయిలు కావాలి అన్న.
0: అండ్ హీ సెడ్ ఐ వాంట్ ది ఆర్మీ.
1: అంతరు 7 లక్షల సిపాయిలు నేను తీసుకుని పో.
0: దెన్ హీ సెడ్ కమ్ ఆన్ టేక్ ది ఆర్మీ ఆఫ్ 7 లక్షల ఆఫ్ సోల్జర్స్ విత్ యు.
1: అర్జున,
0: అర్జున
1: నేను నీకున్నాను.
0: అర్జున ఐఎమ్ హియర్ ఫర్ యూ.
1: నువ్వేం భయపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: అవన్నీ కేవలం ఒక కంపార్ట్మెంట్.
0: ఆల్ 7 లక్షల ఆఫ్ ఆర్మీ కంపార్ట్మెంట్.
1: కానీ ఇంజన్ నేనే.
0: ఐఎమ్ ది ఇంజన్.
1: ఇంజన్ ఉన్నప్పుడే ఈ కంపార్ట్మెంట్స్ అంతా నడుస్తాయి, కానీ ఇంజన్ లేనప్పుడు అవన్నీ నడుస్తాయా?
0: కంపార్ట్మెంట్స్ కెన్ ఓన్లీ మూవ్ ఇఫ్ దే ఆర్ పుల్డ్ బై ది ఇంజన్ బట్ నాట్ విత్.
1: కాబట్టి ఇంజన్ నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకుని పోమన్నాడు.
0: సో ఐ గివ్ యూ ది ఇంజన్, యు గో.
1: అర్జునుడు కూడా అదే చెప్పాడు, నీ ఒక్కడుంటే నాకు చాలు స్వామి.
0: అర్జున్ ఆల్సో సెడ్ స్వామి ఇస్ ఎనఫ్.
1: కనుక అర్జునికి సంభవించవలసినటువంటి అన్ని కూడాను
0: Therefore, what all the danger that Arjuna was to face
1: was taken over by Krishna.
0: In fact, many such incidents took place in the past.
1: కనుక ఈనాడు జరగవలసినటువంటిది ఒక్కరు కారణం కాదు.
0: నో
1: లేక పిల్లల యొక్క దోషం కాదు.
0: నథింగ్ రాంగ్ విత్ స్టూడెంట్.
1: ఇంకే విధమైనటువంటి పైలట్ యొక్క దోషం కాదు.
0: నారదు పైలట్.
1: అదంతా ఆ సమయంలో జరగవలసిన జరిగి తీరాలి.
0: ఇట్ వాస్ బౌండ్ టు హ్యాపెన్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్ యాస్ డిజైన్.
1: ఇదంతా కూడా నా యొక్క దీంతే, కానీ ఎవరికి ఏ విధమైనటువంటి తప్పు లేదు.
0: ఇట్స్ ఆల్ భగవాన్స్ విల్, డివైన్ విల్. నథింగ్ ఇస్ రాంగ్ విత్ ఎనీబడి.
1: అప్పుడు అనేక రకములుగా నేను అనుకున్నా, ఇంక పైన ఈ దేహ విషయంలో ఏమాత్రం యోచించకూడదు.
0: నో వన్ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద బాడీ
1: అని చెప్పి,
0: సో సేయింగ్,
1: ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణ ఇది చక్కబడే రూపంలో చూసుకున్నాను.
0: అండ్ హి సార్టెడ్ దట్ ఎవ్రీథింగ్ రన్స్ వెల్.
1: దిన్నం వచ్చి అడిగేటువంటి వారు
0: ఎవ్రీ డే దే యూస్డ్ టు కమ్ ఇన్
1: స్వామి కొంచెం నెమ్మదిగా నడుస్తున్నారే ఏమిటి అని.
0: దే ఆస్క్ ఎవ్రీ డే స్వామి, ఓ హౌ ఇస్ దట్ యు ఆర్ వాకింగ్.
1: నేను పరిగెత్తడానికి స్థలం లేదు, లేకపోతే పరిగెత్తుతాను అని చెప్పి
0: భగవాన్ సెడ్, ఐ డోంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ స్పేస్ టు రన్, ఆర్ ఎల్స్ ఐ యామ్ రెడీ టు రన్.
1: నేను వాళ్ళతో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూ వస్తాను.
0: స్వామి వాస్ టాకింగ్ ఆల్ ది టైమ్ స్మైలింగ్.
1: ఈ విధంగా ఎందుకోసం మీకు ఈనాడంతా ఈ చరిత్ర చెప్తూ వచ్చానంటే,
0: వై ఆల్ దిస్ ఎపిసోడ్ ఇస్ నరేటెడ్ టు యు,
1: ఎవరికైనా అభయం ఇస్తే ఆ అభయ ప్రకారం వాడు నడుచుకున్నప్పుడు నేను దేన్నైనా అది అర్పితం చేస్తాను.
0: వెన్ వన్స్ ఎ డివోటీ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ భగవాన్, భగవాన్ విల్ కమ్ టు యువర్ ప్రొటెక్షన్, కమ్ వాట్ మే.
1: మరి తక్షణమే ఇంటికి వచ్చిన తర్వాత ఈ నలుగురు పిల్లలను పిలిచాను.
0: ద మూమెంట్ హీ రిటర్న్ హీ కాల్డ్ ఆల్ 4 బాయ్స్.
1: వాళ్ళు చూచారు ఇదంతాను.
0: దే నోటీస్ దిస్.
1: చాలా బాధపడ్డారు పాపం.
0: దే ఫెల్ వెరీ సాడ్.
1: బాధపడినప్పుడు నేను చెప్పాను.
0: దెన్ భగవాన్ సెడ్,
1: చెప్పిన మాట మీరు ఎందుకు వినకూడదు?
0: వై డోంట్ యు ఫాలో ద కమాండ్?
1: ఎందుకు మీరు అక్కడ లేకుండా పోయారు?
0: హౌ ఇస్ దట్ యు ఆర్ నాట్ దేర్?
1: మీరు అక్కడ ఉంటుంటే ఇది జరిగిందేది కాదు కదా.
0: హాడ్ యు బీన్ దేర్ దిస్
1: తప్పించుకునే మాట అంతా చెప్పాను.
0: అండ్ భగవాన్ సెడ్, ఓన్లీ ఎస్కేపింగ్ ఆన్సర్స్ లైక్ దాట్.
1: సరే, వాళ్ళు బాధపడ్డారు.
0: దే టు ఫెల్ సాడ్.
1: ఇంకా బాధపడనక్కర్లేదు, వెళ్ళండి, జరిగేది జరిగిపోయింది అని.
0: దెన్ భగవాన్ సెడ్, డోంట్ ఫీల్ సారీ. What is destined to happen, happened.
1: కనుక ఈ సంవత్సరం అంతా కూడాను ముందు రాబోయేటువంటి యొక్క బాధలు అన్ని కూడాను జరిగిపోయినాయి.
0: సో ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్ హస్ ఆల్రెడీ హ్యాపెన్డ్.
1: మీరందరూ కూడాను,
0: ఆల్ ఆఫ్ యు,
1: సరైనటువంటి భావంతో,
0: విత్ గుడ్ ఫీలింగ్,
1: చెప్పిన మాటను విని,
0: ఫాలో ద కమాండ్,
1: మీరు చక్కగా నడుచుకొని,
0: కండక్ట్ యువర్ సెల్ఫ్,
1: మీరు క్షేమంగా ఉండండి, సమస్తపు మంచి పేరు తేండి.
0: You should be safe and secure, get a good name to the institution.
1: మీ తల్లిదండ్రులకు కూడా ఆనందాన్ని అందించండి.
0: And you should make your parents happy.
1: ఎందుకంటే రేపటి దినము మహా పుణ్యకాలం.
0: Tomorrow is a highly sacred day.
1: భీష్ముడు ఇంత యుద్ధం చేసి,
0: భీష్మ ఫర్ లాంగ్ బ్యాక్,
1: కట్టకట్టి ఉత్తరాయణం కోసమని కాచుకున్నటువంటి ఒక మహావ్యక్తి.
0: భీష్మ ద గ్రేట్ వారియర్ was waiting for
1: Uttarayana. 56 days
0: He was on the bed of arrows for a long period of time.
1: కానీ ఈ 56వ దినము రేపటి దినంతో సంభవిస్తుంది.
0: 56th days టుమారో.
1: అప్పుడు పాండవులందరినీ పిలిచి,
0: దెన్ హీ కాల్డ్ ఆల్ పాండవ్,
1: వారికి చేయవలసినటువంటి బోధలంతా చేసి,
0: హీ టాట్ దెమ్ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ.
1: కనుక ఆ ఉత్తరాయణ కోసం ఇంత కాచుకున్నాను నాయన అని బోధించాడు.
0: అండ్ హీ టోల్డ్ పాండవాస్,
1: కనుక రేపటి దినము గొప్ప ఉత్తరాయణ కాలం వస్తుంది.
0: టుమారో ఇస్ ద మోస్ట్ ఆస్పిషియస్ టైమ్.
1: ఈ సంక్రమణ అనేటువంటిది మహా పవిత్రమైనటువంటి ఒక పర్వదినము.
0: అండ్ ఇస్ హైలీ సీక్రెట్ డే.
1: కనుక ఇలాంటి సంక్రమణ అంటే ఏమి? సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ సన్ మూవ్స్ టువర్డ్స్ ద నార్త్ సైడ్.
1: పూర్వకాలం నందు అందరూ పాటలు పాడుకునేటువంటి వాళ్ళు.
0: ఇన్ ఓల్డెన్ డేస్ పీపుల్ యూస్ టు సింగ్ సాంగ్స్.
1: దినకరుడు శాంతుడై తోచే
0: సన్ సీమ్స్ బి సో కూల్ అండ్ పేసిఫైడ్.
1: దినములింత కురుచలయ్యను చలిగాలు చురుకు హెచ్చే.
0: ద డే పీరియడ్ ఇస్ సో షార్ట్ అండ్ సివియర్ కోల్డ్ విండ్ ఎవ్రీవేర్.
1: పొలములన్ రేడి గుడ్డి వెన్నెల్లోన కుప్పలన్నూర్చు కాపులు గొంతునెత్తి పదములను పాడతుడగిరి.
0: అండ్ వి ఫైండ్ ద పెసెంట్రీ సింగింగ్ వెల్ సీయింగ్ ది గ్రెయిన్ ఎవ్రీవేర్ ఇన్ హిమ్.
1: పచ్చ పువ్వుల జనుపు చేలకు ముత్యాల సరులు కూర్చే.
0: అండ్ వి ఫైండ్ ద కార్న్ ఆల్సో లుకింగ్ లైక్ పర్ల్స్ ఆల్ అరౌండ్.
1: మెరప పంటకు కుంకుమ మెరుపు దాల్చే.
0: అండ్ ద చిల్లీస్ లుకింగ్ సో రెడ్ అండ్ బ్రైట్.
1: బంతి పువ్వుల ముఖములు అన్నంత విప్పే.
0: The flowers also blossoming in full.
1: మన గృహముల ధాన్య సంపదలు నిలిపే.
0: And you find the grain in plenty and prosperity.
1: సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే.
0: And it's a beautiful festival of సంక్రాంతి that is advancing.
1: సర్వ విధములైన ధాన్యములంతా కూడా మన యొక్క ఇండ్లకు చేరుతుంటాయి.
0: All forms of grain are present in our granary.
1: కనుకని ఈ సంక్రాంతి టైం లోపల రైతులందరూ కూడా చక్కని విశ్రాంతి తీసుకుంటుంటారు.
0: During this time of Sankranti, peasants take rest.
1: ఈ విధంగా సంక్రాంతి దినంకు వచ్చేకు ముందుగా అనేక రకమైనటువంటి సంకటములంతా జరుగుతూ ఉంటాయి.
0: As Sankranti approaches, we do face certain risks and dangers.
1: నా పనులు ఏమి చేసినప్పటికీ,
0: whatever we do,
1: ఎవరు అడ్డు చేయడానికి వీలు కాదు.
0: Nobody can prevent it.
1: ఇది జరిగిపోతూనే ఉంటుంటాయి.
0: They simply happen.
1: ఇంకా ఒక విషయం మీకు చెప్పాలి.
0: Another point need to be informed.
1: పోయిన సంక్రాంతి అయిన తర్వాత పుట్టిన పండుగ అయినప్పుడు,
0: ఆఫ్టర్ లాస్ట్ బర్త్డే ఫంక్షన్,
1: స్త్రీలందరూ వచ్చి చేరారు.
0: ఆల్ విమెన్ గ్యాదర్డ్.
1: స్వామి 19th స్త్రీల యొక్క పర్వదినములుగా మీరు నిర్ణయించినారు.
0: భగవాన్ యూ డిసైడెడ్ 19th యాజ్ ది లేడీస్ డే.
1: మేమంతా మీరు ఇచ్చే చీరలు కట్టుకుంటున్నాము, మీరు ఇచ్చే ఆనందాన్ని అనుభవిస్తున్నాము, మేము ఏమి సేవ చేయాలి ఈ 19th?
0: Bhagavan, we are wearing all the sarees so beautifully gifted by you. What should we do in turn as a matter of gratitude?
1: ఏమీ చేయనక్కర్లేదు.
0: You don't need to do.
1: మీరు ఆనందాన్ని అనుభవించండి అంతే చాలు.
0: You be happy, that is enough.
1: కానీ ఒకరిద్దరు మాత్రం కొంచెం హెచ్చరించారు.
0: But one or two told.
1: స్వామి, చాలా మంది సేవాదళం వాళ్ళంతా వస్తున్నారు.
0: Bhagavan, many సేవాదళ members come here.
1: వాళ్ళకి ఏదో కొంతైనా కూడా మేము భోజనం వేయనప్పుడు సహాయం చేయడానికి మాకు ప్రాప్తించేటట్టుగా అనుగ్రహించండి అన్న.
0: భగవాన్ గివ్ us this chance to serve food to the సేవాదళ్ that visits ప్రశాంతి నిలయం.
1: నేను చెప్పాను, నేను సంకల్పించుకున్నాను. ఇది
0: భగవాన్ సెడ్ ఐ విల్డ్ ఆల్రెడీ.
1: రాబోయేటువంటి నుంచి జరుగుతుంది, మీరేం యోచన పెట్టుకోవద్దండి అన్న.
0: ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, మెటీరియలైజ్ వెరీ సూన్, డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్.
1: ఈనాడు
0: టుడే
1: నేను సంకల్పించుకుని
0: భగవాన్ డిసైడెడ్
1: 360 దినములు కూడాను.
0: All the 365
1: days,
0: not one or two,
1: జీవితం అంతా కూడాను,
0: throughout life,
1: ప్రతి దినం కూడాను 3000 మంది సేవాదళం వారు.
0: Every day we have 3000 సేవాదళ members working here.
1: మీరందరికీ కూడాను మీరు చక్కని భోజనం పెట్టాలి.
0: You will have very good food.
1: అది సంకల్పించుకొని రేపటి నుంచి నే పుణ్యకాలం, రేపటి నుంచి అన్ని షెడ్లు గీట్లు అన్ని కూడా వేపించేశాను.
0: దట్ ఇస్ భగవాన్స్ విల్.
1: ఎవరికి తెలియదు.
0: దట్ ఇస్ భగవాన్స్ విల్ ఫ్రమ్ టుమారో.
1: సైలెంట్ వర్కర్.
0: సత్య సాయి ఈజ్ ఎ సైలెంట్ వర్కర్.
1: అంత గ్యాస్ అంతా తెప్పించాము.
0: ఆల్ గ్యాస్ సిలిండర్స్,
1: పెద్ద పెద్ద పాత్రలంతా వేపించాము.
0: బిగ్ యుటెన్సిల్స్,
1: అన్ని భోజనాలకు తగినటువంటి సామాగ్రి, అంత తినే తట్టలు, పొడ్డించే స్పూన్లు అన్ని కూడా సిద్ధమైపోయినాయి.
0: ఆల్ ప్రొవిజన్స్, యుటెన్సిల్స్, ఆల్ ఆర్ రెడీ నౌ.
1: అన్ని బియ్యము, బేడలు, సర్వం కూడా ఏకమైపోయినాయి.
0: రైస్ అండ్ ద డాల్స్ ఆర్ రెడీ.
1: రేపు ఒక దినమే కాదు, రేపటి నుంచి ఇంకా జీవితం అంతా కూడాను ఈ యొక్క భోజనాలు జరుగుతూనే ఉంటుండాలి.
0: Not for a day or two, beginning from tomorrow, throughout life, food will be supplied free.
1: తర్వాత సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళని పిలిచాను.
0: Then Bhagavan called Central Trust members.
1: ఏం మీరు చేసే పని ఏమిటి?
0: What is that you are going to do?
1: కేవలం పేర్లు పెట్టుకుని కూర్చుంటే ప్రయోజనం ఏమిటి?
0: Are you there for name?
1: మీరు చేయవలసినటువంటివి కూడా కొన్ని చేయాలి.
0: You are supposed to do certain duties.
1: నిజంగా పాపం సేవకు వచ్చేటువంటి వారు చాలా బీదవాళ్ళంతా వస్తున్నారు.
0: Many poor men.
1: మధ్యరకం వాళ్ళంతా వస్తున్నారు.
0: మిడిల్ క్లాస్ ఫ్యామిలీ,
1: ఉన్నత స్థాయి వాళ్ళు కూడా వస్తున్నారు.
0: అండ్ ఆల్సో ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ.
1: కానీ అందరూ వస్తున్నారు.
0: మెనీ పీపుల్ కమ్.
1: కానీ భోజనం నేను ఇక్కడ ఫ్రీగా పెట్టొచ్చును, కానీ రైల్వే వాళ్ళు ఊరికి ఏడుస్తారా?
0: ఐ సర్వ్ దెమ్ ఫుడ్, హౌ అబౌట్ ది రైల్వే ఫేర్ ఎక్స్పెన్సెస్?
1: వాళ్ళకి ఇప్పుడు డబ్బులు డబ్బులు డబ్బులు పెంచిపోయినారు.
0: అండ్ ద రైల్వే ఫేర్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: పూర్వం 20 రూపాయలతో మెడ్రాస్ చేరవలసినటువంటి దానికి
0: ఎర్లియర్ వీ కెన్ రీచ్ మెడ్రాస్,
1: ఇప్పుడు 200 అయినా కూడా చేరడానికి వీలు కాదు.
0: 200 రూపీస్ ఆర్ నాట్ ఎనఫ్ టు గో దేర్.
1: ఇంత ప్రైజెస్ అంతా పెరిగిపోయినాయి,
0: ది ప్రైజెస్ హావ్ గాన్.
1: కాబట్టి మొట్టమొదట మీరు సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి మీరు పోయి దీనికి వీళ్ళు రైల్వే కన్సెషన్ పూర్తి ఇప్పించాలి ఫ్రీ అన్నాను.
0: భగవాన్ కమాండెడ్ ద మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ ట్రస్ట్ నెగోషియేట్ విత్ ద గవర్నమెంట్ and to see that Sevadal members will have railway concession.
1: Kani maduranga cheptanu katinanga vestanu.
0: Bhagavan talks sweetly but he's so harsh in treating people.
1: Cheppanu,
0: he told them firmly.
1: ఎన్ఆర్డి వీళ్ళందరూ సెంట్రల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు ఢిల్లీ లోపల.
0: మెంబర్స్ ఆఫ్ సెంట్రల్ ట్రస్ట్ ఆర్ దేర్ ఇన్ ఢిల్లీ.
1: మీరు ఢిల్లీలో ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ యువర్ స్టే దేర్ ఇన్ ఢిల్లీ?
1: మేము పల్లెలో ఉంటున్నాం, మీరు ఢిల్లీలో ఉన్నారు.
0: వి ఆర్ ఇన్ ఎ విలేజ్ వేర్ యాజ్ యు ఆర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ దేర్.
1: మీరు ఈ పని చేస్తే చేయండి, లేకపోతే రిజైన్ చేసుకోండి అన్నాను.
0: డూ దిస్ వర్క్ ఆర్ రిజైన్ ఆర్ గెట్ అవుట్.
1: చేసుకున్నారు. రైల్వే వాళ్ళ దగ్గర అంతా మాట్లాడినారు, అది కూడా శాంక్షన్ అయిపోయింది.
0: దే నెగోషియేటెడ్ విత్ ద గవర్నమెంట్. Members of the Central Trust negotiate with the government and railways concessions are sanctioned.
1: ఒక విధమైనటువంటి కఠినమైనటువంటిదిగా జరిగినప్పుడే ఈ మనిషి కూడా కొంచెం కదులుతాడు.
0: When Bhagavan is so harsh and strict, we start acting.
1: లేకపోతే మనిషి కూడా కదలడు.
0: Not otherwise.
1: మనిషి ఈనాడు ఏమైపోయిందంటే కలియుగ ప్రభావం చేత
0: because effect kali
1: swarthatvanni penchukoni poyinadu.
0: Man is lazy more and
1: swartham anetundi perigipoyindi,
0: full of selfishness.
1: Ee swarthamu ee oka selfish anithi chusukundinappudiki somachalamu aneka kanu pannlo nilichipothunnadu.
0: Because of selfishness we are lazy more and don't do any work at all.
1: Nenu kattinanga cheppanu, chesthe chey lekapothe resign cheyannadu.
0: Bhagavan gave strong dose, do it or resign.
1: Poi poorthi ayipoyindi.
0: They went.
1: ఈ రైల్వే వాళ్ళు కూడా ఎంత ఆనందించారు.
0: ద రైల్వే పర్సనల్ వర్ వెరీ హ్యాపీ.
1: స్వామి, ఈ భక్తులకంతా కూడా మేము సేవ చేసేటువంటి మహాభాగ్యం మాకు లభించింది, దీనికి ఒక ధన్యవాదములు స్వామికి అన్నారు.
0: ద రైల్వే డిపార్ట్మెంట్ థ్యాంక్డ్ భగవాన్ ఫర్ ది లవ్లీ బ్యూటిఫుల్ ఛాన్స్ గివెన్ టు ద డిపార్ట్మెంట్.
1: ఈ సేవాదనం వాళ్ళందరూ కూడా ప్రశాంతి మేము సుఖంగా వచ్చి చేరే నిమిత్తమై అక్కడ ఇక్కడ బస్సులు ఇంకొక లారీల్లో చాలా చిక్కినవన్నీ తీసుకుని రావటం చాలా కష్టమైపోతుంది.
0: సేవాదల్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ది సాంక్టమ్ సాంక్టోరియం ప్రశాంతి నిలయం, దే హాడ్ టు రిలై ఆన్ సెవెరల్ మీన్స్ ఆఫ్
1: సెంట్రల్ గవర్నమెంట్. కూడా ఒక నిర్ణయానికి వచ్చింది.
0: ది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో అరైవ్డ్ ఎట్ డిసిషన్.
1: 50 కోట్లు శాంక్షన్ చేసింది.
0: ఇట్ శాంక్షన్ 50 crores.
1: కంకర లైన్లు అన్ని కూడా కలెక్ట్ చేసేశారు.
0: అండ్ ది కలెక్ట్ ఆల్ ది గ్రావెల్ అండ్ ది స్టోన్.
1: మన ఇప్పుడు ప్రశాంతి నిలయం దాటి మెయిన్ రోడ్ పోయే టర్నింగ్ లోపల పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ స్టేషన్ ఒకటి నిర్ణయించేశారు.
0: We are going to have very soon a railway station there near
1: the Dharmavaram Prashantanim Chikkapalapuram. Ee rakamga anni deshalu kuda connection icheyatundi rail ni prarambhisthunnaru.
0: And we will have the railway connection connecting these three points, Chikkapalapur, Dharmavaram and Puttaparthi.
1: Railway department akunta kuda monna meeting jarupukoni ఢిల్లీలో ఒక నిర్ణయానికి వచ్చారు.
0: ద రైల్వే డిపార్ట్మెంట్ హ్యాజ్ ఇట్స్ మీటింగ్ అండ్ డిసైడ్.
1: 75th బర్త్డే టైంలో అందరూ వచ్చి ప్రశాంతి నిలయంలో దిగాల.
0: ఎవ్రీబడి షుడ్ రీచ్ కంఫర్టబుల్లీ కన్వీనియంట్లీ బై ఫర్
1: బొంబాయిలో ఎక్కొచ్చును, మెడ్రాస్ లో ఎక్కొచ్చును, హైదరాబాద్ లో ఎక్కొచ్చును, ఇంకే విధంగా ఢిల్లీలో ఎక్కడ దిగిన కానీ ప్రశాంతి నిలయం వచ్చి చేరిపోవటం.
0: You may come from anywhere, no matter Hyderabad or Madras or Delhi, you can reach here.
1: Yenkosam meeku cheptunnanante,
0: why Bhagavan is telling this?
1: Avatara samayal lopala,
0: the time of incarnation,
1: eppudu kudunu ye vidhamainatundi paristhithilo undukunu ee vidhanga anni okatu samakurinatundi teliyadu.
0: In no time you find all things joining together.
1: Idi chinna palle,
0: is a small village,
1: chinna వందల్లో ఉండేటువంటి ఒక పుట్టపర్తి.
0: ఇట్స్ ఎ హామ్లెట్ విత్ 100 పాపులేషన్.
1: అలాంటి చిన్న పల్లె లోపల
0: సచ్ ఎ టైనీ హామ్లెట్.
1: యూనివర్సిటీ రావటం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ యు హావ్ ఎ యూనివర్సిటీ?
1: యూనివర్సిటీ రావటం ఏమిటి?
0: వి హావ్ గాట్ ఎన్ ఎయిర్పోర్ట్ దేర్.
1: ఈ రైల్వే స్టేషన్ రావటం ఏమిటి?
0: రైల్వే స్టేషన్.
1: పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం ఏమిటి?
0: MIT సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఇవన్నీ కూడా ఈ పల్లె యొక్క దీంట్లో ఒక్క జీవితం లోపల ఇంత చూస్తూ ఉండగానే జరిగిపోతున్నాయి.
0: In single incarnation lifetime of Bhagavan Sri Satya Sai Baba, we find this impossible things happening here.
1: ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
0: మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్.
1: మీకు తెలుసును,
0: యు నో దాట్.
1: ఈ స్వామి చెప్పేటువంటిది కాదు.
0: దీస్ ఆర్ నాట్ థింగ్స్ టు బి సెడ్.
1: దినదినానికి ఇంకా మీరు ఈనాడు దగ్గర కూర్చున్నారు, ఇంకా కొంతకాలమునకు కొన్ని మైళ్ళ నుంచి చూడవలసి వస్తుంది మీరు.
0: టుడే అట్లీస్ట్ యు ఆర్ నియర్, ఆఫ్టర్ సమ్ టైమ్ యు హావ్ టు బి అవే 100 మైల్స్.
1: చిక్కిన చాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: నెవర్ లూజ్ ద ఛాన్స్ హావింగ్ హ్యాడ్ భగవాన్.
1: పోయిన చిక్కది పట్టీసుని ఈ పాదసేవయండి.
0: నెవర్ గివ్ అప్ ది సర్వీస్ టు భగవాన్.
1: భక్తిని ఇచ్చి
0: having comfort devotion
1: munchi
0: giving power
1: mukti chechunandi
0: and he will give you redemption.
1: ఇతరుల మాటలు ఇంపుక నమ్మి కొంప తీయకండి.
0: Never listen to the words of others and ruin
1: yourself. నేర్చుకోండి ఈ బుద్ధుల నీవు తీర్చుకోండి కర్మం.
0: Learn from today itself and get relief from your karmic effects.
1: కనుక
0: so
1: మీ అందరి ప్రార్థనలు నేను ఆలకించి
0: భగవాన్ respond to our prayers.
1: తెప్పించుకోవటం మీకోసమే తెప్పించుకున్నాను.
0: This has been brought for your sake.
1: ఇప్పుడు మీ కోసమే దీన్నంతా నేను నయం చేసుకుంటాను.
0: భగవాన్ has decided to cure himself for our sake now.
1: అంతా నయమైపోయింది, ఏమి యోచన పెట్టుకోవద్దండి.

0: Now Swami is 100% perfect, hale and healthy.
1: No, perfect, perfect, perfect.
0: Perfect and perfect, nothing but perfect.
1: కనుక మీరందరూ కూడా చెప్పినట్టు నడుచుకొని
0: ఫాలో భగవాన్స్ కమాండ్,
1: చక్కని పేరు ప్రతిష్టలు నింపుకొని,
0: గెట్ ఎ గుడ్ నేమ్,
1: మంచి మార్క్స్ లో ఉత్తీర్ణులైపోయి
0: పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్, ఇతర
1: ప్రపంచానికి ఆదర్శాన్ని మీరు అందిస్తురండి.
0: బి ఐడియల్స్ టు ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
1: నేను ఆశించేటువంటి,
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
1: ఈ వాలంటీర్స్ కూడాను,
0: ది వాలంటీర్స్,
1: ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నాము.
0: సెపరేట్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ దేమ్.
1: ఇంకా భక్తులు కూడా తగినటువంటి ఏర్పాటు అంతా చేయాలనుకున్నాము.
0: అరేంజ్మెంట్ ఫర్ డివోటీస్ ఆల్సో.
1: వాళ్ళకు భక్తులకు మాత్రమే వచ్చేటువంటి వారికి అందరికీ 100 షెడ్లు వేరే ప్రత్యేకంగా వేపిస్తున్నాము.
0: 100 షెడ్స్ ఆర్ గోయింగ్ టు బి ఎరెక్టెడ్ దేర్ టు అకామడేట్ డివోటీస్.
1: అందరికీ కూడా కొండపైన ఒక 150 ఎకరాలు తీసేశాము.
0: అండ్ 150 ఏకర్స్ ఆర్ ఎక్వైర్డ్ ఫర్ అకామడేటింగ్ పీపుల్.
1: వీళ్ళందరికీ అక్కడ కంపార్ట్మెంట్ పెట్టేసేస్తారు.
0: అండ్ దే విల్ హావ్ షెడ్స్ దేర్ అకామడేటింగ్ ఎవ్రీబడీ.
1: ఈ 75th బర్త్డే కి,
0: ఫర్ ది 75th బర్త్డే,
1: ఎవరి చోటు ఎక్కడ చిక్కుతుందో అని వెతుకులే.
0: You have to wait and pray where we are going to be.
1: కానీ స్వామి దయ ఉన్నప్పుడు ఎక్కడ ఉండే స్వామివారి మీరు అవుతారు.
0: బట్ ఇఫ్ భగవాన్స్ గ్రేస్ ఇస్ దేర్ వేర్ ఎవర్ యూ మే బి, యూ బిలాంగ్ టు హిమ్.
1: కనుక ఎక్కడ ఇక్కడ అక్కడ చూసినా అక్కడే ఉన్నాడు, ఎక్కడ చూసినా కానీ మీ యొక్క వెంటనే ఉంటుంటాడు.
0: హియర్ ఆర్ దేర్ ఎనీవేర్, ఓన్లీ వన్ సాయి ప్రెసెంట్ హూ విల్
1: ఎప్పుడు మీ స్వామి మీ వెంటనే ఉంటాడు.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ విత్ యూ.
1: కనుక స్వామి దూరం అవుతారని మీరు బ్యాంక్కి ఏమాత్రమే అవకాశం ఇవ్వద్దండి.
0: నెవర్ బి డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ భగవాన్ విల్ డిస్టెన్స్ హింసెల్ఫ్.
1: దృఢం చేసుకోండి.
0: హావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్.
1: స్థిరత్వాన్ని దృఢం చేసుకోండి.
0: Have steady faith, steadiness.
1: Kanuka.
0: So,
1: munmundu,
0: in future,
1: mee karyakramalu,
0: the program,
1: sakramanga jarupukovachunu.
0: Do it in a proper way.
1: రాబోయే సంవత్సరము,
0: ద ఫ్యూచర్ ఇయర్,
1: ఇంకా మీ స్పోర్ట్స్ లోపల మీ ఉత్తేజంగా మీరు ఆడుకోవచ్చు.
0: యూ కెన్ ప్లే మచ్ మోర్ దాన్ బిఫోర్.
1: మీకు ఏమాత్రం కూడా నేను బ్రేక్ వేయను.
0: స్వామి విల్ నెవర్ పుట్ ఎనీ బ్రేక్ టు అవర్ ఎఫర్ట్స్.
1: అయితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రము చెప్పినట్టు మీరు వినాలి.
0: బట్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ యూ మస్ట్ ఫాలో భగవాన్.
1: అది మీ నిమిత్తమే,
0: ఇట్స్ ఫర్ యువర్ ఓన్,
1: నా కోసం కాదు.
0: ఇట్స్ ఫర్ యువర్ గుడ్, నాట్ ఫర్ స్వామి.
1: కనుక మీరందరూ క్షేమంగా ఉంటుండి,
0: లెట్ ఆల్ యూ బి హ్యాపీ,
1: దేశానికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా తయారయ్యి,
0: బట్ యూ షుడ్ బి ఐడియల్స్ టు దిస్ కంట్రీ.
1: మంచి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ గుడ్ అండ్ స్పిరిచువల్ లైఫ్.
1: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ దుఃఖము, విచారము, కష్టము, అశాంతి,
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ యాంగ్జైటీ, వరీ,
1: అన్నిటికీ పరిహారం గావించేటువంటి ఒక్కటే ఒకటి మందు, అదే ఆధ్యాత్మికం.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ.
1: ఆ స్పిరిచువాలిటీ లేకపోవడం చేతనే,
0: విదౌట్ స్పిరిచువాలిటీ,
1: ఈ డిప్రెషన్,
0: దేర్ ఇస్ డిప్రెషన్.
1: ప్రతి మానవుడు కూడా 90% డిప్రెషన్.
0: And every man has got 90% of depression.
1: ఈ డిప్రెషన్ పెరిగే కొలది డిసీజెస్ పెరిగిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ద డిప్రెషన్స్ ద డిసీజెస్ ఇంక్రీజ్.
1: ఈ డిసీజెస్ అంతా కూడా మన దేహం నుంచి పుట్టినవి కాదు.
0: డిసీజెస్ ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద బాడీ.
1: మనసు నుంచి పుట్టినవే.
0: దట్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
1: మానసిక శాంతి లేకపోవడం చేతనే ఈ యొక్క డిప్రెషన్ వల్ల రోగాలు బయలుదేరుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ మెంటల్ టెన్షన్ దేర్ ఇస్ డిప్రెషన్ అండ్ డిసీజెస్.
1: కనుక మానసిక రోగముల నుంచి తప్పించుకొని,
0: సో వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ సైకలాజికల్,
1: శారీరక పుష్టిని మీరు పెంచుకుని,
0: వీ షుడ్ బి ఫిజికలీ స్ట్రాంగ్,
1: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసించి,
0: అండ్ వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్ ప్రిన్సిపల్స్,
1: ఆనందంగా జీవితం గడిపి,
0: అండ్ లీడ్ ది లైఫ్ ఇన్ ఎ
1: పీస్ తోటి మానవుల కుటుంబం ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈనాటి ప్రసంగ దినము నేను విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to be physically strong, grow spiritually and be blissful, make everybody around happy and blissful. So saying, Bhagwan brings his divine discourse to a close.
1: ఎలాంటి పరిస్థితుల్లో మీరు పోయినప్పటికీ ఆధ్యాత్మికం మాత్రం వెనుకంజ వేయకూడదు.
0: యు మే గో ఎనీవేర్, నెవర్ స్టెప్ బ్యాక్వర్డ్.
1: భారతదేశాన్ని సంరక్షించేటువంటిది ఒక దైవ భక్తి తప్ప మరొకటి కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ డివోషన్ దట్ ప్రొటెక్ట్స్ భారత్, నథింగ్ ఎల్స్.
1: ఈనాడు దైవ భక్తి అనేటువంటి కూలిపోవటం చేతనే మానవత్వం అనేటువంటి మరుగుపడిపోతుంది.
0: బికాస్ ద డివోషన్ గాడ్ ఈస్ హిడెన్ అండ్ గాన్.
1: ఎక్కడ పోయినప్పటికీ రాక్షసత్వము పశుత్వంగా మనకు రూపొందుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీ వేర్ వీ ఫైండ్ బెస్టియాలిటీ, అనిమాలిటీ.
1: కనుక ఈ పశుత్వము, రాక్షసత్వము దూరం చేయాలంటే మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించండి.
0: సో యానిమల్ క్వాలిటీ అండ్ ద డెమోనిక్ టెంపరమెంట్ షుడ్ బి,
1: మీ ఎందుకున్నటువంటి మానవత్వాన్ని మీరు గుర్తించుకోలేనటువంటి వారు ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించారు?
0: వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ ఓన్ హ్యూమన్ వాల్యూ, హౌ డు యూ నో ద డివైన్ వాల్యూ?
1: మొట్టమొదట మీ మానవత్వాన్ని గుర్తించండి.
0: ఫస్ట్ నో యువర్ హ్యూమన్ వాల్యూ.
1: దైవత్వం సాక్షాత్కరిస్తుంది,
0: దెన్ ద డివైన్ వాల్యూ మేనిఫెస్ట్.
1: కనుక
0: సో
1: మీరందరూ కూడాను,
0: ఆల్ ఆఫ్ యూ,
1: అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి
0: ఫాలో డిఫరెంట్ స్పిరిచువల్
1: దేశం నలుమూలలా తిరిగి
0: గో అరౌండ్ ద హోల్ కంట్రీ
1: దేశానికి ఆధ్యాత్మిక తత్వాన్ని చాటి
0: పబ్లిసైజ్ ద స్పిరిచువల్
1: క్షేమాన్ని శాంతిని మీరు భద్రపరచాలని ఆశిస్తున్నాను.
0: అండ్ భగవాన్ వాంట్స్ యూ ఆల్ టు ప్రే ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా? ఎంతమందియో కొన్ని స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మనం మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమలకూర్చేనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైన కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యు కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ fully ripened and drops off, you cannot get it again. The mature fruit is essential to maintain this body experience in the proper way and in a sacred way.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.

0: సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్, ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వెలిగిస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It's only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there's no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence it's very rare that one has this human life.
0: ఇని ప్రస్కరించుకునే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: So Veda declares of all of the lives and the creatures in this universe, human life is rarest.
0: మానవత్వములో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నది.
1: In this human life there are many things to be accomplished.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: More than the body, the life is more important.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమును త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: However, there are certain tasks for which we have to be prepared to sacrifice our life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవడం అత్యవసరము.
1: It's most essential that we know the value of the human body.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ ప్రొటెక్ట్స్ హోల్డింగ్ ద డివినిటీ విత్ ఇన్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ అన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోను నగలు పెట్టినట్టు.
1: జస్ట్ యాజ్ యూ కీప్ జ్యూవెల్స్ ఇన్ అన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు విలువ దేహుడు ఉండేది సుమా.
1: Within this body is present the divinity.
0: Hai dehamanandu sadgunamulu satravattanlu sadalochanlu satchintanlu ilanti viluvainaatvanti gunamulu indulo daachukone unnam.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: Ee viluvainaatvanti gunamulu manam kolipothema tirigi manam saadhinchalemu.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice and so on.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమో అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు
1: దిస్ బాడీ విచ్ ఇస్ ఎ క్లాక్
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: And they present the second hand represents the moment.
0: కానీ ఈ మూడు ముళ్ళు కూడాను చక్కగా తిరుగుతున్నది గాని దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహము వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: And hence it is appropriate to make use of it in a proper way.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: In this long life sojourn, body is an instrument.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిరుక్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?

0: అండర్స్టాండింగ్
1: నిస్వార్థం అంటే ఏమిటి,
0: వాట్ ఈస్ సెల్ఫ్లెస్
1: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దీస్ వాల్యుబుల్ థింగ్స్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ స్వప్రయోజనములపై వినియోగించుకుంటున్నాము.
0: బట్ మ్యాన్ టుడే ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ హిస్ బాడీ ఫర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: కానీ భగవంతుడు ఈ శరీరం అందించటము స్వార్థ స్వప్రయోజనములకు మాత్రమే కాదు.
0: But God has not given this body only for selfish
1: paropakarartham idam shariram.
0: The body is gifted to render service.
1: Ninnu nee rakshinchukotame kaakunda nee toti manavulu kuda ninnu rakshinchadaniki tagina kankanam kattukovali.
0: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
1: Paropakara nimittamai mana praakulaadinappude mana swartham kurunu andaru oka bhaganga imidi untari.
0: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
1: కాని ఈనాటి మానవుడు పరోపకారార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
0: The modern people have no idea what service is.
1: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
0: The essence of 18 epics is depicted in two sentences.
1: Help ever, hurt never.
0: Help ever,
1: ఇతరులకు
0: నీవు
1: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
0: God has gifted this body to help others.
1: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
0: We are not understanding what a help is.
1: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
0: All the time we are drowned in selfishness.
1: ఏ పని చేసినా స్వార్థమే.
0: Anything that we do.
1: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
0: Any thought for that matter.
1: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
0: Any task undertaken.
1: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో స్వప్రయోజనమైనటువంటి యొక్క దీంతో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
0: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
1: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్టవుతాడు.
0: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
1: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
0: One has to sacrifice self.
1: పరార్థాన్ని వరించాలి.
0: And then he should be after
1: self. అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది.
0: Then only the purpose of the body is realized.
1: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైన ఆనందాన్ని చేకూర్చాలి.
0: Along with the body, we have to take care of the bliss relating to the mind.
1: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
0: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్.
1: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
0: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: ఆ హృదయమునే వేదమును ఆత్మ అని పిలిచారు.
0: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
1: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్ను చెప్పాము.
0: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
1: మన మనసే విష్ణు స్వరూపుడు.
0: మైండ్ ఇస్ విష్ణు.
1: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
0: బ్రహ్మన్ ఇస్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
1: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
1: ఇంత విలువైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
0: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life. If we know yourself, you will be able to know others. If one does not understand himself, how do you expect him to know others?
1: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
0: In the first instance, we should know I, what I meant.
1: అన్ని మన పదముల నుండే ఇమిడి ఉంటున్నవి.
0: Everything is contained in the words that we speak.
1: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
0: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
1: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
0: Why do you suffer like
1: that? I అంటే ఏమిటి?
0: What do you mean by I?
1: Ego.
0: I means
1: want అంటే ఏమిటి?
0: What is want?
1: Want. I want.
0: I want. What do you mean by I want?
1: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
0: వాంట్ మీన్స్ డిజైర్.
1: కనుక ఈగోను కోరికను రెండింటిని నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది.
0: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్.
1: దాని ఎందుకు నువ్వు కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
0: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
1: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధముగా పుడుతుడుకులు పాడవుతున్నది.
0: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
1: కనుక మనము ఐ అనేటువంటి యొక్క అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
1: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
1: చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు
1: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటి.
0: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ద ఐ ద ఈగో.
1: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
0: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
1: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
0: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
1: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
0: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
1: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
1: పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
1: కానీ పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
0: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
1: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
0: ద గివెన్ నేమ్
1: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
0: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
1: ఎంతకాలం ఈ దేహం?
0: హౌ లాంగ్ దిస్ బాడీ?
1: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
1: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మ నమ్మున.
0: దో 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
1: బాల్యమందు
0: either boy
1: heka prayamando
0: or you
1: heka mudimiyando heka musaliyando
0: or advance
1: eppudu vidichedi erukaledu.
0: When one is going to die, nobody can
1: maraname nischayamu.
0: Death is certain.
1: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
0: If you are intelligent enough, you have to know yourself.
1: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదే.
0: We are supposed to know that today.
1: నేను ఎవరు?
0: Who am I?
1: నేను అనేటువంటి దేహం కాదు.
0: I am not the body.
1: నేను అనేటువంటి మనసు కాదు.
0: I am not the mind.
1: నేను అనేటువంటి బుద్ధి కాదు.
0: I am not intellect.
1: నేను అనేటువంటి చిత్తం కాదు.
0: I am not.
1: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
0: I am not inner sense.
1: నేను నేనే.
0: I am I.
1: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: Therefore the I has come along with the birth of this body.
1: ఈ దేహమునకు పేరే నేను.
0: And in fact the I is the correct name of this body.
1: కానీ ఎన్ని నేనులు ఉన్నాయో.
0: But there are so many eyes here.
1: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వ నేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి.
0: If you know what one I meant, you'll be knowing the remaining.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
0: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
0: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
1: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
0: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
1: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
0: Therefore this has been the teaching by the ancients.
1: పిచ్చివాడ దేశ దేశములు తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
0: Oh madcap, you go around the different countries, you are becoming a vagabond. What is that you are done?
1: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
0: In fact all that you see is within you.
1: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
0: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
1: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
1: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
0: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
1: వ్యక్తి అనగా ఏమిటి?
0: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్? దట్ విచ్ ఇస్ హిడెన్.
1: గూఢంగా
0: హిడెన్
1: తనయంది ఇమిడి ఉన్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
0: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
1: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
0: అండ్ హీస్ నాట్ బాడీ.
1: యొక్క దివ్యత్వము తనయంది ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
0: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
1: ఏ మానవుడు తన ఎందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
0: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమనెంట్.
1: కనుక మన వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
1: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
0: ద టూ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైట్లెస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
1: కనుక భారతీయ సంస్కృతి యందు
0: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
1: సత్యం వద ధర్మం చెర
0: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైట్లెస్నెస్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
0: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన ఎందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణ మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we have to manifest, to bring out all the latent values.
1: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాడు.
0: No one is highly educated at the time of birth.
1: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
0: No one is a scholar at the time of birth.
1: క్రమక్రమేణ సాధనలు సలిపి
0: gradually he
1: practices. ఆ సాధనల ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
0: The purpose of education is to bring out the latent talents.
1: కనుక ఇది ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికే ఎడ్యుకేర్ అని పెట్టారు.
0: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మానిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
1: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
0: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
1: ఇదంతా ఆర్టిఫిషియల్ వే.
0: ద మోడర్న్ వన్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: కానీ ఆర్టిఫిషియల్ ఏంటంటే ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, హార్ట్ ఇన్సైడ్ ఉంది.
0: ఆర్ట్ ఇస్ అవుట్ సైడ్, హార్ట్ ఇస్ ఇన్సైడ్.
1: కాబట్టి ఆర్ట్ అంతా కూడా ఎడ్యుకేషన్.
0: So outside art is education.
1: Heart to educare.
0: So the heart inside represents educare.
1: అది ఏ మనం ఆవిర్భవింప చేసుకుని తిరిగి బయట తెప్పించుకోవాలి.
0: We have to bring out manifest.
1: చదివినటువంటి వాడు ఎవడు ఈ జగత్తులో కానరాడు.
0: We don't find anyone who has seen
1: it. కనుకనే దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవింప చేశారు.
0: And therefore it is clearly demonstrated.
1: చదువులన్నీ చదివి
0: having studied all,
1: చాలా వివేకి అయి
0: being intelligent,
1: మధుడి తన్నలుగుడు మందమతుడు.
0: A fool does not know his true self.
1: ఎంత చదువు చదివి
0: with all education,
1: ఏ నీతి ఉన్నను
0: he may be anyway,
1: వీరుని గుణము మానలేడు.
0: A mean man would never give up his meanness.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: After all his education will help him to argue with each other.
1: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేవు.
0: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
1: I అనేది దానికి సావులేదు.
0: This I is immortal.
1: అది ఎప్పటికీ సావదు.
0: It is deathless.
1: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావులేదు.
0: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఈజ్ ఆల్సో ఇమ్మోర్టల్.
1: విష్ణు సర్వవ్యాపకత్వం.
0: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
1: బ్రహ్మం సర్వవ్యాపకత్వము.
0: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
1: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
1: ఆ సత్యస్వరూపులు కింద నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
0: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
1: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
1: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
0: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్ షోస్ ద బాడీ.
1: దేహము యొక్క పదార్థము.
0: బాడీ ఇస్ ద మెటీరియల్.
1: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
1: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
0: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్, వానిష్.
1: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
0: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్ డిసప్పియర్స్
1: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
0: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
1: ఇది దృశ్యమంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
0: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసప్పియర్.
1: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
0: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
1: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.
0: అండ్ దిస్ విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
1: నీ దృష్టి చేతనే సృష్టి నీకు గోచరం అవుతుండాలి.
0: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
1: దృష్టి ఏ లేకపోతే సృష్టి ఏ కనిపించదు.
0: నో విజన్ దేర్ నో క్రియేషన్.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
1: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
0: సో అది శంకర సైడ్.
1: ఏమిటి వీటి నిమిత్తమై?
0: వాట్ ఫార్?
1: తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
0: శంకర వాజ్ పాసింగ్ బాయ్ హియర్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
1: అక్కడికి వెళ్లి పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
0: He has gone close to him and said, what is it you are repeating and practicing?
1: Pani grammar.
0: You are practicing the grammar written by Pani?
1: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
0: What is it you are going to get?
1: నేను గొప్ప పండితుడిని అవుతాను అన్నాడు.
0: ఈ స్కాలర్షిప్ ఐఎమ్ గోయింగ్ టు బి గ్రేటెస్ట్ స్కాలర్.
1: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ స్కాలర్షిప్?
1: నేను ధనము సంపాదిస్తాను అన్నాడు.
0: ఐ విల్ గెట్ మనీ.
1: ధనము సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
0: వాట్ కెన్ యు డు విత్ దిస్ మనీ?
1: సంపాదనతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
0: ఐ విల్ లీడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
0: దెన్ వాట్ ఆర్ యూ టు డూ లేటర్?
1: మరణిస్తుంది అన్నారు.
0: వెల్ ఐ డు నాట్ నో.
1: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
0: వెల్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ హౌ డస్ మనీ హెల్ప్ యూ?
1: నాకు తెలియదు అన్నాడు.
0: హి సెడ్ ఐ డోంట్ నో.
1: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పసిపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
0: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్ నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ట్స్ దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్ రైమెంట్ అండ్
1: షెల్టర్. మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువల్నా?
0: డూ యూ నీడ్ ఎడ్యుకేషన్ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్?
1: ఏ చదువులు లేనటువంటి పసిపక్షి మృగాదులు కూడా నువ్వు భుజించడం లేదా?
0: డోంట్ యూ ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ పార్టేకింగ్ ఫుడ్ ఇన్ ఎడ్యుకేషన్?
1: నిద్రించడం లేదా?
0: డోంట్ యూ ఫైండ్ దెమ్ స్లీపింగ్?
1: ఆ పసిపక్షి మృగాదులు కూడా సుఖాన్ని అనుభవించడం లేదా?
0: ఆర్ దే నాట్ కంఫర్టబుల్?
1: పిచ్చివాడా, దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వం.
0: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ ఫర్ దట్ పర్పస్ ఆఫ్ ఫుడ్ రైమెంట్ అండ్ షెల్టర్.

0: ఆనందము.
1: At the last minute, at the time of death, the rules of grammar dukrunkarani will never come to your rescue.
0: ee deham enta kaalam undinappudiki edo oka naatiki maraninchu tappadu.
1: The body may last for a long time, but it cannot be eternal.
0: పద పదమంది ఎంకింకరులప్పుడు పాశములు ఆగడి వేళ.
1: The messengers of death are prepared to drag your body.
0: దబదబ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ.
1: When relatives give up the hope and ask the body to be taken out.
0: ఆలు కుటలు లబలవ ఏడ్చు వేళ.
1: When the children and wife cry loudly.
0: సరమా హరినామము నోటన బలక.
1: Is it possible to sing the glory of God then at the last time?
0: ఆ సమయం లోపల అయ్యా రక్షించండి అన్నట్టు ఎవరు రాగలరు?
1: At that time if you go on crying for help, who will come to your rescue?
0: కనుకనే జీవిత కాలంలోందే కూడాను మనం దీన్ని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
1: Therefore in this lifetime itself we have to work for the redemption and make our life really liberated.
0: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
1: However we should have certain experiences now.
0: ఎట్టి ఎక్స్పీరియన్స్?
1: What sort of experience?
0: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గుణముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
0: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ పుట్ దెమ్ ఇంటూ ప్రాక్టీస్.
0: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
0: సత్చింతనతో మనం దేహాన్ని వదలాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
1: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
0: ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి?
1: What is that you find in the body?
0: కాని మన అంతర్భావం నందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
1: They are present the sacred qualities within the body.
0: వాటిని కాపాడుకునే నిమిత్తమైన ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
1: In fact, we have to maintain our body to sustain and to protect the values.
0: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
1: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
0: దీని వల్ల వచ్చేటువంటి ఏ మిత్రం లేదు.
1: There is nothing that would happen.
0: సేవలందు మనం పాల్గొనాలి.
1: We have to participate in service.
0: నటప

0: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్ సెంటర్, నో సీక్రెట్ టెక్స్ట్, నో రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ వుడ్ ఎవర్ హెల్ప్ యూ టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ అదర్ దాన్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమా.
0: ద లైఫ్ ఇస్ టెంపరీ, ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిజరీ అండ్ సాడ్నెస్. అండర్స్టాండ్ ద రియాలిటీ.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities, abilities. You do many things. How is it possible? It's only with this body. By doing some business, you earn lakhs of money. You do that with this body. You are highly educated now. How is it possible? It's only through this body you could be a great man.
1: చాలా ప్రధానమైనటువంటిది.
0: దట్ బాడీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అయితే దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: దేర్ ఫోర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ అండ్ ద ట్రూత్ ఇన్ దిస్ లైఫ్ టైమ్ ఇట్ సెల్ఫ్.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: బాడీ ఇస్ నాట్ గిఫ్టెడ్ మియర్లీ టు ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్. Go by the beauty of the law of body.
1: లోకం నందు ఉన్నటువంటి ఒక సుఖములు.
0: What are these worldly comforts?
1: ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు,
0: at the time of German war,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: The French lost.
1: ఓడిపోయేటప్పటికి ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు.
0: And in fact they're great warriors.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగ పెట్టుకుని సర్వవిధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్.
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్
1: ఇది ఎంతకాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము, క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగభాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: సేజ్ దక్షిణామూర్తి వాజ్ పాసింగ్ బై ద సీ షోర్.
1: దక్షిణామూర్తి అనగా తెలివి స్వరూపుడే.
0: దక్షిణామూర్తి రిప్రజెంట్స్ ఇంటెలెక్ట్.
1: సముద్రం ఒడ్డు పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: హి వాజ్ పాసింగ్ బై ది సీ షోర్.
1: అతను ఎప్పుడు కూడా ఏ చిన్న విషయానికి కూడా చాలా ప్రమాణము వెతికేటువంటి వాడు.
0: హీఈస్ ఆఫ్టర్ ఎంక్వైరీ అవుట్ ఆఫ్ సటిల్ సింపుల్ థింగ్స్.
1: కొంతసేపు నిలిచి సముద్రాన్ని దర్శించాడు.
0: హి వాజ్ వాచింగ్ ద సీ.
1: ఒక్క క్షణము లోపల ఒక చిన్న చెత్త వచ్చి దానిపైన పడింది.
0: దేర్ కేమ్ సమ్ డస్ట్ కలెక్టెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సీ వాటర్.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హీ వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ యూ వాస్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: స్థానం సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను, చిన్న చెత్త నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యు కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్ దక్షిణామూర్తి.
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: విదిన్ మీ దేర్ ఆర్ మెనీ
1: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: దట్ సో మెనీ వాల్యుబుల్స్ విదిన్ మీ లైక్ పర్ల్స్ అండ్ ప్రెషస్ థింగ్.
1: ఇలాంటి నా సముద్రమునందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: ఇఫ్ ఐ గివ్ ఎనీ స్కోప్ అండ్ అకామిడేట్ డస్ట్ లైక్ దిస్ మోర్ అండ్ మోర్ వుడ్ బి యాడెడ్ ఆన్ ఇన్ ఫ్యూచర్.
1: ఈ పిచ్చి చెత్తల చేత నా రూపాన్ని నిర్మూలం కావించుకోవటం నాకు ఇష్టం లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై షేప్ అండ్ ఫామ్ బై అలవింగ్ ద డస్ట్ టు బి కలెక్టెడ్ ఆన్ ద సర్ఫేస్.
1: నా రూపమును అలలే శృంగారము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ టు మీ వేవ్స్ ఆర్ ద రియల్ డెకరేషన్.
1: నీలింగ నైదిలి శృంగార గ్రామములకు ఇంటే శృంగారము.
0: అండ్ హౌసెస్ and waves are the decoration to the ocean.
1: గగనకు చంద్రమణి శృంగార.
0: And moon is the jewel to the sky.
1: నారికి గుణవే శృంగార.
0: And a woman character is decoration.
1: ఈశ్వర భక్తులకి నొక్కట విభూతియే శృంగార.
0: విభూతి is the decoration to a true devotee.
1: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: So we should have that real beauty.
1: మానవునికి గుణమే శృంగారము.
0: To mankind is the character.
1: ఆ గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: we have given up that precious jewel.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాము.
0: We go by the external jewelry.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలమో దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు,
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body
1: attachment. మాత్రం పెంచుకోండి.
0: And you think of the body to
1: put దేహాభిమానం మాత్రం పెంచుకోకండి.
0: Not attachment.
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం పుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: ఆ సత్యము చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: So we should hold on to the
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: Many politicians address students telling that it's time to protect your country.
1: ఎవరు కాపాడగలరు?
0: Who can protect your country?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: It's just vain talk.
1: దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుంది.
0: In fact everything depends on the
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: In fact if you protect and uphold the truth and this righteousness, they will protect the whole country.
1: Dharma rachati rachitah.
0: And if you protect dharma, that dharma will protect.
1: Dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు?
0: యూ గివ్ రైట్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యూ
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైట్నెస్,
1: ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైట్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగుపడిపోయింది.
0: అండ్ ఇట్ ఇస్ హిడెన్
1: అగైన్. ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్
1: దేశానికి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
1: ఒకానొక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి థాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంతా బోధించినప్పటికే రాజు చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద
1: కాండక్ట్ ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: అనేక సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హి వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఇనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషానికి అయినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనమే అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టివిటీస్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యు షుడ్ హావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యు షుడ్ హావ్ ద రెస్పెక్ట్ యాజ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యు షుడ్ హావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాద పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ, రివరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఫాలో ట్రూత్ అండ్ ధర్మ.
1: సద్గుణములు
0: వర్చ్యూస్,
1: సద్బుద్ధి
0: గుడ్ మైండ్,
1: సత్యనిరతి
0: ట్రూత్,
1: భక్తి
0: డివోషన్,
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్,
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ,
1: నేర్పునదే విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance to the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకు అతి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యూ దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అలాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దాట్ వాట్ యువర్ సపోజ్.
1: దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని అందరినీ చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యూ ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్లా చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్స్, సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: నీకు ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేనిని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దట్ వాట్ యు ఆర్
1: గ్రంథాన్ని చూడు.
0: యు సీ ద బుక్,
1: దాన్ని చదువు.
0: అండ్ యు రీడ్,
1: తల్లిదండ్రులను చూడు.
0: యు సీ యువర్ పేరెంట్స్
1: చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతుంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ ఏజ్
1: వీరు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క తల్లిదండ్రులు అన్న తమ్ముడుగా భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ వయసు లోపల
1: మీరందరూ కూడా అక్క తల్లిదండ్రులుగా భావించాలి. పిల్లలు
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: పెద్దలను తల్లులుగా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ మదర్స్.
1: ఊరికి కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: అండ్ బికాస్ ఆఫ్ సచ్ బ్యాడ్ లుక్స్ యూ లూజ్ యువర్ సైట్.
1: సూర్య నమస్కారంలో చెప్పారు,
0: యూ సెల్యూట్ రెస్పెక్ట్ యువర్ సన్ గాడ్.
1: ఎవరు ఏ విధంగా ఈ పెద్ద చెడ్డ దృష్టిని చూస్తారో వాళ్లలో నేను కను దృష్టించి వేరైపోతానన్నాడు సూర్యుడు.
0: అండ్ సన్ సెడ్ ఐ విల్ విత్డ్రా ద సైట్ ఆర్ విజన్ ఫ్రమ్ దట్ పర్సన్ హూ హెస్ బ్యాడ్ లుక్స్.
1: కనుక ఎవరినంటే వారిని చూడకూడదు.
0: సో యూ కెనాట్ లుక్.
1: దారిలో నడుస్తున్నావు, దారిని చూసుకుంటూ నువ్వు పో.
0: యాజ్ యూ పాస్ బై వాచ్ ఫుల్ ఆఫ్ ద రోడ్.
1: నీకు క్షేమమే అవుతుంది, గుణములు మంచిగా పెరుగుతాయి.
0: యూ విల్ బి సేఫ్ విత్ యువర్ వాచ్ ఎవ్రీ స్టెప్.
1: నువ్వు రోడ్ లో నడుచుకుంటూ లేకపోతే రోడ్ లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: యాజ్ యూ పాస్ బై ఆర్ రైడింగ్ ఆన్ ఎ సైకిల్ ఇఫ్ యూ వాచ్ ఆల్ వాల్ పోస్టర్స్ అరౌండ్ హూ ఇస్ పుట్ టు డేంజర్.
1: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో. కాన్సంట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి, దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ టు బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటల్ వాస్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడా ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాస్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటల్.
1: తాను కూడా ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: Truth is our vision.
1: Manchitanamu, goodness, manayaka drishti.
0: Goodness is our vision.
1: Beauty, manayaka drishti.
0: Beauty is our sight.
1: Yedi beauty.
0: What is beauty?
1: టీచర్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: అదే మన యొక్క బ్యూటీ.
0: దట్ ఈస్ ది బ్యూటీ.
1: సత్యం శివం సుందరం అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: అయ్యేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు.
0: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై.
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు.
0: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడి.
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
0: బికాస్ హీ వాస్ ద లీడర్ ఆఫ్ యూత్.
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ ద వెల్ హీ హస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్.
1: కింద చూసుకుంటూ పోతున్నాడు.
0: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్.
0: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్.
1: ఫుట్పాత్ పైన చేస్తున్నాడు.
0: అండ్ హీ వాస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్పాత్.
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
0: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై. ఈవినింగ్ వాక్.
1: ఇద్దరు వచ్చారు, కొట్టుకున్నారు, డీ కొట్టారు.
0: బోత్ కేమ్ ఇన్ క్లాస్.
1: తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు.
0: ఇమీడియట్లీ హీ ఆస్క్డ్, హూ ఆర్ యూ?
1: అయ్యా, నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా, నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ, ద గురు సేడ్, ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఇన్ సర్చ్
1: నేనెవరు అని చింతిస్తున్నాను.
0: ఐ హావ్ బీన్ థింకింగ్ దిస్.
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
0: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
1: అతనే సోక్రటీస్.
0: అండ్ హీ ఈజ్ సోక్రటీస్.
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యువకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సలుపుతూ వచ్చేటువంటి వాడు.
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
0: నెవర్ హావ్ బ్యాడ్ లుక్.
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఏమిది లౌడ్ స్పీకరా? ఇష్టమొచ్చినట్టు వినడానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి.
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్. యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు షుడ్
1: వినకూడదు.
0: యు షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్.
1: తలచాలి, ఏది తలచాలో దాన్ని తలచాలి.
0: యు షుడ్ థింక్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి.
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యు షుడ్ థింక్.
1: అనవసరంగా రాత్రింతప్పుడు మీరు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు.
0: యు షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్.
1: ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది.
0: బికాస్ కౌరవ సెంటర్టైన్ బ్యాడ్ థింకింగ్
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుశ్చింతను జరుపుతూ వచ్చేవారు.
0: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్, మెనోవరింగ్, మానిపులేటింగ్,
1: అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది.
0: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్, దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్.
1: చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడి ఎందు ఉండకూడదు.
0: సో బ్యాడ్ లుక్స్, బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్.
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు.
0: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్.
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి.
0: యువర్ వర్డ్ షుడ్ మేక్ యువర్
1: మైండ్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: చక్కని గుణాలు,
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ.
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు.
0: అండ్ దిస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్, డెకరేషన్ టు
1: యువర్
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్.
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి.
0: దర్ మెనీ వర్చ్యూస్, గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్.
1: భవిష్యత్తులో వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి.
0: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్.
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటిని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది.
0: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ, యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్.
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం?
0: యూ డోంట్ కల్టివేట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ ఆల్ ద వర్చ్యూస్, ద డ్యూటీ, డిసిప్లిన్ అండ్ ద డివోషన్, అడియరెన్స్.
1: బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలని. సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు.
0: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ప్రైమ్ ఇంపార్టెంట్.
1: శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు.
0: అండ్ హీ నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దట్. దానివల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: దుర్భావనలు అభివృద్ధి అయిపోతాయి.
0: యు డెవలప్ బ్యాడ్ థాట్స్,
1: దుర్భావనలు నిన్నే హతం చేస్తాయి.
0: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ.
1: చూడకూడదు.
0: సో యు కెనాట్ లుక్ లైక్ దట్.
1: ఈ చూపును అదుపులో పెట్టుకో.
0: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
0: బోధిస్తారు. దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈ వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
0: అండ్ యు షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
0: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
0: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
1: లీడర్ ఎట్లా ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటారు దేశము.
0: అండ్ ఇఫ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
1: కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది.
0: ఇఫ్ యు ఆర్ గుడ్, ది కంట్రీ ఇస్ బౌండ్ టు బి
1: పవిత్రమైన భారతదేశాన్ని పేద భూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాన్ని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, Bharat being the land of sacrifice, land of action, the land of merit, it has to be upheld by you people.
1: మీ దేహాన్ని కాపాడుకోవాలి.
0: For that purpose, you have to maintain your body.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనం కరాదు తిరిగి.
0: When once the body is lost,
1: దేహం పోయినా మనం సాధించవచ్చు, కానీ దేహం పోతే తిరిగి మనం
0: regain anything if anything is lost, but not the body.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
0: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
1: అదే మీ లక్ష్యంగా తీసుకోవాలి.
0: Keep it.
1: అదే మీ ప్రతిజ్ఞగా పట్టాలి.
0: Keep it as the chief aim.
1: పట్టినా పట్టే ఏదో పట్టనే పట్టు తిరిగి పట్టుని గడిదా అట్నే ఉండు.
0: You have determined somewhere or other. Hold on until you are successful.
1: కోరు దేనియో కోరనే కోర్తి కోకి చెల్లుడు దాకా పోవకుండు.
0: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: అడిగిన దేనియో అడగనే అడిగి తిరి అడిగిన దేనియో దాకా విడవకుండు.
0: Having asked, never give up until it is given.
1: తలచిన దేనియో తలచనే తలచితే తలపు తీరుడు దాకా పోవకుండు.
0: Having thought somewhere or other, until the thought is reality, do not
1: కోరుపడలేక మీరైన భూవలియు వడం తెలియక తమైన అడుగు వరియు.
0: Out of disgust, God should bless you, or you should faint in
1: the తానైనప్పుడు వస్తాడు.
0: అంటే
1: వడం తెలియక మీరైనా అడగాలి.
0: Out of disgust, he might console you, or you may drop
1: down. పోవుట విద్యార్థి దీక్ష కాదు.
0: But if you return without the fulfillment, it is not the quality of a student.
1: కాదు, విద్యార్థి దీక్షనే కాదు.
0: It is not the determination.
1: అన్నింటినీ మీరు సాధిస్తూ పోవాలి.
0: You should achieve.
1: అది ఏ విద్యార్థి దీక్ష?
0: Then that is the determination of a student.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: పెద్దలు చెప్పినవి, మీ విద్యార్థులు పలికినవి, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేరిపిస్తూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్, and all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

సత్యానుసారిణి లక్ష్మీ.

0: సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి.
1: సో లాంగ్ వి ఫాలో ద ట్రూత్ యు విల్ ఫైండ్ వెల్త్ దేర్ ప్రాస్పెరిటీ.
0: సత్యము త్రికాల భాగ్యము.
1: Truth remains the same in all three periods of time.
0: Satyame daiva swarupamu.
1: Truth is God.
0: Itti satyanni anusarinchinatvanti manavunaku ee bhautika jagattunandu etti korata kudanu undadu.
1: Man who follows truth suffers from no shortage or dearth.
0: Tyaganusarini kirtihi. ఏ మానవుడు త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడో అట్టివానికి కీర్తి తమ వరిస్తూ వస్తుంది.
1: ద మ్యాన్ హూ ఫాలోస్ సాక్రిఫైస్ విల్ సర్టన్లీ ఎర్న్ రెప్యుటేషన్.
0: కానీ ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించుటలేదు.
1: But today in the world there is no truth and sacrifice.
0: Satya tyagamule manava jeevitamunaku sariyana lakshyamulu.
1: Truth and sacrifice are the goals of life.
0: Abhyasa anusarani vidya. Manamu enta shraddha bhaktito adhyayanam chestamo appude manaku vidyalu kudanu praaptistayi.
1: You can also study by practice and sincerity.
0: Vidyaku adhyasam atyavasaram.
1: For learning sincerity, practice of
0: Vidyaho jnanam abhyasat. Jnana adhyanam visishyate. Jnanat karma palatyagi. Tyagasyanti anantaram. Ee abhyasam chetane oka jnanam kudurtundi.
1: By practice you can meditate.
0: Ee jnanam chetane tyagam vastundi.
1: Through meditation you can cultivate sacrifice.
0: ee tyagam chetane shanti labhyam avutundi.
1: By sacrifice you can be peaceful.
0: Kanuka prati dani kudanu abhyasam kavali.
1: So for everything practice is essential.
0: Puttina prati manavunaku walking, talking, reading, writing, eating ivanni kudanu abhyasam chetane labhyam avutunnayi.
1: Walking, talking, reading, they're all out of practice.
0: Kanuka vidyalayandu uttirnudu kavalananna అభ్యాసం అత్యవసరం.
1: In order to be successful in acquiring knowledge, one has to practice.
0: బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మలయందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకుని మానవుని యొక్క
1: పీస్ఫుల్
0: కనుక ప్రతి దానికి కూడాను అభ్యాసం కావాలి.
1: So for everything, practice is essential.
0: పుట్టిన ప్రతి మానవులకు walking, talking, reading, writing, eating.

0: ఇంటెలిజెన్స్ ఇంక్రీజెస్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్.
1: దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది.
0: అవుట్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
1: సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
0: అవుట్ ఆఫ్ గుడ్ యాక్షన్స్ యూ విల్ హ్యావ్ గుడ్ మైండ్.
1: కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం.
0: ఫార్ గుడ్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ ఇస్ ద కాజ్.
1: కనుక ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకోవచ్చు సత్సంగములు అత్యవసరం.
0: ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ యాక్టివిటీ యూ నీడ్ గుడ్ కంపెనీ.
1: ఆ సంఘమును పురస్కరించుకునియే మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి.
0: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ అవర్ మైండ్.
1: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు.
0: యాజ్ ఈస్ ది కంపెనీ సో యూ బికమ్.
1: కనుక మంచివారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ అవర్ గుడ్ క్వాలిటీ బై జాయినింగ్ గుడ్ కంపెనీ.
1: ప్రపంచంలో నిజమైన బోధకుడు ఎవరు?
0: హూ ఇస్ ద రియల్ టీచర్ ఇన్ దిస్ వరల్డ్?
1: హృదయమే నిజ బోధకుడు.
0: వన్స్ ఓన్ హార్ట్ ఈస్ ద ట్రూ టీచర్.
1: కాలమే నిజ గురువు.
0: టైమ్ ఈస్ ద ట్రూ టీచర్.
1: ప్రపంచమే స్త్రీ అయినటువంటి గ్రంథము.
0: వరల్డ్ ఈస్ ఎ బుక్.
1: ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు.
0: గాడ్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్.
1: కనుక మనము సరి అయినటువంటి బోధకుడి కోసము వెతుకునక్కర్లేదు.
0: సో వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
1: హృదయమే నిజ బోధకుడు.
0: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
1: అది హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు.
0: ద వెరీ హార్ట్ ఈజ్ ద కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అది మనకు సరి అయిన బోధగా రూపొందుతుంది.
0: వెన్ యు ఫాలో ద కాన్షియన్స్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ట్రూ ప్రిసెప్టర్.
1: కాన్షియన్స్ ఎప్పుడు కూడాను పెడ మార్గం పోనివ్వదు.
0: కాన్షియన్స్ విల్ నెవర్ గైడ్ యు ఇన్ ద రాంగ్ పాత్.
1: కనుకనే నిజమైనటువంటి ఒక బోధకుడు ఎవరు?
0: సో హూ ఇస్ ద ట్రూ టీచర్?
1: హృదయమే నిజ బోధకుడు.
0: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
1: కాలమే నిజ గురువు.
0: టైమ్ ఈజ్ ఎ ట్రూ టీచర్.
1: కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది.
0: Time goes along the right direction.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను కాలము మారడానికి వీలు కాదు.
0: Under any circumstances, time will never change.
1: ఈనాటి గురువులు బాధ గురువులు బోధ గురువులు అనే రెండు.
0: Today we have two types of teachers, badha, pain, bodha, the teaching.
1: కనుకనే బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది.
0: It's difficult to have the preceptors of noble teaching.
1: కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలం అనే గురువు చాలా ప్రధానము.
0: In order to have good instruction, the time is the best teacher.
1: Kala kala prapannanam kala kimnu karishyate. Kalamu manavuni yokka kayamunu mirugutundi.
0: It is the time that swallows life span.
1: Kani kalamuni kudanu mirugetvanti vaadu Eeshwarudu.
0: But Eeshwara is beyond time.
1: Kanukane Eeshwara prabhavanni hrudayamlo unchukoni ee kalamunu bodhinchinatvanti yokka margamunu anusarinchinappude మానవుడు సక్రమమైన మార్గంలో గమ్యంలో చేరుతాడు.
0: కీపింగ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ అండ్ ఫాలోస్ టైమ్ హీల్ బి వర్కింగ్ ఫర్ హిస్ లైఫ్.
1: ఇంకా మనము అనేక గ్రంథములను చదువుతున్నాము.
0: వీ రీడ్ సో మెనీ బుక్స్.
1: భగవద్గీత అని రామాయణమని మహాభారతమని ఖురాను బైబుల్ మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాము.
0: వీ రీడ్ బుక్స్ లైక్ గీత ఖురాన్ బైబుల్ రామాయణ.
1: కానీ ఈ గ్రంథములంతా కూడాను ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: ఆల్ దిస్ టెక్స్ కన్వే టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: లౌకిక భౌతిక ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు ఇవి ప్రబోధించలేవు.
0: హౌఎవర్ దే డు నాట్ టీచ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ లెవెల్.
1: ప్రాకృతికంగా పారమార్థికంగా లౌకికంగా భౌతికంగా ధార్మికంగా అన్నింటి ఎందుకును సరి అయినటువంటి బోధన సలిపేటువంటిది ప్రపంచమే.
0: In fact, it's the world that teaches the spiritual aspects, the physical aspects, and worldly aspects, everything
1: else. Kanuka prapanchame manaku nijamaina grandhamu.
0: So world is a true book.
1: Ee prapanchamulo nechukoleinatundi okkati kudanu ledu.
0: There's nothing that you cannot learn from
1: this world. Manavudu entati medhavi ainappatikini.
0: Man may be very intelligent.
1: Sarvamu kudanu ee prapanchamane grandhamu nunchine thanu nechukogalugutunnadu.
0: He can learn from the text of the world.
1: ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు.
0: వెన్ దర్ ఇస్ నో వరల్డ్ దర్ ఇస్ నో ఎడ్యుకేషన్.
1: పూర్వం ఈ ప్రపంచం అంతా కూడాను అంధకారంతో కూడి ఉండేటువంటిది.
0: ఎర్లియర్ ద హోల్ వరల్డ్ వాస్ పిచ్ డార్క్.
1: కొన్ని కోట్ల సంవత్సరములు అంతా మేఘంతో కప్పి ఉండేది.
0: క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇట్ వాస్ కంప్లీట్లీ క్లౌడెడ్.
1: క్రమక్రమేణ

0: కొన్ని లక్షల సంవత్సరముల పూర్వము శిలతరిని ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ సబ్సిక్వెంట్లీ దర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
0: ఈ వర్షం లక్షల సంవత్సరంలో కురిచింది.
1: ద రెయిన్ లాస్టెడ్ ఫర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్.
0: అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు, సముద్రము, నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ ద మౌంటైన్స్ అండ్ సీ దే హావ్ కమ్ టు ఎగ్జిస్టెన్స్.
0: ఈ విధంగా వర్షం కురిచి ప్రపంచం లోపల పర్వతములు, సముద్రములు, నదులు ఇవన్నీ ఏర్పడిన చేత క్రమక్రమేణ ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది.
1: యాజ్ మౌంటైన్ సీ అండ్ రివర్స్ ఫార్మ్డ్ యు ఫైండ్ ద డార్క్నెస్ డిమినిషింగ్.
0: ఇది కొంత వెలుతురు రావడం చేతనే అప్పుడు సూర్యుడు, నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ ద లైట్ ద సన్ అండ్ స్టార్స్ అపియర్డ్.
0: నిన్న చెప్పినట్టుగా తమహా చీకటి నుండియే వెలుగు ప్రారంభమవుతుంది.
1: యాజ్ భగవాన్ సెడ్ యెస్టర్డే తమహా డార్క్నెస్ గివ్స్ రైజ్ టు ద లైట్.
0: కనుకనే ఈ చీకటి నుండియే ఆ వెలుగు ప్రకాశము జగత్తునకు చూపింపజేస్తుంది.
1: సో ది ఇల్యుమినేషన్ లైట్ ఈజ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఓన్లీ.
0: కనుక మానవుని యొక్క బుద్ధి గతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనం ఈ ప్రపంచమును ఒక గ్రంథముగా తీసుకోవాలి.
1: టు డెవలప్ ది రైట్ఫుల్ యాటిట్యూడ్ వీ హావ్ టు టేక్ ది వరల్డ్ యాజ్ ఎ బుక్.
0: ప్రపంచము నేర్పనటువంటి యొక్క లెసన్స్ అనగా పాఠములు ఎక్కడ కూడా నేర్పలేరు.
1: దేర్ ఇస్ నో లెసన్ దట్ ఇస్ నాట్ టాట్ బై ది బుక్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంకా మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫ్రెండ్?
0: ఈనాటి మిత్రులు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు.
1: టుడేస్ ఫ్రెండ్స్ ఆర్ విత్ యూ సో లాంగ్ దేర్ ఇస్ పొజిషన్.
0: కానీ అలాంటి మిత్రుడు కాదు.
1: హీస్ నాట్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్.
0: శాశ్వతమైనటువంటి మిత్రుడు,
1: ఎ పర్మనెంట్ ఫ్రెండ్,
0: నిర్మలమైనటువంటి మిత్రుడు,
1: ఎ ప్యూర్ ఫ్రెండ్,
0: నిస్వార్థమైనటువంటి మిత్రుడు,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
0: నిరంకారమైనటువంటి మిత్రుడు,
1: ఈగోలెస్ ఫ్రెండ్.
0: అతనే భగవంతుడు.
1: ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే భగవంతుని మనం మిత్రుడిగా తీసుకుంటే మనకు ఎట్టి బాధలు ఉంటుండవు.
1: ఇఫ్ యు టేక్ గాడ్ యాజ్ ట్రూ ఫ్రెండ్ యు నెవర్ సఫర్.
0: ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చును.
1: ద వరల్డ్లీ ఫ్రెండ్స్ మే బి అవర్.
0: కానీ భగవంతుడు అనేటి మిత్రుడు ఇన్ యు, విత్ యు, అబౌ యు, బిలో యు, అరౌండ్ యు, ఎల్ల వేళలు ఎందు కూడాను నీతోనే ఉంటున్నాడు.
1: But God, the true friend, is always with you, in you, above you.
0: Bandhuvulandaru vaakiti taakani vallakaatike vatturu.
1: Relatives come up to the doorstep as you.
0: Nin baayani bhagavat naamame nijamainatundi bandhuvu.
1: The true friend is the name of the Lord, the sacred name.
0: Nee ventane jantane intane kantane untundi ninnu kaapaadtu untadu.
1: God is with you, in you, above you, below you, around you.
0: Kanuka manam mitruni chesukodaniki bhagavantudu okkade.
1: So God is the true friend.
0: ఏకం సత్ విప్ర బహుదా వదంతి అన్నారు. కానీ ఏకం సత్ మిత్ర బహుదా వదంతి.
1: Truth is one and only one friend.
0: అతనొక్కడే నిజమైన మిత్రుడు.
1: God is the only friend.
0: ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు మిత్రులు కానేరడు.
1: The worldly friends are no friend.
0: నేటి మిత్రులు రేపటి శత్రువులు.
1: Today's friends may be enemies tomorrow.
0: కానీ భగవంతుడు ఏనాటికి కూడాను శత్రుడు కాడు.
1: God will never be your enemy.
0: శత్రుత్వం అనేటువంటిది తన ఎందే లేదు.
1: There is no enmity at all.
0: కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: God is the dearest friend.
0: మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు.
1: Throughout night you sang bhajans.
0: అయితే ఇది కేవలము వ్యావహారికమైనటువంటి భజనగా రూపొందింది.
1: It is a worldly type, a ritual.
0: ఈ వ్యావహారికము ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దీస్ రిచువల్స్?
0: ఈ వ్యావహారికము పారమార్థికము నుంచి వస్తుంది.
1: ద రిచువల్ హ్యాస్ స్పిరిచువల్ యాజ్ ద బేసిస్.
0: కనుక మనం వ్యావహారికమైనటువంటి పనులు కూడాను పారమార్థికముతో కూడి ఉంటుండాలి.
1: సో ఎవ్రీ రిచువల్ క్యారీస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: చేసే ఉద్యోగం కానీ,
1: జాబ్,
0: ఒక వ్యాపారం కానీ,
1: బిజినెస్,
0: లేక చదువులు కానీ,
1: ఎడ్యుకేషన్,
0: ఇంకే విధమైనటువంటి విత్తులు కానీ,
1: ఎనీ
0: సమస్త వృత్తులు కూడాను ఈ యొక్క పారమార్థికంతో కూడి ఉంటుండాలి.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ ఒకేషన్స్ హావ్ గాట్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: పారమార్థికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారకు అయినప్పటికీ అవి కూడాను పారమార్థికములుగానే మారిపోతాయి.
1: ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ దో ఒకేషన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ స్పిరిచువల్ ఫంక్షన్.
0: ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాషికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ కమ్స్ ది ప్రాతిభాషిక.
0: అయితే పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ?
0: పారమార్థికము అనేటువంటిది గొప్ప సముద్రం వంటిది.
1: పారమార్థిక స్పిరిచువల్ ఇస్ ఎన్ ఓషన్.
0: ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ ద వేవ్స్ వ్యావహారిక.
0: అయితే ఈ అలలు ఎందుకూడను ఈ సముద్రం యొక్క రూపనామ రుచులు ఉంటున్నాయి.
1: హవెవర్ ద వేవ్ క్యారీస్ ద టేస్ట్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద సీ.
0: సముద్రం యొక్క రుచి గుణమును ఏమాత్రం కూడాను ఈ వలలు మారిపోవు.
1: ద టేస్ట్ ఆఫ్ ద సీ డజంట్ చేంజ్ వెన్ ఇట్ బికమ్స్.
0: అలలు ఎందుకూడను ఉప్పు ఉంటుండాలి.
1: ద వేవ్ హ్యాస్ సాల్ట్.
0: అలలు ఎందుకూడను చల్లదనం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఆల్సో కూల్.
0: అలలు ఎందుకూడను ప్యూర్ అనగా తెల్లదనం ఉంటుండాలి.
1: ఇఫ్ ద వేవ్ ఇస్ వైట్.
0: తెల్లదనము చల్లదనము ఉప్పు ఈ మూడు కూడాను సముద్రంలో ఉండినట్టుగానే ఈ అలలు ఎందు కూడా ఉంటున్నాయి.
1: ద వైట్నెస్ అండ్ ద కూల్నెస్ అండ్ సెలెనిటీ ఆర్ దేర్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి ఒక సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు.
1: దేర్ఫోర్ ద స్పిరిచువల్ క్వాలిటీ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్.
0: తదుపరి ప్రాతిభాషికము.
1: దెన్ కమ్స్ ప్రాతిభాషిక.
0: అలలో ఉండినటువంటి ఒక నురుగు.
1: ప్రాతిభాషిక ఇస్ ఫోమ్.
0: అదియే ప్రాతిభాషికము.
1: దట్ ఈస్ ది.
0: అయితే ఆ ప్రాతిభాషికమునందు కూడాను ఈ సముద్రం యొక్క గుణములన్నీ ఉంటున్నాయి.
1: హవెవర్ ప్రాతిభాషిక ఫోమ్ హ్యాస్ క్యారెక్టర్ ఆఫ్ ది సీ.
0: కనుక ప్రాతిభాషికము వ్యావహారికము పారమార్థికము ఈ మూడింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ది రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పిరిచువల్ ద వరల్డ్లీ.
0: సముద్రమే లేకపోతే అలలే లేదు.
1: Without the sea, there is no wave.
0: అలలే లేకపోతే నురుగే లేదు.
1: Without a wave, there is no foam.
0: కనుక పారమార్థికమే లేకపోతే వ్యావహారికమైనటువంటి అలలే లేదు.
1: Without spiritual content, there is no ritual.
0: కనుక వ్యావహారికమైనటువంటి అలలు లేకపోతే ప్రాతిభాషికమనే నురుగే లేదు.
1: Without the wave of a ritual, there cannot be the foam.
0: కనుక ప్రాతిభాషికమైనటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అలను ఆధారం చేసుకుంది.
1: Therefore, foam depends on the wave.
0: వ్యావహారికమైనటువంటి ఒక అలలు పారమార్థికం అనేటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది.
1: సో ఆల్సో ద వేవ్ డిపెండ్స్ ఆన్ ద సీ.
0: కనుకనే సముద్రము
1: ఓషన్
0: గ్రాండ్ ఫాదర్.
1: సీ ఇస్ ద గ్రాండ్
0: ఫాదర్. పారమార్థికము సన్.
1: ద స్పిరిచువల్లీ సన్.
0: ప్రాతిభాషికము గ్రాండ్ సన్.
1: ప్రాతిభాషిక గ్రాండ్ సన్.
0: కనుకనే గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ మూడు కూడాను ఒకే ప్రాపర్టీకి అధికారులు.
1: సో ఆల్ ది త్రీ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ హ్యాస్ లీగల్ రైట్.
0: అది సముద్రం యొక్క తత్వము.
1: దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ సీ.
0: సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు.
1: ద సీ డస్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ది మరి.
0: ఎంత సూర్యుని యొక్క రశ్మితో ఆవిరిగా మారినప్పటికీ అది కృంగదు.
1: ఇట్ మై ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వేపర్ బికాస్ ది హీట్ ఆఫ్ ద సన్.
0: అనగా పొంగి కృంగనటువంటి యొక్క తత్వము సముద్రం యొక్క లక్షణం.
1: ద క్వాలిటీ ఆఫ్ ది సీ ఇస్ నాట్ టు గెట్ ఇలేటెడ్ ఆర్ డిప్రెస్డ్.
0: అనగా అహంకార మమకారం లేనటువంటి యొక్క తత్వము ఈ సముద్రం యొక్క తత్వము.
1: ద సీ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ పొసెసివ్నెస్.
0: కానీ మన యందు వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనేటువంటి భావనను తెగొడుతున్నాం.
1: బట్ విత్ ఇన్ అస్ దేర్ ఇస్ డైవర్సిటీ, వీ డ్రైవ్ దెమ్ అపార్ట్.
0: కాదు కాదు, పారమార్థికం నుండి వ్యవహారకం ఏమాత్రము దూరం చేయకూడదు.
1: అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ యాక్టివిటీ వీ షుడ్ నాట్ సెపరేట్ ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతిని లభిస్తుంది.
1: దెన్ వీల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్లీ ఒకేషన్.
0: ఈనాడు వ్యవహారికంలో కలిగేటువంటి దుఃఖములకు కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ద మిజరీ ఇన్ ది.
0: పారమార్థికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ ది స్పిరిచువాలిటీ అండ్ గో బై ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ వ్యవహారికములు కేవలము గాలి మేడల వంటివి.
1: ది వరల్డ్లీ యాక్టివిటీస్ లైక్
0: పాసింగ్ క్లౌడ్స్ వంటివి.
1: లైక్ పాసింగ్ క్లౌడ్స్,
0: కదిలిపోయే మేఘములు.
1: దే పాస్ ఆఫ్ క్లౌడ్.
0: ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమార్థికాన్ని మనము విస్మరిస్తున్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ దిస్ అండ్ వి ఆర్ ఫర్గెటింగ్ ది స్పిరిచువాలిటీ.
0: కనుకనే మనం పారమార్థికాన్ని ఏమాత్రం కూడాను విస్మరించకూడదు.
1: సో స్పిరిచువాలిటీ షుడ్ నెవర్ బి ఫర్గాటెన్.
0: ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి.
1: భజన్స్ టుడే ఆర్ మోర్ రిచువలిస్టిక్.
0: శృతి, లయ, రాగ తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం.
1: దే గో బై ది ట్యూన్ రిథమ్ అండ్ ద డ్రమ్.
0: ఇవన్నీ కూడాను వ్యావహారికం యొక్క లక్షణాలే.
1: దట్స్ ఆల్ ఎ రిచువల్.
0: ఇందులో సత్యభావము, నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమార్థికం నుంచి ఉండాలి.
1: బట్ ద కంటెంట్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
0: నేను పాడుతున్నాను,
1: ఐ సింగ్.
0: కానీ నోటుతో కాదు పాడేది.
1: నాట్ సింగింగ్ విత్ ద మౌత్.
0: హృదయంతో పాడుతున్నాను అనే హృదయం అనేటువంటి యొక్క సముద్ర స్థాయిని మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ద పొజిషన్ ఆఫ్ అవర్ హార్ట్ విచ్ ఇస్ ద సీ.
0: అక్కడనే ఏ విధంగా పాడినప్పటికీ శ్రవణానందంగా ఉంటాయి.
1: వెన్ యు సింగ్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి మెలోడియస్.
0: ఆ హృదయమే సముద్రము.
1: దట్ హార్ట్ ఇస్ ది సీ.
0: కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు.
1: సో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: అది ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: హృత్ ప్లస్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా హృదయ.
0: దాన్ని కంపాషన్ అన్నారు.
1: దట్స్ కాల్డ్ కంపాషన్.
0: కైండ్ అని మ్యాన్ కైండ్ అన్నారు.
1: వి ఆల్సో సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ బి ఎ మ్యాన్?
0: కైండ్ తో కూడి ఉంటుండాలి.
1: హీ షుడ్ బి కైండ్.
0: అప్పుడే దీనిని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు గాని నో కైండ్నెస్.
1: బట్ టుడే వి సీ మ్యాన్ బట్ దేర్ ఇస్ నో కైండ్నెస్.
0: దీన్ని మ్యాన్ కైండ్ అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ఇట్స్ మ్యాన్ కైండ్?
0: కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్.
1: ద హార్ట్ విత్ కైండ్నెస్ ఇస్ మ్యాన్ కైండ్.
0: కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు, ఏ తీర్థయాత్రలు ఎందు ఉంటున్నాడు, ఏ యొక్క మందిరంలో ఎందు ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు.
1: నెవర్ థింక్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ ఆర్ ఎ టెంపుల్.
0: సర్వత్రా ఉంటున్నాడు, కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, ద పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ఆర్ హార్ట్.
0: ఒకానొక సమయంలో నారదుడు కూడా విష్ణువుని ప్రశ్నించాడట.
1: నారద హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు లార్డ్ విష్ణు.
0: స్వామి,
1: స్వామి,
0: నేను త్రికాలంలో ఎందు సంచరిస్తున్నాను.
1: ఐ మూవ్ ఆల్ ద త్రీ టైమ్.
0: దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను.
1: ఐ ఆల్సో అబ్జర్వ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి.
1: బట్ నౌ అండ్ దెన్ ఐ వాంట్ టు రిపోర్ట్.
0: అయితే
1: హౌఎవర్
0: మీరు ఎక్కడ ఉంటారో.
1: వేర్ యూ విల్ బి?
0: కైలాసం అంటున్నారు, వైకుంఠం అంటున్నారు,
1: వైకుంఠం
0: స్వర్గం అంటున్నారు,
1: హెవెన్,
0: ఇవన్నీ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు.
1: వేర్ ఆర్ దే? ఐ డు నాట్ నో.
0: అప్పుడు చెప్పాడు నారాయణుడు.
1: దెన్ నారాయణ సేడ్,
0: మద్భక్తః యత్ర గాయంతి తత్ర శిష్టామి నారద. నారద,
1: నారద,
0: వైకుంఠము, కైలాసము, స్వర్గము, ఇవన్నీ ఇప్పుడు నువ్వు బ్రాంచ్ ఆఫీసులు.
1: వైకుంఠ, కైలాస, దర్ బ్రాంచ్ ఆఫీసెస్.
0: కానీ హెడ్ ఆఫీసు నా హృదయమే. భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో అక్కడ నేను నివసిస్తుంటాను.
1: హార్ట్ ఈజ్ మై రెసిడెన్స్.
0: ప్రతిష్టామి నారద. నేను వశామేం చెప్పలేదు, తత్ ప్రతిష్టామి నారద, అక్కడే నేను ప్రతిష్ట అయి ఉంటుంటాను.
1: హీ సేస్ దట్ హీ ఇన్స్టాల్స్ హిమ్సెల్ఫ్ దేర్.
0: చూచారా, భగవంతుడు తన హృదయం అందే ఉంటుండగా భక్తుడు ఎక్కడెక్కడికో వెళుతూ వెతుకుతూ పరిగెత్తుతున్నాడు.
1: When God is in the heart, you are in search of God elsewhere.
0: Aithe,
1: however,
0: aa bhajana kaani aa prarthana kaani swachhamainatundi hrudayamto nirmalamainatundi bhavamto nisvarthamainatundi kriyalato jarapatam ledu.
1: However, we don't pray, we don't sing with pure heart and selflessly.
0: పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్కతూరి స్మరిస్తే చాలు, అక్కడ ప్రత్యక్షమవుతాడు.
1: ఇఫ్ ఇట్ ఎ ప్యూర్ హార్ట్, ఇఫ్ యు థింక్ ఆఫ్ మీ వన్స్, గాడ్ విల్ మానిఫెస్ట్ దేర్.
0: యాచింతా భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణి. ఏ చింత? పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణి. పుత్రుల నిమిత్తమై, మిత్రుల నిమిత్తమై, ధనము నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంట్లో ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ యు మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ సన్స్, ద ఫ్రెండ్స్, ద వెల్త్ అండ్ బిజినెస్.
0: యా చింత ధన ధాన్య యశస్ లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము ధాన్యము కీర్తి ప్రతిష్టల కోసమై మనం ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ ఇస్ యూజ్ టు అక్వైర్ వెల్త్.

0: ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారమును కూడాను తెరుచుకుంటాయన్నాడు.
1: ఇఫ్ దట్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ద ఓపెన్స్ ద గేట్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్.
0: ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైన దానిపైనే చింతిస్తున్నారు.
1: ద థాట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వరల్డ్లీ.
0: ధన ధాన్య యశస్ భోగ సదా జాయతే. భోగములు కావాలి.
1: ద మైండ్ వాంట్స్ ప్లెజర్.
0: సదా జాయతే, ఎప్పుడు చూసినా కూడా నువ్వు సంరక్షించుకుంటూ ఉండాలి.
1: ఇట్ వాంట్స్ టు బి ఆల్వేస్ ఇన్ ప్లెజర్.
0: నందనందన పదద్వందే క్షణే. ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదములపైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది.
1: ఇఫ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్
0: గంటలు దినములు నెలలు సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిడుతున్నావు, కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాలపైన పెట్టి అంత మాత్రమే చాలు. ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది.
1: యు స్పెండ్ మినిట్స్ అవర్స్ ద డేస్ ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫర్ ద వరల్డ్, జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంతకాలం నీవు అవస్థలు పడి
1: సఫరింగ్
0: సంవత్సరములు నీవు శ్రమించి
1: వర్క్ హార్డ్ ఫర్ ఇయర్స్
0: వ్యవహారికమైన జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు?
1: యు క్యారీ ఆన్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్, వాట్ ఇస్ ఇట్ దట్ యు గాట్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వేస్టెడ్.
0: కోటీశ్వరుడు కావాలి.
1: You want to become a millionaire.
0: Evadu Kotishwarudu.
1: Who is a rich man?
0: Who is the biggest man in this world?
1: Who is the biggest man in this world?
0: He who has much satisfaction is the biggest man.
1: He who has much satisfaction is the biggest man.
0: Who is the poorest man in this world?
1: Who is the poorest man in this
0: world?
1: He
0: who has much desires is the poorest man.
1: He who has much desires is the poorest man.
0: Ee kavasnanni aasalu lopala unchukoni నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడవుతాడు?
1: విత్ ఆల్ ద డిజైర్స్ ఇన్ సైడ్ హౌ కెన్ యు బి రిచెస్ట్?
0: దీన్ని త్యాగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్.
0: త్యాగం అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పడం లేదు.
1: నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్.
0: ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో.
1: యు రిక్వైర్ ఆల్ ఎసెన్షియల్స్.
0: మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు.
1: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్.
0: మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది.
1: ఇఫ్ యు హ్యావ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ యు బికమ్ మ్యాడ్.
0: చిక్కిన దానితో తృప్తి పొందుతురా.
1: Be happy with what the lot you have.
0: నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పో.
1: Discharge your duty well.
0: ఇది ఏ త్యాగం?
1: This is sacrifice.
0: కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము త్యాగము.
1: Today what the world needs is truth and sacrifice.
0: ఈ త్యాగము ఎవరూ చేయనక్కర్లేదు.
1: Others don't need to do that.
0: అనేక మంది సాయి భక్తులు అంటున్నారు.
1: Many call themselves devotees.
0: కొన్ని లక్షలు కోట్లకు ఉంటున్నారు.
1: They are lakhs and crores.
0: కానీ ఇతరులను మనం ప్రశ్నించనక్కర్లేదు.
1: We don't need to ask anyone.
0: ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని సత్యాన్ని మీరు పాటిస్తుంటుంటే జగత్తంతా బాగుపడిపోతుంది.
1: If Sai devotees follow truth and sacrifice, the whole world will change.
0: ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు.
1: దీస్ టూ ఆర్ ప్రిన్సిపల్స్ టు చేంజ్ ద వరల్డ్.
0: సత్యము హృదయాన్ని పవిత్రం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ద ట్రూత్ దట్ శాంక్టిఫైస్ హార్ట్.
0: త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం కావిస్తుంది.
1: సాక్రిఫైస్ విల్ మేక్ ది ఫిజికల్.
0: ఈ రెండింటి వల్ల అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంతకాలమైనప్పటికీ పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకుని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది వరించేది?
1: Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem
0: bhagavantuni varinchali janmanu tarimpa chesukovali?
1: You should love God and redeem your life.
0: Neeku nitya jeevitamunaku dhanam avasarame.
1: Money is necessary for our life.
0: దానికోసం నీవు పాటుపడు, తప్పులేదు.
1: నథింగ్ రాంగ్ ఇన్ వర్కింగ్ ఫర్ ఇట్.
0: కానీ మితిమీరినటువంటి ఆశలు పడకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ ఫర్ మనీ.
0: కొంతమంది అనుకుంటుంటారు,
1: సమ్ థింగ్స్
0: నేను తాతా కావాలి, బిర్లా కావాలి,
1: సమ్
0: ఆస్కర్ కావాలి అంటుంటారు.
1: సమ్ వాంట్ టు బి తాతా, బిర్లా, కిలాస్కర్.
0: నేను అప్పుడప్పుడు వాళ్ళకి ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాతా కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనమనుకుంటారు నీవు తాత అయిపోతావు అన్నాడు.
1: భగవాన్ సేస్ యూ కెన్ బికమ్ తాతా బై గెటింగ్ యువర్ సన్ మ్యారీడ్.
0: ఏమిటి తాతా బిర్లా బిర్లా కిర్లాస్కర్? వారికి ఏమైనా కించిత్ శాంతి ఉందా?
1: తాతా బిర్లా కిర్లాస్కర్
0: ప్రపంచానికి గొప్పవారే కానీ శ్రీమంతులే కానీ మానసికంగా శాంతి లేనటువంటి ఒక అశాంతులు.
1: బట్ దే ఆర్ వెరీ రిచ్ బట్ దే డోంట్ హ్యావ్ మెంటల్ పీస్.
0: ధనము ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు.
1: విత్ మనీ యు కెన్ హావ్ కన్వీనియన్సెస్.
0: మంచి డెన్లప్ బెడ్ వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును.
1: యు కెన్ హావ్ డెన్లప్ బెడ్ పిలో అండ్ సోఫా సెట్ ఎవ్రీథింగ్.
0: కానీ ప్రపంచంలో ఒకటి అందించారు.
1: బట్ యు వన్ ఇస్ గివెన్ ఇన్ దిస్
0: వరల్డ్. నీవు చక్కని నిద్రపోయే నిమిత్తమై నీ మంచి బెడ్ ని అమర్చుకున్నావు.
1: టు స్లీప్ వెల్ యు హావ్ ఎ బెడ్.
0: మంచి పిల్లోని వేసుకున్నావు.
1: యు హావ్ ఎ పిల్లో.
0: చక్కగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది.
1: సీలింగ్ ఫ్యాన్ ఇస్ రొటేటింగ్.
0: ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తూనే ఉంటుంది.
1: ఎయిర్ కండిషన్ ఇస్ వర్క్.
0: కానీ నీకు నిద్ర రావటం లేదు.
1: యూ డోంట్ స్లీప్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్స్ ది యూజ్?
0: ఇవన్నీ దేనికోసం నీవు సంపాదించుకున్నావు?
1: వై హావ్ యు గాదర్డ్?
0: దేనికోసం అమర్చుకున్నావు?
1: వై హావ్ యు గాట్ దెం?
0: నిద్ర కోసం నీవు అవన్నీ అమర్చుకున్నావు.
1: యు హావ్ దెం ఓన్లీ టు
0: స్లీప్. నిద్ర లేనప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు?
1: వెన్ యు కనాట్ స్లీప్ వై?
0: సీలింగ్ ఫ్యాన్ ఎందుకు?
1: వై సీలింగ్ ఫ్యాన్?
0: ఈ డెన్ల బెడ్ ఎందుకు?
1: వై డెన్ల బెడ్?
0: ఈ డెన్ల పిల్లో ఎందుకు?
1: వై డెన్ల పిల్లో?
0: ఇవన్నీ వ్యర్థమే కదా.
1: దే ఆర్ యూస్లెస్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మనము ఆత్మశాంతి నిమిత్తమై దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా అమర్చుకున్నాం.
1: The body, mind, intellect are given only to have peace within.
0: Shanti lenappudu
1: without peace
0: ee manasu enduku?
1: Why mind there?
0: Ee buddhi enduku?
1: Why intellect?
0: Ee antakarana enduku?
1: Why inner
0: senses? Ee deham enduku?
1: Why this body?
0: Kanukane ivanni kudunu kevalamu aatma shanti nimittame yerpadinatuvanti satyanni gurtinchi vartinchali.
1: We have to know the truth and conduct ourselves with the idea that they're all meant for inner peace.
0: Bhautika sambhara kosam kaadu ee deham raavatamu.
1: Body is not for external peace or comfort.
0: Bhautika aanandam nimittamai kaadu ee manasu raavatamu.
1: It's not for worldly happiness that the mind is.
0: Ee indriyamanta pettadamu kevalam bhautikamaina drishyanni chuttam kaadu.
1: It's not to watch the outer scenario.
0: Aatma aanandamunu ponde nimittamai ivanni bed, pillow, fan, ceiling fan ivanniga pettunnattuga undali.
1: It's only to enjoy the blissful state of the spirit. The external things are men.
0: Kalki ee naadu anni amarchukunnamu aina adi lekunda potundadi.
1: Today we have everything but we don't have peace and bliss.
0: Manam sakramaina margani manu chakkaga anusarinchukunda pote mana jeevitham anta vyartham avutundi.
1: When we don't follow the right path.
0: Deni kosam bhagavantudu ee shariranni andinchadu.
1: Why God has given the
0: body? Sharira madhyam kalu dharma sadakam.
1: To do all good activity.
0: కర్మలు అన్ని చేస్తున్నాయి. పచ్చి పచ్చి మృగాదులు కూడా చేస్తున్నాయి.
1: ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో యాక్ట్.
0: అదే ఈ దేహం కూడా చేస్తుంటాది.
1: ద సేమ్ వే ద బాడీ ఆఫ్ మ్యాన్.
0: జంతువు నాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి?
1: వై డు యు సే హ్యూమన్ బర్త్ ఇస్ రేర్ దెన్?
0: కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పచ్చి పచ్చి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గంలో దీనిని ఉపయోగపెట్టాలి.
1: హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ హ్యాస్ గాట్ సమ్ స్పెషాలిటీ.
0: కనుక నీ సేవావృత్తులు ఎందు ఈ దేహమును అమర్చాలి.
1: Therefore, the body should take to service.
0: నడుమొంచి పని చేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు.
1: The man who cannot bend and serve is a lazy man.
0: కనుక నీ రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: So realization is the best and the rest.
0: Laziness is the best and dust.
1: So laziness is rust and dust.
0: కనుక ఈనాడు లేజినెస్ మనం పెంచుకుంటున్నాము.
1: సో వీఆర్ మోర్ లేజీ.
0: భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుండాలి.
1: ఇన్ భారత్ ప్లెంటీ,
0: కావలసినంత జీవనదులు ఉంటుండాలి.
1: నాట్ ఆఫ్ వాటర్.
0: కానీ తిండికి తీర్థానికి చాలా కరువు అయిపోతుండాలి.
1: బట్ ద షార్టేజ్.
0: కారణం ఏమిటి?
1: వాయ్?
0: మానవుడు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ.
0: కేవలం కాలంను వ్యర్థంగా ఆవిస్తున్నాడు.
1: ఈజ్ వేస్టింగ్ హిస్ టైం.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుకనే మనము టైంను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ వ్యర్థం అయిపోతుంది.
1: బై వేస్టింగ్ టైమ్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మములన్నీ కూడా పారమార్థికంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: సో వరల్డ్ యాక్టివిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ ది స్పిరిచువల్ యాక్టివిటీ.
0: సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ ఆస్పెక్ట్స్, ద వన్ విత్ అట్రిబ్యూట్స్,
0: సాకారము నిరాకారము అని రెండు ఉంటున్నాయి.
1: ఫామ్ ఫుల్ అండ్ ఫామ్ లెస్.
0: ఏది సాకారము ఏది నిరాకారం?
1: వాట్ ఈస్ ఫామ్ ఫుల్ వాట్ ఇస్ ఫామ్ లెస్?
0: ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీరుకు ఏ రూపము లేదు.
1: వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ ద వాటర్?
0: ఏదో నీరు నీరుగా ఉంటుండాలి. పేరు ఉంది కానీ రూపం లేదు.
1: దట్స్ ఓన్లీ ద నేమ్ సేక్ బట్ నో ఫామ్.
0: ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి.
1: వాటర్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఐస్. ఇట్ ఇస్ ఎ స్పెసిఫిక్
0: మంచుగడ్డ సాకారము.
1: ఐస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము.
1: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ఐస్ ఇస్ ఫార్మ్.
0: ప్రతి ఒక్క సాకారం నందు కూడా నిరాకారం లీనమై ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దేర్ ఇస్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు.
1: సమ్ మే సే ఐ డోంట్ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: కొంతమంది సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు.
1: సమ్ సే వీ డోంట్ వాంట్ ఎ ఫార్మ్, వీ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: తెలియనటువంటి యొక్క అజ్ఞానమే.
1: ఇట్ ఇస్ ఆల్ ఫూలిష్ ఇగ్నోరెన్స్.
0: సాకారం నిరాకారం రెండు కూడాను ఒక్కటే.
1: ఫార్మ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్ నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: నిరాకారం అనేటువంటి నీతి బిందువులే లేకపోతే సాకారం అనేటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది?
1: విదౌట్ ఫార్మ్లెస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హౌ డు యూ గెట్ ద ఐస్ విత్ ఎ ఫార్మ్?
0: ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేద్యాత్మికము భౌతికము వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది.
1: వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది స్పిరిచువల్.
0: కానీ దురదృష్టవశాత్తు
1: బట్ అన్ఫార్చునేట్
0: అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను
1: టీవీ
0: లోపల రేడియో లోపల పబ్లిక్ మీటింగ్ లోపల ఒక చిన్న చిన్న కథల వలె పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు.
1: మెనీ ఆఫ్ ది స్పిరిచువల్ టీచర్స్ త్రూ టీవీ అండ్ రేడియో స్పీక్ ఆఫ్ మెనీ
0: సత్యం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ దిస్,
0: న్యాయం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ జస్టిస్
0: అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు.
1: దే నాట్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్లీ.
0: ఇదంతా కూడా కేవలం బుకిష్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాలి.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎనీవే.
0: పుస్తకము మస్తకము, మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు.
1: ఇట్స్ ద బుక్ దట్ బికమ్స్ ద హెడ్, వైస్ వర్స.
0: కాదు కాదు, పుస్తకంలోది మస్తకానికి వెళ్ళి మస్తకంలోది ప్రాక్టికల్ కి రావాలి.
1: The matter of the book should get into the head and be taken to practice.
0: స్వరూపం కూడా మార్పు చెందుతుంది.
1: Then the form will change.
0: చూడండి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి.
1: Water of the sea is saline.
0: కానీ సూర్యరశ్మి చేత ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని పోతుంది.
1: Because of the heat of the sunlight, it becomes vapor.
0: ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనము ప్రారంభమవుతుంది.
1: When once it becomes vapor, the salinity is lost and becomes sweet.
0: అది ఏ మేఘములుగా రూపొందుతుంది.
1: It becomes cloud.
0: ఈ మేఘములే వర్షబిందువులుగా వస్తాయి.
1: The clouds come back as rain.
0: ఈ వర్షబిందువులు అతి మాధుర్యంగా ఉంటుంటాయి.
1: And the water of the rain water is sweet.
0: చాలా ప్యూర్ గా ఉంటాయి.
1: The rain water is very pure.
0: దానిని డాక్టర్స్ అంతా కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు.
1: డాక్టర్స్ కాల్ ఇట్ డిస్టిల్ వాటర్. As it has no
0: ఆ మేఘము నుంచి పొల్యూషన్లో ఎంత నిర్మలంగా ఉంటుండాలి, ఎంత మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా?
1: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇట్ సో ప్యూర్ అండ్ స్వీట్ దట్స్ నాట్ దేర్ ఇన్ ఎన్ ఓషన్.
0: అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి
1: అవుట్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ ది సీ
0: మన యొక్క గ్రేస్ అనేటువంటి సూర్యబింబం అందులో ప్రవేశపెట్టినప్పుడు
1: వెన్ వన్స్ ద రిఫ్లెక్షన్ ఇస్ దేర్
0: మాధుర్యము అనేటువంటి రూపంలో నిర్మలమైనటువంటి భావంతో మనసులో ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇన్ ద మైండ్ విత్ ఆల్ ద ప్యూరిటీ అండ్ స్వీట్నెస్.
0: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో.
1: ఇట్స్ ద మైండ్ దట్ కాజ్ ఫర్ లిబరేషన్ అండ్ అటాచ్మెంట్.
0: మన మనసు యొక్క ప్రభావమే మంచి చెడ్డలకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మన సుఖ దుఃఖములకు మన యొక్క చర్యలే మూల కారణము.
1: ఫర్ ద ప్రెజర్ అండ్ ద పెయిన్ ఆఫ్
0: యాక్షన్స్. ఎవరో కారణము, వీరు కారణం, వారి కారణం అని చెప్పుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు బ్లేమ్ ఎనీవన్.
0: ప్రతి ఒక్కటి కూడా నీ చర్యల ప్రతిఫలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్
0: రియాక్షన్. నీ రీసౌండే నీ రిఫ్లెక్షన్.
1: ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: కేవలం నీ బలహీన చేత ఈ యొక్క దోషములు మరొకరి పైన పూనుతున్నావు.
1: అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్ యూ బ్లేమ్ సమ్మన్ ఎల్.
0: ఎవరిని మనము ఏమాత్రం కూడా నిందించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడి.
0: కారణమేమిటి?
1: వై?
0: అన్ని నీవు చేసుకున్నవే.
1: ఇట్స్ ఓన్లీ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: దీనికి నీవు అనుభవించవలసిందే.
1: యూ హ్యావ్ టు సఫర్.
0: అనుభవించడానికి చేత కానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే.
1: When you cannot suffer, pray to God.
0: ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడు. కానీ ఇంకా జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు.
1: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ రిలీఫ్, నో వన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు.
1: గాడ్ కెన్ ట్రాన్స్మ్యూట్ ద ఎర్త్ ఇన్ ది స్కై అండ్ స్కై ఇన్ టు ఎర్త్.
0: కనుక అట్టి సర్వశక్తిమైనటువంటి భగవంతుని ఆశ్రయించు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ సరెండరింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ పాసింగ్ బై ఎఫీమరల్.
0: కానీ ఈనాడు మనసును సరైన మార్గంలో ఉంచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ కీపింగ్ అవర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ వే.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి.
1: బికాస్ వరల్డ్లీ డిజైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్, డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్.
0: అడుగుకోలది అది అడుగునబడుమని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస.
1: If you ask more and more, it will be neglected. Without asking, it shall be granted and given.
0: అడుగని శబరిని ఆదరించడే.
1: without asking Shabari has been given.
0: Adukadanakai madiyu jatayu kadakunegi sadgati galiginchadu.
1: The bird Jatayu was given rights.
0: Shabari adiginda.
1: Shabari has not asked. No.
0: Prarthana chesindi.
1: They just pray.
0: Ee prarthane adi oka vidhamaina magnet.
1: Prayer is the magnet.
0: ప్రపంచమంతా కూడా ఒక మ్యాగ్నెట్.
1: The whole world is a magnet.
0: అయస్కాంతం స్వరూపమే.
1: It's all magnet.
0: కనుక నీ ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ లాగేసేస్తుంది.
1: Prayer the magnet will draw near everything.
0: కనుకనే
1: సో
0: భగవంతుని ప్రార్థన చేసి
1: praying to God
0: ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి
1: we should get the magnet of grace.
0: సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుకోవాలి.
1: And we should see that the electricity spreads all over.
0: అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి.
1: That is electricity.
0: అది ఏ విద్యా శక్తి.
1: That is the.
0: అది ఏ ఆత్మ శక్తి.
1: That is the power.
0: అది అనంత శక్తి.
1: That is infinite.
0: అది అద్వైత శక్తి.
1: That is non-dual spirit.
0: అది సచ్చిదానంద శక్తి.
1: That is the eternal blissful state.
0: ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామరుల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి.
1: విత్ ఆల్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్ వీ ఆర్ ఫూలిష్ థింకింగ్ దాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: అన్ని మన యందే ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్
0: మన యందు. లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు.
1: నథింగ్ దట్స్ నాట్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ విచ్ ఇస్ నోటీస్డ్ అవుట్ సైడ్.
0: ఆ సత్య ఆనందము మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ ది బ్లిస్ ఇస్ విత్
0: ఇన్ అస్. తెలియకపోవటం చేతనే
1: బికాస్ వీ డోంట్ నో దాట్
0: పరదేశంలో ప్రవేశిస్తున్నాము.
1: వీ గో
0: పరకర్మల్లో ప్రవేశిస్తున్నాము.
1: వీ గో టు డిఫరెంట్ ప్లేసెస్.
0: సద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము.
1: వీ థింక్ దట్ వుడ్ బి ఏబుల్ టు అక్వైర్ దెమ్.
0: కనుక మనకు ఇది అవసరం లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ.
0: తనంతాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి.
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: తన ఎందుంటున్నటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది స్పిరిట్.
0: ఎవరిని మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఏ మతమును మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజన్.
0: ఏ సమాజమును మనం నిందించకూడదు.
1: డోంట్ బ్లేమ్ ఎనీ సొసైటీ.
0: నీ తత్వాన్ని నీవు ఉంచుకో.
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: నిజముగా దైవత్వం పైన విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నెవర్ సఫర్.
0: వచ్చినా కూడాను పర్వతముల మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి.
1: దే మే కమ్ లైక్ ఎ మౌంటైన్ బట్ పాస్ ఆఫ్ లైక్ ఎ మిస్ట్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దో దేర్ డివైన్ థాట్స్ అండ్ డివైన్ ఫీలింగ్స్ వీ డోంట్ రికగ్నైజ్ ది డివినిటీ.
0: దినదినానికి ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో.
1: వీ చేంజ్ ఎవ్రీ మూమెంట్.
0: క్షణక్షణములకు మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి.
1: మూమెంట్ టు మూమెంట్ మెంటాలిటీ చేంజెస్.
0: వాంఛలకు అదుపే లేదు.
1: డిజైర్స్ హావ్ నో చెక్.
0: ఇంకా ఆనందం ఎక్కడ నీకు ప్రాప్తిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: నీ యందే ఉంటున్నది ఆనందము.
1: హ్యాపీనెస్ ఇస్ విదిన్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ది బ్లిస్.
0: కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి?
1: యెట్ వాట్ ఇస్ ది యూజ్?
0: మన కాళ్ళ కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి.
1: ది ఎంటైర్ హోల్ వెల్త్ ఇస్ ప్రెసెంట్ అండర్ ది ఫీట్.
0: కానీ మనకు తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం.
1: బికాస్ యూ డోంట్ నో దాట్ యు సఫర్.
0: భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి.
1: దేర్స్ వాటర్ అండర్ నీత్ ది ఎర్త్.
0: కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి?
1: హౌ టు డ్రా వాటర్.
0: ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మట్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ అండర్ నీ.
0: ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి.
1: These the mud, the worldly fancies which have got to be removed.
0: ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
1: When you remove the whole mud of the world, you will get the water.
0: లేదా
1: otherwise
0: దాని లోపల బోర్ వెల్ ఒకటి వేసిందంటే
1: when once you install bore well
0: అది చక్కగా కొట్టి కొట్టి కొట్టి జలమున్న స్థానానికి వెళ్లి అడుగునున్నటువంటి జలమును పైకి తిప్పిస్తుంది.
1: It will go dive deep and draw water out of the bottom.
0: అది ఏ నామస్మరణ.
1: That is singing of the name of God.
0: నామం అనేటువంటి బోరు వెళ్లి వేస్తే హృదయంలో ఉండేటువంటి ఆనందము నీకు పైకి ఊపికిపోతుంది.
1: Therefore if you install the borewell of God's name you can draw water out of your heart.
0: కనుకనే నామమును నాలుకపైన నాట్యం ఆడించాలి.
1: Let the name of the Lord sing on
0: your tongue. పని చేస్తున్నప్పటికీ దీనికి దైవ భావంతో నీవు పని చేయాలి.
1: You may do anything, have divinity within.
0: Work will be transformed into worship.
1: Then work will be transformed into worship.
0: ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి.
1: You may do anything, take it as a divine activity.
0: ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి.
1: We should open our hearts today.
0: నోరును మూయించాలి.
1: We should shut our mouth.
0: కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము.
1: బట్ వీఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్.
0: నోరును తెరుచుకుంటున్నాము, హృదయాన్ని మూసివేస్తున్నాము.
1: వీ ఓపెన్ అవర్ మౌత్ అండ్ క్లోజ్ అవర్ హార్ట్.
0: ఇది దైవ ద్రోహము.
1: యూఆర్ బిట్రేయింగ్, యూఆర్ ట్రైటర్ టు గాడ్.
0: సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షట్
0: హృదయాన్ని తెరిపించు.
1: ఓపెన్ అప్ యువర్ హార్ట్.
0: ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అని వదనం ధరిస్తూ.
1: ఫర్ దిస్ రీజన్ ఏన్షియంట్ సెయింట్స్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు మాటలు మాటలు మాటలు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ బిగ్ థింగ్స్ వీ గో ఆన్ టాకింగ్ వెయిన్ గాసిప్.
0: కనుక ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది.
1: దట్ డే వెన్ వీ కంట్రోల్ అవర్ టాక్ యుల్ బి బ్లిస్ఫుల్.
0: మాట్లాడేటువంటి వాడు పనులు చేయలేడు.
1: ద వన్ హూ టాక్స్ కెనాట్ డూ.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
1: ఎ డూయర్ ద వన్ హూ యాక్ట్స్ విల్ నాట్.
0: కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడో వాడు పని చేయలేటువంటి సోమరి.
1: సో ద వన్ హూ టాక్స్ కంటిన్యూస్లీ ఈజ్ ఎ లేజీ మ్యాన్ హూ వాంట్ డూ.
0: మాటలను తగ్గించుకో.
1: కట్ షార్ట్ యువర్ టాక్.
0: హృదయాన్ని తెరిపించుకో.
1: ఓపెన్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించింది.
1: దెన్ గాడ్ విల్ ఇన్స్టాల్.
0: దైవంలో ఉన్నటువంటి దైవం వెలుపల వస్తుంది.
1: ఆర్ ఎల్స్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: కనుక నే రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి.
1: వీ షుడ్ నో ద యూనిటీ ఆఫ్ దీస్ టూ.
0: కనుక ఈనాడు భజన చేశారు.
1: టుడే వీ హావ్ డన్ భజన.
0: ఇది కేవలం వ్యావహారికమైనటువంటి దృష్టితో చేశారు.
1: యూ హావ్ డన్ ఇట్ ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్.
0: నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ అబ్జర్వింగ్.
0: ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు.
1: వెన్ గర్ల్స్ ఆర్ సింగింగ్ బాయ్స్ డిడ్ నాట్ జాయిన్.
0: మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు.
1: బాయ్స్ ఆర్ సింగింగ్ గర్ల్స్ డిడ్ నాట్ జాయిన్ ఇన్ కోరస్.
0: ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా.
1: బోత్ ఆఫ్ దెమ్ సింగ్ ద గ్లోరీ.
0: ఎందుకు ఇద్దరు చేరి దీన్ని చేర్చి ఆ హెచ్చు స్థలంలో మీరు ఆనందాన్ని అందించకూడదు.
1: వై డోంట్ యూ జాయిన్ టుగెదర్ అండ్ రీచ్.
0: ఇది ఎంత స్వార్థము.
1: వాట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్.
0: ఎంత సంకుచితమైన భావము.
1: వాట్ నారో మైండెడ్నెస్.
0: ఇది ఎంత వ్యావహారికమైనటువంటి తత్వము.
1: ఇట్స్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ విధంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ బి లైక్ దాట్.
0: ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే.
1: ఏ బిగ్ మ్యూజిషియన్ మే సింగ్, ఇట్స్ జస్ట్ ఎ మ్యూజిక్.
0: అక్బర్ చక్రవర్తి బయట పోతూ
1: వన్ డే ఎంపరర్ అక్బర్ వాస్ జస్ట్
0: చెట్టు కింద కూర్చొని
1: ఈ సాటర్ అండర్ ట్రీ
0: ఒక బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు.
1: హీ నోటీస్డ్ ఎ బెగర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ.
0: అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది, కదిలించింది.
1: యాజ్ దట్ బెగర్ వాజ్ సింగింగ్ ద హార్ట్ ఆఫ్ అక్బర్ మెల్టెడ్.
0: రథం
1: హీ వెంట్.
0: ఆనందంగా విన్నాడు.
1: హీ హర్డ్ ఇట్.
0: ఆనంద పాష్పాలు రాల్చాడు.
1: షెడ్డింగ్
0: ఆనందంతో మునిగిపోయింది.
1: హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దైవాన్ని ప్రీతించేటువంటిది, దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి.
1: వి షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దట్ ప్లీజెస్ హిమ్.
0: ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని, లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని, కానీ పాటలు పాటలే, ఆనందము ఆనందమే, మాధుర్యము మాధుర్యమే.
1: లెట్ హిమ్ బి ఎ బెగర్ ఆర్ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ గ్రేట్ మ్యూజిషియన్. There's no difference such as a woman and a man.
0: ఆడ మగ అనేటువంటి దేహ సంబంధమైనటువంటిది కానీ గాన సంబంధమైనటువంటి కాదు.
1: After all, the man and woman is only body
0: consideration.
1: Whether they sing or you
0: sing,
1: therefore we should see that we concentrate on the name of God.
0: When
1: we don't concentrate, it's only a ritual.
0: ఇంకా మున్ముందు మీరు ఇట్లాంటి వ్యవహారికంలో కూడాను పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి.
1: ఇన్ ఫ్యూచర్ యు ఆల్సో సీ దేర్ విల్ బి ది స్పిరిచువల్ కంటెంట్ బ్యాక్ గ్రౌండ్ యాజ్ యు సింగ్.
0: అప్పుడే నీకు సరైన ఆనందం కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ బి బ్లిస్ఫుల్.
0: భేదం అనేటువంటి నీకు ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
0: ఎలాంటి దాంట్లో
1: వేర్
0: సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉంటుండకూడదు.
1: ఇన్ మ్యూజిక్ అండ్ ప్రేయర్ దేర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్. ప్రార్థన
0: విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు.
1: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ డూ అవర్ ఓన్ డ్యూటీ.
0: ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి.
1: న్యూ ఫ్యాషన్స్ వీ నోటీస్ టుడే.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాడు.
1: స్వామి సెడ్ ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: నిజమే, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఎస్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నారు కదా అని ఎవరినైతే ఏమి అని పెళ్లి చేసుకుందామని ఇష్టం వచ్చినట్టు ప్రవేశిస్తున్నారు.
1: స్వామి సెట్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ సో ఐ కెన్ మ్యారీ ఎనీబడి.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాను కానీ కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పలేదు నేను.
1: భగవాన్ మేడ్ మెన్షన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. దేర్ ఇస్ కల్చర్.
0: ఈ కల్చర్ ను కూడా మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ కల్చర్.
0: మానవుని యొక్క కల్చర్ ఎటువంటిది?
1: వాట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ మ్యాన్?
0: సంస్కృతి ఎటువంటిది?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతాన్ని వదిలిపెట్టి కేవలము భౌతికమైన దాన్ని తీసుకుంటే ప్రయోజనమేమిటి?
1: వీ హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్. వీ గో బై ది వరల్డ్లీ వే.
0: కనుక భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటి దీంట్లో ప్రవేశపెట్టింది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాస్ట్ లో నాకెప్పుడు భేదం లేదు.
1: There are no caste differences.
0: అందరూ ఒకే కాస్టే.
1: All belong to one caste.
0: కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుండాలి.
1: But this difference in the culture.
0: ఈ డిఫరెన్స్ కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడా విరుద్ధం వచ్చేస్తుంది.
1: Because of the difference in the culture, the life pattern.
0: దానిని కూడా నువ్వు సమంతం చేసుకోవాలి.
1: So you should also consider that.
0: నీకు అవసరమైనదైతే స్వామి చెప్పాడు అని చెప్పుంటారు.
1: If it's to your convenience, you quote
0: అవసరం లేని దాన్ని స్వామి మాటే ప్రశ్నించదు.
1: That we don't want to do, you don't quote Swami.
0: ఇది సరైనటువంటి భక్తియా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ డివోషన్?
0: స్వామి చెప్పినప్పుడు అన్నింటినీ నీవు అనుసరించాల్సిందే.
1: యూ షుడ్ ఫాలో వాట్ ఎవర్ స్వామి సేస్.
0: ఇష్టమైనటువంటి మాత్రం అనుసరించడము, ఇష్టం కాని దానికి కల్చర్ ని మొదలు పెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ ఫాలో దట్ వాట్ యు లైక్ అండ్ డ్రాప్ దట్ యు డోంట్ లైక్.
0: కనుక ప్రతి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ మీనింగ్.
0: ఈనాడు ఎట్ట ఉందంటే ఒక సుమతి శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ పోయమ్ ఇన్ సుమతి శతక.
0: అక్కరకు రాని చుట్టము,
1: ఎ రిలేటివ్ హూ విల్ నాట్ కమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్,
0: నొక్కిన వరమిని వేల్పు,
1: గాడ్ హూ విల్ నాట్ గ్రాంట్ యువర్ బూన్స్,
0: మోహమున తానెక్కిన పారని గుర్రము,
1: ద హార్స్ దట్ విల్ నాట్ రైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్,
0: కున విడువంగ వలయు,
1: యూ హావ్ టు డ్రాప్ ఇట్ ఇమీడియట్లీ,
0: నిమిషంలో దాన్ని వదిలిపెట్టు,
1: గివ్ ఇట్ అప్ ఇన్ ఎ మినిట్.
0: నీవు భగవంతుని మొక్కినప్పుడు నీకు వరం ఇవ్వకపోతే ఇచ్చిపెట్టు.
1: ఇఫ్ యూ ప్రే టు గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ డిజైర్ గివ్ హిమ్ అప్.
0: అడిగితే కోరిక ఇవ్వనటువంటి ఒక దేవుణ్ణి కూడా నువ్వు వదిలిపెట్టు.
1: యూ ఫర్గెట్ గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ రివార్డ్స్.
0: ఎక్కితే పరిగెత్తినటువంటి గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు.
1: ది హార్స్ దట్ విల్ నాట్ రన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెటర్ యూ గివ్ ఇట్ అప్.
0: ఇది ఎవరికి చెప్పాడు?
1: టు హూమ్ ఇట్ ఈస్ సెడ్.
0: ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు.
1: దిస్ ఈస్ సెడ్ ఇన్ త్రీ వేస్.
0: అది వదిలిపెడుతున్నారు.
1: దే ఫర్గెట్ దట్.
0: ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు.
1: దే టేక్ దిస్ థింగ్
0: కరెక్ట్ గా పెట్టి గదరా సుమతి. సుమతి మంచి బుద్ధి కలవానికి ఈ మూడు కూడా.
1: దిస్ ఈస్ సెడ్ ఇట్ ఇన్ సుమతి టు ఎ మ్యాన్ విత్ ఎ గుడ్ మైండ్.
0: ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకెప్పుడు ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా వదినారే ఈ బంధువులు వదిలిపెట్టాలి.
1: వితౌట్ హ్యావింగ్ దిస్ గుడ్ మైండ్ యూ గో ఆన్ థింకింగ్ దిస్ రిలేషన్
0: చేస్తే ఏ బంధువులు నీకు సహాయం చేస్తారు?
1: ఇఫ్ యూ డోంట్ హెల్ప్ హిమ్ ఎర్లియర్ హౌ డు ఎక్స్పెక్ట్ హెల్ప్ నౌ?
0: తల్లిదండ్రులు కూడా నీకు సహాయం చేయరు.
1: ఈవెన్ పేరెంట్స్ వోంట్ కమ్ టు యువర్ రెస్క్యూ.
0: కనుక అక్కడకు రాని చుట్టము,
1: ద రిలేషన్ విల్ నాట్ కమ్ టు యువర్ నీడ్స్.
0: అప్పుడు సుమతిగా నీ ఉంటుంటే చా, అందరూ బంధువులు అంతా వస్తారు, భగవంతుడు నీ కోరిన వరాన్ని ఇస్తాడు, సర్వము నీ ఎక్కినటువంటి గుర్రాన్ని కూడా పరిగెత్తుతుంది. ఎట్లా? నీకు గుర్రం ఎక్కిన సమయంలో మరే నాకు హార్స్ రైడ్ తెలుసునా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి.
1: బిఫోర్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద హార్స్, నో వెదర్ యూ నో హార్స్ రైడింగ్ ఆర్ నాట్.
0: గుర్రం ముఖమే చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదే అంటే ఏమి గతి అవుతుంది నీకు?
1: ది ఫెలో హూ హాస్ నాట్ సీన్ ద హార్స్ ఎట్ ఆల్ హీ బ్లేమ్స్ ద హార్స్.
0: అజ్ఞానమే.
1: ఇట్స్ ఆల్ ఇగ్నోరెన్స్.
0: సుమతి గుర్రపు సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు, కానీ లేకపోతే దాని దగ్గరకే పోడు.
1: An intelligent man will know the riding first or else he will not go anywhere near the horse.
0: Bhagavantuni paina sampurnamaina prema kaliginatundi vaade bhagavantuni hrudayapurvakanga prarthistadu, bhagavantudu kuda ataniki varalu andistadu.
1: The one with full faith in God will pray to him wholeheartedly.
0: Faith lekunda devuna naaku idi chechi pettu ante etla chechi pettadu?
1: Without faith how do you demand? Oh God, give me this.
0: He is not your servant.
1: God is not your servant.
0: Kaani aa bhaktiye neelo untunte neeku servant servant servant.
1: But if you have that faith and devotion, you will be servant of the servants.
0: Karukane bhagavantudu sarvulu kudu servante.
1: God is the servant of all.
0: Anduvalne
1: so
0: meeku chakkani chinna udaharanamu,
1: a very good example.
0: Servant eppudu kudanu,
1: servant all the time,
0: bhagavantudu pooja room ku daggara dwaram daggara nilchukoni untadanta servant ga.
1: Servant will be there at the doorstep of the temple of God.
0: Naa bhaktudu em kortadu atani koriku nerveetchali అని అక్కడ కాచుకొని ఉంటాడట.
1: గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్ ఇన్ ద సర్వెంట్ సో యాస్ టు నో ద
0: డివోషన్. వాడు భక్తుడేగిన కాకుండా పోతే,
1: ఇఫ్ ఇస్ నాట్ ఎ డివోటీ,
0: భగవత్ భావమే అతని హృదయమందు లేకపోతే,
1: ఇఫ్ దేర్ ఇస్ నో డివైన్ థాట్ ఇన్ ద హార్ట్,
0: భగవంతుడు మాస్టర్ గా ఉంటాడు.
1: గాడ్ బికమ్స్ ఎ మాస్టర్.
0: హనుమంతుడి సంగతి మీకు బాగా తెలుసును.
1: యు నో ద స్టోరీ ఆఫ్ హనుమాన్.
0: అతను గొప్ప గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు.
1: హిస్ వర్చువస్ అండ్ హిస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: అలాంటి వాడు రాముడి దగ్గర దీనుడుగా నిలుచుకున్నాడు.
1: But in front of God Rama, he is very humble.
0: Ravana daggara dheerudai nilchadu.
1: In front of Ravana he stood there in front of him.
0: Karanam enti?
1: What the reason?
0: Ahankaram galavana daggara dheeruduga nilchadu bhaktudu.
1: In front of an egoistic man the devotee stood as a warrior.
0: Premamayudainatundi bhagavantudu daggara dheerudai unnadu.
1: In front of God who is the embodiment of love, he was so humble.
0: Kalustuga prabhavam nalka paristhitini puraskarinchukoniye జీవితాన్ని జరుపుకోవాలి.
1: సో లైఫ్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు పరాధీనుడే.
1: గాడ్ ఆల్వేస్ సబ్మిట్స్ హింసెల్ఫ్.
0: భక్త పరాధీన అంటున్నారు అష్టనాత్ర నామావళిలో.
1: వి ఆల్సో సే దట్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడా పరాధీనుడే.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద డివోటీ.
0: నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే.
1: వెన్ దేర్ ఇస్ ప్యూర్ డివోషన్ హీస్ విత్ యూ.
0: కనుక భగవత్ నామాన్ని అందరూ కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకుని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి.
1: వి షుడ్ టేక్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ ఇస్ ది బేసిస్ ఫర్ అవర్ లైఫ్ ద ప్రైమ్ ప్రిన్సిపల్
0: భగవంతుడు గానగోనుడు.
1: గాడ్ విల్ బి క్యారీడ్ ఇన్ ద మ్యూజిక్. హి లవ్స్ మ్యూజిక్.
0: అందువల్లనే మహావిష్ణువు దగ్గర నారద తుమ్మురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తుంటారు.
1: దేర్ఫోర్ నారద తుమ్మురా కంటిన్యూ టు సింగ్.
0: హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు.
1: వెన్ వన్స్ యు సింగ్ హోల్ హార్టెడ్లీ గాడ్
0: గానములో ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుంది.
1: ద మ్యూజిక్ విల్ బి ఏబుల్ టు మెల్ట్ ఎ పర్సన్ అండ్ మూవ్ అండ్
0: కొంతమంది కవులు పద్యాలు రాస్తుంటారు.
1: సమ్ పోయట్స్ కంపోజ్
0: రామా నన్ను కాపాడు ఇందులోనే అహంకారంగా ఉంటాయి.
1: దెన్ ఈవెన్ ఇన్ ప్రేయర్ దెర్ విల్ బి ఈగో.
0: ఇంకా గేయం రాస్తుంటారు.
1: సమ్ ఆల్సో కంపోజ్ పోయమ్స్
0: అందులో రామా నన్ను కాపాడరా అంటుంటారు.
1: దే ఆల్సో సే ఇన్ ఎ ప్రొజెక్ట్ స్టైల్.
0: ఇది హృదయాన్ని అంత ఆకర్షించదు.
1: అండ్ ద హార్ట్ విల్ నాట్ బి డ్రోన్ బై దాట్.
0: కానీ అదే గాయకుడు వచ్చి
1: బట్ ఎ సింగర్
0: రామా నన్ను కాపాడు ఎంత ఆప్యాయంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. రామా నన్ను కాపాడు ఈ గానంలో ఎంత మధురంగా ఉంటుంది.
1: బట్ వెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఇన్ ఎ మ్యూజికల్ స్టైల్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్,
0: కనుక మ్యూజిక్ లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: ఫిట్నెస్ దేర్ ఇన్ మ్యూజిక్.
0: ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఇట్ మెల్ట్స్ ది హార్ట్ ఆఫ్ గాడ్.
0: ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: గాడ్ విల్ బి టచ్డ్ బై యువర్ మెలడీ.
0: కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకును హృదయంతో వచ్చే రీతిగా మనం భావించినప్పుడే ఈ గానం సార్థకమవుతుంది.
1: సో మ్యూజిక్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు ఫైండ్ ఇట్ ఫుల్ఫిల్మెంట్.
0: కానీ ఇంకా మున్ముందు
1: ఇన్ ఫ్యూచర్
0: అందరూ కూడాను ఏకకంఠంతో ఉంటుండాలి.
1: ఆల్ షుడ్ సింగ్ యునైటెడ్లీ.
0: పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు.
1: అర్లియర్ సింగింగ్ వాస్ అలోన్ ఎట్ ది ఇండివిడ్యువల్ లెవెల్.
0: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ సామూహిక భజన ప్రారంభిస్తూ వచ్చారు.
1: గురునానక్ స్టార్టెడ్ కలెక్టివ్ సింగింగ్.
0: అందరి గొంతులు ఒక్క శబ్దంలో ఈనమైపోవాలి.
1: ఇన్ మాస్ సింగింగ్ దేర్ బి యూనిటీ వన్.
0: అప్పుడే భగవంతుడు చక్కగా భద్రపడతాడు.
1: దెన్ గాడ్ విల్ బి డ్రాన్ బై దట్ మ్యూజిక్.
0: ఇది చూడండి వస్త్రం.
1: దిస్ ద క్లాత్.
0: అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్ ఓవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయొచ్చు.
1: ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ విత్ ఎ ఫింగర్.
0: కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది.
1: ది కలెక్టివ్ సింగింగ్ మాస్ సింగింగ్ ఇస్ వెరీ
0: స్ట్రాంగ్. అందరి కంఠములు అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటాది.
1: ద వాయిసెస్ అండ్ ది ఫీలింగ్స్ స్టాండ్ ఇన్ యూనిజన్.
0: కనుక
1: సో
0: ఇంకా మున్ముందు కూడాను
1: ఇన్ ఫ్యూచర్
0: ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లిమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇన్ ఫ్యూచర్ హూమ్ సో ఎవర్ మైట్ సింగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ జాయిన్ ఇన్ కోరస్ అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ అండ్ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిడెంప్షన్ అండ్ ఎమాన్సిపేషన్ అండ్ భగవాన్ బ్రింగ్స్ దిస్ కోర్స్ టు ఎ క్లోజ్.

0: Radio Sai presents next a divine discourse delivered by Bhagwan Baba on the 9th of July
1: 1989. Manujini manugadakunu bandhamulaku manyatakunu మనసే హేతువు మనుజుని మనుగడకును బంధమునకు మాన్యతకును

0: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ ది కాజ్ ఫర్ మ్యాన్ రెస్పెక్ట్, ఫర్ హిజ్ ఆనర్, ఫర్ హిజ్ డెలివరెన్స్. ద సేమ్ మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ లిబరేషన్ అండ్ మనస్, ది మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ హిమ్ టు హెల్ప్, క్రియేటింగ్ ఎ హెల్ప్ ఫర్ హిమ్ అండ్ మేకింగ్ హిమ్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: మనోమూలం ఇదం జగత్. జగత్తును కాని ఇంద్రియములు కాని మనసే మరల్చుతూ ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ మేక్స్ ద వరల్డ్ ఫంక్షన్ అండ్ ది సెన్సెస్ ఆల్సో ఫంక్షన్.
1: మనోశక్తి వలననే ఇంద్రియములు కాని జగత్తు కాని కదల్చున్నది.
0: ఇట్ ఈస్ ది బై ది పవర్ ఆఫ్ ద మైండ్ ది సెన్సెస్ అండ్ ది వరల్డ్ దే ఆర్ డూయింగ్ ద డ్యూటీ.
1: ప్రపంచమంతా ఇప్పుడు పంచభూతములతో నిండినటువంటి స్వరూపము.
0: ద వరల్డ్ ఈజ్ ఎసెన్షియలీ ది ఫారమ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవి ఒకదానికంటే ఒకటి తేలికయై సూక్ష్మమై స్వరూపాన్ని ధరిస్తున్నవి.
0: దోస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఎర్త్, వాటర్, ఫైర్, విండ్ అండ్ స్కై.
1: కదల్చున్నది.
0: ఇట్ ఈస్ ది బై ది పవర్ ఆఫ్ ద మైండ్ ది సెన్సెస్ అండ్ ది వరల్డ్ దే ఆర్ డూయింగ్ ద డ్యూటీ.
1: ప్రపంచమంతా ఇప్పుడు పంచభూతములతో నిండినటువంటి

0: వాటర్ ఈజ్ సట్లర్ అండ్ లైటర్ దాన్ అర్త్.
1: నీటి కంటే అగ్ని మరింత సూక్ష్మమైనటువంటిది, చాలా తేలికైనటువంటిది.
0: కంపేర్డ్ టు వాటర్ ఫైర్ ఈజ్ సట్లర్ అండ్ లైటర్.
1: అగ్ని కంటే వాయువు మరింత సూక్ష్మమైనటువంటిది.
0: సో ఈజ్ ద విండ్ కంపేర్డ్ టు ఫైర్.
1: వాయువు కంటే ఆకాశము మరింత సూక్ష్మమైనటువంటిది.
0: ఈథర్ స్కై ఈజ్ ది సట్లెస్ట్ కంపేర్డ్ టు ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఏతావాత పృథ్వీ, జలము, అగ్ని, వాయువు అనేకుడును ఆకాశము నుండి ఆవిర్భవించినటువంటివి.
0: The summoned substance of this is earth, water, fire and wind have taken their birth from ether.
1: ఆకాశం యొక్క చలనము చేతనే వాయువు ఏర్పడుతున్నది.
0: It is on account of the movement of sky the air takes its birth.
1: వాయువు చేతనే అగ్ని సంభవిస్తుంటుండాలి.
0: Fire emanates from wind.
1: వాయువే లేకుండినా అగ్ని అభివృద్ధియే చెందదు.
0: Without wind the fire will not డెవలప్ ఫాస్ట్.
1: కనుకనే అగ్ని యొక్క చల్లదనం చేతనే నీరు ఆవిర్భవిస్తున్నాయి.
0: ఇట్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఫైర్ ది వాటర్ ఆల్సో టేక్స్ ఇట్స్ బర్త్.
1: జలము ఘనీభూతము కావటం చేతనే పృథ్వీగా మారుతుంది.
0: ది ఎర్త్ ఈజ్ ది సాలిడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ వాటర్.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక దైవత్వం నుంచి కూడా ఆవిర్భవించినటువంటి భూతములే.
0: ఆల్ దీస్ ఎలిమెంట్స్ హ్యావ్ taken or emerged from God.
1: ఈ అన్నింటికీ మనసే మూల కారణము.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ మైండ్ విచ్ ఇస్ ది రూట్ కాజ్.
1: ఈ మనసు యొక్క స్థానం శరీరము లోపల చక్కగా విచారించినప్పుడు పంచకోశముల మధ్యలో ఇచ్చినటువంటిది ఈ మనస్సు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ది మైండ్ డ్వెల్స్ ఇన్ ద బాడీ, ఇట్ ఇస్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఫైవ్ షీట్స్
1: పంచమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం.
0: దోస్ ఫైవ్ షీట్స్ ఆర్ అన్నమయ ఫుడ్ షీట్, ప్రాణమయ ది వైట్ ఎయిర్ షీట్ అండ్ మనోమయ మై షీట్, విజ్ఞానమయ విజ్డమ్ షీట్ అండ్ ఆనందమయ బ్లిస్ షీట్.
1: ఈ పంచకోశముల యందు మనసు ఎక్కడ ఉన్నది?
0: దెన్ వేర్ డస్ మైండ్ ఎగ్జిస్ట్? ఇన్
1: మనస్సుకు పైన ప్రాణము, క్రింద బుద్ధి.
0: అబౌవ్ మైండ్ ఈజ్ ది లైఫ్ ఫోర్సెస్ అండ్ బిలో ది మైండ్ ఈజ్ ద ఇంటెలెక్ట్.
1: ప్రాణము బుద్ధి రెండు అగ్నిస్వరూపములు, అగ్నితత్వములు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాణ అండ్ దిస్ ఇంటెలెక్ట్ దే ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ఫైర్.
1: మనస్సు జలతత్వము.
0: మైండ్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్.
1: మనస్సు అధిష్టాన దేవత చంద్రుడు.
0: Moon is the presiding deity of mind.
1: కనుకని చల్లదనము మనసుకు స్వభావము.
0: Therefore, it is natural for the mind to be cool.
1: అయితే దీనికి పైన ప్రాణమనే అగ్ని, క్రింద బుద్ధి అనేటువంటి అగ్ని ఉండటం చేతనే మనసు జలముగా మారిపోతుండాలి.
0: As it is sandwiched by these two principles of fire, prana and buddhi, then it becomes
1: జలము యొక్క స్వభావము. పర్ణమునకు ప్రవహించటమే దాని యొక్క స్వభావం.
0: ఇట్ బికమ్స్ వాటర్ అండ్ వన్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ టు ఫ్లో ఆల్వేస్ ఉన్నత స్థాయికి
1: స్వభావం దానికి లేదు.
0: ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ఫీచర్ ఆఫ్ అర్త్.
1: కనుకనే మనస్సు నిరంతరము కూడాను విశేష సంబంధమైన యొక్క మార్గం నందే ఇది ప్రయాణం సలుపుతూ ఉంటుంటుంది.
0: దట్ ఈస్ వై మైండ్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఎంజాయ్మెంట్.
1: ప్రాకృతమైన మార్గంనే ఇది అనుసరిస్తూ ఉంటుంది.
0: It goes in the natural way, in the way of nature.
1: పవిత్రమైన ఉత్తమమైనటువంటి యొక్క ఊర్ధ స్థాయికి ఇది ఏమాత్రము ప్రయాణం చేయలేదు.
0: It is not natural for it to go upwards to elevated space of ఆత్మ.
1: ఈ మనసు యొక్క తత్వము ఊర్ధ మార్గమునకు ప్రవేశపెట్టవాలన్న దీనికి ఆధ్యాత్మిక చిత్తం అత్యవసరము.
0: If you want to turn it towards the higher stages in life, then spiritual
1: మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు, అభిలషిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ బ్లిస్ అండ్ జాయ్.
1: అయితే ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తి కాగలదు?
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అక్వైర్ దిస్ బ్లిస్?
1: ఇది కేవలము పంచభూతములకు నివాసమైన, పంచభూతములకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వమును మనం కొంత అర్థం చేసుకోవాలి.

0: we have to understand the principle of Atma, which is the basis for all these five.
1: పంచభూతములకు అవకాశం అందించినది ఆకాశం.
0: It is the sky which gives power to all the other four.
1: ఇది కేవలం ఆత్మతత్వం నుండినే ఆవిర్భవించినటువంటిది.
0: The sky itself has emerged from the principle of Atma.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు పంచభూతములు కానీ పంచకోశములు కానీ మన యొక్క స్వాధీనంలో ఉండగలవు.
0: If we can understand the principle of Atma, the five elements and five seeds will be under our control.
1: అప్పుడు మనం ఆనంద ప్రాప్తి చేకూరగలదు.
0: Then only we can enjoy bliss.
1: ఆనందమనేటువంటిది సుఖములకు దుఃఖములకు అతీతమైనటువంటిది.
0: Bliss transcends sorrow and joy.
1: మానవునికి సుఖము దుఃఖము కూడాను మనసు యొక్క వికారములే కాని మనిషికి ఏమాత్రం కూడాను సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా లేవు.
0: Joy and sorrow are two forms of the working of the mind.
1: ఈ సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఒక స్థితియే ఆనందము.
0: Bliss is a state which transcends sorrow and joy.
1: అట్టి ఆనంద స్థితియే ప్రజ్ఞాతత్వము అన్నారు.
0: This state of bliss is prajna tattva, principle of prajna.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ప్రజ్ఞ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము సర్వత్రా వ్యాపించినటువంటిది అయినప్పటికీ దానిని గుర్తించడానికి కొన్ని విధమైన మార్గములను మనము అనుసరించవలెను.
0: ఆల్దో దిస్ ప్రజ్ఞానం ఈజ్ ఆల్ పర్వేసివ్, this constant integrated awareness is all pervasive, it is necessary to make efforts to recognize it.
1: దేహమందును మనసులందును బుద్ధియందును అంతఃకరణయందు కూడాను ఉండినటువంటి ఒక సమతత్వం కలిగినే దీనికి ప్రజ్ఞ అని కూడాను ఒక చక్కని పేరు.
0: As this occupies all aspects of human body and human life, this is appropriately called constant integrated awareness.
1: ఇలాంటి ప్రజ్ఞ యొక్క శబ్దమును మనము అనుసరించవలసి వస్తుంది.
0: We have to follow the sound itself of this particular word.
1: దీనిని అంతర్వాణి అని చెప్తూ వచ్చారు.
0: This has been described as the inner voice.
1: అంతర్వాణికి భగవంతునకు భేదం లేదు.
0: There is no difference whatsoever between inner voice and God.
1: అంతర్వాణియే భగవంతుడు, భగవంతుడే అంతర్వాణి.
0: Inner voice itself is God and God himself is inner voice.
1: ఆ యొక్క అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు,
0: if we can follow the inner voice and conscience,
1: manaku aanandamu praptistundi,
0: we get bliss.
1: Aithe ee antarvaranni ye reethiga manamu anubhavinchali?
0: How to enjoy and follow this conscience, inner voice?
1: Antarvaranni anubhavinchalanna bahirmukhamainatundi oka indriyamulu yokka shaktini manam aduchukovali.
0: Only by controlling the sense organs which go outwards we can enjoy.
1: Antar bahir indriyamulu anagadrukkinappude ee antarvaranni manaku సుస్పష్టంగా వినిపించగలదు.
0: When we subdue the outer and the inner organs, sense organs, we will be able to hear the inner voice properly.
1: బహిర్ముఖమైనటువంటి మనస్సునకే దీనికి మనస్సు అని పెట్టారు.
0: The mind which goes outwards has been described as manas.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క దీనికే నమ అని పెట్టారు.
0: The mind which goes inwards has been described as nama.
1: అనగా మనస్సు కానటువంటిది ఇది అంతర్వాణి.
0: The inner voice is not mind itself.
1: మనసు యొక్క ప్రభావం ఉండినంత వరకు కూడాను మనిషి అనేక రకములైనటువంటి యొక్క మార్గములను అనుసరిస్తుంటాడు.
0: Man follows different paths when he is under the spell of mind.
1: ఈ మనస్తత్వాన్ని మనం అణగదొక్కినప్పుడే అమనస్కమనేటువంటి స్వరూపాన్ని ధరిస్తాడు.
0: Only when we subdue this mind and its tendencies we can get the state of amanaskatva.
1: కనుక అమనస్క స్థితి ఎందు మాత్రమే ఈ అంతర్వాణి మనకు ప్రాప్తిస్తుంది.
0: Only in that state of mindlessness will be able to get the inner voice.
1: ee antarvana nimittamai manam aneka vidhamainatti sadhanam cheyavalasi vastundi.
0: For being able to get in touch and enjoy this inner voice, certain efforts are required.
1: Deenike bhakti prapattulu ani pilustu vacharu.
0: That is devotion and surrender. Bhakti prapattulu are required for this.
1: ee bhakti prapattulu yokka tattamunu manam artham cheskovalanna భగవంతుని ప్రేమ అత్యవసరం.
0: ఓన్లీ బై హ్యావింగ్ లవ్ టువర్డ్స్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్ డివోషన్ అండ్ సరెండర్.
1: ఈ భగవంతుని ప్రేమను మనం పొందవలనన్నా సాకారం అనేటువంటిది అది సరి అయిన మార్గం.
0: టు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ వీ హావ్ టు రిసార్ట్ టు ది ఫారం ఫుల్ గాడ్. గాడ్
1: ఈ సాకార భక్తి ఎందు అనేక విధమైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: డివోషన్ టు గాడ్ విత్ ఫార్మ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటి మూడు.
0: There are three important ones.
1: Tamasika, Rajasika, Satvika.
0: Those three are Tamasika, Rajasika and Satvika.
1: ఈ తామసికమనేటువంటిది కేవలము
0: దిస్ తామసిక ఈజ్
1: హింస చేతను
0: అసోసియేటెడ్ విత్
1: క్రోధము చేతను
0: యాంగర్
1: ఆడంబరము చేతను
0: షో ఆస్టెంటేషన్
1: మానవుడు దైవాన్ని ఆరాధిస్తుంటాడు
0: మ్యాన్ వర్షిపింగ్ గాడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ తామసిక
1: ఆడంబరము చేత అహంకారం చేత కీర్తి ప్రతిష్టల నిమిత్తమై తాను ఆచరించడం అనేటువంటిది ఇది తామసిక భక్తిగా మారుతుంది
0: దిస్ తామసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ షో ఈగో అండ్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్
1: ఇంకా రాజసిక భక్తి అనేటువంటిది పేరు ప్రతిష్టల నిమిత్తమై అధికార నిమిత్తమై స్వభిష్యం లోపల సరైనటువంటి స్థితిని పొందాలనేటువంటి నిమిత్తమై తాను ప్రార్థిస్తుంటాడు భగవంతుణ్ణి
0: ది రాజసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గెట్ పొజిషన్ పవర్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ టు గెట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్డ్
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తుడు
0: ది సాత్విక్ టైప్ ఆఫ్ డివోటీస్
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక శరణాగతి తత్వం ముందు
0: హీ ఫాలో ది పాత్ ఆఫ్ సరెండర్
1: సర్వకర్మలు కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థమై భ్రమించి
0: హీ డస్ ఆల్ ద వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ ప్లెజర్
1: సర్వత్రా భగవంతుడు ఒక్కడే ఉన్నాడనేటువంటి విశ్వాసం చేత
0: హీ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్
1: ఏది చేసినా భగవత్ సేవగా విశ్వసిస్తూ చేస్తుంటాడు
0: హీ డస్ ఎవ్రీథింగ్ యాజ్ సర్వీస్ టు గాడ్ అండ్ డస్ ఎవ్రీ వర్క్ లైక్ దట్
1: అయితే ఈ మూడింటి భక్తి ఎందుకును మరికొన్ని రకమైనటువంటి భక్తులు ఉంటున్నాయి నిర్గుణ భక్తి
0: ఇన్ అడిషన్ టు దీస్ త్రీ దెర్ ఈస్ వన్ మోర్ నిర్గుణ టైప్ ఆఫ్ డివోషన్ నిర్గుణ భక్తి
1: ఇదే రాక్షస భక్తి అసుర భక్తి మోహ భక్తి అని
0: దట్ ఈస్ రాక్షస భక్తి
1: అసుర భక్తి
0: అసుర భక్తి అండ్ మోహ భక్తి
1: ఈ అసుర భక్తి అనగా
0: అసుర భక్తి ఆర్ అసుర డివోషన్ రిఫర్
1: తాను ఒక్కడు మాత్రమే క్షేమంగా ఉండాలి
0: ది ఎసెన్షియల్
1: తాను మాత్రమే ఆనందించాలి
0: హీ అలోన్ షుడ్ బి హ్యాపీ
1: తాను మాత్రమే ధన్యుడు కావాలి
0: హీ అలోన్ షుడ్ సేవ్ హింసెల్ఫ్
1: కేవలం ఈ పరిపూర్ణమైనటువంటి స్వార్థంతో నిండినటువంటిది ఈ యొక్క అసుర భక్తి
0: డివోషన్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ ఈజ్ అసుర డివోషన్
1: తన యొక్క సహచరులు కాని తన యొక్క కుటుంబం కాని తన యొక్క తోటి మానవుల యొక్క క్షేమమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వాడు కాదు
0: హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు కేర్ ఫార్ ఎయిదర్ హిజ్ ఫ్యామిలీ హిజ్ సరౌండింగ్స్ హిజ్ సొసైటీ అండ్ ఎనీవన్
1: రాక్షస భక్తి అనగా హింసాదుల చేతను
0: డివోషన్ రాక్షస
1: డివోషన్ చేతను
0: వయలెన్స్ అండ్
1: దయాదాక్షిణ్య రహితం చేతను
0: డివైడ్ ఆఫ్ ఎనీ కంపాషన్
1: జీవితంలో గడుపుతూ ఉంటుంటాడు
0: అండ్ యూ బి లివింగ్ హిజ్ లైఫ్ లైక్ ఆన్ దీస్ లైన్
1: మోహభక్తి అనగా
0: మోహభక్తి
1: నిత్యానిత్య విషయ పరిశీలనాశీనుడై
0: హీ వుడ్ నాట్ కేర్ ఫార్ డిస్క్రిమినేషన్
1: ఈ యొక్క విచారణ శక్తి శూన్యుడై
0: యూ బి నాట్ హ్యావింగ్ ద డిస్క్రిమినేషన్
1: బాధించాలనేటువంటి భావం లేకపోయినప్పటికీ
0: హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ టు హర్ట్ ఎనీ
1: ఇతరులకు బాధలు కలిగిస్తుంటాడు
0: బట్ హీ విల్ బి హర్టింగ్ అదర్స్ ఆల్ ద సేమ్
1: అలాంటి యొక్క తత్వమును
0: సచ్ ప్రిన్సిపుల్
1: అర్థం చేసుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కూడా నువ్వు కోల్పోతాడు
0: హీ లూజెస్ ఈవెన్ దట్ పవర్ టు అండర్స్టాండ్ దిస్ డిస్క్రిమినేషన్
1: ఈ మూడు కూడాను దైవ భక్తి అనేటువంటిది ఏమాత్రము ఉండదు
0: ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ డు నాట్ రియలీ హ్యావ్
1: దైవ చింతన అనేటువంటిది కూడా ఏమాత్రము ఉండదు
0: దే డు నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ గాడ్
1: పరోపకార తత్వం అసలే ఉండదు
0: వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ doing some service for
1: dayadakshina rahitulai untaru
0: he will be absolutely not having any kind of
1: ilanti varu nirguna bhakti ani dinni prabodhistu untaru
0: and these people will be explaining as if it is nirguna bhakti this kind of
1: kevalamu oka vidhamante rakshasa bhakti ane cheppavachunu
0: truly speaking this is a demonic type of devotion
1: ఇంకా ఈ రెండింటికి నీ విరుద్ధమైనటువంటి భక్తులు రెండు ఉన్నాయి
0: దేర్ ఆర్ టూ మోర్ టైప్స్ ఆఫ్ డివోషన్ అదర్ దాన్ దిస్
1: విప్రక భక్తి అని ఒకటి
0: విప్రక డివోషన్ ఈజ్ వన్
1: సంకర్షక భక్తి అని ఒకటి
0: ది అదర్ వన్ ఈజ్ సంకర్షక డివోషన్
1: సంకర్షక భక్తి అనగా
0: సంకర్షక డివోషన్ మీన్స్
1: కొన్ని వస్తువులను
0: ఎఫ్ యూ థింక్
1: దూరముగా ఉండే వస్తువులను సమీపింప చేసుకోవటం
0: ఇట్ ఈజ్ మేకింగ్ థింగ్స్ విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్
1: దూరముగా ఉండేటువంటి వ్యక్తులను సన్నిహితము గావించుకోవటం
0: ఇట్ ఈజ్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ పీపుల్ హు ఆర్
1: దూరముగా ఉండేటువంటి విషయములను తనకు చెందినట్టుగా భావించుకోవటం.
0: థింకింగ్ దాట్ థింగ్స్ విచ్ రియలీ డు నాట్ బిలాంగ్ టు హ్యూమన్ విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్,
1: అనగా ఇది ప్రేమతత్వములకు సంబంధించినటువంటిది.
0: దిస్ పర్టికులర్ డివోషన్ ఇస్ బేస్డ్ అపాన్ లవ్.
1: దూరముగా ఉండిన వస్తువులు కాని, వ్యక్తులను కాని, విషయములు కాని తన సన్నిహితంగా గావించుకోవటమే ఇది సంకర్షణ భక్తిని.
0: సంకర్షణ భక్తి ఇస్ బేస్డ్ అపాన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది పీపుల్ అండ్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ ఫార్ అవే.
1: కేవలం ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయంగా ఉండేటువంటిది.
0: దిస్ ఈజ్ బేస్డ్ అపాన్ ఎ టైప్ ఆఫ్ అట్రాక్షన్.
1: ఇంకా రెండవది విప్రక భక్తి అనేటువంటిది. ఇది ద్వేషంతో కూడినటువంటిది.
0: దిస్ విప్రక భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఒక వస్తువు దగ్గరున్నటువంటి దానిని దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈజ్ మేకింగ్ ఎ థింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ డిస్టెంట్.
1: దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈస్ ఆల్సో సెపరేట్ గెటింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ క్లోజ్ టు హిమ్.
1: దగ్గరున్నటువంటి విషయాలను చాలా దూరంగా భావించుకోవటం.
0: మ్యాటర్స్ విచ్ ఆర్ వెరీ నియర్ హిమ్ ఆల్సో ఆర్ కన్సిడర్డ్ బై హిమ్.
1: ఇది కేవలము ఒక ద్వేషభక్తి అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ టైప్ ఆఫ్ డివోషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డివోషన్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఈ సంకర్షణ భక్తి అనేటువంటి దాంట్లో మూడు రకములు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ సంకర్షణ డివోషన్ దెర్ ఆర్ త్రీ టైప్స్.
1: తనకంటే అధికులను చూచి,
0: లుకింగ్ అట్ పీపుల్ హు ఆర్ బెటర్ ప్లేస్ దాన్ హిమ్,
1: గౌరవించటము,
0: షోయింగ్ దెమ్ రెస్పెక్ట్,
1: వారికి స్వాగతం చేయటము,
0: వెల్కమింగ్ దెమ్,
1: వారికి వినయ విధేయతలను ప్రకటించటము,
0: షోయింగ్ హ్యూమిలిటీ,
1: నమ్రతతో వారి యొక్క దీన్ని ఎందు అనుభవించటము,
0: ఎంజాయింగ్ దేర్ కంపెనీ విత్ హ్యూమిలిటీ.
1: ఇది మొదటి తరగతికి చెందినటువంటి.
0: దిస్ ఈజ్ ఫస్ట్ టైప్ ఆఫ్ సంకర్షణ.
1: రెండవది,
0: ది సెకండ్ వన్ ఈజ్
1: తనకు సరి అయినటువంటి వారిని, అనగా తనకు ఈడైనటువంటి వారిని,
0: దట్ ఈస్ పీపుల్ హు ఆర్ ఈక్వల్ టు హిమ్,
1: వారితో స్నేహము గావించుకోవటము,
0: మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సచ్,
1: వారితో ప్రేమను పెంచుకోవటము,
0: డెవలపింగ్ లవ్ విత్ సచ్,
1: వారితో భయమును వీడి ఉండటము,
0: బీయింగ్ ఫ్రీ విత్ దెమ్.
1: ఇది రెండవ తరగతి భక్తి.
0: దిస్ ఈజ్ ది సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్.
1: ఇంకా మూడవది, తనకంటే చిన్నవారిని చూచి,
0: ద థర్డ్ టైప్ ఆఫ్ డివోషన్ ఇస్ బేస్డ్ అపాన్
1: దయ కరుణ.
0: పీపుల్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
1: జాలిని చూపి,
0: షోయింగ్ కైండ్నెస్,
1: వారికి తగినటువంటి యొక్క మార్గమును ప్రబోధించటము,
0: అండ్ షోయింగ్ ఎ వే అప్రోప్రియేట్ టు పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్.
1: అన్నింటికి అత్యుత్తమైనటువంటి యొక్క ప్రేమ మరొకటి ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ ఈజ్ అబవ్ ఆల్ దీస్ టైప్స్.
1: లోకములో చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఉంటున్నాయని, ధర్మ అర్థ కామ మోక్షములని.
0: దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఫర్ హ్యూమన్ లైఫ్. ధర్మ అర్థ
1: పరమ పురుషార్థమైనటువంటిది కూడా మరొకటి ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: దోస్ పీపుల్ హూ ఎక్స్పౌండ్ దిస్ డు నాట్ నో దట్ దేర్ ఇస్ ఎ ఫిఫ్త్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఆఫ్ లైఫ్.
1: అన్నింటికంటే అధికులైనటువంటి వారు దైవం.
0: ద వన్ హూ ఈజ్ సుప్రీం ఈజ్ గాడ్.
1: అలాంటి దైవాన్ని పొందినప్పుడు,
0: when you get such
1: alanti daivanni darshinchinappudu,
0: when you take darshan of
1: alanti daivam meeku sannidhi sambandha bandhavyanni yerparchukunnappudu,
0: when you have been able to establish close relations,
1: kaligeetvanti yokka aanandamu,
0: the joy which you derive by
1: saayudhyamu,
0: that kind of close
1: aa prema tattamune maha parabhakti ani cheptu vacharu.
0: This type of love has been described as పరాభక్తి.
1: ఏతావాత పరాభక్తి అనగా సాయుధ్యమనే చెప్పవచ్చు.
0: పరాభక్తి ఈజ్ అనదర్ నేమ్ ఫార్ ఎ స్టేట్ ఆఫ్ సాయుధ్య.
1: ఈ సాయుధ్యం అనే లీనము కావటమే.
0: సాయుధ్య ఈజ్ మర్జింగ్ ఇన్ టు
1: భిన్నత్వము లేక,
0: దెర్ ఇస్ నో సెపరేట్నెస్,
1: ఏకత్వంలో అనేకత్వము కల్పించుకోక,
0: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సీయింగ్ మెనీ థింగ్స్ ఇన్
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని అనుభవించడమే సాయుధ్యము.
0: ఎంజాయింగ్ మెనీ డిఫరెంట్ థింగ్స్ ఇన్ వన్ థింగ్, and that kind of unity
1: in diversity,
0: unity in diversity, that is sahajya.
1: ilanti tattvalu pondetunte parabhakti.
0: Parabhakti is one which takes you this to this state.
1: ee parabhakti tattvam anetundi andarki praptinchetundi kaadu.
0: All people cannot attain this parabhakti state.
1: aithe ఇది లభ్యం కానటువంటిదని మనము నిరుత్సాహములకు, నిరాశకు, నిస్పృహకు ఏమాత్రం కూడా దారివనక్కర్లేదు.
0: జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ నీడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ డిస్కరేజ్ అబౌట్ దిస్.
1: దానికి తగినటువంటి కృషిని చెయ్యాలి.
0: పీపుల్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్.
1: ఎంతకాలమైనా నీవు వేరు నేను వేరు అనేటువంటి ఒక దీని ఎందే భేదాభిప్రాయం ఎందే జీవితాన్ని వ్యర్థం గావించరాదు.
0: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ వన్ షుడ్ నాట్ గో ఆన్ వేస్టింగ్ ఆన్ ద బేసిస్ దట్ గాడ్ ఈ యొక్క
1: భేదభావం ఉండినంత వరకు కూడాను అనుమానము ఆస్పదం కలుగుతూ ఉంటాయి.
0: యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ ద డిఫరెన్స్ దెర్ బి రూమ్ ఫర్ డౌట్.
1: ఈ అనుమానాస్పదములు ఉండినంత వరకు కూడాను వాడు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ రూమ్ ఫర్ డౌట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ అట్ ట్రూత్.
1: ఈనాటి మానవుడు
0: టుడేస్ మ్యాన్
1: ఎన్నో బోధిస్తూ ఉన్నాడు కానీ
0: హ్యాస్ బీన్ టీచింగ్ మెనీ థింగ్స్
1: బోధించినటువంటి విషయములు తనకు కూడాను అన్వయిస్తాయి అనేటువంటి యొక్క సత్యాన్ని మర్చిపోతున్నాడు.
0: బట్ హీఈస్ ఫర్గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హీస్ టీచింగ్ ఆర్ అప్లికబుల్ టు హిమ్ ఆల్సో.
1: ఇతరులకు బోధించేటువంటి యొక్క విషయం లోపల తాను ఎంతవరకు ఆచరిస్తున్నాననేటువంటి యొక్క విచారాన్ని కూడా తాను చేయటం లేదు.
0: హీఈస్ నాట్ ఈవెన్ కేరింగ్ టు థింక్ యాజ్ టు వాట్ ఎక్స్టెంట్ హీస్ ప్రాక్టీస్.
1: కేవలం ఆడంబరమైన భక్తిగా నిరూపిస్తూ ఉంటుంటారు.
0: దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఎ
1: ఆడంబరం కానీ అహంకారం కానీ అతపతనం గావిస్తుంది.
0: ఆస్టెంటేషన్ షో అండ్ ఈగో
1: భగవంతుడి గురించి దూరం గావించుకుంటాడు.
0: యూ విల్ బి బికమ్ డిస్టెంట్ టు గాడ్.
1: అలాంటి యొక్క దివ్య భావములను దూరం గావించుకునేటువంటి అనుమానాలకు మనం ఏమాత్రమో అవకాశం ఇవ్వకూడదు.
0: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ డౌట్స్ విచ్ విల్ సెపరేట్ యూ అండ్ మేక్
1: స్వార్థము స్వప్రయోజనంలో దృష్టి అందించుకున్నటువంటి వానికే ఈ అనుమానాలు అధికంగా ఉంటాయి.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ దే డామినేట్ హిమ్
1: భగవద్ ప్రపత్తిని అనుభవించేటుందని ఆశించేటువంటి వానికి ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రము ఉండవు.
0: ఫర్ వన్ హూ ఎంజాయ్స్ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లార్డ్ విల్ నెవర్ ఎంటర్టైన్ డౌట్.
1: లోక సంబంధమైన వ్యవహారం నందు మాత్రమే తన యొక్క భక్తి ప్రపత్తులను వెల్లడి చేసుకుంటున్నాడే కానీ దైవత్వ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు తమ భక్తి ప్రపత్తులను తమకు తమే సాక్షిగా ఉంటుండాలి.
0: హీఈస్ షోయింగ్ ఆల్ దీస్ డివోషన్ ఎక్స్పెక్టింగ్ సమ్ వర్ల్డ్లీ బెనిఫిట్స్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్,
1: ప్రాకృతమైన ఈ జీవితం నందు
0: ఇన్ దిస్ వర్ల్డ్లీ లైఫ్
1: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యవహారం ఎంతకాలం?
0: ఫర్ హౌ లాంగ్ దిస్ వరల్డ్ విల్ లాస్ట్?
1: ఈ జగత్ సంబంధమైన వ్యవహారం ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అందిస్తున్నాయి?
0: టు వాట్ ఎక్స్టెంట్ కెన్ దే గివ్ యూ పీస్ హ్యాపీనెస్?
1: తద్వారా మానవుడు అనేక విధమైన అశాంతిని పొందగలుగుతున్నాడు.
0: త్రూ దాట్ యూ కెన్ ఓన్లీ గెట్ ల్యాక్ ఆఫ్ పీస్, స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: అర్థబలము, ధనబలము, అంగబలము, అర్థబలము, ధనబలము.

0: The strength based upon wealth, the strength based upon the sense organs and the physical body will not be able to help you to attain either devotion
1: or bhakti. అటులే విద్యాబలము కూడా.
0: సో ఈజ్ ఆల్సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్.
1: దైవ బలం ఒక్కటే మనుజుని ధన్యుజేయు.
0: ద ఓన్లీ స్ట్రెంగ్త్ విచ్ కెన్ శాంక్టిఫై మ్యాన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
1: జగత్తులో ఎన్ని బలములు ఉండినప్పటికీ అన్ని బలములు దుర్బలములే.
0: ఆల్ ద అదర్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ అబ్సల్యూట్లీ
1: ధన బలం ఒక్కటి మాత్రమే బలం అనుకుంటున్నారు జగత్తులో.
0: పీపుల్ థింక్ దట్ ది పవర్ ఒబ్టైన్డ్ బై వెల్త్ ఈజ్ ద రియల్ పవర్.
1: కాదు, దైవ బలం ఒక్కటియే ప్రధానమైన బలం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్.
1: శంకరులు కూడా చెప్పారు మా

0: కురుదన జన యౌవన గర్వం.
1: శంకర్ ఆల్సో హ్యాస్ డిక్లర్డ్ ఫర్ హౌ లాంగ్ విల్ ది స్ట్రెంగ్త్ బేస్డ్
0: అపాన్ జన యౌవన గర్వం అనేటువంటిది ఒక క్షణ మాత్రము మించి మించినట్టుగా ఉంటుంటది.
1: ప్రైడ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ వెల్త్ అండ్ పీపుల్ అండ్ ఆల్సో
0: అయితే ధనము జడమైనటువంటిది.
1: మనీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఇనర్ట్.
0: ఈ జగత్తునందు ఈ జడమైనటువంటి దానికి ఎక్కడ ఉంది బలము?
1: ఇన్ దిస్ వరల్డ్ హౌ కెన్ సచ్ ఎ ఇనర్ట్ ఎంటిటీ హ్యావ్ పవర్?
0: మనిషి ఎందున్నటువంటి మనస్తత్వం వల్లనే దీనికి బలం కాని దుర్బలం కాని ఏర్పడుతుండాలి.
1: ద పవర్ ఈజ్ ఇంపార్టెడ్ టు ఇట్ ఓన్లీ బై ది మైండ్ ఆఫ్ ద మ్యాన్.
0: ధనము కాని విద్య కాని ఇంకే విధమైన యొక్క సంపత్తులు కాని అన్ని కూడా పరిశుద్ధమైనటువంటి జలం వంటివి.
1: ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ వెల్త్ బీట్ వెల్త్ బీట్ ఎడ్యుకేషన్ ఆల్ దీస్ మే బి కంపేర్డ్ టు రివర్ ప్యూర్ వాటర్.
0: అయితే ఈ జలము ఏ రంగు బాటిల్లో చేరినప్పుడు ఆ యొక్క రంగు స్వరూపాన్ని పొందుతుంటాయి.
1: బట్ ది కలర్ ఆఫ్ ది వాటర్ విల్ డిపెండ్ అపాన్ ది కలర్ ఆఫ్ ది బాటిల్ ఇన్ విచ్ యూ పుట్ దిస్ వాటర్, ప్యూర్ వాటర్.
0: అదే విధంగానే ధనము కూడాను ఒక దుర్మార్గుడు అనేటువంటి వారిలో చేరిపోయినప్పుడు ఆ ధనం కూడా దుర్వినియోగంగానే పోతుంటాయి.
1: వెన్ ది మనీ ఈజ్ అట్ ది కమాండ్ ఆఫ్ ఎ వికెట్ ఫెలో ఇట్ విల్ బి యూజ్ ఫర్ ఈవిల్ పర్పసెస్.
0: ఆ ధనం కూడాను పవిత్ర హృదయం కలిగినటువంటి వారిలో చేరినప్పుడు అది పవిత్రమైనదిగానే రూపొందుతుంది. ప్రవేశిస్తుంది.
1: వెన్ ది వెల్త్ ఈజ్ అట్ ది కమాండ్ ఆఫ్ ఎ గుడ్ పర్సన్ అండ్ ఎ నోబుల్ పర్సన్ ఇట్ విల్ బి యూజ్.
0: కాబట్టి ధనము కాని విద్య కాని ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యం కూడాను మనిషి యొక్క స్వభావాన్ని పట్టే ఇవి ఆ యొక్క స్వరూపాన్ని చెందిపోతున్నాయి.
1: వెదర్ ఇట్ ఈస్ మనీ ఆర్ ఎడ్యుకేషన్ దే విల్ బి యూజ్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దే ఆర్ అసోసియేటెడ్.
0: కనుక ధనము చెడ్డది కాదు, విద్య చెడ్డది కాదు, వినియోగ విధానము చెడ్డదిగా మంచిదిగా మారుతున్నాయి.
1: మనీ అండ్ ఎడ్యుకేషన్ బై దెమ్సెల్వ్స్ దే ఆర్ నాట్ బ్యాడ్.
0: అందరూ ధనవంతులకు అహంకారం ఉండదు.
1: All wealthy people are not arrogant.
0: విద్యావంతులందరికీ కూడా అహంకారం ఉండదు.
1: All educated people are not arrogant either.
0: కానీ వాని స్వభావ స్వరూపమును పురస్కరించుకుని మన యొక్క ప్రభావం కూడాను సంబంధం చేసుకుని వారి యొక్క మంచి చెడ్డలు మారుతున్నాయి.
1: బట్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దీస్ టూ ఐటమ్స్ ఆర్ దేర్ దే ఆర్ యూజ్ ఎయిదర్ ఫర్ గుడ్ పర్పసెస్ ఆర్ బ్యాడ్ పర్పసెస్.
0: కనుకనే మనస్సు యొక్క ప్రభావాన్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమే సరైనటువంటి మార్గం.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ స్పిరిచువల్ పార్ట్ విచ్ కెన్ మేక్ ద మ్యాన్స్ మైండ్ గో ఆన్ ద రైట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనేక విధమైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి.
1: క్వైట్ ఎ ఫ్యూ ఆబ్స్టికల్స్ మే బి ఫేస్ ఇన్ ది పార్ట్ ఆఫ్ స్పిరిచువల్.
0: మొట్టమొదటి అడ్డు వాసనలు.
1: ద ఫస్ట్ ఆబ్స్టికల్ ఈజ్ ది వాసన, ది డిజైర్.
0: అనగా ఈ వాసనలు అనగా అభిమాన మమకారములు.
1: దీస్ వాసన ఆఫ్ దీస్ డిజైర్స్ ఆర్ అటాచ్.
0: ఎలాంటి అభిమాన మమకారములు? ప్రాకృత సంబంధమైనటువంటి భోగభాగ్యములు, అనుకూలములు, ఆనందములు ఇలాంటివంతా కూడా తాను ఒక విధమైనటువంటి సత్యంగా భావిస్తుంటాడు.
1: వాట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఈగో అండ్ దే ఆర్ బేస్డ్ అపాన్ ది ట్రాన్సియంట్ థింగ్స్ విల్ బి కన్సిడర్డ్ బై హిమ్ యాజ్ దే ఆర్ పర్మనెంట్ వన్.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించి ఆ యొక్క కార్యములందు దీక్షను పూని విజయమును సాధించవలనని ఆశించేటువంటి వ్యక్తులకు ఇది మొట్టమొదటి అడ్డు తగులుతుంటారు.
1: ఫర్ పీపుల్ హూ వాంట్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ శాంక్టిఫై దియర్ లైఫ్ ద ఫస్ట్ ఆబ్స్టికల్ ఈజ్ దిస్.
0: నా బంధువులు ఏమనుకుంటారో ఏమో.
1: వాట్ మై పీపుల్ ఆర్ గోయింగ్ టు.
0: నా మిత్రులు ఏ విధంగా భావిస్తారో ఏమో.
1: వాట్ మై ఫ్రెండ్స్ విల్ థింక్ ఆఫ్ మీ.
0: సమాజంలో ఏ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలు నాకు భంగమవుతుందో.
1: How am I lose my name and fame in society?
0: Ani konta varaku sankuchita hrudayulai
1: with this kind of narrow mindedness people will approach.
0: Kevalam aadambaram nimittamai
1: for the sake of name,
0: gaurav maryadala nimittamai
1: name, fame and so
0: tatkalika sukshantara nimittamai
1: temporary joys
0: konta varaku nu bhangapadi
1: and they yield to these temptations.
0: Daivadnanu ullanghistu untaru.
1: They disobey and go against the commands of the Lord.
0: రెండవది అనకంటే అధికులైనటువంటి వారిని చూచి అధిక విద్యావంతులు, అధిక శ్రీమంతులు, అధిక బలవంతులు ఇలా అధికమైనటువంటి వారిని చూచి ఇది అసూయ భావం గుర్తిపడుతుంది.
1: జెలసీ టేక్స్ షేప్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ వెన్ హి సీస్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ హిమ్ ఎదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, బ్యూటీ ఎట్సెట్రా.
0: ఆ అసూయ భావంను కూడా చేరనివ్వకుండా చూసుకోవాలి సాధకులు.
1: సాధక షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ జలసీ.
0: మూడవది అహంకార భావం.
1: ద థర్డ్ వన్ ఈజ్ ఈగో, అహంకారం.
0: ఈ అహంకారం అనేటువంటిది తనలో ఉన్నటువంటి ఎన్ని దోషములైనా కూడాను అవి మంచివిగా భావిస్తాడు.
1: పర్సన్ విత్ ఈగో కన్సిడర్స్ ఆల్ హిస్ డిఫెక్ట్స్ యాజ్ స్ట్రాంగ్.
0: పరులు ఎందున్నటువంటి మంచిది కూడాను దోషముగా నిరూపిస్తాడు.
1: అండ్ హీ థింక్స్ ది గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ ఆల్సో యాజ్ బ్యాడ్ థింగ్స్.
0: తాను చేసేటువంటి దోషములంతా కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
1: హీ గోస్ ఆన్ డిఫెండింగ్ ఆల్ ద మిస్టేక్స్ హీ కమిట్.
0: సమాజమునందు కానీ,
1: బీట్ ఇన్ సొసైటీ,
0: మరే విధమైనటువంటి పార్టీలు ఎందు కానీ,
1: ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్టీ,
0: తనకు పేరు ప్రతిష్టలు రావాలి.
1: హీ వాంట్స్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్.
0: దాని నిమిత్తమై
1: ఫర్ ద సేక్ ఆఫ్
0: దైవాజ్ఞను కూడా ఉల్లంఘిస్తూ ఉంటాడు.
1: హీఈస్ ప్రిపేర్డ్ టు డిజోబే ది కమాండ్స్.
0: అట్టివారు సరి అయిన భక్తులు కాదు.
1: He can never be a good devotee.
0: ఈ భక్తి కూడా సన్నిధి సంబంధ బాంధవ్యం కూడా ఉండదు.
1: Such devotion cannot be established with closeness.
0: దీనికి చక్కని ఉదాహరణ హనుమంతుడే.
1: ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ హనుమాన్.
0: రామాజ్ఞను శిరసా వహించి
1: హీ ఒబే
0: సీతాన్వేషణ గావించి విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.
1: హీ రిజాల్వ్ to obey the law, the commands of Rama and search for Sita and get at her.
0: Rama agnam teesukoni vanara sainyamto taanu Sita anveshanalo praveshinchadu.
1: Accepting the commands of the Lord, accompanied by the monkey's army, he proceeded.
0: Akkada samudram oddu cheraadu.
1: He reached the ocean, shores of ocean.
0: ఈ వానరులందరూ కూడా ఈ సముద్రం అగాధమైన సముద్రం చూచేటప్పటికే అందరి గుండెలు జారిపోయాయి. ఏ రీతిగా దాటటం?
1: ది మంకీస్ గాట్ టెర్మినేట్ డిస్కరేజ్ ది మొమెంట్ దే సా ద
0: ఈ లంకను ఏ విధంగా ప్రవేశించటం.
1: హౌ కెన్ వీ క్రాస్? హౌ కెన్
0: వీ అసాధ్యము, అసాధ్యమని అందరూ బలహీనుడయ్యారు.
1: ఎవ్రీ వన్ బికేమ్ వీక్ పాయింటెడ్ టెలింగ్.
0: కానీ ఒక హనుమంతుడు మాత్రమే ధీరుడై,
1: బట్ హనుమాన్ రిమైన్డ్ వెరీ కరేజియస్.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించి నెరవేర్చుకోవటం మన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: కష్టము కానీ, నష్టము కానీ, నిష్ఠూరం కానీ, నిందలు రాని, కారణమైనా పోని, కానీ దీన్ని నెరవేర్చడం మన కర్తవ్యం.
1: కమ్ వాట్ మే, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్, ఐ హావ్ టు అకాంప్లిష్ ది టాస్క్ గివెన్ టు మీ బై ది లార్డ్.
0: కనుక నేను దీంట్లో ప్రవేశిస్తాను.
1: ఐఎమ్ గోయింగ్ టు అండర్టేక్ దిస్ టాస్క్.
0: భగవంతుని కార్య విజయమును అందరూ సాధించిన వారిగా ఉండాలి, కానీ నేనొకడే సాధించాలనే అహంకారం నాకు రాకూడదు.
1: బట్ హీ సెడ్ ఐ షుడ్ నెవర్ గెట్ ది ఫీలింగ్ దట్ ఐ అలోన్ హ్యావ్ అకాంప్లిష్డ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ నన్
0: కనుక మీరందరూ కూడా నేను తిరిగి సముద్రం దాటి లంక నుంచి వెనుకకు వచ్చేంత వరకు మీరు కిష్కింధాపట్నం రాముల దగ్గరికి మీరు పోకూడదు.
1: అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ లంక ఆల్ ఆఫ్ యూ షుడ్ రిమైన్ హియర్.
0: ఇక్కడే నా నిమిత్తమే కాచుకుని ఉండాలన్నారు.
1: యూ షుడ్ కీప్ వెయిటింగ్ ఫర్ మై అరైవల్ బ్యాక్.
0: ఆ విధంగా వారిని శాసించి
1: హీ కమాండెడ్ దిస్ మంకీస్.
0: మొదటి పర్వతాన్ని ఎక్కాడు.
1: హీ క్లైంబ్డ్ ది ఫస్ట్.
0: ఏమిటి ఆ పర్వతము?
1: వాట్ ఈస్ దట్ మౌంటైన్?
0: నేను రామాజ్ఞ లోపల నా యొక్క ప్రాణమైన అర్పితం గావించి నేను అతని యొక్క ఆజ్ఞను శిరసా వహించాలి.
1: ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్.
0: ఇదే నా దీక్ష అని హృదయపూర్వకంగా ప్రమాణం చేసుకున్నాడు.
1: హీ ప్రామిస్డ్ అండ్ వౌ టు హిమ్సెల్ఫ్ దాట్ He is going to obey the commands of the Lord even at the cost of his own life.
0: Rendo parvatam ekkadu.
1: The second obstacle also he crossed.
0: Vakuto kinda undinatundi vanaralakanta kudunu oka shasanam chesadu.
1: He gave a command to all those vanaras, monkeys.
0: Naa jeevitam rama ajna lopala ankitam chestunnanu.
1: I am dedicating my life in obeying the command of the Lord.
0: Deenni sadhinchagalanu.
1: I can accomplish it.
0: తరలో ప్రతి విజయాన్ని తీసుకుని నేను వస్తున్నాను అని
1: చెప్పాడు. I am going to get back the news of victory in a short time, he said.
0: మరి మూడవ పర్వతం ఎక్కాడు.
1: The third obstacle also he.
0: ఇదిగో నేను ఇప్పుడు సముద్రాన్ని దాటుతున్నాను అని కుప్పించేశాడు.
1: He said that he is going to cross the ocean and he
0: అనగా భగవంతుని ఆజ్ఞను శిరసా వహించడానికి త్రికరణ శుద్ధి అనగా మనస్సు యొక్క శుద్ధి మొదటిది, రెండవ శుద్ధి వాక్కుది, మూడవ శుద్ధి శరీరాన్ని. ఈ మూడింటి ఎందు త్రికర శుద్ధిగా తాను సముద్రంపైన ఎగిరాడు.
1: టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ, బాడీ, మైండ్ అండ్ వర్ల్డ్.
0: ఈ త్రికరణ శుద్ధి తోపల అనగా మనస్సులో దాని యొక్క దీక్షను పూనటము, వాకులో దాన్ని వెల్లడి చేయటము, శరీరంతో అనుభవించటం.
1: దట్ మీన్స్ హీ రిజాల్వ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హీ టోల్డ్ ద సేమ్ థింగ్ ఇన్ ది వరల్డ్ అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ యాక్షన్.
0: దూరం పోయేటప్పటికీ
1: when he was crossing
0: ఈ వాసనా స్వరూపమైనటువంటి మైనాకం వచ్చింది.
1: అండ్ దిస్ ఫారం ఆఫ్ వాసన ది డిజైర్ ఇన్ ది ఫారం ఆఫ్ మైనక మౌంటైన్ ఇట్ కేమ్ అప్.
0: తన తండ్రి అయినటువంటి వాయుదేవుని వల్ల రక్షింపబడినటువంటి కనుక మైనాకము,
1: దిస్ మైనాక మౌంటైన్ వాజ్ సేవ్డ్ బై హనుమంతుడు.
0: వాయుదేవుని పుత్రుడైనటువంటి యొక్క హనుమంతుడుకు ఒక కృతజ్ఞతను అందించాలని మంచి ఉద్దేశంతోనే వచ్చింది పాపం.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ ది గ్రాటిట్యూడ్ టు ద సన్ ఆఫ్ వాయు హూ హెడ్ సేవ్డ్ మైనక.
0: మారుతి, నా పైన కొంతసేపు విశ్రాంతి తీసుకుని నా ఆదిత్యం పుచ్చుకుని వెళ్ళమని చెప్పి కోరింది.
1: ఇట్ ప్రే టు హనుమాన్, ఓ హనుమాన్ టేక్ ఎ లిటిల్ రెస్ట్ ఆన్ మీ అండ్ గివ్ మీ సాటిస్ఫాక్షన్.
0: హనుమంతుడు చెప్పాడు, నేను వెందులు ఆరగించే నిమిత్తం రాలేదు.
1: హనుమాన్ టోల్డ్, ఐ హావ్ నాట్ కమ్ హియర్
0: రామార్థం నేను పూర్తి చేసేంత వరకు నేను ఏ యొక్క నీరైనా కూడా త్రాగను.
1: అంటిల్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ రామ ఐ హావ్ నాట్ గోయింగ్ టు టేక్.
0: భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: హిస్ వర్డ్ ఇస్ లా ఫర్ మీ.
0: నాకు ఈ శాంతి కానీ విశ్రాంతి కానీ నాకు అక్కర్లేదు.
1: ఎయిదర్ పీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్ట్ ఐ డోంట్
0: నీడ్. సేవలో నేను అంకితమైపోయాను.
1: ఐ హావ్ డెడికేటెడ్ మై సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక ఆ రామార్థను పూర్తి నెరవేర్చుకుని వచ్చేంత వరకు కూడా నీ యొక్క ఆదిత్యం నాకు అక్కర్లేదన్నాడు.
1: అంటిల్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్స్ ఆఫ్ మై లార్డ్ ఐ హావ్ నాట్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ది హానగారి.
0: రాజును ఉల్లంఘించాడు, ఈ సౌఖ్యమునంతా తోసివేశాడు.
1: హీ త్రూ అవే, హీ సెట్ అసైడ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఆబ్స్టకల్స్ అండ్ టెంప్టేషన్స్.
0: మరీ కొంత దూరం వెళ్లేటప్పటికీ అసూయ,
1: ఆఫ్టర్ హీ వెంట లిటిల్ వాయ్ దేర్ వాజ్ జెలసీ ఫేసింగ్ హిమ్.
0: అక్కడ సురసి వచ్చింది, అనగా ఒక రాక్షసి, అసూయ రాక్షసి.
1: అండ్ దట్ ఈస్ ది డెమన్ ఆఫ్
0: రాముడు. హనుమంతుడు ఎగిరిపోతుంటే ఆ నీడను కూడా పట్టి లాగిందన్నమాట.
1: వెన్ హనుమాన్ వాజ్ ఫ్లయింగ్ ది సురసి,
0: అనగా తనకంటే అదుపులేనటువంటి వాడిని క్రిందికి లాగటమే తన యొక్క స్వభావం.
1: దట్ ఈస్ pulling down people who are better than it, that is the
0: nature of ఎక్కడ ఎవరు కనిపించలేదు.
1: హనుమాన్ లుక్ ఆన్ ఆల్ ద ఫోర్ సైడ్స్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు సైట్ ఎనీవన్.
0: క్రింద చూచాడు,
1: హీ లుక్ డౌన్.
0: ఇది ఒక రాక్షస కృత్యము, అసూయతో కూడినటువంటిది, నన్ను క్రిందికి లాగడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడని గుర్తించాడు.
1: హీ రికగ్నైజ్ ఎ డెమన్ ఫిల్డ్ విత్ జెలసీ ట్రైంగ్ టు బుల్ డౌన్ హనుమాన్ ఫ్రమ్ డౌన్ బిలో.
0: ఆ మరుక్షణంలోనే సురసి, ఓ హనుమంత, నీవు నాకు ఆహారంగా మారిపోవాలి అన్నాడు.
1: సురసి సేడ్, ఓ హనుమాన్, యు షుడ్ బికమ్ ఫుడ్ ఫర్ మీ.
0: చెప్పాడు, నీకు ఆహారంగా నేను అర్పితం కావటంలో ఏమాత్రం నేను సందేహించను.
1: ఐ హావ్ నో హెసిటేషన్ ఇన్ బికమింగ్ ఫుడ్ ఫర్ యూ.
0: అయితే ఒక్కటి నా ప్రతిజ్ఞ ఉంటుండాలి.
1: బట్ దెర్ ఈస్ అ వౌ విచ్ ఐ హావ్.
0: భగవంతుని ఆజ్ఞను పూర్తి నేను నెరవేర్చిన తర్వాత ఎవరికైనా సరే నేను ఆహారంగా ఉంటాను.
1: ఆఫ్టర్ ఫుల్ఫిలింగ్ ది కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐఎమ్ ప్రిపేర్ టు బికమ్ ఫుడ్ ఫర్ ఎనీ.
0: ఆజ్ఞను తీసుకుని పోయి సీతకు అందించి సీత యొక్క విషయం తిరిగి రామునికి అప్పచెప్పి నేను తిరిగి నీకు ఆహారంగా వస్తానన్నాడు.
1: ఆఫ్టర్ కన్వేయింగ్ ది మెసేజ్ ఫ్రమ్ రామ టు సీత అండ్ ఫ్రమ్ సీత టు రామ ఐఎమ్ ప్రిపేర్ టు కమ్ బికమ్
0: ఫుడ్. ఆఖరి నాకు ఇప్పుడవుతుంటే ఎప్పుడో నీకు ఆహారంగా వస్తానంటే నాకు అది అక్కర్లేదు, ఇప్పుడే నాకు నీవు ఆహారంగా సిద్ధం కావాలన్నాడు.
1: ఓ పోలీస్ వన్, ఐ వాంట్ యూ టు బి బికమ్ ఫుడ్ జస్ట్ నౌ బికాస్ ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు వెయిట్.
0: ఇది అసాధ్యము, నాకు భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ లార్డ్,
0: నీవేమైనా చేసుకోవచ్చు, నన్ను ఎన్ని విధమైనటువంటి హింస పెట్టినా కానీ ఆ హింసలో ప్రాణమునైనా వదులుతాను కానీ భగవత్ ఆజ్ఞ నేను విడువను.
1: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ విత్ యూ ఐఎమ్ ప్రిపేర్ టు బేర్, బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్.
0: తాను అనేక రకమైన రూపంలో దాల్చి హనుమంతుని మింగడానికి ప్రయత్నించింది.
1: సురసి బిగాన్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ గల్ప్ డౌన్ హనుమాన్.
0: కానీ భగవత్ ఆజ్ఞను లక్ష్యం అందించుకున్నటువంటి హనుమంతుడికి ఎట్టి భయప్రాంతులు లేకుండా ఆ సురసిని హింసించాడు, అనగా హతమార్చాడు.
1: హనుమాన్ హూ వాజ్ డెడికేటెడ్ హింసెల్ఫ్ ఫర్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ హ్యాడ్ ది పవర్,
0: అనగా అసూయ అనేటువంటి గుణమును కూడాను ప్రాణం తీశాడు.
1: దట్ మీన్స్ హీ కిల్డ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ.
0: అక్కడ నుంచి లంకలో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ లంక,
0: చూచాడు అతి సుందరమైన ఈ లంకను చూచి.
1: హీ లుక్డ్ అట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ.
0: ఆహా, నేను హనుమంతుని ఎప్పుడు చూడలేదు, ఆ రావణ్ని ఎప్పుడు నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ అట్ ఎనీ.
0: ఇతని యొక్క భవనములే ఇంత మందిరంగా ఉంటున్నప్పుడు వీరి భావాలు ఎంత పవిత్రంగా ఉంటాయో ఏమో అనుకున్నాడు.
1: హీ ఫెల్ట్ దట్ వెన్ దేర్ బిల్డింగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్ దేర్ ఫీలింగ్స్ ఆల్సో.
0: అక్షరమే రామాజ్ఞ జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ రిమంబర్,
0: వీడే నిజంగా పవిత్రుడైపోతే ఈ రకమైన అపవిత్రమైనటువంటి కార్యములు ఎందుకు చేస్తాడు.
1: ఇఫ్ ఓన్లీ హీఈస్ ఎ సేక్రెడ్ అండ్ డివైన్ పర్సన్, హౌ వుడ్ హీ డూ సచ్ అన్సేక్రెడ్.
0: కానీ వీడి మంచి చెడ్డలు గుర్తించాలని చెప్పని అతి స్వల్ప స్వరూపాన్ని ధరించి లంకలో ప్రవేశించడానికి పోయాడు.
1: హీ టుక్ ఎ వెరీ స్మాల్ ఫామ్ అండ్ దెన్ హీ ఎంటర్డ్ లంక. హౌ ఆర్ టు అండర్స్టాండ్
0: దట్ అహంకారి అయిన లంకిణి ఉంటుండాలి.
1: దెర్ వాజ్ లంకిణి హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో.
0: సూచింది.
1: హీ లుక్డ్ అట్ హనుమాన్.
0: ఒరే కోతి, నన్ను కూడా మోసం చేసి దొంగతనంగా లోపల ప్రవేశిస్తున్నావా అని అర్చింది.
1: ఓ మంకీ, యూ వాంట్ టు డిసీవ్ మీ అండ్ సమ్హౌ ఎంటర్ ఇన్ టు లంకా, ఇస్ ఇట్?
0: హనుమంతుడు మండిపోయాడు.
1: హనుమాన్ వాస్ ఎన్రేజ్.
0: నేను దొంగనా?
1: డూ యూ కాల్ మీ ఎ థీఫ్?
0: నేను దొంగగా ఈ యొక్క లంకలో ప్రవేశిస్తున్నానా?
1: డూ యూ థింక్ దట్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ ఎ స్టెల్తీ మేనర్?
0: మీ రాజు మా దొంగవాడు.
1: యు ఆర్ కింగ్ ఈజ్ ఎ గ్రేట్.
0: ఆ రాజుకు తగినటువంటి యొక్క రాక్షసులే మీరందరూ కూడా.
1: అండ్ యు ఆల్
0: తదా ప్రజా.
1: All the demons are like the king himself.
0: మా ప్రభువు ధర్మ స్వరూపుడు.
1: మై లార్డ్ ఈజ్ ది వెరీ
0: సత్యవాన్ పరిపాలకుడు.
1: హీ ఆల్వేస్ ఫాలో ది
0: పాత్. మా ప్రభు యొక్క శిష్యులైనటువంటి మేము కూడాను ధర్మస్వరూపులమే.
1: ఆల్ ఆఫ్ us, the disciples of such God, we are.
0: మాలో ఇలాంటి దుర్గుణం ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దెర్ ఇస్ నో రూమ్ ఫర్ us to have any bad thoughts.
0: అని చాలా గర్జించాడు.
1: హీ రోర్డ్ విత్ దీస్ వర్డ్స్.
0: అప్పుడు రాక్షసి, మా మహారాజు దొంగలంటున్నావా అంటే అది రాక్షసి కూడా చాలా కోపం వచ్చింది.
1: ద డెమన్స్ ఆల్సో బికేమ్ వెరీ యాంగ్రీ. డూ యూ కాల్ అవర్
0: దొంగ కాకపోతే ఆ శ్రీరామచంద్రుడి యొక్క పత్ని అయినటువంటి సీతను దొంగతనంగా ఎక్కడ తెచ్చాడు? వాడు దొంగ కాక మరేవాడు ఉన్నాడు.
1: ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ థీఫ్, హౌ కుడ్ హీ హావ్ అబ్డక్టెడ్ సీత ఇన్ సచ్ ఎ స్టెల్తీ మేనర్?
0: ఈ విధంగా కూడా నువ్వు పోరాడేసేసి మొట్టమొదట వాసనను, రెండవది అసూయను, మూడవది అహంకారానికి నన్ను రూపుమాపాడు.
1: In this way, he overcame all these three obstacles.
0: ఇది భగవంతునికి భక్తులకు ప్రధానమైనటువంటి గుర్తులు అనేటువంటిది కూడా లోకానికి చాటుతూ వచ్చాడు.
1: He also showed and declared to the world,
0: నిజంగా భక్తులైనటువంటి వాళ్ళకి ఈ వాసనల కోసం ఏమాత్రం కూడా ప్రాకులాడకూడదు.
1: True devotees should not have these three defects.
0: ఇంకా ఆడంబరము, అసూయ అనేటువంటిది ఇందులో ఏమాత్రము ఉండకూడదు.
1: There should not be any room for either jealousy or
0: అహంకారం. అసలే తావివ్వకూడదు.
1: There should be no room whatsoever for the devotee.
0: భక్తుడైనటువంటి వాడు,
1: a devotee,
0: వాసనలను, అసూయను, అహంకారమును అణగదొక్కాలి.
1: There a devotee should subdue and control the vasana, the desire.
0: చూచిన తర్వాత ఆమె యొక్క భక్తి ప్రపత్తిని కూడా చక్కగా గుర్తిస్తూ వచ్చాడు.
1: After he saw Sita, he recognized సీతాస్ దివోషన్.
0: భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలు కూడా తాను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
1: హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. ఫ్రమ్
0: నిరంతరము భగవంతుని చింతలో ఉండినటువంటి వాడు శరీరాన్ని పుష్కింపు చేసుకుంటాడు.
1: ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విల్ అలౌ హిస్ బాడీ టు ఫ్యామిష్.
0: నిజముగా దేహాన్ని పెంచుకున్నటువంటి వాడికి భక్తి అభివృద్ధి కాదు.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ హిస్ ఫిజికల్ బాడీ టు గ్రో ఫ్లరిష్ హీ విల్ నాట్ హ్యావ్ డివోషన్.
0: భక్తి పెరిగినటువంటి వాడికి దేహం అభివృద్ది రాదు.
1: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ డివోషన్.
0: ఇది రెండింటికి చాలా భిన్న భేదంగా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఎ నెగటివ్ కారిలేషన్ బిట్వీన్ ది.
0: సీతను చూచాడు. ఆమె శరీరం చాలా శుష్కించిపోయింది.
1: సీత వాస్ ఫ్యామిష్. షీ వాస్ వెరీ థిన్.
0: ఇది ప్రతిభక్తి యొక్క ప్రధానమైనటువంటి యొక్క చిహ్నం అనుకున్నాడు.
1: హీ రికగ్నైజ్ దాట్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: దుఃఖంలో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు. కయ్యానికి కాలు తివ్వడు.
1: A person filled with sorrow would not go on taking feast.
0: కనుకన సీత తల్లి ఈ విధమైన దుఃఖంలో ఉండటం చేత తన యొక్క దేహ సంబంధమైనటువంటి యొక్క భ్రాంతిని కూడా వదిలిపెట్టింది.
1: మదర్ సీత హూ ఈజ్ సఫరింగ్ దిస్ కైండ్
0: ఆఫ్ దైవం కావాలి, దైవం కావాలనేటువంటి వాడికి దేహ చింత ఎక్కువగా ఉండకూడదు.
1: ఎ పర్సన్ హూ ఆస్పైర్స్ టు హావ్ గాడ్ షుడ్ నాట్ హావ్ టూ మచ్ ఆఫ్ బాడీ.
0: సుఖములు, సంతోషములు, సౌభాగ్యములు ఏమాత్రం ఆశించరాదు.
1: హీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హావ్ ఫిజికల్ కంఫర్ట్, ఫిజికల్ జాయ్స్.
0: ఈ 10 నెలలు ఆమె ఉండటం చేత తన యొక్క శరీరం అంతా తలంతకుడు ఒక్క అట్టగా చేరిపోయింది.
1: ది హోల్ హెయిర్ హ్యాడ్ బికమ్ మ్యాటెడ్ అనక.
0: ఏ యొక్క సంస్కారం కూడా ఆమె ఆశించలేదు.
1: హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు యూన్ హ్యావ్ ఎనీ.
0: రామ చింత తప్ప అన్ని చింతలు ఆమెలో లేవు.
1: There was no thought excepting the thought of
0: Rama. రెండవది ఏమంటే దృష్టి.
1: The second one is the vision, drushti, viewing.
0: తన యొక్క దృష్టి తన పాదములపై తప్ప అన్యుల యొక్క ముఖం చూచేటువంటిది కాదని.
1: Her vision was concentrated throughout on her feet.
0: తన క్రింది కూర్చుకుని తన పాదమును మాత్రమే తాను చూస్తూ ఉంటుండాలి.
1: She was bending down her head and looking at her feet.
0: తన యొక్క మనస్సు భగవంతుని పాదారవిందముల పైన పెట్టడం.
1: కీపింగ్ హిజ్ వన్స్ మైండ్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్.
0: మనసును భగవంతుని పైన, దృష్టిని తన పాదముల పైన పెట్టి దేహభ్రాంతి లేకుండా నిరంతరం కూడాను భగవంతుని చింత చేయటమే భక్తుని యొక్క ప్రధానమైన గుర్తులని గుర్తించాడు.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఈజ్ ఫిక్సింగ్ వన్స్ మైండ్ ఆన్ ద లార్డ్, ఫిక్సింగ్ వన్స్ విజన్ ఆన్ ద ఫీట్ అండ్ మేకింగ్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ బాడీ కాన్షియస్నెస్. దీస్ ఆర్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. దట్స్ వాట్ హీ థాట్.
0: ఈ విధంగా సీతతో పరిచయం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ హీ
0: తల్లి నేనొక ప్రమేయం నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను.
1: దెన్ హీ వెంట్ టు సీత అండ్ టోల్డ్
0: మదర్ దర్శనం అయ్యేంత వరకు ఆహార పానీయం నేను ముట్టకూడదు అనుకున్నాను.
1: ఐ హావ్ టేకన్ ఎ వౌ దట్ అంటిల్ ఐ హావ్ దర్శన్ ఆఫ్ యూ ఐ విల్ నాట్ టేక్ వాటర్. ఐ హావ్ యువర్ దర్శన్.
0: కనుక నేను తమను ఆజ్ఞిస్తే ఈ అశోకవనంలో అనేక పండుగ కనిపిస్తున్నాయి, వాటిని నేను కొంచెం భుజించి నా ఆకలిని తీర్చుకుంటానన్నాడు.
1: ఇఫ్ యూ పర్మిట్ ఐ వుడ్ లైక్ టు క్వెంచ్ మై హంగర్ బై టేకింగ్ ఫ్రూట్స్ ఇన్ దిస్.
0: అక్కడ కూడా ఆమె యొక్క పవిత్రమైన ధర్మాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఈవెన్ దేర్ సీతాదేవి షోడ్ హర్ సీక్రెట్ అటాచ్మెంట్ టు ధర్మ.
0: హనుమంత, ఇది నాది నీది కాదు అడవి, ఈ యొక్క వనం.
1: దిస్ ఫారెస్ట్ నైదర్ బిలాంగ్స్
0: రావణం యొక్క అడవి
1: నార్ బిలాంగ్స్ టు
0: వనం,
1: బిలాంగ్స్ టు రావణ.
0: ఇందులో వారి ఆజ్ఞ లేకుండా నీవు దీనిని అపహరించటము దీనిని భుజించటము దొంగతనంగా మారుతుంది.
1: Without his permission, partaking fruits of this particular garden would amount to stealing.
0: కింద పడినటువంటి పండు కావాల్సింటే నీవు భుజించు అని చెప్పింది.
1: If you want to eat, you can take the fruits which are dropped down from the trees.
0: కానీ తన ఆకలిని భరించుకోలేక చెట్టు ఎక్కాడు, అన్ని పండ్లు కోసి తిన్నాడు.
1: But not being able to bear hunger, Hanuman climbed the trees and
0: తినటమే కాకుండా కొమ్మలు వీసి విరిచివేయటము చెట్లంతా లాగివేయటము ఈ కోతి చేష్టలు చేసుకుంటూ పోయాడు.
1: నాట్ మెయిన్లీ డిడ్ హీ పార్టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ అవైలబుల్ దేర్ బట్ హీ బ్రోక్ ది బ్రాంచెస్
0: కావాలనే చేస్తూ వచ్చాడు
1: ది ట్రీస్ అండ్
0: ఎందుకంటే ఈ విధమైన పనులు చేసినప్పుడే నేను రావణ యొక్క సన్నిధికి పోవడానికి వీలవుతుంది.
1: హీ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటెన్షనలీ విత్ హిస్ ఇంటెన్షన్.
0: అప్పుడు వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సాధ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ రావణ వుడ్ క్యాచ్ మీ అండ్ టేక్ మీస్ టు కోర్ట్.
0: ఈ విధంగా కూడా చెట్లు వీటంతా పెరిగి పారవేయటము వేర్ల వరకు లాగివేయటము ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ అప్ రూటింగ్ ది ట్రీస్ బ్రేకింగ్ ది ట్రీస్ ది బ్రాంచెస్ ఎక్సెట్రా ఆర్ బ్రోకన్ డౌన్.
0: ఈ వార్త లంకలో అంతా ప్రాకిపోయింది, రావణం వరకు తెలిసిపోయింది.
1: దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ లంకా సిటీ అండ్ వెంట్ రైట్ అప్ టు రావణ.
0: చాలా వీరులంతా పంపిస్తూ వచ్చాడు.
1: రావణ బిగాన్ సెండింగ్,
0: వచ్చిన వారందరినీ కూడా చక్కగా సరైనటువంటి ఒక పరిస్థితి తెచ్చాడు.
1: హనుమాన్ బిగాన్ పనిషింగ్ ఆల్
0: వారితో పోరాడి వారి ప్రాణమంతా తీసేశాడు.
1: హీ ఫాట్ విత్ దెమ్ కిల్ దెమ్.
0: ఈ విధమైనటువంటి ఒక క్రూర కృత్యమును తాను తెలుసుకోవటం చేత రావణుడు మరింత ఉగ్రుడయ్యాడు.
1: రావణ వాజ్ ఫర్దర్ ఎన్రేజ్ వన్స్ హీ రియలైజ్డ్ దట్ హనుమాన్ వాజ్ కిల్లింగ్ సో మెనీ సోల్జర్స్.
0: తన కుమారుడిని పంపించాడు.
1: హీ సెంట్ హిస్ సన్.
0: అతను పోయేటప్పటికి కూడాను తాను కొంతవరకు లొంగినట్టుగా నటన చేశాడు.
1: హనుమాన్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
0: ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఎవరంటే కేవలం అనేక మోసములతో కూడినటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్.
0: వాడి పేరు ఇంద్రజిత్. అలాగే అన్ని మోసములుగా చేసేటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ నేమ్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హీస్ వన్ హూ ఈస్
0: అతని బలములకు అసాధ్యం కావటం చేత కొంతవరకు బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడు.
1: యాజ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఇంద్రజిత్ టు కాన్కర్
0: హనుమంతుడు లొంగినట్టుగా తాను లొంగిపోయాడు.
1: హీ హనుమాన్ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
0: అతన్ని తీసుకుని పోయి రావణ్ ముందు నిలిపాడు.
1: ఇంద్రజిత్ టు హనుమాన్ అండ్ మేడ్ హిమ్ స్టాండ్ బిఫోర్.
0: అక్కడ కూడా హనుమంతుడు తన యొక్క దీంట్లో ఏమాత్రమూ తగ్గలేదు. రాముడు దగ్గర మాత్రమే తాను దాసుడు కారి రావణుడి దగ్గర మహావీరుడుగా నిలిచాడు.
1: హనుమాన్ బిహేవ్డ్ లైక్ ఎ సర్వెంట్ ఓన్లీ బిఫోర్ రామ. బిఫోర్ రావణ హీ వాజ్ క్వైట్ ప్రౌడ్.
0: తాను చెప్తూ వచ్చాడు, రాముల దగ్గర నేను దీనుడను, రాముడి దగ్గర మహావీరుడను అన్నాడు.
1: బిఫోర్ రామ ఐఎమ్ ఎ సర్వెంట్ హంబుల్ మ్యాన్ బట్ బిఫోర్ రావణ ఐఎమ్ ఎ హీరో, ఐ కెన్ నెవర్ బెండ్ డౌన్ మై హెడ్.
0: అక్కడ కూర్చోబెట్టేటప్పటికి రావణుడు అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు?
1: రావణ ఆస్క్డ్ హనుమాన్ ఫ్రమ్ వేర్ ఇట్ యు కమ్.
0: నేను మా ప్రభు అయిన రామనాథ్ను నడుచుకునే నిమిత్తమే ఈ లంకలో ప్రవేశించానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ ద కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐ హావ్ ఎంటర్డ్ లంక. దట్స్ వాట్ హనుమాన్ టోల్డ్ రావణ.
0: వచ్చావు కానీ ఫలములంతా ఎందుకు తిన్నావు అన్నాడు.
1: ఇట్స్ ఆల్ రైట్ యు హావ్ కమ్ బట్ వై డిడ్ యూ ఈట్ ది ఫ్రూట్స్.
0: ఆకలి వేసింది తిన్నాను అన్నాడు.
1: ఐ వాజ్ హంగ్రీ దేర్ఫోర్ ఐ ఏట్.
0: ఆ పువ్వులు గీవులంతా కూడా ఎందుకు తీసి పారవేసేసావు అన్నాడు.
1: వై డిడ్ యూ రిమూవ్ ఆల్ దోస్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద ట్రీస్.
0: అప్పుడు తాను చెప్పాడు, ఆ పువ్వులు నీవి నావి కాదు, నా ప్రభువు సృష్టించినటువంటివి.
1: దోస్ ఫ్లవర్స్ బిలాంగ్ నైదర్ టు యూ నార్ టు మీ. నీకెంత
0: అధికారం ఉందో నాకంత అధికారం ఉంది అన్నాడు.
1: ఐ హావ్ ఈక్వల్ రైట్స్ విత్ యూ.
0: అయితే ఈ చెట్లంతా ఎందుకు పెరిగి పారవేశావు అన్నాడు.
1: వై హావ్ యూ అప్రూటెడ్ సో మెనీ ట్రీస్ అండ్ త్రో దెమ్.
0: ఇది నా సహజము అన్నాడు.
1: హి సెడ్ ఇట్ ఇస్ నేచురల్ ఫర్ మీ.
0: అయితే మా యొక్క రాక్షసులందరినీ ఎందుకు చంపివేశావు అన్నాడు.
1: దెన్ వై డిడ్ యూ కిల్ సో మెనీ డెమాన్స్.
0: వారు నన్ను చంపడానికి వచ్చారు, నేను రక్షించుకోవటం వస్తే వారిని చంపానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ మై సెల్ఫ్
0: ఒక్కదానికి ఈ విధమైన సమాధానం ఇస్తూ వచ్చాడు హనుమంతుడు. ఏ ఒక్క పదమునందు కాని, అసత్యము కాని, ఇంకే విధమైనటువంటి మోసం కాని ఒక్కటి లేదు. రామాజ్ఞను శిరసా వహించి సత్యవాక్ పరిపాలన చేస్తూ వచ్చాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ రామా, హీ ఆల్వేస్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్. హీ నెవర్ అటెంప్టెడ్ ఎ లై.
0: నా ప్రభు శ్రీరామచంద్రమూర్తి.
1: మై లార్డ్ ఈజ్ శ్రీరామచంద్ర.
0: నేను అతని దాసుడను.
1: ఐఎమ్ హిస్ సర్వెంట్.
0: అతని ఆజ్ఞనే నాకు ప్రధానమైనటువంటిది.
1: హిజ్ కమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: అని ఈ విధంగా భక్తి ప్రపత్తులు లోకానికి చాటినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమన్ వాజ్ వన్ హూ షో టు ద వరల్డ్ వాట్ డివోషన్ అండ్ సరెండర్ ట్రూలీ మీన్.
0: కనుక ఈనాడు ప్రభువు ఎలాంటి వాడో, దాసులు అలాంటి వారుగా తయారు కావాలి.
1: టుడే ఆల్సో ది డివోట్ డిసైపుల్
0: సాయి భక్తులు మనం చెప్పుకోవటము,
1: యూ సే దట్ యు ఆర్ ది
0: దానికి విరుద్ధమైన మార్గమును అనుసరించటము,
1: యూ ఫాలో ది పాత్ కాంట్రరీ టు ఇట్,
0: ఇది కేవలము ఒక అసత్య మార్గమును ప్రవేశించిన వారం అవుతాం.
1: దిస్ వుడ్ బి ఫాలోయింగ్ అన్ అన్ట్రూ పాత్.
0: సాయి యొక్క ఆశయాలకు తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: ఫాలో అకార్డింగ్ టు ది ఐడియల్స్ ఆఫ్ సాయి.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి.
1: ఆఫర్ యువర్ లైఫ్ హ్యాస్ ఎన్ ఐడియల్
0: మోడల్. వహించాలి.
1: ఫాలో ది కమాండ్.
0: ఎన్ని కష్టములైనా, ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ ఆ ఆజ్ఞను మనం నెరవేర్చుకోవటమే మన కర్తవ్యంగా భావించాలి.
1: వాట్ ఎవర్ బి ది నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్, యూ షుడ్ ఫాలో అండ్ ఇంప్లిమెంట్ ది కమాండ్.
0: ఆజ్ఞను ప్రవేశించే సమయంలో స్వార్థము స్వప్రయోజనములకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
1: వైల్ ఫాలోయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ డోంట్ గివ్ రూమ్ ఫార్ సెల్ఫిష్నెస్.
0: అది భక్తికి సరైనటువంటి అర్థం.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: కనుక త్రికరణ శుద్ధిగా మనం ఈ కార్యంలో మనం ప్రవేశించాలి.
1: ఎంటర్ ఇన్ టు దిస్ పాత్ విత్ ప్యూరిటీ ఆఫ్
0: ఏదో చెప్పినాడే అని ఈ యొక్క డిసిప్లిన్ అంతా కూడా నడుచుకోవాల్సి వస్తుంది, నడుచుకోకపోతే బయట పంపుతారో ఏమో, ఈ భయంతో భ్రాంతితో మాత్రం ఉండకూడదు.
1: డూ నాట్ ఫాలో ది డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్. యూ షుడ్ ఫాలో
0: నా జీవితం యొక్క కర్తవ్యము, ఇది నా లక్ష్యము అని భావించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్.
0: ఆ విధంగా బలవంతంగా మీరు ఆచరించేటువంటి సమయంలో ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు.
1: If you are following this only with that kind of compulsion, it is no use.
0: మీకు శాంతి ఉండదు, మాకు సంతోషం ఉండదు.
1: Neither you will be happy nor will
0: happy. డిసిప్లిన్ సక్రమంగా ఇక్కడ ఆచరించేటువంటి పద్ధతి ఉండినప్పుడే హృదయపూర్వకంగా ఆచరించాలి.
1: You have to follow this discipline of the place with full heart.
0: అంతేకాని భయంతో కాని, ఇంకే విధమైన దిగులతో కాని ఈ డిసిప్లిన్ లో ప్రవేశించకూడదు.
1: డూ నాట్ ఫాలో దిస్ డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్.
0: ఆ విధంగా వస్తే నీకు నీవు ద్రోహం చేసుకున్న వాడవే అవుతావు.
1: ఇఫ్ యూ డూ దట్ వే,
0: నిన్ను నీవు మోసం చేసుకున్న వాడే అవుతావు.
1: యూ హావ్ డిసీవ్డ్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను ఎవరు మోసం చేయటం లేదు.
1: నో వన్ ఇస్ డిసీవింగ్ యూ.
0: కనుకనే తన ఆత్మద్రోహము తాను గావించుకున్న వాడు అవుతాడు.
1: యూ బి ట్రెచరస్ టు యువర్ సెల్ఫ్.
0: ప్రతి ఒక్క విషయమునంత కూడాను ఇది నా యొక్క భవిష్యత్తు లోపల పవిత్రమైనటువంటి మార్గమే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: యూ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దిస్ డిసిప్లిన్ ఇస్ మెంట్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్.
0: భక్తి భక్తి అనుకోవటము,
1: ఇఫ్ యూ మియర్లీ అట్టర్ ద వర్డ్ డివోషన్,
0: అన్యుల మాటల లోపల నీవు ప్రవేశించటము.
1: బట్ ఫాలోయింగ్ ఎ కాంట్రరీ,
0: ఈనాడు లోకం ఎట్టుందంటే పవిత్రమైనటువంటి విషయాలైనా కూడా వాడు ఏమాత్రము యోచించడు.
1: టుడేస్ వరల్డ్ డస్ నాట్ సీమ్ టు
0: అపవిత్రమైన విషయాలకు త్వరగా చెవునిస్తూ ఉంటాడు.
1: పీపుల్ లెండ్ దేర్ ఇయర్స్ ఫర్ ఎనీథింగ్ అన్సేఫ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: వెన్ వీ టెల్ విత్ ఫుల్
0: హార్ట్ చెవికి చేరు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ బ్యాడ్ థింగ్,
0: ఇట్టి వారు నన్ను ఎరుగందని ఎత్తురా.
1: హౌ కెన్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ మీ.
0: ఎట్టి చదువులు ఉందా, ఏమి ఫలం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మంచి మాటలు మాత్రం వినరు.
1: యూ విల్ నాట్ అండర్స్టాండ్.
0: చెడ్డ మాటలు అయితే ఒక క్షణం లోపల చెవికి చేర్చుకుంటారు, చెవి నుంచి హృదయానికి చేర్చుకుంటారు, హృదయం నుంచి ఇంకా చేతిలో వచ్చేసేస్తుంది, పనిలో ప్రవేశించారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్ మైండ్ హార్ట్ అండ్ యాక్షన్స్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో వన్ అవుట్.
0: కనుకనే త్రికరణ శుద్ధి మనసునందును వాక్కునందును క్రియందుకును ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
1: వీ హావ్ టు ప్రూవ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్
0: అవర్. ఎంత కాలమైనప్పటికీ నేను భక్తులను భక్తులను భక్తులు అనుకుని జీవితం అంతా భక్తి లోపలి జీవితం వ్యక్తం చేస్తే ఇంకా భక్తుడు ఎప్పుడు అవుతాడు?
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ త్రూఅవుట్ యువర్ లైఫ్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్,
0: కేవలం సమాజాన్ని మోసగించేటువంటి పదవులు.
1: దిస్ డివోషన్ దెన్ వుడ్ బి టు డిసీవ్ ది సొసైటీ.
0: కనుక నీకు నీవు మోసగించుకుంటున్నావు.
1: యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: నీకు నీవు ఆనందించడానికి తగిన కృషి చేసుకో.
1: డూ ట్రై టు రియలీ సాటిస్ఫై యువర్ సెల్ఫ్.
0: ఈ పంచకోశంలో ఉన్నటువంటి యొక్క కడపటి అయినటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించడానికి ప్రయత్నించు.
1: ట్రై టు మేక్ ఎఫర్ట్ టు రీచ్ దిస్.
0: నీ అంతర్వాణిని నీవు సరైన మార్గంలో నీవు ఉంచుకొని నీవు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్.
0: అదే కాన్షియన్స్.
1: దట్ ఈస్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయాలి.
1: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
0: నీకు నీవు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం చేతను నిన్ను నీవు ద్రోహం చేసుకున్న వాడు అవుతావు.
1: ఇఫ్ యూ గో ఆన్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్.
0: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు పూర్తి నిర్మూలం గావించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ ట్రై టు డిస్ట్రాయ్ ఆల్ యువర్ డిఫెక్ట్స్.
0: నీ దోషాలను సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ గో ఆన్ డిఫెండింగ్.
0: వాడే మహాద్రోహి.
1: అండ్ సచ్ ఎ పర్సన్.
0: అలాంటి వాడి వల్ల దేశం కూడా పాడైపోతుంది.
1: నాట్ ఓన్లీ హిమ్ సెల్ఫ్ ది ఎంటైర్ కంట్రీ.
0: అలాంటి వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు ఈనాడు.
1: టుడే సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ లార్జ్ నంబర్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: భావి భారతోద్ధారకులు,
1: దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు
0: దేశం యొక్క సౌభాగ్యాన్ని ఆశించేటువంటి యొక్క వీరులు.
1: దీస్ ఆర్ ద హీరోస్.
0: లేట హృదయం మీ అందు ఈ పవిత్రమైన భావములు ఈనాడు అభివృద్ది కావాలి.
1: ఇన్ టెండర్ హార్ట్ ఆఫ్ దీస్ స్టూడెంట్.
0: విద్యార్థులారా, భగవత్ ప్రేమను పెంచుకోలేనటువంటి ఒక హృదయము అది కేవలం మరుభూమి వంటిది.
1: ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ట్రూ డివోషన్.
0: దాంట్లో పవిత్రమైన మొక్కలు మలచడానికి వీలే ఉండదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ గుడ్ సాప్లింగ్స్ టు గ్రో ఇన్ ఎ డెజర్ట్.
0: కనుకనే ఆ ప్రేమ బీజములు నాటుకోండి.
1: సో ద సీడ్స్ ఆఫ్ లవ్.
0: సహన ప్రసూనములు వికసింప చేయండి.
1: లెట్ దర్ బి పేషెన్స్ అండ్
0: శాంతి ఫలములు సమాజానికి అందించండి.
1: ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
0: మీరు కూడా శాంతి జీవితం జరపండి.
1: లివ్ ఆల్సో లైవ్స్ ఫిల్డ్ విత్ పీస్.
0: అంతేకాని ఈ స్వార్థం చేత అనేక మందిని బాధించడానికి తగినటువంటి కృషి చేయకండి.
1: డూ నాట్ ట్రై టు గివ్ ట్రబుల్ టు అదర్స్.
0: నీకు నీవు బాధపడవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్ ఆల్సో.
0: నీ నుంచి ఇతరులను బాధ పెట్టవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ అదర్స్ ఆల్సో.
0: కనుక ఇదే భక్తులకు తగినటువంటి సరైనటువంటి లక్షణము.
1: దిస్ ఈజ్ ఎ ట్రూ క్యారెక్టరిస్టిక్ ఆఫ్
0: భగవద్గీతను హృదయంలో ఉంచుకొని
1: కీప్ గాడ్స్ నేమ్.
0: ఏ పని చేసినప్పటికీ అది ప్రేమమయంగానే మారుతుంది.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: కనుకనే దైవనామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ చింతిస్తూ దృష్టిని దానిపై నిలిపి జీవితంలో సార్థకంగా గావించుకోండి.
1: చాంట్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ కంటిన్యూస్లీ. రిఫ్లెక్ట్ అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.

0: రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 22nd ఆఫ్ నవంబర్ 1982 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది ఫస్ట్ కాన్వొకేషన్ ఆఫ్ ది శ్రీ సత్య సాయి యూనివర్సిటీ.
1: ప్రేమ స్వరూపుల
2: ఎంబాడిమెంట్
1: ప్రాచీన గురుకులము నందు విద్యార్థి సమస్త విద్యలను నేర్చి తాను విద్యా స్నాతకుడై గురుకులమును వదలి విశాలమైన ప్రపంచమునందు ప్రవేశించబోదు సమయమున గురువులు వారిని చెంత చేర్చి అనేక సదుపదేశములను ఆశీర్వాదములను అంది పంపించటం ప్రాచీన సాంప్రదాయం.
2: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ రైట్ ఫ్రమ్ సెంచరీస్ డౌన్ ది ఏజెస్ దట్ ఇన్ ది ఏన్షియంట్ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్యూపిల్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్ ఆఫ్ స్టడీ ఆఫ్టర్ అటైనింగ్ ఎ సర్టెన్ డిగ్రీ ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ అటైన్మెంట్ would be called thus in the assembly of their guru, who in turn would pronounce their benediction, would give their blessings, and give them a code of conduct to follow as they would go out into the world after that.
1: Dari chayani inani aadhunika vidyavantulu convocation address aneetunte peruto vidyarthulu tama tama taragatulu yendu ఉత్తీర్ణులైనటువంటి వారికి ఒక పట్టమును ఇచ్చి పంపుతున్నారు.
2: The practice of teaching today in the form of a convocation or a convocation address is precisely a function by an assembly of this nature. Today also we have the students after the completion of their courses being ready and fit to receive certain degrees and thereby showing what they have learned.
1: ఆనాటి సదుపదేశములు
2: Those were the days when whatever was given to the students were of a high and ennobling nature. There were the principles given to the students which were to have
1: impacted.
2: They were also full of significance and meaning. They were those directed at making one understand the true nature of man.
1: పవిత్రమైనటువంటి సదుపదేశములు కాలగర్భితములో కలిసిపోయి కేవలం కలలో సంపన్నంగా కనిపించుతున్నది.
2: Sacred doctrines and principles which were handed out to the students at the time of the convocation in the ages gone by, today when we look back upon those, all of that would appear to be a mere dream.
1: తైత్తరీయ ఉపనిషత్తునందు శిక్షా కల్పము అమృత వాక్కులైనటువంటి వాటిని అందించుతుండగా కర్ణానందముగా అనుభవించేటి వారు ఆనాటి విద్యార్థులు.
2: స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ వర్ దోస్ హుడ్ బి గ్రోన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డిలైట్ అట్ ద మియర్ లిజనింగ్ ఆఫ్ ది కమాండ్మెంట్స్ కంటెయిన్ ఇన్ ద తైత్తిరీయ ఉపనిషత్.
1: స్వార్థంతో పరాత్మను విస్తరించి ఒక నిరాడంబరమైన జీవితమును గడిచేటి ఈనాటి విద్యార్థులకు ఈ సదుపదేశములు ఒక విచిత్రముగా కనిపిస్తున్నది.
2: Today students who are caught in a maze of confusion, who all the while are goaded on by a selfish motive in whatever they think or do, all of this may seem to be a nothing and nothingness.
1: ఈనాడు నిర్విరామ కృషికి నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థము కాని ఆవేదనతో తురచూపుతున్నటువంటి ఈనాటి విద్యార్థులకు దిక్కును చూపే చక్కని దీపికలు ఆనాటి సుబోధలు.
2: Today students who are being led astray aimlessly in the pursuit of fleeting pleasures, momentary comforts and aimless ambitions, what you have to look for in the ancient dictums to shine like beacon lights.
1: ఈనాటి ఆధునిక విద్య ఆవగింజంత చదివినప్పుడు గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతున్నది.
2: Today's knowledge of education is such that even if you are to acquire a fraction, a small iota of it in the form of a mustard grain, your ego gets puffed up to the extent of a pumpkin.
1: ఇది అహంకార రూపులైనటువంటి ఈనాటి విద్యార్థులను ఆశ అన్నటువంటిది మితిమీరిపోయేదనేటువంటిది స్పష్టమవుతున్నది.
2: Today students who are thus caught in a sense, in a case of a puffed up ego sense, do have in addition a lot of desires.
1: కొనేది వంకాయ, కొసు అడిగేది గుమ్మడికాయ.
2: You are buying a brinjal, but you hope to get the taste of a pumpkin.
1: తన యొక్క విద్యాశక్తులు అత్యల్పమైనటువంటివిగా ఉంటున్నాయి. ఆశించేది ఘనమైనటువంటి యొక్క ఫలితం ఆశిస్తున్నారు.
2: What you are acquiring today are after all nothing. But what you seek for is something grand and great.
1: విద్య కేవలం ధనార్జన నిమిత్తమని కానీ లేక అధికార నిమిత్తమని కానీ మనం భావించరాదు.
2: We should not be led to believe that education is that which gives us a sense of security in life, a sense of livelihood.
1: విద్యకు ఉద్యోగమునకు ఉండిన సంబంధాన్ని మనం పెంచి వేయాలి.
2: That link which exists between a job and education should be snapped.
1: నైతిక ఆధ్యాత్మిక భావములతో విద్యను అంటగట్టాలి.
2: You must try to study with a view to gaining a sense of proportion, a sense of balance in terms of ethical and moral values.
1: మనసును నిర్మలముగా ఉంచుకొని నిస్వార్థమైన సేవలు, తన కాళ్లపైన తాను నిలిచి జనసేవలు చేయించేటువంటి ప్రజ్ఞను ఈనాడు విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
2: Today's students should aspire to get that degree of skill which will then make their minds serene and pure, which will make them undertake tasks of service which will be beneficial to mankind at large.
1: Napoleon పదే పదే హెచ్చరించేటువంటి వాడు be clear, rest will follow అన్నాడు.
2: Napoleon would constantly admonish us, be clear, the rest will follow.
1: మన యొక్క హృదయం నిర్మలముగా ఉన్నప్పుడు, వ్యక్తి కార్యమైనప్పుడు మనం సులభముగా సాధించగలము.
2: If your heart is pure and sublime, you certainly will achieve any amount of success.
1: ప్రాచీన కాలం నుండి విద్యార్థులు తమ యొక్క జీవితము కేవలం ఒక స్వల్పమైన జీవితంగా అనుభవించేటువంటి వారు.
2: Students in the ages gone by would regard their life as insignificant.
1: తమ యొక్క సహజ జీవితంలో చాలా సింపుల్ అంటారు, అనగా చాలా తేలికి అయినటువంటి జీవితాన్ని, అధిక వ్యయం కానటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
2: Simplicity would govern. That was the rule of the day in the life and conduct of students of the days gone by.
1: కానీ ఈనాటి విద్యార్థులు తమ యొక్క ఆలోచనలు అల్పమైనటువంటి వైరకుండి తమ యొక్క జీవితంలో గడిపేటువంటిది మహా ఖర్చులతో కూడినటువంటిదిగా, వ్యయముతో కూడినటువంటిదిగా కనిపించుతున్నది.
2: But today we find that students, their thoughts and ideas are certainly lowly, but they do spend a lot of money in their pursuits.
1: Simple life and higher study.
2: Simple life and higher study.
1: ఆనాటి యొక్క విద్యార్థుల యొక్క ప్రవర్తన.
2: This was the guiding principle of the life of students.
1: ఈనాటి విద్యార్థులు high living and low thinking.
2: Today's students have high living and low thinking as their guiding star.
1: ప్రాచీన కాలమునకు ఆధునిక కాలమునకు ఎంతటి వ్యత్యాసం అయినదో మీరు యోచించవచ్చు.
2: You can easily see for yourself that gulf which separates the ages gone by and the present day world.
1: మానవుడు ఈనాడు ప్రోగు చేసుకున్న సమస్త సంపదలు కూడా కాల మార్పు చేత శిథిలం కావచ్చు, మార్పు చెందవచ్చు.
2: What man acquires today due to the vicissitudes of time is suddenly bound to collapse and decay.
1: కానీ విద్యాధనం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు, క్షీణించేటువంటిది కాదు.
2: But the wealth of education that he seeks to get and which he gets is something which is beyond change.
1: అగ్ని కాలదు,
2: Sun does not burn by itself.
1: రాజుల కలవి కాదు.
2: Now the king, kings cannot possibly partake of this fire.
1: నీళ్ళ నానదు.
2: Fire does not sink in water.
1: చోరుల వశము కాదు.
2: Nor can a thief lay his hands on fire.
1: ఇట్టి విద్య మనము కేవలము సోదరులతో పంచుకునేటువంటిది కూడా కాదు.
2: This type of education is something which you cannot possibly share with your brothers or those around you.
1: మన తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి యొక్క ధనములు కాని వస్తువాహారములు కాని అన్నదమ్ములు పంచుకోవచ్చును.
2: The wealth and the money that the parents have or the grandfathers have can possibly be shared by their descendants, inheritors.
1: Vidya అనేటువంటిది ఎవరితో కూడా పంచుకునే సాధ్యం కాదు.
2: But vidya is something which can't be shared.
1: చల్లు కొలది చెలిమిలో అధికంగా ఊరినట్టుగా ఇది బోధించుకున్నది ఈ విద్య మరింత అభివృద్ధి నొందుతుంటుంది.
2: Just as you have a wick taking in any amount of oil, so also even as you keep giving, this vidya is something which grows.
1: దురదృష్టవశాత్తు మానవుడు ఈనాడు అధిక సంపత్తులతో ఐశ్వర్యములతో అధికారంతో తులుతూపుతున్నటువంటి సమయమున అందరూ మిత్రులవనే వెంటాడుతుంటారు.
2: Unfortunately today, you find this tendency prevailing that when a person is acquiring a certain amount of wealth or has a certain position of authority, there are any number of people around him.
1: అనేక విధములుగా స్తుతి చేసుకుంటారు.
2: They come in the praise of such a person.
1: ఇంటి యందు తిష్ట వేసుకుని నెలల తరబడి కూడా తింటూ ఉంటారు.
2: They make a permanent base in the house of such a person and eat off him.
1: దురదృష్టవశాత్తు కాల మార్పు చేత దరిద్ర దేవత తాండవ మాడిన ఈ మిత్రులుగా భావించినటువంటి వారు కంటికి కనిపించరు.
2: But unfortunately now, with the passage of time, if the person were to lose all his possessions and the goddess of poverty were to reign supreme in his house, not one amongst these so-called friends would be around.
1: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తారు.
2: When you have wealth, then the relatives would come to you.
1: అది ఎట్లన్నా తెప్పయుగ చెరువు నిండిన కప్పలు 10,000 చేరు.
2: This could be likened to this. A pond full of water would certainly attract frogs galore.
1: ఇట్టి మిత్రత్వము సరైనటువంటి మైత్రిత్వం కాదు.
2: Such a friendship cannot be called true friendship.
1: కానీ ఈనాటి విద్యార్థులలో కేవలము ఈ విధమైనటువంటి మైత్రిని పెంచుకుంటూ ప్రయత్నిస్తున్నారు.
2: But today's students do make an effort to inculcate friendship of this nature.
1: తల్లిదండ్రులు మంచి స్థితియందు అధికార స్థానంలో ఉంది విద్యార్థి యొక్క జోబిలో చక్కని 100 రూపాయల నోటు కనిపిస్తూ ఉంటే అందరూ కూడా స్నేహితులు అవుతారు. హలో హలో హలో అని వెంటాడుతుంటారు.
2: When the parents are prosperous and in a state where they can possibly give generously to their ward, the son would sport any amount of money in his blue shirt which can be seen through his pocket, and then you have any number of friends coming and greeting him, hello hello.
1: తండ్రి అధికారం విరమించిన ఆస్తిపాస్తులు సన్నగిల్లన జోబీలో ఏమాత్రము నోట్లు కనిపించకపోయినా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంటారు.
2: But if the parents were to fall, if they were to lose all their wealth and you can no longer see this cash in the pocket of your friend, then they would bid you goodbye and make a getaway.
1: ఇది కలియుగం యొక్క వికార లక్షణం అని చెప్పవచ్చున లేక ఆధునిక విద్య యొక్క అవలక్షణం అని చెప్పవచ్చున.
2: Should we call this a distortion of the prevailing times, Kali, or a product or a direct result of the present day education system?
1: నిజముగా విద్యార్థులకు అహంకారము పరమ శత్రు.
2: Truly speaking, the worst enemy which a student can possibly have is his own ego.
1: అహంకార పడకున్నరుడా.
2: Don't be egoistic, O man.
1: వెనుక ముందు తిరిగి చూడు.
2: Try and weigh the pros and cons. Look ahead and look backwards.
1: మమకారము వరకు నీకు.
2: And you will realize that attachment is also something to
1: take. ప్రతిదిన వాడకుడు లేడు.
2: Nobody can possibly live peacefully with it.
1: ఇజనాదని పలుకుతువా వెంటనే ఎవరు కొనిపోరు.
2: You cannot possibly have any of these accompanying you.
1: పాప పుణ్యములతో కూడి మరణించు ఓ కిలాడి.
2: Oh, certainly, oh, playful thing, you certainly are going to die of your own sins.
1: Kanuka, manavattu yokka visishtakanu gurtinchukunnataku vidyarthulu prayatninchadam ledu.
2: So we find that students of today are not making an attempt to understand the true purpose or significance of man's life and his existence.
1: Kevalam ee naati vidyarthulanu naastika bhavam nundi nitini pothunnadi.
2: Today we find that there is an increasing feeling towards disbelief in the case of students of today.
1: Sankhetika vijnana shastram viriviga teliyipovatam cheta kevalam poorthi sankhetika shastram kani aadhunika shastram kani ఆధ్యాత్మిక శాస్త్రం కానీ అర్థం చేసుకోలేనటువంటి ఈ మిడిమిడి చదువుల యొక్క విద్యార్థులు కేవలము మానవత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నారు.
2: In today's times, when we have an increasing expansion of knowledge in the scientific and technological field, students of today don't have an avenue or an opportunity, or if they have, they're not in a position to make the best of it, of understanding the true purpose of life, which will guide them on the moral, the ethical and the spiritual path.
1: Seeing is believing అంటారు సైంటిస్ట్.
2: Scientists maintain that seeing is believing.
1: కానీ ఈ పదం యొక్క అంతరార్థం ఏమిటి?
2: But what is the meaning of these words?
1: నిజంగా యోచిస్తే ఈ పదములకు ఏమాత్రము అర్థం లేదు, విలువ లేదు.
2: If you look deeper into them, you find that these words have no meaning, no value.
1: చూచిన దానిని విశ్వసించాలి అన్నారు.
2: What you see should be believed. This is what they say.
1: చూచేది ఏమిటి?
2: What is it that you are seeing?
1: మన కన్నులు చూస్తున్నాయి.
2: What is it that making you see? It's your eyes.
1: కన్నులు నమ్మవచ్చునా?
2: Can we possibly trust our eyes?
1: కన్నులు కేవలం వ్యాధిగ్రస్తమైనప్పుడు తమ యొక్క దృష్టిమంతా వికారాన్ని పొందుతుంది.
2: When the eyes are jaundiced, what you see is something which is not liked by you.
1: అది సత్యమని నమ్మడానికి వీలవుతుందా?
2: Can we possibly trust this as being true?
1: Poli. Manasu, Atma, Anandamu, Dukkamu. Ani ikuti padamunu upayogapedutunnam.
2: Or then take the case where we keep using these words. The mind, Atma, happiness, distress.
1: Ivanni manaku kantiki kanipinchutunnava?
2: Are we able to see them with the help of our eyes?
1: Leka anubhavinchutunnam.
2: Or are we experiencing them?
1: కంటికి కనిపించినటువంటి ఈ ఆనందమును ఏ రీతిగా నీవు నమ్ముతున్నావు?
2: హ్యాపీనెస్ ఇస్ సంథింగ్ విచ్ యు కెనాట్ సీ విత్ యువర్ ఐ. హౌ ఆర్ యు ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్? హౌ
1: కంటికి కనిపించినటువంటి మనసును ఏ రీతిగా నీవు విశ్వసిస్తున్నావు?
2: ది మైండ్ ఇస్ బియాండ్ యువర్ సైట్. హౌ ఆర్ యు ఏబుల్ టు బిలీవ్ ఇన్ ది మైండ్?
1: ఇక్కడ చూడటమా లేక అనుభవించటమా, ఏది సత్యం?
2: సో వాట్ ఇస్ ది ట్రూత్ హియర్, సీయింగ్ ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్?
1: ఇక్కడ అనుభవమే కానీ చూడటం కాదు.
2: In this case, it is experience which counts, not mere seeing.
1: Maroka vishayam.
2: Another thing.
1: Pedda pedda scientists anta kudanu ee naadu meekivi antaru anaga paalu kontalu. Paalu kontalalo aneka lakshala nakshatramulu untunnayi ani vivaristhu vastunnaru.
2: Today scientists maintain that in what we call as the Milky Way galaxy, you have thousands and lakhs and billions of stars twinkling along.
1: ఈ లక్షల నక్షత్రములను చూచిన వారెవరు?
2: Now who is it that has possibly seen these billions of stars?
1: నమ్మిన వారు ఎంతమంది?
2: And how many really believe in this?
1: చూచిన వారు ఏ ఒకరిద్దరు ఉంటున్నారు.
2: Those who have possibly seen them are hardly.
1: కానీ ఈ విజ్ఞాన శాస్త్రమును అనుసరించేటువంటి వారందరూ దానిని విశ్వసిస్తున్నారు.
2: But then those who follow this scientific method probably believe in that.
1: అయితే ఈ పాలు పొందలలో ఉండినటువంటి యొక్క నక్షత్రములను సామాన్యమైన ప్రజలందరూ చూడగలుగుతున్నారా?
2: But then the stars contain the Milky Way, are they being seen by the common layman?
1: ఈ చూడలేనటువంటి స్థితి ఎందు దీనిని నమ్మటం ఏంటి?
2: When you are not able to see, how can you possibly believe now?
1: అదే విధముగానే దైవత్వాన్ని అనేక మంత్రద్రష్టలు తపస్సులు ఆచరించి వారి యొక్క పరిశోధనలో భగవంతుని చూడగలిగారు.
2: In the same manner, what you call divinity was seen, comprehended and experienced by sages of yore through their mantra shakti.
1: వారు చూడగలిగినటువంటి యొక్క దివ్య శక్తిని ప్రపంచమునకు చాటుతూ వచ్చారు.
2: And what they thus saw and experienced, they wanted to hand it over to mankind at large.
1: దీనిని నమ్మవచ్చునా లేక నమ్మకూడదా?
2: Should we believe in this or should we not?
1: దీనినంతా నమ్మకూడదని వైజ్ఞానవేత్త వాదించినా ఆ ఐంటి చెప్పిన సైంటిస్ట్ చెప్పినటువంటి విషయాన్ని మాత్రం ఎందుకు నమ్మాలి?
2: If a scientist were to argue that you should not believe in this, then why should you possibly believe in what a scientist is telling from his
1: mind? Because a scientist is telling you the vishayam anta kuda nu samanyamainatundi prajalanta chudagalutunnara.
2: Are the common people able to see and perceive what the scientists are telling them to be is true?
1: Kanuka idi akkamulenatundi vaadanalo kevalam vyaktigatamainatundi yokka ahankaramlo ee vidhamainatundi yokka maatram nandu praveshistunnaru.
2: Today we have an increasing number of people following this aimless path of debating and arguing in a pointless way.
1: విశ్వాసం అనేటువంటిది ఒక్కటే కాని మూఢ విశ్వాసం అని తెలిసిన విశ్వాసం అని రెండు విశ్వాసములు లేవు.
2: What you call faith or belief is just one and the same thing. There is nothing like blind belief or faith or belief by faith.
1: విశ్వాసమే లేకుండినా మనకు శ్వాసమే ఉండదు.
2: Without విశ్వాసం or faith, you cannot possibly have this process of
1: faith. మన నిత్య జీవితం అనేటువంటిది విశ్వాసంతో కూడినటువంటి శ్వాసమే.
2: So our everyday life, second to second, is something which has this breathing in and breathing out process.
1: కనుక మనం విశ్వాసము అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకున్నప్పుడే అనుభవము అనేటువంటిది మనకు చిక్కుతుంది.
2: It's only when you have faith in you can you possibly secure the position of experiencing.
1: కనుక ప్రతి విద్యార్థి విద్యార్థిని మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
2: సో ఇట్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ బీ ఏ బాయ్ ఆర్ బీ ఏ గర్ల్ టు హావ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఫెయిత్.
1: తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఎవరైనా నమ్మగలడు?
2: వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ హౌ కెన్ హి పాసిబ్లీ ట్రస్ట్
1: సంబడీ? జగత్తంతా కూడాను అనుమయమైనటువంటిదని వైజ్ఞానికులు వాదిస్తున్నారు.
2: Scientists once again make an argument that the world is nothing but atoms.
1: దీనిని ఆధ్యాత్మికం కూడా అణువురణీయాన్ మహతోమహీయాన్ అన్నారు. అణువుల యొక్క స్వరూపం నందు తాను పరమాణువుగా ఉంటున్నాడు.
2: The same has been said in the spiritual parlance. He resides in the atoms, in the smallest of smallest things.
1: సముద్రం నుంచి తెచ్చినటువంటి యొక్క జలము ఏ విధంగా ఉప్పు రాళ్లగా తయారవుతున్నదో అదే విధముగానే ఈ అనుమయమైనటువంటి యొక్క దివ్యత్వము అవతారమైనటువంటి యొక్క స్వరూపంగా తయారవుతుండాలి.
2: Just as you have the ocean water crystallizing into lumps of salt, so also you have divinity taking shape from the earth.
1: అనేక అణువుల యొక్క చేరికనే ఉప్పు కణము.
2: The conglomeration of any number of atoms gives you a salt.
1: అనేక దివ్యత్వము యొక్క సమూహమే ఆధ్యాత్మికమునందు అవతార తత్వము.
2: And what you have, a confluence of a large number of entities, is this ajyatmika tattva.
1: Ajyatmikamunaku, oka vaijnanamunaku, yetti paraspara bhedamulu kani, dveshamu kani le.
2: What you call is the spiritual path, and what you believe in the scientific method.
1: Aite, vaijnana shastramanandu, idi kevalamu, konta varaku matrame, idi pramananni nirupistundi.
2: There is absolutely no conflict. But what you see in the scientific way would leave you only at a certain extent.
1: ఇది అంతముతో కూడినటువంటిది.
2: This is something which has an end.
1: ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
2: All the creation around you is the creation of God.
1: భగవత్ సృష్టి అనేటువంటి యొక్క ప్రకృతిని పరిశోధనలు చేసి తెలుసుకొనుటకు ప్రయత్నించేటువంటి వారు సైంటిస్టులు.
2: Nature which is the creation of God is explored by the scientists.
1: సృష్టిని మాత్రమే తాను పరిశోధన సరిపేటువంటి వాడు ఈ సైంటిస్ట్.
2: హీ మియర్లీ క్యారీస్ అవుట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్.
1: సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వాడు సైంటిస్ట్.
2: ద సైంటిస్ట్ ఎయిమ్స్ అట్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ నేచర్.
1: ద సృష్టికర్తను కనుగొన్నప్పుడు సృష్టి అంతే కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
2: ద సెయింట్ ఆన్ అదర్ హ్యాండ్ ట్రైస్ టు అండర్స్టాండ్ ద క్రియేటర్ హింసెల్ఫ్. When you understand the creator, you can understand his creation.
1: చెట్టును పెంచగలిగినటువంటి వ్యక్తి వేర్లకు నీరు పోయేవలను కానీ ఆకులకు కొమ్ములకు నీరు పోసినంత మాత్రమున ప్రయోజనం ఉండదు.
2: One who wishes to bring up, to grow a tree, has to water the roots, not the branches or the twigs.
1: కనుక మనము ఈ భౌతికమైన యొక్క జగత్తు యొక్క భోగ పాత్రలకు మురిసి మనము మునిగి మురిగిపోతున్నాము.
2: We should not get carried away. We should not get sunk in the fleeting pleasures of the outside world.
1: ఇది ఏనాటికి సత్యమైనటువంటిది చెప్పుటకు వీలు కాదు.
2: దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ద ట్రూ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
1: చిత్త శుద్ధి లేకుండా మనకు ఆత్మ జ్ఞానం లభించదు.
2: Without purity of heart, we cannot possibly hope to acquire the Atma Jnana.
1: Chitta Shuddhi nimittamai manamu aneka prayatnamu cheyali.
2: For this purity of heart, one must make an endeavor.
1: Manamu sampadinchinatuvanti yokka vidya shaktini kani leka dana shaktini kani bhuja shaktini kani samajamlo pravesha petti sahaja manavulaku dinni andinchutaku tegina krushi cheyali.
2: The skills that we have acquired, the physical process that we have and our own innate strength should be directed towards the well-being of our fellow men.
1: Hattu cheyaka mana shaktini kudano sadviniyoga parichaka manamu anubhavinchaka poyina idi kevalam vrutha aipothundi.
2: We don't do that, we don't direct our efforts towards the service of others, then we are only frittering and wasting away.
1: Vandina annamunu taanaina tinali parulukaina pettali రెండు లేక మూసి పెట్టిన పాసిపోతుంది.
2: What one cooks should be eaten by oneself or should be served to somebody else. Otherwise, the food that is cooked would decay.
1: కానీ ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధమైన స్థితిని ఇందే ఉంటుందని.
2: But today's students find themselves in such a
1: way. తమ ఉన్నటువంటి యొక్క దివ్య శక్తిని తాము ప్రయత్నపూర్వకంగా గుర్తించుట కానీ దాన్ని కూరుకోవటం లేదు.
2: Their true innate capacity, they are not making an effort to understand or recognize.
1: పరులు చెప్పిన దానిని అనుసరించటం లేదు.
2: They are not prepared to listen to others if they were to be told so.
1: తాను చేయక పరులు చెప్పినది వినక కేవలం తన ఎందున్నటువంటి విలువైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరుపయోగపరుచుకుంటున్నాడు.
2: He doesn't do it, he doesn't listen to others, thereby he is wasting away his faculties and his capacity.
1: మానవుడు చాలా విలువైనటువంటి వాడు.
2: Man is an extremely valuable entity.
1: Men are more valuable than all the wealth of the world.
2: Men are more valuable than all wealth of the world.
1: ఇటువంటి స్థితిని మనము గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: It is this innate value of man that we must try to understand.
1: ఈనాడు జగత్తు లోపల ఏ శక్తిని మనం అభివృద్ధి పరచవలనో శక్తి ద్వారా కాదు మానవ వ్యక్తి ద్వారా అవుతుంది.
2: Today in the world, if you want to achieve anything, it is through man that you have to achieve.
1: మనం ఈనాడు తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ గుణములను పెంచుకోవటం లేదు.
2: Today we certainly are laying great stress on increasing our being clever.
1: Knowledge without action useless.
2: But not on character. Knowledge without action is useless.
1: Action without knowledge is foolishness.
2: Action without knowledge is foolishness.
1: కనుక మనం తెలివితేటలు తెలివితేటలని వెదగీపుతున్నామే కానీ నిజంగా మన తెలివితేటలు ఎంత మాత్రం.
2: We pat ourselves on being clever, but how far are we being clever?
1: ఈ తెలివితేటలను దుర్వినియోగం చేసుకునేటువంటి యొక్క మానవత్వానికి మనము గురి అవుతున్నాము.
2: We are led astray by being clever.
1: కాదు కాదు, నిజముగా విద్యార్థుల వివేకముతో కూడినటువంటి ఆధ్యాత్మికం.
2: But true vidya is that which gives you a sense of fulfillment, a sense of understanding of your true divine nature.
1: దివ్యత్వంతో కూడినటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వము.
2: It is something which is a coming together of your own divine nature and ఆత్మతత్వం.
1: ఈ విధమైనటువంటి విద్యను ప్రాచీన కాలమునందు అనేక విధములుగా సుబోధన చేసి గురువులు వారిని సరైన మార్గంలో పెట్టుటకు ప్రయత్నించేటువంటి వారు.
2: The gurus of yore would impart this type of education to their pupils and wards.
1: కాని ఈనాడు మన యొక్క విద్యను కూడాను సమాజమునందు వినియోగించక దాని యొక్క విశిష్టతను మనం గుర్తించక దుర్వినియోగపరచుకుంటున్నాము.
2: But today we are in a position where we are not seeking a fulfillment of what we have learned, nor are we putting it to good use.
1: పరమ లోపిగా వీడు తయారవుతున్నాడు.
2: He becomes a perfect miser.
1: సద్గుణములకు గీటు రాయి త్యాగం.
2: The true hallmark of a good character person is sacrifice.
1: దుర్గుణములకు గీటు రాయి లోపము.
2: In the same way you can determine bad qualities by miser.
1: కనుక ఈ లోభత్వానికి మనము లొంగి దివ్యత్వమైనటువంటి త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోలేకపోతున్నాము.
2: We are becoming subservient to being a miser and we are not in a position to get the sense of sacrifice enough.
1: లోకమందెవడైన లోభిమానవుడున్నా
2: If in this world there was to exist a perfect total mind,
1: lokamandevadaina lobhimanni champa,
2: if in this world if one were to kill such a person,
1: kottavaladu vaanni tikkavaladu,
2: you need not take such a person to task, the second one, nor should you ridicule him.
1: పైకమడిగినంత భక్తులత ఖర్చు.
2: This person has this trait in him that he now would he part with anything that he has, but the moment you ask him for money,
1: అదే విధంగానే మనము అనేక శక్తులను సాధిస్తున్నాము.
2: This person if he asks of his wealth would immediately come.
1: ఈ శక్తులను సద్వినియోగపరచమని కోరినప్పుడు తాను ఆ సంస్థ ఎందే పాల్గొనదు.
2: Today they are acquiring skill and you are asked to part with your skill.
1: అప్పుడప్పుడు నేను విద్యార్థులకు చెబుతుంటాను, నాయన మానవత్వంలో దివ్యమైన గుణములు, భవ్యమైన గుణములు, నవ్యమైన గుణములు కోట్లకుంటున్నాయి.
2: Very often I exhort the students in this way. We have in this world many qualities which will take you far in this life, which are novel and which are full of significance.
1: ఇవన్నీ మానసిక స్థితి యొక్క లక్షణము.
2: Now these are those which guard and safeguard your interest in the mental plane.
1: ఈ సత్యయోగపరచు నిమిత్తమై సత్సంగంలో ప్రవేశించమంటుంటారు.
2: If you want to protect them, then you must have satsanga or the company of the good.
1: అనేక మంది కళాశాలలు హాస్టల్లో ఉండినంత వరకు కూడాను చాలా వినయ విధేయతలతో విద్యార్థి వలె నటిస్తూ ఉంటారు.
2: There are those who, so long as they are in the college or in the hostel, behave with a great sense of responsibility, humility and obedience.
1: బయట ప్రపంచంలో ప్రవేశించిన వీరికి ఏమి జబ్బు లేక ఏ రోగము ఏ విధమైన దుర్గుణము క్షణంలో మార్పు చెందుతుంటారు.
2: The moment they step out into the world, we do not know what disease afflicts them, but they undergo a radical change.
1: జీవితమంతా కూడాను తాము బ్రతుకులతో ఈ విధంగా జీవిస్తుంటే ఒక్కతూరి చావటం కూడా మంచిది. ఇలాంటి మార్పు లేకుంటారు.
2: If you are to live in a constant state of life and death in this life itself, it's much better that you have one death at one stroke.
1: Mana satyanni visheshinchinappudu ee satyanni jeevithanni tyagam cheyali.
2: If you believe in one thing as being the truth, you must try and give your life for it.
1: Attu lenatunte jeevithamu kevalam pasupachu mrugamula kante heenam.
2: A life devoid of other sentiments is akin to the life of an animal and worse.
1: Kanukani aanati guruvulandaru kodamu ఈ శిష్యులకు విశాల ప్రపంచంలో ప్రవేశించేటకు పూర్వము అనేక సుబోధనలు సల్పుతూ వచ్చారు.
2: So it was that in the days gone by, even as the students were about to step out into the world, their gurus would give them a certain
1: amount of bodhata satyanna pramada gavyam, satyamunaku yetti pramadam kodanu raakudadu annaru.
2: They used to give them a few principles. The first one, speak with the truth that does not come to any harm.
1: ధర్మాన్న ప్రమద తవ్యం, ధర్మములకు ఎట్టి ప్రమాదం కూడా సంభవించకూడదు.
2: సెకండ్, ధర్మ లైక్ వైజ్ షుడ్ నాట్ కమ్ టు ఎనీ హార్మ్.
1: కుశలాన్న ప్రమద తవ్యం, మీ యొక్క క్షేమమునకు ఎట్టి కీడు కూడా రాకూడదు.
2: సో ఆల్సో టు యువర్ ఓన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దేర్ షుడ్ బి నో హార్మ్.
1: భూత్యైన ప్రమద తవ్యం, ఈ భూతములకు కూడాను ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. స్వాధ్యాయ ప్రవచనార్థం భూత ధర్మం, స్వాధ్యాయ ప్రవచనార్థం అనగా మనం చేసేటువంటి ఆచరణలకు, మనం అనుష్ఠించేటువంటి యొక్క మార్గములకు ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు.
2: And to the path that you seek for yourself should come to no harm or distress.
1: Satyam vada dharmam chara, satyanni paluku dharmanni aacharinchu.
2: Speak truth, follow dharma.
1: Matru devo bhava, pitru devo bhava, aacharya devo bhava, adhipi devo bhavani ee vidyarthulaku subodhanalu salipi tirigi vishalamaina prapanchamuniki pampetunti vaaru.
2: If you are the mother, the father, the guru, the guest as God himself, such were the dictums given to the students.
1: Talli navamasamulu mosi aneka vidhamainatundi shramalaku ochi mee yokka dehamunu andinchindi.
2: The mother undergoes any amount of hardships for a period of 9 months and gives you this body.
1: Tana raktamuloni bhagamulu kudanu meeku panchi taanu bhagam vahinchindi.
2: She gives own blood and makes you what you are.
1: అలాంటి తల్లి దైవ సమానము.
2: Such a mother is the same as God for you.
1: తండ్రి నీ దేహాన్ని పెంచి పోషించి విద్యావంతుని చేసి నిన్ను ఈ స్థితికి తెప్పించినాడు.
2: The father takes care of you, takes care of your physical comfort, makes you grow, gives you this education, brings you to
1: the state. అనేక మంది తల్లి తండ్రులు కూడా అనేక శ్రమలకు వచ్చి తామైనా పట్టుండి బిడ్డలకు పెట్టి వారిని అభివృద్ధి కానిస్తూ వచ్చారు.
2: There are parents who undergo any amount of hardships, even the essence of not teaching, so that they are
1: going to be my father. ప్రత్యక్ష దైవం.
2: Such a father is the very manifestation of God for you.
1: కేవలం దేహమే ఆధారం చేసుకున్నంత మాత్రం నా ప్రయోజనం లేదు.
2: There is no point in making your body as the sole basis.
1: అటువంటి రూపానికి జ్ఞాన బోధ చేసి సమాజంలో ఒక వ్యక్తినిగా నిలబెట్టగలిగాడు గురువు.
2: And this body has been given a definite shape in terms of your being an entity in the society.
1: గురువు కూడాను ఒక దైవ సమానం.
2: So that your guru also is akin to God.
1: ఇంకా అతిథి అతన్ని ఆదరించి అతనికి సరియైనటువంటి గౌరవం అందించినప్పుడు ఆ అతిథి మనల్ని సమాజంలో కూడాను ఒక స్థానమును అందించి మనల్ని గౌరవిస్తారు.
2: And then you have the result for the gift. If you take proper care of him, give him your respect and look after him, he is bound to give you a place in the society.
1: కనుక నిజముగా మన జీవితానికి వెలుగు అందించినటువంటి వారు తల్లి తండ్రి గురువు అతిథి.
2: So these four people who have really given you something in this life are your mother, father, guru and the guest.
1: కనుకని ఆనాటి గురువులన్నీ కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని సుబోధన చేశారు.
2: Therefore, the gurus of those days would exhort, would tell their pupils that the mother, the father, the guru
1: and the guest. అతిథులను గౌరవించడం లేకుండా పోని లేక గురువును గౌరవించలేకుండా పోవచ్చు, కానీ కన్న తల్లిదండ్రులు కూడా గౌరవించలేనిటువంటి దురదృష్టులుగా
2: తయారవుతున్నారు. ఇది
1: విద్య యొక్క లక్షణం కానే.
2: దిస్ ఇస్ నాట్ ది ట్రూ క్వాలిటీ.
1: విద్యావంతుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
2: ఆఫ్ విద్య ఆఫ్ ది ట్రూ నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కనుక విద్యార్థులు వినయ విధేయుడై ఇంద్రియము నిగ్రహం కలిగించుకుని తద్వారా తన జీవితాన్ని సమాజంలో వినియోగించారు.
2: సో స్టూడెంట్ ది ట్రూ స్టూడెంట్ షుడ్ బి వన్ హూ హావ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్, హూ వుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్ అండ్ మేక్ హిస్ లైఫ్ యూజ్ఫుల్.
1: విద్యార్థులు ఇంద్రియములకు లోబడి బానిసలై కేవలం ఇంద్రియములు యందు ఒక కీలు బొమ్మ వలె ఆడుతున్నారు.
2: టుడే స్టూడెంట్స్ హావ్ బికమ్ సర్వెంట్స్ ఆఫ్ ది సెన్సెస్ అండ్ దే డాన్స్ టు ది ట్యూన్ ఆఫ్ ది సెన్సెస్.
1: ఏది తలచినా, ఏది చూచినా, ఏది పలికినా, ఏమి చేసినా కూడాను స్వార్థమైనటువంటిది నిరంతరం కూడాను తన వెనుకలు ఆడుతూనే ఉంటుందని.
2: ఎవ్రీ థాట్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ డీడ్ ఆఫ్ యువర్స్ ఈజ్ గోల్డెడ్ ఆన్ బై సెల్ఫిష్ మోటివ్.
1: విద్యార్థులారా, నిజముగా ఈనాడు పవిత్రమైనటువంటి విద్యను అభ్యసించి ప్రాచీన సంస్కృతిని తిరిగి నిలబెట్టి దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటకు ప్రయత్నించండి.
2: యు మస్ట్ ట్రై అండ్ టేక్ అప్ ది స్టడీ ఇన్ ఆఫ్ దట్ సేక్రెడ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ గివ్ యూ ఎ సెన్స్ ఆఫ్ రిగార్డ్ ఫర్ ది ఏన్షియంట్ ట్రెడిషన్ విచ్ విల్ మేక్ యూ డూ సంథింగ్ యూస్ఫుల్ ఇన్ దిస్ లైఫ్.
1: ఈనాడు ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతి, అక్రమ, అనాచార, అసత్యమైనటువంటి పైశాచిక ప్రవర్తనను అణచుటకు సరైనటువంటి మార్గాన్ని మీరు ప్రవేశించండి.
2: క్రియేట్ దట్ పాత్ విచ్ విల్ మేక్ యూ పుట్ ఎన్ ఎండ్ టు దిస్ సెన్స్ ఆఫ్ అన్రెస్ట్, ఎడ్యుకేషన్, వయలెన్స్ విచ్ ఆర్ డాన్సింగ్ లైక్ డెమన్స్ ఆల్ అరౌండ్.
1: నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతిని కాలానుగుణ్యంగా సవరించుకుని మెరగటాన్ని నేర్చుకోవాలి.
2: Try to understand that way, which will make you have a regard for the ancient customs and traditions and put them to good use in the changed times of today.
1: Daily sasamula cheta manala pratikshana sadinchataku sariyainatundi tyagamunu koonali.
2: Be brave, be courageous, take upon yourself the vow so that you may lead your life in a worthwhile way.
1: Vidyarthulu tyaga seelulu daily sasamula kalinatundi variga tayaru kavali.
2: What the world needs today is not a new society,
1: nutana dharmam kaadu,
2: not a new code of conduct,
1: nutana margam kaadu,
2: not a new path.
1: కేవలం త్యాగ ప్రేమతో కూడినటువంటి యువకులు యువతులు అత్యవసరం.
2: What the world needs is students and any number of them who will be driven by the sense of sacrifice.
1: విద్యార్థులు తయారు కావాలి.
2: And love and students would have a
1: నిష్పక్షపాతి విద్యార్థులు తయారు కావాలి.
2: A pure heart, a selfless motive.
1: నిరంకుశ ప్రవర్తనను కొంతవరకును అణగదొక్కేటువంటి యొక్క విద్యార్థులు కావాలి.
2: They should be able to curb the evil tendencies.
1: నిరహంకారాన్ని ఉండాలి.
2: They should have a sense of no ego.
1: అప్పుడే ఈ ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతిని మనము చెదరగొట్టడం కానీ లేక నిర్మూలంగా ఉంచడం కానీ చేసిన వారం అవుతాం.
2: It's only then can we possibly dispel this ashanti or lack of peace which is permeating all around us.
1: కేవలము స్వార్థము స్వార్థము స్వార్థము ఈ స్వార్థం అనేటువంటి యొక్క పిశాచమును మనము దూరం చేయాలి.
2: All the while it is selfishness. This devil. We have to drive this devil away.
1: ఇప్పుడు ఉండినంత వరకు కూడాను ధర్మము జీవించదు.
2: So long as you have this selfish motive, dharma can never attain the
1: విద్యార్థులు ప్రధానంగా ఆచరించవలసినటువంటివి తమ యొక్క అంగములను ఏ మార్గం నుండి ప్రవేశించవలసినటువంటివి కొంత విచారించాలి.
2: Students must try to inquire which is the best way of making their organs function.
1: మన భారతదేశం యొక్క గడిపిన జీవితాన్ని మనం ఒక్కతూరి విచారించిన ఈ యొక్క దేశమునకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటని మనకు స్పష్టమవుతుంది.
2: A quick look at the history of this country will tell you what are the causes for the plight which it finds itself in today.
1: పూర్వము మన దేశమునందు శక్తి సామర్థ్యం కలిగినటువంటి రాజులు లేకపోలేదు.
2: In the past there certainly were any number of people, kings, mighty ones at that.
1: దైవ పరాక్రమవంతులైనటువంటి వీరులు లేకపోలేదు.
2: The valiant ones, any number of them are also
1: విజ్ఞానవేత్తలైనటువంటి సైంటిస్టు లేకపోలేదు.
2: They were also scientists of a high caliber.
1: పండితులు లేకపోలేదు.
2: There were certainly any number of pandits of high caliber.
1: సర్వజ్ఞులైనటువంటి పండితులు వైజ్ఞానులు రాజాది రాజులు అనేక విధమైనటువంటి వీరులు వీరులు కూడా ఉండినప్పటికీ దేశము పరాధీనము కావడానికి కారణమేమిటి?
2: We certainly had any amount of pundits of high scholarship, scientists of high caliber, kings and the various ones, the valiant heroes, still the country became subservient.
1: వీరులు ఒకరికి ఒకరికి ఐకమత్యం అనేటువంటిది లేదు. సహనభావం శూన్యం.
2: The reason was that one would not get along well with the other. There was no sense of unity.
1: కనుక ఐకమత్యము సామాజిక కృషి రెండు ఉంటే ఎంతటి విజయాన్నైనా మనం సాధించగలం.
2: So when you have a sense of unity and a sense of purpose for the society at large, certainly you can be successful.
1: మనకు సర్వశక్తులు ఉండి కూడాను కొన్ని దుర్గుణములు మనలో ప్రవేశించడం చేత మనం అందుకోవలసినటువంటి యొక్క ఆనందానికి అతి దూరమైపోతున్నాం.
2: Though we have been endowed with qualities of a high degree, because of a few impurities which have set in, we have not been able to achieve much.
1: ఈనాటి విద్యలు కేవలము మిథ్యా విద్యలు.
2: What you have today under the name of vidya is something which is transitory.
1: ఈనాటి యంత్రములు కేవలము కొట్టకూటి యంత్రములు.
2: And today's machinery is something which gives you livelihood.
1: వీటికి మనము స్వాధీనమై మన నిత్య సత్యమైనటువంటి యొక్క యంత్ర మంత్ర తంత్రముల యొక్క తత్వాన్ని మనం విస్మరిస్తూ వస్తున్నాం.
2: We tend to follow these and tend to forget and lose track of that which is permanent, everlasting.
1: మన ఉచ్ఛ్వాస విశ్వాసములే మన మంత్రము.
2: The mantra that we have to understand is this process of inhaling and exhaling.
1: దీనిని సోహం సోహం సోహం అనేటువంటి యొక్క మంత్రంగా రూపొందుతోంది.
2: This mantra is this soham mantra.
1: నీకు దైవం ఎక్కడనగా నీ ఉచ్ఛ్వాస విశ్వాసములే నీ దైవం.
2: Where is God? Your God is nothing but this process of inhaling and exhaling.
1: ఒక్క దినమునకు 21,660 పర్యాయములు నీకు సోహం నీవే దైవము నీవే దైవము అని బోధిస్తుండగా మనము దానిని సరిగా అనుసరించటం లేదు.
2: యు హావ్ దిస్ గ్రేట్ లెసన్ బీయింగ్ గివెన్ టు యు దట్ ఓవర్ ఎ డే యు చాంట్ యు అటర్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ సోహం 21,060 టైమ్స్.
1: కనుక నీ శ్వాసం అనేది దైవంగా విశ్వసించి నీ జీవితానికి తగినటువంటి మార్గం అవలంబించు.
2: దిస్ బ్రీదింగ్ ఇన్ అండ్ బ్రీదింగ్ అవుట్ ప్రాసెస్ ఈజ్ యువర్ గాడ్. బిలీవ్ ఇన్ దిస్.
1: ఈ విధముగా విద్యార్థులలో సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని పెట్టుటకు గురువులు కూడాను తగిన తోడ్పాటు కావాలి.
2: So the gurus or the teachers must undertake upon themselves the task of guiding the students on such lines.
1: విద్యార్థులు కేవలము లేత లకల వంటి వారు.
2: The students are like the tender creepers.
1: దానిని వదిలిపెట్టినా ఏ విధమైన మార్గానైనా అవలంబించవచ్చును.
2: If you are to lose hold of them, the creeper might take any form or shape.
1: దీన్ని సరైన మార్గంలో తిప్పి సోపుగా దీన్ని అందించడానికి ఉపాధ్యాయులు కూడా తగిన కృషి చేయాలి.
2: స్టూడెంట్స్ మస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దీస్ క్రీపర్స్ అండ్ సీ టు ఇట్ దట్ ఇట్ నరిషెస్ ఇట్సెల్ఫ్.
1: విద్యార్థులు వృక్షములకు వేరు వంటి వారు.
2: స్టూడెంట్స్ ఆర్ లైక్ ద రూట్స్ ఆఫ్ ఎ ట్రీ.
1: భవనమునకు పునాది వంటి వారు.
2: దే ఆర్ లైక్ ద బేసిస్ ఆఫ్ ఫౌండేషన్.
1: ఈనాటి విద్యార్థులే భావి పౌరులు, భావి అధికారులు, భావి విద్యావంతులు.
2: ఆఫ్ ఎ మ్యాన్షన్. Today's students are tomorrow's citizens, tomorrow's leaders, and tomorrow's men of authority.
1: Aithe ee naadu vidyarthulanu samskarimpa cheyatundi adhikaramu prabhutvamunaku ledu.
2: But today we have this case where the government has no right whatsoever to show the path to the students.
1: Neeka vidyarthula cheta samskarimpa padeyatundi yokka adhikarama prabhutvamunaku ledu.
2: Nor does the government have the right to be dictated to by the students.
1: Kaaranam emaraga మీరు లేత ప్రాయమునందే భవిష్యత్తునకు తగినటువంటి యొక్క రూపకంగా దీన్ని మీరు తీర్చిదిద్దుకోలేనటువంటి యొక్క బలహీనతని.
2: The reason is that an inherent weakness where no effort is being made to direct and safeguard the interests of the students at a tender age.
1: ప్రాయమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి.
2: It is only during a childhood that we must make an effort to take care of the future.
1: దాన్ని ఈ విద్యా అభ్యాసములందే మనం తగినటువంటి కృషి చేయాలి.
2: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎన్ ఎఫర్ట్ హ్యాస్ టు బి ఫోర్త్ కమింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ విద్య.
1: విద్యార్థులారా, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నందు మీరందరూ కూడా ఉత్తీర్ణులై బయట ప్రపంచంలో ప్రవేశించి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సత్కీర్తిని కూడా నిలపడానికి కృషి చేయండి. ఇది మీరు అందించేటువంటి కృతజ్ఞత.
2: స్టూడెంట్స్, having graduated from this institute, make sure that when you walk out, when you go out into the world, your code of conduct, your behavior would be such as to bring a good name to the institute.
1: Krutagnata lekapoyanu paravaledu, krutagnudu matram kaakudadu.
2: This is the gratitude that you can possibly show to the institute. You may not have a sense of gratitude, but for heaven's sake, don't become ungrateful wretches.
1: Parulato cheri leka dushtulato cheri మీరు ఆ మార్గమును అవలంబించి ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు కోల్పోకండి.
2: Don't get into the company of the bad and the wicked and the evil and lose sight of all the sacred things that you have learned.
1: వేరు పురుగు చేరి వృక్షంబు చెడుచును.
2: An insect can possibly get into the roots and ruin the entire tree.
1: చీడ పురుగు చేరి చెట్టు చెడుచు.
2: In the same manner, an insect can possibly bring down a huge mighty tree.
1: కించితుంబు చేరి గుణవంతు చెడుచును.
2: In the same way, the bad and the evil and wicked ones can possibly ruin a good one.
1: మీ భావములు విశాలమైనటువంటిగా తీర్చిదిద్దుకోండి.
2: Try and make your vision a broad and
1: సంకుచితమైనటువంటి యొక్క భావాలను మీరు అభివృద్ధి పరచకూడదు.
2: Don't give room for narrow mindedness.
1: విద్యావంతులము విద్యావంతులము అని చెప్పి చెప్పుకుంటూ సంకుచితమైనటువంటి భావం ప్రవేశించిన ఈ విద్యకు విలువేముంటున్నది.
2: Calling ourselves the educated ones, but being subservient to the low and the undesirable things, how can you say that you are an educated one?
1: ఎక్కడ ఉండినా ఏ పని చేసినా ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు లక్ష్యంగా ఉంచుకోవాలి.
2: Wherever you are, whatever you might be doing, see that you have a place and room for these noble qualities.
1: ఇన్ని దినములు ఈ విధముగా ప్రేమించి పాలించి లాలించి పాలించినటువంటి యొక్క తత్వాన్ని మీరు మరిచినారంటే ఇది మీకు భవిష్యత్తుకు మంచిది కాదు.
2: Having stayed here, having been looked after with such tenderness, with such love, with such mercy, with such kindness, if you are to forget all this and then go, your future is going to be
1: painful. If meru daivam be daggara,
2: God is nearer to you than your own mother.
1: Sanghitudu tandri kanna chala,
2: he is dearer to you than your own father.
1: Atti atma maracha abburu papamu,
2: if you are to forget such an atma, certainly you are going to accrue sin.
1: Kanuka talli vale preminchi, tandri vale poshinchi, guru vale upadeshinchi, daivam vale rakshinchinatvanti yokka sai tattvanni meeru marachitina meeru inka munduku raaru.
2: Sai has looked after you with love as a mother would, has taken care of you as your father would, has protected you as God would, has taught you as a guru would.
1: నీ శక్తిపై నీవు ఆధారపడు.
2: If you forget such a sai,
1: తర్లోకంలో ఏమాత్రం కూడా నీవు బానిస కాకూడదు.
2: Depend on yourself, don't become subservient to others.
1: కేవలం బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనుకరణ అనుకరణ.
2: The moment you step out into the world, you begin to imitate.
1: విద్యార్థులారా, అనుకరణ అనేటువంటిది మహాబలహీనమైనటువంటి యొక్క శక్తి.
2: Students, imitation connotes a weakness.
1: ఇలాంటి బలహీనత కలిగినటువంటి వాడు తన చదువు వల్ల దేశమునికి ఉపకారం
2: చేయగలడు.
1: ఇలాంటి బలహీనుల వల్ల దేశమునికి ఉపయోగం.
2: What can such weaklings do for the prosperity of the country?
1: కనుక మన జీవితాన్ని ధైర్య సాహసం చేత స్వశక్తి పైన ఆధారపడేటువంటి యొక్క భావములను పెంచుకోవాలి.
2: So you must try and make room and nourish feelings which will give you confidence in yourself.
1: విద్యార్థులు చక్కగా అందానందములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్దుకోవాలి.
2: Students should make an effort to see that their lives become full of happiness and joy and beauty.
1: నీవు బయట ప్రపంచంలో పోయేటప్పటికీ
2: a person having this weakness, what good can he possibly do to the country?
1: ఇలాంటి బలహీనుల వల్ల దేశమునికి ఉపయోగం.
2: What can such weaklings do for the prosperity of the country?

0: As you go into the world, you find a radical transformation coming in your own makeup. The physical.
1: ఇలాంటి విద్యార్థులు చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది.
0: When I see such students, I am given to a great sense of
1: నిజంగా వీడు మనిష లేక మృగమా అని అనిపిస్తుంది.
0: I also feel, is this one a man or an animal?
1: నిజముగా మానవుడి అయితే ఒక్క మాటతో తాను సర్దుకోవాలి.
0: If he is really man, then he should set himself right by one word.
1: బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికి అనేక విధమైనటువంటి తప్పు మార్గములను అనుసరిస్తూ ఉంటారు.
0: The moment you go into the world, you tend to take paths which are not to be taken.
1: విద్యార్థులు విద్యార్థిగా ఉంటే చక్కగా ఎంత అందంగా ఉంటుంటాడు, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంటాడు.
0: If a student were to remain as a student, how attractive he would be.
1: బయట దేహము లోపల మనసు రెండు కూడా పరిశుద్ధమైనట్టుగా ఉంటుండాలి.
0: How pleasing he would be. Externally, internally, he should be pure.
1: అట్టు లేక బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ గడ్డములు వీసములు సైడ్ పొంతు తలలు పెంచి పెద్ద బెగ్గర్గా తయారవుతున్నారు.
0: Rather than this happening, you find that the moment you step out into the world, you start growing a beard, you start growing long hair, sideburns, giving you the appearance of a beggar.
1: కేవలం నీవు మగవాడు పురుషుడు పురుషుడు అనిపించుకోవటానికి వీసములుంటేనా నా పురుషుడు.
0: Today you call yourself man, but does moustache give you the status of man?
1: Rat-కు మీసములు లేవా?
0: The rat also has a moustache.
1: Cockroach-కు మీసములు లేవా?
0: The cockroach also has a moustache.
1: అది కూడా పురుషుడేనా?
0: Can you call them man?
1: పురుష లక్షణం ఇదే.
0: Are these the qualities of man?
1: కాదు కాదు, కేవలం ఒక విధమైన యొక్క దుర్గుణముల లక్షణం.
0: Certainly not. These are the qualities of a low nature.
1: కనుకని మేము పాత విద్యార్థుల యొక్క సమావేశం జరుపుకోవాలంటే కూడా కొంతవరకు అయిష్టపడుతుంటాం.
0: That is why I am a little averse to holding assemblies of our old students.
1: సంవత్సరంలో ఒక పర్యాయము ఈ సమావేశంలో ప్రవేశించేటప్పుడు అన్ని తీసుకుని వస్తారు.
0: Once a year, when they have to take part in a gathering of this nature,
1: ఇక్కడి నుంచి బయట పోతానే ప్రారంభిస్తారు.
0: They shave themselves clean and come. The moment they go back, they start going.
1: ఇలాంటి కుక్కలు కూడా చాలా తక్కువే ఉంటుండే.
0: Now such dogs are also few in number.
1: కానీ ఒక్కడుంటే చాలదా?
0: But even one such dog is enough.
1: మంచిది కాదు.
0: This is not
1: ఇన్స్టిట్యూట్కు సరైనటువంటి గౌరవం కాదు.
0: This is not desirable or good and does not do well.
1: కేవలము పిల్లల యొక్క దోషం మాత్రమే కాదు.
0: Does not do the institute any good.
1: ఈ తల్లిదండ్రులు కూడా దీనికి అధికారులుగా ఉంటున్నారు.
0: This is not the sole mistake of the student. The parents are also.
1: ఇలాంటి ప్రవర్తనలో ఉండేటువంటి యొక్క విద్యార్థులను, ఈ పవిత్రమైన వాతావరణంలో పెరిగినటువంటి విద్యార్థులను ఈ విధమైన స్వేచ్ఛగా వదిలిపెట్టడము తల్లిదండ్రుల యొక్క తప్పు కూడా.
0: Students who are given to such ways and for being let free, the parents have to be held responsible.
1: అట్టి తల్లిదండ్రులు, స్వామి మా స్వాధీనంలో లేదు, మా మాటలు వినటం లేదు అని పలుకుతుంటారు.
0: Such parents come and implore to Swami, Swami, our words are not in our control. We cannot possibly tell them anything.
1: ఇది పిరికితనముల యొక్క లక్షణం.
0: This is nothing but a case of timid.
1: కుమారుడు కాని మరెవరైనా కాని సరైనటువంటి మార్గం అవలంబించినప్పుడు గెట్ అవుట్, ముందు బయటికి వెళ్ళిపోమని చెప్పాలి.
0: This is a case of being timid to the extreme. It could be your son, it could be anybody else. The moment he misbehaves, you should say, get out and turn them out of the
1: house. Kanukane Prahladu cheppadu, kamalaakshu nachinchu karamulu karamulu.
0: That's why Prahlada said, the hands are those which indulge in acts of worship to the Lord.
1: Srinathu varninchu jihva jihva.
0: The tongue is that which sings the glory of the Lord.
1: Suralakshakunu chusu chukkulu chukkulu.
0: That which tends to see good things are
1: the shayi ki mrokku siramu siramu.
0: And that head is that which bows down in
1: obedience. Veenulu veenulu.
0: That which listens to the good
1: are the ears. Madhuvini tagalina manamu manamu. Kanuka indulo vidyarthulaku taginatuvanti yokka vishayam okkate.
0: So what the students have to see in this is one thing.
1: Kumbhidhidavu cheppedi gurudu gurudu. తండ్రి హరితీరుమని అది తండ్రి తండ్రి.
0: వాట్ యు హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ ఫాదర్ ఇస్ వన్ హు రియలీ టెల్స్ యు రీచ్ హరి, డు ఆల్ దట్ యు కెన్ టు రీచ్ హరి.
1: మంచి పనులు చేయమని, దైవ చింతనను అభివృద్ధి పరచుకోమని, సన్మార్గంలో ప్రవేశించమని చెప్పేటువంటి బాధ్యత తల్లిదండ్రులది.
0: ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ టు టెల్ ద వర్డ్స్ అండ్ ద స్టూడెంట్స్ దట్ దే మస్ట్ టేక్ పాత్స్ విచ్ విల్ లీడ్ దెం ఆన్ టు గాడ్.
1: విద్యార్థుల పెడమార్గం పట్టుటకు మూడు విధములైన యొక్క

0: తప్పు తండ్రిది.
1: So today the students have gone astray. The father is responsible on 3 counts.
0: కనుక తల్లిదండ్రులు కూడాను విద్యార్థులకు తగినటువంటి యొక్క మార్గంను బోధించడం ఇది ప్రధానమైనటువంటి గురువు లక్షణం.
1: So the parents also have to take it upon themselves to safeguard the interests of their sons or children.
0: విద్యార్థులారా, గడిచినది గడిచిపోలేదు.
1: Students, what has gone by has gone by.
0: ఇంకా ముందుకైనా కూడాను మీరు ఈ విధమైనటువంటి అవలక్షణములను అభివృద్ధి పరచుకోక సరైనటువంటి లక్షణాలను మీరు పెంచుకొని మీరు చక్కని విద్యార్థులుగా రూపొందండి.
1: At least in future, see to it that you don't undertake such things. Try to do something good and ennoble.
0: మనము విద్యాలయములకు పోటము కేవలం గుణములు పోషించుకోవటం కానీ విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటం కాదు.
1: The purpose of going to an institution is not for the sake of acquiring some skills or for the sake of
0: gunamulu abhivruddhi kavalante manaku karacharalu akkarledu
1: or for the sake of bringing to the fore the good qualities. You need not go to a college for this.
0: Kamsuni kaleji endu Sri Krishnudu chadivena?
1: Did Krishna at any time study in the college called Kamsa?
0: Hiranyakashipu kaleji endu Prahladudu chadivena?
1: Or did Prahlada study in the college of Hiranyakashipu?
0: Ee jagatyaptini galpitaku vaari pavitra naamamulu ee yokka gunamulu pradhanam.
1: What is it that marked them out so that they have acquired such a name and fame?
0: Durbuddhula talalunna,
1: if you have the evil tendencies in your mind,
0: durulivinu chevurunna,
1: if you have the ears listening to the bad,
0: ponchi chuchu karulunna,
1: if you have the eyes to see the
0: pantalavinu chevurunna,
1: to the undesirables and listening to the bad things,
0: ee gunamunu chudagane dharmam eka bratukadanna.
1: If you do such things, there is no scope for dharma to flourish.
0: కనుక మనం చక్కని దృష్టి ఉంటుండాలి.
1: సో యు మస్ట్ హావ్ ఎ గుడ్ సైట్.
0: దృష్టి దోషం మనలో ప్రవేశించకూడదు.
1: దేర్ షుడ్ బి నో ట్రేస్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ సైట్.
0: హాస్టల్ లో ఉండినంత వరకును తల ఉంచుకొని నడుస్తుంటారు.
1: As long as you are in the hostel, you bend your head down and
0: walk. దురదృష్టవశాత్తు తమ యొక్క గ్రామంలో చేరిగా తల కిందికి వంచారు.
1: But unfortunately, the moment you step into your village or your place, you never so much as bend your
0: head. నిరంతరం కూడాను బజార్ను బస్ స్టాండ్ను చూస్తుంటారు.
1: All the while you keep looking at bus stands and bazaars.
0: ఇది కాకి దృష్టి.
1: This is the sight endowed to a crow.
0: ఇలాంటి దృష్టిని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: Such is the sight which you must control.
0: కనుక దృష్టి దోషము, వాక్ దోషము, శ్రవణ దోషము, క్రియా దోషము, మనో దోషములు దూరము చేయటమే ఇది పవిత్ర విద్య యొక్క లక్షణం.
1: The deficiency of your sight, the deficiency of your hearing, the deficiency of your tongue in listening to bad things and doing bad things through your hands, try to curb.
0: కనుక దుర్గుణములు ఉండేటువంటి ఒక విద్యార్థికి పట్టము అందించడం కూడాను ఒక పాపం అనే చెప్పవచ్చు.
1: Try to curb this. So it is in fact a sin to give a degree to a person who has all bad qualities in him.
0: కనుక మనము ఏ పట్టమును అందుకుంటామో ఆ పట్టమును తగిన ప్రవర్తన కూడా ఉంటుండాలి.
1: So in keeping with the degree that you have got, your behavior should follow.
0: Vidyarthulara, mee manchini kori, mee abhiruddhini kori, mee aanandamunu kori, mee saarthakatanu kori, nenu inta kashtamto cheptunnane kaani mee paina dvesham kaadu, mee paina ee vidhamaina kriti idi
1: ledu. Students, the reason that I am telling you so many things in so many ways is out of a deep sense of concern for your well-being, for your welfare and for your future prosperity, not a sense of distress, not a sense of hatred or being angry.
0: Meeku okkokariki okkoka talli untundi.
1: Each one of you has one mother.
0: Aa talli priyamane meeru sariga gurtinchukolekapothunnaru.
1: You are not in a position to understand the love of this one mother.
0: Kaani saayi prema veyi tallula prema.
1: But the love shown by Sai is the equivalent of the love of thousand mothers.
0: ఒక తల్లి ప్రేమని అర్థం చేసుకోలేనటువంటి యొక్క మీకు వెయ్యి తల్లుల ప్రేమ ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? ఇది అసాధ్యమే.
1: If you are not in a position to understand the love of just one mother, how can you understand the love of thousand mothers? It's impossible.
0: కనుక ఏ కొంతైనా కూడా మీరు అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించండి.
1: So try and understand at least an iota of this love and behave accordingly.
0: నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత అని అనగా ఒక్క సాయి ప్రేమకు దూరమైపోతే జగత్తు కంటే దూరమైనది.
1: If you become away, if you become far removed from the love of Sai, you will become distant to the world itself.
0: నాది స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: My love is a selfless love.
0: పవిత్రమైనటువంటి ప్రేమ.
1: It is sacred and pure.
0: ఏ విధమైనటువంటి సంకల్పరహితమైనటువంటి ప్రేమ.
1: have absolutely no motive, ulterior motive in it.
0: ఇలాంటి ప్రేమను మీరు పొందటం మహా అదృష్టం.
1: It is indeed a great bit of fortune for you to secure this love.
0: ఇలాంటి అవకాశమును పొంది కూడాను మీరు కేవలము ఒక దురదృష్టవంతులైపోయి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మసిబొగ్గులకు అమ్ముకున్నట్టుగా ఈ లౌకిక భోగ భాగములకు అమ్ముకోవటము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
1: You have secured the position of a lover this, but unfortunately you are selling away your true nature just as you sell away cold bits, useless ones, and you are making yourself subservient to the fleeting pleasures of the world.
0: Man can make a people great and strong. మానవుడు ఎంత గొప్పదైనా కూడాను చేయగలడు, ఎంతటి పవిత్రమైన కూడాను చేయగలడు.
1: Man can make a people great and strong. He can achieve any amount of success in any endeavor.
0: మానవుని మానవునిగా చేయటము ధనం కాదు.
1: It is not wealth which you should be equated to.
0: మానవుని మానవునిగా తీర్చిదిద్దటము బంగారు కాదు.
1: Man reforming man or man transforming man cannot be called
0: manavuni manavuniga pravartipadiyatamu diamonds kada.
1: You can't say it is diamond when you make man behave as man.
0: Manavuni manavude cheyali.
1: Man to man, this is the equation to be understood.
0: Kanaka mimmalu meere uddharinchukovali.
1: You have to take care of yourself.
0: ఈ ఉద్ధరించుకునేటువంటి మార్గమును అభివృద్ధి పరచుకోండి.
1: And that which gives you a sense of purpose in this direction is what you must have.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamade Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan సహనమయమ్మదే మనకు చక్కదనము. ప్రేమస్వరూపుర
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవులకు సహనం అన్నది ఏమిటో తెలియకపోతున్నది.
2: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ వాట్ సహన టాలరెన్స్ ఈజ్.
1: సహనం అన్నది భారతీయుని యొక్క అందచందమని గుర్తించుకోలేకపోతున్నారు.
2: పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ ది టాలరెన్స్ విచ్ ఇస్ ది రియల్ బ్యూటీ ఆఫ్ ది సేక్రెడ్ ల్యాండ్.
1: సహనం లేనటువంటి మానవుడు మానవుడే కాదు.
2: వన్ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ టాలరెన్స్.
1: హీనులను కురూపులను చూచినప్పుడు మానవునకు సహనం అన్నది పోయి అసహ్యము అనేటువంటిది ఆరంభిస్తున్నది.
2: When man comes across the unfortunate and physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: నిజముగా సహనం అన్నదాన్ని కేవలము గొప్ప విలువైనటువంటి యొక్క మంత్రము మన భారతీయులకు.
2: ఇన్ ఫ్యాక్ట్ దిస్ టాలరెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హైలీ సీక్రెట్ మంత్ర టు భారతీయర్స్.
1: ఇటువంటి పవిత్రమైన మంత్రమును వదిలి యంత్రతంత్ర మంత్ర చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ది మెయిన్ డ్యూటీ ఆఫ్ ఆల్ భారతీయస్ టు అబ్జర్వ్ ఎవరీ సటిల్ థింగ్ విత్ టాలరెన్స్ డిలైట్ హిమ్సెల్ఫ్ అండ్ షేర్ విత్ అదర్స్.
1: వ్రతములన్నిటి ఎన్ను వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము.
2: ఇన్ ఫ్యాక్ట్ అడిహరెన్స్ ఆఫ్ ట్రూత్ ఈస్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ penance among all rituals.
1: Satyashilame nijamainatuvanti tapas aneetuvantidi ee naati manavudu marchipoyadu.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: Sahanamu chaala uttejakaramainatuvantidi ullasakaramainatuvantidi ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద this tolerance that has got to be propagated to many of the people, and this tolerance is really enthusiastic and highly zealous.
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: మధురభావం వేది మన దేశమందన్న మాతృభావం కన్నా మాన్యమేది.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: ఈనాటి మాతృభావం అనేటువంటిది మర్చిపోతున్నారు.
2: This feeling towards the mother is forgotten.
1: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: ఆ మధురభావమైన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
2: హీ ఈజ్ రియలీ లక్కీ వన్ ఇఫ్ హీ ఇస్ ద రిసిపియెంట్ ఆఫ్ మదర్స్ లవ్.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు, డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు, మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: దిస్ నెక్టరైన్ ఫీలింగ్ కెనాట్ బి అబ్టైన్డ్, కెనాట్ బి పర్చేస్డ్, నార్ రెంటెడ్ అవుట్. ఇట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ నెక్టరైన్ లవ్.
1: ఇట్టి పవిత్ర గుణములు కలిగినటువంటి భారతదేశమును ఈనాడు మనం ఉల్లంఘించి ఉత్తేజకరమైనటువంటి యొక్క ఉల్లాసముతో పరుల గుణమును పాటించుతూ అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: భారతీయస్ ఆర్ డిజోబేయింగ్ దీస్ ప్రిన్సిపల్స్, ఎంకరేజింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎటర్నిటీ, అండ్ హ్యావ్ బీన్ అడాప్టింగ్ ద ఏలియన్ ప్రిన్సిపల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతుకును కూడా నువ్వు కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఇంటెన్స్ సర్చ్ యు డు నాట్ ఫైండ్ మోర్ వాల్యుబుల్ థింగ్ అదర్ దాన్ ద ట్రూత్.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: You will be successful in enjoying the worldly love, physical love, but the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
1: Prema sarupulara, prema annadi okarini okaru preminchukovatam kada, adi kada prema.
2: Embodiments of love. Love does not merely mean loving each other.
1: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: భారతీయస్ హావ్ ఫర్గాటెన్ దిస్ సీక్రెట్ పాత్ ఆఫ్ లవ్.
1: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనల్ని వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ ఈస్ హాంటింగ్ అస్, విచ్ ఈస్ ఆఫ్టర్ అస్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద సస్టెనెన్స్ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఇటు దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
2: We are not able to know where we have hidden this divine love.
1: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: అందరూ ఎందుకు అరగని కాదు, ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ ద డివైన్ లవ్ వెర్ ఎవర్ యూ సీ వెర్ ఎవర్ యూ ఫైండ్.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ హ్యావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ అ డివైన్ లవ్ విచ్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
1: దైవ ప్రేమ తప్ప జగత్తునందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ యూనివర్స్ యూ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ థింగ్ ఈక్వల్ టు దట్ ఆఫ్
1: ఈ కనిపించేటువంటి ప్రేమలన్నీ కూడాను భూటకములు, నాటకములు.
2: ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లవ్ ఆర్ జస్ట్ భూటక, ఫాల్స్హుడ్, నాటక, ద డ్రామా.
1: కానీ నిజమైనటువంటి ప్రేమ తన నాభి నుండి ఆవిర్భవిస్తుంది.
2: The true love emanates, originates right from the navel.
1: అట్టి ప్రేమను మనం తీసుకోవటం, సంపాదించుకోవటం అది నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ wants us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎట్టి చూచినా కూడాను అది ప్రేమ కానేలేదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైనా భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: The worldly love, the physical love, the ephemeral love is plenty enough in this world.
1: వీటన్నిటిని ప్రేమ అని పిలుచుటకు అర్హత లేదు.
2: In fact, they don't deserve to be called love.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: ట్రూ లవ్ షుడ్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
2: సేఫ్ గార్డ్, మెయింటైన్ దిస్ లవ్.
1: ప్రేమ గల మానవునకు ఎట్టిది కూడా లోటు కలగదు.
2: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమస్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: వీ కెన్ బి కాల్డ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఇఫ్ ఓన్లీ వీ ఇన్స్టాల్ దట్ లవ్ విత్ ఇన్ అస్.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: దైవం ఎవరు?
2: హూ ఇస్ గాడ్?
1: నీవే దైవము.
2: యు ఆర్ గాడ్.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవం ఎందు చూసినా ఉన్నప్పటికీ నీ యందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: Though God is everywhere, never forget the basic fact that God is in you.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: You consider God separate.
1: ఎందుకన్నాడు అందు లేడని సందేహం వలదు.
2: Never doubt that he is here and he is not there.
1: చక్రి సర్వోపగతుండు.
2: God is everywhere.
1: ఎందెందు వెతికి చూచినా ఆనందందే కరడు అని ప్రహ్లాదుడు చెప్పాడు.
2: It is Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయ సంస్కృతి ఇదియే.
2: దిస్ ఈజ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: దైవం దైవం దైవం దైవం నీవే, నీకంటే వేరు దైవం లేడు.
2: యు సే గాడ్, యు ఆర్ గాడ్, గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: తన యందున్నటువంటి దైవాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
2: సో మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ దట్ గాడ్ ఈజ్ ఇన్ హిమ్.
1: కానీ దైవము కానటువంటి దాన్ని విశ్వసిస్తున్నాడు.
2: He reposes faith in every other thing other than God.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
2: whatever you seek after, never give up this law.
1: ఇది ఏమన్నా గొప్ప ధనం.
2: This is our prosperity, affluence.
1: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
2: There's no other property beyond this law.
1: ఈ ప్రేమని